0: హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది.
1: ఇట్ కెన్ బ్రేక్ ది హార్ట్,
0: ప్రాణాన్ని అందిస్తుంది.
1: ఇట్ కెన్ గివ్ ది పర్సన్,
0: ప్రాణాన్ని అందిస్తుంది.
1: ఇట్ కెన్ గివ్ లైఫ్ ఇట్సెల్ఫ్,
0: జీవాన్ని పోషిస్తుంది.
1: ఇట్ కెన్ ఎంకరేజ్,
0: గమ్యాన్ని చేరుస్తుంది.
1: ఇట్ కెన్ మేక్ వన్ రీచ్ ది.
0: ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు, పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ టు కాంట్రడిక్టరీ అండ్ ఆపోజిట్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ బోత్ బై ది వర్డ్ ఇట్సెల్ఫ్.
0: మాటల చేత ఎంతైనా కూడాను హృదయం మారుటకు అవకాశం ఉంటుంది.
1: బై యూజింగ్ వర్డ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్.
0: మానసిక పరివర్తన అంతే కూడా మాటలతో కూడి ఉంటుండాలి.
1: ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్, ప్రాపర్ వర్డ్.
0: అని అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
1: ఏ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ అన్ఫార్చునేట్లీ డోంట్ బిలీవ్ దిస్.
0: మాటల చేత మనసును మారటం ఎట్లా సాధ్యమవుతుంది?
1: దే సే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్.
0: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
1: వాట్ ఇస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ బీ కండక్టెడ్ ఫర్ దిస్?
0: పరిశోధన లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, ఇజ్ంట్ ఇట్?
0: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
1: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
0: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
1: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
0: ఇది వినిపించేటువంటింత కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
1: ఆల్ దాట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ టు సెన్స్ ఆర్గన్ ఇయర్.
0: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించే అని వారు వాదిస్తారు.
1: దే ఆర్గ్యూ దాట్ బై మియర్ వర్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
0: ఒకనొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధన తలుపుతూ వచ్చాడు.
1: వన్ ప్రిసెప్టర్ టీచర్ brought to him a number of students and he was teaching Veda.
0: ఆ ప్రదేశం లేకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
1: To that particular place, an IAS officer who happened to be an education secretary entered there.
0: ఈ గురువు ఆ శిష్యులకు గంటల కొలది బోధిస్తూ వచ్చాడు.
1: This teacher was teaching continuously over number of hours.
0: ఈ ఐఏఎస్ ఆఫీసర్ కి హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
1: దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డెవలప్ హెడేక్.
0: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకం ఉంచుకుని దాని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని, అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైనటువంటి శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
1: The IAS officer told the teacher, sir, these are small children, there is no need unnecessarily to bother them for hours together with such long lectures which may be used.
0: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
1: Such scriptural truths, వేదాంత ప్రభావ, would not be easily understood and grasped by these small students.
0: అయ్యా, లేత వయస్సునే ఈ పిల్లలకు యొక్క మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు గురువు.
1: ద టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్, ఇంప్రెషనబుల్ ఏజ్, విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ ప్లీజ్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్.
0: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
1: ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
0: మాటల చేత మనసు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
1: హౌ కెన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్మ్ మైండ్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ పాసిబుల్.
0: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు.
1: ద టీచర్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ట్రైడ్ టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లనేషన్.
0: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
1: బట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డిడ్ నాట్ ఫాలో.
0: అతి విద్య కొంతవరకును మతిహాని కలిగిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ sometimes results in some kind of badness, delay.
0: Anumanalu adhikam gaavistundi.
1: Increasing doubts will emerge.
0: Telivideetalanu penchutundi kaani gudamunu chinchutundi.
1: It improves and encourages cleverness, but it brings down the virtues.
0: Cheppinanta sepu cheppadu ee adhyapakudu.
1: This teacher tried his best and explained as much as he could.
0: Inka ataniki కార్యరూపములో అతనికి సరైనటువంటి ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
1: ద టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్
0: వాణిని లేపాడు.
1: ది టీచర్ ఆస్క్డ్ ద యంగెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ అప్.
0: బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏ అఫీసర్ను గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
1: హీ టోల్ దట్ స్మాల్ యంగ్ కిడ్ చైన్ యు గో అండ్ లెట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ అవుట్ ఫిజికలీ.
0: ఈ మాట వినేటప్పటికి ఐఏ ఆఫీసర్ మండిపోయాడు.
1: ద మోమెంట్ హీ హెర్డ్ దిస్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్
0: పట్టలేని కోపం ఉట్టిపడింది.
1: హీ వాజ్ వెరీ మచ్ ఎన్రేజ్డ్.
0: ఏ నీ ఎవరనుకున్నావు, నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో తను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా, ఎంత గర్వము, ఎంత అహంకారం అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ షౌటింగ్ హూ డు యూ థింక్ ఐ యామ్ ఐ ఐఎఎస్ ఆఫీసర్ యూ ఆర్ ఆస్కింగ్ దిస్ స్మాల్ చైల్డ్ టు నెట్ మీ అప్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్ మిమ్మల్ని కొట్టలేదు కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
1: దిస్ టీచర్ దెన్ టోల్డ్ ది ఆఫీసర్ వెల్ సార్ ఐ డిడ్ నాట్ జస్ట్ బీట్ యూ ఆర్ హిట్ యూ బై మియర్ వర్డ్ యూఆర్ జస్ట్ గెటింగ్ హర్ట్.
0: మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి?
1: ఐ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ ది రీజన్ ఫార్ యువర్ బికమింగ్ సో
0: యాంగ్రీ కదా.
1: ఇట్ ఇస్ వరల్డ్ ఇజంట్ ఇట్.
0: కనుక ఈ మాట ఇన్ని విధములుగా హృదయాన్ని మార్పు చేయడానికి శక్తివంతమైనది అన్నాడు.
1: దేర్ఫోర్ హీ సెడ్ దట్ వరల్డ్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సో మచ్ ఆఫ్ హార్మ్ ఆఫ్ గుడ్.
0: అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావటం చేత తాను నెమ్మదిగా బయటికి వెళ్ళాడు.
1: As this officer acquired personal experience, coolly he walked out.
0: Maata anedi aa shaktivantamaina gunte.
1: Word is extremely powerful.
0: Prapanchamine kuda nu kaalchi vestundi maata.
1: It can destroy the world itself.
0: Dhritarashtrudu aneka vidhamula enti maatalu cheptu vachadu.
1: Dhritarashtra was explaining in a number of ways.
0: Deenini vintu విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ విదుర వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ మెంటల్ అగోనీ.
0: సూటైనటువంటి కట్టెముతే చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది అన్నా.
1: బ్రదర్ ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ ఇట్ క్యాన్ స్ప్రౌట్.
0: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
1: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ by word, it is not possible to again make it one.
0: Inumunena kulanu immaru mummaru kalchi adakavachu kammaredu.
1: It is possible for a blacksmith to make the pieces of iron into one piece by a particular process.
0: Manasu virigineni mari pettagalaga.
1: But it is not possible once the mind is broken.
0: Kanaka manasunu virigincadaniki kaani, manasunu arikinchadaniki kaani, atikinchadaniki kaani maatane kaaranam.
1: It is a word which can cause trouble and which can give joy.
0: కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పనులను బాధ పెట్టకుండా, పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీనిని ఉపయోగపెట్టాలి.
1: Therefore, the words which we use should be such that they do not hurt others, they do not give any pain to others.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా.
1: If you want to slip physically, there may not be much of a problem, but if you are to slip your tongue, if you wrongly use the tongue,
0: kaalu gaari padinaamante gaayam manaku kanipistundi, doctor ku poi choovinchi daniki bandage katti daniki maarpinchukovachu.
1: If you are to slip and fall, there may be a small wound, you can get it dressed and it can be cured.
0: Kaani maata cheta manasuku tagilinatundi gaayam kantiki kanipinchadu.
1: But if you were to hurt the mind of a person by harsh words,
0: ee gaayamunu maanpeyatundi doctor ni evvaru jagatulo leru.
1: The wound that is caused to the mind cannot be cured by any doctor in the world.
0: Kanuka itarla manasunu noppincheyatundi maatalu mani vemattam kudanu upayoginchadu.
1: Therefore, we should never use words which are likely to hurt others' feelings.
0: Yenaadaina yenaatikaina mana maate manaku oka brahmastranga venuku tirugutundi.
1: Someday or the other, the words which you have used, they come back to us.
0: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
1: దేర్ఫోర్ యూజ్ ఆల్వేస్ స్వీట్ అండ్ గుడ్ వర్డ్స్.
0: సత్యని మనస్తి ఎత్తం సత్యం హితం త్వా పరమోదామి ఆవర్ణయే దామోదరాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
1: ఇట్ హస్ బీన్ జస్ట్ సెట్ ఓవర్ టైమ్ యు ఆర్ యు లైక్ స్వీట్ థింగ్స్ యు బెటర్ రిపీట్.
0: ఏ దేవుడు చెప్పాడు, ఓ నాలుక రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
1: What sacrifice means? You are very embodiment of sacrifice, honor, and you are a very sacred thing. You will have to just make you, use yourself only for singing the name of the Lord, Narayana.
0: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక, త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
1: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
0: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
1: We experience this in every day to day life.
0: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు, ఆహా, ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి.
1: For example, when you give some sweet thing to the tongue, it tastes and it just says that it is so sweet that let me pass it on to the stomach.
0: Leka idi madharam kaaka manaku ruchiga viruddhamainatuvanti ruchiga unnappudu idi kevalam idi ee jikku prayojanam kaadani bhudevuku andistundi venuku netti vestu.
1: If it is not sweet, suppose it is bitter, it wouldn't pass it on to the stomach, it would spit it out.
0: Manchi kaani chetta kaani naaluku ye maatram kuda anubhavinchadu.
1: Good or bad, sweet or otherwise, it doesn't itself enjoy completely.
0: Gauram mariyadalato pratikeyatundi naaluka.
1: Tongue lives on honor and with honor.
0: Enta kalamu mana jeevita paryantam kudanu naaluka aneka vidhamaina panulu chestunnayi. Okka naadaina tana dwaramu daati tana illu daati baitiki emaina vastundane.
1: The tongue knows its limits so well. It lives for any number of years inside the body. Does it come out of the mouth even one?
0: నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటకి ఏమైనా వస్తుందా? రావడానికి ఏమాత్రం అంగీకరించదు.
1: వాట్ ఎవర్ వాట్ ఇట్ డస్ బై రిమైనింగ్ ఇన్సైడ్ ది మౌత్ అండ్ ఇట్ డజన్ కమ్ అవుట్.
0: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది, ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ
1: ఉంది. అదర్ ఫీచర్ ఆఫ్ ది టంగ్ ఇస్ ఇట్ హాస్ ఎక్స్ట్రాడినరీ ఫర్దరెన్స్. వాట్ ఎవర్ ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ట్రబుల్స్ ఇట్ లివ్స్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ వితౌట్ ఎక్స్టెండింగ్ ఇట్స్ ఓన్ లిమిట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ అబ్జర్వ్ ఫర్దరెన్స్.
0: ఎంతమంది దుష్టుల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అతి జాగ్రత్తగా మెరుగుతూ ఉంది.
1: ఇట్ లివ్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ హార్మ్ఫుల్ పీపుల్ బట్ స్టిల్ వెరీ కేర్ఫుల్లీ విత్ లాట్ ఆఫ్ స్కిల్ ఇట్ కండక్ట్ ఇట్సెల్ఫ్. ఇట్ డజన్ గెట్.
0: నాలుకకు చుట్టూ 36 కట్టుమల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
1: వెరీ షార్ట్ 32 టీత్ ఆర్ అరౌండ్ ద టంగ్.
0: వీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో నిండి కట్ చేస్తారు.
1: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ.
0: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
1: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్ సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
0: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు లాభిస్తూ వస్తుంది.
1: ఇన్ దిస్ వే tongue has been teaching quite a few important lessons which are useful.
0: నాయనా, నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడాను కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
1: ఇట్ హస్ బీన్ టీచింగ్ యూ మే బీ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ విత్ బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్దరెన్స్ అండ్ స్కిల్ యూ షుడ్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ లైఫ్.
0: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినట్టే మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
1: బట్ టుడే సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ దాట్ వన్స్ వీ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ బ్యాడ్ పీపుల్ వీ ఆల్సో టెంప్ట్ టు బికమ్ వెరీ
0: మన సత్గుణములను మన సద్భావములను సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం.
1: ఆల్ ది గుడ్ క్వాలిటీస్ ఆల్ ద గుడ్ ఫీలింగ్ గుడ్ థాట్ గుడ్ బిహేవియర్ ఇన్ అ మొమెంట్ వీ లూజ్ ఆల్ దాట్.
0: కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవను మొట్టమొదట అరికట్టుకోమని బోధిస్తూ వచ్చి
1: ఇన్ ఆర్డర్ దాట్ వీ డు నాట్ సఫర్ ఎనీ సచ్ బ్యాడ్ కాన్సిక్వెన్స్ ఇట్ హెస్ బీన్ సెట్ దట్ ఫస్ట్ కంట్రోల్ యువర్ టంగ్.
0: నేను అనేక పర్యావరణ పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకు చూస్తే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యక్తమైపోతుంటాయి.
1: స్వామి వుడ్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ టు ద స్టూడెంట్ దేర్ స్టూడెంట్ యూ షుడ్ నాట్ టాక్ మచ్ ది డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్
0: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుంటారు.
1: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్
0: బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
1: వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ
0: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
1: ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్.
0: అంతేకాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
1: నాట్ ఓన్లీ దాట్ వన్ మే గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ రేడియో.
0: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాము.
1: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్ ఐ మీన్ స్విచ్డ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్.
0: భక్తి గీతములు పాడుతూ ఉండాలని
1: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
0: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంటు ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
1: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్.
0: ఖర్చు అవుతుందా లేదా,
1: ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్.
0: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
1: అవర్ బాడీ వి కంపేర్ టు రేడియో.
0: మన బుద్ధి స్విచ్ వంటిది.
1: అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ స్విచ్.
0: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
1: అవర్ మైండ్ ఈజ్ ఇట్ విల్ కంపేర్ టు
0: ఈ పాటలు మాటలతో బయట ఏర్పడుతున్నాయి.
1: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
0: ఈ పాటల చేత మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
1: ది సేక్రెడ్ డివైన్ ఎనర్జీ ఇన్ అస్ గెట్స్ వేస్టెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ టాక్ అండ్ వర్డ్స్.
0: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
1: రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ అండ్ అంటిల్ హీ గోస్ టు బెడ్ he would be talking if not loudly within himself at least he goes
0: ee radio volume tappu chesadu kani aandhode untundadi maatladutunnadu.
1: It is something like the volume or the sound may be less but the talk is going on. Radio is on
0: ga manalo unnatundi energy kharchu avutune potundadi.
1: Therefore the energy which is within us
0: asale uddaranam raavadaniki ide moola kaaranam.
1: The most important reason for old age is this
0: maatalu manavudi yokka divyattamaineatundi మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి. కానీ మాటల చేత క్షీణింపు చేసుకోరాదు.
1: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్. విల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్.
0: అధికంగా మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
1: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
0: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
1: వెన్ హీ ఫీల్స్ హంగ్రీ హీ టేక్స్ మోర్ ఫుడ్.
0: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకునేటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
1: On account of excess food, his feelings and thought could also continue.
0: He indriyamunu nigrahinchukodaniki sadhyam kaadu.
1: Controlling of the senses becomes impossible.
0: Baaga chakkani guggallu petti penchinatuvanti gurranni ooriki oka daggara katti veste adi madavetti anni vidhamulu kuda durmargamlo praveshistundi.
1: A horse which has been given very rich food, if you were to just tie to a pen, it would not be keeping quiet. It would start.
0: కానీ అది గుడ్డలు పెట్టి పోషించేటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి.
1: వన్స్ యూ గివ్ రిచ్ ఫుడ్ టు ఎ హార్స్ ఇట్ ఇస్ నెసెసరీ టు గివ్ సమ్ ఎక్సర్సైజ్.
0: అప్పుడే దానికి ఆరోగ్యము దానికి అహంకారం క్షీణించడం జరుగుతుంది.
1: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్
0: అరోగ్యమైనటువంటి వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
1: Youth, if they merely take food and do not work hard and do not have any exercise, it leads to
0: దీనికి సమాజ సేవను అందించి నిత్య కర్మలు యందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
1: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకన్ బై ద యూత్ ఇస్ యూజ్డ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
0: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
1: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్.
0: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలె ఉంటుండకూడదు.
1: దే షుడ్ నాట్ బి లైక్ ఫ్లికరింగ్ లైట్.
0: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
1: వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
0: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
1: ద బ్రాంచ్ మూవ్స్.
0: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కూడా ఏమాత్రము అదరదు బెదరదు.
1: ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
0: కారణం ఏంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మల పైన ఆధారపడలేదు.
1: ది reason is work doesn't depend entirely upon the branch itself, but it is dependent upon its wing. It has self confidence.
0: Kani Hinati Manavudu, Chinna Samsara Vane to come up in a Varana Padakini, Ye Chinna Kastamo, Ye Father, Ye to come up with Sukki, and you won't get up to get people to put a father for the Nord. We don't put a good
1: Nord. But today's man, he gets ruffled very easily, even if he gets small little difficulties in his ordinary day to day life.
0: పచ్చికుండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషి లేకపోతుండాలి.
1: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బోర్డ్ హ్యాస్ ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
0: ఇది అమితాహారం.
1: రీజన్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
0: తామసిక ఆహారం.
1: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్.
0: రక్షిక భావం.
1: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
0: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
1: One is not able to see the real
0: నేను మానవుడై పుట్టినప్పుడు పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
1: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్ డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ డ్యూ టు ద బర్డ్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వి నాట్ హ్యావ్?
0: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు, కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్. But you would be, you would have the one which is appropriate to man. Birds, for example, are enjoying the freedom which birds should enjoy. Animals are enjoying the freedom which is natural for animals.
0: You could have manavudu kabatti manava svechana anubhinchu rakshasa svechana anubhinchadu.
1: Because you are man, you can also enjoy the freedom which is appropriate for man. Not
0: manavudu ni cheppukuntu rakshasa svechana anubhinchukotam rakshasa svechana anubhinchukotam idi viruddhamaina kritya.
1: Calling yourself man, but trying to enjoy the freedom of
0: manavudika sancharinchu.
1: Live like a man.
0: Manavudika sancharinche samayalo manavatvanni pechuko.
1: While living as man, you develop the quality
0: manavatvam anedi tyagamu, neeti, nijayati, compassion, karuna, prema, ahimsa. Ilanti bhavamulato manavatvanni pechukovali.
1: Compassion and నార్మల్
0: కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, చేతుల ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగ లక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం.
1: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled.

ఆచరించి చెప్పు, ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా అతడే.

0: ఆచరించి చూపు ఆదర్శములనెల్ల అతడే యూత్ ఆమె యువతి కాదే ఇట్టివారు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు
1: ఇన్ గుడ్నెస్ ఇన్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ మొరాలిటీ ఇన్ టోటల్ ట్రూత్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ ప్రీచెస్ ది ఆల్ ది ఐడియల్స్ హీఈస్ ది ట్రూ యూత్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ఎన్ యంగ్స్టర్ యంగ్ ఉమెన్ అండ్ సచ్ పీపుల్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ సచ్ వన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ టూ
0: ప్రేమ స్వరూపులారు
1: embodiments of love
0: manchitanamunandu manavatvamunandu yemki manchitanam
1: what is goodness
0: good behavior good manners good discipline good character
1: goodness meant good behavior good manners good discipline
0: manavatvamunandu satya dharma shanti prema ahimsa ee aidu ప్రతి మానవునికి పంచ ప్రాణములు
1: ద హ్యూమన్ అస్ హ్యూమన్ క్వాలిటీ కంప్రైజింగ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ లవ్ అండ్ నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆఫ్ హ్యుమానిటీ
0: మానవుని ప్రయాణము అతి సూక్ష్మమైనటువంటిది అతని యొక్క జీవితం యొక్క గమ్యం కూడాను అత్యంత సమీపమైనటువంటిది
1: The life sojourn of a human being is so subtle and the goal is very near.
0: Itti samipamaina prayanamunu manavudu gamyam cheratanki aneka janmalu aneka samvatsaramulu kalam teeskuntunnadu.
1: In this life journey to reach the destination man takes very long time and in fact even many lives.
0: ఎందుకు ఇంతకాలం
1: వై దట్ లాంగ్
0: ఎందుకు ఈ శ్రమలు
1: వై ఎగ్జర్షన్
0: చాలా సమీపమైన ప్రయాణం ఇది
1: ఇట్ ఇస్ సో క్లోజ్ టు యూ
0: ఫ్రమ్ ఐ టు వి ఇదే ప్రయాణం
1: ఇస్ ఆల్ ది ట్రావెల్ ఫ్రమ్ ఐ టు వి
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనే స్థానానికి చేరటమే మానవుని యొక్క జన్మము గమ్యము
1: ద హ్యూమన్ లైఫ్ సీక్రెట్ అండ్ ద డెస్టినేషన్ లైస్ in travelling from the position of I to the position of we.
0: ఈ నాటి యువతి యువకులు యావత్ ప్రపంచమునందున్నటువంటి యొక్క విషయం నన్నీ కూడాను తెలుసుకునేటకు గుర్తిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు
1: Youngsters today are making every attempt to know what all that has been happening all over the world.
0: కాని ఒక్క ప్రధానమైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు
1: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ ఫండమెంటల్ ట్రూత్
0: యావత్ ప్రపంచమునందు గల సమస్త విషయమును కూడా గుర్తించినంత మాత్రమున మనకు వచ్చే ఫలితం ఏమాత్రము లేదు
1: యు ఆర్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ అట్ ఆల్ బై కమింగ్ టు నో వాట్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్
0: ఎన్ని శక్తులు సాధించి కూడాను ప్రయోజనం లేదు
1: ఇట్స్ ఆల్ యూస్లెస్ ఆల్ కెపాసిటీస్
0: లోకంలో వేలాది మంది మేధావులు ఉన్నారు
1: దేర్ థౌజండ్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద వరల్డ్
0: లోకంలో వేదాల మంది అనేక మంది పండితులు ఉన్నారు
1: దేర్ ఆర్ మెనీ స్కాలర్స్ టు
0: కానీ విద్యావంతులు ఉన్నారు.
1: They're educated people.
0: గొప్ప తెలివితేటలు గలవారు ఉన్నారు.
1: Highly intelligent are present.
0: కానీ
1: బట్
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all these people? Why?
0: మొట్టమొదట తనను తాను తెలుసుకోవాలి.
1: First one has to know who he is, to know one's own self.
0: తనను తాను తెలుసుకొనక ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: Know thyself. All the rest will be useless if you do not know that.
0: ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటి పనులే, నిరుపయోగమైనటువంటి విద్యలే.
1: All the rest will be in vain, useless knowledge.
0: కనుకనే మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man has to know his innate true nature first of all.
0: మానవుడు ధనమును కోల్పోతున్నాడు.
1: Man is losing his wealth.
0: కానీ దీనిని ఏదో శ్రమపడి తిరిగి దీన్ని సంపాదించుకునవచ్చు.
1: Having lost wealth, by straining himself, he can get it back.
0: అనేక మంది మిత్రులను కోల్పోతున్నారు.
1: We are losing our friends.

0: నా శరీరం పునః పునః దేనిని పోయిన నువ్వు తిరిగి మనం సాధించుకోనవచ్చు, కానీ మానవతా విలువలే పోయినా తిరిగి మనం సంపాదించుకోనలేము.
1: ఇఫ్ యూ లూజ్ ఎనీథింగ్ యూ కెన్ గెట్ దెమ్ బ్యాక్ బట్ హ్యూమన్ వాల్యూస్ వెన్ వన్స్ దే ఆర్ లాస్ట్ దే కెనాట్ బి అక్వైర్డ్.
0: ఈనాటి మానవుడు అన్నింటినీ సాధించాడు, కానీ ఈ మానవతా విలువలు మాత్రము పోగొట్టుకున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్ టుడే బట్ హీ హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
0: ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం వంటిది.
1: Each one is a life breath.
0: మానవుని నుండి సత్యమే మనం వెలుగులిన సత్యం పోయినటువంటి ప్రాణి అవుతాడు వీడు.
1: If truth is gone, he is a creature without life of truth.
0: ధర్మమే ఆచరించకుండా తాను రెండవ ప్రాణం పోగొట్టుకున్నవాడు అవుతాడు.
1: If righteousness dharma is gone, he'll be losing second life breath.
0: రెండేమిటి, మూడేమిటి, నాలుగేమిటి, ఐదు ప్రాణములు కూడా పోగొట్టుకున్నాడు ఈనాటి మానవుడు.
1: Man has lost all the five life principles.
0: ఈనాటి మానవుడు కేవలం ప్రపంచం లోపల కృత్రిమమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: Man today is leading an artificial life.
0: సహజ జీవితాన్ని గడపటం లేదు.
1: He's not leading a natural life.
0: సహజ గుణములు తనందు లేవు.
1: He has no natural quality.
0: కేవలము డ్రామాల వేషం వేసినట్టుగా మానవ వేషమును ధరించి జీవితాన్ని డెడ్ బాడీ మాదిరి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: He is just living as a human being, as enacted in a drama, but in reality it's a dead life.
0: మానవునికి దైవం చాలా ప్రధానమైనటువంటిది.
1: In fact, God is important for everyone.
0: Who is God?
1: Who is God?
0: Where is God?
1: Where is God?
0: అనే క్వశ్చన్ వేసుకుంటే, truth is God, love is God.
1: If you put a question, who is God, where is God, you will understand truth is God, love is God.
0: ఈ truth, భారతీయ truth, అమెరికన్ truth, జపాన్ truth, జర్మన్ truth, పాకిస్తాన్ truth అనే భేదము లేదు. Truth అందరికీ ఒక్కటే.
1: Truth is one and the same. Be that be Japan or Germany or America or Pakistan, truth is one and same.
0: ప్రపంచమునకు అన్నింటికీ truth అదే దైవము.
1: Truth is God for the entire world.
0: దేశ భాషలు, ప్రవర్తనలు, సిద్ధాంతములు వేరు వేరు ఉండవచ్చును, కానీ సత్యం ఒక్కటే.
1: Languages, the traditions and ideologies may differ, but the truth is one.
0: ఇట్టి సత్యం నాస్తి యో ధర్మ, ప్రేమ పెంచి ఒక సత్యాన్ని మనం పోగొట్టుకున్నాం.
1: అండ్ దట్ ఫండమెంటల్ ట్రూత్ ఈజ్ లాస్ట్ టుడే.
0: ప్రేమ మానవుని యొక్క ప్రాణ సమానము.
1: లవ్ ఈజ్ అవర్ లైఫ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమనే ఈనాడు మనము కోల్పోయినాం.
1: We have lost that love today.
0: ఈ ప్రేమ కూడాను కృత్రిమమైనటువంటి ప్రేమగా నటిస్తున్నాము.
1: ఈవెన్ దట్ లవ్ హ్యాస్ బికమ్ ఆర్టిఫిషియల్ టుడే.
0: ఈ ప్రేమ అట్టిది కాదు, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: But the divine love is heart to heart, love to love.
0: Not body to body.
1: It's not body to body.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఆ హృదయ స్థానమును అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ సత్యం మనకు గోచరిస్తుంది.
1: When once you observe that which comes out of the heart, you will experience this truth.
0: Yuvakulara,
1: youngsters,
0: youthulara,
1: men and women,
0: mee jeevitham chaala dirgha prayanam cheyavalsinatundi.
1: Your life is a long journey.
0: Ilanti prayanam lopala less luggage, more comfort, make travel pleasure.
1: Follow the principle, less luggage.
0: Ee korikalu anetundivi ee luggage ga untunnayi.
1: Your desires constitute the luggage.
0: Veetini kramakramina meer tagginchukondi.
1: You have to lessen the burden of desires.
0: ఎంతకాలం ఈ కోరికలు?
1: హౌ లాంగ్?
0: ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దెమ్?
0: ఏమీ కలగటం.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కానీ
1: బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద లైఫ్.
0: ఏ దేశంలో పుట్టినటువంటి వారైనా ఆ దేశం యొక్క బిడ్డలే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ ఓన్ కంట్రీ.
0: మనకు బర్త్ ఎందుకోసం వచ్చింది?
1: వై ఆర్ వీ బోర్న్?
0: కేవలం తినటం కోసం, త్రాగటం కోసం, నిద్రించటం కోసం, సుఖించటం కోసం వచ్చింది ఆ జీవితం.
1: ద లైఫ్ బర్త్ ఈజ్ నాట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, బట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: మనం అందరినీ ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ ఆల్.
0: సేవే మనకు ప్రధానమైన కర్తవ్యం.
1: సర్వీస్ ఇస్ అవర్ డ్యూటీ.
0: కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు. మనకు
1: ఇట్స్ నాట్ అఫీషియల్ డ్యూటీ ఆర్ గవర్నమెంట్ డ్యూటీ.
0: తోటి మానవులను సేవించి
1: వి షుడ్ సర్వ్
0: తోటి మానవులను ఆనందపరిచి
1: వి షుడ్ మేక్ బ్రదర్ హ్యాపీ.
0: తోటి మానవులను సుఖపెట్టడమే మన కర్తవ్యం.
1: అవర్ డ్యూటీ లైస్ ఇన్ మేకింగ్ అవర్ బ్రదర్ హ్యాపీ.
0: కనుకనే మొట్టమొదట మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి.
1: ఫస్ట్ వి షుడ్ టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
0: ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకం అవుతుంది.
1: వెన్ వన్స్ వి టేక్ దిస్ జర్నీ ఆఫ్ సర్వీస్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: హైయెస్ట్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ టు లవ్ ఇన్ టు సర్వీస్.
1: ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ ఇన్ టు సర్వీస్.
0: ఈ సర్వీస్ అనేటువంటిది దేని వల్ల ప్రయత్నించింది?
1: హౌ డు యు గెట్
0: ఫ్రమ్ సర్వీస్ టు డివోషన్?
1: అండ్ ద సర్వీస్ విల్ టేక్ యూ టు డివోషన్.
0: అది ఏ నిజమైనటువంటి డివోషన్?
1: దాట్ ఈస్ ద ట్రూ డివోషన్.
0: ఈ సర్వీస్ లో ఉండేటువంటి మహత్తరము మరొక చోట లేదు.
1: ద మిస్టరీ బిహైండ్ ద సర్వీస్ ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్.
0: ఆ రోగములు దేహానికి వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ సఫర్స్ ఫ్రమ్ ఎయిల్మెంట్.
0: అనేక విధమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
1: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిజీజెస్.
0: కానీ డాక్టర్స్ దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తారు.
1: Doctors also give treatment.
0: కేవలం డాక్టరే కాదు.
1: Not only doctor.
0: దైవానుగ్రహం మొట్టమొదటిగా ఉండాలి.
1: God's grace is more important.
0: దైవానుగ్రహమే లేకపోతే ఎన్ని మంది రాజులంతా పోయి దేహాలను కోల్పోయినారు.
1: In fact, God's grace is most necessary. Have you not noticed many people dying?
0: కనుక మనం దేహములు కాపాడుకోవటం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ ఇన్ సేఫ్ గార్డింగ్ అవర్ బాడీ.
0: మంచి నీతిని కాపాడుకోవాలి.
1: వి హావ్ టు అప్హోల్డ్ అవర్ మోరల్.
0: నిజాయితీని కాపాడుకోవాలి.
1: ఇంటెగ్రిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: సత్య జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ లీడ్ ఎ ట్రూ
0: ప్రేమతత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి యూతులు యందు ప్రేమ ఉన్నది. ఎట్టి ప్రేమ ఉంటుండాలి? ఆర్టిఫిషియల్ ప్రేమ.
1: దేర్ ఈస్ లవ్ అమంగ్ యంగ్స్టర్స్. వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్?
0: హలో హలో లోపలంతా హాలో.
1: It's only hollow, hollow, with hollow inside.
0: ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి.
1: We may lead life like that for so long a time, but it's all just a film or a movie.
0: నడుమొంచి పనిచేసి ఆ సేవలో మనం దిగాలి.
1: Bend your body and serve.
0: ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనము దైవత్వంగా రూపొందింప చేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు.
1: ఇన్ ది పాత్ ఆఫ్ సర్వీస్ ద హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్. వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్?
0: హలో హలో లోపలంతా హాలో.
1: ఇట్స్ ఓన్లీ హలో హలో విత్ హాలో ఇన్సైడ్.
0: ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు?

0: ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు.
1: ఇన్ ది పాత్ ఆఫ్ సర్వీస్ ద హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: Man today has no trace of understanding of the divinity.
0: అసలు మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: When a human being does not know the human quality, how do you expect him to know the divinity?
0: మొట్టమొదట నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: First know yourself.
0: మానవత్వం చాలా సార్థకమైనటువంటిది.
1: Human life is noble.
0: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది.
1: Human life has got the divinity latent.
0: దివ్యత్వమే దైవత్వంగా రూపొందేటువంటిది.
1: And this will take you to divinity.
0: మానవత్వం వేరు, దైవత్వం వేరు కాదు.
1: The humanness and the divinity are not separate.
0: అంతా ఒక్కటే.
1: Both are one and the same.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Truth is one. Scholars may refer it in a varied way.
0: కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు.
1: Then once we know the principle of truth, we can work for our liberation.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కారరాదు.
1: In fact, the divinity latent in man is not noticed in any other creature.
0: మానవుని ఎందున్నటువంటి దివ్యమైన తత్వము ఏ పదార్థం నందు కాని ఏ శక్తి ఎందుకు కారరాదు.
1: The divinity which is immanent in mankind is not noticed in any other creature.
0: ప్రపంచమంతా కూడా కేవలము హైయెస్ట్ మ్యాగ్నెట్ పవర్.
1: The whole world is full of highest magnetic power.
0: ఆ ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి మానవులు కాబట్టి ప్రతి పదార్థం కూడాను మ్యాగ్నెట్ పవర్.
1: Therefore, having been out of this nature, every material will have this magnetic power.
0: ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: Every little object
0: ఒక వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: A clock being is also magnetic
0: power. కనుకనే ఈ విధంగా కూడాను ప్రయాణం చేస్తుంటే మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు ఎక్కడ కూడాను కారరావు.
1: In fact, the divine power latent in man is nowhere else.
0: మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది.
1: In fact, there's divine power from top to toe in every man.
0: కానీ ఈ దివ్యతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేక జపములు, తపములు, యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గములో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు.
1: In fact, we are not able to experience the divinity within. We follow other rituals like meditation, chanting the name, and so on.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది ప్రయోజనం లేనటువంటిది.
1: ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు అది సత్యమే అవుతుంది.
1: విత్ లవ్ వాట్ ఎవర్ యు మే యుటర్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ప్రేమతో ఏ పని అయినా చేయి అది ధర్మం అవుతుంది.
1: ఎనీ వర్క్ యు మే అండర్టేక్ విత్ లవ్ ఇట్ ఇస్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మంలో ప్రత్యేకంగా మన ఎందు లేవు.
1: సో
0: ప్రేమ ఎందు లీనమై ఉంటున్నవి.
1: సో ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ ఇన్గ్రైన్డ్ ఇన్ లవ్ విత్ ఇన్ అవర్సెల్వ్స్.
0: కనుక మనం మొట్టమొదట ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ద్వేషము, అసూయ, దంభము ఇత్యాది కర్మలన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
1: Therefore, the hatred, the envy, jealousy, the pomp and show are animal qualities.
0: మానవుని భుజించే ఆహారం చేతనే కామ, క్రోధ, లోభ, మోహములు మాత్సర్యములు ఏర్పడిపోతున్నాయి.
1: In fact, the food that is responsible for all anger, the lust, avarice, greed and so on and so forth.
0: ఈ ఆరు కూడాను దుర్గుణములంతా కూడాను కేవలము మానవుడు కల్పించుకున్నవే.
1: All the six bad qualities are of our own making.
0: ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీస్ వీ హావ్ ఫర్గాటన్ అవర్ హ్యూమన్ క్వాలిటీ, లీవ్ అలోన్ డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ కల్టివేట్ డివైన్ క్వాలిటీ.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి, గతి, స్థితి, సంపత్తి ఈ నాలుగు గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు డెవలప్ దీస్ ఫోర్. The mati, the mind, gati, the destination, sthiti, the situation, the sampatti, the wealth.
0: Ee wealth ante prakrutamainatuvanti dhanam kaadu wealth.
1: This wealth is not worldly wealth.
0: Indriya shakti yokka wealth ante nijamaina wealth.
1: This wealth is the power of the senses.
0: Ee shaktini manam gattiga poshinchukovali.
1: The power of the senses must be well protected.
0: Indriya shaktini kolipoyina tarvata manam sarvamunu kolipoyina varam avutam.
1: When the power of the senses is lost, everything is gone.
0: Natapamsi natithanam nasastrana japanahi samsaram sagarottare sajjanam sevanam vina natapamsi tapasvala manaku praptinchadu.

0: Anam.
1: No pilgrimage.
0: Na shastrana japanahi.
1: No sacred text, no chanting his holy
0: Samsara
1: name.
0: Samsara sagarottare. Sajjano sevano vina.
1: To cross this ocean of family life, there's
0: seva, no seva, seva.
1: Service is the only
0: seva
1: way.
0: Seva rendu padamulato kudinatuvanti padamu.
1: Seva service is a two-lettered one.
0: Kani dini yokka ananta shaktini enni terms lo manam cheppalemu.
1: The infinite power is immeasurable.
0: Danni koltaveyadaniki veelu kaadu.
1: You cannot measure it, estimate it.
0: Alanti prema tattvanni manamu vadala petti alpamaina swalpamaina yokka ee laukika vishayamlo manam praveshinchi.
1: You have left that great noblest love and you are adopting the low
0: meaning.
1: We have lost that human life which is most important.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Motta mota mee divyatvanni meeru gurtinchandi.
1: Recognize the divinity within.
0: Neenu evaru aneetundi satyanni nee gurtinchu.
1: First know thyself.
0: తనంతాను గుర్తించుకున్నటువంటి వాడు సర్వమును గుర్తించుకోగలడు.
1: The one who knows who he is can understand the ways.
0: అందరూ కొత్త పిల్లలుగా ఉన్నారు.
1: Since many are new here,
0: మీరందరూ కూడా చిన్న చిన్న విషయాలతో మీరు గుర్తించుకోవచ్చును.
1: You have to understand simple things to begin with.
0: ఇది ఏమిటి? నా బట్ట.
1: This is my cloth.
0: ఇది నా తట్ట.
1: This is my plate.
0: ఇది నా దేహము.
1: This is my body.
0: ఇది నా మనసు.
1: My mind.
0: ఇది నా బుద్ధి.
1: My intellect.
0: But who am I?
1: Then who am I?
0: నా దేహము,
1: మై బాడీ,
0: నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ, బట్ హూ ఆమ్ ఐ?
1: మై బాడీ, మై మైండ్, మై ఇంటెలెక్ట్, దెన్ హూ ఆమ్ ఐ?
0: నా బాడీ అనుకుంటే నీ బాడీ వేరు, నీ వేరు.
1: వెన్ ఐ సే మై బాడీ, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్, సెపరేట్ ఫ్రమ్ ద బాడీ.
0: నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ ట్రూత్.
0: ఈ బాడీ, మైండ్ ఇవంతా కూడాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఈ పనిముట్లు మనం పట్టుకుని పనిముట్లే నేను ప్రేమించుకోవటం ఎంత వెర్రితనము.
1: వి గో బై దీస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఐడెంటిఫై అవర్ సెల్వ్స్ విత్ ఇన్స్ట్రుమెంట్స్.
0: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియమ, అంతఃకరణం అన్ని కూడా నువ్వు పనిముట్లే.
1: దేర్ఫోర్ ద బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, సెన్సెస్ అండ్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్.
0: యు ఆర్ ది మాస్టర్.
1: యు ఆర్ ది మాస్టర్ ఆఫ్
0: మాస్టర్ ది మైండ్. బి ఏ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ద మైండ్ అండ్ బి ఏ మాస్టర్ మైండ్.
0: నీవు మాస్టర్ గా ఉండాలి.
1: You be a master.
0: నీవి దేహానికి, మనసుకు, బుద్ధికి బానిస కాకూడదు.
1: You should never be a slave to your body, mind and intellect.
0: ఈనాటి మానవుడు దేహమునకు, బుద్ధికి, మనసుకు బానిస కావటం చేతనే సర్వమునకు బానిస అయిపోయినాడు.
1: Man has become a slave to his body, the senses, mind and intellect, therefore has become a slave to everybody.
0: దేహం మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, మనసు మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, దాని స్వాధీనంలో మనం కాకూడదు.
1: In fact, body and mind should be under your control. You should not be controlled by them.
0: ఒక అమ్మాయి చెప్పింది. స్వామి ఇంతకు పూర్వమంతా కూడా మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: అండ్ భగవాన్ సేడ్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: కానీ ఇప్పుడు చెప్తున్నాడు యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్.
1: నౌ దే సే యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: నాట్ యువర్ మెసేజ్.
1: నాట్ యువర్ మెసేజ్.
0: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్. యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: మీ తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: నో యువర్ నేచర్.
0: నువ్వు పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశిస్తే,
1: if you are in the wrong path,
0: tappu margamlo nee praveshinchi,
1: in the wrong way,
0: cheyarani pannu chesi,
1: do all wrongful
0: things, idantha kuda daivam yokka roopame anukunte adi tappadu.
1: Never consider them godly. You are mistaken.
0: Adantha kuda your message is not my message.
1: And that's all your message, nothing to do with Swami's message.
0: Kalukune manam chesinappudu daivatvanga unnappudu anta daiva karyamla cheyali.
1: From the standpoint of God, all your actions,
0: సత్య మార్గంలో ప్రవేశించాలి.
1: దే షుడ్ బి ట్రూత్ఫుల్.
0: ధర్మమైనటువంటి రూపాన్ని ధరించాలి.
1: దే షుడ్ బి రైట్యస్.
0: శాంతి హృదయాన్ని పొందాలి.
1: అండ్ పీస్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
0: అహింసలో ప్రవేశించాలి.
1: అండ్ యూ షుడ్ టేక్ టు
0: నో నాడు ఎక్కడ పోయినా హింస, హింస, హింస.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ వైలెన్స్.
0: ఎక్కడికి హింసలు?
1: వేర్ ఫ్రమ్ యు గెట్?
0: ప్రతి ఒక్కటి తన నుండి ఆవిర్భవించినటువంటి
1: ఎవ్రీథింగ్ comes out
0: reflection of one's self. The inner being.
1: Everything is a reflection of the inner being.
0: హింస అవుట్సైడ్ లేదు, నీ అందే ఉంటుంది.
1: వైలెన్స్ ఇస్ ఇన్ యూ.
0: చెడ్డ అవుట్ సైడ్ లేదు, నీ అందే ఉంటుంది.
1: దాట్ ఈస్ నాట్ అవుట్ సైడ్.
0: నీ చెడ్డని నీవు అభివృద్ధి చేసుకుంటున్నావు.
1: అండ్ యూ ఆర్ ఇంప్రూవింగ్.
0: మొట్టమొదటి నీ చెడ్డని నీవు నిర్మూలన చేయించుకో.
1: కిల్ ఆల్ ద బ్యాడ్ ఇన్ యూ.
0: నీవు ఎక్కడ చూసినా కానీ మంచే కనిపిస్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ సీ గుడ్ ఎవ్రీవేర్.
0: వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని నిర్ణయించుకునే అధికారం నీకు లేదు.
1: యూ హ్యావ్ నో అథారిటీ టు డిసైడ్ ఆర్ జడ్జ్ anybody, good and bad.
0: ఆ మంచి చెడు నీకు నీవే కానీ ఇతరులకు కాదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ, నాట్ టు అదర్స్.
0: మొట్టమొదటి చెడ్డ వచ్చినప్పుడు ఇది నా చెడ్డనే అని మొట్టమొదటి దాన్ని నిర్మూలన చేసుకో.
1: And once you identify the bad quality, know that it is in you.
0: మంచి చూసినప్పుడు ఇది నా మంచి.
1: When you find good, yes, it belongs to you.
0: నువ్వు ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్తంతా అలాంటి కలర్ గా కనిపిస్తుంది.
1: As the color of the glasses you put on, so is the color of the vision.
0: అది జగత్తు యొక్క దోషమా? కాదు.
1: Nothing wrong with the creation.
0: నీ వేసుకున్నటువంటి గ్లాసెస్ యొక్క దోషము.
1: The mistake lies with the color of the glasses.
0: కనుకనే మొట్టమొదటి ఏది చూసినప్పటికీ భగవంతుని యొక్క తత్వం నా హృదయం నుంచి వచ్చేటువంటివి.
1: Therefore the God's nature, divinity is within you.
0: ప్రతి మానవుని యొక్క సంకల్పం కూడా హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఆల్ థాట్స్ ఒరిజినేట్ ఫ్రమ్ యూ.
0: కాబట్టి హృదయం అనేటువంటిది భగవస్థానము.
1: హార్ట్ ఇస్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: అక్కడ నుంచి అన్ని పవిత్రమైనటువంటివి రావాలి.
1: ఆల్ సీక్రెట్ థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: మన నడతలన్నీ కూడా పవిత్రమైన నడతలుగా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ షుడ్ బి సీక్రెట్.
0: కానీ ఈనాటి యువకుల యొక్క నడతలు చాలా వికారమైనట్టుగా కనిపిస్తున్నాయి.
1: టుడే ది బిహేవియర్ ఆఫ్ ది యూత్ ఇస్ రియల్లీ పర్వర్టెడ్.
0: కానీ ఆ నడత యువతునికి సరైనటువంటి యొక్క కీర్తిని తేనివ్వదు.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ విల్ నెవర్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
0: మంచితనమును,
1: గుడ్నెస్,
0: మంచితనం అనేటువంటి ఉన్నప్పుడే ఇది యువకుడి తత్వానికి గుర్తు వస్తుంది.
1: గుడ్నెస్ ఇస్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ యూత్.
0: యువకుడు అనుకుని ఇష్ట ప్రకారం అంతా కూడా సంచరిస్తే వీడు యువకుడు కాదు.
1: Being an youngster, if you act in a wayward nature, you cannot qualify
0: for.
1: You are not a human
0: కేవలం అనిమల్ హృదయంగా ఉంటుంటారు.
1: It's like that of an animal.
0: ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి డాగ్స్ కానీ మ్యాన్ కాదు.
1: The one with the wayward nature acting as per whims and fancies.
0: కాబట్టి నేను మనిషి అనుకున్నప్పుడు నీ మనిషికి తగినటువంటి ప్రవర్తన నడిచించు.
1: If you say you are a human being, act in a human way.
0: కామ క్రోధ లోభ మోహ మత్సరులన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్ కానీ హ్యూమన్ క్వాలిటీస్ కాదు.
1: Lust, greed and avarice and the hatred are animal qualities.
0: ఒక్క క్షణంలో నీకు క్రోధం వస్తుంది.
1: At one moment of time you are furious.
0: Take time. Am I a dog or man? I am not dog. I am man. Answer this.
1: When you are angry, put a question to yourself like this. Am I a dog or am I a man?
0: Lega aneka vidhamaina chinchalatvam prarambhamavutundi.
1: And there starts the real thing.
0: That time, take time.
1: Take
0: Don't
1: time.
0: Haste to.
1: Don't
0: haste. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Don't haste. Take time.
0: పిచ్చి భావాలు వచ్చినప్పుడు I am not monkey, I am man. ఆ రకంగా చింతించు, నీవు మంకీ థాట్స్ పోతుంది.
1: When all silly thoughts find their way in your mind, put a question like this.
0: మానవునియందు ఆవిర్భవించేటువంటి ప్రతి దుర్గుణములకు అనే రోగానికి కూడాను తన యందే ఉంటున్నది దివ్య ఔషధాలు.
1: In fact, very good drugs, medicines are in you, curative for all the sicknesses, ailments.
0: కనుకని ఈ దుర్గుణములకు తగినటువంటి మందులు నీ యందే ఉంటున్నవి.
1: And all the bad qualities will go by taking the medicine.
0: ఈ సద్గుణములను అభివృద్ధి పరుచుకుంటే దుర్గుణములు దూరం అయిపోతాయి.
1: Then once you develop good qualities,
0: ఈ దుర్గుణములు రోగానికి నువ్వు ఏమాత్రమూ బానిస కావు.
1: Never submit your succumb yourself.
0: ఈనాడు ప్రపంచం అంతా కూడా నువ్వు దుర్గుణము, దురాలోచన, దుష్టంగము ఇలాంటి దీంతోనే బాధపడుతుండాలి.
1: The whole world is fully sunk in bad thinking, bad company, maneuvering, wicked thoughts.
0: ఈనాడు ఈ యొక్క దుర్గుణములను, ఈ అశాంతిని మనం రూపుమాపాలంటే యువతి యువకులే దీనికి తగినటువంటి సార్థకులు.
1: In fact, young men and women should determine to give up these bad qualities and to remove restlessness.
0: గుణవంతులైనటువంటి యువతి యువకులు ఇద్దరు మాత్రం డెవలప్ చేసుకుంటే జగత్తులో ఉన్నటువంటి సర్వ చింతలు నిర్మూలమైపోతాయి.
1: When once we have virtuous youngsters, all the bad in the world can be killed.
0: ఈనాడు మానవుని యొక్క పవిత్రమైన గుణములను పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Man must make an attempt to develop sacred qualities.
0: ఆ క్వాలిటీస్ మనం పెంచుకోవాలి. కానీ
1: we have to develop those qualities.
0: కానీ పిచ్చి కోరికలపైన క్వాంటిటీ దానిపై సవారు చేస్తున్నాం.
1: But we are mad after desires, more and more burden ourselves.
0: ఈ కోరికలు తగ్గించుకోవాలి.
1: Let us reduce our desires.
0: ఎంతనో అంత మానవ జీవితానికి తగినంత లిమిట్ లోపల మనం జీవించాలి.
1: We must have a check on our desires.
0: ఈనాటి మానవునికి సర్వ దుఃఖములకు మూల కారణము కోరికలే.
1: For all the pain and suffering, desire is the main cause.
0: అందులో యువకులు ఎందు మరింత కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Desires are rampant among youngsters.
0: ఈ కోరికలు చాలా వరకు తగ్గించుకోవాలి.
1: Cut short your desires to the maximum.
0: నీవు ఒక విద్యార్థిగా ఉన్నావు, విద్యను అభ్యసించు.
1: You are as a student, study well.
0: ఇది చక్కగా మంచి మార్క్స్ తో పాస్ చేయి.
1: secure high percentage.
0: తర్వాత ఉద్యోగంలో ప్రవేశించు.
1: Take it to your job.
0: నీ తల్లిదండ్రులను గౌరవించు.
1: Respect your parents.
0: వారిని సేవించు.
1: Serve your parents.
0: పెద్దలను సేవించు.
1: Serve elders.
0: దేశానికి తగినటువంటి సేవలు చేయి.
1: Serve your country.
0: ఈ సమాజంలో నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకో.
1: Lead a sacred life in the society.
0: సమాజంలో గుడ్ నేమ్ తీసుకొని రావాలి.
1: And get a good name in the society.
0: అప్పుడే నీ యొక్క చదువుకు తగినటువంటి విద్య వస్తుంది.
1: Then only the aim of education is fulfilled.
0: ఒక సమయం లోపల నేను గొప్ప విద్యావంతుడని నీవు గర్వించవచ్చు.
1: At one time you may pride yourself because of education.
0: నీ విద్య అంత ప్రయోజనం ఏమిటి?
1: What is the use of your study?
0: నీవు చదివినటువంటి చదువు అంతా సమాజం నుంచి నీ తీసుకున్నావు.
1: In fact you have drawn the education
0: సమాజం నుంచి. అర్పించినటువంటి చదువులంతా సమాజానికి అర్పితం చేయాలి.
1: You have to surrender, dedicate your knowledge to society.
0: సమాజం నుంచి సంపాదించుకున్నటువంటి ఈ సద్గుణముల యొక్క విద్యను నీవు సమాజమునికి అర్పితం కాకుండా చేసుకుంటే నీవు చదివిన పుస్తకాల ప్రయోజనం లేదు. అవంతా ఒక మంటిలో పోయి.
1: If all the learning is not dedicated to serve the society, what for? Better you burn it.
0: కనుకనే నీవు చదివిన చదువులు సొసైటీకి యూజ్ చేయాలి.
1: సో లెట్ యువర్ నాలెడ్జ్ బి దేర్ టు సర్వ్ ద సొసైటీ.
0: అది నిజమైనటువంటి ఒక విద్య.
1: దాట్ ఈస్ టు ఎడ్యుకేషన్.
0: నేను చదువుకోవటము, నేను డిగ్రీ తీసుకోవటము, ఉద్యోగాలు చేసుకోవటం, డబ్బులు సంపాదించు, ఈ డబ్బులు ఏమిటిది?
1: ఐ గెట్ ద డిగ్రీ, ఐ టేక్ ద జాబ్ అండ్ ఎర్న్ మనీ, వాట్ ఫార్?
0: మొరాలిటీ చాలా ఇంపార్టెంట్.
1: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మొరాలిటీ ఉన్నప్పుడే ఈ విద్యలన్నీ కూడా పనికొస్తాయి.
1: When one there is morality, all the knowledge is useful.
0: ఈ డబ్బుతో మనం కొంతవరకు జీవితం ఉంటాయి.
1: Money is necessary to lead your life.
0: కానీ ఎంతనో అంతవరకు.
1: Under certain limits.
0: Money makes many wrongs.
1: Money makes many wrongs.
0: Morality comes and goes.
1: Morality comes and grows.
0: Grows. ఈ గ్రోస్ అయ్యేటువంటి మొరాలిటీని పెంచుకోవాలి.
1: And we should develop this morality that grows.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యువతులారా,
1: వెమెన్,
0: మొట్టమొదట మానవత్వం అనేటువంటి దాన్ని అర్థం తీసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: మానవత్వం అనగా చాలా పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమే.
1: Humanness is nothing but sacred.
0: భగవంతుడు వేరు కాని, నీవు వేరు కాని కాదు.
1: And you and God are not separate.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించేంత వరకు నీవు మానవుడిగా ప్రవర్తిస్తావు.
1: Until you recognize, experience the truth, you conduct yourself as a human being.
0: కాని నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవే దేవుడైపోతావు.
1: And once you know the truth, you know that you are God.
0: అనేక తత్వములు యందు దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించాలి.
1: And you have to recognize the divinity in other fields.
0: ప్రతి మానవుడు కూడా నువ్వు దైవ స్వరూపుడే.
1: Everyone is embodiment of the divine.
0: ఆ దివ్యత్వమైన ఆత్మనే లేకుండా మానవత్వం అనేది రాణించదు.
1: Without the divine principle, the human being can never shine.
0: కనుక మనము మొట్టమొదట సేవా కార్యక్రమంలో ప్రవేశించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ టేక్ టు సర్వీస్.
0: ఎట్టి సేవలు చేయాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్?
0: ఏదో ఒక అలంకారం కోసమని, ఒక పేరు ప్రతిష్టల కోసం మనం సేవ చేయకూడదు.
1: నాట్ ఫర్ పబ్లిసిటీ, నాట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొపగాండా.
0: హృదయ తృప్తి కోసం నీవు సేవ చేయాలి.
1: యూ షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: ఆ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించాలి.
1: దట్ బ్లిస్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: నీవు అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: ది బ్లిస్ యూ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ షేర్ విత్ అదర్స్.
0: కానీ చాలా మంది సేవలకు పోతున్నాము, గ్రామ సేవలు చేస్తున్నాము, వీధి సేవలు చేస్తున్నాము అనుకుంటారు. ఏమిటి ఆ సేవలు?
1: మెనీ సే దట్ దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్ ఇన్ విలేజెస్. వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్?
0: సేవలు చేయడానికి మీరు పోవడానికి పూర్వము మీ మనసును సర్చించుకోవాలి.
1: బిఫోర్ యూ టేక్ టు సర్వీస్,
0: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఎక్స్పాన్షన్ లవ్.
1: ఎక్స్పాన్షన్ లవ్,
0: కంట్రాక్షన్ లవ్.
1: నాట్ కంట్రాక్షన్ లవ్.
0: నేను నేను నేను అనేటువంటి దీంట్లోనే జీవితం అంతా గడిపోతే ఇంకా మనం అనేది ఎప్పుడు చేరే.
1: సో లాంగ్ యూ గో బై దిస్ ఐనెస్.
0: ప్రేమకు ప్రేమనిచ్చి పెంచుకున్నప్పుడే మనము అనేటువంటి సులభంగా ఏర్పడుతుంది.
1: విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ విల్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ టుగెదర్నెస్.
0: జగత్తంతా కూడా ఒక విశ్వ కుటుంబంగా మనం విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ యూనివర్స్ ఈజ్ వన్ ఫ్యామిలీ.
0: అలాంటి స్థితికి ఈనాడు మనం తెప్పించాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ స్టేట్.
0: నాకు అదే కావాల్సింది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఈ దేహం పుట్టినప్పటి నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ బర్త్
0: సేవ సేవ సేవ.
1: భగవాన్ రెండర్డ్ సర్వీస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: సేవ లోపలే జీవితాన్ని అంతా అర్థం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ సర్వింగ్.
0: మై మెసేజ్,
1: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్.
0: కనుక నేను చేసి మీకు చూపిస్తున్నాను.
1: భగవాన్ డస్ దట్.
0: నేను సర్వులను ప్రేమించి మిమ్మల్ని ప్రేమించమంటున్నాను.
1: హి లవ్స్ అండ్ వాంట్స్.
0: కానీ ఈ ప్రేమతత్వాన్ని మీరు యువకులు సరైనటువంటి అర్థంగా తీసుకోవటం లేదు.
1: యంగ్స్టర్స్ డు నాట్ టేక్ ఇట్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: మీ భావాలను పురస్కరించుకుని ఈ ప్రేమ యొక్క తత్వాన్ని మీరు దురస్థం చేసుకుంటున్నారు.
1: బేసింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ యూ అండర్స్టాండ్ ద లవ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: దట్ ఇస్ నాట్ మై మిస్టేక్, యువర్ మిస్టేక్.
1: దిస్ ఇస్ నాట్ భగవాన్స్ మిస్టేక్.
0: మీ అండర్స్టాండింగ్ లో చాలా తప్పుగా ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ మిస్టేక్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్.
0: కనుక మొట్టమొదట ఏ పని చేయాల్సిందే కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ హావ్ పర్ఫెక్ట్
0: అండర్స్టాండింగ్. చేసుకుంటే అర్థం చాలా సులభంగా ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ ఇస్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్, ద మీనింగ్
0: కూడా అయిపోతుంది.
1: అండ్ ఇట్ కెన్ బి వెల్ డన్.
0: మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఉండదు.
1: వెన్ దేర్ ఇస్ మిస్అండర్స్టాండింగ్ దేర్ విల్ బి నో అడ్జస్ట్మెంట్.
0: ఈ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఎప్పుడు చూసినా గానీ ఇంకా పోట్లాటలే జరుగుతుంది.
1: వెన్ దేర్ ఇస్ నో అడ్జస్ట్మెంట్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ ఫైట్.
0: మొట్టమొదటి దైవ ప్రేమితము తర్వాత అర్థం చేసుకోవాలి.
1: ఫస్ట్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివైన్ లా.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పుట్టినప్పటి నుంచి మీ వెంట అదంత ఇంట ఒకట వచ్చింది ప్రేమ ఒక్కటే.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్ హాస్ బీన్ విత్ యూ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇస్ విత్ యూ ఇన్ యువర్.
0: ఏ బంధువులు కూడా నీ వెంట రాలేదు.
1: నో రిలేటివ్స్ ఫాలోడ్ యూ.
0: ఏ యొక్క మిత్రులు నీ వెంట రాలేదు.
1: నో ఫ్రెండ్స్ ఈదర్.
0: నీ వెంట వచ్చింది ఒక్క ప్రేమ మాత్రమే.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్ ఫాలోడ్ యూ సిన్స్ బర్త్.
0: ఆ ప్రేమనే నిజమైన దైవము.
1: అండ్ దట్ లవ్ ఇస్ గాడ్.
0: అతనే నీ వెంట వచ్చాడు.
1: అండ్ హీస్ విత్ యూ.
0: ఆ ప్రేమ చేత నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో.
1: అండ్ ఎండ్ యువర్ లైఫ్ విత్
0: 10 మందికి ఈ ప్రేమని పంచు.
1: షేర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: ఈ ప్రేమ చేత నీవు ఆనందాన్ని అనుభవించు.
1: అండ్ ఎంజాయ్ బ్లెస్ విత్ దిస్ లవ్.
0: ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటం.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్. వై? బికాజ్ అబ్సెన్స్.
0: ప్రేమ లేదు, ప్రేమ లేదు.
1: There's no love in this world.
0: ఏమిటి చూపించేటువంటి ప్రేమలంతా?
1: Why, what's all that you see?
0: ఇవంతా కూడా కృత్రిమమైనటువంటి ప్రేమలే.
1: All that is merely artificial.
0: నయా పైసా కూడా పనికిరాదు.
1: They're useless.
0: ఇలాంటి దాన్ని మనం పెంచుకునే ప్రయోజనం ఏమిటి?
1: What for? Why should develop that?
0: మనం బ్రతికినా చచ్చినా కూడా జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమనే.
1: Whether we are alive or dead, that which is permanent is love.
0: అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పెంచుకోండి.
1: And we should develop that permanent love.
0: శాస్త్రమైన సత్యాన్ని మనం అనుభవించండి.
1: వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ ట్రూత్.
0: అది ఏ ఋతం ఋతం ఋతం అన్నారు వేదములు.
1: దిస్ పర్మనెంట్ ట్రూత్ ఇన్ వేద ఇస్ కాల్డ్ ఋతం.
0: సత్యం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: ఏదో జరిగింది జరిగినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ నరేటింగ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్.
0: చూసినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ దట్ టెల్లింగ్ వాట్
0: చేసింది చేసినట్టు చెప్పుకోవటం సత్యం.
1: నాట్ డిస్క్రైబింగ్ వాట్ ఈస్ డన్.
0: త్రికాలం ఎందు కూడా శాశ్వతంగా నిలిచినటువంటి సత్యం.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
0: నువ్వు దిన్నం కూడా డ్రెస్ మార్చుకోవచ్చు.
1: యూ మే చేంజ్ యువర్ డ్రెస్.
0: ఈనాడు ఒక కలర్ వేసుకోవచ్చు, రేపు ఇంకో కలర్ వేసుకోవచ్చు.
1: యూ మే వేర్ వన్ కలర్.
0: ఈ కలర్స్ అంతా మారిపోతుంటాయి. ఇవంతా డ్రెస్.
1: ది డ్రెస్ యూ మే చేంజ్.
0: కానీ నీ దేహం ఒక్కటే కదా.
1: బట్ యువర్ బాడీ ఇస్ వన్.
0: కాబట్టి ఈ డెత్ అనేటువంటి దానికోసం మనం ఏమాత్రం వెలవకూడదు.
1: లెట్స్ నాట్ ఫియర్ డెత్.
0: మనం దిన్నము డ్రెస్సును మార్చినట్టుగా డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: జస్ట్ దట్ వీ చేంజ్ అవర్ డ్రెస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెత్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: మనం డ్రెస్సును మార్చినట్టుగా పోతుంటాయి ఇవంతా.
1: Just the lives come and go as we change our dresses.
0: పుట్టడానికి ఏమి కారణము? చావడానికి అదే కారణం.
1: Why are you born? To die anyway.
0: ఇది వస్తుంది పోతుంది. Everything is passing cloud.
1: And everything is a passing cloud.
0: ఏది కూడా permanent clouds కాదు.
1: There's not even single permanent cloud.
0: ఉన్నంత వరకు ఈ దేహం గట్టిగా ఉన్నంత వరకు 10 మందికి సేవ చేసి మనం చావాలి.
1: So long you're alive, serve people and die.
0: అంత్యం ప్రాణం విద్యేపు వరకు కూడా మనం సేవ చేయాలి.
1: And in fact, so long we're alive, every moment we should serve.
0: జీవ సేవలు చేయాలి.
1: We should serve the fellow man.
0: దేవ సేవలు అవసరం లేదు.
1: In fact, you don't need to serve God.
0: జీవుడే దేవుడు.
1: In fact, individual is God.
0: కనుక జీవ సేవలు చేస్తే దేవుని సేవ చేసినట్టే.
1: If you serve the mankind, it amounts to service to God.
0: కనుక నీ మొట్టమొదట మీ సేవలో ప్రారంభించండి.
1: Start your life with service.
0: మొట్టమొదట నడుమొచ్చి పని చేయండి.
1: Bend your body and work.
0: ఇంద్రియాలను అరికట్టుకోండి.
1: హ్యావ్ కంట్రోల్ ఆన్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలు అరికట్టుకోకుండా పోతే సేవలు ఎన్ని చేసుకున్నా ప్రయోజనం లేదు.
1: ఇఫ్ హ్యావ్ నో సెన్స్ కంట్రోల్ ఆల్ ద సర్వీస్ ఇస్ యూస్లెస్.
0: కనుకనే మొట్టమొదటి ఇంద్రియాలను అరికట్టుకోవాలి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: మానవుని సర్వ విధంగా దుర్మార్గునిగా చేసేది, రాక్షసునిగా చేసేది మన ఇంద్రియములే.
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెమోనిక్ ఎనిమల్ మెంటాలిటీ ఈస్ ద లాస్ ఆఫ్ ఇంద్రియములు.
0: ప్రేమమయంగా మార్చుకుంటే
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
0: సర్వము ప్రేమమయంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ లవ్.
0: ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది వచ్చారు ఇక్కడికి.
1: సో మెనీ అసెంబ్లీ హియర్.
0: ఎవరికి ఆహ్వానం చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్?
0: ఎవరికి ఇన్వైట్ చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్?
0: కానీ మా ఇద్దరికి ఉన్నటువంటి ప్రేమనే దీన్ని ఇన్వైట్ చేశాం.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆఫ్ లవ్ బిట్వీన్ భగవాన్ అండ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: మీకు నా పైన, నాకు మీ పైన ఉన్నటువంటి ప్రేమనే మన సన్ని సంబంధ బాంధవ్యాన్ని పెంచింది.
1: ఇట్ ఇస్ భగవాన్ లవ్ టువర్డ్స్ యూ అండ్ ఇన్ టర్న్ యువర్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యూ హియర్.
0: కనుక మనకు ప్రేమనే ఇంత సన్ని సంబంధ బాంధవ్యానికి వస్తున్నారు, కానీ ఏ విధమైనటువంటి ఆహ్వానము లేదు.
1: ది ఇంటిమేట్ రిలేషన్షిప్ ఈజ్ ద కనెక్షన్ కాంటాక్ట్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఈ ప్రేమముని చోటు ఏ విధమైన బాధలు కూడా మనకు గుర్తించడానికి వీలుండదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ సార్ట్.
0: ఈనాడు ఈ ప్రేమ ఎంతవరకు పోతుండాలి? కుటుంబము, బంధువులు, మిత్రులు అంతవరకు ఇది ప్రయాణం అవుతుంది.
1: అండ్ లవ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ టుడే.
0: ఏ దేశమునందైనా కూడాను
1: ఇన్ ఎనీ
0: మొట్టమొదట విద్యావంతులు తగినటువంటి యొక్క గౌరవాన్ని అందించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ మస్ట్ బి రెస్పెక్టెడ్ ఫస్ట్.
0: తల్లిదండ్రులు దానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహాలు చేకూర్చాలి.
1: పేరెంట్స్ ఆల్సో షుడ్ ఎంకరేజ్ ద యంగ్స్టర్స్.
0: కానీ ఆ తల్లిదండ్రులు కూడా ఆదర్శాన్ని చూపించేటువంటి తల్లిదండ్రులు ఈనాడు కానరా.
1: టుడే వీ డోంట్ హ్యావ్ ఐడియల్ పేరెంట్స్.
0: ఆదర్శాన్ని నిరూపించేటువంటి గురువును కూడా నువ్వు కానరాదు.
1: దేర్ ఆర్ నో ఐడియల్ టీచర్స్ ఈదర్.
0: ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఫ్రెండ్స్ కూడా నువ్వు లేరు.
1: వీ డోంట్ హ్యావ్ ఐడియల్ ఫ్రెండ్స్.
0: కాబట్టి పిల్లల్ని దోషంగా ఉండకుండా పోవడానికి ఎట్లా వీలు అవుతుంది?
1: హౌ కెన్ ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ యంగ్స్టర్స్?
0: మొట్టమొదటి ఇంటిలో తల్లిదండ్రులు దీనికి ప్రారంభం చేయాలి.
1: ఫస్ట్ ద పేరెంట్స్ షుడ్ be good.
0: స్కూల్స్ లోపల టీచర్స్ ప్రారంభించాలి.
1: టీచర్స్ షుడ్ టేక్ అప్ దిస్ జాబ్.
0: ఫ్రెండ్స్ అంతా కూడా దీనికి చేరి సన్న సంబంధ బాంధవ్యాన్ని పెంచాలి.
1: అండ్ ఫ్రెండ్స్ ఆల్సో షుడ్ ఎస్టాబ్లిష్
0: సత్సంగం. సత్సంగం,
1: గుడ్ కంపెనీ ఇస్ ఇంపార్టెంట్.
0: మంచి కంపెనీతో చేరినప్పుడు మనం మంచి వారమే అవుతాం.
1: వెన్ యు ఆర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ బి గుడ్.
0: చెడ్డ కంపెనీతో చేరినప్పుడు మనం చెడ్డవారమే అవుతాం.
1: వెన్ యు ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి కంపెనీ చేస్తున్నావు అలాంటి వాడిగా నీవు తయారవుతున్నావు.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు బికమ్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు దుస్సంగం దుస్సంగం దుస్సంగమే.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ యు ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: ఈ విధంగా ఉండే మనం దుష్టులు కాకుండా ఎక్కడ పోతాం?
1: వెల్ యు కాంట్ బి అదర్వైజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడా చాలా గుణవంతులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఆల్ వర్చ్యువస్.
0: చాలా మంచివారే,
1: వెరీ గుడ్.
0: కానీ ఆ మంచితనాన్ని పెంచుకోవడానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ ది గుడ్ క్వాలిటీ.
0: ఇక్కడ ఉండేటువంటి ఈ మూడు దినముల లోపల ఎంతైనా మంచితనాన్ని పెంచుకోవచ్చు.
1: విత్ ఇన్ దిస్ span of 3 days you can develop this goodness in you.
0: ఈ దుష్టంగములను దూరం చేసి,
1: గివ్ అ బ్యాడ్ కంపెనీ,
0: దుష్టంగములను దూరం చేసి,
1: గివ్ అ బ్యాడ్
0: ఆలోచనలు దూరం చేసి,
1: బ్యాడ్ థింకింగ్,
0: సద్భావాలను పెంచుకోండి.
1: అండ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: అది ఎలాంటిది?
1: వాట్ సార్ట్?
0: అందరూ నా బ్రదర్స్.
1: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
0: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
1: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
0: ఆ విధంగా తీసుకో. వీడు మాత్రం నా బ్రదర్, వీడు నా బ్రదర్ ఇంట్లో అనేటువంటి భేదం పెట్టుకోకండి.
1: డోంట్ హావ్ ది ఫీలింగ్ హీ ఇస్ మై బ్రదర్ అండ్ సో సో మై బ్రదర్.
0: బాడీకి సంబంధమే కానీ మనకు ఆత్మకు అందరూ బ్రదర్స్. మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: సో ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ రిలేషన్షిప్ ఫ్రమ్ ది ఆత్మిక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద స్పిరిట్ ఆల్ ఆర్ బ్రదర్స్. ఆల్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఒక్క సూర్యుడు అనేక దీవ్యాలు అనేక రూపాలుగా కనిపిస్తుంటాడు.
1: ఇట్స్ ఓన్లీ వన్ సన్ అండ్ హిస్ రిఫ్లెక్షన్స్ ఆర్ మెనీ.
0: కనుక ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కు మనం లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దిస్ రియాక్షన్.
0: రియాలిటీని మనం సంపాదించాలి.
1: గో బై దిస్ రియాలిటీ.
0: ఎందుకు ఈ రిఫ్లెక్షన్? ఎందుకు ఈ రియాక్షన్? ఈ రీసౌండ్?
1: వై దిస్ సౌండ్?
0: ఇదే మనం పంచుకుంటున్నాము.
1: అండ్ దిస్
0: అంతా మనం మాట్లాడేదంతా రీసౌండే.
1: వాట్ ఆల్ వీ స్పీక్ ఈజ్ రీసౌండ్.
0: మనం చేసేదంతా రిఫ్లెక్షన్.
1: ఆల్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్షన్.
0: ఇంకా ఎట్లా మనకు రియాలిటీ మనకు తగ్గుతుంది?
1: దెన్ హౌ డు యూ నో ద రియాలిటీ?
0: మన రియాలిటీని మనం చూడాలంటే మనలో నుండి ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది రియాలిటీ, అండర్స్టాండ్ ది దివినిటీ.
0: ఒక్కటే ఒక్కటే ఉంటుండాలి.
1: ఓన్లీ వన్ ఇస్.
0: అది నిజమైనటువంటి దివ్యత్వం.
1: దట్ ఈస్ ది ట్రూ డివినిటీ.
0: అది కదిలేది కాదు, మెదిలేది కాదు.
1: ఇట్ డస్ నాట్ మూవ్, ఇట్ డస్ నాట్ షాటర్. అది
0: ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటుంది.
1: ఇట్స్ పర్మనెంట్.
0: ఆత్మభావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్.
0: ఈ రూపనామాన్ని మనం పెంచుకుని పెంచుకుని పెంచుకుని కళాదురికి మన రూపాన్ని కూడా పాడు చేసుకుంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యు గో బై ది నేమ్ అండ్ ఫామ్ యూ లూజ్ యువర్ ఓన్ ఫామ్.
0: రూపనామాన్ని త్యజించండి.
1: గివ్ అప్ దిస్ నేమ్ అండ్ ఫామ్.
0: దివ్యమైన భావాన్ని వరించండి.
1: డెవలప్ ది డివైన్ థాట్స్.
0: ఆ వరించినటువంటి భావాన్ని మీరు తరింపజేసుకోండి.
1: అండ్ దిస్ డివైన్ ఫీలింగ్ విల్ గివ్ లిబరేషన్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మీరు ఈ మూడు దినాల్లో చక్కగా చూడగలరు.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ విత్ ఇన్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 3 డేస్.
0: ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ దేర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ వారు ప్రయత్నించడం లేదు.
1: బట్ దే డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో.
0: అంతా ప్రపంచం ప్రపంచం ప్రపంచం. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరు ప్రవేశిస్తున్నారు.
1: దే హావ్ గాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్లుక్.
0: ఇవంతా కూడా కదిలిపోయే మేఘముల వంటివి.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్ ద డివైన్.
0: అలాంటి రియాలిటీ నీవు చూడు.
1: ఎక్స్పీరియన్స్ దట్ రియాలిటీ.
0: ఈ ప్రాపంచమైన ఏది కూడా నువ్వు రియాలిటీ కాదు.
1: హ్యావ్ దిస్ ట్రూత్ ఇన్ యువర్ హార్ట్.
0: కానీ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ యాస్ వెల్.
0: తల్లిదండ్రులను గౌరవించు.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించు.
1: లవ్ యువర్
0: పేరెంట్స్. పెద్దలను సేవించు.
1: సర్వ్ యువర్ ఎల్డర్స్.
0: ఎల్డర్స్ అంతా కూడా తగినటువంటి సహాయం చేసి వాళ్ళకి తగినటువంటి తోడ్పాటు చేయి.
1: హెల్ప్ ఎల్డర్స్. సర్వ్ దెం వెల్.
0: ఈ విధమైనటువంటి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటిని మీరు గుర్తించుకుంటే ఎంతైనా మీరు సాధించవచ్చు.
1: ఇఫ్ యు ప్రాక్టీస్ దిస్ టూ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ రెండు కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చాయి? అష్టాదశ పురాణేశు వ్యాసస్య వచన ద్వయం, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ ప్రిన్సిపల్స్ ఎసెన్స్ of 18 sacred
0: sarva vedamulu yokka saramu ee rendu padamullone untundi.
1: The essence of the holy text Veda is contained in these
0: sarva vedant saramu ee rendu padamullone untundi.
1: The essence of the entire
0: sarva bible saramu ee rendu akshamullone untundi.
1: The essence of all holy text
0: sarva quran lopala kuda undatundi ee rendu akshamullone
1: untundi. And in fact all epics speak
0: of bible quran grantharajamu bhagavadgita vyakaranam anniki endukunu satyam okkate.
1: In fact all holy texts like bible quran grantharaj speak of this single truth.
0: అంతా ఒకటే.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
0: మతములు వేరు వేరుగా భావిస్తున్నారు కానీ అది చాలా పొరపాటు.
1: యు థింక్ దట్ రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ ఇట్స్ ఎ మిస్టేక్.
0: మతములు వేరు లేదు.
1: రిలీజియన్స్
0: మతములే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్.
0: మన అందరిది చేరి ఒకే మతమే.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్.
0: అదే మానవ మతము.
1: దట్ ఇస్ ద రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఆ హ్యుమానిటీ religion of love,
1: religion of love,
0: caste of humanity,
1: caste of humanity,
0: language of the heart,
1: language of the heart.
0: దీన్ని మీరు పెట్టుకోండి.
1: Have this in your view.
0: ఈ విధంగా మీరు జీవించడానికి పోయినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
1: If you lead your life along these ten principles, you can achieve anything.
0: కనుక మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి
1: స్టార్ట్ విత్ సర్వింగ్.
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి.
1: We should start our journey from the point of
0: I. అది ఎట్లా చేరేదని నేను చెప్తాను.
1: Bhagavan will tell us in due course of time.
0: Kanuka so mottamoti meeki prapti chikkindi.
1: You
0: lokamlo ento mandi untunnaru.
1: In the world
0: there are many untunnaru kaani aa prapti meeku maatrame labhinchindi.
1: There are countless number of people outside world. You are really fortunate to be here.
0: Ee labhinchinatvanti okka avakashamunu sadvinivaparchu.
1: Make use of this fortune, good luck conferred.
0: దానిని మీరు 10 మంది కులను పంచండి.
1: అండ్ షేర్ దిస్ జాయ్ విత్ ఎవ్రీబడీ.
0: జగత్తుని సేవించండి.
1: సర్వ్ ద హోల్ వరల్డ్.
0: మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము కానీ ఆయన అధికారం కోసం పుట్టలేదు.
1: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్ నాట్ ఫర్ అథారిటీ.
0: ఈ అథారిటీ ఏమిటి? అథారిటీ
1: వాట్ ఇస్ దిస్ అథారిటీ?
0: మనం సేవించడం కోసమే పుట్టాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
0: భగవంతుని పుట్టించిందేదంతా కూడా సేవ కోసమే పుట్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ఫర్ సర్వీస్.
0: కనుక సర్వీస్ కోసమని మనం పుట్టామని సత్యాన్ని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
0: సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు.
1: ఇట్స్ నాట్ గవర్నమెంట్ సర్వీస్.
0: సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి.
1: యూ కెన్ సర్వ్ దట్ వే.
0: విశ్వ సర్వీస్, మానవ సర్వీస్ ఏ మన సర్వీస్.
1: అండ్ ది రియల్ సర్వీస్ ఈస్ సర్వింగ్ ది హ్యుమానిటీ, హ్యూమన్ సర్వీస్.
0: బీదలను ఆదుకోండి.
1: అండ్ హెల్ప్ ద పోవర్ అండ్ ఫోర్
0: రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి.
1: అండ్ హెల్ప్ ద సిక్.
0: శక్తిహీనులైనటువంటి వారికి శక్తిని అందించండి.
1: అండ్ హెల్ప్ దోస్ హూ ఆర్ వీక్.
0: ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవడం కోసం కాదు.
1: Earn an amass wealth and just go by that money.
0: బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ దేర్ మెనీ పూర్ అండ్ నీడీ పీపుల్ అవుట్ సైడ్.
0: ఎన్ని బాధలు పడుతుంటారు.
1: దేర్ ఆర్ మెనీ సఫరింగ్ పీపుల్.
0: అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన
1: గో టు ది రెస్క్యూ.
0: అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు.
1: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎ స్పెషల్ ఫీల్డ్.
0: నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్.
1: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్.
0: మన ప్రత్యేకించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ సెపరేట్ ఫ్రమ్ అవర్ లైఫ్.
0: మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ టు గెట్ ఎ డిగ్రీ
0: కానీ దీనికి ఏ సబ్జెక్టు లేదు.
1: బట్ దేర్ నో సబ్జెక్ట్.
0: సబ్జెక్ట్ ఒకటే ఒకటి. లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్.
1: ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, ద సబ్జెక్ట్ ఆఫ్ లవ్.
0: ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి.
1: దెన్ వన్స్ యూ డెవలప్ లవ్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ విల్ ఫాలో.
0: కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి.
1: యువర్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వీస్ ని పెంచుకోండి.
1: సర్వ్ పీపుల్.
0: అప్పుడే అన్ని విధాలా మీరు సార్థకమవుతుంది.
1: దెన్ యూ విల్ బి సక్సెస్.
0: ఇంకా ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు, సహజమే.
1: యంగ్స్టర్స్ విల్ హావ్ మెనీ డౌట్స్.
0: ఆ డౌట్స్ కంతా నేను రిప్లై ఇస్తాను.
1: భగవాన్ విల్ గివ్ ఆన్సర్స్ టు యువర్ డౌట్స్.
0: మీరు ప్రేమను అధికంగా పెంచుకోండి.
1: అండ్ డెవలప్
0: ఎవరితో ద్వేషం కానీ, ఎవరితో అసూయ కానీ, ఇలాంటి మీరు చేయకండి. ఆడంబరాలు మీరు పనికి రావు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఈనాడు మానవుడు ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: దేర్ ఇస్ మోర్ ఆఫ్ పాంప్ అండ్ షో టుడే, మోర్ అండ్ మోర్.
0: అది మనకు పనికి రాదు.
1: నౌ ఇట్స్ యూస్లెస్.
0: హంబుల్ డివోటీస్ గా ఉండాలి.
1: బి హంబుల్ డివోటీ.
0: హంబుల్ సర్వీస్ గా ఉండాలి.
1: అండ్ యు వెరీ హంబుల్
0: సర్వీస్ మనం చేయాలి.
1: అండ్ యు షుడ్ సర్వ్.
0: అదే నిజమైనటువంటిది.
1: దాట్ ఈస్ ద ట్రూ వన్.

0: Sai Ram, dear listeners. Though born among the Danavas, the demonic clan, there are quite a few who have achieved distinction and sanctified their lives. As against these, there are countless persons who, born as human beings, have forgotten the human values and have wasted their lives. As human beings, should we not adhere to human values and sanctify our lives? Bhagwan Baba urges everyone to pursue a God-centric life and attain fulfillment. Let us now listen to the divine discourse delivered on the occasion of Onam celebrations at Prashanti Nilayam on the 15th of September 1986.
1: నరుల లోకమందే అమరియుండు సద్గుణంబులు కలిగి సరి అయిన నడతున్న అదియే స్వర్గమగును అవనియందు.
2: There is no heaven in some other world as such. Heaven exists on earth. If people have good qualities, virtues and character, then earth itself becomes heaven.
1: భారతీయ సంస్కృతికి వేద ఉపనిషత్తులే మూలము.
2: Vedas and Upanishads are the very roots and the source of Indian culture.
1: సంగీతమునకు సాహిత్యమునకు వేదములే మూల కారణము.
2: ఫర్ మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆల్సో వేదాస్ ఆర్ ద వెరీ సోర్స్ అండ్ ద రూట్.
1: సామవేదము నుండియే సంగీతం ఆవిర్భవించినది.
2: మ్యూజిక్ హస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ సామవేద.
1: ఋగ్వేదం నుండి ఏర్పడినటువంటిదే సాహిత్యము.
2: లిటరేచర్ హస్ టేకన్ its origin from Rigveda.
1: Bhakti puritamainatvanti yokka sangeetame bhagavantuni yokka swaroopamu.
2: God's form is music charged with devotion.
1: Kanukani naham vasami vaikunthe nayoge hrudayam ravau mad bhaktaha yatra gayanti tatra shtami narada annadu narayanu. Narada, నేను వైకుంఠమునందు కాని లేక ఏ యోగుల హృదయమునందు కాని నేను నివసించుటలేదు. మద్భక్తః యత్ర గాయంతి, ఎక్కడ నా భక్తులు నన్ను స్మరించుచుందురో అక్కడ, తత్ర తిష్ఠామి నారద, అక్కడ నేను ప్రతిష్ఠ అయి ఉంటాను అన్నాడు.
2: దట్ ఈస్ వై గాడ్ హస్ డిక్లర్డ్ దట్ హీ డజంట్ ఎగ్జిస్ట్ either in Vaikuntha or in the hearts of yogis. His address and his place is wherever his devotees sing his glory, he is found there.
1: Bhagavantudu bhaktura hrudayam nandume matrame kaaka dushtula hrudayam nandu kudanu taanu untunnadu.
2: God exists not merely in the hearts of devotees but also in the hearts of evil persons.
1: స్వయం తీర్ణః పరాం తారయతి, తాను తరించి పరులను తరింపజేయగోరు నట్టి మానవుడే నిజమైన మానవుడని కూడా నిరూపించింది వేదము.
2: Veda has also proved that man is a real man who saves himself and becomes instrument for saving others.
1: సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు సర్వుల హృదయ స్థాయి అయి సర్వ మానవత్వాన్ని రంజింపజేయచ్చు, దివ్యత్వమును ప్రకటింపచేస్తూ ఉంటాడు.
2: గాడ్ హూ ఈజ్ ఆల్ పర్వేజివ్ ఎగ్జిస్ట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ హిస్ డివోటీస్ అండ్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: ప్రహ్లాదుడు ఒకనొక సమయమున తన తల్లి అయిన లీలావతి దగ్గరికి వచ్చి, అమ్మా, హరిప్రియుడైన నాకును హరిద్వేషి అయినటువంటి నా తండ్రికి ఉన్నది ఒక్కటే భేదము అన్నాడు.
2: ప్రహ్లాద, ఎ గ్రేట్ డివోటీ, వన్స్ వెంట్ టు హిస్ మదర్ అండ్ జస్ట్ సేడ్, మదర్, there is one great difference between me, who is the lover of Hari, and father, who hates Hari.
1: నేను భగవంతుని ప్రేమిస్తూ స్మరిస్తూ అతని ప్రేమ రసామృతమును గోలి నా హృదయమును నింపుకొని నేను మత్తుడై ప్రేమోన్మత్తుడై తన్మయత్తుడై తాదాత్మభావములో ఆనందాన్ని అనుభవిస్తున్నానన్నాడు.
2: He said that, well, mother, I fill my heart with the Lord's sweetness and I am mad with Lord and I am enjoying thoroughly every minute the sweetness of the Lord arising out of my own devotion and my own love for Him.
1: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు నారాయణుని ద్వేషించి తన హృదయమును కఠినమైన శిలగా మార్చుకొని ఆ శిల ఎందే నారాయణుని ప్రతిష్ఠ చేసుకున్నాడు.
2: On the other hand, my father hates Narayana, has transformed his heart into a stone, but still he has established and imprisoned his Narayana in his own heart, which is transformed into a stone.
1: Harini jeshinchinatvanti Hiranyakashipuni yokka hrudayamunandunu Harini preminchinatvanti Prahladani hrudayamunandunu unnadi okkade Hari.
2: There is only one Hari who is existing in the heart of Prahlada, who has loved Hari, and in the heart of Hiranyakasyapu, who has hated Hari.
1: Dravarupamainatvanti premanu aaraginchi dahamunu teerchukoni tana yokka taapamunu challarchukunnadu Prahladudu.
2: Prahlada has drunk deep into the nectarine sweetness of devotion and filled his heart and quenched his thirst.
1: Kathinamainatvanti hrudayamunandu harini pratishtha chesukoni taanu tana taapamunu challarchukonaleka dahamunu teerchukonaleka taanu aneka vidhamainatvanti avasthalaku guri ayyadu Hiranyakashipu.
2: Hiranyakashipu experienced innumerable troubles, not being able to quench his thirst by establishing Narayana in his own cruel heart.
1: Nammi bratuku annaru manavudu.
2: Men have declared that trust and live.
1: Nammika galinatunte manavulake tanaku oka vidhamaina aanandamu labhyamavutundi.
2: Only that man who has faith and who has trusted, he alone gets joy and delight.
1: Aanandamu labhyamu gavinchukunna manavudu అశాంతికి దూరం అవుతాడు.
2: ద మ్యాన్ హూ గెట్స్ డిలైట్ అండ్ జాయ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: అశాంతి దూరమైనప్పుడు శాంతి సుఖములు అనుభవిస్తాడు.
2: వెన్ హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ పీస్ హీ నేచురలీ ఎంజాయ్స్ పీస్.
1: కనుక దైవత్వం సర్వవ్యాపి అనేటువంటి యొక్క సత్యత్వాన్ని గుర్తించుకున్నప్పుడే గాయకులు పరమభక్తులు దైవత్వాన్ని విస్మరించగా స్మరించి విశ్వసించి తన యొక్క జీవితమును సార్థకంగా గావించుకుంటారు.
2: Devotees and singers would be able to experience the divinity in their singing and in their music and in their own devotion only when they believe that God is all pervasive and God is found everywhere.
1: దైవము లేని స్థానము లేదు.
2: There is no place where you don't have God.
1: దైవముది కాని నామము లేదు.
2: దెర్ ఇస్ నథింగ్ విచ్ డజంట్ హ్యావ్ గాడ్ ఇన్ ఇట్.
1: భాగవతమునందు ప్రహ్లాదుడు కూడాను ఇందుకలడందు లేదని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు ఉన్నాడు.
2: ఇన్ భాగవత ఆల్సో ప్రహ్లాద హ్యాస్ డిక్లర్డ్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే దట్ గాడ్ ఎగ్జిస్ట్ హియర్ and doesn't exist there. God exists everywhere. Only thing is, you have to search. If you search, you find God all over.
1: Tyagaraju cheppadu etavunara nilakada neeku ekkada chuchina nee untunnavu neeku nilakadane ledu sarvavyapakudavu sarvantaryamivi sarvagnudavu sarvashaktimayudavu అని వర్ణిస్తూ వచ్చాడు.
3: త్యాగరాజ ఆల్సో హ్యాస్ డిస్క్రైబ్డ్ అబౌట్ గాడ్ వెల్, యు ఆర్ ఆల్ పర్వేసివ్, యు డోంట్ హ్యావ్ వన్ ప్లేస్ వేర్ యు ఆర్ స్టేషనరీ, యుల్ బి మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, యు ఆర్ ఆమ్నిషియంట్, యు ఆర్ ఆమ్నిపొటెంట్ అండ్ యు ఆర్ ఆమ్నిప్రెసెంట్. దట్ వే హీ డిస్క్రైబ్డ్ అండ్ యూగలైజ్డ్ గాడ్.
1: ఏకం వసి సర్వభూతాంతరాత్మ, కేవలం మానవుని ఎందు మాత్రమే కాక పశుపక్షి మృగాదులు ఎందు కూడాను దైవత్వము ఆవరించి ఉంటున్నాడు.
3: డివినిటీ ఎగ్జిస్ట్ నాట్ మేర్లీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, బి ఇట్ బీస్ట్ ఆర్ బర్డ్, గాడ్ ఎగ్జిస్ట్, డివినిటీ ఎగ్జిస్ట్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి త్యాగరాజే

0: దైవత్వం అనేటువంటిది సకల భూతములందు కూడాను ఉంటుండటం చేతనే దాసి అపరంజి రామచిలుకను పెంచి రామా రామా రామా అనేటువంటి ప్రేమ మాటలు నేర్పినప్పుడు ఆ రామచిలుకు కూడాను రామా రామా రామా అని స్మరించినట్టుగా త్యాగరాజు వర్ణిస్తూ వచ్చాడు.
1: Tyagaraja has described that as God, Rama, exists in every living being, be it in a parrot or any other living being. If you take for example a parrot, if you give the name Rama, Rama, it also goes on repeating Rama, Rama. Rama exists everywhere. One has to enjoy this.
0: Brahma vit brahmaiva bhavati. Brahmatattvamunu gurtinchinatundi vaadu బ్రహ్మనే తానవుతాడు.
1: ద వన్ హూ రియలైజెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
0: వాల్మీకి నిరంతరము రామును స్మరించుతూ చింతించుతూ రామాయణము లిఖిస్తూ వచ్చాడు.
1: వాల్మీకి కాంటెంప్లేటింగ్ ఆన్ రామ కంటిన్యూస్లీ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ రోట్ రామాయణ.
0: కనుకనే వాల్మీకి ముఖ తేజస్సు అనేటువంటిది రామ ప్రతిబింబంగా దర్శిస్తూ వచ్చారు ఆశ్రమవాసులు.
1: ది డ్వెల్లర్స్ ఆఫ్ ది ఆశ్రమ ది రెసిడెంట్స్ ఆఫ్ ది ఆశ్రమ ఎక్స్పీరియన్స్డ్ ది స్ప్లెండర్ అండ్ ది రేడియన్స్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ రామ ఆన్ ది ఫేస్ ఆఫ్ వాల్మీకి యాజ్ హి వాస్ కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్.
0: మనసున ఎట్టి పవిత్రమును చింతించునో వాని ముఖమున అట్టి ప్రకటతము కావిస్తూ ఉంటాది అంతర్భూశక్తి.
1: వాట్ ఎవర్ స్ప్లెండరస్ అండ్ సీక్రెట్ థాట్స్ ఎ మ్యాన్ థింక్స్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఆన్ హిజ్ ఫేస్.
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ మానవుని యొక్క ముఖము.
1: మ్యాన్స్ ఫేస్ మే బి ట్రూలీ డిస్క్రైబ్డ్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్.
0: కనుకనే రామచింతన చేత రమింప చేసుకున్నటువంటి యొక్క దివ్య తేజస్సుతో కూడినటువంటి వాడు వాల్మీకి.
1: దట్ ఈస్ వై వాల్మీకి మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ వాజ్ షైనింగ్ విత్ ది స్ప్లెండర్ ఆఫ్ రామ యాజ్ హి వాజ్ కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: మోజెస్ నిరంతరము భగవంతుని చింతించటం చేత తన యొక్క ముఖము దైవ కళగా దైవ సృష్టిగా దైవ తేజస్సుగా వికసిస్తూ ప్రకటిస్తూ ప్రకాశిస్తూ వచ్చింది.
1: మోసస్ వాజ్ ఆల్సో కంటిన్యూస్లీ కాంటెంప్లేటింగ్ ఆన్ గాడ్ అండ్ దేర్ ఫోర్ దట్ స్ప్లెండర్ దట్ రేడియన్స్ అండ్ దట్ గ్రేట్నెస్ వాజ్ షైనింగ్ ఆన్ హిజ్ ఫేస్.
0: ఇది బైబుల్ యొక్క ప్రకటితము.
1: దిస్ ఈస్ డిక్లర్డ్ ఇన్ బైబుల్.
0: డార్విన్ అనేటువంటి ఒక వ్యక్తి తాను విద్యార్థిగా ఉండినటువంటి సమయం లోపల
1: డార్విన్ వెన్ హీ వాజ్ ఎ స్టూడెంట్
0: హెన్స్లో అనేటువంటి ఒక గురువు దగ్గర తాను విద్యను అభ్యసిస్తూ వచ్చాడు.
1: హీ యాక్సెప్టెడ్ హెన్స్లో యాజ్ హిస్ టీచర్ అండ్ హీ వాజ్ స్టడీయింగ్ అండర్ హిమ్.
0: ఆ అధ్యాపకుడు పరమ పవిత్ర హృదయుడు.
1: దట్ టీచర్ వాజ్ ఎ సీక్రెట్ పర్సన్ విత్ ఎ సీక్రెట్
0: నిస్వార్థ ప్రియుడు.
1: Absolutely self
0: nirankaramayudu.
1: He did not have any ego at all.
0: Nischala chittudu.
1: He was having a very steady
0: and firm mind. Guruvunu aashrayinchinatvanti ee Darwin nirantaram kudanu guruvu vale nenu kudanu ee sthitini anubhavinchali ani satchintana chestu vachadu.
1: Darwin, who approached him and took shelter under his stewardship, under his teachership, he resolved that he should also spend the life on the lines of his own teacher.
0: Yad bhavam tad bhavati.
1: It is
0: said, manavuni yokka bhavamunu puraskarinchukoniye tana phalitamu kudanu aashrayinchu untayi.
1: The fruits and the results which man reaps entirely depend upon his own feelings and thoughts.
0: Katta kadapatiki tana chirakala vanchanu teechukogaligadu Darwin.
1: Darwin was able to realize whatever he wished for ultimately.
0: Darwin kuda nischala chittudu nisvartha parudu nirankaramayudu ee vidhamaina tejastho tanu prakashistu vachadu prajala mundu.
1: Darwin was also selfless, free from ego, and also having a steady mind. Thus, she shone splendorously.
0: Kadapataki, Daivamu, Tanu, Vakate Netunti, Satya Nikudanu, Gurtinch Kuntaval Chadu.
1: He also recognized in the end that there is no difference and distinction between God and himself.
0: Kalukane Daivani, Yaduruga Undinatuga Bhavinchi, Nenu Leka Nivu Levu, Annadu.
1: Therefore, he declared that without me, you do not have.
0: Daivamu Leka Bhaktudu Kani, Bhaktudu Leka Daivamu Kani, Undutaku Veedu Kadu.
1: It is not possible for God to exist without a keeping a steady mind. Thus, she shone splendorously.
0: Kadapataki, Daivamu, Tanu, Vakate Netunti, Satya Nikudanu, Gurtinch Kuntaval Chadu.

0: దైవం కాని ఉండుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ గాడ్ టు ఎగ్జిస్ట్ వితౌట్ ఎ డివోటీ అండ్ ఫర్ ఎ డివోటీ టు ఎగ్జిస్ట్ వితౌట్ గాడ్.
0: భక్తుడు భగవంతుడు అవినాభావ సంబంధంతో కూడినటువంటి అన్యోన్యాశ్రయముతో చేరినటువంటి ఏకత్వము స్వరూపుడు.
1: డివోటీ అండ్ గాడ్ ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ అండ్ దే టేక్ ది రిలేషన్షిప్ ఈజ్ మ్యూచువల్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఓన్లీ వన్ విత్ టూ ఆస్పెక్ట్స్.
0: భక్తుడు ప్రేమోన్మత్తుడై తన్మయత్తుడైనప్పుడు తాదాత్మ భావన పొందినప్పుడు ఏకత్వాన్ని పొందగలుగుతుంది.
1: డివోటీ when he is mad with love for God, when he is entirely saturated with that feeling of God, he also becomes God and there will be only one entity at the end.
0: Kanukane attivade parama bhaktudainatvanti prahladudu.
1: Prahlada was such a great devotee.
0: Vamsamu rakshasa vamsamu.
1: He was born in a demon's family.
0: Roopamu manava swaroopamu.
1: His form was the form of a man.
0: Chittamu daiva chittamu.
1: His heart was the heart of God.
0: Ee moodinti yokka ekatvanni pondinatvanti yokka pavitra swaroopude prahladudu.
1: Prahlada was one who had all these three things combined in him.
0: Ee prahladudu nirantaramu kudanu oka samskrutini puraskarinchukoni భారతీయ సంస్కృతిని ఆశ్రయిస్తూ తూచ దానిని అనుసరిస్తూ ఆదర్శంగా ప్రజలకు అందిస్తూ వచ్చాడు.
1: ప్రహ్లాద ఫాలోడ్ వెరీ స్ట్రిక్ట్లీ ద కోడ్ అండ్ ది కల్చర్ ఆఫ్ ఇండియన్ భారతీయ కల్చర్ అండ్ హీ హెల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఎ మోడల్ ఫర్ భారతీయ కల్చర్.
0: పురుషార్థములు నాలుగు.
1: దెర్ ఆర్ ఫోర్ పురుషార్థ గోల్స్.
0: ధర్మ అర్థ కామ మోక్షములని.
1: ది ఫోర్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మమును ధర్మముగానే వదలక ధర్మమున్న స్థానము నుండి అర్థమ ప్రదేశమునకు తీసుకుని పోయి అర్థమును కూడాను ధర్మమయం గావించినటువంటి సద్భక్తుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాస్ సచ్ ఎ గ్రేట్ డివోటీ హూ వాస్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ధర్మ అండ్ టేకింగ్ ధర్మ టు అర్థ. He saturated the second principle of artha and wealth with dharma.
0: Dharmarthamunu rendintini ekatvamu gavinchi aa sthanam nundi kudanu kaamamulu kudanu nadipinchinatvanti okka vyakti.
1: He united dharma and artha into one and take those two principles to the next principle of the desire and also saturated the principle of desire.
0: Artha kaamamulu rendintini dharmamayam gavinchi taanu prashanta sthiti enduminappudu మోక్షమే తనను వరించుకుంటూ వచ్చింది.
1: యాజ్ హీ ఫీల్డ్ అర్థ అండ్ కామ వెల్త్ అండ్ డిజైర్ విత్ ధర్మ ది లిబరేషన్ ఇట్ సెల్ఫ్ లవ్ టు హ్యావ్ ఆఫర్ ఇట్ సెల్ఫ్ టు ప్రహ్లాద.
0: దానవ వంశమునందు జన్మించినప్పటికీ ధర్మార్థ కామ మోక్షములు ఎందు సార్థకము గావించుకున్నటువంటి మహాపవిత్ర వ్యక్తులు ముగ్గురు మాత్రమే ఉంటుందన్నారు.
1: దెర్ ఆర్ ఓన్లీ త్రీ పీపుల్ హూ ఆల్దో బోర్న్ in the lineage and family of demons, they have sanctified their lives and achieved dharma, artha and kama and moksha.
0: Bali Chakravarti, Prahladudu, Vibhishanudu.
1: Those three are King Bali, Prahlada and Vibhishana.
0: Kani manavulai janminchi kudanu dharma mokshamulanu vismarinchi artha kamamulu yende jeevitamunu gadipi జీవితం వ్యర్థం గావించుకున్నటువంటి మానవులు అనేక మంది ఉంటున్నారు.
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ పీపుల్ ఆల్ దో బోర్న్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ దే హ్యావ్ గివెన్ అప్ ధర్మ అండ్ మోక్ష అండ్ స్పెండ్ దేర్ ఎంటైర్ టైమ్ అండ్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ అర్థ అండ్ కామ ఓన్లీ.
0: పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క కుమారుడే విరోచనుడు.
1: విరోచన వాస్ ద సన్ ఆఫ్ గ్రేట్ సేక్రెట్ డివోటీ దట్ ఈస్ ప్రహ్లాద.
0: కానీ విరోచని యొక్క తత్వము విరుద్ధంగా మారిపోయింది.
1: విరోచన టుక్ ఎ డిఫరెంట్ ట్రెండ్, ఎ ట్రెండ్ విచ్ ఇస్ విచ్ వాస్ అపోజ్.
0: విరోచని యొక్క భావములు హేతువాదములు.
1: విరోచన ఐ మీన్ హీ వాస్ ఎన్ ఎథీస్ట్.
0: చార్వాకము యొక్క తత్వము విరోచని యొక్క తత్వము.
1: ది ప్రిన్సిపల్స్.

0: followed by Virochana was the same as the one followed by this Charuaka followers.
1: ఆ విరోచని యొక్క కుమారుడే పరమ పవిత్రుడైనటువంటి బలి చక్రవర్తి.
0: బలి హూ ఈజ్ మోస్ట్ సేక్రెడ్ వన్ ఈజ్ ద సన్ ఆఫ్ విరోచన.
1: ఈ బలి చక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనుమడు, గ్రాండ్ సన్.
0: బలి వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
1: ఈ బలి చక్రవర్తి ప్రజలను కన్న బిడ్డల వలె పాలించినటువంటి వాడు.
0: బలి ruled the entire kingdom, loving all the citizens as his own children.
1: ప్రజల యొక్క ప్రేమకు మన్ననలకు పాత్రుడైనటువంటి వాడు.
0: హీ వాజ్ ద వన్ హూ హ్యాడ్ వన్ ద లవ్ ఆఫ్ హిజ్ ఓన్ సిటిజన్స్ అండ్ ఆల్సో ది ఆనర్ ఫ్రమ్ హిజ్ సిటిజన్స్.
1: ప్రజలే బలి చక్రవర్తి దేహం యొక్క అంగములుగా భావించుకున్నటువంటి వాడు.
0: బలి చక్రవర్తి ఆల్వేస్ కన్సిడర్డ్ ఆల్ ద సిటిజన్స్ యాజ్ ద లింబ్స్ ఇన్ హిస్ ఆఫ్ హిస్ కింగ్డమ్.
1: ప్రజలు బలి చక్రవర్తిని ఈ దేహమునందు గుండె వలె విశ్వసించినటువంటి వారు.
0: ద సిటిజన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కింగ్డమ్ కన్సిడర్డ్ బలి చక్రవర్తి యాజ్ ద హార్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ విచ్ దే ఆర్.
1: ప్రజలకు ఆ చక్రవర్తికి సరి అయినటువంటి సాటిగా ఉండేటువంటి వారు.
0: దేర్ వాస్ నైస్ కంపేరబుల్ సిచ్యుయేషన్ బిట్వీన్ కింగ్ బలి అండ్ ద సిటిజన్స్.
1: ఇతను ఒకనాడు బలి చక్రవర్తి విశ్వజిత్ అనేటువంటి యాగమును ప్రారంభించాడు.
0: బలి చక్రవర్తి అండర్టూక్ ది విశ్వజిత్ యాగ.
1: లోకములో మంచివారిని చూచి పవిత్రులను చూచి అధిక స్థాయి ఎందుకున్నటువంటి వారిని చూచి కొన్ని విధమైనటువంటి దుర్గుణములు అభివృద్ది పరుచుకొని అసూయాభావము చేత అనేక విధములైనటువంటి కుట్రలు పన్ని ఈ మంచి వారిని చెడుపుటకు అనేక ప్రయత్నములు చేస్తూ ఉంటారు కొంతమంది.
0: దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ సఫర్ ఫ్రమ్ జెలసీ వెన్ ఎవర్ దే సీ అదర్ పీపుల్ హూ ఆర్ ఎంజాయింగ్ ప్రాస్పెరిటీ, హూ ఆర్ ఆక్యుపైయింగ్ పొజిషన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ దే లాంచ్ ఎ నంబర్ ఆఫ్ స్కీమ్స్ టు బ్రింగ్ సచ్ పీపుల్ టు ట్రబుల్ అండ్ టు గివ్ సమ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ టు దెమ్.
1: ఇట్టివి యుగ యుగముల నుండి కూడాను జంట పట్టుల వడే వెంటాడుతూ వస్తూ ఉంటాయి.
0: సచ్ థింగ్స్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్.
1: రామావతారమనందు అనేక విధములైనటువంటి యొక్క అసూయాపరుల చేత తాను హింసించబడుతూ వచ్చాడు.
0: డ్యూరింగ్ ది టైమ్స్ ఆఫ్ రామా, రామా వాజ్ పుట్ టు ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఆన్ అకౌంట్ ఆఫ్ పీపుల్ హూ సఫర్ ఫ్రమ్ జెలసీ.
1: హరిశ్చంద్రుని యొక్క సమయమునందు కూడాను అనేక మంది ఋషులు ఎందే ఒక దుర్భావం బయలుదేరి హరిశ్చంద్రుని ఒక విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞను పరీక్ష చేసి అతన్ని ఓడించాలని ప్రయత్నించారు.
0: ఈవెన్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ హరిశ్చంద్ర దేర్ వర్ పీపుల్ ఈవెన్ అమంగ్ ద రిషీస్ హూ సఫర్డ్ ఫ్రమ్ సచ్ జెలసీస్ దే టుక్ ఎన్ ఓత్ టు పుట్ హరిశ్చంద్ర టు సర్టన్ టెస్ట్ అండ్ బ్రింగ్ హిమ్ టు ఆల్ ద డిఫికల్టీస్.
1: ధర్మమూర్తులైనటువంటి పాండవులను చూచి కౌరవులు కండర్ర చేసుకున్నారు.
0: పాండవాస్ హూ ఆర్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ ధర్మ ఆల్సో ప్రొవోక్డ్ ద సేమ్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ ఇన్ ద కౌరవాస్.
1: త్యాగమయుడైనటువంటి యొక్క జీసస్ ను చూచి కొంతమంది అసూయాపరులు జూడాస్ విరోధంగా అతని పైన కత్తిని కట్టారు.
0: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ ఈవెన్ జీసస్ హూ ఆర్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ సాక్రిఫైస్. దే వర్ పీపుల్ హూ ఆర్ జెలస్ ఆఫ్ హిమ్ లైక్ జూడాస్ అండ్ హూ టుక్ ఎ వౌ టు గివ్ హిమ్ ట్రబుల్.
1: సర్వమత సమ్మతమే తన యొక్క అభిమతంగా విశ్వసించినటువంటి మహమ్మద్ను చూచి మక్కాకు రానివ్వకుండా అతన్ని పరాభవం గావించి ప్రక్కకు తొలగొట్టారు.
0: సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ మహమ్మద్. మహమ్మద్ హూ కన్సిడర్డ్ ఆల్ రిలీజియన్స్ ఎస్ ఈక్వల్, హూ లవ్డ్ ఆల్ రిలీజియన్స్ అలైక్, వాజ్ ఆల్సో డ్రివెన్ అవే ఫ్రమ్ మెక్కా బై సచ్ పీపుల్.
1: అన్ని కాలములు ఎందు అన్ని మతములు ఎందు ఈ విధమైనటువంటి అసూయభావము చెలరేగి అనేక విధమైనటువంటి అశాంతిని అభివృద్దిపరచి సమాజ లోపల కొంచెం అలజడను అభివృద్ది గావించారు.
0: దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ అండర్ టేకన్ సచ్ థింగ్స్ డ్యూరింగ్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ రిలీజియన్స్, హూ హ్యావ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ అజిటేషన్ ట్రబుల్స్ అండ్ టర్మాయిల్స్ ఇన్ ద సొసైటీ బై సచ్ యాక్టివిటీస్.
1: ఇక్కడ బలి చక్రవర్తి ప్రజలపై ఉండేటువంటి యొక్క అభిమానము చేతను ప్రేమ చేతను ప్రజల యొక్క క్షేమం ఆశించి యావత్ ప్రపంచమంతయకుడును కేవలము ఒక బలిచక్రవర్తి ప్రపంచంగా మారాలని, విశ్వజిత్తు విశ్వమును జయించినటువంటి వాడిగా తయారు కావాలని, విశ్వమంతయకుడును సుఖశాంతులతో భద్రతలతో తులతూగాలని తాను సంకల్పించుకున్నాడు.
0: కింగ్ బలి విత్ వెరీ నోబుల్ ఐడియాస్ అండ్ నోబుల్ థాట్స్ విత్ అన్ అకౌంట్ ఆఫ్ హిజ్ లవ్ ఫార్ ది సిటిజన్స్ హీ అండర్టుక్ విశ్వజిత్ యాగ ఇన్ ఆర్డర్ టు కాంకర్ ద ఎంటైర్ యూనివర్స్ అండ్ బికమ్ ది కాంకర్ ఆఫ్ ది యూనివర్స్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ ప్రాస్పరిటీ అండ్ వెల్ఫేర్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆన్ ద అర్త్.
1: ఈ యాగమును తిలకించినటువంటి యొక్క దేవతలలో కూడాను ఒక అసూయభావం ప్రారంభమైంది.
0: గాడ్స్ హూ సా సచ్ ఎ ఫీలింగ్ ఆల్సో సఫర్డ్ ఎ టైప్ ఆఫ్ జెలసీ అగెన్స్ట్ బలి.
1: వీరందరూ నారాయణ్ణి చేరి, స్వామి, రాక్షసుడైనటువంటి యొక్క బలచక్రవర్తి విశ్వముని స్వాధీనం చేసుకుని దేశమంతయకుడును రాక్షసమయము గావించవచ్చును కనుక మమ్మల్ని రక్షించి అతని ఈ యొక్క అభిష్టం నుంచి వేరుగావించేటువంటి విధానమును మీరు సంకల్పించాలి అని ప్రార్థించారు.
0: గాడ్స్ అప్రోచ్ నారాయణ, ప్రేయర్ టు నారాయణ బై టెలింగ్ హిమ్ బలి ఈజ్ హ్యావింగ్ ఎన్ ఐడియా టు కాంకర్ ది ఎంటైర్ యూనివర్స్ అండ్ మేక్ ఇట్ ఫుల్ ఆఫ్ డెమన్స్. ఇట్ ఇస్ ఎ డెమన్స్ కింగ్డమ్ హీ వాంట్స్ టు మేక్. సో వీ ప్రే టు యూ, యూ మే చేంజ్ హిజ్ ఇంటెన్షన్ అండ్ సీ దట్ హిజ్ ఇంటెన్షన్స్ డు నాట్ సక్సీడ్.
1: మానవులు సంకుచిత హృదయులు.
0: మ్యాన్ ఈజ్ ఎ నారో మైండెడ్ పర్సన్.
1: తానొకటి తెలిసిన దైవం ఒకటి తెలుసుకునేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: హీ డజంట్ రియలైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఇఫ్ హీ థింక్స్ ఇన్ వన్ వే, గాడ్ మే బి థింకింగ్ ఇన్ ది అదర్ వే.
1: నారాయణుడు అంగీకరించినట్టే అంగీకరించి బలచక్రవర్తి యొక్క పవిత్ర హృదయాన్ని పరిశీలన చేసి పరమభక్తుడని విశ్వసించి అతన్ని ఏ విధంగానైనా కూడాను స్వర్గమునకు పంపించాలి అనేటువంటి సత్సంకల్పాన్ని తాను చేశాడు.
0: నారాయణ హూ న్యూ ది సేక్రెడ్ హార్ట్ ఆఫ్ బలి అండ్ హూ వాంటెడ్ టు జస్ట్ సెండ్ బలి టు ద హెవెన్స్ విచ్ హీ డిజర్వ్డ్ హీ అండర్టుక్ ఏ పర్టికులర్ వర్క్.
1: ఈ సంకల్పానుసారంగా వామనమూర్తి అయి సిద్ధాశ్రమమున జన్మించాడు.
0: యాజ్ పర్ హిస్ డిజైర్ అండ్ విష్ అండ్ విల్ హీ టుక్ బర్త్ ఇన్ సిద్ధాశ్రమ యాజ్ వామనమూర్తి.
1: వామనమూర్తి దానమును కోరి యజ్ఞములో ప్రవేశించాడు.
0: వామనమూర్తి ఎంటర్డ్ ఇన్ టు దట్ యజ్ఞశాల ఆస్కింగ్ ఆర్మ్స్.
1: నిర్మల హృదయుడు నిస్వార్థపరుడు కనుక బలచక్రవర్తికి వామనమూర్తి యొక్క తేజస్సు చక్కగా దైవంగా గుర్తించుకోగలిగాడు.
0: బలి హూ వాస్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్, ఎ సెల్ఫ్లెస్ సోల్ కుడ్ ఈజీలీ రికగ్నైజ్ దట్ ద వన్ హూ హాస్ కమ్ ఈజ్ డివినిటీ ఇట్సెల్ఫ్.
1: స్వామి, ఈ యజ్ఞ సమయమునందు తమ యొక్క కోరిక ఏమిటి? నేను సర్వసంగ పరిత్యాగినై సర్వులకు దాన ధర్మములు గావించి నా యొక్క జీవితమును సార్థకం గావించుకోవాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: హీ అప్రోచ్డ్ ది వామనమూర్తి అండ్ అడ్రస్డ్ హిమ్ యాజ్ స్వామి అండ్ జస్ట్ సేడ్, వెల్ స్వామి, ఐ హావ్ డిసైడెడ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫర్ మై సెల్ఫ్, దేర్ ఫోర్ ప్లీజ్ లెట్ మీ నో వాట్ యు వాంట్, వాట్ యువర్ డిజైర్ ఇస్.
1: వామనమూర్తి చాలా చిన్నవాడు.
0: వామన వాజ్ ఎ పర్సన్ విత్ ఎ వెరీ స్మాల్ స్టేచర్, ఫిజికల్ ఫీట్
1: కొంచెము కూత ఘనము.
0: ది ఫిజికల్ ఫ్రేమ్ ఈజ్ స్మాల్ బట్ హిజ్ గ్రాండియర్ అండ్ హిజ్.
1: అడిగిన కోరిక చాలా చిన్నది, కానీ అందులోనే అనంతమైన జగత్ ఇవిడి ఉంటున్నది.
0: వాట్ హీ ఆస్క్డ్ ఫార్ వాజ్ ఎ స్మాల్ థింగ్ అపరెంట్లీ బట్ ఇట్ కవర్డ్ ద ఎంటైర్ యూనివర్స్ యాజ్ సచ్.
1: అబ్బే వామనమూర్తి, నాకు అధిక దానం అక్కరలేదు, మూడడుగులు మాత్రం నాకు భూమి ఇస్తే చాలన్నాడు.
0: వామనమూర్తి డిక్లేర్డ్, వెల్ బలి, ఐ డు నాట్ వాంట్ మచ్ మోర్, ఐ వుడ్ బి సాటిస్ఫైడ్ ఓన్లీ విత్ 3 feet ఆఫ్ ల్యాండ్.
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండేది తనకు 3 అడుగులనిచ్చుట ముఖ్యమగునా.
0: హీ సెడ్, వెల్ ద వన్ ఇన్ హూస్ స్టమక్ ద ఎంటైర్ యూనివర్స్ ఇస్ దేర్ కెన్ ఐ నాట్ గివ్ 3 feet as arms to you.
1: కానీ ఈ వామన మూర్తి త్రివిక్రమ అవతారం ధరించాడు.
0: వామన టుక్ ది ఫార్మ్ ఆఫ్ త్రివిక్రమ వన్స్ ఇట్ వాజ్ గ్రాంటెడ్.
1: ప్రపంచమునంతైకుడను ఒక్క పాదములో చేర్చుకున్నాడు.
0: హీ కవర్డ్ ది ఎంటైర్ వరల్డ్ విత్ వన్ ఫుట్.
1: ఆకాశమును మరొక పాదంలో త్రొక్కున్నాడు.
0: అండ్ ది స్కై వాజ్ కవర్డ్ బై అనదర్ ఫుట్.
1: బలిచక్రవర్తి, మూడవ పాదమునకు స్థలం ఏమైనా చూపించగలవా అన్నాడు.
0: ఆఫ్టర్ కవరింగ్ ది ఎంటైర్ అర్త్ అండ్ స్కై హీ ఆస్క్డ్ బలి, బలి కెన్ ఐ హ్యావ్ ఫార్ మై థర్డ్ స్టెప్ విచ్ హావ్ ప్రామిస్డ్.
1: ఏ హృదయం మునసుకితువు ఈశ నాకు మగిరి దాని నేను అర్పిత మహితమూర్తి, పరగ వేరేమి చెప్తుంది ఈ పాద అర్చనకును, ఇదిగో శిరస్సు, దీనిపై నేను మూడవ పాదం పెట్టుకోమన్నాడు.
0: హీ సెడ్ వెల్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆఫర్డ్ టు మీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దిస్ బాడీ ఐ కెన్ ఆఫర్ బ్యాక్ దిస్ టు యూ ఓ లార్డ్, ఐఎమ్ ఆఫరింగ్ మై హెడ్, యూ కెన్ పుట్ యువర్ ఫుట్ ఆన్ మై హెడ్.
1: అనగా తన సర్వస్వమును కూడాను అర్పితం గావించుకున్నటువంటి మహాత్యాగమూర్తి ఈ యొక్క బలిచక్రవర్తి.
0: బలిచక్రవర్తి దేర్ ఫోర్ సిగ్నిఫైస్ అండ్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ద వన్ హూ హ్యావ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్.
1: యజ్ఞములు గావించుతున్నటువంటి బలిచక్రవర్తికి అకస్మాత్తుగా ఈ విధంగా పాతాళ లోకములకు తొక్కడం చేత ప్రజలు చాలా దుఃఖించిపోయారు.
0: బలి హూ వాజ్ పర్ఫార్మింగ్ ఏ యజ్ఞ వెన్ హీ వాజ్ పుష్ డౌన్ టు ద నెథర్ వరల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వే, ది సిటిజన్స్ వర్ వెరీ సారీ ఫర్ ఇట్, దే వర్ వెరీ సాడ్ అబౌట్ ఇట్.
1: కనుక పాతాళ లోకములకు పోవుట పూర్వము వామనమూర్తిని ఒక్క కోరిక కోరాడు బలి చక్రవర్తి.
0: దేర్ ఫోర్ బలి చక్రవర్తి ఆస్క్డ్ ఫార్ వన్ స్మాల్ బూన్ ఫ్రమ్ వామనమూర్తి.
1: స్వామి, నేను నా జీవితమును త్యజించి స్వర్గమును చేరుకోవటం నాకు సంతోషమే, కాని ఏ విధమైనటువంటి యొక్క సంకల్పము లేకుండా ప్రజలను నిరాశ పెట్టి వారిని దుఃఖింపచేయటము నాకిష్టం లేదు. కనుక ప్రతి సంవత్సరం కూడాను శ్రావణ మాసము శ్రవణ నక్షత్రములందు నా ప్రజలను చూచుకోవడానికి ఒక్కతూరి నేను వచ్చేటువంటి అవకాశం నాకు లభించాలని అన్నాడు, అనుగ్రహించమని కోరాడు.
0: హీ అడ్రస్డ్ వామనమూర్తి, స్వామి, ఐ విల్ బి హ్యాపీ యాజ్ పర్ యువర్ విష్ టు గో టు ద హెవెన్ అండ్ బి దేర్, బట్ ఐ డు నాట్ వాంట్ టు లీవ్ ఆల్ మై సిటిజన్స్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ సాడ్నెస్ అండ్ సారో. ఐ ప్రే దట్ ఐ మే బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు కమ్ వన్స్ ఇన్ ఎ ఇయర్ ఇన్ మంత్ ఆఫ్ శ్రావణ అండ్ ఇన్ ది స్టార్ ఆఫ్ శ్రావణ అండ్ విజిట్ మై పీపుల్ వన్స్ ఇన్ ఎ ఇయర్.
1: సంవత్సరములకు ఒక పర్యాయం నా ప్రజలు నేను చూడాలి అని ఈ ప్రజాభిమానం చేత తాను ఈ కోరికను కోరుకున్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ హిజ్ లవ్ ఫార్ హిజ్ ఓన్ సిటిజన్స్ హీ ఆస్క్డ్ ఫార్ దిస్ పర్టికులర్ బూన్, హీ వాంటెడ్ టు విజిట్ అట్ వన్స్ ఇన్ ఎ ఇయర్.
1: బలిచక్రవర్తి పైన ఉండేటువంటి ప్రజల యొక్క అభిమానం యొక్క గుర్తే ఈ ఓణం.
0: ఓణం ఈజ్ ఓన్లీ ఎన్ ఇండికేషన్ అండ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ద లవ్ విచ్ బలి చక్రవర్తి బోర్ టువర్డ్స్ హిజ్ సిటిజన్స్.
1: ఈ ఓణం రోజు కేరళ ప్రజలందరి కూడాను తెల్లవారగని అభ్యంగ స్నానములు ఆచరించి
0: ఆన్ దిస్ డే ఆఫ్ ఓణం ఆల్ ది పీపుల్ ఇన్ కేరళ టేక్ బాత్ ఇన్ ద అర్లీ మార్నింగ్.
1: ఇది రెండు చేరినటువంటి శ్రావణ మాసమునకు చింగం అని ఒక మలయాళంలో ఒక పేరు ఉంటుంటుంది.
0: ఫర్ దట్ మూమెంట్ ఆస్పీషియస్ మూమెంట్ విచ్ కమ్స్ విచ్ కమ్స్ ఆన్ శ్రావణ నక్షత్ర అండ్ శ్రావణ మాస దేర్ ఇస్
1: ఆనాడు కొత్త వస్త్రములు ధరించి
0: మలయాళం వర్డ్ కాల్డ్ చింగం అండ్ ఆన్ దట్ డే దే వేర్ న్యూ క్లోత్.
1: వారు ఆనాడు అనేక విధములైనటువంటి యొక్క మధుర పదార్థములను చేసి
0: దే ప్రిపేర్ ఎ నంబర్ ఆఫ్ డెలీషియస్ స్వీట్ డిషెస్.
1: దానిని ఒక అరటి ఆకులో వడ్డించి
0: దే పుట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ దే హావ్ ప్రిపేర్డ్
1: మొదలు బలి చక్రవర్తికి నైవేద్యం చేసి
0: దే ఆఫర్ ఇట్ టు బలి చక్రవర్తి యాజ్ నైవేద్యం.
1: తదుపరి బంధుమిత్రుల చేత చాలా వైభవంగా ఈ ఓణమును జరుపుకుంటారు.
0: After offering it as an offering to Bali in the first place, they observe this particular day as a great day of importance and joy and delight.
1: Kottavastamulavuku Onakkodi ani oka peru Malayalamlo.
0: There is a name గివన్ ఒణక్కుడి
1: అనగా కొత్త వస్త్రములోని దీనికి అర్థము.
0: ఫార్ న్యూ క్లోత్ దే కాల్ ఇట్ ఒణక్కుడి.
1: ఇది ఆ ఓణవునకు సరి అయినటువంటి ఒక అర్థంగా కూడా గుర్తిస్తూ వచ్చారు.
0: దిస్ ఆల్సో హ్యాస్ సిగ్నిఫికెన్స్ యాజ్ ఇట్ కుడ్ బి
1: సీన్. వస్త్రం అనగా ఏమిటి? కేవలం దేహమునకు ధరించినటువంటి కొత్త వస్త్రమే కాదు, దీనికి అంతరార్థం కూడాను బలిచక్రవర్తి నూతన దేహమును ధరించాడు.
0: వాట్ డస్ దిస్ వేరింగ్ ఆఫ్ న్యూ క్లోత్ సిగ్నిఫై? నాట్ మియర్లీ దీస్ ఫిజికల్ బాడీస్ ఆఫ్ కేరళైట్స్ వేర్ ది న్యూ క్లోత్. దిస్ ఆల్సో సిగ్నిఫైస్ దట్ కింగ్ బలి హాస్ గాట్ ఎ న్యూ బాడీ ఆన్ దట్ డే.
1: దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. సనాతనమైన దైవత్వము నూతనమైన శరీరము ధరించినట్టుగా.
0: దే ఫీల్ దట్ దిస్ ఆత్మ విచ్ ఈస్ ఎటర్నల్ హాస్ టేకన్ ఎ న్యూ బాడీ.
1: ఈ యొక్క పాతాళ లోకము దొప్పకబడినటువంటి యొక్క ఈ బలిచక్రవర్తి సంవత్సరములకు ఒక పర్యాయము ప్రజాభిమానం అనేటువంటి దేహమును ధరించి రావటం చేత ఇది ఒక నూతన వస్త్రంగా భావించుకుంటూ వచ్చింది శాస్త్రం.
0: కింగ్ బలి హూర్ వరల్డ్ కమ్ వన్స్ ఇన్ ఇయర్ వేరింగ్ దిస్ న్యూ క్లోత్ కాల్డ్ ది క్లోత్ ఆఫ్ లవ్ ఫార్ ద సిటిజన్స్ అండ్ దిస్ ఇస్ హౌ దే
1: సాక్షాత్ భగవంతుని యొక్క అభిమానమును ప్రేమను చూరుకున్నటువంటి యొక్క దేశము కేరళ దేశము.
0: కేరళ ల్యాండ్ ఇస్ ద వన్ విచ్ హెస్ ఎంజాయ్డ్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: నిజముగా ప్రేమాభిమానం అనేటువంటిది వారు అన్ని విధాలా అనుభవిస్తూ వచ్చారు ఆనాడు.
0: ఆన్ దట్ పర్టికులర్ డే దే ఎంజాయ్డ్ ది లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద లవ్ ఆఫ్ ద కింగ్.
1: దీనికి మరొక పేరు కూడాను ఉన్నది.
0: దేర్ ఇస్ వన్ మోర్ నేమ్ ఫర్ దిస్.
1: పరశురామ క్షేత్రం అని కూడాను దీనికి ఒక మరొక పేరు.
0: ఫర్ దిస్ ల్యాండ్ ది అదర్ నేమ్ ఈస్ పరశురామ క్షేత్ర.
1: దీనికి ఈ పేరు ఎందుకు వచ్చినది?
0: హౌ ఈజ్ ఇట్ దట్ దిస్ పర్టికులర్ ల్యాండ్
1: పరశురాముడు కూడాను ఒక అవతార స్వరూపుడు.
0: పరశురామ వాజ్ ఆల్సో ఎన్ అవతార్ ఎన్ ఇన్కార్నేషన్.
1: తన తండ్రిని రాజులైనటువంటి వారు శిరఛేదనం చేయటం చేత ఆ దృశ్యమును చూచి తల్లి అయినటువంటి రేణుక కుమారుడు దగ్గర లేని సమయంలో చూచి ఓ రామా రామా రామా అని కేకలు వేసింది.
0: ఇట్ సో హ్యాపెన్డ్ వెన్ ది కింగ్ కేమ్ అండ్ బిహేడెడ్ జమదగ్ని ఫాదర్ ఆఫ్ పరశురామ రేణుకాదేవి హూ వాజ్ దేర్ సీయింగ్ దిస్ పర్టికులర్ ఘాస్లీ సైట్ క్రైడ్ అవుట్ ఓ రామా రామా రామా.
1: నిర్మల చిత్తము కలిగినటువంటి వ్యక్తికి నిస్వార్థమైనటువంటి భావము కలిగినటువంటి వ్యక్తికి ఎంత దూరములో ఏ విధమైనటువంటి ప్రదేశములో తాను పిలిచినప్పటికీ వారికి విద్యుత్ శక్తి అనేటువంటి ఒక తరంగముల చేత శబ్ద తరంగముల చేత జ్యోతిర్మయమైనటువంటి ఒక శబ్దముల చేత అది సన్నిహితమై ఉంటుంటాడు.
0: ఫర్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ఎ సెల్ఫ్లెస్ హార్ట్ వాట్ ఎవర్ బి ద డిస్టెన్స్ వెన్ దర్ ఇస్ ఎ కాల్ ఫ్రమ్ ఎనీ పర్సన్ దట్ కాల్ విల్ రీచ్ హిమ్ త్రూ ది సౌండ్ వేవ్స్ ద ఎలక్ట్రిక్ వేవ్స్ అండ్ ద జ్యోతిర్ వేవ్స్.
1: ఎక్కడో ఉండినటువంటి పరశురామునికి తల్లి కంఠం వినిపించింది.
0: పరశురామ హూ వాస్ అట్ ఎ వెరీ గ్రేట్ డిస్టెన్స్ కుడ్ హియర్ ది క్రై ఆఫ్ హిజ్ ఓన్ మదర్.
1: మాతృభక్తి కలిగినటువంటి యొక్క పరశురాముడు కనుక తల్లి కంఠమును చక్కగా ఏకాగ్రత పరుస్తూ వచ్చాడు. ఎన్ని పర్యాలు చెప్పింది ఈమె ఈ జమదగ్ని యొక్క కంఠమును కోస్తుంటే ఆ దృశ్యమును చూడలేక రామా రామా రామా రామా ఈ విధంగా 21 పర్యాయములు పిలిచింది రాముడు.
0: పరశురామ హూ హ్యాడ్ సచ్ గ్రేట్ డివోషన్ అండ్ లవ్ ఫర్ హిజ్ మదర్ కుడ్ ఈజీలీ రికగ్నైజ్ హర్ వాయిస్ అండ్ షీ వాజ్ క్రయింగ్ అవుట్ ఫర్ రామా పరశురామ రామా రామా 21 times హీ కౌంటెడ్ దట్.
1: ఇంటికి వచ్చి చూచేటప్పటికీ ఆశ్రమంలో తండ్రి మొండము శిరస్సు వేరై ఉన్నది.
0: వెన్ పరశురామ రిటర్న్ టు ద ఆశ్రమ్ అండ్ హీ సా
1: ఇది కార్తవీర్యుని యొక్క కుమారుడు చేసినటువంటి యొక్క క్రూర కర్మ.
0: హీ సా దట్ ది హెడ్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ హీ రియలైజ్డ్ దట్ దిస్ వాజ్ డన్ బై ద సన్స్ ఆఫ్ కింగ్ కార్తవీర్య.
1: నా తల్లి కార్తవీర్య హృదయాన్ని శాంతిపరచాలనుకుంటే ఎన్ని పర్యాయములు నన్ను పిలిచినదో అన్ని పర్యాయములు ఈ క్షత్రియులపై యుద్ధం చేసి యావత్ క్షత్రియులను ధ్వంసం చేయుతానని ప్రతిజ్ఞ పట్టాడు.
0: పరశురామాటుకేవో దట్ ఐ వుడ్ లైక్ టు గో రౌండ్ యాజ్ మెనీ టైమ్స్ As my mother called, in agony my name. She called 21 times. I would like to just go around and destroy those kings who are responsible for...
1: కనుక 21 పర్యాయములు క్షత్రియులపై యుద్ధము చేసి రాజ్యములంతా ఇక్కడ నువ్వు సాధించి క్షత్రియులందరినీ నాశనం చేశాడు.
0: That is why he fought 21 times. He waged wars against the Kshatriyas and destroyed them.
1: తిరిగి ఆ యొక్క ఆవేశను ఆవేదనను కొంత చల్లార్చుకుని తండ్రి దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. ప్రార్థించేటప్పటికి తండ్రి యొక్క పూర్వీకులు వారి వంశం అనేటువంటిది భరద్వాజ వంశము. భరద్వాజుడు వచ్చి ఆ తండ్రి యొక్క శిరస్సును చేర్చి అతనికి ప్రాణమిచ్చాడు జమదగ్ని.
0: ఆఫ్టర్ హీ వేజ్ ద వార్ 21 times, ఐ మీన్ హీ ఎంజాయిడ్ అ లిటిల్ పీస్, ఎక్సైట్మెంట్ వాజ్ రెడ్యూస్ అండ్ ది యాంగర్ వాజ్ ఆల్సో క్వెంచ్డ్. He came back and fell at the feet of the mother. And at that time, Bharadwaja, the elder sister of that particular family, he appeared and he brought his father back to life.
1: Neenu ochina karyamu poorthi ayinadani talchukunnadu. Tadupari taanu jeevinchinatundi rajyamunanta kudanu taanu palincheetundi yokka bhavamu lekapovadam cheta kashyapudu aneetundi yokka brahmanunaku daanam icchadu ee rajyamunanta.
0: Parashurama felt, well, the purpose for which he was born was fulfilled. He did not have any idea to rule the kingdom. Therefore, he gave in charity to a person, Kashyapa, that particular kingdom.
1: Tane daanamichinatundi sthanamulo taanu undatam dharmam kadanukunnadu.
0: He felt that as he has given the entire land as alms to another person, Kashyapa, he felt that he was not there anymore. Kanukane
1: Parashuramudu samudramulu shodhinchi akkada oka gattunu erparchukoni aa gattu lopala taanu oka gramamunu nirminchukunnadu. Ade Parashurama kshetramani dakshina bharat deshamunandu Kerala deshamu idi Parashurama kshetramani peru prakhyati ayindi.
0: He went to the shores of the ocean and he identified a particular area he wanted to live there. And this particular area is called Parashurama Kshetra and that is Kerala.
1: Akkadi samipamulo undinatundi Mahesha Parvatamulo okkula velli taanu tapas cheskuntu kurchunnadu.
0: He went to a mountain there called Mahesha Mountain and
1: adi kuda Kerala rajyamunde untunnadi.
0: That is also found in Kerala.
1: Kanuka Kerala rajyamunaga chaala pavitramainatundi deshamu.
0: Therefore, Kerala is a very sacred place, sacred country.
1: ee onam aneetundi kudanu sariyainatundi samayam lopala erpadutu vachindi.
0: This onam also happens to occur in an auspicious moment and time.
1: moodu nelalu kundapotaga varshamulu prarambhamavutayi Keralalo.
0: 3 months continuously there will be downpour in Kerala.
1: సూర్యోదయమే అరుదుగా ఉంటుంది.
0: దే వుడ్ నాట్ బి ఏబుల్ టు సీ సన్ రైజ్, ఇట్ బికమ్స్ వెరీ రేర్.
1: ఈ వర్షములు నిలిచిపోయి సూర్యుని యొక్క కిరణముల చేత ప్రకృతిని పవిత్రము గావించి ఎక్కడ చూచినప్పటికీ పచ్చని పంటల చేతను నీలమేఘమైనటువంటి యొక్క స్వరూపము చేతను కలకలలాడుకుంటాది రాజ్యము.
0: ఓణం కంప్లీట్ టైం వెన్ the rains would have stopped, the sun would be shining brightly and there would be greens all around. At that particular time of joy, happiness, this onam occurs.
1: Kanuka prakruti kudanu aanandinchetundi samayamu ee onam yokka samayamu.
0: Onam is the time when the entire nature seems to be absolutely delighted.
1: Prakruti tana yokka sahaja saundaryanni dharinchi prajalaku kudanu sahajanandamunu andinchetundi చక్కని అవకాశము ఈ ఓణం యొక్క సమయము.
0: ఓణం టైమ్ ఇస్ ద టైమ్ వెన్ నేచర్ విల్ బి సో బ్యూటిఫుల్, ఇట్ విల్ బి గివింగ్ ఆల్ ద థ్రిల్ టు ద పీపుల్ ఇన్ దట్ పర్టికులర్ ల్యాండ్.
1: పాడి పంటలతో,
0: దేర్ విల్ బి
1: ప్లెంటీ ఆఫ్ ధాన్యములతో,
0: ప్లెంటీ ఆఫ్ హార్వెస్ట్,
1: పండ్లు ఫలములతో,
0: ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్.
1: చాలా దేహము సౌందర్యంగా ఉంటుంటుంది ఈ దేశము ఈ సమయమునందు.
0: డ్యూరింగ్ దిస్ పర్టికులర్ టైమ్ ద ఎంటైర్ కంట్రీ వుడ్ బి wearing a look of beauty.
1: ఆ యొక్క కేరళ దేశము చూచి చెప్పవలను కాని వర్ణించుటకు వీలు కాదు.
0: Kerala has to be seen and experienced. It doesn't lend itself for easy description.
1: ఇది కేవలం దైవ నిర్ణయమైనటువంటి దైవం యొక్క సంబంధమైనటువంటి యొక్క దేశం ఈ కేరళ దేశం.
0: కేరళ has a very close link and relationship to the divinity itself.
1: కానీ అట్టి పవిత్రమైనటువంటి దేశమున కాలానుగుణ్యంగా కొన్ని కొన్ని పరిస్థితులు మార్పు చెందుతూ వచ్చాయి.
0: బట్ ఇన్ సచ్ ఎ సేక్రెడ్ ల్యాండ్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ సమ్ చేంజెస్ హావ్ టేకన్ ప్లేస్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావం చేత మానవుల యొక్క మనసులు కూడాను మారుతూ వచ్చాయి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ద చేంజింగ్ టైమ్స్ అండ్ ది సర్కమ్స్టాన్సెస్ ద థింకింగ్ అండ్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ హావ్ ఆల్సో అండర్గోన్ ఎ చేంజ్.
1: మనిషికి మనిషికి మధ్య దేశములు అభివృద్ధి అయిపోతూ వచ్చాయి.
0: హేట్రెడ్ ఈజ్ రైజింగ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
1: మనసుకు మనసుకు మధ్య దట్టమైనటువంటి అజ్ఞానం అనేటువంటి మేఘములు ఆవరిస్తూ వచ్చాయి.
0: బిట్వీన్ మైండ్ అండ్ మైండ్ దర్ ఆర్ క్లౌడ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మార్పు చేతను మనిషి యొక్క తత్వం కూడా మారుతూ వచ్చింది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ చేంజ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ఇన్ ద క్లైమేట్
1: ఎంత మారినప్పటికీ భక్తి ప్రపత్తుల యొక్క తపత్తు అనగా విత్పత్తు ఇవన్నీ ఏమాత్రం కూడా మారలేకుండా పోతున్నాయి.
0: వాట్ ఎవర్ చేంజెస్ మైట్ హావ్ కమ్ స్టిల్ ది రియల్ డివోషన్ హ్యాస్ నాట్ చేంజ్డ్ దేర్.
1: ఇది కేరళలో రాజ్యాంగ రీతిగా చూచినప్పుడు ఇది కమ్యూనిస్ట్ ప్రదేశము కమ్యూనిస్ట్ రాజ్యం అనుకుంటాం.
0: ఇఫ్ యూ వర్ టు లుక్ అట్ ఇట్ పొలిటికలీ ఇట్ ఇస్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ కమ్యూనిస్ట్ ల్యాండ్.
1: కాదు కాదు, హృదయములు ఈనాటికి కూడాను పవిత్రమైనటువంటి యొక్క భగవద్భక్తితో లీనమయ్యే ఉంటున్నాయి.
0: బట్ ఇఫ్ యూ వర్ టు లుక్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ది పీపుల్ ది హార్ట్స్ ఆర్ సేక్రెడ్ ఫుల్లీ చార్జ్డ్ డివోషన్ టు గాడ్.
1: ఈ ఓణము దినం అనేటువంటి దినము ఏ వ్యక్తి అయినా కూడాను ఈ యొక్క ప్రేమమయమైనటువంటి యొక్క పండుగలో ప్రవేశించినటువంటి వాడు కేరళలో ఉండనే ఉండదు.
0: డ్యూరింగ్ దిస్ పర్టికులర్ అకేషన్ ఆఫ్ ఓనం దర్ ఇస్ హార్డ్లీ ఎనీ పర్సన్ హూ డజంట్ ఎక్స్పీరియన్స్ దట్ లవ్ అండ్ ద థ్రిల్ ఆఫ్ లవ్ ఇన్ ఓనం.
1: తాను స్నానం చేసి గంధమును ధరించి అనేక విధమైనటువంటి ఈ యొక్క ఉత్సవములకు ఏ ఏ కార్యక్రమంలో పాల్గొనాలో ఆ విధంగా పాల్గొంటుంటారు.
0: ఎవరి
1: దేవాలయములను చూసినప్పుడు క్రిక్కిరిచి ఉంటుంటారు ప్రజలు.
0: Every person will take bath and will wear the sacred paste on the forehead.
1: రాజకీయ తంత్రాల వల్ల పైభేదములు కనిపిస్తూ ఉన్నాయి, కానీ అంతర్భేదములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: The temples will be full of people. There may be some external differences, but internally and in the core of the heart, they are all very sacred.
1: ఇది స్వార్థము సప్రయోజనముతో సంబంధించినటువంటివి మాత్రమే.
0: This is the path which is selfish and which is for the purpose of self fulfillment.
1: హృదయమునందు భక్తి ప్రపత్తులు అనేటువంటిది హత్తుకొని ఉంటున్నాయి.
0: ఇన్ ది హార్ట్ ఆఫ్ హార్ట్ దిస్ డివోషన్ అండ్ సరెండర్ హావ్ మేడ్ అన్ ఇండెలిబుల్ ఇంపాక్ట్.
1: దేవుడెవరు దేవుడెవరు అనేటువంటి ప్రశ్నకు వచ్చినప్పుడు
0: వెన్ ఎ క్వశ్చన్ ఇస్ పుట్ హూ ఇస్ మ్యాన్ అండ్ హూ ఇస్ గాడ్,
1: కదిలేది జీవుడు కదలంది దేవుడు అన్నాడు.
0: The one which moves and changes is Jiva and man. The one which is permanent and which is eternal, that is
1: nirantaramu maarpu chendi chanchalatvamto kodinatvantadi jeeva tattvam.
0: The principle of Jiva, the principle of individual soul is full of wavering mind, changing.
1: Maareetvantadi jeevuni yokka lakshanam.
0: Man's nature is change.
1: Maarinatvantadi daivam yokka tattvam.
0: The principle of divinity is one which does not change.
1: Kanuka konni vela samvatsaralu ainappatikini Kerala lo ee vidhamainatundi oka bhagavat bhavam anekundi marani ekatvanga undeyatundi divyatvam.
0: Although thousands of years have gone by, the principle of divinity is permanently established in the hearts of Keralais.
1: Kanuka ee onam yokka mahatvam anekundi ittidi attidani kaadu. పరమ భక్తుడైనటువంటి తాతయ్యైన ప్రహ్లాదుడు మనుమడైనటువంటి యొక్క బలిచక్రవర్తి యొక్క చరిత్రకు రెండింటి యొక్క మధ్య లోపల
0: ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓనం కెనాట్ బి డిస్క్రైబ్డ్. బిట్వీన్ ప్రహ్లాద హూ ఈజ్ అ వెరీ గ్రేట్ డివోటీ అండ్ బలి హూ వాజ్ అ వెరీ గ్రేట్ ఎంపరర్ అండ్ డివోటీ.
1: ఇక్కడ తాతకు ఇక్కడ మనుమడికి మధ్యనున్నటువంటి వాడు తండ్రి. అతనే విరోచనుడు, అతనే హేతువాదుడు. ఈ నాస్తికత్వం అక్కడ నుంచి వచ్చింది.
0: బిట్వీన్ ది గ్రాండ్ ఫాదర్ హు వాజ్ ఎ డివోటీ అండ్ గ్రాండ్ సన్ హు వాజ్ ఆల్సో ఎ వెరీ గ్రేట్ డివోటీ, ద ఫాదర్ హు వాజ్ విరోచన, హీ వాజ్ ఎన్ ఏథియస్ట్.
1: రెండు మంచి యొక్క మధ్యలో ఒకటి చెడ్డ చేరి ఉంది, రెండు చెడ్డల యొక్క మధ్యలో ఒక మంచి చేరింది.
0: ప్లెజర్ ఇస్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ కెన్ బి అప్లైడ్ హియర్. బిట్వీన్ టూ గుడ్ థింగ్స్ దేర్ ఇస్ ఎ నీవిల్ ఆర్ ఎ వికెట్ థింగ్.
1: ప్రహ్లాదుడు పరమ భక్తుడు,
0: ప్రహ్లాద ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: బలిచక్రవర్తి పరమ భక్తుడు,
0: బలి ఆల్సో ఇస్ ఎ వెరీ గ్రేట్ డివోటీ.
1: మధ్యలో కొంచెం భక్తిహీనమైన వాడే ఈ విరోచనుడు.
0: బిట్వీన్ దీస్ టూ పీపుల్ హు ఆర్ వెరీ గ్రేట్ డివోటీస్ ఇన్ ద మిడిల్ కమ్స్ విరోచనుడు.
1: లోకములో ప్రహ్లాదుని యొక్క సంతతి పెరుగుతూ వస్తుండాలి, బలిచక్రవర్తి సంతతి పెరుగుతూ వస్తుండాలి.
0: ఇన్ ద వరల్డ్ పీపుల్ హూ బిలాంగ్ టు అండ్ హూ రిలేట్ టు దెమ్సెల్వ్స్ టు ఐదర్ బలి ఆర్ ప్రహ్లాద
1: విరోచని యొక్క సంతతి పెరుగుతూ వస్తుండాలి.
0: అండ్ ఆల్సో పీపుల్ హూ క్లెయిమ్ లీనియేజ్ టు విరోచన ఆల్సో దే ఆర్ ఆల్సో గ్రోయింగ్.
1: ఈ మార్పు లేకపోతే ఇది జగత్తే కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో చేంజ్ యూ కెనాట్ డిస్క్రైబ్ దిస్ అస్ ఎ వరల్డ్ అట్ ఆల్.
1: జగత్ అదే జగత్.
0: జగత్ కన్సిస్ట్ ఆఫ్ టూ సిలబల్స్ జ అండ్ గత్.
1: జ పుట్టటం,
0: జ మీన్స్ టేకింగ్ బర్త్
1: మరణించటం,
0: గత్ మీన్స్ డైయింగ్ డెత్.
1: పుట్టుటకు పూర్వం ఈ జగత్తు లేదు.
0: బిఫోర్ బర్త్ దెర్ వాజ్ నో వరల్డ్.
1: మరణించిన తర్వాత ఈ జగత్తు లేదు.
0: ఆఫ్టర్ డెత్ ఆల్సో యూ డోంట్ హ్యావ్ దిస్ వరల్డ్.
1: కనుక జనన మరణములకు మధ్య నుండి మాత్రమే ఈ జగత్తు చేరి ఉంటుంది.
0: బిట్వీన్ బర్త్ అండ్ డెత్ అలోన్ దిస్ వరల్డ్ అక్కర్స్.
1: కనుక నేను రెండు మనుషుల యొక్క మధ్యలోనే ఈ చెడ్డ కూడా ఉంటుంటారు.
0: ఇన్ దిస్ కాంటెక్స్ వి ఆల్సో సే బిట్వీన్ టూ గుడ్ థింగ్స్ వన్ బ్యాడ్ థింగ్ ఆల్సో ఎగ్జిస్ట్.
1: కనుక ఎవరికెవరు సంబంధం లేదు.
0: దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్ ఇన్ దట్ వే.
1: దేహరీతిగా తాతలు తండ్రులు ముత్తాతలు మనుమలు అని పిలిచవచ్చు.
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ రిలేషన్షిప్ వి విల్ డిస్క్రైబ్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్
1: దేహానుబంధములు మాత్రమే.
0: దిస్ ఓన్లీ ఫిజికల్ బాడీలీ రిలేషన్షిప్.
1: దేహము పాంచభౌతికము.
0: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: దేహము కూలక తప్పది ఎప్పుడు.
0: బాడీ ఇస్ బౌండ్ టు పెరిష్.
1: దేహి నిరామయుండు.
0: The indweller is the permanent
1: entity.
0: If only you contemplate and think a little carefully, the permanent entity doesn't have birth, death,
1: and change.
0: Truly speaking and carefully, if you see, that particular indweller himself is God.
1: What
0: is this body?
1: Marina Pukompa.
0: This is a dirty house.
1: Rogamlo Margadu Sevaka Gampa.
0: It is a basket consisting of
1: number of dumpa.
0: This undergoes the number of changes.
1: Bhavasagara meeni kampa.
0: This cannot swim the land.
1: Meenu chenamani nammaboku. Manasa haripadamul asrayinchavi annadu Prahlada.
0: Prahlada said, O mind, don't depend upon this particular body which is changing. Take shelter
1: in the feet of Lord Hari. Dehamu neeti kudaga.
0: Human body is something like a bubble.
1: What manasu pichi koti.
0: Mind is a mad monkey.
1: Ee koti ni anusarinchavaddu.
0: Don't follow this mad monkey either.
1: Ee neeti budagalu ni aasrayinchavaddu.
0: Don't take shelter on this water bubble.
1: Neevu nee chittamunu anusarinchu.
0: Follow your own heart.
1: Nee chittamunu shuddhi chesko.
0: Purify your heart.
1: అప్పుడే దైవత్వం నీకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు మానిఫెస్ట్ డివినిటీ.
1: కనుకనే తిరుత్తుండాలి వారు చెప్పారు, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని సిక్కిరమే అన్నారు వారు. రామరామ రామరామ అన్నాడు, అనగా చిత్తశుద్ధితో నిన్ను పూజ చేస్తున్నాను రామా. నీవు నాకు గదించాలి, నిన్ను నేను ప్రేమించాను, నన్ను నీవు చేర్చుకోమన్నాడు.
0: తిరుత్తాండాల్వారు రామ, ఐ ప్రే టు యు విత్ ఎ ప్యూర్ హార్ట్, బ్లెస్ మీ, take me in you, accept me.
1: కనుక పరమ భక్తులైనటువంటి యొక్క వ్యక్తులు తమ యొక్క ఆదర్శములను జగత్తునకు అందింపజేరి చేసి ఈ విధమైనటువంటి యొక్క అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు నిందలకు నిశ్చూరములకు కూడా గురి అయినటువంటి మహానుభావులు.
0: గ్రేట్ డివోటీస్ హావ్ టేకన్ అపాన్ దెమ్సెల్వ్స్ టు ఆఫర్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎన్ ఐడియల్ అండ్ ఎ మోడల్ అండ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ద వరల్డ్. And in that process, they have been put to a lot of troubles and tribulations.
1: Samanya manavulu vachche samayalo emi cheyaru.
0: ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ డోంట్ బ్రింగ్ ఇన్ ఎనీథింగ్ విత్ దెమ్ వెన్ దే కమ్ ఇన్ టు ది వరల్డ్
1: ఇంత బట్ట అయినా కట్టుకుని రారు
0: దే డోంట్ ఈవెన్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ క్లోత్ విత్ దెమ్
1: పోయే సమయంలో అడ్రస్ అయినా ఇచ్చిపోరు
0: వైల్ లీవింగ్ దిస్ వరల్డ్ దే డోంట్ ఈవెన్ లీవ్ దియర్ అడ్రస్
1: ఇలాంటి వారు మన బంధువులు ఎట్లవుతారు
0: హౌ కెన్ వి ట్రీట్ దెమ్ యాజ్ అవర్ రిలేటివ్స్
1: ఎవరు
0: హూ ఈజ్ రిలేటెడ్ టు హూ
1: నిజముగా నీ వారైతే ఇందుకు నీ యొక్క సంబంధ బాంధవ్యం గుర్తుంచుకోలేరు
0: ఇఫ్ ఓన్లీ దే ఆర్ ట్రూలీ యువర్స్ దెన్ దేర్ షుడ్ బి దట్ కైండ్ ఆఫ్ పర్మనెంట్ రిలేషన్
1: కానీ మధ్యలో ఈ జగత్తునందు చేరి కూడి సంబంధించినటువంటి యొక్క సంబంధం మాత్రమే
0: ఓన్లీ ఇన్ ద మిడిల్ సచ్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ వీ కమ్ టుగెదర్ అండ్ లివ్ ఎ లైఫ్
1: కనుక ఎవరి జన్మం వారిది
0: దేర్ఫోర్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్
1: ఎవరి కర్తవ్యం వారిది
0: వన్స్ బర్త్ ఈజ్
1: కర్తవ్యాన్ని నిర్వర్తించి సార్థకం గావించుకునేటువంటి మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి
0: ఈచ్ వన్ హ్యాస్ టు డెవలప్ ఎ టైప్ ఆఫ్ హ్యూమానిటీ విచ్ విల్ హెల్ప్ హిమ్ టు డిశ్చార్జ్ హిజ్ ఓన్ డ్యూటీస్
1: ఏకత్వమును సత్యత్వాన్ని దివ్యత్వాన్ని ప్రబోధించి ప్రజలను ఆకర్షించి ఆనందింపజేసి వారిని పరిపాలించినటువంటి వాడే బలిచక్రవర్తి
0: బలిచక్రవర్తి వాజ్ సచ్ ఎ గ్రేట్ వన్ హూ హాస్ టాట్ టు ది సిటిజన్స్ బై హిజ్ ఓన్ ఎగ్జాంపుల్ ద యూనిటీ ద డివినిటీ అండ్ ద శాంక్టిటీ ఆఫ్ లైఫ్
1: కనుక ఆ బలిచక్రవర్తి మోక్షమును పొందినటువంటి యొక్క పవిత్రమైనటువంటి దినమే ఈ ఓణం దినం
0: ఓణం డే ఇస్ వన్ వెన్ బలిచక్రవర్తి హ్యాస్ అటైన్డ్ లిబరేషన్
1: వామనుడు పుట్టిన దినమే ఈ యొక్క ఓణం దినం
0: ఆన్ ది సేమ్ డే వామన్ వాజ్ బోర్న్
1: తిరిగి ప్రతి సంవత్సరం కూడాను వామనుడు నూతన అవతారముతో ప్రజాక్షేమమును ప్రజాభిమానమును ప్రజా ఆదర్శాన్ని అందుకునేటువంటి దినమే ఈ యొక్క ఓణం దినము
0: ఆన్ ద సేమ్ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వామన యాక్సెప్ట్ ద లవ్ ద గ్రాటిట్యూడ్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ కేరళ
1: కనుక ఈనాడు మనము కేవలము ఆహార విహారము చేతనే మాత్రమే తృప్తి నొందక ఆత్మానందంతో తృప్తి పొందేటువంటి యొక్క విధానమును గుర్తించాలి
0: Therefore, on this particular sacred day, we should not be satisfied with mere food and enjoyment. We should also know how to make our own life sacred and sanctifying.
1: Prahaladunni, Tandri ayina kutti Hiranyakashipudu, aneka vidhamuluga badhinchadaniki prayatninchadu.
0: Hiranyakashipu, who was the father of Prahalada, tried to give Prahalada a number of troubles.
1: Biddanu adarinchi, hakkulu cherchi, ఆనందింపచేసేటువంటిది తల్లి
0: మదర్ యూజ్ టు టేక్ ది చైల్డ్ క్లోజ్ టు హర్ గివ్ ఎ లాట్ ఆఫ్ అడ్వైస్ అండ్ వాంటెడ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్
1: తన యొక్క హరినామములకు తల్లి తోడ్పడుతుందో ఏమో అనే ఉద్దేశంతో ఒకనొక దినము ఆ హింసలను భరించుకునలేక తల్లి దగ్గరికి వెళ్తాడు
0: ప్రహ్లాద థాట్ దాట్ అట్లీస్ట్ మదర్ వుడ్ కమ్ టు హిజ్ రెస్క్యూ అండ్ అండర్స్టాండ్ అండ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది ట్రబుల్స్ వన్ డే ఈవెంట్ టు మదర్
1: అప్పుడే తల్లి దగ్గర కూడా అతనికి ఒక విధమైనటువంటి విరక్తి చేకూరుతుంది
0: ఆన్ దట్ వెరీ డే మదర్ వాజ్ ఆల్సో ఫీలింగ్ ఎ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్
1: కుమారుడు వచ్చిన తక్షణమే తండ్రి పెట్టుతున్నటువంటి బాధను తాను వినటం చేత చాలా బాధపడింది లీలావతి
0: లీలావతి ఫెల్ట్ వెరీ సారీ వెన్ షీ లెర్న్డ్ ఆల్ ద ట్రబుల్స్ విచ్ వర్ బీయింగ్ పుట్ టు ప్రహ్లాద బై ఫాదర్
1: పరిగెత్తి వచ్చినటువంటి ఈ ప్రహ్లాదుని కాబోజించుకుని కక్కులు చేర్చుకుని చెప్పుతూ ఉండాలి ఈ యొక్క లీలావతి
0: లీలావతి టుక్ ద చైల్డ్ క్లోజ్ టు హర్ అఫెక్షనేట్లీ అండ్ అడ్రస్ హిమ్ దట్

0: she addressed the son and said, "Well, dear child, why do you just go on repeating Hari Hari? Please don't tell them. That has given you a lot of trouble."
1: దీన్ని వినేటప్పటికే ప్రహ్లాదుడు ఓహో తండ్రి వ్యాధి తల్లి కూడాను ప్రాచీనదే అనేటువంటి గుర్తించుకున్నాడు.
0: ద మొమెంట్ ప్రహ్లాద హర్డ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఫ్రమ్ మదర్ హీ టోల్డ్ హింసెల్ఫ్ వెల్ ది డిసీజ్ హస్ స్ప్రెడ్ ఫ్రమ్ ఫాదర్ టు ద మదర్ ఆల్సో.
1: దీనినే గీతయందు సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. ఒకరు నేర్పితే వచ్చేటువంటిదా ఇది, ఒకరి వల్ల నేర్చుకున్నటువంటిది కాదు. నా అంతర్వాణి నన్ను బోధిస్తుండాలి, అంతర్వాణి నన్ను అనిపిస్తుంటుండాలి, అంతర్వాణి ఆ యొక్క నారాయణుడి అనేటువంటి సత్యాన్ని తల్లి దగ్గర స్పష్టంగా చెప్తాడు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత ఆల్సో. హీ టోల్డ్ హిజ్ మదర్, వెల్ మదర్, దిస్ ఇస్ అ థింగ్ విచ్ నీడ్ నాట్ బి టోల్డ్ బై ఎనీ వన్. యువర్ ఇన్నర్ వాయిస్ ఇస్ డిక్లరింగ్ దాట్ హరి అలోన్ ఇస్ ట్రూ. ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ లివ్ అకార్డింగ్ టు దాట్.
1: తల్లి, హరినామం బయట నుండి కూరేటువంటిది కాదు, లోపల ఉండి ఊరేటువంటిది అన్నాడు.
0: హీ టోల్డ్ హర్, వెల్ మదర్, దిస్ నేమ్ ఆఫ్ హరి ఈజ్ నాట్ వన్ పుట్ ఇన్ సైడ్ ది సిస్టమ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఇట్ హెమర్ హరినామం, హరినామం కాదు.
0: ది నేమ్ ఆఫ్ హరి విచ్ స్ప్రింగ్స్ ఓన్లీ ఫ్రమ్ లిప్స్,
1: హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది హరినామం.
0: ది నేమ్ ఆఫ్ హరి ఈజ్ ట్రూ ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద
1: హార్ట్. జాగ్రత్త ఎందుకు ఈ యొక్క ప్రహ్లాదుడు హరిని స్మరించేటువంటి వాడు.
0: ప్రహ్లాద వాస్ థింకింగ్ ఆఫ్ హరి వెదర్ ఇన్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్
1: అతని రక్తం అంతా ఇప్పుడు నారాయణ యొక్క నామంతో లీనమై ఉంటుండాలి.
0: హిస్ బ్లడ్ వాస్ సాచురేటెడ్ విత్ ద నేమ్ ఆఫ్ నారాయణ.
1: అట్టి ప్రహ్లాదులకు ఒకరికి నేర్పేటువంటి వారా
0: ప్రహ్లాద, హూ వాస్ సో మచ్ సాచురేటెడ్.
1: మంచి కఠినమైనటువంటి రాక్షసులను నియమించాడు ప్రహ్లాదును శిక్షించే కోసం.
0: Can anybody teach him and make him deviate from the path? Hiranyakashipu appointed
1: one Chanda Amarkudu. వారిని చూసే స్థలకే భయం అవుతుంది పిల్లలకు.
0: హీ అపాయింటెడ్ చంద అండ్ అమార్క ది వెరీ అపియరెన్స్ ఆఫ్ హూ బయటని
1: సూట్ అయినటువంటి కత్తులు ధరించారు.
0: దే టుక్ ఇన్ దర్ హ్యాండ్ వెరీ
1: చేతబోనారు.
0: దే ఆల్సో టుక్ థార్న్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ దర్ హ్యాండ్.
1: నారాయణ అని చెప్పినటువంటి ఆ ముళ్ళు కర్రతో పొడుస్తున్నారు.
0: దేవర్ పియర్సింగ్ ఇన్ హిస్ బాడీ వెనెవర్ ప్రహ్లాద డిక్లారెడ్ నారాయణ.
1: కానీ ఎన్ని బాధలను పెట్టినప్పటికీ, ఏ విధమైనటువంటి హింసలు లభించినప్పటికీ తాను ఆ నామమును తాను వదలలేదు.
0: వాట్ ఎవర్ వైలెన్స్ వాజ్ రిసార్టెడ్ టు, వాట్ ఎవర్ ట్రబుల్ వాజ్ గివన్ అండ్ హర్ట్ అండ్ హారం వాజ్ డన్ టు ప్రహ్లాద, హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ది నేమ్ ఆఫ్
1: హరినాటి. మానవులకు తాను సంకల్పించుకున్నటువంటిది ఏమైనా కాకపోతే తక్షణమే భగవంతుని మార్చివేస్తారు.
0: బట్ టుడేస్ మ్యాన్, ఇఫ్ హిస్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్, ఇమ్మీడియట్లీ హీ చేంజెస్ హిస్ మైండ్.
1: తన యొక్క అభిష్టములు నెరవేరకపోతే ఫోటోలు తీసి పెట్టేస్తారు.
0: ఇఫ్ దేర్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్, ద ఫోటోస్ ఆర్ టేకన్ అవే ఫ్రమ్ ద ష్రైన్.
1: ఇది తుచ్చమైనటువంటి బుద్ధుల యొక్క తత్వము.
0: దిస్ ఈజ్ మీన్ మైండ్.
1: ఇది నిజమైనటువంటి రాక్షసత్వము.
0: This is truly a demonic nature.
1: కాని రాక్షసుడైనటువంటి ప్రహ్లాదుడు కొరకు పవిత్రమైనటువంటి దైవత్వంగా తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద హూ వాజ్ బోర్న్ టు ఇన్ ఎ డెమన్ ఫ్యామిలీ,
1: మానవత్వము దానవత్వము దైవత్వం అనేటువంటిది ప్రవర్తనతో వ్యక్తమవుతుందే కాని స్వరూపములు కాదు.
0: ది డెమానిక్ నేచర్ ఆర్ ద మ్యాన్స్ నేచర్ ఆర్ ద డివైన్ నేచర్ డిపెండ్స్ అపాన్ వన్స్ బిహేవియర్, నాట్ ఆన్ ద బేస్ ఆఫ్ వన్స్ ఫామ్.
1: ఈ బాధలను కూడాను పెట్టేటువంటి చెండ అమార్కులు వారికి కూడా విసుగు పుట్టిపోయింది. పాప
0: చెండ అమార్క హూఆర్ గివింగ్ హిమ్ సో మచ్ ట్రబుల్, దేవర్ థెమ్సెల్వ్స్ డిస్గస్టెడ్ విత్ ది ట్రబుల్ దట్ దేవర్ గివింగ్.
1: ఏమి చేసినా ప్రహ్లాదుని మార్చలేకపోయారు.
0: వాట్ ఎవర్ దే డిడ్ దే కుడ్ నాట్ చేంజ్ ప్రహ్లాద.
1: దేవుడు అంటే ఎవరు? హిరణ్యకశిపుడే.
0: దే టాట్ హిమ్ వెల్ హూ ఇస్ గాడ్, ఓన్లీ హిరణ్యకశిపు ఇస్ గాడ్.
1: హిరణ్యకశిపుడే దేవుడు అని చెప్పమంటున్నారు ఈ యొక్క చెండ అమార్కులు.
0: చెండ అమార్క వర్ dictating to Prahlada to say Hiranyakashipu alone of God.
1: Kaadu kaadu, naa devudu Narayanude.
0: Prahlada declared, no, certainly not, my God is Narayana.
1: Ee vidhanga cheppetappudiki Hiranyakashipu daggariki vacharu parigetti.
0: When Prahlada declared like that, Chandamarka ran to Hiranyakashipu.
1: Tannu nishacharu poduvaa

0: They told the king, "Well, O king, whatever trouble we give, we pierce him with all the iron hope. He is not prepared to change. He is only declaring again and again Narayana, describing all the attributes of Narayana in different terms. He is not shaken at all. He is not even shedding tears. He is continuously with a lot of joy. He repeats the name of Narayana."
1: Ita prajna tattvanni prakatinchinatuvanti vadu Prahladu.
0: Prahlada was one who demonstrated this particular great
1: atani peru nunde untunnadi ee yokka tattvam.
0: In his name itself you can find what he
1: Prahlada anaga Prahlada ఆహ్లాదంతో నిండినటువంటి వాడు ప్రహ్లాదుడు అని.
0: ది నేమ్ ప్రహ్లాద మీన్స్ ద వన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది లైఫ్,
1: అనగా ఆనందమయుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్,
1: నిత్యానందం, బ్రహ్మానందం, యోగానందం, పరమానందం, అద్వైతానందం, సచ్చిదానందం, ఈ విధమైనటువంటి ఆనందము లోపల సర్వమై ఆనందం స్వరూపుడే ఈ ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాస్ ద వన్ who was enjoying the bliss of different types.
1: Itti aanandamunu prajalaku andinchi taanu anubhavinchi Kerala rajyamunaku chakkani keertini teppinchinatvanti okka chakravartulu ee Prahlada chakravarti, Bali chakravarti.
0: Emperor Prahlada and Emperor Bali were such great kings who brought fame to the Kerala land by their own personal lives, by their own example.
1: సాక్షాత్ భగవంతుడే నిర్మించినటువంటి యొక్క ప్రదేశమునందు తాము నివసించి పట్టణములను కట్టుకుని జీవితాలను గడిపేటువంటి కేరళ రాజ్య ప్రజలు ఎంతో అదృష్టవంతులు.
0: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ వన్స్ బికాస్ దే ఆర్ లివింగ్ ఇన్ ఎ ల్యాండ్ వేర్ గాడ్ హింసెల్ఫ్ డ్వెల్డ్.
1: పరశురాముడు నిర్మించినటువంటి క్షేత్రం.
0: This particular land is established
1: Prahlada puttinatvanti kshetramu.
0: This particular land is born, is one where
1: Prahlada was born. Balaku prayanamainatvanti kshetramu.
0: This particular land was the land from where
1: Vamana went to liberation kshetramu.
0: This is the land where Vamana was born.
1: Inni pavitramulato kudinatvanti kshetramu kanukane prajala yokka hrudayalu kudanu pavitranga divyanga bhavyanga ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: As this land is a land which is having sacrednesses of various types as explained, the citizens of that particular land should fill their hearts with sacredness and live a sacred life, sanctify their lives and make themselves happy and the land happy. With this, Swami is bringing his divine discourse to a close.

हमारी भजन की मस्त शांति नहीं है।

0: By knowing that little bit that has to be known in order to get to know everything, that little bit, if one gets to know, by means of which one gets to know everything, one who confers on you that supreme vidya, that supreme knowledge, he indeed is the true guru. And this path of truth is shown by the word of Sai.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the divine Atma.
2: Kalamuche Maraka, Charitrache Mayaka, ప్రళయం వచ్చినను తరుగక, సృష్టిచే పెరుగక ఏ సత్యమైతే ఉన్నదో అది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి.
0: దట్ ట్రూత్ విచ్ హాస్ లాస్టెడ్ ద రావేజెస్ ఆఫ్ టైమ్, విచ్ హాస్ ఓవర్కమ్ ద ఈవెంట్స్ ఆఫ్ హిస్టరీ, అండ్ విచ్ హాస్ విత్స్టూడ్ ఇట్సెల్ఫ్ అగెయిన్స్ట్ డెల్యూజన్, which has held its own against the process of creation by not growing up, by not diminishing. That truth indeed is this ancient Indian culture and tradition.
2: ఈ సత్యమునకు అంతరాత్మగా ఉన్నటువంటిది సనాతన ధర్మము.
0: And at the very core, sustaining and nourishing this truth is this sanatana dharma.
2: వజ్రము ఏ విధంగా అనేక ముఖముల కాంతితో విరజిమ్ముతూ ప్రకాశించుచుండును, అదే విధముగానే సర్వతోముఖమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి సహస్ర దళముల వలె వికసించేటువంటి పద్మం వంటిదని, ఈ పద్మము ద్వారా జ్ఞాన పరిమళమును దిశ దశల లేక

0: దిశలా కూడాను వ్యాపింప చేసేటువంటిదని కూడాను ప్రాచీనుల యొక్క విశ్వాసం.
1: ఇట్ హాస్ బీన్ ద ఫర్మ్ బిలీఫ్ అండ్ కన్విక్షన్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ ఆఫ్ పీపుల్ దట్ జస్ట్ యాజ్ ద మెనీ స్ప్లెండర్డ్ బ్రిలియన్స్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ద డైమండ్ ఈస్ దేర్ ఫర్ ఆల్ టు సీ, సో ఆల్సో హాస్ దిస్ కల్చర్ బీన్ థ్రైవింగ్ అండ్ ఫ్లరిషింగ్ అండ్ స్పార్కింగ్ ఇన్ ఆల్ ఇట్స్ బ్రిలియన్స్ అండ్ ఇట్ హాస్ ఆల్సో బీన్ కంపేర్డ్ టు ది మెనీ పెటల్ లోటస్ విచ్ ఇన్ ఇట్స్ ఫుల్ బ్లూమ్ స్టేట్ రేడియేట్స్ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ దిస్ సుప్రీమ్ నాలెడ్జ్.
0: సనాతన ధర్మమునకు నీతిశీలములే పునాదులు.
1: ఫర్ దిస్ సనాతన ధర్మ మొరాలిటీ ఎథిక్స్ ఆర్ ద సపోర్ట్స్.
0: ఆధ్యాత్మికమే ఆయువు పట్టు.
1: అండ్ స్పిరిచువాలిటీ ఇస్ ద వెరీ లైఫ్ బ్రెత్.
0: ప్రేమని జీవితమునకు ఆరాధనయనియు.
1: ఇట్ ఈస్ లవ్ విచ్ గివ్స్ యూ దిస్ సెన్స్ ఆఫ్ లాంజింగ్.
0: సత్యమే ప్రాణమునకు శ్వాసయనియు.
1: అండ్ ట్రూత్ ఈజ్ లైక్ యువర్ లైఫ్ బ్రెత్.
0: విశ్వసించినటువంటి వ్యక్తులే భారతీయ ప్రవక్తలు.
1: అండ్ ఆల్ ది సుప్రీం వన్స్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కంట్రీ ఆర్ వెరీలీ దోస్ హూ హావ్ హెల్డ్ హై సచ్ నోషన్స్ అండ్ ఐడియాస్.
0: ఇట్టి అనేక ప్రవర్తనలను కన్నటువంటి దేశమే భారతదేశము.
1: అండ్ ఆల్ దట్ ఈస్ దట్ యు సీ దట్ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సచ్ ఐడియాస్ ఈజ్ దిస్ కంట్రీ భారత్.
0: నాటి నుండి నేటి వరకు కూడాను ఈ దివ్య శుభోదనను ప్రపంచమునకు అందించి ఆచరణ రూపమైనటువంటి ప్రచారములు కల్పించి భారతదేశమునకు దేదీప్యమానమైనటువంటి యొక్క జ్యోతులు వెలిగించినటువంటి వారు ఈ యొక్క ప్రవక్తలు.
1: These great personages and personalities, right from those times till now, have been holding high these lofty ideals as a beacon light so that the entire humanity could be benefited.
0: ఈ ప్రవక్తల యొక్క అంతరాత్మనే భగవంతుడని విశ్వసించినటువంటి వారు.
1: These people also have the firmly rooted conviction in God.
0: కాని ఈనాడు భగవంతుని విస్మరించి లౌకికమైనటువంటి యొక్క సుఖ సౌఖ్యములే భోగ భాగ్యములే ఆధారము ప్రధానమని విశ్వసించి వాటి నిమిత్తమై మానవత్వాన్ని అంకితం గావిస్తూ వస్తున్నారు.
1: బట్ టుడే వన్ ఫర్గెట్స్ గాడ్. వన్ గోస్ బై వాట్ గోస్ ఆన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లగ్జరీ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అండ్ లూజింగ్ ఇన్ ద ప్రాసెస్ ద మెయిన్ గోల్ అండ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: భగవంతుని విస్మరించటం అనగా తాను హృదయరహితుడు కావటం అనే అర్థం.
1: By forgetting God, one is verily losing one's own heart and what goes with it.
0: ఇలాంటి హృదయ రహితులైనటువంటి యొక్క మానవులు ఎన్ని విధములైనటువంటి ప్రయత్నములు సల్పినప్పటికీ ఇవి కేవలము నిరర్థకములు, ఇవి స్వార్థములు.
1: A human being devoid of this element of heart, whatever be his endeavors, will always be fruitless and will have an aimless, and we can say that he is selfish to the extreme.
0: ఈనాడు ప్రపంచములో ఎచ్చట చూచినప్పటికీ నవసమాజ స్థాపనకై అనేక రకములైనటువంటి ప్రయత్నములు సల్పుచున్నారు.
1: Wherever you look around you today, you find ideas centered on building a new society.
0: ఆపోహలు ఆశలు మాత్రమే కనిపించుచున్నవి కాని ఆచరణలు ఏమాత్రం కూడా కనిపించుటలేదు.
1: There are these ideas and ideals, no doubt, but things to put these into practice are not easy to see.
0: నిత్య జీవిత అవసరాలు,
1: all your day to day conveniences and requirements,
0: భోగ భాగ్యములు,
1: your comforts and luxury,
0: ఆర్థిక సంపత్తి,
1: material possessions,
0: ఇవన్నీ కూడాను ప్రతి మానవునికి కూడాను సమానంగా పంచవలననియే ఈ యొక్క నవ సమాజం యొక్క ఆశయాలు.
1: All these should be shared equally by all. This is the new slogan ruling the lives of the present day world.
0: ఇవి మంచిది.
1: Certainly this is laudable.
0: కానీ ఆ విధంగా సల్పటం సాధ్యమా?
1: But is it possible to bring about such a state of affairs?
0: ఆస్తి పాస్తులు, భోగ భాగ్యములు అందరికీ సమానంగా పంచినా పంచవచ్చునే కామో కాని కానీ ఆశలను మాత్రం ఎవరూ సమానంగా పంచలేరు.
1: It might be possible though to share and distribute your wealth, your material possessions, your comforts and luxury. But is it possible to share and distribute equally your hopes and aspirations?
0: ఆశలను సమానముగా పంచలేనటువంటి యొక్క ఆశయాలు ఇవి కేవలము నిరాశ కిందికే దిగజారుతాయి.
1: సో దీస్ స్లోగన్స్ విచ్ కెనాట్ ఫుల్ఫిల్ యువర్ ఓన్ హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ విల్ లీడ్ యూ టు ఎ స్టేట్ ఆఫ్ డిస్పాండెన్సీ అండ్ డిస్పాయర్.
0: సమాజవాదన ముఖ్యమైనటువంటిది, కానీ ఈ సమాజవాదనతో పాటు భగవంతుని ఉనికిని కూడాను గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ సర్టన్లీ నెసెసరీ అండ్ మేబీ ఆల్సో లాడబుల్ దట్ యు లుక్ టు ది సొసైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బెనిఫిటింగ్ దెమ్, బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
0: కారణమేమనగా మానవుని యొక్క తిండి తీర్థములు,
1: ద రీజన్ ఇస్ దట్ మ్యాన్స్ రిక్వైర్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్
0: ఎక్కడ నుండి పుట్టుచున్నవో,
1: వేర్ ఆర్ దే కమింగ్ ఫ్రమ్,
0: సర్వజీవులు ఎక్కడ నుండి ఆవిర్భవించుచున్నవో,
1: వేర్ ఆర్ ఆల్ దీస్ డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ ఎమినేటింగ్ ఫ్రమ్,
0: సమస్త పదార్థములకు ఏది మూలాధారమో,
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్,
0: ఆ శక్తిని భగవంతుడు అని విశ్వసిస్తూ వచ్చారు.
1: దట్ primordial entity through which everything manifests, which sustains and governs, that is God.
0: అతి ఆధారమైనటువంటి భగవంతుని విస్మరించటం చేతనే ఈనాడు కరువులు, కాటకాలు, యుద్ధములు, అల్లకల్లోలములు, అనేక విధమైనటువంటి అశాంతులకు గురి కావలసి వచ్చింది మానవత్వం.
1: You have forgotten such a God, the giver and protector. So it is that today man is up against scarcity, wars, chaos, agitations, trouble and what not.
0: నిజముగా మానవుడు అనుభవించేటువంటి యొక్క నిత్య జీవిత సామగ్రి కాని, నిత్య జీవిత సదుపాయములు కాని, నిత్య జీవిత ఆనందములు కాని మానవుని యొక్క కల్పన లేక దైవం యొక్క సృష్టియా అనేటువంటి సత్యాన్ని లోతుగా విచారించవలసిన అవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు గో డీప్ ఇన్ టు దిస్ క్వశ్చన్. ఆల్ దీస్ మెటీరియల్ పొజిషన్స్, ఆల్ దీస్ కంఫర్ట్స్, ఆల్ దీస్ జాయ్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ మ్యాన్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఎంజాయింగ్, వాట్ ఈస్ ది కాజ్, వాట్ ఈస్ ది రూట్ and what is the nature of these?
0: Manavudu nelanu kalpinchukunnadu,
1: is man able to create and bring to the fore this earth?
0: Jalamunu sutippagalugutunnada,
1: can he create water?
0: Galini pattagalugutunnada,
1: can he hold wind?
0: Intiye kaadu karayandu ugni kudanu agni karana kalchakunda nilpagalugutunnada.
1: There is this fire very much latent in wood.
0: మానవుడు భుజించినటువంటి ఆహారమును రక్తంగా మార్చగలుగుతున్నాడా?
1: And can he bring this fire to the fore? What you eat, can he convert
0: it to blood? ఇవి కేవలము ఒక దైవముతో కలగవలసినటువంటివే కాని, దైవముతో మార్పు చెందవలసినటువంటివే కాని, దైవముతో సృష్టింపబడినటువంటివే కాని అన్యము కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గుర్తించాలి.
1: Today man should recognize the truth that it is beyond him to bring fire to the fore to digest this food into blood. They are beyond him and it is somebody else who
0: brings it. Sarvamu kudanu bhagavantuni yokka srushtiye,
1: everything is God's creation.
0: Itti srushtini ye vyakti gurtinchuno atuvanti vaade vyakti ani cheppadaniki aruhudavutadu.
1: One who recognizes this truth behind this creation, he can be classified as a true being.
0: పురందరదాసు కూడాను వీధి వీధి కూడాను తిరుగుతూ సమస్తము దైవం యొక్క సృష్టి అని చాటుతూ వచ్చాడు.
1: పురందరదాస వుడ్ గో టు ఎవ్రీ స్ట్రీట్, టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ టౌన్ అండ్ సింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్.

0: ఏ కొండపైన పుట్టినటువంటి వృక్షమునకు పాదిగట్టి నీరు పెట్టి రక్షించినటువంటి వారెవరు?
1: This tree which takes its birth and which grows in the midst of rocks and stone, who is it that is protecting it? Who is it that is giving it water?
0: నేమే లీకే

0: నెమలికి అనేక విధములైనటువంటి రంగులు దానికి అమర్చినటువంటి వారు ఎవరు? ఏ వ్యక్తి ఈ రంగులనంతా కలిపాడు? చిలుకకు, పచ్చని రంగుతో ఉండేటువంటి చిలుకకు ఎర్రని ముక్కును సృష్టించినటువంటి వారెవరు?
1: Who's it that has provided the peacock with this wonderful display of colored feathers? Who's it that has given the parrot, which is green, a beak which is red in color?
0: ఈ విధముగా భగవంతునికే సరైనటువంటి కాంబినేషన్ తెలుస్తుంది, కానీ మానవులకి ఇది సాధ్యం కాదు.
1: It is God alone who knows the perfect combination of this nature. It is not possible for man.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should try to understand this fundamental truth.
0: కనుక మనం ఈనాడు మానవత్వములో ఉండినటువంటి ఏకత్వాన్ని కూడా కొంత గుర్తించాలి.
1: We should also try to find this sense of unity that is very much there in all humanity.
0: విశ్వశ్రేయస్సును కోరేటువంటిది మన సనాతన ధర్మం అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: We should also recognize at the very outset the fundamental truth of that in this Sanatana Dharma, welfare of all, that is the primary idea.
0: మనం విశ్వశ్రేయస్సును ఎందుకు కోరాలి?
1: Why do we go for this? Well, let everyone be happy.
0: కారణం, అందరూ ఒక్క తల్లి బిడ్డలం.
1: The reason is all are children of the same mother.
0: భుజబలములు, బుద్ధిబలములు భేదములు ఉండవచ్చు.
1: In terms of physical prowess and might, and in terms of forms, there could be differences.
0: సిద్ధాంతములలో భేదములు ఉండవచ్చును.
1: There could be differences of opinion also.
0: తెలివితేటలలో భేదములు ఉండవచ్చును.
1: In degrees of intelligence, there could be differentiation.
0: గుణములు ఎందుకును భేదములు ఉండవచ్చును.
1: In terms of the qualities that one has, also a
0: కానీ
1: difference may be.
0: ఒక్కదాని ఎందు మాత్రము ఎట్టి భేదములు లేదు.
1: But in respect of one thing, there is no distinction.
0: సృష్టి విధానము మాత్రము సర్వులకు ఒక్కటే.
1: This process of creation is common to all.
0: దీనిని బట్టి అందరూ కూడాను సమానం అనేటువంటి సత్యాన్ని మనము విశ్వసించాలి.
1: సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వి షుడ్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ ఆల్ ఆర్ వన్, ఆల్ ఆర్ సేమ్.
0: ఈ విధమైనటువంటి సమతత్వాన్ని మనం విశ్వసించినప్పుడే నవ సమాజం యొక్క అర్థమును మనము గుర్తించినటువంటి వారం అవుతాం.
1: వెన్ వి గెట్ టు నో దిస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్స్ వి కెన్ రియల్లీ బిల్డ్ ఎ న్యూ సొసైటీ అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్ బిహైండ్ ఇట్.
0: నేను ప్రప్రథమంలో మిమ్మల్ని సంబోధించే సమయం నందు దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తాను.
1: At the very beginning of any discourse of mine, I address you all as embodiments of the divine atma.
0: భగవద్గీత ఎందుకని మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అని, సర్వభూతములు ఎందుకూడను ప్రాణికోటి ఎందుకూడను సనాతనుడైనటువంటి నా అంశమే నిలిచి ఉన్నదని దీని యొక్క అర్థము.
1: Either in the Bhagavata or in the Bhagavad Gita, it has been stated emphatically that in all living beings, in all living forms, it is I who manifests as the Ancient One.
0: Mamaivamsu, andariyandu undinatvadi daivamsame.
1: In every being, it is the spark of divinity that is present.
0: ఈ సత్యాన్ని మనము గుర్తించినప్పుడే దివ్యాత్మ స్వరూపులారా అనేటువంటి పదమునకు సరైన అర్థాన్ని మనము తీసుకోగలుగుతాం.
1: When you understand this truth, you will understand why you are being addressed as embodiments of the divine atma.
0: అయితే మానవత్వములో భుజబలమును బుద్ధిబలమును పురస్కరించుకొని భేదములుగా మనం భావించి దీనికి తగినటువంటి యొక్క ద్వేషములు కూడా పెంచుకుంటున్నాం.
1: Now, in terms of one's physical might and intellectual abilities, we tend to differentiate one being from another and also give rise to things like anger and hatred.
0: అలాంటి పరిస్థితులు జగత్తులో ఏర్పడినప్పుడు కొన్ని విధమైనటువంటి అంశములు అధికముగా చేకూర్చుకొని దీనిని అరికట్టే నిమిత్తమై కొంత చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
1: When this mutual hatred between one and another is on the rise, then someone has to come with a greater degree of abilities and skills.
0: మహాభారతం నందు కొన్ని ఘట్టములు మనం తీసుకున్నప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది.
1: Now we can understand this when we look into a few incidents in the Mahabharata.
0: నిరంకుశులు, సమాజ ద్రోహులు అయినటువంటి యొక్క రాజకీయ నాయకులను ప్రక్కకు నెట్టి అనేక విధములుగా కూడాను వారిని తెలియనటువంటి యొక్క బుద్ధులు నేర్పి సత్యవంతుడు, ధర్మవంతుడు, న్యాయవంతుడు అయినటువంటి యొక్క ధర్మరాజునకు దీన్ని పట్టం కట్టుతూ వచ్చాడు కృష్ణుడు.
1: What Krishna did was, he set aside people who were petty, who did not have any interest of their own subjects at heart, who nevertheless had a claim to the throne. But Krishna put aside these people, set them aside, and rather installed Dharmaja on the throne.
0: రాజ్యములు చేతికి చిక్కినవి కదా అని కృష్ణుడు దానిని పరిపాలించుటకు పూనుకొనలేదు.
1: Just because he had the kingdom, Krishna did not aspire to rule on his own.
0: రాజ్య పరిపాలనకు కూడాను కొంత అర్హతలు ఉంటున్నాయి.
1: Because there are few things that had to be attended to.
0: అట్టి అర్హతలు కలిగినటువంటి వ్యక్తులకే దీనిని పాలనాశక్తిని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: A few people are only qualified for this job, and Krishna handed over these to such people.
0: Idiye dharma sansthapanalo undinatundi okka rahasyam.
1: This is the secret of this statement of dharma sansthapana, upholding of dharma.
0: Kanuka samajam yokka chemaanni kaani desam yokka kalyanamunu kaani koreetundi vyakti tana yokka shakti samarthyamunu kodanu mottamodata gurtinchukovali.
1: So one who looks to the well-being of his people, one who wants to do something for others, should also take a look at himself, his own capabilities.
0: Manamu ee naadu guru purnima aneetunti yokka peruto ee naadu aanandanni anubhavistunnam.
1: Today on this day of guru purnima we are experiencing a great joy.
0: Yedi nijamuga guru purnima?
1: What is this? Which can be called a true guru,
0: guru purnima anaga emiti deeni artham?
1: What is the significance and meaning of this guru purnima?
0: Kevalam ashada shuddha purnima matrame guru purnamaniya?
1: Is it the purnima which comes in a particular month?
0: Idi kevalam laukikamainatunti yokka vyavaharamunaku sambandhinchinatvantidi.
1: This idea is only what goes as far the world is concerned.
0: Deeniki aneka arthamulu kodanu mahaneelu kalpistu vacharu.
1: And great people down the ages have given different interpretations to this.
0: Vyasula varu ee naade brahma sutramunu rayutaku modalu pettinatvanti dinamani kodanu deeniki oka artham.
1: It is felt by some that on this day Vyasa embarked on his writing of the brahma sutras.
0: Buddhudu kodanu satyamunu gurtinchina tarvata sarvam dukkham dukkham sarvam chanikam chanikam సర్వం శూన్యం శూన్యం అని తాను అర్థం చేసుకుని తన యొక్క శిష్యులకు బోధించడానికి ప్రయత్నించినటువంటి ప్రథమ దినం.
1: Others regard this as the day of enlightenment of Buddha, after which he started pronouncing everything is sorrow, everything is fleeting, everything is nothing. He was teaching his disciples thus.
0: భారతీయ సంస్కృతం అంతా ఇక్కడను బ్రహ్మసూత్రములో ఇమిడి ఉండటం చేత ఈ బ్రహ్మసూత్రమును మానవులకు అందించటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవ జాతికి ఒక గురుత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు గురు దినము అని కూడాను చెప్తూ వచ్చారు.
1: All the cultural traditions and all the codes of conduct and all that is going to be beneficial to mankind is contained in the Brahma Sutras. So much so that the Brahma Sutras are really the guiding star for people at large. So this day is celebrated on that account also.
0: Manavatvaniki samskrutini chekurchinatvanti yokka mahaniyudu vyasudu kanaka vyasa purnima ani kudanu din peru.
1: This day is also called Vyasa Purnima in honor of Vyasa, who was the first one to have given mankind the secret truth, hidden truths.
0: Aithe ikkada guru elanti vaadiga untundali, shishyudu elanti vaadiga untundali.
1: Now here, what should be the guru like, what should be the shishya or the pupil like?
0: Bhagavad Gita yandali guru shishyulu yokka vishayanni manamu gurtinchukunte manamu shishyulama leka ye sthayiki chendinatunte varamani manaku maname nirnayam cheskovachu.
1: If we look at the understanding of these two terms in the Bhagavad Gita, each one can see for himself or herself whether we are qualifying for these.
0: Bhagavad Gita lo unnatundi shishyudu narottamudu.
1: In the Bhagavad Gita the shishya is narottama.
0: Bhagavad Gita lo unnatundi guruvu purushottamudu.
1: And in the Bhagavad Gita the guru is the purushottama.
0: Inka Bhagavad Gita lo unnatundi shishyudu mahatmudu.
1: And the shishya in the Bhagavad Gita is a mahatma.
0: Guruvu paramatmudu.
1: And the guru is paramatma.
0: Bhagavad Gita lo unnatundi shishyudu adarsha prayudu, adarsha murti.
1: And the shishya in the Bhagavad Gita is an ideal person, ideal in
0: guruvu
1: every way.
0: Guru avatara murti.
1: And the guru is the very avatar himself.
0: Shishyudu patradharudu.
1: The shishya in the Bhagavad Gita is one who's holding.
0: Guruvu sutradharudu.
1: He is just the instrument and guru is the one who initiates everything.
0: Dhanuddharudu.
1: The Sishya is the one who is holding the bow.
0: Guruvu Yogishwarudu.
1: And the guru is the Yogishwara.
0: Ilanti guru shishyudu yokka sambandhame sariyainatundi gurutvanni nirupistundi.
1: It is this combination of guru and sishya which illustrates to the best what a guru and sishya should be like.
0: Kanukane aanati shishyudu naaku manavattam anetundi oka kartavyam unnadani virravigaledu.
1: So in those days this sishya never became arrogant that I have a role to play.
0: Karishi vachanam tava annadu. నీ ఆజ్ఞ నేను శిరసావహిస్తాను అన్నాడు.
1: ఐ షల్ ఒబే యువర్ కమాండ్, దిస్ ఇస్ వాట్ ది శిష్య సెడ్
0: అని తన గాంధీవం అనేటువంటి ధైర్యాన్ని ఒక అహంకారాన్ని దూరం వేశాడు.
1: సో ఇన్ దిస్ వే దేర్ వాజ్ సింబాలిక్ జెస్చర్ ఆన్ హిస్ పార్ట్ వెన్ హీ థ్రూ అవే హిస్ బౌ.
0: అహంకారం ఉండినంత వరకు కూడాను గురువు చిక్కడు.
1: This bow is indicative of one's ego. So long as you have it, your guru won't be yours.
0: గురువు చిక్కిన అహంకారం ఉండదు.
1: Once you get your guru, there is no place for ego in you.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అలాంటి గురు శిష్యుడు మనకు లభ్యం కావటం లేదు.
1: Unfortunately today, we can't come across such gurus and such sishyas.
0: లోభి గురువులు సోమరి శిష్యులు అధికమైపోతున్నారు.
1: What we have is, these gurus are misers and the sishyas are the lazy ones, lazy logs.
0: కేవలము చెవులో మంత్రము చేతిలో డబ్బు.
1: It is like giving a mantra in the ear, holding out the palm.
0: ఇది కాదు గురుత్వానికి సరైనటువంటి అర్థము.
1: This is not the true meaning of guru.
0: గురుత్వం అనగా గోకాకు చెప్పినట్టుగా అజ్ఞానం అనేటువంటి అంధకారమును దూరం చేసి ప్రజ్ఞానం అనేటువంటి యొక్క ప్రశాంతిని ప్రకాశింపచేసేటువంటి వాడు గురువు.
1: Guru is one who removes the darkness of ignorance and fills you with the splendor of enlightenment.
0: కానీ ఈనాటి గురువులు అజ్ఞానమును అధికం చేస్తున్నారు.
1: But today's gurus, they tend to increase your ignorance.
0: ఆశలను పెంచుతున్నారు.
1: They tend to increase your desires.
0: అహంకారమును విజృంపజేస్తున్నారు.
1: And they play to your sense of ego and arrogance.
0: తద్వారా మానవత్వమునే కోల్పోతున్నారు శిష్యులు.
1: As a result, the sishyas are losing what little they have of this human nature.
0: ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో అవిశ్వాసం అభివృద్ధి అవుతుంది.
1: In terms of spirituality, there is a sense of disbelief.
0: ఆధ్యాత్మిక సంపద క్షణక్షణమునకును అంకుశమైపోతుండాలి, అనగా ఒక విధమైనటువంటి అతపతనమైపోతుండాలి.
1: ది స్పిరిచువల్ వెల్త్ డే బై డే ఇస్ డిమినిషింగ్.
0: హాస్యాస్పదం కూడా అవుతుండాలి.
1: ఇట్ ఈస్ ఆల్సో బికమింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ డెరిజన్.
0: ఇలాంటి పరిస్థితుల్లో శిష్యుల యొక్క ప్రవర్తనను గురువు యొక్క బాధ్యతను గుర్తించడం అత్యవసరం.
1: సో ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ వీ షుడ్ ట్రై టు సీ వాట్ ది శిష్య ఇస్ డూయింగ్ అండ్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గురు ఇస్.
0: ఒక సాధకుడు యాత్రకై ప్రయాణం ప్రారంభించాడు.
1: వన్ సాధక వన్స్ సెట్ అపాన్ ఎ జర్నీ.
0: మార్గ మధ్యంలో ఒక నదిని దాటవలసి వచ్చింది.
1: ఆన్ ద వే హీ హ్యాడ్ టు క్రాస్ ఎ రివర్.
0: అతనికి ఆ నది యొక్క లోతుపాతలు తెలియదు కనుక క్రొత్త వాడవుట చేత తెలిసినటువంటి వారి కోసమై అటు ఇటు చూచాడు.
1: హీ వాజ్ ఎన్ స్ట్రేంజర్ టు దీస్ పార్ట్స్. హీ డిడ్ నాట్ నో ద డెప్త్ ఆఫ్ దిస్ రివర్. సో హీ స్టార్టెడ్ లుకింగ్ హియర్ అండ్ దేర్ ఫర్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సంబడి.
0: ఒక వృక్షం కింద ఇద్దరు వ్యక్తులు కనిపించారు.
1: Under a tree, he spotted two individuals.
0: అక్కడికి వెళ్లి చూచినప్పుడు ఒకడు గ్రుడ్డివాడు ఒకడు కుంటివాడు.
1: When he went closer and saw these two people, he found one was a lame person, the other was a blind person.
0: వారిద్దరి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని నదిని దాటుటకై ప్రయత్నించడము చాలా ప్రమాదం.
1: Now if he goes according to what they have to say, it could be extremely risky to cross this river.
0: కారణం ఏమనగా కుంటివాడు కుంటివాడు నదిని దాటుటకు సాధ్యం కాదు.
1: The reason is as simple as this. The lame person cannot cross the river. A blind man is out of the question.
0: అసలు నదినే చూడలేదు.
1: And as for the blind man is concerned, he can't even see the river.
0: దీని యొక్క అంతరార్థం ఏమనగా శాస్త్ర జ్ఞానము లేనటువంటి వాడు కుంటివాడు.
1: The inner meaning of this is, one who does not have any scholarship of any sort, he is like this lame man.
0: అనుభవజ్ఞానము లేనటువంటి వాడు గుడ్డివాడు.
1: And one who has no sense of experience of anything is this blind person.
0: కనుక ఈ గుడ్డివాడు చెప్పినటువంటి విషయాన్ని ఆధారం చేసుకుంటేనా మనము ఈ సంసారం అనేటువంటి నదిని మనం దాటలేము.
1: So if we go by what the lame man has to say, we can't cross this river of this samsara.
0: ఇక్కడ శాస్త్రము అనుభవము రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి ఒక స్వరూపమును మనము ఆశ్రయించినప్పుడే మన యొక్క బాధలను నివారణ చేసుకోగలము, ఈ సాగరాన్ని మనము దాటగలము.
1: సో ఇఫ్ వి మేక్ అక్వైంటెన్స్ విత్ వన్ హూ హ్యాస్ బోత్ దీస్ స్కాలర్షిప్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్, దేర్ ఇస్ హోప్ ఫర్ us దట్ వి షల్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ డిఫికల్టీస్.
0: శాస్త్రము తెలిసియు అనుభవం లేకుండినా ప్రయోజనం లేదు.
1: వన్ మే
0: అనుభవం ఉండి కూడాను శాస్త్రం తెలియకుండా ప్రయోజనం లేదు. ఇవి అసంపూర్ణమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: వన్ మే హ్యావ్ స్కాలర్షిప్ బట్ నో ఎక్స్పీరియన్స్, వన్ మే హ్యావ్ ఎక్స్పీరియన్స్ బట్ నో స్కాలర్షిప్. ఇన్ ఐదర్ కేస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ యూ.
0: కనుక శాస్త్రజ్ఞానము కలిగి అనుభవ జ్ఞానంతో కూడినటువంటి యొక్క వ్యక్తి పరిపూర్ణుడు కావటం చేత అట్టి పరిపూర్ణత్వం కలిగినటువంటి యొక్క తత్వమునే గురుత్వము అని చెబుతూ వచ్చారు.
1: దీస్ పీపుల్ ఆర్ ఫ్రాక్షనల్ ఇండివిజువల్స్. సో వన్ హూ హ్యాస్ ది స్కాలర్షిప్, వన్ హూ హ్యాస్ ది ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఇన్ హిమ్ దిస్ టోటాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హీఈస్ ద ట్రూ గురు అకార్డింగ్ టు వన్ డెఫినేషన్.
0: అలాంటి పవిత్రమైనటువంటి యొక్క పరిపూర్ణత్వం మనకు లభించవరనన్నా మొట్టమొదట మనం అహంకారమును స్వార్థమును దూరం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ ద అసిస్టెన్స్ ఆఫ్ సచ్ ఎ హోల్, సచ్ ఎ టోటాలిటీ ఆఫ్ ఎ పర్సన్, దెన్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ దిస్ ట్రేసెస్ ఆఫ్ ఈగో.
0: ఎన్ని విధమైనటువంటి శాస్త్ర జ్ఞానం తెలిసినప్పటికీ అహంకారం అనేటువంటిది మన ఆవరించి ఉన్నటువంటి కాలము మనము ఈ ఆనందాన్ని మనం అనుభవించలేము.
1: We might have scholarship, all right, but with this ego firmly in us, we cannot really hope to know anything worthwhile.
0: Guru vaagnanu sirasthavahinchali.
1: We should obey the command of the guru.
0: Guru aneetvanti vaadu kevalamu oka alavaram time piece vanti vaadu.
1: Guru is like the alarm time piece.
0: Adi jagrataga ajnanam nundi lepi tana yokka కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి యొక్క జాగ్రత్తను అందిస్తుంది.
1: దిస్ టైమ్ పీస్ వేక్స్ యూ ఫ్రమ్ యువర్ స్టేట్ ఆఫ్ స్లీప్, యువర్ ఇగ్నోరెన్స్, అండ్ అవేకన్స్ యూ ఇన్ టు యువర్ రెస్పాన్సిబిలిటీస్.
0: గురువు కేవలం మార్గమును చూపగలడు మాత్రమే కాని నడచవలసినటువంటిది శిష్యుని యొక్క బాధ్యత.
1: లైక్ వైజ్ ది గురు మే అట్ బెస్ట్ షో యూ ద వే, బట్ ద వన్ హూ హాస్ టు వాక్ ద వే ఈజ్ ద శిష్య.
0: ఈనాటి గురువులనగా కేవలము ఏదో ఒక విధమైనటువంటి కాషాయ వస్త్రమును ధరించి మంత్రములను ఉపదేశించి ఏదో కొన్ని గ్రంథములను బోధింపచేయటానికి ప్రయత్నించినటువంటి వారంతా గురువులు కాదు.
1: టుడే యూ హ్యావ్ గురుస్ హూ డాన్ ఎ సాఫ్రన్ రోబ్, హూ చాంట్ ఎ ఫ్యూ మంత్రస్, హూ కోట్ ఫ్రమ్ సమ్ బుక్స్. దీస్ పీపుల్ కెనాట్ బి కాల్డ్ ట్రూ గురుస్.
0: శిష్యుణ్ణి పూర్తిగా తమ యొక్క స్థాయికి తీసుకుని పోవాలి.
1: ది ట్రూ గురు షుడ్ టేక్ ద శిష్య, ఎలివేట్ హిమ్ టు హిజ్ ఓన్ స్టేటస్.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని, గురువు స్థాయికి శిష్యుణ్ణి తీసుకుని పోయేటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు నిజమైనటువంటి గురువుగా మనం ఎన్నుకోవాలి.
1: సో ఎ ట్రూ గురు ఇస్ వన్ హూ కెన్ రైజ్ ఎ శిష్య ఫ్రమ్ ద లెవెల్ హీ ఈస్ టు ద లెవెల్ వేర్ ద గురు హింసెల్ఫ్ ఈస్.
0: గురువునందు కొన్ని విధమైనటువంటి లక్షణములు కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఆర్ ఆల్సో ఎ ఫ్యూ థింగ్స్ వీ షుడ్ లుక్ ఫర్ ఇన్ ఎ గురు.
0: గురువు విశాల హృదయుడై ఉండాలి.
1: ది గురు షుడ్ బి a broad minded person.
0: స్వార్థరహితుడై ఉంటుండాలి.
1: He should be a selfless person.
0: పవిత్ర ప్రవర్తనను కలిగి ఉంటుండాలి.
1: He should be one of purity himself in his conduct.
0: ఈ లోభితనం అనేటువంటిది ఏ మాత్రము ఉండవరాదు.
1: He should not have any petty mindedness or miserliness in
0: him. అతని యందు అసూయ భావము ఏ మాత్రము అంకురించరాదు.
1: In him there can't be any traces of jealousy.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక సమత్వాన్ని తాను తెలిసి వర్తించాలి.
1: He should have this equanimity of purpose.
0: అసూయనగా ఇతరుల యొక్క మంచిని చూచి తాను ఓర్వలేకుండా పోవటం మాత్రమే అసూయ కాదు.
1: What does the word jealousy mean? Jealousy does not just mean that you can't tolerate what the other one is having.
0: ఇతరుల యందు దోషములను వెతికేటువంటి యొక్క వ్యక్తియే అసూయాపరుడని చెప్పవచ్చు.
1: A person whose jealousy is one who looks for shortcomings in others.
0: అందువలనే భగవద్గీత యందు అర్జున, నీవు దోషములను వెతికేటువంటి మార్గంలో నువ్వు ప్రయత్నించద్దు.
1: ఇన్ ద భగవద్గీత కృష్ణ సేస్, అర్జున, డోంట్ స్టార్ట్ లుకింగ్ అట్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్.
0: నీవు అనసూయుడు కమ్ము కానీ అసూయుడు మాత్రం కారాదు.
1: యూ కెనాట్ బి దిస్ జెలస్ పర్సన్. యు ఆర్ వన్ హూస్ డివైడ్ ఆఫ్ జెలసీ.
0: సామాన్యమైన మానవులు ఎందు దోషములు కనిపెట్టడానికి ప్రయత్నించినటువంటి వాడే అసూయుడైనప్పుడు దైవం ఎందు కూడా నువ్వు దోషములను వెతకడానికి ప్రయత్నించేటువంటి వాడు ఇంకెలాంటి వాడో మీరు గుర్తించాలి.
1: Now among ordinary mortals, a person who starts looking at shortcomings of other individuals is called a jealousy person. Now what do you make of these people who try to look for shortcomings in God himself?
0: మానవుని యొక్క సమస్త దుఃఖములకు మూల కారణం అసూయని.
1: సో హియర్ ది ప్రైమరీ కాజ్ ఫర్ ఆల్ ఈజ్ దిస్ అసూయ ఆర్ జెలసీ.
0: ఈ అసూయను మనం ఏనాడు దూరం చేసుకుందామో ఆనాడే మనం అనుగ్రహానికి పాత్రలం అవుతాం.
1: రిమూవ్ దిస్ జెలసీ ఇన్ యూ, యుల్ సెక్యూర్ గ్రేస్.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క సర్వాంగములకు సమత్వమైనటువంటి ఏకత్వాన్ని బోధించి దివ్యత్వానికి ప్రయాణం సల్పాలి.
1: You should try and see the oneness of purpose, the unity that is prevailing in this diversity, and make a journey towards that.
0: లౌకిక దృష్టితో చూచి అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎన్నో సుఖ సంతోషములను అనుభవిస్తున్నారు.
1: Now in the worldly stage that's around you, when you look around, you'll notice that a person who takes the wrong path, who indulges
0: న్యాయము,
1: in teaching,
0: ధర్మము ప్రేమ అనేటువంటి యొక్క దివ్యమైనటువంటి గుణములతో వర్తించేటువంటి వారు అనేక బాధలకు గురి అవుతున్నారు.
1: సచ్ పీపుల్ హూ డూ ఎవ్రీథింగ్ అగేన్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్ దే ఆర్ ప్రాస్పరింగ్, దోస్ హూ ఆర్ అప్హోల్డింగ్ దిస్ ధర్మ న్యాయ దే ఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ మిజరీ.
0: కన్ను మిన్ను కానని వానికి జీవితం అంతా పన్నీరా.
1: వన్ హూ డస్ నాట్ ఈవెన్ లుక్ అట్ ది మినిమమ్ థింగ్స్ ఇన్ లైఫ్ హీ బికమ్స్ ఆరగెంట్, హీ ఈస్ వెరీ ప్రౌడ్. Can such a person be said to have a life of happiness forever?
0: Anyam punyam erugani vaniki kalamanta kannira.
1: Likewise, one who has no food, one who is in a state of misery, can you say that it's an eternal misery and sorrow for him?
0: Ee vidhamainatunte sandehamulu prati manavulaku kalugutune untuntayi.
1: Such doubts are what assail a man of today.
0: Kani tatkalikamainatunte oka palitavulu maatrame manam aadharam chesukoni daiva bhakti yandu deenini సమన్వయం చేసుకోరాదు.
1: నౌ వీ షుడ్ నాట్ గో బై వాట్ ట్రాన్స్పైర్స్ ఇన్ ఎ వరల్డ్ దస్. వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ దిస్ విత్ వాట్ ఈస్ ఇన్ ఎ హైయర్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
0: అది ఆ కాలకర్మ కారణ కర్తవ్యమునకు మాత్రమే సంబంధించినటువంటిది కానీ దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటివి కాదు.
1: దీస్ థింగ్స్ యాజ్ యు సీ అరౌండ్ దెమ్ ఆర్ ప్యూర్లీ సర్కమ్స్టాన్షియల్ ఫర్ ద ప్రెసెంట్. యూ కెనాట్ లింక్ ఇట్ టు గాడ్ ఇన్ ఎనీ వే.
0: మన కర్తవ్యాన్ని మన యొక్క ప్రవర్తనను సక్రమమైనటువంటి వాటిగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: అవర్ ఓన్ కాండక్ట్, అవర్ ఓన్ థాట్స్, అవర్ ఓన్ ఐడియాస్, దీస్ వీ షుడ్ ట్రై అండ్ చెక్ అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ.
0: దీనికే గురువు అనేటువంటి వాడు హెచ్చరిస్తూ వస్తుంటాడు.
1: సో గురు ఇస్ వన్ హూ కాషన్స్ యూ.
0: శిష్యునకు, శిష్య కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా?
1: హీ ఆస్క్ ద శిష్య, డూ యూ నో వై ద ఐస్ హ్యావ్ బీన్ గివెన్.
0: అన్నీ చూచేటందులక.
1: Is, have they been given so that you may see everything?
0: Kaadu kaadu.
1: No.
0: Devadi devudu kailasuni choochi endukura.
1: They have been given so that you could see for yourself the very God whom you talk about.
0: Ponduga paadamulu ichinadu enduko sandulu gondulu tirugutaka.
1: Why have you been given these feet? Is it to be roaming about in streets and narrow lanes and by lanes?
0: Kaadu kaadu.
1: No, no.
0: భగవంతుని సన్నిధికి చేరేటువంటి నిమిత్తమై ఇచ్చాడు.
1: దే హావ్ బీన్ గివెన్ సో దట్ యూ కుడ్ వాక్ టువర్డ్స్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్.
0: తెలివినది ఇచ్చినది ఎందుకో తెలుసా? కలిమిని సంపాదించుటక.
1: వై హావ్ యూ బీన్ గివెన్ దిస్ డిగ్రీ ఆఫ్ బీయింగ్ క్లెవర్ ఆర్ ఇంటెలిజెంట్? ఈజ్ ఇట్ ఫర్ వెల్త్, దట్ యూ మే గెట్ వెల్త్?
0: కాదు కాదు.
1: నో నో.
0: నగ్న సత్యం ఎరిగేందుకురా?
1: It's been given so that you could understand the basic truth.
0: దైవం యొక్క తత్వాన్ని మనం గుర్తించే కోసమని ఈ తెలివినిచ్చిండేది.
1: To understand the truth of God. That is why it's been given to you.
0: చదువు విద్యలనిచ్చినది ఎందుకు తెలుసా?
1: Do you know why these studies and skills in education have
0: been given to you? పద్యము పాడుటక లేక చదువుటక?
1: Is it for attaining scholarship? Is it for singing and composing?
0: గుణశీలుడవై స్వార్థము తీసి సంఘ సేవలు చేయుటకోయ్.
1: దే హావ్ బీన్ గివెన్ సో దాట్ యు మే బిల్డ్ అప్ యువర్ క్యారెక్టర్, యు మే త్రో అవే యువర్ సెల్ఫిష్నెస్ అండ్ యు మే సర్వ్ అదర్స్.
0: నిజముగా విద్యల యొక్క రహస్యమును కాని మన యొక్క ప్రవర్తన యొక్క రహస్యాన్ని కాని చక్కగా మనం గుర్తించుకుంటే మనకు ఈ బాధలు ఏమాత్రం కూడా మనల్ని బాధించవు.
1: If you really understand the meaning and scope of what we call education and these skills, we won't come across the difficulties that we are encountering today.
0: Mana yokka matalanu sarine kuttiga manamu upayoga pettali.
1: Our words should be utilized properly.
0: Daivam yokka gunaganamalanu varninchadaniki prayatninchali.
1: We should try and sing the glory and attributes of God properly.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి చర్యను కూడాను సరైన మార్గంలో మనం ఉపయోగించినప్పుడు మనకు గురువే అవసరం లేదు.
1: ఇన్ దిస్ వే ఎవ్రీ ఫ్యాకల్టీ గివెన్ టు అస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఇట్ హస్ బీన్ గివెన్ అండ్ దెన్ వి డోంట్ నీడ్ ద గురు.
0: మర్మమెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు.
1: వన్ హూ హాస్ అండర్స్టుడ్ దిస్ సీక్రెట్ ఫర్ హిమ్ హిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఇస్ ద గురు ఇట్ హస్ బీన్ సెట్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజా హ్యాడ్ దిస్ టు సే,

0: భగవంతుని యొక్క గుణగణములను కాని భగవంతుని యొక్క సౌందర్యాన్ని కాని చూడని కన్నులు వినని చెవులు ఏమి ప్రయోజనం అన్నాడు.
1: త్యాగరాజ సెడ్, ద ఐస్ విచ్ కెనాట్ బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్, వాట్ యూజ్ ఆఫ్ దిస్ ఐస్? ద ఇయర్స్ విచ్ కెనాట్ లిసన్ టు ద గ్లోరీ బీయింగ్ సంగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, వాట్ యూజ్ ఆఫ్ దీస్ ఇయర్స్?
0: దీనినే బొమ్మెర పోతన

0: ఇలాంటి వారి పుట్టి ప్రయోజనం ఎందుకు అని పోతనామాచ్యుడు వర్ణించాడు.
1: Bhamara Potana, another poet said, the hands which cannot worship God, the mouth which cannot sing the glory of God, what use of the existence of such people?
0: Mana janmamu, mana karmamu, mana punyamu, sarvam kudanu daivadhinamainatundi.
1: So all that has been coming to us in the form of our karma, this life, they've all been
0: given. Atti daivatvanne eenadu marachi manamu ఏదో లౌకికమైనటువంటి యొక్క భోగభాగ్యములు ఎందే దృష్టిని ఉంచుకోవటం చేత మనం అనేక విధమైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావాల్సి వస్తుంది.
1: దే హావ్ బీన్ వౌచ్డ్ టు us so that we may realize the divine. This we have forgotten. As a result, we are experiencing distress and sorrow and grief.
0: వ్యావహారికమునందు కూడాను పారమార్థికాన్ని అందించుకోవాలి.
1: In the everyday life of ours, try to look for the one which is beyond.
0: మనం ఏమి చేసినప్పటికీ దైవం యొక్క భావనగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వి డూ ఆర్ సే, లెట్ ఇట్ బి సెంటర్డ్ అరౌండ్ గాడ్.
0: కాశీలో పురపాలక సంఘం ఉండేటువంటిది.
1: ఇన్ కాశీ దే వాజ్ ఎ కమిటీ ఆఫ్ ఇండివిజువల్స్ గవర్నింగ్ ది టౌన్,
0: మున్సిపాలిటీ,
1: ది మున్సిపాలిటీ.
0: ఈ పురపాలక సంఘం వారు వీధి జ్యోతులు వెలిగించడానికి కొంతమందిని వ్యక్తులను నియమించేటువంటి వారు.
1: నౌ దిస్ మున్సిపాలిటీ లేడ్ డౌన్ as a responsibility of a few individuals to light the lamps in the streets.
0: Andulo oka sadakudu tana kushumba poshanaattamai veru margamu leka ee oka deepamulu veliginchetunte vruttilo taanu aadhinudayyadu.
1: There was one sadaka who, for the sake of taking care of himself and his worldly needs, enrolled himself as one of these individuals to light the lamp in the streets.
0: Anadu vidyut deepamulu levu kanuka kevalamu tailamto antinchi daniki chuttu oka vidhamainatundi glassunu pettetundi varu galiki e vidhamainatundi oka tondarlu kalakkunda undalani.
1: In those days there were no electric lamps. What we had were these oil lamps with the wick, and they had to be a glass shield to guard it from
0: atanu prati jyoti daggariki velledi janaki jeevanaram karongi tumarikam janaki jeevanaram karongi tumarikam ఒక్కొక్క జ్యోతిని తుడుస్తూ తుడుస్తూ నీ పనే నేను చేస్తున్నా, నీ పనే నేను చేస్తున్నా అని ఆ జ్యోతులంతా పరిశుద్ధపరిచేటువంటి వాడు.
1: నౌ దిస్ సాధక, every time he would go to one particular lamp by way of cleaning it and lighting it, even as he would clean it and rub it clean, he would keep singing, oh janaki jeevanaram, I am doing your work, I am doing your work.
0: Aneka vidhulu lopala ee vyakti ఏ యొక్క జ్యోతిని ఎంటిస్తున్నాడో ఆ వీధి మాత్రమే చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండేటువంటిది.
1: నౌ దాట్ పర్టికులర్ స్ట్రీట్ విచ్ వాస్ బీయింగ్ ఇల్యూమిన్డ్ బై దిస్ సాధక యూస్ టు రేడియేట్ యాజ్ కంపేర్ టు అదర్ స్ట్రీట్.
0: ఈ సత్యాన్ని పురపాలక సంఘం వారు గుర్తించారు.
1: నౌ దిస్ ట్రూత్ ది మున్సిపాలిటీ పీపుల్ గాట్ టు నో. They realized this. They
0: saw it. అన్ని దీపములు కూడాను మనం సమానమైనటువంటి రీతిగానే సృష్టింపబడినటువంటివి, కానీ ఈ యొక్క వీధిలో ఈ ప్రకాశమునకు కారణం ఏమిటని వారు కొంతవరకును పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: All the lamps have been made in the same way. What then is the reason for this extra light that is coming in this
0: పరమ భక్తుడు తన కర్తవ్యాన్ని భగవత్ ప్రీత్యార్థంగా చేస్తూ వచ్చాడు కనుకనే ఇక్కడ జ్యోతులు కూడాను దేదీప్యమానంగా వెలుగుతూ వచ్చాయి.
1: The simple reason is, he was a true devotee who was doing every little bit as an offering to God, as if it were God's own work. That's the reason for this.
0: Yedavata adiyu kantanartham emtanaga sarvakarma bhagavat prityartham anetunte reetiga manamu aacharinchinappudu prati karmalu endu kudanu enni vidhamainatunte phalitamulannenu sukamulaina aanandainaina manam pondadaniki avakasam untundali.
1: So all said and done, the truth is that once we do everything by way of doing it in the form of God, for serving God, everything gets transformed in its own way into a form of worship.
0: Kanuka manamu kevalamu japa dhyanamulu maatrame odana sadhanaka mana bhavinchi vaati endu maatrame shraddhanu manam abhivruddhi parchukotam idi sariyainatundi sadhana kaadu.
1: It is not a true sadhak's idea of doing japa and dhyana as the only means of worship.
0: Edi chesina, edi chusina, edi vinna, edi talachina సర్వము కూడాను భగవత్ అర్పితమైనటువంటి భావములతోనే మనం ఆచరించడం మంచిది.
1: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు సే, వాట్ ఎవర్ యు డూ, ఎవ్రీథింగ్ ఇస్ యానిమేటెడ్ బై గాడ్. దట్ షుడ్ బి యువర్ ఐడియా.
0: అప్పుడు హృదయం పరిశుద్ధముగా మారుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ గెట్స్ ప్యూరిఫైడ్.
0: పరిశుద్ధముగా ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: it is not enough if the heart gets purified.
0: Purity ni mana goka kudanu ee purity ni gurinchi chakkaga cheppadu.
1: Now you talk about this purity. Even now Gokak was talking about this purity.
0: Parishuddhamu parishuddhamu parishuddham undinanta matram manaku phaltamu phalistunda.
1: Now just by having this purity to the extreme, can we really be, do we say that we have achieved something?
0: Addamu parishuddhangane untundali.
1: Here is a mirror which is clean.
0: Aa addamu lopala mana pratibimbamu parishuddhanga kanipinchavachchu.
1: In that mirror our image also could be clean and neat.
0: Parishuddhamuto paatu sthirattvam kuda untundali.
1: In addition to being pure and clean, there should be this steadiness associated with it.
0: పరిశుద్ధముగా ఉంటుంది, ఆడుతూ ఉంటే మన ప్రతిబింబం కూడా ఆడుతుంది.
1: The mirror might be clean, but if it is shaking, your image also shakes.
0: పరిశుద్ధముతో పాటు స్థిరత్వం కూడా ఉండినప్పుడే మన ప్రతిబింబం సుస్పష్టంగా మనకు గోచరమవుతుంది.
1: So in addition to being clean, there should also be this steadiness. Then your image also will be steady.
0: కనుకనే slow and steady win the race అన్నారు. అనే హార్స్ రేస్ కాదు, మన లైఫ్ రేస్. స్థిరంగానూ ఉంటుండాలి, స్టడీగా ఉంటుండాలి.
1: దిస్ షుడ్ బి ప్యూర్, దిస్ షుడ్ ఆల్సో బి స్టడీ.
0: కనుక అనేక మంది నా హృదయం చాలా పవిత్రంగా ఉంటుండాలి అని మాత్రమే కొంత పిచ్చి పిచ్చిగా భావిస్తుంటారు.
1: దేర్ ఆర్ మెనీ హూ సే దట్ మై హార్ట్ ఈస్ ప్యూర్ అండ్ దే స్టార్ట్ బిల్డింగ్ ఆన్ దాట్.
0: పరిశుద్ధంగా ఉండవచ్చును, కానీ చంచలంగా కూడా ఉంటుండాలి.
1: యువర్ హార్ట్ మైట్ బి ప్యూర్.
0: ఆ చంచలత్వాన్ని కూడా నువ్వు లేకుండా చూసుకోవాలి.
1: Your heart might be pure or right, but
0: ఇది కాన్ఫిడెన్స్. ఈ స్థిరత్వం అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
1: ఇట్ షుడ్ ఆల్సో బి స్టడీ అండ్ దిస్ విల్ బి పాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ కాన్ఫిడెన్స్. దిస్ ఇస్ ది
0: భక్తి. నిరంతరం కూడా నువ్వు చంచలముగా ఉంటున్నప్పుడు మనం సరి అయినటువంటి యొక్క ఆనందాన్ని మనం పొందలేము.
1: నౌ వీ మే హ్యావ్ దిస్ డివోషన్ ఆల్ రైట్ బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ స్టడీ వీ కెనాట్ గెట్ ద ఆనంద విచ్ ఇస్ ఇన్ ద నార్మల్.
0: ప్రతి వ్యక్తికి కూడా నువ్వు కొన్ని విధమైనటువంటి కొన్ని నిర్ణయాలను తాను కలిగి ఉంటుండాలి.
1: Now every individual should have for himself a set of ideas and ideas, decisions.
0: అట్టి నిర్ణయాల్లో మనం ఏనాటు నిర్మించుకోలేకపోయినప్పుడు మనం ఏ మాత్రం కూడా ముందంజ వేయలేము.
1: If we can't have something definite does, we cannot proceed further.
0: అవతార పురుషులు కూడాను కొన్ని నిర్ణయాలను తాము నిర్ణయించుకొని వస్తుంటారు.
1: Even an avatar has a certain decisions made in tune with them.
0: కొన్ని హద్దులను కూడాను నియమించుకొని ఉంటుంటారు.
1: He also has his own limits and limitations.
0: కృష్ణుడు వచ్చాడు, దేని కోసం వచ్చాడంటే మూడు ప్రతిజ్ఞలు పట్టుకొని వచ్చాడు.
1: Krishna had come, why? For the sake of three things.
0: Dharma samsthapanaptaya sambhavami yuge yuge.
1: One of the first resolve is for the sake of upholding dharma from
0: yuga
1: to confer liberation on all.
0: ఈ విధమైనటువంటి యొక్క నిర్ణయాలు వారు పూర్వమే దాన్ని కొంతవరకు ప్రతిష్ఠ చేసుకుని రావటం చేతనే దాని నిర్ణయాలకు విరుద్ధమైనటువంటి మార్గమును వాడు అవలంబించకుండా పోతుంటారు.
1: దే కమ్ దస్ ఇన్ ఎ ప్రీ ఆర్డైన్డ్ వే. దే వుడ్ హావ్ రిజాల్వ్డ్ ఆల్రెడీ వాట్ దే షుడ్ బి డూయింగ్. ఆఫ్టర్ దే కమ్ దే ఫాల్ ఇన్ ట్యూన్ విత్ దీస్ రిజల్యూషన్స్.
0: యోగక్షేమం వహామ్యహం.
1: ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్.
0: అందరి యొక్క యోగక్షేమము నేను చూడడానికి, ధర్మమును స్థాపించడానికి, మోక్షమును ఇవ్వడానికి నేను వస్తున్నానని మూడు విధమైనటువంటి ప్రతిజ్ఞలతో వచ్చాడు.
1: దీస్ ఆర్ ద త్రీ రిజాల్వ్స్ ఆఫ్ కృష్ణ. టు అప్హోల్డ్ ధర్మ, టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అండ్ టు కన్ఫర్ లిబరేషన్.
0: రాములు కూడాను ఏక పత్ని.
1: సో ఆల్సో రామ వన్ వైఫ్.
0: ఏక విల్లు, ఆ ఏక అంబు,
1: వన్ యారో.
0: అంతేకాదు, తాను నీవాడని ఒక పరి అన ఏవాడైనను నేను ఏలుదువాని. స్వామి, నేను నీవాడు అని ఎవరు చెప్తారో అలాంటి వాడిని ఎవడైనా సరే నేను వాడిని ఏలుతాను అన్నాడు.
1: అండ్ ది థర్డ్ వన్ ఇస్, ఇఫ్ సంబడి వర్ టు కమ్ అండ్ సే స్వామి ఐ యామ్ యువర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హీ ఈజ్ ఆర్ వాట్ హీ వాస్, ఐ షల్ సర్టన్లీ టేక్ కేర్ ఆఫ్ హిమ్.
0: దీనినే కృష్ణుడు కూడా ఉపయోగించాడు. ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఏ జనాం, ఏ జనుడైనా పర్వాలేదు అన్నాడు.
1: This is what also Krishna said. It doesn't matter who the person is. I shall take care of everyone and all.
0: Atlane prati okka divyamainatunte shakti swaroopulu kudanu aa vidhamainatunte konni pratignalatu teeskoni vastuntaru.
1: So
0: vaaru danini maatrame e vidhanga kudanu maarpulu cheyakunda chuchukuntuntaru.
1: In this way all divine beings come down with a certain set of resolutions and so, they would not stray from these.
0: Swami yokka prema tattvam kudanu alantide.
1: So also is this love, the nature of love of Swamis.
0: Swami yokka prema నిస్వార్థమైనటువంటిది, నిర్మలమైనటువంటిది.
1: స్వామీస్ లవ్ ఈజ్ అన్సలీడ్, ఇట్స్ ప్యూర్, ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
0: స్వామికి ఇచ్చుకునేటువంటిది తప్ప పుచ్చుకునేటువంటిది ఎరుగడు.
1: స్వామి నోస్ ఓన్లీ హౌ టు గివ్, హీ నెవర్ నోస్ హౌ టు టేక్ ఎనీథింగ్.
0: స్వామి చేయి ఎప్పుడు ఇట్లా పోతుంది కానీ ఈ విధంగా ఏనాడు కూడా పోలేదు.
1: స్వామీస్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ అబౌవ్, నెవర్ బిలో టు రిసీవ్ ఎనీథింగ్.
0: ఇంతేకాదు, నీవు నావాడవు అని నేను చెప్పిన తర్వాత వాడు నాకు ఎన్ని విధముల విరుద్ధమైన మార్గమును అవలంబించినప్పటికీ వారిని నేను వదలను.
1: అండ్ ఆల్సో వన్స్ ఎ పర్సన్ సేస్ స్వామి ఐఎమ్ యువర్స్, ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఫర్ ఎవర్ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ బికమ్స్ ఆఫ్టర్ దాట్ ఆర్ వాట్ హీ డస్ ఈవెన్ అగేన్స్ట్ మై ఓన్ ఇంట్రెస్ట్.
0: అయితే స్వామి నావాడు అని విశ్వసించినటువంటి వారు కొన్ని కష్టములకు, కొన్ని దుఃఖములకు, కొన్ని విచారములకు గురి అవుతుంటారు కదా. ఇవి స్వామివారు అనుకున్నప్పుడు వారికి కష్టములు ఎందుకు సంభవించాలి అని కూడా కొంత ప్రశ్న రావచ్చు.
1: నౌ దే మైట్ బి ఎ క్వశ్చన్, వన్స్ ఐ హావ్ సెడ్ ఐ యామ్ స్వామీస్, వై షుడ్ ఐ ఎక్స్పీరియన్స్ దీస్ డిఫికల్టీస్, దీస్ సారోస్, దీస్ మూమెంట్స్ ఆఫ్ గ్రీఫ్? వన్ స్వామి ఇస్ మైన్ అండ్ ఐఎమ్ స్వామీస్, వై షుడ్ ఐ ఎక్స్పీరియన్స్ దీస్?
0: ఇవి తాము చేసుకునేటువంటి యొక్క కర్మల యొక్క ఫలితంగా వస్తున్నాయి.
1: బట్ వాట్ యూ షుడ్ నో ఇస్ these moments of difficulties and sorrows are a result of your own actions.
0: tama yokka pravartanu kuda nu sariyainatuvatiga kuda nu unchukovataniki prayatninchali.
1: you should also make an effort to know how you should conduct and behave yourself.
0: neeku 100 samvatsaramlo aayuvuni ichanu ani bhagavantudu cheppina tarvata naaku 100 samvatsaramlo aayuvu unnadi kada ani గర్వంగా తాను చెట్టు నెక్కి కిందికి దుంకితే ఆయువు ఉండవచ్చును, కాలైన ఎరిగి బాధపడవచ్చును కదా.
1: Now let us say that God gives a blessing. Live for 100 years. Now just because you have received this gift from God that you are going to live for 100 years, out of arrogance and pride you jump from a tree. You might live for 100 years but you will be lame forever.
0: కనుక ఆయుప్యొక్క ప్రమాణమును పురస్కరించుకొని తన ప్రవర్తనను కూడాను సక్రమమైనటువంటిదిగా తీర్చిదిద్దుకోవాలి.
1: So in tune with what has been given to you by God, you should also conduct and behave accordingly so that you fulfill that.
0: కనుక నేను మొట్టమొదట ఒక మాట ఇచ్చిన తర్వాత వారు నాకు ద్వేషులు కాని నేను అన్నే వారిని ద్వేషించను.
1: వన్స్ దే గివ్ మీ దే వర్డ్ దట్ ఐ యామ్ దట్ దే ఆర్ మైన్, దే మైట్ హేట్ మీ ఆఫ్టర్ వర్డ్స్ బట్ ఐ విల్ నెవర్ హేట్ దెమ్.
0: వారు నన్ను పరిహసించినప్పటికీ వారిని నేను ప్రేమిస్తూనే ఉంటాను.
1: దే మే రిడిక్యూల్ మీ బట్ ఐ షాల్ కంటిన్యూ టు లవ్ దెమ్.
0: నా మాట నేను కట్ట కడపటి వరకు కూడాను నేను పోషించుకుంటూ వస్తాను.
1: I shall fulfill and uphold my commitment and my word till the last.
0: ఏనాటికైనా వారు గుర్తించి ఈ మార్గంలో ప్రవేశించడానికి పూనుకుంటారు.
1: And one day or the other they are soon going to realize this truth and come round.
0: కాలకర్మ కర్తవ్యాల చేత కొన్ని విధమైనటువంటి మార్పులు జరగవచ్చును.
1: Due to the force of circumstance and time and place a few changes might come about. అవి
0: శాశ్వతాలు కాదు.
1: But these changes are fleeting, they are not permanent.
0: కనుక నేను ఆ యొక్క ప్రవర్తనను పురస్కరించుకొని నా మనసు కూడా నన్ను మారుస్తూ నేను పోను.
1: సో ఐ డోంట్ గో బై దిస్ చేంజింగ్ యాటిట్యూడ్స్ ఆన్ యువర్ పార్ట్. ఐ డోంట్ చేంజ్ మై ఓన్.
0: రెండో ప్రతిజ్ఞ.
1: దిస్ ఈజ్ మై సెకండ్ రిజాల్వ్.
0: ఇంకా మూడవది ఏమిటంటే, ఇది మంచిది, ఇది దేశ కళ్యాణమునకు సంబంధించినటువంటిది, ఇది సమాజం యొక్క క్షేమానికి పురస్కరించుకున్నటువంటిది అనేటువంటి విశ్వాసము గాఢంగా ఉండినప్పుడు ఎట్టి ఇక్కట్లు జరిగినప్పటికీ, ఎన్ని అడ్డములు చేసినప్పటికీ నేను దానిని వదలను.
1: ద థర్డ్ రిజాల్వ్ ఈస్ వన్స్ ఐ ఎంబార్క్ అపాన్ ఎ సర్టన్ వెంచర్ నోయింగ్ ఫుల్ వెల్ దట్ ఇట్ ఈస్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ ఆఫ్ ఇమెన్స్ బెనిఫిట్ టు ఆల్, టు ద సొసైటీ అండ్ టు ద కంట్రీ ఎట్ లార్జ్.
0: ప్రపంచమంతా దీనిని విమర్శించినప్పటికీ నా కాలు వెనుకకు రాదు, ముందుకే పోతుంది.
1: Whatever may be the hurdles and obstacles, I shall go forward. I never so much as take a step backward. I shall always move onwards.
0: ఈ మూడు నా ప్రతిజ్ఞ.
1: These are the three resolutions.
0: ముందుకు వేసిన కాలు వెనుకకు రాదు.
1: A step that is taken forward will never come back.
0: ఇచ్చిన వాగ్దానం నేను వాపసు తీసుకోను.
1: Once I give a certain commitment, I don't take it back.
0: నాది ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం లేదు.
1: And the third thing is, I only give, never take anything.
0: ఈ మూడు ప్రతిజ్ఞలను నేను పూర్తి నేను దీన్ని ఫలింప చేసుకునేంత వరకు మాత్రము ఈ యొక్క దీక్షను నేను సాగిస్తూ పోతుంటాను.
1: దీస్ ఆర్ ద రిజాల్వ్స్ దట్ ఐ హావ్ అండ్ టిల్ ఐ ఫుల్ఫిల్ అండ్ సాటిస్ఫై మై సెల్ఫ్ ఆన్ దీస్ ఐ షాల్ నెవర్ లెట్ గో ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా నువ్వు కొంతవరకును ఇతరులు అందుకొని వారు కూడా తగినటువంటి మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నిస్తారు.
1: ఓన్లీ దెన్ విల్ దిస్ బి ఎన్ ఐడియల్ కమిట్మెంట్ అండ్ అదర్స్ ఆల్సో విల్ బి ఇన్స్పైర్డ్ టు మోడల్ దెమ్సెల్వ్స్ ఆఫ్టర్ సచ్ ఎన్ ఐడియల్.
0: ఆదర్శమే ఈ దేశానికి ప్రధానమైనటువంటిది కానీ ఆశలు మాత్రం కాదు.
1: It is the ideal which is necessary for the country at the moment in the world, not hopes and holding out ideas. Your hopes and aspirations may be there today, may disappear
0: tomorrow. జీవితాలు పోయినప్పటికీ ఆశయాలు మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: But these ideals remain forever and ever, who may come, who may not be around,
0: but may go. ప్రతి వ్యక్తి కూడాను ఆశయాలను కొంతవరకును పలింపచేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ట్రై టు ఫుల్ఫిల్ హిస్ సెట్ ఆఫ్ ఐడియల్స్.
0: ఆదర్శ పురుషులు కావాలి.
1: వన్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్ ఇన్ ద
0: అనుష్ఠాన వ్యక్తులు కావాలి.
1: దే షుడ్ ట్రై టు బికమ్ నోబుల్ సోల్స్.
0: ఆనందాన్ని ఆశించాలి.
1: దే షుడ్ ఆల్సో ట్రై టు లుక్
0: ఫర్ ఆనందం. ఒక దైవత్వం ఉంది తప్ప అన్య మార్గంలో మనకు లభించదు.
1: దిస్ సుప్రీం హ్యాపీనెస్ దట్ యూ సీక్ కెన్ బి గాట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. దిస్ బ్లెస్ కెన్ బి గాట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
0: కనుక మనము ఈనాడు గురు పూర్ణిమ అనేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు మన మనసును పూర్ణత్వంగా మనం మార్చుకోవాలి.
1: సో ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ డే ఆఫ్ గురు పూర్ణిమ, ట్రై టు మేక్ యువర్ మైండ్ ఫుల్.
0: నిశ్చలమైన నిర్మలమైనటువంటి యొక్క హృదయంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: అవర్ హార్ట్ షుడ్ బికమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అప్పుడే ఈ పూర్ణత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ దెన్ కెన్ వి హ్యావ్ దిస్ హోల్నెస్ ఆఫ్ అవర్ ఓన్ పర్సనాలిటీ.
0: ఎక్కడ చూసినా పూర్ణత్వం ఉంటుండాలి. ఇది పూర్ణము, అది పూర్ణము, పూర్ణమున ఉదయించు పూర్ణము.
1: దిస్ ఈజ్ హోల్, దట్ ఈజ్ హోల్, విథిన్ దాట్, విథిన్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ హోల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలి ఉండును.
1: ఇఫ్ యూ రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ద హోల్ ఆర్ ఎ హోల్ ఫ్రమ్ ద హోల్, ఇట్ స్టిల్ ఈజ్ హోల్, నథింగ్ ఈజ్ డిమినిష్డ్.
0: సమస్తము పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ దిస్ హోల్సమ్నెస్.
0: కానీ మన యొక్క దృష్టి ఇంత పవిత్రంగా లేకపోవటం చేత సర్వము శూన్యంగా కనిపిస్తుండాలి.
1: బికాస్ వీ డి నాట్ హ్యావ్ దిస్ బ్రాడ్ విజన్ అండ్ అవుట్లుక్. ఎవ్రీథింగ్ లుక్స్
0: శూన్యం అనేటువంటిది జగత్తులో ఎక్కడా లేదు.
1: ఎవ్రీథింగ్ లుక్స్ ఎయిమ్లెస్ అండ్ పర్పస్ లెస్. యాక్చువల్లీ స్పీకింగ్
0: పూర్ణమే పూర్ణమే పూర్ణమే.
1: Actually, there is nothing in the world that you can say is nothing. Everything is full, everything is everything.
0: Kanuka manam manavattam anetundi roopamlo divyatvanni manam prakatimpa cheyali.
1: So in this form of a human being, try to show the divine spark that's in you.
0: Manavudu pavitrudu, pavitrudu
1: man is a sacred entity.
0: Ee pavitramu anetundi padamu Latin bhashalo nunchi prarambhamaindi.
1: Now the origin of this word pavitra is to be traced to this Latin language.
0: ee Latin bhashalo pula vir aneetvanti oka padamu nundi pavitram bayalderindi.
1: In this Latin language, this word vir has given rise to this pavitra.
0: Vir anaga manavudu ane artham kuda.
1: In this Latin, vir means man.
0: Vir anaga manavudu, manavattam pavitramu.
1: And vir means
0: pavitramu dani oka gunam.
1: Vir means man. And the nature of this man is sacredness.
0: Manavudiga undi manavattam lekapothe prayojanam ledu.
1: Being a man, if you do not have this manliness about
0: you, manavunikante manavattam chala pradhanam anukuntadi.
1: You should be a true human being. Without that, there is no point in your being man.
0: Ee manavattam emitunte pavitramu ani.
1: So what is this hallmark of one's existence? It is this purity.
0: Ee pavitram ettiga undali. Manamu chese panullo pavitramu, talache talupullo pavitramu, చూచే చూపుల్లో పవిత్రము, చెప్పే మాటల్లో పవిత్రము, అంతా పవిత్రంగానే ఉంటుండాలి.
1: దిస్ సేక్రెడ్నెస్ ఆఫ్ ప్యూరిటీ షుడ్ బి షోన్ అప్ ఇన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఆస్, ఇన్ ఎవ్రీ థాట్ ఆఫ్ ఆస్, ఇన్ ఎవ్రీ డీడ్ ఆఫ్ ఆస్.
0: దేహం ఒక పాత్ర.
1: దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ వెసల్.
0: ఇంద్రియములు దీంట్లో రంధ్రములు.
1: ఆల్ దీస్ లింబ్స్, ది సెన్సెస్ ఆర్ లైక్ ద హోల్.
0: ఈ పాత్రలో మానవత్వం అనేటువంటి యొక్క పవిత్రతను మనం నింపినప్పుడు ఈ యొక్క రంధ్రములు అన్నింటి ఎందు కూడా పవిత్రమే రావాలి.
1: ఇన్ దిస్ వెసల్ యు ఆర్ ఫిల్లింగ్ దిస్ క్వాంటిటీ కాల్డ్ sacredness, and through these holes of the limbs they tend to drain away.
0: Oka paathralo paayasam nimpute ekkada randram kottina aa paayasame raavali kaani maro padartham raavadaniki veelledu.
1: Like you have a sweet juice, this paayasa, in a vessel, you drill a hole somewhere, you must get paayasa out of that hole.
0: Kanuka mottamota manavattam ante emitunte pavitramu aneetundi satyanni manam ee naadu gurtinchali.
1: So the fundamental truth that you must recognize today is man means sacredness.
0: Ye cheriyalu endukani apavitramu raakoodadu.
1: There should be no trace of impurity in any work, any action of yours.
0: అదే నిజమైనటువంటి మానవత్వం.
1: If you can do that, then you are truly
0: man. అట్టి మానవత్వాన్ని మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యాత్మ
1: స్వరూపం. This quantity called sacredness, and through these holes of the limbs they tend to drain away.
0: ఒక పాత్రలో పాయసం నింపితే ఎక్కడ రంధ్రం కొట్టినా ఆ పాయసమే రావాలి కానీ

0: అట్టి మానవత్వం.
1: ఇఫ్ యూ కెన్ డూ దాట్ దెన్ యూ ఆర్ ట్రూలీ
0: మ్యాన్. అట్టి మానవత్వాన్ని మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యాత్మ స్వరూపం అయిపోతాము.
1: వన్స్ యూ బికమ్ ప్యూర్ దస్ దెన్ యూ కెన్ రియలీ బి కాల్డ్ ఎంబాడిమెంట్ ఆఫ్ ది డివైన్ ఆత్మ.
0: సర్వము ఒకటే అయిపోతుంది.
1: దెన్ ఎవ్రీథింగ్ బికమ్స్ వన్.
0: వ్యావహారికం పారమాత్మికం అనేటువంటి భేదమే ఉండదు.
1: దేర్ బి నో డిస్టింక్షన్ బిట్వీన్ ద వరల్డ్లీ అండ్ బియాండ్ ద వరల్డ్లీ.
0: ప్రవృత్తి నివృత్తి అనేటువంటి భేదం కూడా ఉంటుండదు.
1: దేర్ బి నథింగ్ లైక్ దాట్ అండ్ దిస్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ మొదచితే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వచితే.
1: Everything becomes that is whole, this is whole. From the whole only a whole can be derived. Everything is whole and everything is full.
0: అప్పుడు మనం నిజమైనటువంటి యొక్క పూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాం. అది నిజమైన గురు పూర్ణిమ.
1: Only then will we experience the joy of this totality of our own perception.
0: Guru, gu anaga andhakaram, ru anaga tannivarana, guru anaga ajnana andhakaramnu roopamapeti ఒక ఆనంద సంపూర్ణమైనటువంటి దినమే గురు పూర్ణిమ అని.
1: దట్ ఈస్ ద ట్రూ గురు పూర్ణిమ డే. సో గురు పూర్ణిమ ఈస్ దాట్ స్టేట్ వేర్ యూ హ్యావ్ నో ట్రేస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. దెర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ యూ. ఎవ్రీథింగ్ ఇస్ బ్రిలియన్స్. ఎవ్రీథింగ్ ఇస్ స్ప్లెండర్. స్ప్లెండర్ ఇన్ ద నేచర్ ఆఫ్ యువర్ హ్యావింగ్ అండర్స్టూడ్ యువర్ సేక్రెడ్నెస్ ఆఫ్ పర్పస్ అండ్ థాట్.
0: ఏదో మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువులకు పాదపూజలు, ఈ దక్షిణాలు, ప్రదక్షిణాలు ఇవన్నీ చేయటం కాదు గురు పూర్ణిమ యొక్క అంతరార్థము.
1: The significance of a day like Guru Purnima does not consist in trying to do Pada Puja of those people who give you a mantra for something or trying to worship them.
0: మన యొక్క హృదయ తత్వాన్ని పూర్ణత్వంగా మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: You should try to unfold the heart of yours. Try to broaden it.
0: కాన ఈ పవిత్రమైనటువంటి యొక్క గురు పూర్ణిమ దినము మనము దివ్యత్వాన్ని కొంతవరకు చింతించి మన పవిత్రతను పెంచుకొని మనము ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో ఆన్ దిస్ సేక్రెడ్ డే ఆఫ్ గురు పూర్ణిమ వీ షుడ్ ట్రై టు రికగ్నైజ్ అవర్ ఓన్ డివినిటీ, ట్రై టు ఫర్దర్ అవర్ ఓన్ ప్యూరిటీ అండ్ ట్రై టు రీచ్ అవుట్ టు ది ఆత్మ.
0: ఇంకా కొన్ని విషయాలు మనము సహజంగా నిత్య జీవితంలో గుర్తించవలసిన ఉన్నాయి. మనం భక్తులము భక్తులమని భావిస్తున్నాం.
1: నౌ దేర్ ఆర్ అదర్ థింగ్స్ దట్ డూ కమ్ టు అస్ ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్.
0: భక్తికి కలిగినటువంటి గుర్తులు ఏమిటి?
1: Now we keep saying that we are bhaktas, we are devotees.
0: Japamulu cheyatama kaadu.
1: What is the hallmark of a devotee? Is it doing japa?
0: Jhanam cheyatama kaadu.
1: Is it doing dhyana? No.
0: Bhajanlu cheyatama kaadu.
1: Doing bhajan? No.
0: Inke vidhamainatundi oka satkaryamulu cheyatama kaadu.
1: Or doing good deeds? No.
0: Shodashopacharamulanta untuntai ivanni kuda nu bhakti chinamulu kaadu.
1: Or trying to serve others and elders? Is it that? No.
0: Ivanni pavitramaina karmalanu cheppavachchu.
1: These no doubt are sacred
0: charyalanu cheppavachchu.
1: There are sacred actions no doubt.
0: Aithe bhagavantuni painatundi kaliginatundi poorna prema tattvamunike nijamaina bhakti ani peru.
1: The true definition of bhakti, on the other hand, is you have the totality of love towards God.
0: Laukika vanchanalu manasulo nimpukoni aa vanchanalu palasiddhi nimittamai manam aacharincheetundi okka satkarmalanni kuda nu bhakti sambandham kaadu.
1: Now you have some worldly desires in you. By way of fulfilling your worldly needs, you start doing some of these things. It can't be true bhakti.
0: Neeve shastram kaadu. నీవు ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితం ఏ విధంగా శాశ్వతం అవుతాయి?
1: యూ యువర్ సెల్ఫ్ ఆర్ నాట్ పర్మనెంట్. దెన్ ద థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్ హౌ పర్మనెంట్ కెన్ దే బి?
0: ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు తాత్కాలికంగా మనం పొందినప్పటికీ అవి కొంతకాలం ఉండేటువంటివి కానీ అవి శాశ్వతములు కాదు.
1: దీస్ జాయ్స్ అండ్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ దట్ యు వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ హౌ పర్మనెంట్ ఆర్ దే? దే ఆర్ ఫ్లీటింగ్.
0: భగవంతుని దగ్గర నుంచి మనం పొందవలసినటువంటిది నిత్య సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి విషయాలను మనం పొందాలి.
1: సో ఫ్రమ్ గాడ్ యు షుడ్ ట్రై టు సీక్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్.
0: తాను శాశ్వతమైనటువంటి వాడు కనుక తన ఫలితం కూడా శాశ్వతమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: హీఈస్ ఎ లాస్టింగ్ నెవర్ చేంజింగ్ ఎంటిటీ. హీ కెన్ కన్ఫర్ ఆన్ యూ ద సేమ్ థింగ్.
0: అతను సత్యస్వరూపుడు కనుక మనము సత్య మార్గమునే అవలంబించాలి.
1: హీఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. సో వీ షల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ లేడ్ డౌన్ బై హిమ్.
0: త్యాగరాజు కూడా అదే చెప్పాడు. అతడేరా దైవము.
1: హీఈస్ వెరీలీ గాడ్. త్యాగరాజు సెడ్
0: ఎలాంటి వాడు దైవం అంటే ఆడిన మాటను తప్పని వాడు.
1: హూ ఈస్ దిస్? The one who does as he says.
0: Achandrarkamuga undi kirtini pondinatunti vaadu.
1: One who has secured lasting fame and name.
0: Achandrarkanga kirtini pondinatunti vaadu. Alanti yokka kirtini manam kuda achandrarkanga undali.
1: So such a fame and name we also should try to aspire.
0: Aadina maata tappanatunti vaadiga untundali.
1: He does not put aside what he has said. We should become like.
0: Avitrudu annadu.
1: Such a man has been said to be sick.

0: ఇంకా కొన్ని విషయాల్లో మనం యోచన చేసుకుంటే దీనికి ఆరోగ్యము అన్నారు.
1: నౌ దేర్ ఆర్ అదర్ థింగ్స్ లైక్ హెల్త్.
0: ఈ ఆరోగ్యం అనేటువంటిది ఆనందానికి ఒక లక్షణం.
1: హెల్త్ ఈజ్ అన్ ఇండెక్స్ టు యువర్ హ్యాపీనెస్.
0: ఈ ఆనందం అనేటువంటిది ఆరోగ్యమునకు ఏమి సంబంధం ఉంటుండాలి?
1: నౌ వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ హెల్త్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ హ్యాపీనెస్ ఆన్ ద అదర్?
0: ఆంగ్లో సక్సన్ అనేటువంటి ఒక పదం ఇది వచ్చిండేటువంటిది ఆరోగ్యం.
1: Now this word arogya again has its own origin
0: Anglo-Saxon.
1: In the Anglo-Saxon language.
0: దీనికి హేగిన్ అనేటువంటి పదం నుంచి వచ్చిండాలి ఈ ఆరోగ్యం.
1: This word arogya is derived from
0: హేగిన్.
1: హేగిన్
0: హేగిన్ అనగా ఏమిటంటే పరిపూర్ణత అని పవిత్రము అని రెండు అర్థములు.
1: Now this word హేగిన్ means totality or whole and sacredness.
0: ఏది ఆరోగ్యం పరిపూర్ణతగా ఉంటుండాలంటే చేతులు కాళ్ళు పరిపూర్ణతగా ఉండాలా? కాదు కాదు, సర్వం కూడాను దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే మానవత్వం.
1: నౌ వాట్ ఈస్ ఇట్ దట్ షుడ్ బి హోల్ అండ్ ఫుల్? ఈజ్ ఇట్ ద లిమ్స్ బై దెమ్సెల్వ్స్? నో, ద మైండ్, ది బాడీ అండ్ ఆల్ యువర్ సెన్సరీ పర్సెప్షన్స్ అండ్ ద ఆత్మ. ద మైండ్, బాడీ అండ్ ద ఆత్మ షుడ్ బి లింక్డ్ టుగెదర్.
0: పరిపూర్ణంగా ఉంటుండాలి.
1: All these should be in their fullness.
0: శరీరము లోపల ఏ విధమైనటువంటి అంగహీనం కాని ఏ విధమైనటువంటి ఒక రోగములకు కాని అవకాశం ఉండకూడదు.
1: In this body there should not be any shortcoming in terms of health or in terms of the functioning of any of these faculties.
0: కనుక శరీరం కూడాను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి.
1: So this body also should have this degree of health.
0: మనసు కూడాను పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి.
1: The mind also likewise should be healthy.
0: ఏ విచారములు కాని ఏ దుఃఖములు కాని ఏ విధమైన కష్టములకు కానీ ఇందులో అవకాశం అందించరాదు.
1: There is no place for sorrows or grief for this mind to entertain.
0: ఎందుకనగా అన్ని కూడాను కదిలిపోయేటువంటివే కానీ శాశ్వతమైనటువంటివి కాదు.
1: Because all these come and go, they do not remain permanent. They are like passing clouds.
0: కనుక ఏ దుఃఖం వచ్చిందన్నా కూడాను కొంతసేపు ఉండవచ్చును, లేక కొన్ని దినములు ఉండొచ్చును, తదుపరి అది అంతర్ధానం అయిపోతుంది.
1: A sorrow, for instance, certainly you may be experiencing it, but today it will come, after a few days it might go, it's not going to remain with you
0: forever. కనుక ఏవి కూడాను శాశ్వతం కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ కష్టానికి మనం లొంగము, ఏ దుఃఖానికి మనం ఏ మాత్రము లక్ష్యం చేయము.
1: So once you have grasped this truth that nothing is permanent, you will never succumb to these sorrows and griefs.
0: Chandrama manaso jata chetcho suryo ajata annaru vedamunandu. చంద్రమా మనసో జాత అనగా ఏమిటి? ఈ మనస్సుకు చంద్రునికి ఒక సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: ఇన్ ద వేదర్స్ ఎ లింక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద మైండ్ అండ్ ద మూన్.
0: ఈ యొక్క ప్రకాశించేటువంటి యొక్క చంద్రునకు మధ్యలో ఎన్నో క్లౌడ్స్ మేఘములు వస్తుంటాయి.
1: దిస్ మూన్ దట్ షైన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే, దేర్ ఆర్ దీస్ క్లౌడ్స్.
0: ఈ మేఘములంతా వచ్చిపోయేటువంటివే కానీ చంద్రునికి ఏమాత్రము సంబంధం లేదు.
1: దీస్ క్లౌడ్స్ కమ్ అండ్ గో, దే డు నాట్ హ్యావ్ ఎనీ లింక్ విత్ ద మూన్ ఇట్ సెల్ఫ్.
0: అదే విధంగా మన మనసు లోపల కలిగేటువంటి కలతలకు కానీ కల్లోలములకు కానీ మేఘములుగా మనం భావించి దీనికి వచ్చిపోతుంటాయనేటువంటి ఒక సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వీ షుడ్ హ్యావ్ దిస్ ఫర్మ్ బిలీవ్ దట్ దీస్ సారోస్ అండ్ ఎజిటేషన్స్ అండ్ దీస్ థాట్స్ దే ఆర్ ఓన్లీ మొమెంటరీ, దే విల్ కమ్ అండ్ గో, దే వోంట్ రిమైన్ విత్ అస్ ఫర్ఎవర్.
0: ఇది ఎప్పటికి కూడాను మార్పు చెందనటువంటిది.
1: Then we come to the third component, the Atma, which is a lasting entity.
0: దీన్ని మనం పరిశుద్ధం చేసుకోవటానికి కానీ ఇంకే విధమైన ప్రయత్నపూర్వకంగా దీన్ని పూర్ణత్వం గావించుకోవటానికి కానీ చేసుకునేటువంటిది కాదు.
1: It is not something wherein you can make it pure, you can render it sacred.
0: ఇది ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుండాలి,
1: because
0: ఎప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుండాలి, ఎప్పుడు చైతన్యవంతంగానే ఉంటుండాలి.
1: It is in its nature to be pure, it is in its nature to be full and whole, it is in its nature to be radiant.
0: కనుక ఈ యొక్క హేగిన్ అనేటువంటి యొక్క పదమునకు ఉండినటువంటి అర్థం ఏంటి? పరిపూర్ణత.
1: సో దిస్ వర్డ్ హేగిన్ మీన్స్ హోల్, బీయింగ్ ఫుల్.
0: ఈ పరిపూర్ణుడైనటువంటి వాడు మానవుడు కనుక వాడు నిరంతరం కూడాను పరిపూర్ణత్వాన్ని అనుభవించాలి.
1: సో మ్యాన్ ఇస్ వన్ హూ ఇస్ సచ్ ఎ ఫుల్, సచ్ ఎ హోల్ ఎంటిటీ, అండ్ హీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ ఇన్ హిస్ లైఫ్.
0: పరిపూర్ణత్వంతో మనము పవిత్రమైనటువంటి రీతిగా మనం ఉండినప్పుడే మానవత్వం అనేటువంటి విలువ మనకు రాణిస్తుంది.
1: విత్ దీస్ థాట్స్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ వే.
0: కనుక మానవుని యందు మానవత్వాన్ని వికసింపజేసుకుని ప్రకటింపజేసుకుని ప్రకాశింపజేసుకోవటమే ఈనాటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరాత్మని మనం గుర్తించాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఆన్ దిస్ సేక్రెడ్ డే దట్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ వాట్ అవర్ నేచర్ ఈస్ అండ్ ట్రై టు బ్రింగ్ ఇట్ అవుట్ టు ద outside and let it radiate and be a splendid one.
0: Mamaivamso jeevaloke jeevabhuta sanatana hani andarindu kudanu bhagavantuni yokka amsame unnadaneetundi vishwasanni dridham cheskoni evvarini badinchakunda evvarini kudanu noppinchakunda chusukotaniki tagina krushi cheyali.
1: Being firmly having this belief that in every being God resides, they are but fragments of the one and the same God. It is the divine spark that is latent in every being. See to it that you don't hurt others, you don't injure others.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రవర్తనలు మనం కలిగినప్పుడే భక్తులము అని చెప్పుకోవడానికి అర్హులమవుతాం.
1: Once we can put such ideas into our daily lives, then we can call ourselves bhaktas.
0: కానీ ఈనాడు మన యొక్క శాంతము, ఈనాడు సత్యము ఒక పూజ రూమునకు మాత్రమే హద్దులో నిలిచిపోతుంటుండాలి.
1: బట్ టుడే వాట్ వి సీ ఇస్ దిస్ స్టేట్ ఆఫ్ పీస్ ఆర్ దిస్ ఐడియా ఆఫ్ ట్రూత్, సో లాంగ్ యాజ్ వి ఆర్ ఇన్ ద పూజా రూమ్ దే ఆర్ వెరీ మచ్
0: ఆబ్వియస్. జ్ఞానమందిరంలో ఉండినంత వరకు, పూజ రూములో ఉండినంత వరకు ఏదో ప్రశాంతంగా ఉండినట్టుగా, చిరునవ్వు చిందులు దొక్కుతూ ఉండినట్టుగా మనం నటన చేస్తాము. బయట వస్తానే ఇంకా దుర్వాసన క్షేత్రములు, దుర్వాసన యొక్క ఒక పనులు మనం ప్రకటిస్తూ వస్తుంటాము.
1: When we sit for dhyana, when we are doing our puja, when we are inside the puja room, we sport a smile, smile of contentment and bliss and joy. The moment we come out of the puja room, we become durvasas, another form of anger.
0: చెప్పినట్టుగా ఎప్పుడు కూడాను సతతం యోగినః, నిరంతరము మనము ఈ యొక్క యోగిగానే మనం ప్రయత్నించాలి.
1: It should not be like this. Wherever we are, whatever we are doing, we should be yogis.
0: యోగి అనగా ఏమిటి? ఎప్పుడు శాంతంగానే ఉంటుండాలి. మనం ఓంకారం చెప్పిన తర్వాత, కొన్ని భజనలు చేసిన తర్వాత శాంతి శాంతి శాంతి అంటున్నాం. ఎందుకు మూడు పర్యాయం శాంతి చెప్తున్నాం? రెండు పర్యాయం చెప్పొచ్చును కదా, లేక నాలుగు పర్యాయం చెప్పొచ్చును కదా, మూడు పర్యాయం ఎందుకు మనం చెప్పవలసి వచ్చింది?
1: A yogi is one who continuously experiences this state of peace. Now, every time after we do bhajan or after dhyana, we end up by saying shanti shanti shanti 3 times. Why only 3 times? Why not 4 or 5 or less?
0: Adi bhautikam, adi devikam, adhyatmikanga shanti, sharirikanga shanti, manasikanga shanti, atmaritiga shanti. Ee moodu kudunu shantanga undinappude manam sariyinatti purnatvanni pondagaliginattu anmavutam.
1: The significance of saying shanti 3 times is peace, the bodily peace, peace the mind peace, and peace to the atma. Peace reigning in all these 3 levels of our existence, body, mind and atma.
0: Endu kudanu manam prashanta chittule untundali.
1: So in all these 3 components we should be peaceful.
0: Shariramu marpu chindeti,
1: body is something which changes,
0: jeerninchetvantidi,
1: which also decays,
0: dahinchetvantidi,
1: and which gets be burnt.
0: ఇలాంటి దీనికోసమై మనం కలిగినటువంటి కష్టములకు నష్టములకు మనం విచారించనక్కర్లేదు.
1: సో ఫర్ సచ్ ఎ బాడీ, వాట్ ఎవర్ మే బి ఇట్స్ డిఫికల్టీస్, వి నీడ్ నాట్
0: అటువంటి వారు మనం ఇంత మాత్రమేనా నిగ్రహించుకునేటువంటి శక్తిని సాధించుకోకుండా పోతే ఇంకా దేనిని మనం సాధించగలం?
1: వి నీడ్ నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దీస్, వి క్లెయిమ్ అవర్ సెల్ఫ్ టు బి భక్తాస్. కాంట్ వి కంట్రోల్ దీస్ మొమెంటరీ
0: thoughts of difficulty
1: and sorrow? One who has this resolve that these are all momentary and transient, he will secure the grace of God.
0: మన హృదయాన్ని భగవంతునికి సూటిగా పెట్టాలి.
1: Our heart should be directed straight towards God.
0: కుంభవర్షం కురుస్తా ఉంది.
1: Now there is this heavy downpour outside.
0: వర్షములో కుండను పెట్టాము.
1: And we have put these earthen pots.
0: కాని ఆ మూతిని వర్షానికి సూటిగా పెట్టినప్పుడే ఆ వర్ష బిందువులు కొన్నైనా ఆ పాత్రలో చేరుతాయి.
1: When these earthen pots are turned upwards with the mouths open, the water will be collected in them.
0: కుంభవర్షం కూర్చున్నా కుండను బోల్డించి పెట్టేస్తే ఒక్క చుక్కైనా మనకు లభించదు.
1: There may be a heavy downpour, all right, but you put these pots upside down, not even one drop will get into them.
0: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ ప్రార్థన సాధన అనేటువంటి వర్షంలో మన హృదయాన్ని సూటిగా పెట్టినప్పుడే అందులో అనుగ్రహం అనేటువంటి బిందువులైనా కొన్ని మనకు లభిస్తాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వీ మే బి డూయింగ్ సాధనాస్, వీ మే బి డూయింగ్ ప్రేయర్స్, బట్ అన్లెస్ వీ ఆర్ పిన్ పాయింటింగ్ అవర్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ ఇన్ గాడ్ విత్ థాట్ సెంటర్డ్ అరౌండ్ గాడ్ ఆల్ దిస్ విల్ బి ఫ్యూటైల్.
0: అట్లు కాకుండా చిత్తం శివుని పైన, భక్తి చెప్పుల పైన అని దానిపైన పెట్టుకుంటే మనకి ఏ రీతిగా ఫలితం వస్తుంది?
1: Rather than this, you have your thoughts on God. You talk about God, but your mind is on your slippers. Your mind is on your chappals outside. What form of devotion is this? Try to concentrate totally on God.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను కొంత మార్పు చేసుకోవటానికి కృషి చేయటము సాధకుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: సో ట్రూ సాధక్స్ ఆర్ దోస్ హూ విల్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఇన్ ద ప్రాపర్ వే అండ్ ట్రై టు పుట్ దెమ్ ఇన్ టు దేర్ ఓన్ డైలీ సాధనస్.
0: మానవుడు అంటే కేవలం శరీరం కాదు, మనస్సే.
1: మ్యాన్ డస్ నాట్ ఈస్ నాట్ టు బి ఈక్వేటెడ్ విత్ ద బాడీ.
0: మనస్సు అంటే ఏమిటి? కేవలం ఆలోచనల యొక్క చేరికని.
1: Rather, man is verily the mind. What is the mind? A conglomeration of thoughts.
0: ఆలోచనలు అంటే ఏమిటి? మన ప్రవర్తనల యొక్క ఫలితములే.
1: What are these thoughts? They are results of our actions.
0: కనుక ప్రవర్తనలు చక్కగా ఉండినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: So if your actions are proper, then everything is in order.
0: ఈనాడు దేశం ఉండవలసిన రీతిగా లేదనుకుంటే కారణం ఏమిటి? మానవుడు ఉండవలసినటువంటి రీతిగా లేడు.
1: Today you bemoan the fact that the country and the world is not what it ought to be. The reason, man is not what he should be.
0: Manavuni pravartana manchiga untunte desham undavalsina reethigane untundi.
1: If the actions of man were perfect and in order, everything would have been all right.
0: Kanuka motta mota mana pravartanu mana nadatalanu mana aacharanni sakramaina reethiga manam teechididdukovali.
1: So first and foremost, try to rectify and correct our own thoughts, our own actions.
0: Ee vidhamainatvanti oka cheriyalu sakramaina undi సాత్వికమైనట్టుగా ఉండి సన్మార్గమైనట్టుగా ఉంటుండి సరైన మార్గంలో మనం నడపాలంటే దైవ చింతనను మనము అభివృద్ధి గావించుకోవాలి. నిరంతరము దైవ చింతన మనం చెయ్యాలి.
1: సో ఇఫ్ అవర్ థాట్స్, ఇఫ్ అవర్ వర్డ్స్, ఇఫ్ అవర్ డీడ్స్ ఆర్ టు బి సాత్విక్, ఇఫ్ దే ఆర్ టు బి ప్యూర్ అండ్ ఇఫ్ దే ఆర్ టు బి గివింగ్ అస్ ఎ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్, దెన్ వీ షుడ్ ట్రై అండ్ సెంటర్ అవర్ థాట్స్ ఆన్ గాడ్. Try to do everything with God at the center of things.
0: నోటితో పాటు హృదయాన్ని కూడాను చేర్చి మనము దైవ చింతన చేయాలి.
1: While we sing the glory of the Lord, then our heart also should be very much centered on God.
0: మనం పాడుతునే సమయంలో తపలా ఒకవైపున, స్వృతి ఒకవైపున, హార్మోని ఒకవైపున పెట్టుకొని మూడింటిని ఏకం చేసి మనం పాట పాడుతున్నాం.
1: Now when we sing a song, we have the tabla being played on the one hand, the shruti, and then the harmony. We try to make a combination of these three in the proper way.
0: Adhe vidhangane notito paata,
1: in the same manner the song from your lips,
0: hrudayamto bhavamu,
1: and the thoughts from your hearts,
0: aatmato aanandamu, moodintini ekam chesinappude triputi ayipothundi,
1: and the bliss from your atma. Bring these three together, that's the three pointed point.
0: Moodintini ekam chesi manam bhajan cheyali.
1: Try to bring them together, then do your bhajans.
0: అంతే కాని తపల సరిగా వేస్తున్నారా లేదా, మన స్థుతి సరిగా ఉందే లేదా అని పాట పాడుకుంటూ స్థుతి వైపున మనసు పెట్టుకుని ఉంటారు. ఈ విధంగా పాడితే ప్రయోజనం లేదు, మూడు ఏకమైపోవాలి.
1: But rather than do that, you try to be singing all right, but you have an eye on the tablist, whether he is playing the tabla well or not.
0: భజన అని చెప్తూ వచ్చారు.
1: You should not divide your attention thus way. Totally
0: immersed. సంకీర్తనం అన్నారు. సంకీర్తన అనగా ఏమిటి? ఏకాంతంగా హృదయాన్ని విప్పి స్వేచ్ఛగా దైవాన్ని స్తుతించటమే.
1: భజన్ ఈజ్ సంకీర్తన్. వాట్ డస్ దిస్ మీన్? ఇన్ సాలిట్యూడ్ యు ఓపెన్ అవుట్ యువర్ హార్ట్ టు గాడ్ అండ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: అప్పుడే మద్భక్తః యత్ర గాయంతి తత్ప్రతిష్ఠామి నారదాన్, ఎవరు నన్ను గురించి గానం చేస్తుంటాడో అక్కడ నేను ప్రతిష్ఠ అయిపోతుంటానన్నాడు.
1: వెన్ యూ సింగ్ దాస్ ద లార్డ్ సెడ్, ఓ నారద, ఐ షల్ గో అండ్ ఇన్స్టాల్ మై సెల్ఫ్ దేర్ ఇన్.
0: కనుక మనము భావాన్ని పరిశుద్ధం చేసుకుని మాటను భావాన్ని హృదయాన్ని చేర్చుకుని దైవ ప్రార్థన చేయడానికి పూనుకోండి.
1: సో ప్యూరిఫై యువర్ థాట్స్, బికమ్ సేక్రెడ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై విత్ దిస్ ఫీలింగ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.

తీరణమందు కూరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.

జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయటరిపుల నెట్లు పట్టగలడు.

0: One who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: ప్రేమస్వరూపులార, మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమస్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: Manavuniki unnade rendu korikalu.
0: Man has only two desires.
1: Okati sukha prapti, dukha rendavadi dukha nivrutti.
0: One is to attain happiness and bliss, the second one is to get rid of his sorrow.
1: Aithe manavudu సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: It is not as if there is not a truth with a scientific basis for this.
1: Takkara tani yokka swabhavamu teepu.
0: The nature of sugar is to be sweet.
1: Vichina gulabi pushpamulaku sugandhamu sahajamu.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: Adhe vidhamugane మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: ఇన్ ది సేమ్ మేనర్ మ్యాన్ డిజైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ విచ్ ఇస్ హిస్ నేచర్ ఈజ్ హిస్ నార్మల్ డ్యూటీ.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: ఇన్ ది డైలీ వరల్డ్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ సీ దిస్ ట్రూత్ ఎవ్రీ డే అండ్ వీ ఫాలో దిస్ ట్రూత్ ఇన్ అవర్ బిహేవియర్.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృశిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుచున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతను దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ సారో, ఎవరీ అదర్ ఇండివిజువల్ హూ మీట్స్ హిమ్ ఆన్ ది వే విల్ ట్రై అండ్ ఆస్క్ హిమ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ సారో?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమని అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: ట్రూలీ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆస్కింగ్ ఫర్ ది రీజన్ ఫర్ దిస్ సారో?
1: అనగా దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు.
0: దిస్ మీన్స్ దట్ సిన్స్ సారో ఇస్ అన్నాచురల్ టు మ్యాన్, మ్యాన్ ఆస్క్స్ ఎ క్వశ్చన్, వై ఇస్ దిస్ అన్నాచురల్ సారో కమ్ టు యూ?
1: మరొక తెగ యందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ మ్యాన్ విల్ బి వెరీ హ్యాపీ విత్ బ్లిస్.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవరు కూడా నువ్వు ప్రశ్నించారు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ అనదర్ ఇండివిజువల్ హూ సీస్ సచ్ ఎ హ్యాపీ మ్యాన్ విల్ నాట్ ఆస్క్ ది క్వశ్చన్, వై ఆర్ యూ నాట్ ఇన్ సారో, వై ఆర్ యూ హ్యాపీ?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉంటుంది.
0: సచ్ ఎ క్వశ్చన్ ఇఫ్ ఆస్క్డ్ విల్ బి కాంట్రరీ టు వాట్ ఈస్ నార్మల్.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము, తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించటము ప్రతి మానవునికి కర్తవ్యం.
0: that which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణం ఏంటి?
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరం చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: It's only when we can push away the impurities in these regards away from us will we deserve to enjoy happiness.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణదోషములు ఏమిటి?
0: What exactly are the faults that are contained here?
1: రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం.
0: The main reasons for these are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వములో అనేక విధములైనటువంటి యొక్క సమస్తలయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority, in daily life tell us various things.
1: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నారు.
0: In order to have happiness and enjoyment, some people by the evening comes, they go to the clubs.
1: ఈ క్లబ్బులకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus going to the club, in many ways drinking, gambling and many other such bad paths we are living in them.
1: కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బులకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కానీ ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: But this happiness, is it contained in gambling, in playing cards or in drinking? No.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తనయందున్నది కానీ వేరొక ప్రదేశమందు లేదు.
0: This natural happiness is present in him but not outside him.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయి సమాజమును కూడా నువ్వు భ్రష్ట్ గావించుతున్నావు.
0: For the sake of happiness, man takes to these wrong paths and destroys himself. And not only destroys himself, he loses all the pleasure and happiness in his life.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: Happiness is his form.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as
1: tananaga? Nenu oka purushunnu, nenu oka vyaktini, nenu oka baludanu, nenu oka streeni aneetunti oka deha bhrantito cheppinatunti jawabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tana yokka tattvamunu telusukovadaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
0: Here I refers to the form of Atma which is intended to find out his own true nature.
1: Anandam Atmam swaroopam kanuka itti aanandanveshamainatunti yokka manava tattvamu manamu antarmukhamainatunti yokka divyamainatunti yokka tejasunandu manam parikinchadaniki prayatninchali.
0: Since bliss and happiness are simply forms of Atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: బట్ ఇట్ హ్యాపెన్స్ దట్ ది ప్లేస్ వేర్ దిస్ బ్లిస్ రిసైడ్స్ ఇస్ వన్ అండ్ వి ఆర్ లుకింగ్ ఫర్ ఇట్ ఇన్ ఎ టోటల్లీ డిఫరెంట్ ప్లేస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడున్నాడు.
0: One householder has got only one son.
1: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు పుట్టింది.
0: On one day, this son was stung by a scorpion.
1: కానీ బాధపడుచున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: The father looked at this son who is suffering.
1: కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేలు పుట్టింది అని చెప్పని ఏడ్చాడు.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a
1: scorpion. కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: Unable to bear the pain of the son, the father runs to the doctor.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: ore nayana telu ekkada kuttindi ani prashninchadu.
0: The father asked, where has the scorpion stung you?
1: Nana aa moola kuttindi ani cheppadu.
0: The son says, the scorpion has stung me in this corner.
1: Kaani ee buddhimantudainaatundi tandri aa techinaatundi mandunu moola petti tikkadu.
0: But this wise parent put the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: కానీ ఉన్న బాధ దేహం పైన పెట్టిన మందు మూల పక్క.
0: ది పెయిన్ ఈజ్ ఇన్ ది బాడీ, ది మెడిసిన్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఇన్ ది కార్నర్ వేర్.
1: అదే విధముగానే మనకున్నటువంటి అశాంతి ఒక మార్గము, ఒక ప్రదేశము, దానిని పరిహారమై నిమిత్తమై మనం ఆచరించేటువంటి మార్గములు మరొక మార్గము.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది రెస్ట్లెస్నెస్ దట్ ఈస్ ప్రెసెంట్ టు అస్ ఈజ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ది రెమెడీ వీ ట్రై టు ఫైండ్ ఈజ్ ఇన్ అనదర్ ప్లేస్.
1: ఈ విధముగానే మన దుఃఖములకు, మన అశాంతికి, మన కష్టములకు కారణమేమిటి అనేటువంటి విచారణ మనము చేయటం లేదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ అవర్ సారో, ఫర్ అవర్ రెస్ట్లెస్నెస్ అండ్ ఫర్ అవర్ ట్రబుల్స్, వాట్ ఈస్ ది రీజన్? వీఆర్ నాట్ ట్రైంగ్ టు ఆస్క్ సచ్.
1: దీనికి కారణము మనం తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడా మనం చేసుకోగలం.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ లెర్న్ వాట్ ది రీజన్ ఈస్ దెన్ వీ కెన్ ఫైండ్ ది రెమెడీ.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితం నందు మన జీవితం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: That day when we can recognize the sacred divinity in us and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our sense.
1: ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని, విప్రములు కాని, పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చెలరేగటంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింప చేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందము లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందము శూన్యం.
0: In all materials of this world, there is no natural happiness but only
1: artificial. ఒక ఉదాహరణము.
0: One small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళలో ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: Prati padarthamu kudano marpu chendinatundi.
0: All matter is continually changing.
1: Prati vyakti kudano marpu chendinatundi vaadi.
0: Every individual is continually changing.
1: Drishti kalpitamaina jagat antai kudano chana chanamunu kudano marpu chendinatundi.
0: All the created world goes on changing from moment to moment.
1: Marpu chendeetundi prapanchamu, marpu chendeetundi vyaktitvamu, marpu chendeetundi yokka పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా ఆనందించగలరు?
0: Such changing world, such changing individuals and such changing matter, how can they give true happiness to anyone?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: What keeps on changing will give you pleasure which will also keep on changing.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing, the individual who is receiving that is also changing.
1: Kanuka inka aanandam anetundi marpu kaanetundi aanandam etla avutundi?
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: Kanukani దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తు నందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
1: world. Neevu dehamu kaadu.
0: You are not your body.
1: Idi naa deham antunnavu. Naa deham anukunnappudu deham neevu kaadanetundi yokka satyamu gurtinchukovachu.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: Idi naa kachipu anukunnappudu ee kachipu nenu kaadanetundi satyam spashtamavutunnadi kada.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: Kanuka dehamu neevu kaadu.
0: So you are not the body.
1: Nee dehamu.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన యందు కూడాను పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పరిష్కరించుకునే తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పేది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat mithya. Rendavadi.
0: The first thing is Brahma is truth and world is
1: mithya. Jeevam Brahma vanapara. Anaga jeevude devudu anetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka yetavata jeevudu evaru? Jeevude devu.
0: Who is the jeeva? Jeeva is the God.
1: Kanukane dehabhranti cheta neevu manavudiga bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: Jeeva branchi cheta neevu chaitanyudiga visvasistunnavu.
0: By your illusion of the jeeva, you think you are a living person.
1: Atma bhavam cheta neeve paramatma ga untunnavu.
0: But by the aspect of atma, you regard
1: yourself. Deeni anek pariyam cheppan. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times, that is, that you are not one person, you are three persons, namely the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yetavata jeevo devayuvana para. Jeevatvame daivatvanga untunnadani ee tattvamu prabodhistunnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that jeeva is the God and there is no other separate God.
1: Jeevudu oka vidhamainatu yatraga prarambhamainadu.
0: So jeeva commences existence as a pilgrim.
1: Deenine jeeva yatra annaru.
0: This has also been called the pilgrimage.
1: Ee yatraku oka gamyam unnadi.
0: The pilgrimage of the jeeva has got a destination.
1: Ee yatraku oka margam unnadi.
0: For this pilgrimage there is a path.
1: Kaani మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడా ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతునకు తన్మయత్వం వస్తుంటున్నది.
0: the pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము ఏది అసత్యము?
0: What is truth? What is untruth?
1: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly, one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
0: It is
1: mana yokka consciousness ne manam anusarinchali.
0: It is in this context that we do not have to follow anyone else. We have to follow the very conscience which is in us.
1: Ee consciousness anetundi de nee yokka divyamainatundi yokka tattvam.
0: This conscience itself represents your divine aspect.
1: Kanukane nenu aneka paryamalu naalugu F-lu gurinchi nenu cheptuntanu.
0: It is in this context many times I mentioned the four F's.
1: మొదటి ఎఫ్ ఫాలో ది మాస్టర్, ఇది నీ కాన్షియస్నెస్.
0: ది ఫస్ట్ ఎఫ్ ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఇస్ యువర్ కాన్షియస్నెస్.
1: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
0: ది సెకండ్ ఎఫ్ ఇస్ ఫేస్ ది డెవిల్.
1: మూడవది ఫైట్ టు ది ఎండ్.
0: ది థర్డ్ ఎఫ్ ఇస్ ఫైట్ టు ది ఎండ్.
1: నాలుగోది ఫినిష్ ది గేమ్.
0: ది ఫోర్త్ ఎఫ్ ఇస్ ఫినిష్ ది గేమ్.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణువడుగున మనకు బోధిస్తుంటుంది.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: Dinine tat tvam asi okati.
0: These have been said as the first one.
1: Rendavadi pragnanam brahma.
0: The second one is brahma is pragnanam.
1: Moodavadi ayam atma brahma.
0: The third one is my atma is brahman.
1: Nalavadi aham brahmasmi.
0: The fourth one is I and Brahma are identical.
1: మన ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్వసిస్తున్నాము.
0: It is therefore to be concluded that the Vedic truths which have been our traditions and culture, we have to believe them.
1: ఇది అనువర్గున మనకు బోధిస్తుంటుండాలి.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: దీనిని తత్ త్వం అసి ఒకటి.
0: These have been

0: It is therefore to be concluded that the Vedic truths, which have been our traditions and culture, we have to believe them today.
1: ఈ నాడు విద్య విద్య విద్య అని కేవలము బహుళ గ్రంథ పరిచయమునే విద్యగా మనం భావిస్తున్నాము.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: ఈ నాటి విద్య అంతే కూడాను కేవలము పొట్టకూటి విద్యలు మాత్రమే.
0: All education of today is simply intended to eke out your life.
1: మానవత్వాన్ని వికసింపజేసేటువంటి విద్య విద్య.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta suddhi gavinchetvanti vidya vidya.
0: That education which purifies your mind is education.
1: Naitika aadhyatmika seela tattvanni pempondimpa chesetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్, టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: ప్రతి పదార్థము కూడా ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతున్నది.
0: All material in this world has to go back to where from it has come.
1: Manamu ee jeeva yatra ekkadiki chestunnam.
0: Our pilgrimage of the jeeva.
1: Manamu ekkadi nunchi vacham.
0: Where from have we come?
1: Manam ekkadi nunchi vachamu aneetvanti from address manaku teliyatam ledhu.
0: Where from have we come? The from address is not known to us.
1: Ekkadiki cherutamo ane two address kuda manaku teliyatam ledhu.
0: Where are we going to end? This two address is also not known to us.
1: Ee postal department lo from address two address lekapothe ee cover ni ekkada padestaru.
0: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: Kanuka ee naadu manamu manavudai puttinanduku from address leka to address indulo edo oka danni manam gurtinchali
0: kanipettali. Having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: Ekkadi nunchi vachamo manaku teliyadu.
0: We do not know where from we have
1: kaani ekkadiki potamo aneetundi manaku telusu baaga.
0: But we know where we are going to end up.
1: Idi ekka telusukovataniki veel avutundi.
0: How can we find this?
1: Manamu chesetunte yokka nitya jeevithamlo unnatunte pravartanalu puraskarinchukoni mana yokka gamyam aneetundi dani manam nirnayinchukovachu.
0: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
1: Manamu manchi margamunu satya margamunu dharma margamunu pavitramaina margamunu ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి ఒక ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం.
0: బై ఫాలోయింగ్ ఎ గుడ్ పాత్, బై ఫాలోయింగ్ ఎ ధార్మిక్ పాత్ అండ్ బై ఫాలోయింగ్ ట్రూత్ వీ విల్ రీచ్ ది ఫైనల్ ఎండ్ విచ్ ఇస్ ది గుడ్ వన్.
1: కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In that context we should try and recognize the paths which we should follow in our daily life.
1: Kanukane manam echchata nundi vachino achchatike cheratam aneetundi bhagavatam yokka pramanam.
0: It is the authority of the bhagavata which says from where you have come to that place we have to reach.
1: Adhe vidhamugane bhagavad gita lendu kudanu mamai vamso jeevaloke jeevabhuta sanatanaha.
0: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
1: Kanuka ecchati nunchi vachindi acchatiki vai cheradaniki prayatninchali.
0: So we should make an attempt to reach that place.
1: Yetavata manamu bhagavantun nunchi vachavu.
0: Be that as it may, we have come from God.
1: Prati manavudu kudanu messenger of God.
0: Every human being is a messenger of God.
1: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
0: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
1: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము.
0: Man who has emanated from God to undertake demoniac qualities is contrary to human nature.
1: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
0: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
1: Oka chinna udaharanam.
0: There is one small example.
1: Manam graham nunchi karyartamai gramantaram vellinam.
0: From our home, in order to fulfill a task, we go out of the village.
1: Gramantaram vellina tarvata aa gramamulo mana karyanni poorthi cheskuntam.
0: After going to the village, we finish our work which is
1: karyam poorthi

0: అయిన తరువాత ఆ గ్రామంలో ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రములు ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
1: ఆఫ్టర్ ది టాస్క్ ఇస్ డన్, ఆల్దో దేర్ మే బి సెవెరల్ అట్రాక్షన్స్ ఇన్ దట్ విలేజ్, వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ దట్ విలేజ్ పర్మనెంట్లీ.
0: తిరిగి మన స్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కానీ విశ్రాంతి కానీ శూన్యం.
1: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
0: అదే విధముగాని మనం ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
1: In the same manner, for fulfilling a sacred task, a righteous task, for fulfilling good and keeping good company, we have come into this world.
0: మన మానవత్వాన్ని సార్థకంగా ఉంచుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాం.
1: We have come into this world for the task of fulfilling the purpose of our
0: life. మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాం.
1: We have come here to recognize the divinity in us.
0: కేవలము జీవితం అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు.
1: We have not come here to waste our life all the time loading and unloading.
0: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
1: Have we come for food and drink? No.
0: జంతూనాం నరజన్మ దుర్లభం.
1: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
0: నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
1: Truly, human nature is a very sacred thing.
0: తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చుంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా?
1: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
0: Kanuka tindi teethadulu nimittamai kaadu manam vachindedi pavitramaitu aatmaarthamai vacham.
1: We have not come for food and drink, we have come in order to know the nature of sacred atma.
0: Deeni yokka adarshanni sanna chinna chinna udaharananga nadulu kudano manaku prabodhisthu vastunnayi.
1: The ideals that are contained in the situation are being taught to us in a nice manner by rivers.
0: Inka nadulu unnavi.
1: We will take the case of the river.
0: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
1: Where from have these rivers?
0: సముద్రము యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
1: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
0: ఈ యొక్క నదులు మొట్టమొదటి సముద్రం నుంచి పుట్టాయి.
1: These rivers therefore are born from the ocean.
0: కాని ఏదో ఒక విధముగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి.
1: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
0: అదీనాం సాగరో గతిహి.
1: All the rivers go into the ocean.
0: ఎక్కడ నుంచి వచ్చెనో అక్కడికే పోయి చేరునాయి.
1: The place from which they have come, they go back to that place.
0: మనము ఒక కుండ చట్టి అనేటువంటిది మట్టి నుంచి చేచాము.
1: We look at a pot. This pot or a pan has been made from mud.
0: Kumarivadu matti nunchi aneka vidhamaitundi kundalu chestu vachadu.
1: The potter uses mud and makes different types of
0: kani ivi badramuga undinanta varaku manavudu uniyogichukuntunnadu.
1: So long as these pots are secure and safe, man uses them.
0: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
1: ఇట్ ఈస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
0: అది ఏమైనా కింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
1: బట్ ఇఫ్ ది పాట్ ఫాల్స్ డౌన్ అండ్ బ్రేక్స్ ది పాట్ బికమ్స్ యూస్లెస్.
0: కానీ అది కింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
1: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
0: కట్టగడపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
1: In the end, it changes into mud.
0: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
1: These pots coming from mud go back to mud.
0: మధ్యలో ఉండినటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
1: It is the interim life of the pot which is either useful or useless.
0: Mana dehamulu kevalamu oka paathrala vantivi.
1: Our bodies are like the pots.
0: Idi matti paathralu.
1: These are made up of mud.
0: Idi pere mrunmayam.
1: This is called
0: chinmayam kadu.
1: This is not made up of divinity.
0: Chinmayam ane atvanti oka sthanamulaku mrunmayam ane roopamlo prayanam salukutu undali.
1: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
0: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనము చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి?
1: వాట్ ఈస్ ది పాత్ విచ్ వి హావ్ టు అడాప్ట్?
0: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: వాట్ ఈస్ ది వే టు అటైన్ ఇమ్మార్టాలిటీ?
0: రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీస్ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
1: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే టు రీచ్
0: ఇమ్మొరాలిటీ. యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
1: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
0: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Today's man is attempting to lead a narrow life.
0: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
1: All the elemental substances, five elements.
0: కానీ పంచభూతములు కూడాను అస్తమందుంచుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
1: But man who has got control of these five basic elemental substances, he is forgetting his natural
0: origin. ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
1: Today science has reached the skies.
0: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
1: The machines which they have discovered are following the path in the sky.
0: కాని సైన్స్ చంద్రమండలం చేరింది కాని సెన్స్ లో ఉన్నారు.
1: But science has reached the moon, but the sense is at a very low level.
0: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
1: Today our sense and the sensory organs should be made to go to the highest.
0: మానవుడు లక్షల మైలు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 ఇంచి హృదయాంతరాళానికి చేరటం లేదు.
1: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate half an inch into himself.
0: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
1: Such development and such discoveries, for who are they intended?
0: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింప చేసుకోవాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడెన్ హిస్ హార్ట్.
0: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
1: The aspect of ఆత్మ, the omnipresent divinity, it should be
0: వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వము గొప్పతనము కాదు.
1: Human nature, which is highly individualistic, is not great.
0: స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
1: We must reach the omnipresent divinity.
0: ఒక్క చెట్టు అరణ్యం కాదు లేక వనం కాదు.
1: One tree does not make a garden or a forest.
0: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
1: One house does not make a village.
0: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
1: Only when many houses come together, it becomes a village.
0: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.
1: It's only when many trees come together, it becomes a forest.
0: అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా, ఒక గ్రామముగా తయారు కావాలి.
1: In the same manner, human nature should not divide into small individuals.
0: మానవత్వమునకు మానవత్వమునకు మధ్యన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
1: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
0: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కన వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
1: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half the pain.
0: కానీ ఈనాడు మానవుడు స్వార్థపరుడై తన స్థానము, తన అధికారము, తన యొక్క ఆనందమును మాత్రమే తాను కోరుకుంటూ జగత్తు యొక్క విశాలమైనటువంటి యొక్క భావాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Unfortunately today, man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
0: కనుక ఈనాడు విశాలమైనటువంటి ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి.
1: We should in that context promote broad
0: ee prema vallane manaku labhinchetvanti yokka shashvata anandanni manam anubhavinchochu.
1: It's only through this prema that we can enjoy permanent happiness.
0: Nijamuga padarthamulu yokka tattvamu kevalamu oka vidhamainatvanti yokka samyoga viyogamulato koodinatvantidi.
1: Truly the nature of matter is such that it is intimately connected with coming together and separating.
0: Padarthamulu kuda samyoga viyogamulu untunnavi.
1: All matter consists of coming together and separating from each
0: other. ఈ నాటి మానవుడు కేవలము వన్ వే ట్రాఫిక్ లో బయలుదేరుతున్నాడు.
1: Man of today accepts only one way traffic.
0: అతనికి సంయోగం మాత్రమే కావాలి కానీ వియోగాన్ని ఆశించటం లేదు.
1: He only wants union. He does not want to face separation.
0: పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదు.
1: One who is born has to die.
0: తీసుకున్న గాలి విడువక తప్పదు.
1: The air you breathe in has to be given out.
0: చిన్న అన్నము విసర్జించక తప్పదు.
1: The food you take has to be kept out.
0: ఇవన్నీ కూడాను సంయోగ వియోగములతో కూడుకమలేలే మన జీవితము క్షేమంగా అభివృద్ధి అవుతున్నది.
1: It's only when all these things contain coming together and giving up separating our life can
0: కేవలము సంయోగమును మాత్రమే మనం ఆశించటము చాలా దుఃఖమునకు హేతు.
1: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: One small example.
0: గాలిని తీసుకున్నాం. ఇది సంయోగం.
1: We breathe air. This is coming together.
0: తిరిగి గాలిని మనం వదలకపోతే మన లంగ్స్ చెడిపోతాయి.
1: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
0: చూడు, వియోగం కూడా నువ్వు వెంటనే అవసరం.
1: సో ఇమీడియట్లీ as soon as
0: ఆహారాన్ని భుజిస్తున్నాం,
1: we take food.
0: ఆ భుజించిన ఆహారము మరొక పర్యాయము దానిని విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
1: If that food is not excreted, our stomach will get bad.
0: మన చేతిలో ఒక ప్రదేశం నుండి రక్తం ప్రసరిస్తూ ఉండాలి.
1: In our hand, in a place, blood is flowing.
0: ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రక్తం క్షణ క్షణము కూడా దేహంలో ప్రసరించడం వల్లనే దేహం ఆరోగ్యంగా ఉంటుండాలి.
1: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
0: ఆ రక్తం అదే ప్రదేశంలోనే ప్రసరించకుండా ఉంటే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
1: If that blood does not circulate and is stationary, there a boil will come.
0: సంయోగ వియోగములే మానవునికి సంతోషమునకు మూల కారణం.
1: So for man coming together and separating, they are the origin of man's
0: suffering. కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి, ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
1: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
0: ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని, సత్యసాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకు మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి.
1: We should recognize this and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those organizations. We should not live all the time like a frog in the well.
0: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనం జీవితం గడపాలి.
1: We should spend our lives like frogs living in a broad wide ocean.
0: ఏ విధంగా?
1: How do we do this?
0: ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే.
1: Today, some amount of selfishness is necessary.
0: అది ఎంత వరకును? కొంత వరకు మాత్రమే ఇది.
1: But how far? Only to a limited extent.
0: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
1: For man, there is one face and that is righteousness.
0: రెండవది న్యాయము.
1: The second one is justice.
0: మూడవది ప్రేమ.
1: The third one is prema.
0: నాలుగవది కరుణ.
1: The fourth one is compassion.
0: ఐదవది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం.
1: The fifth one is control.
0: ఐదు భిన్నమైనటువంటివి కావు.
1: These five are not distinct.
0: ఐదు కూడా మానవునికి ఐదు ముఖముల వంటివి.
1: These five can be regarded as five different
0: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
1: These are the five lives of human being.
0: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
1: Today, man has lost that face which we have called
0: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
1: He has also lost the face of justice.
0: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
1: There is an amount of prema in his selfishness.
0: కరుణ అనేటువంటిది కుటుంబముతో చేరింది.
1: There is a compassion to his own family.
0: సంయమము అనేటువంటిది అసలే లేదు.
1: The control of senses doesn't exist.
0: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
1: Today, therefore, we can describe man as living death.
0: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని, యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని, లోక సమస్త సుఖినోభవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
1: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
1: It is not possible to help unless you help yourself.
0: కట్టకడపడికి ఏది సెల్ఫ్ అనేటువంటి విచారం చేసి సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
1: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
0: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
1: How does it happen?
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is one small example.
0: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
1: Children blow a balloon.
0: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
1: They blow the balloon to a big size and
0: they కానీ సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
1: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్
0: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
1: In that condition, there is no way in which this confined air can join and merge the broad
0: మార్గము లేదు అని మనం నిరుత్సాహానికి గురి కాకూడదు.
1: But we should not be disappointed that there is no way.
0: దానికి కట్టినటువంటి దారం విప్పి
1: if we remove the thread with which we have tied up the balloon,
0: ఆ లోపల చేరినటువంటి గాలికి మనం మరింత గాలిని అధికంగా చేర్చడం చేత అది పెద్దదై పెద్దదై పెద్దదై పెద్దదై ఒక్కతూరి బట్ అని పగిలిపోతుంది.
2: If we can add more air to the confined air in the balloon, it will become bigger and bigger and it will burst.
0: కట్టకడపటికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది.
2: In the end, the confined air will also merge and mix with the broad outside.
0: ఈనాడు స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి తాడును కట్టి పెట్టాం.
2: Today we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
0: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి తాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటి అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థంలో ఏకమైపోతుంది.
2: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
0: Kanukane manavattamu kevalam nenu aneetunte pradesham nunchi nenu ane danike prayanam ayyetunte pedda rajabata kaadu.
2: Therefore, human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
0: Kaadu. ఐ అనేటువంటి స్థానం నుంచి ఉయ్ అనేటువంటి దాని ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
2: ది జర్నీ ఫర్ హ్యూమన్ కైండ్ షుడ్ బి టు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ ది ప్లేస్ ఆఫ్ వి.
0: కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు ఉయ్ అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
2: ఇట్ ఈస్ వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ యు, ఐ అండ్ యు బికమ్ వి.
0: ఉయ్ ప్లస్ హీ అయిపోతుంది.
2: వి ప్లస్ హీ విల్ బికమ్ వి.
0: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
2: All of us together again should travel to God who belongs to us.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవం సన్నిధికి, దైవం అనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
2: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
0: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
2: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని, విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
2: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position, with the help of compassion, he becomes, I am the Son of God.
0: Son of God anetapudiki relationship yerpadipoyindi.
2: The moment you say Son of God, there is a relationship with God that has been established.
0: Messenger anetunte vaadu kevalamu gruhamlo oka service chesetunte vaade.
2: Messenger denotes one who does service in a house.
0: కానీ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికి రక్త సంబంధము, అనుబంధము, బాంధవ్యము, నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
2: ద మోమెంట్ యు సే సన్ ఆఫ్ గాడ్ దెన్ దేర్ ఇస్ ఎ బ్లడ్ రిలేషన్షిప్ అండ్ దేర్ ఇస్ ఎన్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఇస్ ఎ టుగెదర్నెస్ దట్ హెస్ కమ్.
0: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
2: దేర్ ఆఫ్టర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్, messenger of God గా తయారు కావాలి.
2: In the same manner, today every human being should transform himself into being a messenger.
0: God messenger, ye messenger తీసుకొని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకొని పోవాలి.
2: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
0: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
2: This message is not intended to be misused.
0: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను, దైవం యొక్క కరుణను, దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి.
2: దిస్ మెసేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ రీచింగ్ ఎవ్రీవన్ గాడ్స్ లవ్, గాడ్స్ కంపాషన్ అండ్ గాడ్స్ బ్రెడ్త్ ఆఫ్ లవ్.
0: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
2: Truly what we should do and show is one thing, and that is love. This prema is God.
0: Love is God. Live in love.
2: God is love, love is God, live in love.
0: ఏనాడు మీ మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
2: That day when we can promote this kind of love, our selfishness will disappear.
0: అన్ని విధములు అనేటువంటి యొక్క సహన భావాన్ని కూడాను పెంచుతుంది.
2: It will also promote certain amount of patience and forbearance.
0: సమర సత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది.
2: It will develop an equal attitude.
0: Love lives by giving and forgiving.
2: Love lives by giving and forgiving.
0: కాని అట్టి ప్రేమనే మనం అభివృద్ధి కావచ్చుకోవడం లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్గెట్టింగ్ అని.
3: ప్రేమ స్వరూపులారా. ఏనాడు మన ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థము చేరడానికి వీలు లేదు.
1: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
3: Love is selflessness.
1: Love is selflessness.
3: Self is lovelessness.
1: Self is lovelessness.
3: కనుక ఏనాడు మనం ఈ స్వార్థమనేటువంటి దానిని మనం నిర్మూలము గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
1: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
3: మనం వచ్చినటువంటిదంతా కూడా నువ్వు దైవస్థానం నుంచి వచ్చాం.
1: We have come from the place of God.
3: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతనే మన కర్మలు ముగిస్తూ రావాలి.
1: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and
3: journey. Bhagavad Gita yandu mottamadati shlokamu dharma kshetre kuru kshetre samaveta yuchavaha mamaka pandava cheva kim kurvat sanjaya. Dharma kshetra, dharma anetunti yokka padamu mottamadatine akkada onkara roopamai nilchindi.
1: In the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
3: Bhagavad Gita lo 700 shlokamulu.
1: In Bhagavad Gita there are 700 verses.
3: Indulo mottamadi shlokamu Dharma Kshetram ane shlokam.
1: The first verse begins with the word Dharma Kshetra.
3: Ee modati shlokamulo modati padamu dharma.
1: In this first verse, the first word is dharma.
3: Inga 700 shlokamlo 700 shlokam anetundidi yatra yogischara krishna yatra paktho danudraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama.
1: In the 700th verse, the last sentence is, last word in the last sentence is mama.
3: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
1: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హాస్ టాట్ us these two together.
3: ఏది నీ ధర్మము?
1: What is your dharma?
3: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవనే సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.
1: Your dharma, mama dharma, is sacred service to humanity.
3: Samajame lekapothe chalamaina manam jeevinchalem.
1: If there is no society of human beings, we cannot live for one moment.
3: Manam society valane ee samajam valane mana jeevithani pompondippa chesukuntunnam.
1: It is only with the help of the society that
3: sarva sukamulo sarvanandamulu kuda nu samajam nunchi andukuntunnam.
1: All happiness and all experience comes to us from the society.
3: Atti kutagnatanu manam andinchukune nimittame samajamunaku seva cheyali.
1: In order to pay back this debt of gratitude, we should serve the humanity.
3: అదే నీ ధర్మం.
1: This is your dharma.
3: కనుకని కృష్ణుడు కూడాను అర్జునికి ఏం చెప్పాడు? నాయన సర్వదా సర్వకాలములు యందు కూడాను నన్నే స్మరిస్తూ ఉండమని చెప్పాడు.
1: It is in this context that Krishna told Arjuna to at all times and under all circumstances to think of him.
3: యుద్ధము చేసే సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుంది?
1: But during a battle, how can one think of God?
3: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
1: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
3: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
1: That human nature which regards all work as work done for God and the benefit of God.
3: మానవులందరికన్న ఒక దైవం యొక్క బిడ్డలే.
1: All human beings are children of God.
3: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
1: Such children of God should regard themselves like brothers, like sisters, and promote each other's good and well-being.
3: కానీ ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యులు ఏమాత్రము లేవు.
1: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist.
3: ఈ పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
1: The meaning of these words is becoming extinct on the stage itself.
3: అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
1: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
3: Prema swaroopulara, ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
1: Prema swaroopas, it's not as if you are ignorant of the situation.
3: Aneka vidhulaina alajalla chota manavattam chaala aljipothunnadi.
2: as a result of several types of agitation in this world.
3: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయ భౌతిక అన్నింటి యందు కూడాను మానవత్వం చాలా అలసి సొలసి నిశ్చరమై నిలిచిపోతుండాలి.
2: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
3: ఆధ్యాత్మిక మార్గమునందు కూడాను అయోమయ స్థితిలో ఉంటుంది.
2: Even in the spiritual path this become a confused state.
3: మానవుని యొక్క మనసు చాలా తబ్బిబ్బైపోతుంటుంది డౌట్స్ చేత.
2: Man's mind is being confused with many doubts.
3: ఎందుకనగా మానవుడు అనేకమైనటువంటి అనుమానాలకు గురైపోతున్నాడు.
2: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
3: అనగా చెప్పడం ఒకటి చేయటం మరొకటి, అందువలననే అనుమానాలకు గురి అయిపోతున్నాం.
2: రీజన్ ఫర్ దిస్ ఈస్ వీ స్టేట్ వన్ థింగ్ వీ డూ ఏ డిఫరెంట్ థింగ్.
3: కానీ మానవత్వం అట్టిది కాదు.
2: బట్ మ్యాన్ కైండ్ మ్యాన్స్ నేచర్ ఇస్ నాట్ లైక్ దాట్.
3: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ మ్యాన్.
2: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ మ్యాన్.
3: ఏది ప్రాపర్ స్టడీ?
2: వాట్ ఈస్ దిస్ ప్రాపర్ స్టడీ?
3: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ మూడు ఏకమైపోవాలి.
2: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
3: కానీ ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
2: But we are unable to reach such a sacred situation.
3: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
2: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
3: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
2: The word which we utter is one and the deed which we do is a different
3: thing. కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకము, వచస్సు ఏకం, కర్మణ ఏకం, మహాత్మనం.
2: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
3: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ అన్యత్, దురాత్మనం అని.
2: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
3: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
2: We should promote that kind of human nature which can harmonize our thought with word and deed.
3: జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
2: ప్రేమ స్వరూప
3: దీర్ఘ ప్రయాణం.
2: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
3: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసు లేక ఒక బాక్స్ లేక ఒక బ్యాగ్ తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
2: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
3: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
2: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైర్డ్.
3: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
2: దట్ ఈస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్.
3: మనము ప్రయాణమైపోతున్నాం.
2: We are undertaking the journey of life.
3: Ticket తీసుకున్నాము.
2: We have purchased a ticket.
3: దేహమనే రైల్లో ఎక్కినాము.
2: We have entered the train of our body.
3: మాట్లాడు, ఇంకే విధంగా పాటలు పాడు, బలిని చేయి, ఇంట్లో భోజనం చేయి, ఏమి చేస్తున్నా గాని ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
2: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
3: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి స్టేషన్ వరకు నిలుచుకుందా.
2: This compartment is going on moving. It's not stopping in any station.
3: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
2: Where there is a station, it will stop.
3: కనుక మన జీవితంలో స్టేషన్ ఎక్కడది? శ్మశానమే మన స్టేషన్.
2: What is the station for our life? It is the burial ground which is the station for our life.
3: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకును సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
2: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
3: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
2: The luggage which is in the form of our desires should be diminished by.
3: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బబ్బబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
2: Today man's desires are many. They are reaching the sky.
3: అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు.
2: Man is thinking of many thoughts.
3: ఒక్క బుక్ రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
2: A poet who has produced one book wants to produce 10 books.
3: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంకా 4 ఇళ్ళు కట్టాలని ఆశపడుతున్నాడు.
2: An individual who has built a house wants to build 4 more houses.
3: ఒక లక్ష ఉన్నటువంటి మానవుడు నాకు కోటి రూపాయలు కావాలని ఆశపడుతున్నాడు.
2: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
3: జానడ పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణమో, ఏ సెకండ్ నందో, ఏ నిమిషం నందో, ఏ ప్రదేశం నందో మనం ఒక్కతూరి కూడి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
2: ఫర్ ఎ స్మాల్ స్టమక్ వీ ఆర్ మేకింగ్ సో మెనీ అటెంప్ట్స్ బట్ టువర్డ్స్ ది ఎండ్ అట్ సమ్ మోమెంట్ అట్ సమ్ సెకండ్ దిస్ లైఫ్ ఇస్ గోయింగ్ టు డిసపియర్ లైక్ ఎ ట్వింకిల్.
3: మనం వేసినటువంటి ఊహాకారములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
2: ఆల్ ది ప్లాన్స్ విచ్ వీ హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
3: కలలు చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్న దృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
2: ది మ్యాన్షన్స్ విచ్ వీ సీ ఇన్ అవర్ డ్రీమ్ డు నాట్ ఎగ్జిస్ట్ వెన్ వీ వేక్ అప్.
3: ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
2: All that we see in this dream of the world, they are not the truth.
3: కనుక మనం జగత్తంతా కూడాను దృశ్యకల్పితమైన జగత్తంతా కూడాను ఇది డే డ్రీమ్.
2: The created world is like a day dream.
3: మన ఊహలంతా కూడాను నైట్ డ్రీమ్.
2: All our thoughts are like the night dream.
3: కానీ రెండు రెండు డ్రీమ్ లనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: But the truth that both of them are dreams is to be recognized.
3: రెండింటి యందు నీ ఉన్నావు అనేటువంటి omnipresent యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
2: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
3: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
2: We should not waste our life with unnecessary words.
3: పవిత్రమైన మాటల చేత పవిత్రమైన పలుకుల చేత మనం పరుణ ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
2: With sacred words and sacred talk we should give happiness to others.
3: You cannot always oblige, but you can speak always obligingly.
2: You cannot always oblige, but you can always speak obligingly.
3: మనకి ఇచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
2: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
3: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
2: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
3: Prema swaroopulara, kannulu matram manakichadu bhagavantudu.
2: Prema swaroopas, God has given us the eyes.
3: Kani kannulaku okka shakti matrame undadi.
2: But the eyes have got only one type of power.
3: Chudagaladu matram.
2: They can only see.
3: Chevulunu ichadu rendu.
2: They have given two ears.
3: అవి కేవలం వినగలవు మాత్రమే కాని రెండవ శక్తి దానికి లేదు.
2: They can only listen. They have no other function.
3: ముక్కును ఇచ్చాడు.
2: He has given us the nose.
3: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుండాలి.
2: The nose can only breathe in and breathe out the air.
3: అని నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
2: But the tongue has got a double promotion in
3: taste. Taste chudagaladu, matalu cheppagalu.
2: It can taste and it can speak.
3: Kanuka idi chaala shaktivantamainatundi kanuka mottamodata manam tongue ni control cheskovali.
2: Since this tongue is a very powerful organ, we should control the tongue.
3: Idi nalugu rakamulainatundi paapamulu chestundali.
2: This tongue can commit four types of sin.
3: Asatyamaanatam okati.
2: To speak untruth is one.
3: Chaadeli cheppatam rendovadi.
2: To speak ill of others is another.
3: Inka పరులను దూషించేది మూడవది.
2: టు ఫైండ్ ఫాల్ట్ అండ్ బ్లేమ్ అదర్స్ ఇస్ ది థర్డ్ వన్.
3: అతిభాష మాట్లాడేది నాలుగవది.
2: టు టాక్ టూ మచ్ ఇస్ ది ఫోర్త్.
3: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుండాలి.
2: బై దీస్ ఫోర్ మెథడ్స్ ది టంగ్ ఇస్ అక్యుములేటింగ్ సిన్స్.
3: కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి.
2: Therefore, we must first recognize this fact and
3: control it.
2: Only when we can control this palate or the tongue, will we be able to control our vision.
3: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్ ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
2: ఇన్ ఆల్ ది ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్ ది టంగ్ ఇస్ మోస్ట్
3: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
2: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
3: Adhika bhasha cheta napa shakti tagipothundadi.
2: By talking too much one's own strength and memory
3: mana yokka atma shakti karigipothundadi.
2: Our strength of the atma melts away.
3: Naralu balahinamaipothundadi.
2: Our nerves become weak.
3: Samajamlo oka chedda peru ostundadi.
2: In the society we get a bad name.
3: Kanuka manamu quietly kontha varaku nishabdamga అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంట్లో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
2: సో క్వైట్లీ అండ్ వితౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ స్ట్రెంగ్థన్ అవర్ మైండ్.
3: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబిది చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
2: To train oneself in this manner in his daily life.
3: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని సమాజం యొక్క అభివృద్ధిని సమాజం యొక్క క్షేమాన్ని లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
2: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
3: మానవుడు మూడు రకములైనటువంటి సాధనతో నిత్యము జీవిస్తున్నాడు.
2: Man lives every day with three types of sadhana.
3: వ్యక్తిగత సాధన, ఇంకొక సాధన సమాజ సాధన,
2: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
3: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
2: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్, హీఈస్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
3: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
2: జప అండ్ ధ్యాన ఈస్ ప్యూర్లీ అన్ ఇండివిజువల్.
3: ఇంటిలో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
2: To harmonize all the members of the family and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
3: సమాజములో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకు సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన.
2: Entering the society and making others' life bearable and happy.
3: దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
2: This kind of service to the society should be done by us without wanting to get some selfish benefit.
3: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
2: We should not have in our mind some kind of a selfish desire and serve.
3: ఈ విశ్వమంతా కూడాను విశ్వస్వరూపం.
2: This entire world is the form of God.
3: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
2: Serving society should be regarded by others as
3: మానవ సేవనే మానవ సేవ.
2: To serve man is to serve
3: జన సేవనే జనార్దన సేవ.
2: To serve human beings is to serve జనార్దన.
3: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధములు కూడా నిత్య కళ్యాణ పచ్చనతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
3: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
2: We should regard any change in the country, in the time and in the situation as not affecting.
3: Bharata desame na desam anetundi swarthamlo kuda manam undakoddu anni desamulu manave.
2: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
3: Oka pedda gruham lopala okkoka desam okkoka room vantidi.
2: In a big mansion, each country is like a room in the mansion.
3: Adeka vishwamu anetundi oka pedda gruhamu.
2: We should regard the entire world as a mansion.
3: Ee vishwam anetundi gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu.
2: In this huge mansion, different countries like Germany, Japan, China, they are like distinct rooms.
3: కనుక ఈ విధమైనటువంటి సమర్థం చేత మానవుడు ఏనాడు అభివృద్ధి పొందుతాడో అప్పుడు లోక సమస్త సుఖినోభవంత.
2: When man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
3: ఇట్టి సమతత్వాన్ని, ఇట్టి ప్రేమతత్వాన్ని, దివ్యమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడాను ఏనాడు అభివృద్ధి పొందుతాడో, ఏనాడు దీనిని అభివృద్ధి గావించుకుంటాడో, ఆనాడే మన జీవితం కూడాను ధన్యమైపోతుంది.
2: Such equal attitude and such love and compassion to everyone, if you can promote, that day our life's purpose would have been fulfilled.
4: You were listening to a Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of May 1980 on the occasion of the anniversary of

నరుని జీవితంబు నల్లుల మంచంబు పుడమి వడలు రోగములకు కొంపా.

సుఖము చూడబోవా శూన్యము మనిషికి మరచిపోకు.

0: Human life is like a cot full of bed bugs. On earth, human body is full of diseases. In fact, there is no trace of happiness at all for man. Never forget this good word.
1: Prema Swarupula.
0: Embodiments of love.
1: Viluvaina manava jivitamunu. విలువైనటువంటి మానవ విలువను మానవుడు గుర్తించుకొనలేక మాణిక్యం వంటి ఈ జీవితాన్ని మసిబొగ్గులకు అమ్ముకుంటున్నాడు.
0: ద లైఫ్ దట్ ఇస్ హైలీ వాల్యుబుల్ అండ్ ది హ్యూమన్ వాల్యూస్ బిహైండ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై మ్యాన్ కైండ్ అండ్ దిస్ వాల్యుబుల్ లైఫ్ ఇట్ ఈస్ ఎ ప్రెషస్ జెమ్ ఇస్ జస్ట్ సోల్డ్ అవుట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోల్.
1: నిజముగా మానవుడు తన తత్వమును తన స్వస్వరూపమును తన స్వస్థానమును మర్చిపోవటం చేతనే ఈ జీవితములకు ఇంతటి దుర్గతి ఏర్పడుతూ వచ్చింది.
0: ట్రూలీ స్పీకింగ్ ద ప్రెసెంట్ మిజరబుల్ ప్లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ సింప్లీ బికాస్ man has forgotten his true nature, his true form and his position.
1: The vice chancellor said, what is the purpose of life, Ali?
0: What is the purpose of life?
1: Manavudu tana swasurupani telusukotam swasthanamunu cheratame idi e purpose of life.
0: The purpose of life is to know one's own self, the true nature, and to go back to the place of origin.
1: Yachata puttanachatiki neguta nejam prani kotikin.
0: It's quite natural for the living creatures to go back to their place of their birth.
1: Maroka sthanamana kadu,
0: not to any foreign place.
1: Yachata putte achatiki neguta nejam prani kotikin.
0: One has to go back to the place of birth actually.
1: Adiye manavuni yokka lachyam.
0: That is the purpose of life.
1: Adi manavuni yokka gamyam.
0: That is the goal of life.
1: Deenini marachi jeevitamulo yedo sukhashantam anubhavinchalani aasti paasthulanu abhivruddhi gaavinchalani aalu biddalanu poshinchalani aneka vidhamainatvanti keerti pratishthalanu saadhinchalani tellavari modalu raatri parundanta varakunu అనేక విధములుగా కూడాను శ్రమిస్తున్నాడు మానవుడు.
0: దిస్ ఫ్యాక్ట్ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద మూమెంట్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ హిస్ బెడ్ అంటిల్ హీ రిటైర్స్ హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ట్రైంగ్ టు అమాస్ వెల్త్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ టు ఎర్న్ నేమ్ ఇన్ ఫేమ్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ పర్పెచువల్ హ్యాపీనెస్.
1: తాను వచ్చినటువంటి స్థానమునకు తాను చేరిపోవాలి.
0: హీ హ్యాస్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: తన గమ్యాన్ని తాను చేరాలి.
0: హీ మస్ట్ రీచ్ హిస్ గోల్.
1: వచ్చిన దారిని వెతికిపోవటమే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
0: ది పర్పస్ ఆఫ్ మ్యాన్ ఇస్ టు గో బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్ ఇన్ విచ్ హీ హస్ కమ్.
1: ఎక్కడికి పోవాలి?
0: వేర్ ఇస్ టు గో
1: అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు?
0: వెన్ యూ పుట్ దట్ క్వశ్చన్ వేర్ ఫ్రమ్ హ్యావ్ యూ కమ్.
1: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోవాలి.
0: యూ షుడ్ గో టు ద ప్లేస్ వేర్ ఫ్రమ్ యూ హ్యావ్ కమ్.
1: కనుకనే ఇది మరొక ప్రదేశమునకు పోవుటకు ఇది మానవుని యొక్క సరి అయినటువంటి యొక్క మార్గం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ పాత్ టు రీచ్ అనదర్ ప్లేస్.
1: అసలు నీవెవరు?
0: హూ ఆర్ యూ?
1: ఇది ఈశావాస్యం ఇదం జగత్. ఇది అంతా కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: ద హోల్ యూనివర్స్ is the dwelling place of the divine.
1: Bruhaswarupudu karukane itaniki brahma ani peru vachindi.
0: As is the very embodiment of this vastness, the divine is called brahma.
1: Vyapinchetvanti yokka tattvame atani yokka pradhana kartavyam.
0: His main trait is that the spirit of ever expansiveness.
1: Tanu leni sthanam kani tanadi kani peru kani ee jagattulo ledu.
0: In this world there is no place that does not belong to him. There is no name.
1: కనుక నీ యందు నా యందు వారి యందు వీరి యందు అందరి యందు ఉన్నది ఒక్కటే ఈశావాస్యం.
0: Only one God is present in you, in me, there and everyone.
1: అయితే ఇట్టి ఏకత్వాన్ని అందరూ అంత అభిలషించారు.
0: However, this principle of oneness is not desired.
1: దీనిని ప్రస్తరించుకుని ఏ ఉపనిషత్తులు,
0: basing on this Upanishads,
1: ఏకోహం బహుశ్యాం అన్నారు,
0: stated that one manifests into many.
1: ఉన్నది ఒక్కటే, అది నిజమే.
0: Yes, there is only one.
1: కాని అదే అనేకంగా రూపొందినప్పుడు మనకు ఆనందం చేకూరుతుంది.
0: But when that manifests into many, it gives you the delight.
1: ఒక 100 రూపాయల నోటు మన చేతిలో ఉంటే అంత ఆనందం కలగదు.
0: If you have 100 rupee currency note, you will not be that happy.
1: కానీ అవే 1 రూపాయి నోట్లుగా వచ్చి 100గా మన చేతిలోకి వస్తే ఎంతో ఆనందంగా ఉంటాయి.
0: బట్ ఇఫ్ యూ హ్యావ్ చేంజ్ 1 రూపీ నోట్స్ ఈక్వల్ టు దట్ ఆఫ్ 100 రూపీ కరెన్సీ నోట్, యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుకనే కృష్ణుడు కూడాను సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయి,
0: సరెండర్ ఎవ్రీథింగ్ టు మీ,
1: నేను నిన్ను చూసుకుంటాను,
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: ఎట్లా,
0: హౌ,
1: దీని విలువ ఏమిటి,
0: వాట్స్ ఇట్స్ వాల్యూ?
1: ఒరే పిచ్చివాడా, జగత్తులో అనేక రకమైనటువంటి ఒక చింతలు ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ద వరీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: పుట్టుట ఒక చింత,
0: ద వెరీ బర్త్ ఇస్ అ వరీ.
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్.
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత,
0: డెత్.
1: బాల్యమంతయు చింత,
0: ది ఎంటైర్ చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత,
0: వెరీ లైఫ్.
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్యు చింత,
0: ఆల్ యాక్షన్.
1: కష్టములు ఒక చింత,
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత,
0: హ్యాపీనెస్.
1: వింత చింత,
0: ఈవెన్ ద మిస్టరీస్ ఆల్సో ఐ వరీ.
1: అన్ని చింతలతో కూడినటువంటిది,
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీ.
1: దీనికి ఏ మాత్రము విలువ లేదు.
0: This, as such, it has no value.
1: Pichivada.
0: Mad.
1: ఈ చింతలతో నీవు మునిగి ఈ చింతల కట్టను నీవు తలపైన పెట్టుకుని ఏ విధంగా నీవు మోయగలవు జీవితాన్ని, ఏ విధంగా నీవు సాధించగలవు, ఏ విధంగా నీ జీవిత మార్గాన్ని నడవగలవు?
0: Carrying this heavy burden of worries, the head load, how do you expect to live a comfortable life? How can you carry on this burden yourself?
1: కనుక ఒక్కొక్క చింత ఒక్కొక్క నయాపశ వంటిది. ఎందుకంటే ఏ చింతలు శాశ్వతమైనవి కాదు.
0: Every problem is equal to a naya paisa. Nothing is permanent.
1: ఇప్పుడు ఒక చింత అంటే క్షణంలో అది కదిలిపోతుంది, మరొక చింత వచ్చేస్తుంది.
0: If it is one worry, it passes off in a moment, giving place to another.
1: కాబట్టి దీనికి విలువనే లేదు.
0: It has no value as such.
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is mental created fear only.
0: Worry is mentally created fear only.
1: ఈ మనసే చంచలమైనటువంటిది.
0: The mind is wavering.
1: ఈ కల్పనతో కూడినటువంటి ఈ యొక్క చింతలు ఎంతవరకు ఉండేటువంటివి?
0: And these worries, how long they last?
1: కనుక నాయన, నీ చింతలంతా నాకు ఇచ్చేసి, ఆ చిల్లరంతా నాకు ఇచ్చేసి.
0: Surrender all this change of worries.
1: ఒక రూపాయికి,
0: for 1 rupee,
1: 100 naya paisalu.
0: You get 100 naya paise.
1: ఇంకా దానికి 100 rupees చూస్తే,
0: for 100 rupees,
1: 10,000 naya paisas.
0: 10,000 naya paisas you get.
1: ఈ 10,000 naya paisas అంతా మూట కడితే పెద్ద భారంగా ఉంటాయి.
0: 10,000 naya paisa will make a good bundle.
1: దీన్ని ఏ విధంగా మోయగలవు?
0: How can you carry?
1: నీ చేత కాదు.
0: It's not possible.
1: ఆ 10,000 naya paisas నాకు ఇచ్చేసేయి.
0: Give me all the 10,000 naya paisa.
1: 100 rupees note నీకు ఇస్తున్నాను, లైట్ గా ఉంటుంది.
0: I'll give you 100 rupees note that is so light in weight.
1: దాచుకోవచ్చు నువ్వు.
0: You can keep it with you.
1: భారం లేకుండా ఉంది.
0: It won't be heavy.
1: భద్రంగా కూడా ఉంటుంది.
0: It will be safe too.
1: ఈ మూట నీవు దాచుకోవటం కష్టము.
0: It's possible. It's not possible.
1: మరింత కష్టము.
0: Very difficult.
1: భద్రత అసలేలే ఉండదు.
0: There's no safety for this bundle.
1: కాబట్టి అవన్నీ నాకు ఇచ్చేసి, సర్వధర్మాం పరిత్యజ్య మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను శరణు తెచ్చే నీకు ఏకం ఇచ్చేస్తా.
0: ఆఫర్ ఆల్ ది స్మాల్ చేంజ్ ఆఫ్ వరీస్ అండ్ డిజైర్స్ అన్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యూ.
1: ఇంత సూక్ష్మంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: గాడ్ టీచెస్ ఇన్ ఎ వెరీ వెరీ సింపుల్ వే.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈశావాస్యం విదం జగత్, అందరి ఎందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అయితే మా కర్తవ్యాలు ఏం చేయాలి?
0: Then what are we to do about our duties?
1: Our duties anta untunnayi kada.
0: We have many duties.
1: Dhaneshana, dhareshana, putrechana, ఇంకా ఎన్నో ఏషియన్ లాట్లున్నాయి.
0: There are so many duties and responsibilities, money, wife and children.
1: దీన్ని వదలనక్కర్లేదు.
0: You don't need to give them up.
1: నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకో.
0: Do your duty.
1: ఎట్లా?
0: How?
1: నీవు ఒక డ్రామా లోపల ఒక ఫాదర్ యాక్ట్ చేస్తున్నావు.
0: There in a drama you are acting.
1: A father act.
0: The role of a father.
1: నీకు ఒక కొడుకు ఉన్నాడు.
0: You have a son.
1: ఆ కొడుకు ఒక జబ్బు చేసింది.
0: He falls sick.
1: నీవు బాధపడుతున్నావు.
0: You are feeling sad.
1: కానీ నిజంగా చూస్తే నీవు తండ్రి కాదు.
0: Truly speaking, you are not father.
1: నీకు కొడుకు లేదు.
0: Nor have you a son.
1: వాడు జబ్బుతోనో పట్టం లేదు.
0: He is never sick.
1: నీవు ఏడ్చడమూ లేదు.
0: You don't cry.
1: ఇవన్నీ డ్రామాలో ఒక యాక్టింగ్.
0: It's only acting on the stage.
1: నీవు ఏడ్చే సమయంలో కూడాను నేను ఫలాని బాయ్ని నిర్వర్తించుకో.
0: Do your duty.
1: ఎట్లా?
0: How?
1: నీవు ఒక డ్రామా లోపల ఒక ఫాదర్ యాక్ట్ చేస్తున్నావు.
0: There in a drama you are acting.

0: కొన్ని డ్రామాలో ఒక యాక్టింగ్.
1: ఇట్స్ ఓన్లీ యాక్టింగ్ ఆన్ ది స్టేజ్.
0: నువ్వు ఏడ్చే సమయంలో కూడాను నేను ఫలాని బాయ్ని, ఫలాని స్టాండర్డ్ చదువుతుండేటువంటి వాడిని.
1: Even as you cry on the stage, you know that I am so and so studying such standard class.
0: నా కొడుకు జబ్బు చేశాడు అనే చింతన లోపల కూడాను నా కొడుకు కాదు వీడు ఫలాని క్లాస్ బాయ్.
1: Even as you cry thinking that your son fell sick, you know pretty well that he is not your son.
0: నేను అంతా కూడాను నీ యొక్క యాక్టింగ్ కరెక్ట్ గా చేసేయి.
1: Act well on this stage.
0: కానీ ఎంత యాక్ట్ చేస్తున్నప్పటికీ నీ పేరు నీవు మార్చటం లేదు.
1: You may act very well, but you are not forgetting your true name.
0: నాగయ్య వచ్చాడు, త్యాగయ్య వేషం వేశాడు.
1: నాగయ్య ప్లేడ్ ది రోల్ ఆఫ్ త్యాగయ్య.
0: నేనెందు పోదురా పాడుతున్నాడు పాపం.
1: He went on singing.
0: త్యాగయ్య వలే పాడుతున్నాడు.
1: Singing exactly like త్యాగయ్య.
0: కానీ త్యాగయ్య వలే పాడుతున్నప్పటికీ అతను నాగయ్య కానీ త్యాగయ్య కాదు.
1: He may sing like Chagaya, yet he is only Nagaya.
0: ప్రేక్షకులకంతా అతనికి కేవలము త్యాగయ్యని.
1: The whole audience will take him as Chagaya.
0: వెనుక్కు పోతానే స్టేజ్ వెనుక్కు పోతే ఏం నాగయ్య చాలా బాగా యాక్ట్ చేశావు అంటారు.
1: When the moment he goes back behind the screen, everybody will say, Nagaya, you acted well.
0: పైన నాగయ్యని, స్టేజ్ వెనుకలా నాగయ్యని, పాడేది నాగయ్యనే, యాక్ట్ చేసేది నాగయ్యని.
1: Therefore, on the dais, behind the screen, the one who sings, the one who acts the same
0: way. Kaani stage names matram, acting matram difference ga untundadi.
1: But there is only change in acting.
0: Adhe vidhamgane.
1: Similarly.
0: Prati vyakti kudanu.
1: Every person.
0: Acting pratyekanga chestunnadu.
1: Is acting separate.
0: Aa stage yokka peru roopanamam veru veruga untunnayi.
1: The stage name and form.
0: Kaani atani nijanamamu atmane.
1: But he is truly speaking his true name.
0: Daani maravakoodadu.
1: One should not forget it.
0: దానిని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ నీవు ఏమి యాక్ట్ అయినా చేయి.
1: థింకింగ్ దట్ యు ఆర్ ఆత్మ, యూ కెన్ యాక్ట్ ఇన్ ది వే యూ వాంట్.
0: ఇది సరి అయినటువంటి జీవితమునకు ఆదర్శవంతము, ఆనందవంతమైనటువంటిది.
1: దిస్ మేక్స్ యూ ఎక్స్టాటిక్, బ్లిస్ఫుల్.
0: ఒక్కొక్కరు నేను భగవంతునకు సర్వమును అర్పితం చేశాను, నేను శరణాగతిని పొందాను, కానీ నాకెందుకు ఇంకా ఈ కష్టము తీరలేదు.
1: Some say that I offered everything, sacrificed,
0: surrendered to God.
1: Why that I still have some bad qualities?
0: నన్ను ఎందుకు ఈ విధమైన బాధలు పెట్టటము?
1: Why should I be put to suffering?
0: చక్కగా పిల్లలు చాలా సూక్ష్మంగా మీరు గుర్తించాలి.
1: Students should understand very well.
0: నిజంగా నీవు శరణాగతుడే అయి ఉంటే ఈ కష్టాలు నీకెందుకు వస్తాయి?
1: Have you really surrendered?
0: Why ఈ భావాలు నీకెందుకు వస్తాయి?
1: Why do you have
0: ఈ భావాలు? నీవు తలవనే తలవవు.
1: You don't entertain such thoughts.
0: కష్టములు అని విచారించనే విచారించవు.
1: You will not be worried of the difficulties.
0: కనుకని శరణాగతి కాలేదన్నమాట.
1: Means you have not totally
0: శరణాగతి అయితేనా ఈ చింతలు నీవు కేర్ చేయవు.
1: Had you surrendered totally, you wouldn't have been bothered of the worry.
0: అదే విధంగానే దైవమే నీలో ఉండినప్పుడు, ఉన్నప్పటికీ దైవం నాలో ఉన్నాడు అనే విశ్వాసం లేనప్పుడే ఈ బాధలన్నీ నిన్ను చుట్టి వస్తాయి.
1: Because you don't have the faith that God is in you, you are suffering.
0: కానీ మానవుడు పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని తన యొక్క స్థితిగతులను చక్కగా సమయస్ఫూర్తిగా విచారించి అతని రూపనామములు పేరు వేరుగా ఉంటాయి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ద కండిషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వి హావ్ వేరీడ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏ క్రిస్టియన్స్ అంతా చెప్పని, ఏ ముస్లింని చెప్పని, ఏ పర్షియన్స్ చెప్పని, ఏ బుద్ధులు చెప్పని, ఏ హిందువులు చెప్పని, ఎవరు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
1: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లింస్ ఆర్ బుద్ధిస్ట్ ఆర్ హిందూస్, బట్ గాడ్ ఈజ్ వన్.
0: కానీ మన మన యొక్క సమాజం యొక్క నిబంధనలు, మన యొక్క గుంపుల యొక్క సిద్ధాంతములను మనం పురస్కరించుకుని వేరు వేరు రూపనాములుగా మనం అనుభవిస్తున్నాం.
1: బేసింగ్ ఆన్ అవర్ ఐడియాలజీస్ అండ్ డిఫరెంట్ ఫెయిత్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్.
0: బ్రాహ్మణుడున్నాడు.
1: ఇస్ ఓన్లీ వన్ బ్రాహ్మణ్.
0: ఆయన వంటింట్లో వంట చేస్తున్నాడు.
1: హీ కుక్స్ దేర్ ఇన్ ది కిచెన్.
0: ఆయన చేసే పనిని పురస్కరించుకుని అతను వంట బ్రాహ్మణుడు అంటున్నాం.
1: బేసింగ్ ఆన్ ద వర్క్ హీ డస్, వీ కాల్ హిమ్ బ్రాహ్మణ్ కుక్.
0: ఇంకా గుడి లోపల పోయి పూజ చేస్తున్నాడు.
1: అండ్ అనదర్ బ్రాహ్మణ్ ఆఫర్స్ వర్షిప్ ఇన్ సేమ్ బ్రాహ్మణ్ ఆఫర్స్ వర్షిప్ ఇన్ ది టెంపుల్ సేమ్ బ్రాహ్మణ్.
0: దేవాలయంలో పోయి పూజ చేస్తున్నాడు.
1: ఓ హీ డస్ వర్షిప్ దేర్ ఇన్ ది టెంపుల్.
0: అతను పూజారి బ్రాహ్మణుడు.
1: అండ్ హీ ఈజ్ ఎ బ్రాహ్మణ్ ప్రీస్ట్.
0: ఎందుకు ఇక్కడ వంట బ్రాహ్మణుడు అని, అక్కడ పూజారి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణే కాదా? కాదు, ఇక్కడ పని చేస్తున్నటువంటి వంట పని, అక్కడ చేస్తున్న పని పూజ పని.
1: హియర్ బ్రాహ్మణ్ కుక్ అండ్ బ్రాహ్మణ్ ప్రీస్ట్.

0: based on the work
1: ikkada pujari brahmanudu akkada vanta brahmanudu
0: here he is the priest there he is the cook
1: madhyanam poyadu panchangam pettukoni andariki cheptunnadu
0: in the afternoon he was going through the almanac
1: akkada ma panchanga brahmanudu antuntaru
0: and we call him panchanga brahman
1: అదే బ్రాహ్మణ ఆఫీస్ లో పోయి ఒక అధికారిగా ఉంటాడు
0: దేర్ హీ గోస్ టు ద ఆఫీస్ అండ్ ఆక్యుపైస్ ద చైర్ ఆఫ్ అథారిటీ
1: బోస్ బ్రాహ్మణ పియా మా యొక్క అధికార బ్రాహ్మణ అంటారు
0: వి కాల్ హిమ్ బ్రాహ్మిన్ ఆఫీసర్
1: పనిని పురస్కరించుకుని ఏ పేర్లు వస్తున్నాయి
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ వర్క్ హీ డస్ హీ గెట్స్ ద నేమ్
1: అదే విధంగా ఈ జగత్ నాటక రంగం నందు వారు వారు నటించినటువంటి నటనలకు వారి వారు అనుభవించినటువంటి యొక్క పూర్వజన్మ సుకృతాలకు తగినటువంటి పేర్లు అక్కడ వస్తుంటాయి
0: In this drama of life, basing on our action and the past merit, we get that role.
1: Nijamuga, ivanni bhramane tappa satyalu okkati kaadu.
0: In fact, that's all illusion, nothing is true.
1: Manasu yokka prabhavame deeni yokka avasthalaku moola kaaranam.
0: The present plight is because of the effect of the mind.
1: Kanukane idi kevalam oka bhrama ani neevu talchukunte brahma neeku sakshatkaristadu.
0: The moment you feel that it is illusion, Brahma, you will have Brahma, the divine.
1: Leka nene Brahma anukunte Brahma paaripothundi.
0: When once you consider that you are God, this illusion will run away.
1: Ee vidhanga tanantanu telusukodaniki prayatnam chesinappudu entaina kudanu tamayaku tattvam artham avutundi.
0: If you know your own self, your true nature, you will understand everything else.
1: Okkati chinna chudandi. Echchata putte nachchatiki neguta naijam prani kotiki.
0: It should be natural for the living creatures to go back to the place of birth.
1: Samudram nunji suryuni yokka kaanti cheta samudra jalam anta aaviriga maaripothundadi.
0: Because of the heat of the sunlight, the water of the ocean transforms into the vapor.
1: Ee aaviriga maaripoyinappudu samudramlo unnatundi yokka ee uppu ruchi aavirlo undadu.
0: And the saltish taste or the salinity is not there in that vapor.
1: అక్కడ మధురంగా మారిపోతుందా.
0: It transforms into the sweet taste.
1: ఆయొక్క ఇది ఆవిరియే మేఘములుగా రూపొందుతుందాది.
0: The same water vapor settles as cloud.
1: ఈ మేఘములపైన చల్లటి గాలి వీచినప్పుడు వర్ష బిందువులు వలె కురుస్తున్నాయి.
0: Added to this, when there is cool breeze, they will come down as raindrops.
1: ఈ వర్ష బిందువులు ఒకదానితో ఒకటి చేరి చిన్న ప్రవాహంగా రూపొంది.
0: All these raindrops run as a flow.
1: ఈ చిన్న చిన్న రూపములన్నీ చేరి పెద్ద రివర్ గా నదిగా ప్రవహిస్తుంది.
0: All these little flows.
1: ఈ పెద్ద నది ఎక్కడపై చేరుతుందది?
0: This mighty river, where does it go?
1: సముద్రాన్ని పోయి చేరుతుందది.
0: It merges into ocean.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజం ప్రాణి కోటికి. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: This is the purpose of life, to go back to the place of origin.
1: ఇంకా రెండవది.
0: The second.
1: ఒక కుమ్మరి ఒక చెరువుకు వెళ్ళాడు, ఒక బండిలో మట్టిని తీసుకుని వచ్చాడు, తన ఇంటి ముందు పోసుకున్నాడు.
0: A potter went to a lake, collected all the mud and kept it in front of his house.
1: కానీ ఆ చెరువులో పోయి త్రొగినప్పుడు ఆ చెరువులో గుంత ఏర్పడిపోయింది.
0: As he collected the mud, there is a big pit there.
1: తన ఇంటి ముందు పోసుకున్నప్పుడు గుట్టగా రూపొందింది.
0: The very same mud in front of his house shaped into a big
1: heap. ఈ గుట్ట మట్టే గుంత మట్టి, గుంత మట్టే గుట్ట మట్టి.
0: Therefore, the heap of mud in front of his house is dug out of the pit over there.
1: Gunta digali gutta ekkali.
0: You have to get into that pit and you have to climb up this mound of
1: dina dinamu parts plates unta chestu chestu ragaga ee gutta kudanu tarigipothu vachindi.
0: As pots and plates are made out of this mud and
1: chine punye madhya lokam visanti madhyalo vachi padipoyinatundi ee matti anta kudanu chine punye madhyalo chininchipoyindi gutta.
0: The mud that is collected over there is exhausted as pots and plates are made.
1: Pots and plates chesi tirigi darini samskarimpa chesadu.
0: The pots and plates must be refined, must be
1: processed. Aa pachi patramlo neellu poste pagilipothundi kunda.
0: On the other hand, if you pour water straight away,
1: it
0: will break.
1: Agnilo vesi baaga kalchadu samskarimpa chesadu.
0: It must be refined and must be burnt in fire.
1: Agnilo vesi kaasinappatiki indulo posi neellu nilichipothunnayi.
0: As it is burnt in fire, water would remain there.
1: Chusara puram pachiga undinappudu posi neellanta kindaki pothunnayi.
0: When it was not processed, the water would drain out.
1: Pot kudamu virigipothundadi.
0: Even the pot also breaks.
1: Samskarimpabadin tarvata aa pot lo neellu nilichipothunnayi.
0: After it is processed and burned,
1: danini anekaraguga manam upayoginchukunnamu.
0: You make use of it in the way you want.
1: కానీ బావి నుంచి నీరు తెస్తున్నప్పుడు చేయి జారి కింద పడిపోయింది.
0: But as you fetch water from the well, you drop it and it falls on the ground.
1: ఆ పడిపోతానే ఆ ముక్కలు మనం తీసుకుపోతామా? లేదు, అక్కడే వదిలిపెట్టిపోతాం.
0: Do you collect those broken pieces? No, you
1: ఆ రోడ్డులో పడిపోయినటువంటి ముక్కలపైన లారీలు, బస్సులు, కార్లు, మనుషులు అన్ని విధాలు తొక్కటం చాలా తిరిగి కట్టగలిపి అది మట్టిగా తయారైంది.
0: On these broken pieces of this pot, many of the cars and vans also pass by.
1: ఎక్కడ పుట్టినంతటికి నేగుడనే
0: చెప్పుకోటికి
1: ఈ మట్టి మట్టి నుంచినే వచ్చింది. మధ్యలో పాటు ప్లేట్ అనేటువంటి రూపాలు ధరించింది. కట్టగలిపటికి వాటి రూపాన్ని కూడా మర్చిపోయింది, తిరిగి మట్టి దగ్గరికి పోయి చేరిపోయింది.
0: ఒరిజినలీ ఇట్ ఈస్ మట్ అండ్ ఇట్ ఈస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పాట్ అండ్ ఎ ప్లేట్ అండ్ దెన్ బికేమ్ మట్ అగైన్ ఫైనలీ.
1: కనుకనే తిరిగిపోవుట భక్తుని దీక్షనా. ఎక్కడి నుంచి వచ్చావయ్యా?
0: Where from have you come?
1: నేను ఎక్కడికి పోవాలి?
0: Where should I go?
1: అని ఎవరిని అడగనక్కర్లేదు.
0: You don't need to ask.
1: ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పో.
0: Go to that place where from you have come.
1: Maredu ninne darige bande Madhava. Maredu ninne darige bande Purandar Das cheptunnadu. Ninni marchipovadam chetane nenu ee dharaku vachi padipoyanu.
0: Purandar Das said, as I have forgotten you, this is the very same reason.
1: Ninnu marchipokunda unte nenu ikkada puttinde vaadini kaadu. నిన్ను మర్చిపోవటమే ఇక్కడ పుట్టడానికి మూల కారణం.
0: హ్యాడ్ ఐ నాట్ ఫర్గోటన్ యూ, ఐ వుడ్ హావ్ టేకెన్ బర్త్ అట్ ఆల్.
1: నన్ను పోషించలేవా?
0: కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ?
1: బెట్ట తుదియల్లి పుట్టిద వృక్షకే, బెట్ట తుదియల్లి పుట్టిద వృక్షకే. కొండపై భాగం లోపల రాతిపైన పుట్టినటువంటి ఒక చెట్టుకు కట్టెయను కట్టి నీరీరెదర్యారో, దానికి కట్టగట్టి నీళ్లు పెట్టి దాన్ని కాపాడించిన వాడు ఎవరు?
0: ఇట్ ప్లాంట్ దట్ హెస్ గ్రోన్ ఆన్ ద మౌంటైన్ టాప్ ద బేర్ రాక్, హూ వాటర్డ్ ఇట్?
1: అంతా నీవే పోషించావు.
0: యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్.
1: మన కంపౌండ్ ఒక మొక్క పెట్టి కావలసినంత ఎరువు వేసి నిత్యము నీరు పోస్తుంది, అది పెరగదు. కానీ కొండపైన పుట్టినటువంటి చెట్టు రాతిపైనే వేర్లంతా ఉన్నాయి, కానీ ఎంత సుక్షేమంగా పెరుగుతూ ఉంటుండాలి, అది భగవంతుని యొక్క.
0: వేర్ ఇస్ ద ప్లాంట్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్, దో ఇట్ ఈస్ వాటర్డ్ అండ్ మెన్యూర్డ్, ఇట్ విల్ నాట్ గ్రో. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎ ప్లాంట్ ఆన్ ద మౌంటైన్ టాప్ గ్రోస్ వెల్.
1: నెమెలిగే చిత్రబండి దేవరి యారో. స్వామి, ఈ నెమలికి ఇన్ని రంగులు వేసిన వారు ఎవరు?
0: Who painted different colors to this peacock?
1: Pavala dalatage kempittaryaro. Pachchani chilukaku yarrani mooti pettavu, enta andanga untundali.
0: Green parrot has got the red beak. Who made it?
1: Idi evaru vesaru ee paint?
0: Who painted that way?
1: Anta nide.
0: Everything you only.
1: Na

0: எனக்கு நீ நிறுவதனுக்க நான் யாக்கே படவா நான் யாக்கே. நீ எந்துக்கு பீடவாடன உத்தான்.
1: How can I be poor?
0: ஸ்ரீநிதி ஹரி, ஓ ஸ்ரீநிதி, నీవు నా ప్రక్కలో ఉన్నంత వరకు నేనెందుకు పడ పిచ్చివాడిని అవుతాను లేకపోతే బీదవాడిని అవుతాను.
1: యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ వెల్త్, యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ వెల్త్ వెన్ యు ఆర్ బై మై సైడ్. హౌ కెన్ ఐ బి పూర్? నో.
0: విద్య హేళువవనీనే, బుద్ధి కలిసువవనీనే. నాకు విద్య చెప్పేవాడు నీవే, నాకు బుద్ధి చెప్పేవాడు నీవే. ఉద్ధార కాజనక స్వామి నీవి.
1: యూ టీచ్ మీ, యూ ఆల్సో కరెక్ట్ మీ, యు ఆర్ మై టీచర్.
0: బుద్ధి చెప్పేవాడు,
1: ఉద్ధారం చేసేవాడు. యు ఆల్సో టీచ్ మీ, యు ఆల్సో రిడీమ్ మై లైఫ్.
0: పెట్టిగేయొళగిరువ స్వామి, పెట్టిగేయొళగిరువ అష్టాభరణ నీనే. శ్రేష్టమూర్తి స్వామి నీ నిరువదనక, పెట్టిలో పెట్టినటువంటి అష్టాభరణాలంతా నీవిచ్చినవే.
1: ఆల్ ది జ్యువెలరీ దేర్ అండ్ ఐరన్ సేఫ్ ఆర్ యోర్ గిఫ్ట్స్.

0: ఆకాశం వచ్చి నా తలపైన కూలినా నేను భయపడను.
1: Even the entire sky falls on my head, nothing is going to happen.
0: Annitiki nee unnavu,
1: you are there behind me.
0: Mudu sri purandara vitala nee vidhamele neevu na ventane jantane intane kantane untundaga naaku enduki bhayam.
1: When you are with me, around me, in me, above me, everywhere, why should I be afraid of anything?
0: కనుక నేను ఎక్కడా పోనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: నీవే నా వెంట ఉన్నావు అనేటువంటి విశ్వాసం రావాలి.
1: ఐ షుడ్ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ దట్ యు ఆర్ విత్ మీ ఆల్వేస్.
0: ఆ విశ్వాసం ఉన్నటువంటి వానికి ఎట్టి భయము ఉండదు.
1: ద వన్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్
0: ఎట్టి కొరత ఉండదు.
1: దేర్ విల్ నాట్ షార్టేజ్ ఆఫ్ డర్త్.
0: ఏ విధమైనటువంటి బీదరికము రాదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: నిరంతరము ఎందుకంటే శ్రీనిధి, శ్రీనిధి అయినటువంటి నీవే నా నిధిగా ఉంటుండగా నాకేం భయం.
1: When God, the very embodiment of wealth, is by your side, why should you be afraid of anything?
0: కనుక అన్ని నీవే చేస్తున్నావు.
1: You are doing everything.
0: నేను ఒక ఆట బొమ్మను.
1: I am only a puppet in your hands.
0: ఈ విధంగా మనం నేర్చుకొని మన కర్తవ్యాన్ని మనం పూర్తిగా నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: In full awareness of this, we have to discharge your
0: అంతా దైవమే ఇస్తున్నాడని అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: You should never pride yourself that God is doing
0: everything. నా ఇంటిలో ప్రవేశించలేదే అని మనం విచారించినప్పుడు ఎంత బుద్ధి తక్కువ.
1: హౌ ఫూలిష్ యు ఆర్ ఇఫ్ యూ థింక్ దట్ సన్ హాస్ నాట్ సెట్ ఇన్ దేర్ వైల్ సన్స్ లైట్ ఇస్ అవైలబుల్ ఆల్ ఓవర్.
0: వెళ్తూ ఇస్తున్నాడు.
1: ఈస్ దేర్ టేకింగ్.
0: కానీ నా ఇంటిలో ఎందుకు రావటం లేదు?
1: హౌ ఇస్ దట్ ఐ డోంట్ ఫైండ్ హిమ్ ఎట్ మై రెసిడెన్స్?
0: అప్పుడు సూర్యుడు కూడా పక్కను నవ్వాడట.
1: అండ్ సన్ ఆల్సో స్మైల్డ్ ఎట్ వన్ ఇన్స్టెంట్.
0: ఓ పిచ్చి మానవా,
1: ఓ మ్యాడ్‌క్యాప్,
0: అహంకార మమకారం అనేటువంటి ఒక గోడలు కట్టుకున్నావు.
1: యూ హ్యావ్ బిల్ట్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
0: అభిమానం అనేటువంటి కప్పును వేసుకున్నావు.
1: యూ హ్యావ్ గాట్ ద రూఫ్ ఆఫ్ పొసెసివ్నెస్. దెన్ హౌ కెన్ ఐ కమ్ ఇన్?
0: నీవు అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివే.
1: కట్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: నీ మమకారం అనేటువంటి టాపును తీసివేయ్.
1: అండ్ రిమూవ్ ద టాప్ ఆఫ్ అటాచ్మెంట్.
0: సీదా నేను లోపలొచ్చి ఉంటాను.
1: అండ్ ఐ విల్ కమ్ దేర్.
0: నీ పిలువనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఇన్వైట్ మీ.
0: నీవు నాకు ఆహ్వానం పంపనక్కర్లేదు.
1: ఇన్విటేషన్ ఇస్ నాట్ నెసెసరీ.
0: నన్ను నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ప్రే.
0: ఇస్ ఇట్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
1: ఇస్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
0: నేను తప్పక వస్తాను.
1: ఐ విల్ సర్టన్లీ కమ్.
0: అదే విధంగానే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు.
1: God is there.
0: కాని రాలేదు అనుకుంటున్నావు.
1: Yet you feel.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ అహంకార మమకారం అనుకుంటే ఒక దేహాభిమానం ఎక్కువగా పెట్టుకున్నావు.
1: You got this body attachment of ego.
0: ఇంకా మమకారం అనేటువంటిది పెద్ద టాపును వేసుకున్నావు.
1: అండ్ దేర్ ఇస్ దిస్ పొసెసివ్నెస్ అటాచ్మెంట్.
0: భగవంతుని లోపలనే బంధించినావు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ సైడ్ యువర్ మా. You have binded him over there.
0: ఇంకా భగవంతుడు నీకు ఎట్లా కనిపిస్తాడు?
1: Then how do you see?
0: నీలోనే ఉన్నాడు.
1: He's in you.
0: కానీ కనిపించడు. నివను నాకభయమివ్వక నిన్ను విడువను శ్రీరామ అడుగుదట కదలనివను. నిన్ను ఒక్క అడుగైనా ముందుకు నేను పోనివను.
1: ఐ విల్ నాట్ అలవ్ యూ టు స్టెప్ ఫార్వర్డ్.
0: గట్టిగా పట్టుకున్నాడు.
1: ఐ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ.
0: ఎట్లా నన్ను వదిలిపెట్టిపోతావు?
1: హౌ కెన్ యూ డ్రాప్ మీ అండ్ గో?
0: పిచ్చివాడా, నేను బయట ఉంటే కదా వదిలిపెట్టిపోవటము, లోపలనే ఉన్నాను.
1: ఐఎమ్ నాట్ అవుట్ సైడ్, ఐఎమ్ ఇన్ సైడ్ యూ.
0: నీ ఎందే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు నేనుగానే ఉన్నాను.
1: And
0: నేను నీవుగానే ఉన్నావు.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కనుక నన్ను వదిలిపెట్టిపోవటం అనేటువంటిది ఎక్కడ? అది నీ భ్రాంతి అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఇల్యూషన్ దట్ యు ఆర్ జస్ట్ అవే.
0: భగవంతుడు ఎవరిని వదలటం లేదు.
1: గాడ్ ఈస్ నాట్ లీవింగ్ ఎనీబడి.
0: ఎక్కడా పోవటం లేదు.
1: ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్.
0: ఉన్న చోటే ఉన్నాడు.
1: హీఈస్ వెరీ హ్యాపీ.
0: సర్వత్రా తానే ఉన్నాడు.
1: హీఈస్ ఎవ్రీవేర్.
0: అదే మొన్న కూడా ఒకతూరు చెప్పాను నీకు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: వేయబో అన్ని తలుపు. జీవుడు అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నాని, ఎవరైనా వచ్చి ఇందులో ప్రవేశిస్తారు ఏమో అని లోపల నుంచి ఒక విధమైన జీవభ్రాంతి అనేటువంటిది. వేయబోవన్ని తలుపు, తలుపు వేసుకో అంటుండాది జీవుడు.
1: ద ఇండివిజువల్ సోల్ ఇన్ ఎ డెస్పరేట్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ సాలిట్యూడ్ ఈజ్ అబౌట్ టు క్లోజ్ ద డోర్స్.
0: భగవంతుడు చెప్తున్నాడు, తీయమంటూ పిలుపు.
1: But God tells you, open the doors.
0: Jeevudenduko navugolupu.
1: And it's the individual spirit that smiles.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: When the entire universe is the temple of God.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: when the whole world is the temple of God. Where is the main door?
0: ఎక్కడ చూసినా మందిరమే ఉంటుంటే విశ్వమంతా మందిరమేగా ఉంటున్నప్పుడు ఇంక వీధి వాకిలి ఎందుకు?
1: When the whole world is the temple.
0: వేరే ఏదైనా ఇంకొక ప్రదేశం ఉంటే దానికి వీధి వాకిలి పెట్టుకోవచ్చును.
1: If it is separate, you can have
0: main స్థానమే లేదు.
1: There is no place for
0: జీవ పోవడానికి కూడా స్థానం లేదు.
1: There is no place for
0: ఎందుకు?
1: Then why main door?
0: అప్పుడు చెప్తున్నాడు జీవాత్మని

0: O individual, you will experience very heaven over there. That is the main door.
1: Yeyabhuvani talupu tiyamantu pilupu.
2: ఈ తలుపు పిలుపు రెండింటికి మధ్యలో ఉంటుండాలి ఈ సందేహము.
0: తలుపు ద డోర్, పిలుపు ద కాల్, దేర్ యు ఫైండ్ ద డౌట్.
2: దేయబోమ్ అనేటువంటిది జీవుడు, టీఎం అనేటువంటిది దేవుడు.
0: ఇట్ ది ఇండివిజువల్ సోల్ దట్ క్లోజెస్ ఇస్ గాడ్ హు వాంట్స్ ఇట్ ఓపెన్.
2: కదిలేటువంటిది జీవుడు, నిలిచేటువంటి వాడు దేవుడు.
0: ద వన్ దట్ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్, ద వన్ హూ స్టడీస్.
2: కదలనటువంటి వాడే దేవుడు.
0: గాడ్ ఇస్ స్టడీ.
2: కదిలేవాడే జీవుడు.
0: ద వన్ హూ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్.
2: ఒక పిట్ట లేత కొమ్మ పైన వాలినప్పుడు కొమ్మ అటు ఇటు అటు ఇటు ఊగుతుంది.
0: యాజ్ ద బర్డ్ రెస్ట్ ఆన్ ఎ బ్రాంచ్, ద బ్రాంచ్ మూవ్.
2: కానీ ఆ చిన్న పిట్ట కూడా భయపడదు.
0: ఈవెన్ దట్ లిటిల్ బర్డ్ ఇస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
2: ఎందుకంటే నేను కొమ్మను ఆధారం చేసుకోలేదు.
0: బికాస్ ఐ డోంట్ రిలై ఆన్ ద బ్రాంచ్.
2: నా రెక్కలను నేను ఆధారం చేసుకున్నాను.
0: ఐ డిపెండ్ ఆన్ మై ఓన్ వింగ్స్.
2: ఒక పిట్టకున్నటువంటి ఒక తన రెక్కలపైన విశ్వాసం ఈనాడు మనిషికి లేకుండా పోతుందాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్.
2: కష్టమో, ఏ కించిత్ బాధనో, ఏ కించిత్ విచారమో వచ్చేటప్పటికి అదిరిపోతున్నాడు ఈ మనిషి.
0: మ్యాన్ ఈజ్ కంప్లీట్లీ వరీడ్, గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ బికాస్ ఆఫ్ స్లైటెస్ట్ రీజన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
2: పిరికి మనిషి, పిరికి మనిషి.
0: హి ఈజ్ ఎ కవర్డ్.
2: అలాంటి పిరికి మనిషిని మనం కాకూడదు.
0: యు షుడ్ నెవర్ బి కవర్డ్.
2: మనం ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక దైవ చింతనతో కూడినటువంటి హృదయం కలవాడు కావాలి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ బి కరేజియస్, ద వన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్.
2: భుజబలము, బుద్ధిబలం కాదు నీకు ముఖ్యం కావాల్సింది.
0: ఇట్ ఈస్ నాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్.
2: దైవ బలము, ధర్మ బలము రెండు కావాలి.
0: యూ నీడ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ రైచువస్ కాండక్ట్.
2: నీకు చెప్పాను, భుజబలము గొప్ప దైవ బలము లేక దాసుడగును.
0: With all the physical strength and intelligence, if we don't have strength of God, you become a slave.
2: Karnudantati vaadu kadapatike mayye.
0: What happened to that mighty Karna at the end?
2: Yanta bhujabalamu buddhibalamu.
0: He's so strong and intelligent.
2: Satyam cheppalante Arjunudu kante goppa vaadu Karnudu.
0: Truly speaking, Karna is greater than Arjuna.
2: Suryuni yokka prasadamu.
0: He is the gift of Lord Sun.
2: Alanti కర్ణుడికి కట్టగలపటికి భుజబలం, బుద్ధిబలం పైన ఆధారపడ్డాడు. దుర్యోధన దుశ్శాసనాదులపైన ఆధారపడ్డాడు.
0: కర్ణ డిపెండెడ్ ఆన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలెక్ట్, దుర్యోధన అండ్ దుశ్శాసన.
2: కృష్ణుడు దగ్గరే ఉంటున్నప్పటికీ దైవమును ఆశ్రయించలేదు.
0: దో కృష్ణ ఇస్ క్లోజ్ బై,
2: అభిమానము, అభిమానము.
0: ద రీజన్ ఇస్ దిస్
2: స్వయంవరం సమయమునందు,
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవరం,
2: ద్రౌపది స్వయంవరం జరుగుతుండాలి.
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవర ఆఫ్ ద్రౌపది.
2: కానీ కర్ణుడు చాలా గొప్ప విలువిద్యలో ప్రవీణుడు.
0: కర్ణ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
2: అతను వెళ్ళాడు అక్కడ.
0: హి వెంట్ దేర్.
2: తెరమరగ ఉండినటువంటి ద్రౌపది చెప్పింది, క్షత్రియుడైనా కావాలి లేక మహారాజైనా కావాలి, వాడు మాత్రమే ఈ మత్స్యంత్రాన్ని కట్టడానికి, కొట్టడానికి అర్హుడవుతాడని.
0: ద్రౌపది సెడ్, హీ మస్ట్ బి గ్రేట్ వారియర్, ద వన్ ఆఫ్ కరేజ్. He must be born as a kshatriya who deserves, who is fit enough
2: poyyadu
0: hit this machayantra.
2: Yantranni cheta pattukunnadu. Ee maata vinatappudike avamananga tirigi enikochadu.
0: He went there, is about to hit it with all the bow and arrow, but he returned in
2: aa paristhitilo. Atanu sutuni kumarudu.
0: At that time he was the son of
2: Rajendruni koduku anaga emi గుర్రాలు కాపలా చేసేటువంటి వాడి కొడుకు అని చాక్కోవటం చేత.
0: అట్ ద టైమ్ హ్యాపెన్ టు బి ది సన్ ఆఫ్ ద పర్సన్ హు టేక్స్ కేర్ ఆఫ్.
2: కనుక క్షత్రియుడు కాదనుకున్నారు.
0: సో హి థాట్ దట్ హి ఇస్ నాట్ క్షత్రియ బై బర్త్.
2: ఇంకా రాజు కాదు.
0: హి ఇస్ నాట్ ఎ కింగ్ ఐదర్.
2: రెండింటికి అర్హత లేదు.
0: సో హి హస్ నో క్వాలిఫికేషన్, హి హస్ కెపాసిటీ.
2: కనుక వెనక్కి పోతున్నప్పుడు దుర్యోధనుడు పిలిచాడు.
0: As he was returning, Duryodhana summoned.
2: Tadeva lagnam srijanam, tadeva talabhanam, chandrabhanam, tadeva vidyabhanam, tadeva vidyabhanam. Ee vidhanga chakkaga aarogyam chesi, anandanga, tana yokka angarajyaniki adhipatiga chesadu.
0: And then Duryodhana coronated Karna as the king of Angarajya.
2: Dani valla aa abhimanam chetane Duryodhanudu cheddavadani telisi kudanu athaniki dasudaipoyadu.
0: Because of this attachment, though Duryodhana is bad,
2: kanuka abhimanam anetundi
0: dani.
2: ఎలాంటి పరిస్థితిని ఎందైనా కూడా మనం ధిక్కరించవలసింది.
0: అండర్ ఎనీ
2: చెడ్డవాడు చెడ్డవాడే.
0: యూ షుడ్ కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్.
2: నాకు ఈ రాజ్యమైన అక్కర్లేదు, కానీ ఇలాంటి చెడ్డవాడితో నేను చేరకూడదు.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్, బట్ ఐ కెనాట్ బి ఇన్ ద కంపెనీ ఆఫ్
2: మీ సహాయం నాకెందుకు.
0: ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్.
2: సర్వులకు చేసే సహాయం భగవంతుడు తానే చేస్తాడు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ హెల్ప్స్ ఎవ్రీవన్.
2: ఆ త్యాగం లేకపోయింది కర్ణుడిలో.
0: కర్ణ హాస్ నో స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
2: రాజ్యం పట్టాభిషేకం చేశాడు కదా అని లొంగిపోయాడు.
0: Because he was made a king, he submitted himself to Duryodhana.
2: Dushta chetusthayam lopulu okkadaipoyadu.
0: He was one among the four wicked.
2: Duryodhana, Dushyasana, Shakuni, Karnudu. Ee naluguru tho kuda cheripoyadu.
0: He was one among the four wicked people, Duryodhana, Dushyasana, Shakuni.
2: Kaani ee satyam Draupadiki purvame telusu.
0: But this truth is very well known to Draupadi even before.
2: కుంతి దేవి కుమారుడే.
0: దట్ ఈస్ వెరీ సన్ ఆఫ్ కుంతి.
2: అతను నా ఆరో భర్త అనేటువంటిది ఆమెకు ముందుగా తెలుసు.
0: షీ నోస్ ప్రిటీ వెల్ దట్ కర్ణ ఈస్ హర్ సిక్స్త్ హస్బెండ్.
2: ధర్మరాజు కంటే గొప్పవాడు.
0: దట్ ఈస్ గ్రేటర్ దెన్ ధర్మరాజు.
2: పెద్దవాడు.
0: ఈస్ ఆల్ ఎల్డర్ టు హిమ్.
2: కానీ ఆమెకు సర్వధర్మ స్వరూపిణి ఈ ద్రౌపది.
0: ద్రౌపది ఈజ్ వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ధర్మ.
2: కానీ అనేక మంది లోకులు కాకులు.
0: But the people are crows, as you know.
2: 5 మంది భర్తలుంటే ఎట్టబ్బు ఆయన పతివ్రత అంటావు.
0: How can you call her Pativrata, the woman of chastity?
2: కానీ ప్రపంచం తలచినట్టుగా 5 మంది పురుషులు కాదు ఆమె భర్తలు.
0: They are not actually 5 men.
2: పంచభూతములే ఆమె యొక్క ప్రాణములు రక్షించి పంచనాథులు అని చెప్పినాను.
0: There are 5 elements and they protected her. They have taken care of her.
2: ఒకానొక సమయం లోపల ఎవరు ఈ లోకంలో గొప్ప పతివ్రత, రుక్మిణియా, సత్యభామన, లేకపోతే జాంబవతియా, ఇంకెవరు అని ప్రశ్న వచ్చింది.
0: అట్ వన్ టైమ్ దర్ ఇస్ ఎ క్వశ్చన్, హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్ ఆల్ ద విమెన్, రుక్మిణి ఆర్ సత్యభామ ఆర్ జాంబవతి?
2: ఒక్కటే జవాబు చెప్పాడు ఆ సభలోపల కృష్ణుడు.
0: దేర్ ఇన్ ద పబ్లిక్ కోర్ట్ కృష్ణ గేవ్ వన్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్.
2: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగ పోక.
0: Husbands may 1,000 and odd things, but she would not oppose them.
2: Vari sevalu cheyaga teeradanaka.
0: To serve them she will never say, I don't have time.
2: Tanakununna daniche truptiganuchunundu.
0: She is satisfied with the lot on hand.
2: Draupadi ki saati e pativratayu ledu.
0: None would ever equal to Draupadi.
2: ఈ మూడు గుణములు ఆమె ఎందుకున్నాడు.
0: దీస్ త్రీ గ్రేట్ క్వాలిటీ.
2: అందువల్లనే అంత క్షమా గుణం కలిగినటువంటిది ద్రౌపది.
0: ద్రౌపది హెస్ గోట్ ఆల్ దట్ ఫర్ బ్యారెన్స్.
2: అశ్వత్థామ వచ్చి,
0: అశ్వత్థామ కే
2: నిద్రపోతున్నటువంటి కుమారులను 5 మందిని గొంతులు కోసుకొని వచ్చేసేసాడు.
0: యాక్చువల్లీ హీ బిహీటెడ్ ఆల్ ది 5 సన్స్ వైల్ దే వర్ ఫాస్ట్ అస్లీప్.
2: పోయి చూచింది ద్రౌపది.
0: ద్రౌపది వెంట
2: గుండె పగిలిపోయింది.
0: హీ కుడ్ నాట్ బేర్ హర్.
2: 5 మంది పుత్రులు గొంతులంతా వేడిగా ఉంది, దేహములంతా వేరుగా ఉంటుంది.
0: ఆల్ 5 సన్స్ దే వర్ బిహెడెడ్, ద హెడ్స్ ఆన్ వన్ సైడ్, ద బాడీ ఓవర్ దేర్.
2: పట్టలేని దుఃఖంతో అర్జున్ దగ్గరికి పరిగెత్తి వచ్చింది.
0: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్ అండ్ షీ అప్రోచ్డ్.
2: ఈ పని చేసింది ఆ బ్రాహ్మణుడు, మా దుర్మార్గుడు, వాడిని పట్టి తీసుకుని వస్తారని చెప్పాడు.
0: దట్ వికెడ్ బ్రాహ్మిన్ మస్ట్ హావ్ యాక్టెడ్, ఐ విల్ సర్టన్లీ బ్రింగ్ హిమ్ హియర్.
2: బ్రాహ్మణ ఈ పని చేయవలసింది.
0: ఇస్ ఇట్ ప్రాపర్ ఫర్ ద బ్రాహ్మిన్ టు డూ దాట్?
2: గురుపుత్రుడు ఈ పని చేయవలసింది.
0: షుడ్ ఎ సన్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్ డూ దట్ లైక్ దాట్
2: అని పట్టుకుని తెచ్చాడు.
0: అండ్ హీ వాస్ బ్రాట్.
2: వస్తే ఎంత క్షమాగుణమో చక్కగా అందరు కూడా గుర్తించాలి. ఈ క్షమాగుణాన్ని మనం తప్పక మనం జీవితంలో పెట్టుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ దిస్ క్వాలిటీ, నోబుల్ క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
2: ఆమె అశ్వత్థామను చూసేటప్పటికి పరిగెత్తిపోయి పాదాలపైన పడింది.
0: షీ వెంట్ ఇమీడియట్లీ ర్యాన్ అండ్ ఫెల్ ది ఫీట్ ఆఫ్ అశ్వత్థామ.
2: ఏమని కోరుతుంటుండాలి ఆమె?
0: వాట్ ఈస్ షీ వాస్ ఆస్కింగ్ ఫర్?
2: పరగం మా మగవరలందరూ బాణ ప్రయోగోప సంహరణ ద్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: You certainly understand that all my 5 husbands have learned this expertise of archery from Dronacharya.
2: Putrakritinunna dronudavu nee chittambulo lesham karuna sangamuleka శిష్య సుతులన్ ఖండింపగం పాడియా స్వామి. శిష్య సుతులన్ ఖండింపగా పాడియా.
0: యు ఆర్ ది సన్ ఆఫ్ ద్రోణాచార్య. ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ది డిసైపుల్ ది స్టూడెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ ద్రోణాచార్య?
2: అంతే కాదు, ఉద్రేకంబునరారు.
0: They have not come and attacked you.
2: శస్త్రధరులై యుద్ధావనిం లేరు.
0: They are not there on the battlefield with all the
2: weapons. కించి ద్రోహంబును నీకు చేయరు.
0: They have not done anything wrong to you.
2: బలోచ్చేకముతో చీకటిం భద్రాసక్తుల సంహరింప అకట నీ చేతులెట్లాడెనో, అకట నీ చేతులెట్లాడెనో.
0: వెల్ దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ద పిచ్ డార్క్ మిడ్ నైట్, హౌ కుడ్ యూ డూ దాట్.
2: చూచాడు భీముడు,
0: భీమా సౌద
2: పట్టలేని కోపంతో ఉట్టి దుమికాడు.
0: హి కుడ్ నాట్ కంట్రోల్ హిస్ యాంగర్ అండ్ ఫ్యూరీ. జమ్
2: కొడుకుల బట్టి చంపలేని కోపమునందు బాలమాతకు విడుమ్మటంతు చెప్పిడిది వెర్రిది ద్రౌపది.
0: హి సెడ్, ఓ ద్రౌపది,
2: కొట్టు పోయినారని ద్రౌపదికి పిచ్చి పట్టిపోయింది.
0: ద్రౌపది స్టాండ్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ద లాస్ ఇన్ ద డెత్ ఆఫ్ హర్ సన్.
2: లేకపోతే ఈ దుర్మార్గుడు, ఈ పాపుడైనటువంటి బ్రాహ్మణ పాదం పట్టటమా?
0: వై షుడ్ షీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ దిస్ బ్రాహ్మణ్ ద వికెడ్ మ్యాన్ హూ కిల్డ్ ది ఫైట్. Drop it, give leave.
2: దీనిని మీరలో చంపలేని నా పిడికిటి పోటున్న చిరము భిన్నము చేసేది సూర్యుడు నిందర్. నా పిడికిటితోనే వాడి తలను బ్రద్దలు చేసేస్తాడు.
0: లీవ్ మీ విత్ ది స్ట్రాంగ్ ఫిస్ట్, ఐ విల్ అటాక్ హిమ్ అండ్ కిల్ హిమ్ దేర్ అండ్ దెన్ ఇట్సెల్ఫ్.
2: మంచి శాంతి వచనాలు చెప్పింది.
0: షీ సెడ్ పీస్ఫుల్లీ విత్ ఆల్ ద పేషెన్స్.
2: అర్జునుడు కూడాను నా యొక్క మాట తప్పిపోతుంది.
0: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ బ్రేక్ మై ప్రామిస్.
2: కాబట్టి వీరిని క్షమించడానికి వీలు కాదు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గివ్ హిమ్.
2: అప్పుడు ఆమె చక్కగా భగవంతుని కృష్ణుని ధ్యానించింది.
0: దెన్ షీ ప్రేయర్ టు
2: కృష్ణ. ఉపాయ మార్గం చెప్పింది.
0: అండ్ దేర్ ఇస్ ఎ డివైస్ ప్లాన్.

0: శశ్వత్కీర్తి వెరుంగబుచ్చుకొని పాశవ్రాత బంధములన్ విశ్వాసమున నూక్షి ద్రొబ్బు శిబిరోర్ విభాగము బాసిపో. వెరచినవాణి,
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్,
0: వెరచినవాణి,
1: ద వన్ హూ ఇస్ ఫియర్స్ ప్రిటెండ్,
0: దైన్యమున వెదురు నొందిన వాణి,
1: ద వన్ హూ లాస్ట్ ఆల్ ది కరేజ్,
0: నిద్రమై మరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ ఫాస్ట్
0: అసలీప్, సౌఖ్యముగా మధ్యము ద్రావిన వాణి,
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటాక్సికేటెడ్,
0: బుడై పరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ స్లీపింగ్,
0: సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి,
1: ద వన్ విత్ పయస్ మైండ్, ద వన్ హూ షౌట్స్ ఫర్ ప్రొటెక్షన్,
0: కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గునా, ఫల్గునా చంపుట ధర్మము కాదు ఫల్గునా.
1: అండ్ విమెన్, ఇట్ ఇస్ నాట్ ధర్మ టు కిల్ దీస్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: మన చేతికి చిక్కినాడు కదా అని అతని ముక్కలు చేయటం మంచిది కాదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్,
0: ఇట్ ఇస్ మన క్షత్రియ ధర్మంకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఇస్ అగైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్షత్రియ.
0: నా కొడుకును చంపినది నాకెంత బాధగా ఉంటాదు, ఆ అశ్వత్థామను చంపితే అతని తల్లి కూడా నావలే బాధపడుతుంది కదా.
1: As I feel so sad for the death of my son, so also the mother of Ashwatthama.
0: మరణించిన వారెట్టైనా నా కుమారులు మరణించారు.
1: Those people who are dead and gone will not come back.
0: ఇంకా ఏ విధము చేసి ఏ కార్యంలో ప్రవేశించినా నా కొడుకులు తిరిగి రారు.
1: Whatever may be, I cannot bring back, resurrect
0: my son. మరొక తల్లిని ఎందుకు బాధ పెట్టాలి, నీవు ఆపండి అని చెప్పింది.
1: Why should I make another mother suffer? Leave him there.
0: ద్రౌపది యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఈ క్షమా గుణమే ఆ పాండవులందరినీ కట్ట కడపటి వరకు రక్షించి పోషించి కీర్తి మర్యాదలతో పల జగత్తుకు వ్యాప్తి గాపింపజేసింది ద్రౌపది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది నోబ్లెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ ద్రౌపది దట్ బ్రాట్ ద నేమ్ అండ్ రెప్యుటేషన్ టు ఆల్ పాండవస్.
0: కనుకనే ద్రౌపది ఆ ఇంటిని పద్ధతిని ఇల్లాల యొక్క గుణములో పైన ఆధారపడి ఉంటుంటాడు.
1: Everything depends upon the housewife, the respect and the
0: that
1: dignity of the family.
0: Chama gunanni penchukovali,
1: every woman should develop this quality.
0: Penchukovali kaani stree ki chaala pradhanamainatundi gunam.
1: Men also should have, but for women it's more important.
0: Aa chama gunamto entaina kuda sadhinchavachunu.
1: With this spirit of forgiveness,
0: chama guname daiva gunamu.
1: This quality, noble quality of forgiveness, is divine
0: for daivam yokka gift. Idi
1: it is highest God's gift.
0: Ramulantati vaadu ramana seetanu baasi పామరులే వలి ఏచ్చనన్న.
1: రామ హ్యావింగ్ లెఫ్ట్ సీత, హీ స్టార్టెడ్ క్రైయింగ్
0: తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: వాట్ డే, వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఈస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ, యు ఆర్ బౌండ్ టు సఫర్.
0: పాండవులు ఆకులలుములు మేసి అడవి పాలైపోయిరన్న.
1: ఇన్ దోస్ డేస్ పాండవస్ వెంట్ టు ద ఫారెస్ట్ ఈటింగ్ ద ట్యూబర్స్ అండ్ ద లీవ్స్.
0: ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా అనుభవించాలో అది చెప్పడానికి వీలు కాదు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వేర్ అండ్ హౌ, హూ కెన్ డిసైడ్.
0: కనుకనే జరగవలసింది జరుగుతుంది.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
0: ఇదంతా కూడా దైవ సంకల్పమే.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్.
0: మంచి జరిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఇఫ్ గుడ్ హ్యాపెన్స్, టేక్ ఇట్.
0: బ్యాడ్ జరిగింది, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: బ్యాడ్ ఆల్సో గుడ్ ఫర్ మీ.
0: రెండు కూడా మన మంచి కోసమే తలుచుకోవటమే. ఇది ఉత్తమమైనటువంటి ఒక బ్రహ్మతత్వం.
1: ద నోబ్లెస్ట్ way towards divinity is to consider with equanimity.
0: Pavitramaina vishalamainatundi anantamaina amrutamainatundi ee bhavam manlo undinappudu anta manaku vijayame vijayame vijayame.
1: When we develop that sacred nectar and immortal eternal true principle of this vastness, broad mindedness,
0: jeevitam
1: you are bound to be successful.
0: Sayapradanga jarigipothundi,
1: everything will be successful in all your endeavors.
0: Govinda Krishna jai గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై.

0: విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావములనెల్ల సమయజేసి ఐకమత్యము సహజీవనాధికములు తెలుపునదే విద్య సహజీవనాధికములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్మవలయు.
1: A student is supposed to know the objectives of education. What are the aims and objectives of education? It teaches you how to attain, how to establish universal peace, how to dispel the narrow-mindedness, how to attain, work for unity and cooperation. True education works towards these goals.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: రామతత్వము సర్వులను రమింపజేయునది.
1: ద క్యారెక్టర్ ఆఫ్ రామ అట్రాక్ట్స్ ఎవ్రీబడి.
0: ఇట్టి తత్వమును ఎన్ని దినములు చెప్పినప్పటికీ తనివి తీరదు.
1: దేర్ ఇస్ నో సాచురేషన్ పాయింట్. We will never get tired if we listen to the story of Rama every day.
0: Vintu, vintu, kokila ganamenu kulunu visuguputtundi.
1: By listening to this melodious singing of the cuckoo bird and nightingale, we may get tired at one moment.
0: Tintu, tintu, amrutamaina kulunu chedekkutundi.
1: Even if you are to taste nectar again and again, we may be vexed, disgusted with it.
0: Kani Ramacharitamu enta vinnanu enta tinnanu tanivi teeradu.
1: But we don't get tired nor disgusted even if we listen to Ramayana every day more and more.
0: Itivanti Ramacharitamunu evaru paadina, ఎవరు విన్నా, ఎవరు చదివినా, ఎవరు చదివించుకున్నా అంత అమృతమయమే.
1: Whosoever that sings the glory of Ramayana, whosoever that listens to the story of Ramayana, make others to sing and read for them, that's all nectarine and so sweet.
0: ఎప్పటి నుండి ఈ రామాయణం ఆరంభించుతూ ఆలకిస్తూ ప్రచార ప్రబోధములు సలుపుతూ వస్తున్నదో ఎవ్వరికీ తెలియదు.
1: నో వన్ నోస్ ది ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎపిక్ రామాయణ వెన్ ఇట్ స్టార్టెడ్.
0: కానీ కొన్ని గుర్తులను పట్టి ఇది ఈనాటిది ఆనాటిది అని రామచరితమును అనేక రకములుగా నిర్ణయిస్తూ వస్తున్నారు.
1: హౌఎవర్ బేసింగ్ ఆన్ సర్టన్ ఎవిడెన్సెస్ they estimate the origin of the epic Ramayana.
0: Ravanudu Sitanu Ashoka vanam teeskelidin tarvata aa madhya margamulo rathamulo cheptunnadu Ravanudu.
1: As Ravana was taking Sita, he was talking to her on the way.
0: Aanati vayasunu puraskarinchukoni సీత, నా వయసు ఈనాటికి 2000 సంవత్సరములు.
1: He said, Sita, my age is 2000 years.
0: నీ పతి రాముని యొక్క వయసు 40 సంవత్సరములు.
1: The age of your husband is 40.
0: నీ వయసు చూస్తామా 39 సంవత్సరములు.
1: You are 99 years old. 39 years old. 39.
0: ఇదే విధముగానే రామాయణం చెప్పుకునే సమయంలో కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.
1: Certain mistakes do happen as we narrate Ramayana.
0: Lokamulo bhumiki anantamaina shakti unnadi.
1: The planet Earth has got infinite power.
0: Bhumi aakashamulaku madhya lopala chaala vipreetamainatunti yokka shakti aavarinchi unnadi.
1: There is very wide range of energy, the power between earth and the ether, the space.
0: Kanukune bhumini aakashamu aakarshinchalekapothunnadi.
1: For that reason, earth is not able to attract the sky.
0: Bhumi shakti chaala ghanamainatundi.
1: The power of earth is mighty.
0: Itti shaktini puraskarinchukoni bhumi annintikini aalavalamainatundiga gocharistu vastunnadi.
1: And so earth planet could be the foundation, the bearer of the entire creation.
0: Idi magnet yokka shakti.
1: It has got the magnetic power.
0: Ee shaktini enni vidhamula parishodhanam chesinappudikini ee parishodhanala valla ee maatramu parishilana chikkaledu.
1: The investigation or inquiry has not yielded results.
0: Kanuka bhumi yokka shakti చాలా ఘనమైనటువంటిది.
1: సో ద పవర్ ఆఫ్ ఎర్త్ ఇస్ ఇన్ఫినిట్ మైటీ.
0: అట్టి భూదేవి యొక్క పుత్రికనే సీత.
1: సీత ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుకనే సీతను భూజాత అని పిలుస్తూ వచ్చారు.
1: సో షీఈస్ కాల్డ్ భూజాత.
0: కనుక రాముడు శివధనస్సును విరిచే సమయం లోపల భూమాత చాలా ఆనందించింది.
1: సో వెన్ రామ లిఫ్టెడ్ దిస్ బౌ శివధనుస్, భూమాత వాజ్
0: వచ్చిన రాజులందరూ కూడాను వయసు మీరినటువంటి వారు.
1: ఆల్ దోస్ కింగ్స్ దట్ వర్ దేర్ ఇన్ ది అసెంబ్లీ వర్ ఏజ్డ్
0: అండ్ చందములయందు వికారములైనటువంటి వారు.
1: అండ్ ది మోస్ట్ ఆఫ్ దెం ఆర్ నాట్ ప్రెజెంటబుల్.
0: రాములు చాలా యువకుడు.
1: Rama was quite young enough.
0: అతని అందము వదనాతీతము.
1: హి ఇస్ వెరీ హ్యాండ్సమ్ బియాండ్ ఆల్ నరేషన్. He is so handsome.
0: నా బిడ్డకు తగినటువంటి వాడు ఈ రాముడు.
1: And he is the right man, correct match for my daughter.
0: కనుక ఇతని యొక్క పరిశీలనలు ఎందు ఏమాత్రం కూడాను అపజయం కాకుండా చూసుకోవాలి అని తానే తాను సంకల్పించుకున్నది.
1: So the earth has decided to herself that Rama will never lose here in this test.
0: శివధనస్సును ఎత్తే సమయం లోపల రాములు ఎడమ చేయి పట్టాడు.
1: While lifting the Shivadhanus, Rama caught hold of his left
0: hand. అనగా ఒక్క ఎడమ చేత్తో మాత్రమే తాను ఎత్తగలడు అనేటువంటి యొక్క ఇది ప్రపంచానికి ప్రచారం చేసే నిమిత్తమై ఆ రకంగా పూనుకున్నాడు.
1: He has picked it up with his left hand so that the whole world could know that it's enough, his left hand is enough to lift it.
0: ఇది భూమాత యొక్క మహత్తరమైనటువంటి యొక్క పవిత్రమైన శక్తియే.
1: This is sacred infinite magnetic power of the Mother Earth.
0: ఆ శివధనస్సు యొక్క వెయిట్ తగ్గించింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ రిడ్యూస్డ్ ది వెయిట్ ఆఫ్ శివధనస్.
0: రాముని యొక్క శక్తి బలపరిచింది.
1: అండ్ ది పవర్ ఆఫ్ రామ వాస్ స్ట్రెంగ్థెన్డ్ మచ్ మోర్.
0: ఈ విధంగా భూజాత ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అనుకూలం కలుగుతుందో ఆ అనుకూలానుసారంగా వర్తించేటువంటిది భూజాత.
1: భూజాత ప్రొవైడెడ్ ఆల్ దాట్ విచ్ వాస్ యాక్చువల్లీ రిక్వైర్డ్.
0: కనుక భూమి యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వము చాలా వర్ణనాతీతము.
1: ద వాస్ట్నెస్ అండ్ ద పవర్ ఆఫ్ ఎర్త్ వన్ కెనాట్ నరేట్ ఇన్ ఫుల్.
0: అయితే ఈ భూమి యందు ఏ ఏ రసశస్త్ర సమత్వములు ఏ యొక్క పదార్థములు ఇమిడి ఉన్నవో ఆ సమస్తము కూడాను ఒక్క మానవుని యొక్క దేహమునందే ఇమిడి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది ఓర్స్, ది మెటల్స్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఎర్త్ are equally present in the human body. That essence is present within the human body. So also electric power.
0: కేవలము ఇది అది అని చెప్పనక్కర్లేదు. సర్వ శక్తులు కూడాను భూమి యందు ఉన్నటువంటి శక్తులు అన్ని కూడాను ఒక్క మానవుని యందే చేరి ఉన్నవి.
1: All sorts of power of Mother Earth are latent in every man.
0: కానీ మానవుడు ఇన్ని శక్తులు కలిగినటువంటి వాడు నేను అనేటువంటి విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బట్ man is not aware of the immanent power.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోవచ్చును.
1: Just think of this latent divinity, how powerful it is within you.
0: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
1: Man is highly powerful.
0: తలచుకుంటే ఏమైనానో చేయగలడు.
1: If he determines, he can accomplish anything.
0: ఈనాడు సైన్స్ అనేటువంటి యొక్క ప్రభావం చేత చంద్రమండలం పోగలిగాడు.
1: Because of the advancement in the field of science, man could reach moon.
0: చంద్రమండలంలో ఉన్నటువంటి యొక్క మట్టిని కూడా తీసుకుని వచ్చాడు.
1: He could collect the dust from moon.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము మానవుని యందు ఆవిర్భవించినటువంటి శక్తిదే.
1: That's all due to the mighty power of man.
0: మానవుడు సంకల్పించుకుంటే ఏమైనా చేయగలడు.
1: It is his thought, the power of the thought, the will of man.
0: అట్టి శక్తివంతుడైనటువంటి మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Being so powerful, he is not able to cognize.
0: ఈనాటి ప్రపంచమునందు ప్రతి భక్తి కూడాను చూచిన వారందరినీ నీవెవరు నీవెవరు నీవెవరు అని ప్రశ్నిస్తుంటారు.
1: So we go on putting this question, whosoever we meet on the way, who are you, who are you?
0: కానీ నీవెవరు నీవెవరు అని ప్రశ్నిస్తున్నాడే కాని మానవుడు నేనెవరు అనేటువంటి దాన్ని తనను తాను ప్రశ్నించుకోవటం లేదు.
1: Man goes on questioning, who are you? But he doesn't put a question to himself, who am I?
0: నేనెవరు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే అందులోనే సర్వ సమస్యలు కూడా తీరిపోతాయి.
1: If you put a question to yourself, who am I? The rest will be known to you.
0: ఇలాంటి ఒక్క క్వశ్చన్ ముందు మాత్రమే సర్వము ఇమిడి ఉంటున్నది.
1: Whole thing is contained in the answer to this question.
0: సీతను అరణ్యమునకు తీసుకుని పోతున్నాడు.
1: సీత వాస్ టేకెన్ టు ద ఫారెస్ట్.
0: అక్కడ నుంచి తిరిగి సముద్రాన్ని దాటించుకుని తీసుకుని పోతున్నాడు.
1: అండ్ హీస్ టేకింగ్ హర్ అక్రాస్ ద సీస్.
0: కానీ ఇతని విషయవాసనలు అమితమైనటువంటి కనుకనే మొట్టమొదట ఈమెకు తన యొక్క అంతఃపురమును తన యొక్క ప్రభావమును తమ యొక్క శక్తి సామర్థ్యములను తమ యొక్క నగలను అన్నింటినీ చూపించాలి అని ఆశపడుతున్నాడు.
1: హీ వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్ టు హర్ హౌ పవర్ఫుల్ హీ ఈస్ హౌ రిచ్ హీ ఈస్.
0: అంతఃపురమునకు తీసుకుని పోయాడు.
1: హీ టేకెన్ హర్ టు ప్యాలెస్.
0: కానీ ఏ పురమునకు పోయినప్పటికీ సీత కన్నులు తెరిచి దేనిని చూడలేదు.
1: సీత డిడ్ నాట్ అబ్జర్వ్ ఎనీథింగ్ దేర్ ఇన్ ద ప్యాలెస్.
0: ఈ దృశ్యమును చూచి మండోదరి చాలా బాధపడుతూ వచ్చింది.
1: మండోదరి వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రావణ ఏమిటి నీకు ఈ పోయే కాలం?
1: రావణ వాట్ బ్యాడ్ టైం.
0: వినాశకాలే విపరీత బుద్ధి.
1: In fact, you will have this kind of
0: ఇటువంటి పతివ్రతి అయినటువంటి సీతామాతను నీవెందుకు తీసుకుని వచ్చావు?
1: వై హ్యావ్ యూ బ్రాట్ మదర్ సీత విత్ యూ?
0: మా మొసన్ ప్రాతన వ్రత కన్న కలదారు ఊరేందుకు మా నొసటి రాత అట్లా ఉన్నది.
1: దిస్ ఈజ్ అవర్ డెస్టినీ, ద ఫేట్.
0: కానీ సీతామాత యొక్క శక్తి సామర్థ్యంలో నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద పవర్ ద గ్రేట్నెస్ ఆఫ్ సీత.
0: కనుక మొట్టమొదట నీ తత్వాన్ని నీవు గుర్తించుకో.
1: సో ఫస్ట్ నో యువర్ ఓన్ నేచర్.
0: ఈమెను ఈ అంతఃపురంలో పెట్టడానికి వీల్లేదు.
1: యు కెనాట్ కీప్ హర్ ఇన్ ద ప్యాలెస్.
0: ఆమె ప్రశాంతంగా జీవించడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఎన్నుకో.
1: సెలెక్ట్ ఎ ప్లేస్ వేర్ షీ కెన్ హ్యావ్ ఎ పీస్ఫుల్ టైమ్
0: అని మండోదరి బోధించడం చేత.
1: బికాస్ మండోదరి ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
0: అశోకవనంలో ఒక ప్రత్యేకమైనటువంటి భవనం ఏర్పరిచి అందులో పెట్టాడు.
1: ఎ స్పెషల్ ప్లేస్ వాజ్ సెలెక్టెడ్ దేర్ ఇన్ అశోకవన ఫర్ హర్.
0: పతులు దుర్మార్గుడై పీడు అడవి వేడ మంత్రి అట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతకు హితమును గడపగా పడతులెపరు నరనివన్నను మండోదరి ఎట్టు భూమిని అన్నాడు.
1: మండోదరి ఇస్ మోస్ట్ వర్చ్యూస్ లేడీ బికాస్ షీ నెవర్ వాంటెడ్ రావణ టు టేక్ టు వికెట్ యాక్ట్స్ లైక్ దాట్. షీఈస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది విమెన్.
0: ఆమె ఎన్నియో బోధనలు చేసి ఎన్నియో విషయమంతా తెలిపి ఈ విధమైనటువంటి యొక్క మనసును నిగ్రహింపజేసింది.
1: షీ థాట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే షీ హాడ్ ఎ విజన్ అండ్ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ హిమ్.
0: రావణ
1: రావణ
0: నీవు రామచింతన చేయకుండా కామచింతన చేస్తూ ఉన్నావు.
1: రావణ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ రామ, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఆఫ్టర్ కామ ద డిజైర్.
0: నీ గతి చాలా పవిత్రమైనదిగా ఉండదు.
1: సో యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ టైమ్స్ గుడ్.
0: ఈ కాలం సమీపిస్తూ వచ్చింది.
1: ది ఎండ్ ఇస్ ఫాస్ట్ అప్రోచింగ్.
0: అది త్వరలో నేను ఈ యొక్క ప్రాణం కోల్పోతుంది.
1: వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు డై.
0: అందువల్లే ఈ విపరీతమైన బుద్ధులు నీకు పుడుతూ వస్తున్నాయి.
1: దట్స్ వై యు ఆర్ థింకింగ్ ఇన్ దిస్ వే.
0: స్త్రీలను కంటిదారులను కార్చనివ్వకూడదు.
1: No one should allow a woman to shed tears.
0: కంటిదారులు కారిస్తే అన్ని వెయ్యింతల కంటిదారులు నీవు కార్చవలసి వస్తుంది.
1: ఇఫ్ యు మేక్ హర్ క్షత్రియ షీ హావ్ టు క్షత్రియ 1000 టైమ్స్ మోర్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక స్త్రీకి బాధ పెట్టకూడదు.
1: సో నెవర్ మేక్ ఎ వుమన్ సఫర్.
0: స్త్రీని ఏమాత్రం కూడాను విచారించడానికి అవకాశం అందించకూడదు.
1: యు షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు హర్ టు వరీ
0: అని అనేక బోధనలు చేసింది మండోదరి.
1: మండోదరి టాట్ ఇన్ ఎవ్రీ వే.
0: ఒక దినము
1: వన్ డే
0: స్వయంగా మండోదరి సీత దగ్గరికి వెళ్ళింది.
1: మండోదరి వెంట్ టు సీత హర్ సెల్ఫ్.
0: తల్లి భూజాత నీకు ఒక నమస్కారము.
1: షీ జస్ట్ ప్రోస్ట్రేటెడ్ సాల్యూటెడ్ హర్.
0: నీవు మహా పతివ్రతవు.
1: యు ఆర్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: చాలా పవిత్రమైన జీవివి.
1: యు హావ్ గాట్ వర్చ్యూస్ లైఫ్.
0: నా పతి చాలా దుర్మార్గుడు.
1: మై హస్బెండ్ ఇస్ వికెడ్.
0: అది దుర్మార్గం యొక్క తత్వము ఈ విధంగా పాడైపోతూ వచ్చింది.
1: హిస్ వికెడ్నెస్ ఇస్ ద కాజ్ ఫర్ ద ప్రెసెంట్ ప్లైట్.
0: మంచి భావముల చేత సుఖమునందు మానవుడు.
1: Man will be happy by entertaining good thoughts.
0: దుష్ట భావముల చేత అతను దుష్టుడగును.
1: By wicked thoughts one turns wicked.
0: కనుక నీ దుష్ట భావములే అతని దుష్టత్వాన్ని పెంచుతూ వచ్చింది.
1: His cruelty is because of wickedness.
0: కనుక అతన్ని క్షమించి,
1: you pardon him,
0: నన్ను కరుణించి,
1: and you have mercy on me,
0: నా సుమంగళత్వాన్ని కాపాడమని కోరింది.
1: Please see that I continue to live as housewife.
0: కాని మండోదరి ఈ విధంగా సీతను కోరటమని ఎక్కడ కూడా నువ్వు కనిపించటం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ దిస్ కన్వర్సేషన్.
0: మార్గం యొక్క తత్వము ఈ విధంగా పాడైపోతూ వచ్చింది.
1: His wickedness is the cause for the present plight.
0: మంచి భావముల చేత సుఖమునందు మానవుడు.
1: Man will be happy.

0: Please see that I continue to live as housewife.
1: కానీ మండోదరి ఈ విధంగా సీతను కోరటమని ఎక్కడ కూడా నువ్వు కనిపించటం లేదు.
0: You don't find this conversation in any book.
1: కానీ మండోదరి కోరిన కోరిక గాని రాముడు చేసిన కోరికలు గాని దేనిని ఆమె చెవిలోకి చేర్చుకోవటం లేదు.
0: In fact, Sita did not listen to any of the requested prayers of Mandodari.
1: Kanuka Sita yokka chinta Rama chinta tappa anya chinta levu.
0: The reason is Sita has been constantly spending the time thinking of Rama alone.
1: Ee vidhanga unna samayam lopala
0: as things went on
1: prapanchikamainatundi paristhithulu tarumaravutu vachinayi.
0: Situations have been changing very fast.
1: Ee naadu undinattu gaane aa naadu kudanu అన్ని రకములైనటువంటి యొక్క భావములు తారుమారవుతూ వచ్చాయి.
0: We find the changing of the ideology, ideas in those days too.
1: సుఖమన్నదే కనిపించలేదు.
0: There's no trace of happiness.
1: ఎక్కడ చూసినా విచారము.
0: Everywhere anxiety.
1: ఎక్కడ చూసినా దుఃఖము.
0: Everywhere misery.
1: ఎక్కడ చూసినా కానీ ఏడుపులే.
0: People started crying.
1: లంక అంతా కూడాను ఏడుపులతో నిండి ఉంది.
0: The Lanka was full of cries.
1: కానీ రావణుని యొక్క భయం కోసమని ఎవరు ఎదురుగా ప్రదర్శించలేదు. కానీ లోపల అందరూ కూడాను భయ బాధపడేటువంటి వారే.
0: People didn't cry in front of Ravana because of fear, but within they were very sad.
1: Sita daggara
0: close to Sita
1: Vibhishana yokka bharya untundadi ekkada.
0: There is present the wife of Vibhishana.
1: Ame Sarama.
0: Her name is Sarama.
1: Aa Sarama Sitaku ento manchi bodhalu chestu vachindi.
0: Sarama was talking to Sita in a very good way.
1: Amma talli,
0: mother,
1: నీ పుణ్యమైనటువంటి సేవలు చేసుకునే భాగ్యం మాకు లభ్యమైంది.
0: ఐఎమ్ లక్కీ టు హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఆపర్చునిటీ టు సర్వ్ యూ.
1: మీ యొక్క పవిత్రమైనటువంటి గుణములే లంకను శాంతిపరుస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ లంక ఇస్ సో పీస్ఫుల్ బికాస్ ఆఫ్ యువర్ నోబిలిటీ.
1: కనుక రావణుడు సామాన్యుడు కాదు.
0: Ravana is not ordinary.
1: ఇంతటి దుర్మార్గుని చేతిలో నీవు పట్టడం మా దురదృష్టము.
0: ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ దట్ యు ఆర్ కాట్ బై దిస్ వికెడ్ మ్యాన్
1: అని అనేక రకములుగా ఆమెను ఓదార్స్తూ వచ్చింది.
0: షీ వాస్ కన్సోలింగ్ హర్ ఇన్ ఎవ్రీవే.
1: ఒక దినము లేచేటప్పటికీ
0: వన్ డే వెన్ షీ గాట్ అప్
1: ఈ యొక్క శరమకు ఒక విచిత్రమైన కల వచ్చింది.
0: శరమ హ్యాడ్ ఎ డ్రీమ్ దట్ నైట్.
1: ఆ శరమ యొక్క కుమార్తె కూడాను శాకిని.
0: ది డాటర్ ఆఫ్ శరమ ఇస్ శాకిని.
1: ఆ శాకిని కూడాను ఒక స్వప్నం వచ్చింది.
0: శాకిని ఆల్సో హ్యాడ్ ఎ డ్రీమ్.
1: లంక అంతా కూడాను ఎండిపోయినట్టుగా.
0: లంక వాస్ డ్రై.
1: వృక్షములన్నీ కూలిపోయినట్టుగా.
0: ఆల్ ట్రీస్ ఫెల్ డౌన్.
1: ఈ భవనం అనేటువంటిది రాజభవనం అంతా కూడాను నేలమట్టమైనట్టుగా.
0: ద ప్యాలెసెస్ వర్ బర్న్ డౌన్ టు యాషెస్.
1: త్రాగడానికి కూడాను నీరు లేకుండా రావణుడు అవస్థపడుతున్నట్టుగా.
0: యాజ్ ఇఫ్ ద రావణ వాస్ సఫరింగ్ ఫర్ వాంట్ ఆఫ్ వాటర్ టు డ్రింక్.
1: స్వప్నంలో చూచింది.
0: దట్స్ హౌ షీ డ్రీమ్డ్.
1: ఇది కేవలము తాను చేసుకున్నటువంటి పాప ఫలమే.
0: దిస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ ఓన్
1: యాక్షన్. తనలో తాను రావణుని నిందించుకుంటూ.
0: షీ వెంట్ ఆన్ బ్లేమింగ్ రావణ విదిన్.
1: శరమ చాలా బాధపడుతూ వచ్చింది.
0: శరమ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: ఈ బాధపడుతున్న సమయం లోపల
0: అట్ దిస్ టైమ్
1: రావణుడు వచ్చాడు.
0: రావణ కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
1: నిత్యము వచ్చేటువంటి వాడే వీడు.
0: ఎవ్రీ డే హీ విజిట్స్.
1: ఇంకేమి పని లేదు.
0: హీ హాస్ నో అదర్ జాబ్ టు డూ.
1: వచ్చేది కాలం నిర్ణయం చేసేది వెళ్లిపోయేది.
0: హీ ఫిక్సెస్ ద టైమ్ అండ్
1: రెండు దినములు ఇంకా మూడు దినములు ఇంకా అని ఈ రకంగా కాలాన్ని నిర్ణయం చేసిపోతుండేవాడు.
0: ఎవ్రీ డే దేర్ ఇస్ కౌంట్ డౌన్ 8 డేస్ 4 డేస్ 3 డేస్ లైక్ దాట్.
1: ఈ విధంగా చెప్పిపోతూ ఉంటే
0: దేనిని
1: ఈ సీత తీసుకోవటం లేదు.
0: సీత వాస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
1: ఒకనాడు శరమ దగ్గరకు వచ్చి
0: షీ కేమ్
1: తల్లి సీత పాదములు పట్టుకుంది.
0: షీ కాట్ హోల్డ్ ఆఫ్ ఫీట్ ఆఫ్ సీత.
1: తల్లి ఇది నా అదృష్టము.
0: మదర్ దిస్ మై
1: నా కుమార్తె యొక్క అదృష్టము.
0: దిస్ ద ఫార్చ్యూన్ ఆఫ్ మై డాటర్.
1: తల్లి బిడ్డలకి ఇద్దరికి మాత్రమే ఈ పాద సేవ చిక్కింది.
0: అండ్ మదర్ అండ్ సీ అండ్ మదర్ అండ్ డాటర్
1: నా పతి గుణవంతుడు.
0: హస్బెండ్ ఇస్ వర్చ్యూ
1: రామ భక్తుడు.
0: అండ్ ఇస్ డివోటీ ఆఫ్ రామ.
1: అతను రాముడి దగ్గర చేరినాడు సముద్ర తీరంలో.
0: అండ్ హీస్ ఇన్ కంపెనీ ఆఫ్ రామ ఆన్ ద అదర్ షోర్.
1: ఇది మా ఒక్క కుటుంబానికి తప్ప ఎవరికి ఇది ప్రాప్తించలేదు.
0: అండ్ ఇస్ ఓన్లీ వన్ డిజర్వ్డ్ దిస్ ఫార్చ్యూన్.
1: ఈ విధంగా పలికిన తర్వాత
0: ఆఫ్టర్ టాకింగ్ లైక్ దాట్
1: కొంత శాంతి కలిగింది ఈ సీతకు.
0: సీత హ్యాడ్ పీస్ అట్ దట్ మూమెంట్ ఆన్ లిసనింగ్ టు దీస్ థింగ్స్.
1: ఈ లోపలనే
0: ఇన్ ది మీన్ టైమ్
1: హనుమంతుడు ప్రవేశించాడు.
0: హనుమాన్ స్టెప్డ్ ఇన్.
1: ఎక్కడ చూసినా గాని తిరుగుతూ ఉన్నాడు సీతల కోసం.
0: హీ వెంట్ ఆన్ సర్చింగ్ ఫర్ సీత.
1: తనను తాను నిందించుకుంటూ ఉన్నాడు.
0: హీ వాస్ బ్లేమింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ నాట్ ఏబుల్ టు ఫైండ్.

0: అనుకుంటే స్త్రీలలోనే పోయి చూడాలి, కానీ మగవారిలో చూడటానికి వీలు కాదు కదా.
1: ఐ హావ్ టు సెర్చ్ ఫర్ సీత అమంగ్ విమెన్ ఓన్లీ.
0: కనుక ఈ హనుమంతుడు మొట్టమొదట అంతఃపురంలో ప్రవేశించాడు.
1: హనుమాన్ ఫస్ట్ గాట్ ఇన్ టు ద ప్యాలెస్.
0: ఈ యొక్క దుర్మార్గులైనటువంటి యొక్క స్త్రీల యొక్క పవిత్రము కానిటువంటి హృదయాలను చూచాడు.
1: అండ్ హి హస్ సీన్ ఆల్ ది వికెడ్ నేచర్
0: వికారమైన చర్యలతో ఉన్నారు.
1: They were there in a mysterious way.
0: తనను తాను నిందించుకున్నాడు.
1: He blamed himself.
0: ఎంతటి పాపం చేశాను నేను.
1: What a sin I committed.
0: ఈ దృశ్యంలో నేను చూడవలసింది.
1: Is this I am supposed to see?
0: రామచంద్రుని యొక్క ఆనంద స్వరూపాన్ని చూడాలి కానీ ఈ పాడు దృశ్యంలో నాకెందుకు?
1: I should see only Rama's beauty, not this ugly scene.
0: కానీ సీతా లక్ష్మణుని ఉంచుకొని నేను ఈ దృశ్యం చూచాను, కానీ ఈ దృశ్యం పైన నాకేమాత్రం భ్రాంతి లేదు.
1: With full concentration, Sita and Rama only, she
0: observed. అంతఃపురం ఎక్కాడు.
1: And then he climbed up.
0: కిందికి దిగాడు.
1: And he got down.
0: దిగితే తలకే అక్కడ పెద్ద అంతఃపురం యొక్క భవనము.
1: దేర్ హీ సా ఎ బిగ్ ప్యాలెస్.
0: ఆ విశాలమైనటువంటి హాల్ లోపల రావణాసుడు కొలువు తీరి ఉన్నాడు.
1: దేర్ హీ గో ఫైండ్ రావణ ప్రిసైడింగ్ ద కోర్ట్.
0: ప్రశ్న వేశాడు రాముడు.
1: Yes, put a question.
0: కోతి జాతివి నీవు.
1: యూ బిలాంగ్ టు మంకీ.
0: వనమెల్ల చరితీతివి.
1: యూ స్పాయిల్ ది.
0: నిన్నెవడు పంపించరా?
1: హూ సెంట్ యు?
0: హనుమంతుడు సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: నీ చెల్లి ముక్కు చెవులు అటుకోసి పంపినయ రాచధరుని నందంపెరా.
1: ద వన్ హూ హాస్ కట్ ఆఫ్ ది ఇయర్స్ అండ్ నోస్ ఆఫ్ యువర్ సిస్టర్ హాస్ సెంట్ మీ హియర్.
0: వరే, ఏ రాజును నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయ్యించేనురా.
1: నో వన్ అడ్రెస్ మీ లైక్ దాట్. షట్ యువర్ మౌత్, హీ సెడ్.
0: యక్షుడవు నీవు, బ్రహ్మత్పాదులకు నేను రామస్వామి పంటురా. ఎవరన్నా నిన్ను ఏమిరా అనలేదేమో, కానీ నేనంటున్నాను.
1: I'll address you in singular number. Nobody might have addressed you like that because I'm a messenger of Rama.
0: ఈ విధంగా రావణుతో వాదించి,
1: he was arguing like that.
0: తిరిగి బయలుదేరాడు.
1: He was returning.
0: ఈ కోపం చేత,
1: because of anger,
0: రావణు చాలా మండిపోతున్నాడు.
1: Ravana was furious.
0: సీత వార్త ఇంకా తెలిసిపోయింది.
1: The message of Sita was conveyed.
0: ఇంకా రావణు వస్తాడో ఏమో,
1: Rama might come anymore.
0: యుద్ధం జరుగుతుందో ఏమో.
1: War may take
0: place. Guilty conscious, తనలో తాను భ్రమించిపోతున్నాడు.
1: Because of guilty conscious, he was highly doubtful, very much worried.
0: చూచాడు పైన మేడ ఎక్కి.
1: He just climbed up the staircase and saw.
0: ఒక్కదగ్గర అశోకవనం చాలా వృక్షములతో కూడినటువంటిదిగా కనిపించింది.
1: అశోకవన వాజ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ట్రీ.
0: అక్కడికి జంప్ చేశాడు.
1: He jumped over there.
0: చేసేటప్పటికి ఒక చెట్టు క్రింద,
1: అండర్ ఎ ట్రీ,
0: చాలా తల వంచుకొని,
1: విత్ హెడ్ బెంట్,
0: మాసిన చీరతో,
1: విత్ అ డర్టీ
0: సారీ, సీతం వారు బాధపడుతూ ఉండాలి.
1: సీత వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: చెట్టు పైన నిల్చొని,
1: ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ,
0: ఈ దశరథామని యొక్క చరిత్రనంతా పాట పాడుతూ వచ్చాడు హనుమంతుడు.
1: హనుమాన్ స్టార్టెడ్ సింగింగ్ ద స్టోరీ ఆఫ్ రామ.
0: తల ఎత్తి చూచింది.
1: షీ లిఫ్టెడ్ హర్ హెడ్ అండ్ సాంగ్.
0: ఎవరి మారుతి?
1: హూ ఇస్ దిస్ మారుతి?
0: ఈమె ముందు పోయే సమయంలో మారుతిని ఎప్పుడూ చూడలేదు.
1: హీ నెవర్ సా మారుతి బిఫోర్.
0: ఈమె అంకకు పోయిన తర్వాత,
1: వెన్ షీ రీచ్ లంక,
0: ఈ సీతాన్వేషణ జరిగే సమయం లోపల రామలక్ష్మణుడు సుగ్రీవుణ్ణి చూచారు. సుగ్రీవుని దగ్గర ఉన్నటువంటి యొక్క హనుమంతుణ్ణి కూడా చూచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ రామలక్ష్మణ మెట్ సుగ్రీవ. దేర్ దే హ్యాపెన్ టు మీట్ హనుమాన్.
0: కనుక ఇతను క్రొత్తవాడు.
1: హీస్ క్వైట్ న్యూ టు హర్.
0: తల్లి,
1: మదర్,
0: నేను రామస్వామి బంటును అన్నాడు.
1: ఐఎమ్ ది మెసెంజర్ సర్వెంట్ ఆఫ్ రామ.
0: తల్లి, మీ పాదసేవకుణ్ణి అన్నాడు.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్, హీ సెడ్.
0: కానీ ఎన్ని మాటలకు ఆమె ఏమాత్రం ఊకొట్టలేదు.
1: షీ డిడ్ నాట్ నాట్ హర్ హెడ్.
0: ఈ రాక్షసులు ఎన్నో రూపములు ధరిస్తున్నారు.
1: ఇట్ మే బి ది నాక్ ఆఫ్ ది డెవిల్.
0: ఎన్నో మాయలు చేస్తున్నారు.
1: దే కుడ్ హావ్ డిఫరెంట్ నాక్స్.
0: వీడు కూడా నన్ను ఈ విధమైన మాయలో ముంచుతున్నాడు ఏమో అని బాధపడింది.
1: షీ వాస్ ఫెల్ సో సాడ్ థింకింగ్ దట్స్ ఆల్సో డిజైన్ ఆఫ్ ద డెమన్స్.
0: దుమికాడు ఆ చెట్టు కింద నుంచి.
1: హీ జస్ట్ జంప్డ్ ఫ్రమ్ ద ట్రీ.
0: నామస్మరణ చేసుకుంటూ,
1: డూయింగ్ నామస్మరణ,
0: తల్లి అని తనను తొడలో పెట్టుకున్నటువంటి ఒక ఉంగరం చూపించాడు.
1: షోన్ ద రింగ్ టు హర్.
0: రాములు తన ఉంగరమును సాక్షి నిమిత్తమై పంపించాడు సీతకు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ద రింగ్ ఆఫ్ రామ సెంట్ టు సీత యాజ్ ఎ ప్రూఫ్.
0: దానిని కన్నులకు అద్దుకుంది సీతం వారు.
1: షీ హస్ టచ్డ్ విత్ బోత్
0: హనుమాన్. నీవెంత అదృష్టవంతుడు పోయి
1: హనుమాన్, హౌ లక్కీ యు ఆర్.
0: ఈ రామచంద్రుడు నీకు ఇచ్చాడా?
1: రామ హస్ గివెన్ యు దిస్.
0: ఇది జనక మహారాజు కళ్యాణ సమయంలో పెట్టినటువంటి ఉంగరము.
1: దిస్ ఇస్ ది వెడ్డింగ్ గిఫ్ట్ బై జనక కింగ్.
0: అది తనకు గుర్తు వచ్చింది.
1: షీ కుడ్ రికలెక్ట్ దాట్.
0: అని రాములు ఎక్కడున్నాడు? ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
1: దెన్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ షీ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ వేర్ రామ ఇస్.
0: వస్తున్నాడు వస్తున్నాడు, నిన్ను కొనిపోతాడు, నువ్వేమి బాధపడనక్కర్లేదు.
1: హి సెడ్ హిస్ కమింగ్ కమింగ్ వెరీ సూన్.
0: నీకంత ఆతృతగా ఉంటే నా వీపు పైన కూర్చో, నేను ఒక నిమిషంలో తీసుకుని పోతాను అన్నాడు.
1: యు ఆర్ వెరీ మచ్ యాంగ్షియస్, కమ్ ఆన్ సిట్ ఆన్ మై షోల్డర్స్, ఐ విల్ టేక్ యు ఓవర్ దేర్.
0: హనుమాన్
1: హనుమాన్,
0: నేను నీ యొక్క భుజం పైన కూర్చొని,
1: ఇఫ్ ఐ సిట్ ఆన్ యువర్ షోల్డర్,
0: నేను రాముని దగ్గర పోయి చేరినానంటే,
1: ఇఫ్ ఐ రీచ్ రామ,
0: రావణుడు ఏ పని చేశాడో నీవు కూడా నువ్వు ఆ పని చేసిన వాడవుతావు.
1: ఇట్ అమౌంట్స్ ద సేమ్ యాక్ట్ డన్ బై రావణ హింసెల్ఫ్.
0: కనుక నేను ఇట్టి చెడ్డ పేరుకు నేను లోపడను.
1: సో ఐ డోంట్ గెట్ ఎ గుడ్.
0: రామునే రావాలి,
1: రామ హింసెల్ఫ్,
0: రావణ్ణి సంహరించాలి,
1: హ్యాస్ టు కిల్ రామ,
0: నన్ను చేపట్టి తీసుకుని పోవాలి,
1: దెన్ హ్యాస్ టు,
0: అంతవరకు నేను భరించుకుని ఉంటాను,
1: టిల్ దెన్ ఐ విల్ బేర్ ఆల్ ది
0: సఫరింగ్. ఈ వార్త రాముని చెవిలో వేయమని చెప్పింది.
1: కన్వే దిస్ మెసేజ్ టు రామ.
0: చాలా బాధపడుతూ ఈ మాట చెప్పి తిరిగి పంపింది.
1: అండ్ హి వాంటెడ్ హనుమాన్ టు రిటర్న్ విత్ దిస్ మెసేజ్.
0: ఈ హనుమంతుడు ఈ బాధను చూచి భరించుకోలేక తిరిగి రావణాసురం దగ్గరికి వచ్చాడు.
1: హనుమాన్ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్, హీ రిటర్న్ బ్యాక్ టు రావణ.
0: వచ్చి ఇంకా భరించుకోలేకపోయాడు.
1: వెల్ ఇట్ వాస్ సఫరింగ్ వాస్ అన్బేరబుల్.
0: అతన్ని అనేక రకములుగా దూషిస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ అక్యూజింగ్ హిమ్,
0: మహాపాపి అని కూడా నువ్వు నిందించాడు.
1: హి సెడ్ యు ఆర్ ది వర్స్ట్ ఆఫ్ ది సిటీ,
0: నిన్ను రాజులోని పెట్టుకోవటం ఈ ప్రజల యొక్క దోషమే.
1: ఇట్ ఈస్ ది మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ద పీపుల్ టు హ్యావ్ యు యాస్ ద కింగ్.
0: ఇలాంటి దుర్మార్గుడు రాజు అయిపోతే ప్రజలు కూడా ఇంకా ఇదే ఇలాంటి దుర్మార్గులే అవుతారు.
1: హి సచ్ ఎ బ్యాడ్ ఫెలో టు బి ది కింగ్, పీపుల్ ఆల్సో టర్న్ బ్యాడ్
0: అని చెప్పి,
1: సో సే,
0: తన్ను అనేక రకంగా దూషించాడు.
1: అండ్ హి అక్యూజ్డ్ హిమ్,
0: ఇంకా కాలహరణం చేయకూడదు,
1: హీ డిడ్ వాంట్ టు డిలే,
0: రాములకి ఈ సువార్తను పోయి అందించాలి అని వెళ్ళాడు.
1: దిస్ గుడ్ న్యూస్ హ్యాస్ టు బి కన్వేడ్ టు రామ అండ్ హీ రిటర్న్.
0: రాములు లక్ష్మణులు వానరులు ఈ యొక్క సముద్ర తీరంలో కూర్చున్నారు.
1: రామ లక్ష్మణ అదర్ వానరస్ వర్ వెయిటింగ్ దేర్ అలాంగ్ ద షోర్.
0: అక్కడికి వెళ్లి దుమికాడు.
1: అండ్ దెన్ హనుమాన్ వెంట్ దేర్.
0: అందరూ జయం జయం జయం జయం అని చాలా ఆనందంగా అరిచారు.
1: ఆల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇన్ ఆంటిసిపేషన్ ఆఫ్ ద విక్టరీ.
0: హనుమాన్
1: హనుమాన్,
0: నీ యొక్క పవిత్రమైనటువంటి సేవ చేతనే రాముని యొక్క మనసును ఆనందపరుస్తూ వచ్చావు.
1: హనుమాన్, బికాస్ ఆఫ్ యువర్ స్పిరిట్ ఆఫ్ సీక్రెట్ సర్వీస్ యు కుడ్ మేక్ రామా ఫీల్ హ్యాపీ.
0: మంచి వార్తను తెచ్చావు.
1: యూ బ్రాట్ గుడ్ న్యూస్,
0: శుభవార్తను నీవు అందుకొని వచ్చావు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు బ్రాట్ గుడ్ మెసేజ్,
0: రామునికంతా శుభమే కలుగుగాక.
1: అండ్ లెట్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెన్
0: అని వానరులందరూ కూడా నువ్వు ఆనందాన్ని నోడారు.
1: ఆల్ వానర్ సెడ్ గ్లోరీ బీ టు ది లార్డ్.
0: వెళ్లే సమయం లోపల
1: యాజ్ దే ప్రొసీడింగ్,
0: తన అనసూయ అగస్త్యుని భార్య అనసూయ దగ్గరికి పోయినప్పుడు అగస్త్య భార్య అనసూయ కొన్ని చీరలను కొన్ని నగలు పెట్టింది ఆ సీతకు.
1: అనసూయ ప్రెజెంటెడ్ ఫ్యూ జ్యూవెల్స్ అండ్ సారీస్ టు సీత.
0: కానీ దానిని ఒకదాన్ని ఎక్కడో దాచిపెట్టుకుని,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ కెప్ట్ వన్,
0: ఆ మణిని హనుమంతునికి ఇచ్చి పంపించింది.
1: అండ్ షీ సెండ్ దిస్ జెమ్ టు హనుమాన్.
0: ఆ మణి యొక్క సంగతి రామునికి తెలుసును.
1: రామ ఇస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దిస్ జెమ్.
0: దానిని చూసేటప్పటికి
1: ద మూమెంట్ హీ వాంట్
0: రామునికి చాలా ఆనందము వేసింది, దుఃఖము వచ్చింది.
1: రామ వాస్ సో హ్యాపీ బట్ హీ హస్ మిక్స్డ్ ఫీలింగ్.
0: కానీ క్షేమంగా ఉన్నదనేటువంటి వార్తను విన్నాడు.
1: బట్ ఇన్ హౌ హీ వాస్ హ్యాపీ దట్ సీత వాస్ సేఫ్ ఎనఫ్.
0: అప్పుడు
1: దెన్
0: అన్ని జరిగినవన్నీ చెప్తూ వస్తున్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ వెంట్ ఆన్ టెలింగ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్.

0: Sri Rama, listen to this news. Please listen to my message. And this is the gem of Sita which I am passing on to you.
1: Chalegi villula lopulanunna chilukariti valakutu niluchunna paluvuraksha samagulallanu balimito kadgamulu jalputu talalo drunche manchu vaichaga talladilledi Sita juchiti Sri Rama namanavi vinuma.
0: Sita was shivering like a parrot in a cage. Particularly when Ravana approaches every day and threatens to behead her, she is totally afraid of the situation.
1: Munduga a indrajittunu mukhyamaina prahastuni santasambuna vidu vidulu dontisadalu vaadamedalu rantu chesiri danjavarlanu kaantakeli gruhambularasiti Sri Rama namanavi vinuma. ఈ విధంగా చూచి వచ్చిన అన్ని కూడాను రాముతో చెప్తున్నాడు.
0: దట్ వాస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్ యాస్ నారేటెడ్ బై హనుమాన్ టు రామ.
1: ఈ మాటలు వినేటప్పటికి
0: హావింగ్ హర్డ్ ఆల్ దిస్
1: లక్ష్మణుడు అంబు తీశాడు.
0: లక్ష్మణ పిక్ అప్ ది ఆరో
1: అన్న లే
0: Brother, get up.
1: చలం కూడాను ఇక్కడ విశ్రాంతి తీసుకో.
0: We should not wait for a moment.
1: తక్షణమే వెళ్ళి.
0: Well, let's go immediately.
1: ఆ సీతామాత చాలా బాధపడుతూ ఉంటుంది.
0: Mother Sita is feeling really sad. We have to bring her now.
1: రాముని చెప్పాడు.
0: Rama said,
1: శాంతి శాంతి శాంతి.
0: He said, be peaceful, be peaceful.
1: దేనికి నీ మనం అవసరపడరాదు.
0: We should not be in haste.
1: తమరు సేయంగవలయు కార్యమును గుర్చి మంచి చెట్టెలు చక్కగా పొందుపరిచి చేయుటొప్పును కాకట్టి చింతలేక వేగిరించినచోనది విషమయగును అన్నాడు.
0: So one has to act in full consideration of the pro and cons of any of the task. One should not act in haste.
1: సుగ్రీవుడు
0: సుగ్రీవు
1: తన సిపాయలందరి కూడాను సందేశం పంపాడు.
0: సుగ్రీవ సెండ్ మెసేజ్ టు ఆల్ సోల్జర్స్.
1: అందరు కూడాను ఇంకా లంకలో ప్రవేశించాల్సిందే.
0: ఆల్ షుడ్ గెట్ ఇన్ టు లంక.
1: రావణ్ణి హతమార్చేంత వరకు కూడాను వెనుకు రాకూడదు.
0: వి షుడ్ నాట్ రిటర్న్ అంటిల్ వి కిల్ రావణ.
1: అనువద్ద అక్కడ సుగ్రీవుడు హనుమంతుడు జామవంతుడు వీళ్ళందరూ కూడాను పెద్ద పెద్ద వారందరూ కూడాను భయపడిపోయారు.
0: దేర్ ఆల్ ఎల్డర్స్ వర్ దేర్ సుగ్రీవ జాంబవాన్ దేర్ ఆల్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
1: అక్కడ చేరేటప్పటికి
0: when we were there
1: లంకంతా వణిగిపోయింది.
0: ఎంటైర్ లంక వాస్ షేకెన్.
1: చిన్న ఎక్కారు.
0: దే గాట్ అప్ ది
1: మతంగి పర్వతం పై నిల్చుకున్నారు.
0: దే వర్ ఆన్ ది మౌంటెన్ టాప్.
1: ఎక్కడ చూసినా గానీ కోతులే కోతులే కోతులే
0: ఎవ్రీవేర్ వానరాస్ మంకీస్.
1: ఈ కోతులు ఏనాడు కూడా లంకవాసులు చూడలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే నెవర్ స్టెప్ ఇన్ టు లంక.
1: ఎంత విచిత్రంగా ఉన్నాయి ఈ రూపాలు.
0: అని
1: ఆనాడు లంకను పరిస్థితి చూచి ముందుగానే అగ్ని పెట్టి వచ్చాడు హనుమంతుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హనుమాన్ హ్యాడ్ బర్న్ డౌన్ ది ఎంటైర్ ది ఫారెస్ట్ ఓవర్ దేర్. వాళ్ళు
1: వారంతా కూడా తర్కించుకుంటూ ఉన్నారు.
0: అండ్ దే వర్ ఆర్గ్యూయింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్.
1: ఎర్దమ్మాయి కోతి దిన్నెవరు బంపిరే నాతి మా వాడ గోడాడ చేసనే.
0: హూ హాజ్ సెంట్ దిస్ మంకీ అండ్ దిస్ మంకీ హాజ్ స్పాయిల్డ్ ద హోల్ atmosphere environment here.
1: Intintiki ni pantinchina valganti evarintiki bodume.
0: In fact this monkey has set every house ablaze.
1: Vintini ramulu bantunu janaki kanti ki challana yane.
0: And in fact I have seen Sita. I am so happy.
1: Itvanti panula ఇంటికి మింటికి నంటిన గది తెలియాడుదమ్మా ఈ కోతి దీన్నెవ్వరు పంపిన నాతి మా వాడ గోడాడ చేసిని. పరకాంతను చెరబెట్టిన రావణులకు పాపంబు పాపమాయని. ఈ మనుషులకు ఇంతటి ఫలమిచ్చిన దాత ఇంకేమందును. ఈ విధంగా ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: All the people in the place, they were extremely happy.
1: తిరిగి ఆ కోతి వచ్చింది.
0: And the monkey,
1: ఎర్దమ్మా ఈ కోతి,
0: where from has it come?
1: నిన్నెవరు పంపిన నాతి?
0: Who sent it?
1: ఈ విధంగా పలుకుతుంటుండగానే లంక అంతా వణికిపోయింది.
0: The entire Lanka was shaking.
1: మంత్రులు సామంత్రులు అందరూ కూడాను తమ తమ స్థానంలో తమ తమ దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: And in fact, everyone was taking care of one's own belonging.
1: ఈ రకంగా ఉన్న సమయ లోపలే,
0: when things were happening like that,
1: ఇక్కడ మరొక సమయం జరిగింది.
0: Another thing had happened.
1: ఈ లంకను దాటేటువంటి వారెవరు?
0: Who can cross?
1: హనుమంతుడు దాటాడు.
0: హనుమాన్ did it.
1: కానీ తిరిగి అందరూ ఏ విధంగా దాటగలరు?
0: How is it possible for others to follow him?
1: చెప్పేటప్పటికి రాములు ఒక అమ్మును వేశాడు సముద్రంపై.
0: Rama shot an arrow.
1: సముద్రము రాముని యొక్క దీంట్లో ఆజ్ఞలో మందిగేటువంటిది కనుకనే దారి ఇడ్చింది.
0: అండ్ ది సీ గేవ్ ద వే,
1: అందరూ బయలుదేరిపోయారు.
0: ఆల్ స్టార్టెడ్ మూవింగ్ అక్రాస్,
1: పవిత్రమైన పర్వతాన్ని ఎక్కారు.
0: దే గాట్ అప్ టు ది మౌంటైన్ టాప్,
1: ఆ పర్వతం పై నుంచి కేకలు వేస్తున్నారు.
0: దే స్టార్టెడ్ షౌటింగ్ దేర్.
1: ఈ శబ్దాన్ని భరించుకోలేకపోయాడు రావణుడు.
0: రావణ కుడ్ నాట్ బేర్ ద సౌండ్.
1: ఇంకా జరుగుతూ ఉండాలి ఏదో గొప్ప యుద్ధము.
0: A war is to take place.
1: ఈ యుద్ధంలో రావణ హతమారక తప్పదు.
0: రావణ ఇస్ బౌండ్ టు డై
1: అని ఎవరిలో వారు పరికాడుతుంటున్నారు.
0: ఈచ్ వన్ వాస్ థింకింగ్ లైక్ దాట్.
1: లంకిని కూడా చాలా భయపడిపోయింది.
0: లంకిని వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
1: ఈ దుర్మార్గునికి ఎందుకు పిచ్చి బుద్ధులు పుట్టాయి?
0: వై దాట్ దే ఆర్ యాక్టింగ్ ఇన్ ఎ వికెడ్ వే. వై
1: తన కోసమే కాకుండా లంక వాసులందరినీ భస్మం గావిస్తున్నాడే.
0: నాట్ ఓన్లీ హీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెత్ ఆఫ్ ఆల్
1: అని అందరూ కూడా లోపల రావణ్ను తిట్టుకునేటువంటి వారే.
0: ఆల్ వర్ బ్లేమింగ్ రావణ.
1: రావణ్ పై ఎవరు కూడా ఇష్టమైనటువంటి భావాలు కలిగినటువంటి వారు కాదు.
0: నో వన్ హ్యాడ్ ఎనీ గుడ్ ఐడియా, గుడ్ ఫీలింగ్ ఆన్ రావణ్.
1: ఈ విధంగా జరిగిన తర్వాత
0: యాజ్ థింగ్స్ పాస్ బై,
1: కడాతరికి యుద్ధం జరిగింది.
0: ద వార్ టుక్ ప్లేస్.
1: ఈ యుద్ధం చాలా ఘోరంగా జరిగింది.
0: అండ్ ఇట్ వాస్ టెరిఫిక్ వార్.
1: ఇంద్రుణ్ణి కూడా జయించినటువంటి వాడు ఇంద్రజిత్తు, రావణి కుమారుడు.
0: ఇంద్రజిత్ ఇస్ ద సన్ ఆఫ్ రావణ, హూ కుడ్ విన్ ఓవర్ ఇంద్ర.
1: మొదటి పెద్ద కుమారుడు,
0: ది ఎల్డెస్ట్.
1: ఆ ఇంద్రజిత్తు రెండవ దినం వచ్చాడు యుద్ధం లోపలికి.
0: ఇంద్రజిత్ కేమ్ ఆన్ ది సెకండ్ డే.
1: అతను వచ్చేటప్పటికి చాలా గొప్ప టిక్ టాక్ గా వచ్చేసాడు, అనగా చాలా గంభీరంగా వచ్చాడు.
0: హీ కేమ్ విత్ ఆల్ ది పారాఫెర్నేలియా.
1: వీరందరూ చూచి ఇతనే రావణుడేమో అనుకున్నారు పాపం.
0: పీపుల్ థాట్ దట్ హీ హింసెల్ఫ్ ఇస్ రావణ.
1: కానీ రావణుడు కాదు, రావణుడి కుమారుడు.
0: హీ ద సన్ ఆఫ్ రావణ.
1: మూడవ దినము అందరినీ ఒకరినొకరు తరిమేశారు, ప్రాణాలు తీశారు. ఐదవ దినము,
0: ఫిఫ్త్ డే,
1: ఒక మహా రావణుడు వలే ఉంటున్నాడు.
0: వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రావణ.
1: అంతటి శక్తి సామర్థ్యం కలిగిన వాడు ఆ సైన్యంలో మరొకరు కనిపించలేదు.
0: నన్ వుడ్ ఎవర్ ఈక్వల్ హిమ్ ఇన్ పవర్.
1: అప్పుడు
0: దెన్
1: విభీషణుడు చెప్తున్నాడు, రామ ఇతన్ని మీరు చంపాలి.
0: అండ్ విభీషణ వాస్ టెల్లింగ్ రామ,
1: ఇతన్ని చంపితే రావణ్ణి చంపినట్టే.
0: దెన్ ఇట్ అమౌంట్స్ టు
1: రావణ సైన్యం లోపల ఇతను మహా గొప్పవాడు.
0: హీస్ ది చీఫ్టన్, వెరీ మైటీ.
1: అయితే ఇతనికి చేతిలో ఉన్నటువంటి బొటన వేలును కొట్టండి మీరు అన్నారు.
0: బట్ హిట్ ఎట్ ది థంబ్ హి సెడ్.
1: ఈ బొటన వేలును కొట్టినప్పుడు చెప్పాడు తానే, దక్షిణాంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధాన లావుగా భంగమయ్యే ఎరుకు విలువిచ్చే కలిమికి హీనుడయ్యే పార్థునకు మనోరథి భాషనంతాని ఏ విధంగా అర్జునికి ఏ విధంగా చెప్పాడో అదే విధంగానే ఇక్కడ కూడాను చెప్పాడు రాములకు.
0: Just as had happened with the episode of Arjuna then, the same thing is narrated here. When the thumb is cut off, well, he will lose the battle.
1: కానీ రాములు సూటి పెట్టి తన సంకల్పమైతే దేనినైనా కొట్టగలడు.
0: Rama can act as per his will.
1: ఆ బొటన వేలిని కొట్టేటప్పటికే పడిపోయాడు ఆ సైన్యాధిపతి.
0: Thumb is cut off, he just fell on the ground.
1: అతను క్రింద పడిపోయేటప్పటికి
0: at that moment
1: విభీషణుడు కంటిదారాలు తుడుచుకున్నాడు.
0: విభీషణ ఇస్ వైపింగ్ అవుట్ హిస్ టియర్స్.
1: చూచాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ సా
1: విభీషణ, ఇంతమంది పోయినప్పటికీ నీవు ఏమాత్రం కంటిదారాలు పెట్టలేదే, ఇతను పోతే ఎందుకు నీవు కంటిదారాలు పెట్టావు అన్నాడు.
0: అండ్ హీ సెడ్ విభీషణ, లక్ష్మణ టోల్డ్ హిమ్ ఆబ్వియస్లీ దట్ యు ఆర్ క్రైయింగ్ నౌ.
1: స్వామి
0: స్వామి,
1: అతను నా ఏకైక పుత్రుడు.
0: హీ ఇస్ మై ఓన్లీ సన్.
1: నాకు ఒకే కుమారుడు.
0: ఓన్లీ సన్.
1: ఆ కుమార వాత్సల్యం చేత నాకు కంటిదారులు కారింది, కానీ నిజంగా వాడు పోవటమే మంచిది.
0: బికాస్ ఆఫ్ అఫెక్షన్ అండ్ అటాచ్మెంట్ ఐఎమ్ క్రైయింగ్.
1: వాణి బలమును పురస్కరించుకునియే రావణుడు ఇన్ని విధమైన దుర్మార్గ పనులు చేస్తూ వస్తున్నాడు.
0: రావణ వాస్ ఇండల్జ్డ్ ఇన్ వికెడ్ డీడ్స్ బికాస్ ఆఫ్ ది సపోర్ట్ ఆఫ్ దిస్ బాయ్.
1: ఇలాంటి వారంతా ఎంతమందో ఉంటున్నారు.
0: లాట్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ దిస్ టైమ్.
1: ఆ విభీషణ్ యొక్క కుమారుడు యొక్క చర్యలంతా కూడా రాముడు చక్కగా బోధించాడు.
0: అండ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఫుల్ ద పవర్ ఆఫ్ హిస్ సన్ టు రామ.
1: రెండవ దినం నుంచి అందరూ క్రమక్రమేణా చల్లబడుతూ వచ్చారు.
0: ఆల్ స్టార్టెడ్ లూజింగ్ ది బ్యాటిల్ డే బై డే.
1: కడపటి దినము వచ్చాడు కుంభకర్ణుడు.
0: దెన్ కేమ్ కుంభకర్ణ.
1: ఆ కుంభకర్ణుడు ఒక్క ఏటుతోనే కింద పడగొట్టారు.
0: అండ్ దెన్ హీ వాస్ షాట్ డెడ్ విత్ వన్ ఏరో.
1: ఎప్పుడూ నిద్రపోయేటువంటి వాడికి యుద్ధం ఏం చేస్తాడు? ఇంకా
0: ది వన్ హూ స్లీప్స్ కంటిన్యూస్లీ కాంట్ ఫైట్.
1: కడుపు నిండుకు తినటము, కంటి నిండుకు నిద్ర.
0: హీ ఈట్స్ ఇన్ ఫుల్ అండ్ స్లీప్స్ త్రూ అవుట్.
1: కానీ శరీరం మహాభారమైనటువంటిది.
0: బట్ హీ హాస్ గాట్ వెరీ హెవీ బాడీ.
1: పడిపోయాడు.
0: హీ ఫెల్ డౌన్ నేచురల్లీ.
1: కుంభకర్ణుడు పడిపోయేటప్పటికే
0: ఆఫ్టర్ హీ ఫెల్
1: ఒక కవి ఉండేటువంటి వాడు ఆ లంక లోపల.
0: దేర్ వాస్ ఎ పోయిట్ ఇన్ లంక.
1: కాళిదాస్ దగ్గర కూడా ఈ కవిత్వాన్ని పొందాడు.
0: Kailas also composed like this.
1: వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు.
0: They are three brothers.
1: రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు అని వీరందరికీ రెండవ వచనం బకారమే వస్తుండాలి.
0: రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, సెకండ్
1: విభీషణ రెండవ వచనం బకారమే.
0: విభీషణ సెకండ్ లెటర్ భ.
1: కుంభకర్ణ రెండవ వచనం బకారమే.
0: కుంభకర్ణ నెక్స్ట్ లెటర్ భ.
1: రావణుడు రెండవ వచనం
0: రావణుడు సెకండ్
1: బకారమే. కాబట్టి ఈ విధమైన యొక్క బకారములు భస్మైపోతాయి. ఇంకా
0: భ స్టాండ్స్ ఫర్ భస్మ యాష్.
1: ఆ చేసేటప్పటికీ
0: దట్స్ దన్.
1: తర్వాత రావణుడు వచ్చాడు.
0: రావణ కేమ్ లేట్.
1: రావణుడు వస్తుంటే తనకే భయము.
0: హిమ్సెల్ఫ్ వాజ్ అఫ్రైడ్ టు కమ్.
1: మొదటి దినం ఒక్కొక్క తలను కొట్టేశాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆఫ్టర్ అనదర్ హెడ్
1: తలలు పోతుంటే తిరిగి వస్తున్నాయి.
0: బట్ దే స్టార్టెడ్ రీఅపేరింగ్ అగైన్.
1: వస్తున్నాయి, తిరిగి ఖర్చుకుంటున్నాయి.
0: అండ్ దే రీజనరేటింగ్ అండ్ దెన్ గాట్ స్టక్.
1: ఛార్జింగ్ కాలేదు ఇంకా.
0: వెల్ హి డిడ్ డై ఫైనల్లీ.
1: అప్పుడు
0: దెన్
1: విభీషణుడి పక్క నుండి చెప్తున్నాడు.
0: విభీషణ బై హిస్ సైడ్ హి స్టార్టెడ్ టెల్లింగ్
1: స్వామి
0: స్వామి
1: ఈ దుర్మార్గులకు చావు సంగతి చెప్పడం కూడా పాపం లేదు.
0: Nothing wrong if I tell you the secret of it.
1: ఈ దుర్మార్గం నశించుకోవడం చాలా ఉత్తమం దేశానికి.
0: It's very good if you were to die.
1: నాకు రాజ్యం కావాలని ఆశ నాకు లేదు.
0: I don't want to be king.
1: కానీ ఈ దుర్మార్గం ఏంటి రావణుడు పోవాలి.
0: That wicked king should die.
1: అని చెప్పి
0: so saying
1: తొడపైన చూపించాడు.
0: And he has just showing the thigh part.
1: ఆ తొడపైకి కొట్టాడు రాముడు.
0: And Rama shot towards the thigh.
1: క్షణములో రావణాసుడు కింద పడిపోయాడు.
0: And Ravana fell on the ground.
1: మండోదరి వచ్చింది.
0: మండోదరి కే
1: మండోదరి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుండాది.
0: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: రావణ
0: రావణ
1: నేను ఎన్ని విధమైనటువంటి బుద్ధులు చెప్పాను నీకు.
0: ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్
1: పతివ్రతల జ్యోతికి నీకు పోవద్దు.
0: ఐ టోల్డ్ యూ నాట్
1: సాధ్యమన్న నీవు ముట్టవద్దు.
0: ఐ నెవర్ టోల్డ్ యూ నాట్ టు టచ్
1: నీకు ఈ పాపం అంతా కూడా పరిహారం అవుతుంది అది.
0: అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ యూ షుడ్ నాట్ కమిట్
1: చాలా పాపాన్ని ఒడిగట్టుకుంటున్నావు.
0: అండ్ యూఆర్ కమిటింగ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్
1: కనుక నీవు దీనికి పోకూడదు అని చెప్పి ఎన్నో చెప్పాను.
0: ఐ టోల్డ్ యూ నాట్ టు ప్రొసీడ్.
1: కానీ నా మాటలు వినలేదు.
0: యూ నెవర్ పే హీడ్ టు మై
1: మంచి మాటలు వినరు మనసిచ్చి చెప్పిన.
0: దో ఐ టెల్ యూ హోల్ హార్టెడ్.
1: చెడ్డ మాటలు ఇట్టి చెవికి చేతురు.
0: బ్యాడ్ వర్డ్స్ గెట్ ఇంటు యువర్ ఇయర్.
1: ఇట్టి వారు నన్ను ఎరుగంగా నేర్తురా.
0: సచ్ పీపుల్ వుడ్ ఎవర్ నో మీ.
1: ఇట్టి బలములు ఉన్న ఏవి పరము.
0: వాట్ ఫార్ ఇస్ ఆల్ దిస్ పవర్.
1: ఇటువంటి వాడు నన్ను తెలుసుకోగలరా.
0: సచ్ పీపుల్ కెన్ ఎవర్ నో మీ.
1: ఈ రావణుడు ఏమాత్రం కూడా గుర్తించుకోలేదు.
0: రావణ కుడ్ నాట్ నో.
1: రావణుడు కింద పడ్డాడు.
0: అండ్ రావణ ఫెల్ ఆన్ ది గ్రౌండ్.
1: ఇంకందరూ కూడా చాలా ఆనందించారు.
0: అండ్ పీపుల్ వర్ హ్యాపీ.
1: ఎవరు వారర్లు.
0: ది మంకీస్ వర్ హ్యాపీ.
1: ఈ మంకీలు కూడా చాలా మంది మరణించారు.
0: అండ్ మెనీ మంకీస్ ఆల్సో డైడ్ ఇన్ ద వార్.
1: అప్పుడు కట్టగడపటికి
0: ఫైనల్లీ
1: సీతను తీసుకుని వస్తున్నారు.
0: అండ్ సీత వాస్ కమింగ్ ఓవర్ దేర్. షీ వాస్ ఎస్కార్టెడ్ బై.
1: కానీ ఆమె వస్తుంటే రాముడు తల కింది కొంచుకున్నాడు.
0: As she was coming close, Rama bent down.
1: Ramanu chudalani ento aashito thanu vastundadi.
0: Sita was coming very anxiously waiting to see him.
1: Padi nellayaga nen chuchi
0: 10 months passed.
1: Okka thureina Ramanu chudalani aashito vastundadi.
0: He wanted to see him at least once.
1: Kani Ramanu talettaledu.
0: Rama didn't lift his head.
1: Anni recommendment chesaru.
0: All arrangements.
1: Kani Lakshman tho cheppadu.
0: He told Lakshman.
1: Chiti perchu annadu.
0: అరేంద
1: అగ్నిలో ప్రవేశించాలి.
0: షీ షుడ్ పాస్ త్రూ ది టెస్ట్ ఆఫ్ ఫైర్.
1: అగ్ని సాక్షిగా ఈమె నిర్దోషి అని చెప్పిన తర్వాతనే నేను స్వీకరిస్తాను.
0: వెన్ షీ పాసెస్ ది టెస్ట్ ఆఫ్ ఫైర్ ఐ యామ్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ హర్.
1: సీత నిర్దోషి అని రామునికి తెలుసును.
0: Rama knows she has no mistake.
1: కానీ లోకులు కాకులు.
0: People speak as they lie.
1: ఎన్ని విధములుగానో మాట్లాడుకుంటారు.
0: They speak as their wills.
1: కాబట్టి అగ్ని సాక్షిగా నేను తిరిగి అగ్నిలో ప్రవేశించి తీసుకున్నానంటే ఎవరు కూడా మా నోరెత్తడానికి వీల్లేదు.
0: When one she passes successfully out of this test of fire as a witness, she is acceptable.
1: రామ నమస్కారం చేసి అగ్నికి మూడు చుట్టు చుట్టి అగ్నిలో పడింది.
0: She went round that fire thrice and fell into that.
1: అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు.
0: అండ్ ఫైర్ గాడ్ అపియర్.
1: రామ సీత నిర్దోషి నిర్దోషి నిర్దోషి.
0: అండ్ ఫైర్ గాడ్ సెడ్ షీ హస్ నో గిల్ట్ వాట్స్ ఎవర్.
1: మహాసాధ్యమణి.
0: షీ ఇస్ జస్ట్ జే.
1: గుణవంతురాలు.
0: వర్చువస్.
1: ఆమె జోలికి నీవు ఇంకా మాత్రం చర్య తీసుకోవద్దు.
0: అండ్ డోంట్ టేక్ ఎనీ ఫర్దర్ యాక్షన్.
1: ఇదిగో నేను నిలిచిపోతున్నాను. అగ్ని కూడా నిలిచిపోయింది.
0: అండ్ ద ఫైర్ జస్ట్ స్టాప్ దేర్.
1: సీతను రాముని దగ్గర తీసుకుని వస్తున్నారు.
0: అండ్ సీత వాస్ ఎస్కార్టెడ్.
1: కోతులు
0: మంకీస్
1: ముందలే కోతులు.
0: మంకీస్ హ్యాస్ సచ్ బై బర్త్.
1: సీతను చూడాలని చూడాలని ఆ సీతామహాదేవి ఎట్లా ఉందో అని అందరికీ ఆతురత.
0: దే ఆర్ ఆల్ యాంక్షియస్లీ వెయిటింగ్ టు సీ హర్.
1: ఒకరిపైన ఒకరికి ఒకరిపైన ఒకరికి సీతను చూస్తూ ఉన్నారు.
0: మంకీస్ స్టార్టెడ్ జంపింగ్ వన్ ఓవర్ ది అదర్.
1: అప్పుడు
0: దెన్
1: సీతను చేపట్టి
0: అండ్ హి టుక్ హర్ విత్ హర్ హ్యాండ్.
1: ఈ లోపల
0: మీన్ టైమ్
1: విభీషణుడు విమానం తీసుకుని వచ్చాడు.
0: అండ్ విభీషణ బ్రాట్ ది
1: ఈ విమానం ఎక్కడిది?
0: వాట్ ఈస్
1: ఆ కాలంలో కూడా విమానం ఉంది అని కొంతమంది విమర్శిస్తారు.
0: సమ్ పీపుల్ మే డౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఇన్ దోస్
1: డేస్. స్టెప్ బ్రదర్ అతనికి విమానం ఒకటి ఉండేటువంటి.
0: హీ హాస్ ఎన్ ఏరోప్లేన్.
1: ఆ విమానాన్ని అతన్ని చంపివేసి ఆ విమానాన్ని అపహరించాడు ఈ రావణుడు.
0: అండ్ రావణ టుక్ దట్ ఏరోప్లేన్ కిలింగ్ హిస్ స్టెప్ బ్రదర్.
1: దానిలో కూర్చున్నారు.
0: అండ్ ఎవర్ సాట్ దేర్
1: తర్వాత విభీషణ్ కూడా కూర్చోబెట్టుకున్నాడు.
0: విభీషణ ఆల్సో వాస్ మేడ్ టు సిట్.
1: ఆయన అయోధ్య వరకు నీవు కూడా రామని చెప్పాడు.
0: అండ్ దే వాంట్ విభీషణ
1: స్థలమంతం చేత సుగ్రీవుని కూడా తీసుకున్నాడు.
0: సుగ్రీవ వాస్ ఆల్సో ఇన్వైటెడ్ టు జాయిన్.
1: అందరూ కూర్చున్నారు. ఈ లంక యజమానులు కూడా చాలా మంది కూర్చున్నారు.
0: మెనీ పీపుల్ ఫ్రమ్ లంక ఆల్సో వర్ దేర్.
1: అయోధ్యకు బయలుదేరి వచ్చారు.
0: అండ్ దే స్టార్టెడ్ ఫ్లైయింగ్
1: ఈ సమయానికి సరైనటువంటి రీతిగా
0: appropriate time.
1: ఈ నాటికి వస్తానని చెప్పి నాకు ప్రామిస్ చేశాడు.
0: రాముడు
1: వస్తాడో లేదో అనేటువంటి దీంట్లో
0: భరతుడు
1: చాలా డిప్రెషన్ లో ఉన్నాడు.
0: భరత వాజ్ వెరీ మచ్ డిప్రెస్డ్.
1: చెప్పిన మాట పెట్టాడు ఈనాడు రావాలి కదా రావణుడు.
0: హీస్ బౌండ్ టు రిటర్న్ యాజ్ పర్ ద ప్రామిస్ గివెన్.
1: రాముడు ఈనాడు ఇక్కడ చేరాలి కదా.
0: రామ హాస్ టు అరైవ్ టుడే.
1: చేరుతారు అని చాలా బాధగా పడుతున్నాడు.
0: హీ వాస్ వెరీ మచ్ వరీడ్.
1: రథమును తెచ్చి అక్కడ పెట్టుకున్నాడు.
0: అండ్ ద చారియట్ వాస్ రెడీ.
1: ఆ రథం లోపల సీతారామలక్ష్మణుని తీసుకుని పోవాలని.
0: హీ వాస్ టు టేక్ సీతారామ దేర్ ఇన్ ద చారియట్.
1: అక్కడికి వచ్చి చూచేటప్పటికి
0: వస్తూ
1: ఉండాలి విమానం.
0: ద ఫ్లైట్ ఈస్ కమింగ్.
1: పుష్పక విమానం దాంట్లో నుంచి వస్తుంటే అయోధ్య వాసుడు ఇంకా చెప్పనక్కర్లేదు.
0: ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య వర్ హ్యాపీ.
1: ఈ 14 సంవత్సరంలో రామదర్శనం లేకుండా చాలా పరితపించిపోయారు.
0: దే ఆర్ ఫీలింగ్ సాడ్ ఆల్ అలాంగ్ ఫర్ 14 ఇయర్స్.
1: ఫీల్ ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా బాధపడుతూ ఉన్నారు.
0: ది విమెన్ వర్ వెరీ వెరీ సాడ్.
1: తినేటువంటి తిండి కూడా వాళ్ళకి వట్టినట్టలేదు.
0: దే డిడ్ వాంట్ ఈవెన్ టు డై.
1: అందరూ బక్కబడిపోయారు.
0: All people
1: sinned మరణించారు.
0: అండ్ సమ్ హావ్ డైడ్.
1: నిరంతరము రామరామాన్ని రామచింతన చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారు.
0: థింకింగ్ ఆఫ్ రామ ఫీలింగ్ సాడ్ దే స్పెండ్ ద టైమ్.
1: ఈ విధంగా జరిగి అక్కడికి వచ్చి దిగేటప్పటికి
0: వెన్ దే గాట్ డౌన్ పుష్పక విమాన
1: భరతుడు మాల తీసుకున్నాడు.
0: భరత టుక్ ద గార్లాండ్.
1: అన్ని విధాలా అక్కడ చూచారు.
0: ఆల్ పీపుల్ వాచ్డ్.
1: సుగ్రీవుడు కూడా వచ్చాడు.
0: సుగ్రీవ్ ఆల్సో
1: వాళ్ళు కూడా చూచారు.
0: దే ఆల్సో సా.
1: కానీ
0: బట్
1: రాముడు రెండో తమ్ముడు ఉన్నాడు.
0: రామ హిస్ అనదర్ బ్రదర్.
1: శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న.
1: శత్రుఘ్నుడు భరతునితో ఉన్నాడు.
0: శత్రుఘ్న కంపిన భరత.
1: ఈ భరతుడు కూడాను భరతుడిని కూడాను చూడలేదు చాలా దినం శత్రుఘ్నుడు.
0: అండ్ శత్రుఘ్న డిడ్ నాట్ మీట్.
1: నంది గ్రామంలో తలుపు వేసుకుని నిరంతరము రామచింతన చేస్తూ ఉన్నాడు.
0: బికాస్ హీ వాస్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ క్లోజింగ్ ద డోర్ థింకింగ్ ఆఫ్ రామ.
1: మాల తీసుకున్నాడు.
0: హీ టుక్ ద గార్లాండ్.
1: వస్తున్నాడు.
0: హీ వాస్ కమింగ్.
1: వస్తుండేటప్పటికీ ఈ యొక్క భరతుడు ముందుగానే రథానికి ఎక్కాడు.
0: భరత గాట్ ఆన్ టు ది చారియట్ ఫస్ట్.
1: అక్కడ శత్రుఘ్నుడికి కన్ఫ్యూజన్ వచ్చేసింది.
0: అండ్ శత్రుఘ్న వాస్ కన్ఫ్యూజ్డ్.
1: ఎవరు రాముడు, ఎవడు భరతుడు?
0: హీ కుడ్ నాట్ డిసైడ్ హూ ఇస్ రామ, హూ ఇస్ భరత్.
1: ఇరువురు కూడా ఒకే రీతిగా ఉన్నారు.
0: బోత్ లుక్ అలైక్ సిమిలర్.
1: ఈ 14 సంవత్సరంలో కూడా రామచింత చేయటం వల్ల శత్రుఘ్నుడు కూడా నీలమేఘ శ్యాముడైపోయాడు.
0: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ రామ హీ ఆల్సో లుక్ లైక్ రామ.
1: ఇతనా రాముడు, అతనా రాముడు,
0: హూ ఇస్ రామ, దిస్ వన్ ఆర్ దట్ వన్
1: అని ఈ విధంగా తారుమారు అవుతూ ఉండే సమయం లోపల
0: యాజ్ హీ వాస్ కన్ఫ్యూజ్డ్
1: లక్ష్మణుడు లేచాడు.
0: లక్ష్మణ గాట.
1: ఇదిగో అన్నగారు, ఇదిగో చూపించారు.
0: హీ హాస్ పాయింటెడ్ అవుట్ హిస్ బ్రదర్.
1: అన్నగారికి మాల వేశారు.
0: అండ్ బ్రదర్ వాస్ గార్లాండెడ్.
1: వదిన గారికి మాల ఇచ్చారు.
0: అండ్ గార్లాండ్ వాస్ గివెన్ టు సిస్టర్.
1: అక్కడ నుంచి ఇంకా ప్రొసెషన్ తో తీసుకెళ్లారు.
0: అండ్ దే వర్ ఆల్ టేకెన్ దేర్ ఇన్ ఎ ప్రొసెషన్.
1: ఈ ప్రొసెషన్ లోపల
0: దేర్ ఇన్ ద ప్రొసెషన్
1: ఎన్ని రకమైనటువంటి యొక్క నృత్యంలో ప్రారంభించారు.
0: ఆల్ ద డాన్సింగ్ గైటీ ఫెస్టివిటీ
1: అన్ని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్.
1: అయోధ్యను చేరారు.
0: దే రీచ్ అయోధ్య.
1: అయోధ్యను చేరిన తర్వాత
0: హావింగ్ రీచ్ దేర్
1: గొప్ప గొప్ప దినము కూడా ఒక్కొక్క ఫంక్షన్.
0: ఎవ్రీ డే వన్ ఫంక్షన్ టుక్ ప్లేస్.
1: కనుక ఈ విధంగా జరిగి 14 సంవత్సరాలు పూర్తి కాగానే
0: అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టిపులేటెడ్
1: సీతారాములు
0: సీతారామ
1: అయోధ్యలో చేరారు.
0: ది రీచ్ అయోధ్య.
1: ఇది తల్లి యొక్క ఆశీర్వాద బలము.
0: దిస్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
1: కౌసల్య చెప్పింది.
0: కౌసల్య సార్,
1: నాయన ఈ 14 సంవత్సరాలు కూడా 14 నిమిషములు అది గడిచిపోగాక
0: మదర్ బ్లెస్సింగ్ సచ్ అవే దట్ ఆల్ ది 14 ఇయర్స్ వుడ్ బి స్పెండ్ లైక్ 14
1: నీకు ఆటంకములు కలగవు.
0: యు నాట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్.
1: నీవు సాక్షాత్ నారాయణుడవు.
0: యు ఆర్ గాడ్ యువర్ సెల్ఫ్.
1: నెవర్ కూడా కష్టపెట్టలేరు.
0: నోబడీ విల్ పుట్ యు టు సఫర్.
1: క్షేమంగా వచ్చి అయోధ్యకు చేరుతావు.
0: అండ్ యు రీచ్ Ayodhya safe.
1: అని ఆమె చాలా వస్తానే అతనికి చక్కగా ఆనందం చేసుకుంది.
0: అండ్ షీ హగ్డ్ హర్.
1: సుమిత్ర
0: ఈమె
1: గొప్ప మిత్రురాలు.
0: అండ్ షీ సుమిత్ర గుడ్ ఫ్రెండ్.
1: ఆ సుమిత్ర యొక్క గుణము ఇట్టిది అట్టిది చెప్పలేరు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ హర్ గ్రేట్నెస్ షీ సెడ్.
1: చూసేటప్పటికీ ఎంతటి ఆనందమో పొందింది ఆ మొదల నుంచి ఆనందమే.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ వాస్ బ్లిస్ఫుల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: రాములకు ఎవరే విధమైన చేసినప్పటికీ ప్రమాదం ఎవరు చేయలేరు.
0: Rama will not face any danger.
1: రాముని కించిత్తు కూడాను బాధ పెట్టలేరు.
0: None can make him suffer.
1: రాముని బాధ పెట్టేటువంటి వాడు జగత్తులోనే పుట్టలేదు.
0: In fact, in this world, no one has born
1: ఈ విధంగా వర్ణిస్తూ
0: that has been her conviction.
1: తన కోడలైనటువంటి
0: and the daughter-in-law
1: ఆమెను తీసుకుని వచ్చాడు.
0: And she was brought there.
1: తీసుకుని వచ్చి అమ్మ ఇదిగో నీ పోతి వచ్చాడు.
0: And
1: లక్ష్మణుడు 14 సంవత్సరాలు అయింది చూచి.
0: I saw Lakshmana 14 years ago.
1: అప్పుడు ఆమె పాదాల పైన పడింది.
0: అండ్ షీ ఫెల్ ఎట్ హిస్ ఫీట్.
1: స్వామి మీకు ఈ రామ భక్తియే ఇంతవరకు మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది.
0: యువర్ డివోషన్ ఓన్లీ రెస్క్యూడ్.
1: నిరంతరము రామచింతన చేస్తూ వచ్చారు.
0: యూఆర్ థింకింగ్ ఆఫ్ రామ థ్రూఅవుట్.
1: రామనామే నిన్ను రక్షిస్తూ వచ్చింది.
0: రామనామ ఓన్లీ ప్రొటెక్టెడ్ యూ
1: అని చెప్పి ఆమె సంతోషపడి
0: షీ వాస్ సో హ్యాపీ.
1: తన సింధూరాన్ని పాదముల పైన పట్టింది.
0: అండ్ షీ అప్లైడ్ సింధూరా ఆన్ హిస్ ఫీట్.
1: ఆనాటి సింధూరం పెట్టేటువంటి వాడు.
0: దట్ వాజ్ ది ప్రాక్టీస్ ఇన్ దోస్ డేస్.
1: కానీ ఆ విధంగా జరిగింది.
0: థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దాట్.
1: కైక కూడాను వచ్చింది.
0: కైక ఆల్సో కేమ్.
1: కైక కూడాను దుర్మార్గురాలు కాదు.
0: కైక ఇస్ నాట్ ఎ బ్యాడ్ లేడీ.
1: కానీ రాముల చేత ఇంత రాక్షస సంహారం జరగాల అని ఆమెకు తెలుసును.
0: షీ న్యూ ప్రెటీ వెల్ దట్ రామ హ్యాస్ టు కిల్ ఆల్ దీస్ రాక్షసస్.
1: ఈ ఊర్మిళ వచ్చేటప్పటికి ఊర్మిళ దగ్గర తీసుకుంది తల్లి.
0: వెన్ ఊర్మిళ వాజ్ క్లోజ్ అండ్ మదర్ లవ్ వాజ్ బై హర్ సైడ్.
1: ఆమె దగ్గర తీసుకుని తల్లి నీ యొక్క గుణములే ఈ యొక్క కుమారుని రక్షిస్తూ వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్వాలిటీస్ ఓన్లీ సేఫ్ గార్డెడ్ యువర్ సన్.
1: నీ గుణమంతురాలే కాకపోతే ఈ యొక్క నా కుమారుడు బతికేటువంటి వాడు కాదు.
0: మై ఐ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ మై సన్ అలైవ్ లైక్ దిస్ విదౌట్ యూ.
1: నలుగురు రత్నముల వంటి కుమారులు పుట్టారు.
0: యు హావ్ గాట్ 3 సన్స్ జెమ్స్.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
1: సీత
0: ఊర్మిళ
1: మాండవి సుతకీర్తి. ఈ నలుగురు కోడళ్ళు కూడాను రత్నాలు వంటి వారే ఉన్నారు.
0: ఆర్ ది ఫోర్ డాటర్స్ ఇన్ లా ఆల్సో ఆర్ లైక్ జెమ్స్.
1: అప్పుడు ఈ నలుగురిని చేర్చింది.
0: ఆల్ ది ఫోర్ వర్ దేర్.
1: సుమిత్ర వీళ్ళందరినీ ఆశీర్వాదం చేసింది.
0: బ్లెస్ దెమ్ ఆల్.
1: ప్రాణం వదిలింది.
0: అండ్ బ్రీత్ హర్ లాస్ట్.
1: నాయన నీ చింతతో నేను ఇక్కడే కూలిపోతున్నాను.
0: ఐఎమ్ స్టేయింగ్ హియర్ థింకింగ్ ఆఫ్ యూ.
1: నిన్ను తిరిగి 14 సంవత్సరం జరిగిన తర్వాత కండారా చూడాలని ఆశించాను.
0: ఐ వాంటెడ్ టు సీ యూ ఆఫ్టర్
1: 14 ఇయర్స్. చూచాను.
0: ఐ హావ్ సీన్
1: యు. ధన్యురాలైనాను.
0: Yes, I am redeemed.
1: అని చెప్పింది.
0: సో సేయింగ్
1: ప్రాణం విడిచి
0: షీ పాస్డ్ అవే.
1: ఈమె ప్రాణం వదులుతానే
0: ఆఫ్టర్ దాట్
1: కైక కూడాను వదిలింది.
0: కైక ఆల్సో డ్రాప్డ్ హర్ బాడీ.
1: కైక కూడా ప్రాణం వదిలింది.
0: సో ఆల్సో కైక.
1: నేను ఇంత అపకీర్తులకు పాలైపడ్డాను.
0: ఐ పుట్ టు డిస్రిప్యూట్.
1: కానీ ఈ అపకీర్తులు నావి కాదు.
0: ఇట్స్ నాట్ మై ఫాల్ట్.
1: ఇది కేవలము లోకులు కాకులు నన్ను ఈ విధంగా భావించారు.
0: పీపుల్ మే స్పీక్ సో.
1: రాములు ఈ విధమైనటువంటి రాక్షస సంహారం చేయాలని సంకల్పించుకున్నాడు.
0: రామ విల్డ్ టు కిల్.
1: అతనికి నేను విరివిచ్చి నేర్పే సమయం లోపల నాతో ఒక దినం చెప్పాడు.
0: వెన్ ఐ వాస్ టీచింగ్ హిమ్ దిస్ ఆర్చరీ హీ టోల్డ్ మీ వన్ డే.
1: పిన్ని నేను రాక్షస సంహారం కోసం వచ్చాను.
0: ఐ హావ్ కమ్ హియర్ టేకెన్ అప్ దిస్ బాడీ టు కిల్.
1: దీనికి నీవు తగినటువంటి ప్లాన్లన్నీ వేయాలి.
0: అండ్ యూ సీ టు ఇట్ దట్ ఇట్ విల్
1: అందువల్ల అక్కడి నుంచి కూడా మాస్టర్ ప్లాన్ వేసుకుంటూ వచ్చింది.
0: సిన్స్ దట్ డే షీ హస్ డివైస్డ్ ది హోల్ మాస్టర్ ప్లాన్.
1: ఈ మందర చేత ఈ కోరికలు కోరిపించటము
0: and Mandara was made to request
1: ki vidhanga korkalu adagatamu.
0: And Dasharatha granted boon.
1: Kattagalapatiki Dasharatha pranamu kuda kolipoyindi.
0: And Dasharatha also died.
1: Ramulu satkirtini pondutu vachadu.
0: And Rama got good name.
1: Atanu Dasharatha undinanta varaku
0: so long Dasharatha.
1: Ramulu yokka goppa gunalu evaru cheppaledu.
0: And he didn't tell the greatness of Rama.
1: Dasharatha maninchin tarvata
0: after the
1: Ramulu yokka goppa gunamulu andaru varnistu vachadu.
0: People started describing praising the qualities of Rama.
1: కనుక
0: సో
1: అయోధ్య అంతైకుడును కళ్యాణకరంగా నిండి ఉంటుండాలి.
0: అయోధ్య వాస్ ఫుల్ ఆఫ్ గ్రాండియర్ అండ్ స్ప్లెండర్.

0: Sairam, dear listeners, the Lord, in his Rama avatar, perfectly abided by truth and righteousness. He also urged everyone to follow these two cardinal principles. In today's discourse, Bhagwan Baba explains that the Ramayana has a universal appeal as it emphasizes the two main principles of Satya, truth, and Dharma, righteousness. He adds that if people take care to follow these principles in the true spirit, the problems faced by the world would diminish. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Dasara celebrations in Prashanti Nilayam on the 10th of October 2005.
1: విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి ఐకమత్యము సహజీవన అధిగములు ఐకమత్యము సహజీవనాధికములు విరిచి నేర్చుటయే కాదే సరస విద్య చేర్చి చేర్చుటయే కాదే సరస విద్య విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావముల నెల్ల సమయ చేసి ఐకమత్యము సహజీవనాధికములు నేర్పునదే కాదే ఈ జగతి సరస విద్య.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఈస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ దట్ టీచెస్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ యూనివర్స్ అండ్ డిస్పెల్స్ ఆల్ నారో మైండెడ్నెస్ దట్ విచ్ డెవలప్స్ యూనిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ coexistence, and it is only that education which is the true education that confers all this.
1: Kevalamu aneka grandhamulanu chadivi aneka vishayamulanu telusukoni 10 mandiki bodhinchadame kaadu sarasa vidya.
2: Education does not mean going through many of the books, sharing and teaching them all to others.
1: పుస్తకం మనం చదివినంత మాత్రమే లభించే ఫలితం ఏమో ఉండదు.
2: అబ్సల్యూట్లీ బై గోయింగ్ త్రూ ఏ బుక్ థరోలీ దేర్ విల్ బి నో రిజల్ట్ ఎట్ ఆల్.
1: నీవు ఒక బుక్ అవుతావు,
2: యు బికమ్ ఏ బుక్.
1: కనుక ఇది కేవలము విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి.
2: It should teach you the way how to establish peace in Vishwa, in this universe.
1: Aikamatyamu sahajivanadikamulu.
2: It is unity aikamatya, sahajivanadi, coexistence.
1: Shantito sahajivanam cheyale.
2: One has to live together in peace.
1: Adi e sarasavidya.
2: That is proper education.
1: Education ante kevalamu patrikalu chadavatam, kevalamu gandhamulu chadavatam, chinna chinna bookulu anta kuda chadivi paraveyatam, ivanta cheyatam kottam chadivu kaadu.
2: Education does not mean going through periodicals, reading texts, big books and so on.
1: Idi లౌకిక విద్య.
2: దిస్ ఈస్ వరల్డ్ ఎడ్యుకేషన్, సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: చాలా మంది ఈనాడు జగత్తునందు ఇట్లే చదువుతున్నారు.
2: దిస్ ఈస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ దట్ వన్ ఎక్వైర్స్ టుడే.
1: కానీ దానిని విద్య అని చెప్పడానికి వీలు లేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాల్ ఇట్ యాజ్ ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్గా Education.
2: Education meaning education.
1: అది కేవలము హృదయం నుండి ఆవిర్భవించాలి.
2: It has to originate from the heart.
1: అది educare.
2: Then it is called educare.
1: బయట వచ్చేటువంటి శబ్దము education.
2: All that we get from the exterior outside is education.
1: Educare కును education కును చాలా వ్యత్యాసం ఉన్నది.
2: There is wide difference between education and educare.
1: Educare అనేటువంటిది చాలా foundation.
2: Educare is the foundation.
1: అది అన్నిటికీ ఆధారమైనటువంటిది.
2: It is the foundation for all.
1: ఈ పైన పలికేటువంటి యొక్క విద్యను కేవలము అది ఎడ్యుకేషన్.
2: All that rests above this foundation educare is the education that you see outside.
1: అది ఆధారము, ఇది ఆధేయము.
2: One is the foundation, the other one that rests on this foundation.
1: కనుక ఈనాడు చదివేటువంటి గ్రంథములందరికీ కూడాను కేవలము ఎడ్యుకేషనే.
2: All the books that we go through, they give us only education.
1: కాని మనము ఎడ్యుకేషన్ తో పాటు ఎడ్యుకేషన్ చేయాలి.
2: Therefore, along with education, we should also acquire educare.
1: కనుక వాల్మీకి రామాయణం రాసినాడంటే తాను లోపల అన్ని విధాలు కూడా గమనించి పునాది భద్రంగా ఉందా లేదని యోచించి తర్వాత 10 మందితో కూడా దీన్ని పలికి అది కళాత్మక 10 మంది ఎస్ అని తర్వాతనే దీన్ని ప్రింట్కు వేశారు.
2: వాల్మీకి పాండర్డ్ ఓవర్ ఆల్ ద థాట్స్ బై కాన్స్టెంట్ కంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్ అండ్ దెన్ హీ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది హ్యుమానిటీ అండ్ దెన్ ఓన్లీ హీ పబ్లిసైజ్డ్ ఇట్.
1: భాగవతం కూడాను వ్యాసుడు అదే విధంగానే చేశాడు.
2: భాగవత వాజ్ కంపోజ్డ్ బై వ్యాస ఇన్ ఎ సిమిలర్ వే.
1: ఈ గొప్ప గొప్ప ఋషులందరూ కూడాను ఏది వారు చెప్పవలనన్నను అన్ని విధాలా అనుభవించి తాము అందులో ప్రాక్టీస్ లో పెట్టి తాము చేసి ఇతరులకు చెప్పేటువంటి వారు.
2: సో వాట్ ఆల్ సేజెస్ హావ్ రిటన్ షేర్డ్ విత్ ది హ్యుమానిటీ ఆర్ ఎక్స్పీరియన్షియల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి.
2: దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ది ట్రూత్ అండ్ ఆర్ ఎటర్నల్.
1: కానీ అప్పటికప్పటికి చదివి అప్పటికప్పటికి నేర్చుకుని దాన్ని ప్రింట్కి ఇచ్చేటువంటి వారంతా కూడాను కేవలము అది అజ్ఞానులు.
2: ఓన్లీ ఇగ్నోరెంట్ పీపుల్ థింక్ ఫర్ ద మూమెంట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ అండ్ స్క్రిబుల్ ఆన్ పేపర్.
1: కనుక ప్రపంచమందు భగవంతుని గురించి చెప్పటము వేరు, భక్తుని గురించి చెప్పటము వేరు.
2: Therefore, speaking about God is different from speaking about a devotee.
1: Experience తో కూడా చేసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై దాన్ని అనుభవించినటువంటి వాడే రాసినటువంటి నిజమైనటువంటి గ్రంథములు.
2: Therefore, a true book is the one which is based on the experience after having been received God's grace.
1: కనుక మనము నిజమైనటువంటి యొక్క ఎడ్యుకేర్ దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
2: Therefore, it's most essential to know the value and the spirit of educare and conduct ourselves accordingly.
1: సీత అడవిలో ఉన్నప్పుడు భగవంతుడే గురువుగా వచ్చి ఆమెకు అన్ని బోధించాడు.
2: When Sita was there in the forest, God himself appeared as guru and taught her.
1: కానీ దానిని ఆమె మనసులో పెట్టుకుని బయట చెప్పలేదు.
2: He kept her in her mind and never revealed to anybody.
1: ఆమె దానిని సాధనలో పెట్టి సాధిస్తూ వచ్చింది.
2: He has put it all the teaching into practice and could attain.
1: ఈ విధముగా అనేక మంది భక్తులు ప్రతి విషయంలో కూడా భగవంతుడు చెప్పినటువంటి దాన్ని సాధనలో పెడుతూ వచ్చారు.
2: Therefore, devotees have practiced what all that God said, what all that God taught.
1: ఒకనాడు ఒంటరిగా కూర్చొని రాత్రి కల వచ్చింది. తమ గురువు వచ్చి చెప్పాడు.
2: వన్ డే షీ వాజ్ సిట్టింగ్ ఆల్ అలోన్ అండ్ గురు కేమ్ అండ్ సెడ్,
1: వాల్మీకి నాకు స్వప్నంలో కనిపించాడు.
2: వాల్మీకి అపియర్డ్ ఇన్ మై డ్రీమ్.
1: కానీ స్వప్నమే కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్.
1: కానీ అది పగలంటే అది కాదు.
2: నార్ ఈజ్ ఇట్ ది డే, నో సర్టన్లీ నాట్.
1: డే నైట్ రెండు కాదు అది.
2: ఇట్ ఈస్ నైదర్ ది డే నార్ ద నైట్.
1: కాబట్టి స్వప్నమని ఏ రీతిగా చెప్పగలరు?
2: సో హౌ కెన్ యూ కాల్ ఇట్ ఎ డ్రీమ్?
1: కన్నులు మూసుకొని
2: She closed her eyes.
1: యోచన చేస్తూ
2: She went on thinking.
1: నా కుమారుడికి ఎందుకు ఇటువంటి కష్ట స్థితి ఏర్పడింది?
2: And this is said.
1: వాల్మీకి నాకు స్వప్నంలో కనిపించాడు.
2: వాల్మీకి అపియర్డ్ ఇన్ మై డ్రీమ్.
1: కానీ స్వప్నమే కాదు.
2: ఇట్ ఈస్ నాట్

0: యోచన చేస్తూ
1: హి వెంట్ ఆన్ థింకింగ్
0: నా కుమారుడికి ఎందుకు ఇటువంటి కష్టస్థితి ఏర్పడింది.
1: అండ్ దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ద డిఫికల్టీ ఫేస్డ్ బై మై సన్.
0: రామలక్ష్మణులతో ద్వేషం చేసుకుని వారితో యుద్ధములకు పోతున్నారట. రాముడు ఎంతటి వాడు, నా కుమారుడు ఎంతటి వారు.
1: వాట్ ఎ మైటీ మ్యాన్ ఈజ్ రామ, వాట్ అబౌట్ మై సన్స్.
0: వీరంతా కూడా కేవలము ఏమీ తెలియనటువంటి పిల్లలు.
1: మై సన్స్ ఆర్ వెరీ ఇగ్నోరెంట్, ఆర్ వెరీ ఇన్నోసెంట్.
0: ఇలాంటి వారు గొప్పవారైనటువంటి ఒక రాముడితో యుద్ధం చేయటమా, ఇది చాలా అవమానకరం.
1: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్ ఫర్ సచ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ టు ఫైట్ విత్ రామ హూ ఇస్ సో గ్రేట్ అండ్ మైటీ.
0: అప్పుడు ఆమె చాలా లోపల చాలా బాధపడుతున్నది.
1: హి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ విత్ ఇన్.
0: ఆ రాముడైతే ఈ బిడ్డను చూసి దగ్గర చేర్చుకుంటాడు, కానీ ఈ విధంగా దేశంగా యుద్ధం చేయడు.
1: రామ విల్ ఆస్ ద చిల్డ్రన్ కమ్ క్లోజ్ టు హిమ్ అండ్ యూ విల్ కరాస్ దెమ్, బట్ హీ విల్ నాట్ బి ప్రిపేర్ టు ఫైట్ విత్ దెమ్.
0: కనుక తండ్రి అయినటువంటి వాడు బిడ్డలను గౌరవించటము, వారిని ప్రేమించటము, వారిని రాణించటము, వారిని తగినటువంటి గుణపాఠములు నేర్పడటం ఇలాంటివంతా చేస్తారు తండ్రి.
1: దేర్ఫోర్ యూజువల్లీ ది ఫాదర్ కెరాసెస్ అండ్ ఫౌండల్స్ ద సన్ అండ్ టీచెస్ ఆల్ ఇంపార్టెంట్ లెసన్స్ టు ద సన్.
0: ఆ లోపల లవకుశ ఇద్దరు కూడా ఆశ్రమం చేరారు.
1: ఇన్ ద మీన్ టైమ్ లవకుశ అరైవ్డ్ ఎట్ ది ఆశ్రమ్.
0: అప్పుడు ఈమె తుడుచుకుంటుండాలి కట్టి నీరు.
1: హీ వాజ్ వైపింగ్ అవుట్ హర్ టీయర్స్.
0: చూచాడు రముడు.
1: అండ్ లవ్ ఆ నోటీస్ దిస్.
0: అమ్మా నీవెందుకు కట్టిదారని కాస్తున్నావు.
1: మదర్ వై డూ యూ షెడ్ టీయర్స్.
0: లేదు నాయన, చాలా ఎండ వచ్చింది, ఎండ వచ్చి కన్నుల కట్ట మంత జరిగింది, దానివల్ల నీరు వచ్చింది అని చెప్పి.
1: హి సెడ్ ఐ యామ్ నాట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ది ఇంటెన్స్ హీట్. There's some burning sensation in my eye. Therefore, the just dripping water is dripping.
0: అప్పుడు సీత చెప్పింది.
1: Then Sita said,
0: నాయనా నేను ఊరికి కంటిన్యూ ఇచ్చను.
1: I don't cry just like that.
0: నా కుమారుడు ఈ వయసునందు ఎంతనో గొప్పగా ఉండవలసినటువంటి వారు, అలాంటి సమయమునందు చాలా ప్రకృతి యొక్క పరివర్తన చాలా కఠినంగా ఉంటుండాలి.
1: మై సన్స్ బై దిస్ టైమ్ షుడ్ హావ్ బీన్ సో గ్రేట్ అండ్ దే షుడ్ హావ్ బీన్ ఐడియల్, బట్ ద నేచర్ ఈజ్ అగేన్స్ట్ దెమ్, ఇట్ ఈస్ సో హార్ష్ అండ్ స్ట్రాంగ్ టువర్డ్స్ దెమ్.
0: అప్పుడు చెప్తాడు లవుడు.
1: దెన్ లవర్ స్టార్ట్స్ టెల్లింగ్,
0: అమ్మా ఊరికే కన్నీరు ఇచ్చడం ఎందుకు.
1: మదర్ వై డూ యూ షెడ్ టీయర్స్ లైక్ దాట్.
0: శ్రీరాముడు గొప్పవాడని నీవు అనుకుంటున్నావు.
1: యు గో ఆన్ ఎక్స్టోలింగ్ ప్రైజింగ్ శ్రీరామ.
0: అతను గొప్పవాడు కావచ్చు.
1: Certainly he may be great.
0: కాని గొప్పవాడు అయినటువంటివాడు ఈ విధమైనటువంటి యొక్క చర్యలు చేయడు.
1: Such a great man would not do these things.
0: కనుక అతనికంటే మెచ్చినటువంటి వారం మేమిద్దరు.
1: We too are greater than him.
0: అటువంటి కుమారుడు నీకుండగా ఎందుకు నీవు కంటిదారం పెట్టడం.
1: When you have such sons who are greater than Rama, why do you shed tears?
0: దాంతో వాల్మీకి చెప్పాడు, అమ్మా నువ్వు ఇంక మాట్లాడద్దు.
1: And then Valmiki said, don't speak further.
0: పిల్లలు సామాన్యులు కాదు.
1: Boys are not ordinary.
0: వారు చదువుతమే కాదు.
1: They are not only
0: యోచించి ఇది సరియా కాదా అని నిర్ణయం చేసుకుంటుంటారు.
1: They are not only learned, they have got this sense of discrimination, what is good and what is bad.
0: అప్పుడు ఆమె కూడాను తెలిపింది, అవును నాయన అవును.
1: He also said, yes, it is true.
0: వారికి ఏమీ తెలియదు.
1: They do not know anything.
0: అతి అమాయకులైనటువంటి యొక్క బొద్దు పిల్లల్ని తీసుకుని వచ్చి,
1: such innocent children are brought here.
0: నీకు అప్పచెప్పారు.
1: And I have handed them over to you.
0: పిల్లలు చాలా తెలివైనటువంటి వారు.
1: The boys are intelligent. No,
0: చాలా వివేకం కలిగినటువంటి వారు.
1: They have got discrimination.
0: చాలా విచక్షణతో నడిపేవారు.
1: They have got the sense of discretion and judgment.
0: అని చెప్పి వెళ్ళిపోయాడు.
1: So saying he left.
0: తరువాత
1: లేటర్
0: ఈ పిల్లలు తరపు కూడాను ఏదో ఒకటి రామును, రాముడు ఇలాంటి వాడు, రాముడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఈ ఎగ్జామ్లకు ఈ గుర్రమును వదలి తర్వాత దాన్ని పట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వారిని విచారించి వారికి తగినటువంటి యొక్క బుద్ధి చెప్పి

0: గాని ఈ విధంగా ఏమీ తెలియనటువంటి పిల్లలని వాడు ఆ అశ్రాన్ని బట్టి పీడిస్తుంటే మీరు ఈ విధంగా మంచిది కాదు.
1: దే వెంట్ ఆన్ స్పీకింగ్ అబౌట్ రామ. ఇట్ వాస్ ద హార్స్ దట్ వాస్ లెట్ లూజ్ అట్ ద టైమ్ ఆఫ్ అశ్వమేధ యాగ. Whosoever that catches this horse should be caught and punished. Instead of that, it is rather pitiable that he developed enmity towards children. They are prepared to fight.
0: Bharata Shatrughna iddaru kuda vacharu.
1: Bharata Shatrughna also arrived.
0: Vaaru iddaru vachi meeru chaala balulu.
1: You are boys.
0: Etti kashtamulu gaani erigineetu varu.
1: You don't have any difficulties, you have no knowledge of difficulties.
0: కనుక నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఏమాత్రము లేదు.
1: యు హావ్ నో నాలెడ్జ్ వాట్స్ ఎవర్.
0: మీరు యుద్ధం మానండి.
1: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ ఐడియా ఆఫ్ ఫైటింగ్.
0: లేకపోతే యుద్ధం చేసే తీరాలని పట్టుదల పెడితే తప్పక మేము కూడా సిద్ధంగా ఉన్నాము.
1: ఇఫ్ యూ స్టిల్ పర్సిస్ట్ ఇన్సిస్ట్ టు ఫైట్ వీఆర్ ఆల్సో ఈక్వల్లీ రెడీ.
0: సరే మీరు సిద్ధంగా అండి అన్నారు పిల్లలు.
1: అండ్ బాయ్ సెడ్ ఎస్ యూ బీ రెడీ.
0: దేనికి నీ పిల్లలు భయపడలేదు.
1: The boys were not afraid of anything.
0: Yuddham chesaru.
1: They fought.
0: Dantlo Shatrughnudu anaga tanu tammudu ainatvanti vadu.
1: Shatrughna, the brother.
0: Atanu oka ambu vesadu.
1: And he shot an arrow.
0: Adi ee oka tammudiki tagilindi.
1: It had hit the brother.
0: Appudu tammudu mochipoyadu.
1: And the brother fainted.
0: అప్పుడు ఈ అన్న చాలా బలే అస్త్రము.
1: దెన్ ద బ్రదర్ షాట్ అనదర్ ఆరో.
0: చెరని మా జానకి దేవి సాధ్య ఏని.
1: ఇఫ్ మై మదర్ జానకి ఈజ్ ఎ చేస్ట్ ఉమెన్.
0: ఇతను ఈ అస్త్రములను ముచ్చని ఉందుకోక అని చెప్పి అస్త్రాన్ని చూపించాడు.
1: ప్రైజింగ్ ది చేస్టిటీ ఆఫ్ దేర్ మదర్ దే షాట్ ఎన్ ఆరో అండ్ దట్ మేడ్ హిమ్ ఫాల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్.
0: అప్పుడు కుషుడు కూడా పడిపోయాడు.
1: అండ్ దెన్ కుష ఆల్సో ఫెల్ డౌన్.
0: అప్పుడు భరత శత్రుఘ్నుని పంపించాడు రాముడు.
1: అండ్ రామ సెండ్ భరత శత్రుఘ్న.
0: వారి కూడాను మాటల చేతనే దొంగించాడు.
1: అండ్ హీ హాజ్ కన్విన్స్డ్ దెమ్ బై యూజింగ్ అప్రోప్రియేట్ వర్డ్స్.
0: ఈ లోపల సీత పరిగెత్తింది.
1: ఇన్ ద మీన్ టైమ్ సీత ర్యాన్.
0: అయ్యో ఈ పిల్లలు తెలియనటువంటి వారు తండ్రిని జయించడానికి వీలవుతుందా? అది వీలు కాదు.
1: దీస్ ఆర్ యంగ్ బాయ్స్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు విన్ ఓవర్?
0: ఈనాడు కసిగంతమైనటువంటి పిల్లలు తండ్రులు కూడా వంచడానికి ప్రయత్నిస్తాడు.
1: బట్ టుడే ద బాయ్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్ ఆర్ ఈవెన్ ప్రిపేర్డ్ టు
0: వీరు చదివేటువంటి చదువంతా కూడా కేవలం ఈ దుర్వినియోగం చేస్తుంటారు.
1: టుడే ఆల్ ది ఎడ్యుకేషన్ ఈజ్ మిస్యూజ్డ్.
0: అప్పుడు ఈమె పరిగెత్తిపోయేటప్పటికి అప్పటికి ఆంజనేయుడు వచ్చాడు.
1: అండ్ వెన్ షీ ర్యాన్ షీ దేర్ ఆంజనేయ అరైవ్డ్.
0: ఆంజనేయుడు వచ్చేటప్పటికి ఈ పిల్లలు రామ చింతించి వచ్చారు.
1: దెన్ బాయ్స్ వర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ద రామచరిత దే వర్ సింగింగ్.
0: ఆ రామనామం చెప్పేటప్పటికి హనుమంతుడు కూడా దీనికి వశమైపోయాడు.
1: వెన్ వన్స్ దే వర్ రిపీటింగ్ రామాస్ నేమ్ సింగింగ్ ద గ్లోరీ హనుమాన్ హింసెల్ఫ్ సబ్మిటెడ్
0: పిల్లలతో పాటు హనుమంతుడు రామ రామ రామ రామ అని వారు స్వరంలో చేరారు.
1: హనుమాన్ ఆల్సో జాయిన్ బోత్ ద బాయ్స్ ఇన్ కోరస్ సింగింగ్ రామాస్ నేమ్.
0: అప్పుడు సీతమ్మ చెప్పింది.
1: దెన్ సీత సెడ్
0: అప్పుడు ఈ కోతిని పెట్టుకుని వస్తామమ్మా అని చెప్పి అమ్మతో ప్రామిస్ చేసి వచ్చారు.
1: అండ్ ఏ ప్రామిస్ వాజ్ మేడ్ దట్ ఐ విల్ సర్టన్లీ బైండ్ హిమ్ అండ్ బ్రింగ్ ఫోర్త్ టు యూ.
0: అయ్యో నాయన హనుమంతుడు సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఈజ్ నాట్ ఆర్డినరీ వన్.
0: గొప్పవాడు.
1: ఈజ్ గ్రేట్ వన్.
0: హనుమంతుడు ఏదో శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు ఉన్నాడు.
1: అండ్ ఇట్ ఇస్ సెడ్ హనుమాన్ స్టాండ్స్ ఫర్ వర్చ్యూ గుణ. హీ స్టాండ్స్ ఫర్ పీస్ శాంత అండ్ హీ స్టాండ్స్ ఫర్ వర్చ్యూస్ అండ్ స్ట్రెంగ్త్ బల.
0: బలవంతం ఉండేటువంటి వాడు.
1: అండ్ ఈజ్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: అతను పట్టుకుంటే మీరు ఏమైనా కూడా చేయగలరు.
1: యూ విల్ బి హెల్ప్లెస్ ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ హిమ్.
0: అప్పుడు హనుమంతుడు వెళ్ళి
1: దెన్ హనుమాన్ వెంట్.
0: వెళ్ళేటప్పటికి సీత చూసింది.
1: సీత సా హిమ్.
0: అప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి సీతమ్మ నాయన ఈ పిల్లలు నా పిల్లలే.
1: అండ్ షీ వెంట్ హనుమాన్ అండ్ సెడ్ దీస్ ఆర్ మై బాయ్స్ మై చిల్డ్రన్.
0: రాముని బిడ్డలే.
1: దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ రామ.
0: కనుక రామచంద్రుడు సీతని ఈ విధంగా బాధ పెట్టాడని తెలుసుకున్నాడు.
1: They have come to know the suffering I have undergone at the hands of Rama.
0: తను సంతోషపెట్టుటకై రామును శిక్షించాలనుకుంటున్నారు.
1: To make me happy, the children are prepared to fight with Rama.
0: నాయన ఇది మంచిది కాదు. అతను శిక్షించినా రక్షించినా సర్వము అతనే చేయాలి, కానీ ఇంకెవరు ఇది చేయలేరు.
1: Then he said, boys, it's not proper on your part to fight. Either to reward you or punish you, only he can do, no one else.
0: రాముడు ముందుగానే చెప్పాడు.
1: Rama said in the beginning itself,
0: నేను బ్రహ్మతత్వము.
1: I represent the cosmic principle Brahmatattva.
0: నేను జయించకపోయేటువంటి ఒక రాజ్యములో సామాన్య మానవులుగా ఉన్నారు.
1: And the one whom I am going to fight appears to be an ordinary one.
0: వారందరూ కూడాను జీవతత్వంతో కూడినటువంటి వారు.
1: And they represent the individual self, జీవతత్వ.
0: ఇది బ్రహ్మతత్వము.
1: బ్రహ్మతత్వ, ది డివినిటీ.
0: అది జీవతత్వము.
1: ది ఇండివిజువల్ సెల్ఫ్, జీవతత్వం.
0: దాన్ని కూడా నేను తీసుకుని వెళ్తానన్నాడు.
1: అండ్ ఐ విల్ టేక్ ఇట్ అలాంగ్ విత్ మీ.
0: అప్పుడు జీవతత్వాన్ని పిలిచి తాను చేరి ఆ జీవతత్వంతో పాటు రాముడు అయోధ్యకు బయలుదేరాడు.
1: Therefore, he called this individual spirit, the soul, Jivatattva, come close to him. Accompanied by Jivatattva, he went to Ayodhya.
0: Taru yuddham chestunte,
1: while he was fighting,
0: veerandaru kudanu ram ram ram ram ram ram ram ram ani naamam cheptu vacharu.
1: All of them were repeating God's name, Rama Rama Ram.
0: Rama Rama Rama ani varu dani vallistu vachitappudiki ramaru kudanu chaala భక్తశక్తుడు చాలా మనసు మారింది.
1: అండ్ వెన్ ఆల్ వర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ రామ రామ భరత శత్రుఘ్న, దే వర్ వెరీ వెరీ హ్యాపీ.
0: భరత శత్రుఘ్నుడు ఈ పిల్లలను చూసి ఇలాంటి వారు పుట్టారే రామునకు అని తాను చింత చేస్తున్నారు.
1: భరత శత్రుఘ్న వర్ థింకింగ్ టైమ్ అండ్ అగైన్ హౌ ఇస్ దట్ రామ హ్యాడ్ సచ్ బాయ్స్
0: చెప్పి అప్పుడు హనుమంతుడు కూడాను లవకుశులకు మంచి బుద్ధి చెప్తూ వచ్చాడు.
1: హనుమాన్ ఆల్సో టాట్ దెమ్ ఇన్ ఎవ్రీ వే టు లవ్ అండ్ కుశ.
0: అయోధ్య వాసులు అందరూ కూడాను ఆశ్చర్యపడ్డారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య వర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఆ యొక్క తల్లి యొక్క అవలబిడ్డలు వీరు ఇంతటి వారైపోయినారా అని నేను చాలా ఆశ్చర్యపడుతూ వచ్చాను.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నోట్ దీస్ బాయ్స్ హౌ వెల్ దే హ్యావ్ కమ్ అప్ ఇన్ లైఫ్ having brought up by the mother.
0: అప్పుడు
1: then
0: తల్లి వచ్చి,
1: the mother came,
0: నాయన ఇది మీకు మంచిది కాదు.
1: Boys, it's not proper on your part.
0: తల్లితో యుద్ధం చేయటము ఇది మహాపాపము.
1: It is worst of the sins to fight with father.
0: తల్లిని పూజించి ప్రార్థించి అతనికి వశం కావాలి, కానీ తల్లితో యుద్ధం చేసి తల్లిని నీవు వశం చేసుకోవాలనుకుంటే ఇది కేవలం అజ్ఞానమేను అని చెప్పింది.
1: You should please, you should worship, you should respect, please him and be blessed, and it's your ignorance if you want to fight with
0: him. Neeti paristhiti endu undinappudiki,
1: you may be in any circumstances,
0: tandri eraatiki tandri,
1: father is a father,
0: help atti father nu neevu vasam cheskovatam ee cheta kaadu.
1: It is impossible for you to fight with your father.
0: Paridderni kuda nu asramaniki tisukellindi,
1: and both of them are taken away by Sita.
0: Appudu Sita వారి ముగ్గురిని ఒక రూమ్ లో పెట్టి బుద్ధి చెప్తూ వచ్చింది.
1: అండ్ షీ కెప్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ ఎ రూమ్ అండ్ షీ టాట్ దెమ్.
0: నా వ్రాతానుసారము నన్ను ఈ విధంగా బాధ పెట్టచ్చు.
1: బికాస్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఐ మే బి సఫరింగ్.
0: ఇదంతా నా మంచి కోసమే, కానీ మీకేమాత్రం కష్టం కాదు.
1: ఆల్ దిస్ హెడ్ హ్యాపెండ్ ఫర్ మై ఓన్ గుడ్, నథింగ్ టు డూ విత్ యూ.
0: బంగారం ఎంత కాల్చి ఎంత పుట పెట్టినప్పటికీ ఆ బంగారం పవిత్రమే అవుతుంది, కానీ బలి గలీజు కాదు.
1: ద మోర్ యూ హీట్ ఇట్, ది మోర్ యూ బర్న్ ఇట్, ద గోల్డ్ షైన్స్ మోర్ అండ్ మోర్ మోర్ బ్రిలియంట్లీ దెన్ ఎవర్.
0: అది షైనింగ్ చాలా అధికమవుతుంది.
1: ఇట్ ఇంక్రీజెస్ ఇట్ షైనింగ్ మోర్ అండ్ మోర్.
0: అదేవిధంగానే జీవశక్తిని కూడా నువ్వు రాముడు తీసుకుని రావటం చేత ఆమెకు చాలా బలం వచ్చేసేసింది.
1: యాజ్ రామా ఇస్ అకంపనీడ్ బై జీవతత్వ, ది ఇండివిజువల్ సెల్ఫ్, ది ఇండివిజువల్ కుడ్ గెట్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: దైవత్వము జీవతత్వము రెండింటి ఎందుకు కూడా ఏకమైపోయి,
1: ది కాస్మిక్ సెల్ఫ్ అండ్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ యునైటెడ్,
0: అన్ని అప్పటికప్పటికే సృష్టించి,
1: అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: యుద్ధంలో విజయాన్ని పొందాడు రాముడు.
1: అండ్ రామా వాజ్ విక్టోరియస్, హి వన్ ద బ్యాటిల్.
0: ఈ విధమైన దృశ్యములు కుమారులు చూశారు.
1: ఆల్ దిస్ వాజ్ వాచ్డ్ బై సన్స్.
0: ఇంకా హనుమంతుడు వారి వెంటనే జంటనే ఉన్నాడు.
1: హనుమాన్ వాజ్ ఆల్వేస్ ఇన్ దేర్ కంపెనీ బై దేర్ సైడ్.
0: ఆ సీతమ్మ వారు చెప్పేటువంటివన్నీ కూడాను హనుమంతుడు చాలా ఆనందిస్తున్నాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ లిసనింగ్ టు వాట్ ఎవర్ సీత సెడ్.
0: సీత గొప్ప గుణవంతురాలు.
1: సీత ఈజ్ ఎ లేడీ ఆఫ్ వర్చ్యూస్.
0: ఆమె యొక్క గుణము ఎవరికి లేదు.
1: ఆర్ క్యారెక్టర్ ఇస్ మ్యాచ్లెస్, సెకండ్ టు నన్.
0: ఇటువంటి సీత పిల్లలకు కూడా బుద్ధి చెప్తూ వచ్చింది.
1: అండ్ సచ్ సీత టాట్ ఎ లెసన్ టు హర్ సన్స్.
0: నాయన పిల్లలు మీకు విద్య తెలుసు చెప్పి చెప్పి దీంతో ఏమైనా చేయవలసిన ధైర్యం చేత మీరు ఇలాంటి అజ్ఞానంలో దిగి ప్రయాణం అవుతున్నారు.
1: హీ టోల్డ్ దెమ్ బాయ్స్ బికాస్ యూ నో ఆర్చరీ యు ఆర్ అండర్ ది ఇంప్రెషన్ దట్ యూ కెన్ విన్ ఓవర్ ఎవ్రీబడి అండ్ దేర్ ఫోర్ యూ ఆర్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ యువర్ ఫాదర్. ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానము మీరు దూరం చేసుకోండి.
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: రాముడు చాలా మహాత్ముడు.
1: Rama is no blessed.
0: Rama kevalam sakshat akarapudu.
1: Rama is verily the manifestation of God.
0: Athe kevalam manavatvani dharinchinatvanti oka divya purushudu.
1: And he is God in human form, the holiest.
0: Appude Valmiki Ramulu andaru kuda aashram cheyaru.
1: Then Valmiki Rama reached the hermitage.
0: Ramulu vastunnadu telisivi cheppichi.
1: The moment the news is sent that Rama is arriving,
0: పిల్లలు చాలా భయపడిపోయారు.
1: ద బాయ్స్ వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
0: ఓ సాక్షాత్ రాముడే వస్తున్నాడా,
1: రామ హింసెల్ఫ్ ఇస్ కమింగ్ హియర్
0: అని చెప్పి వాడు చాలా భయపడుతూ ఉండేవారు.
1: దే వర్ టోటలీ ఫియర్ స్ట్రికెన్.
0: ఇంకా కొంత దూరంలో రాముడు ఇంకా నడుచుకొని వస్తుండగానే,
1: ఆన్ కమింగ్ టు నో దట్ రామ ఇస్ ప్రెసెంట్ ఎట్ ఎ క్లోజర్ డిస్టెన్స్,
0: పరిగెత్తి వచ్చి రాముడి పాదాల పైన పడ్డారు.
1: రన్నింగ్ ది ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: రామ ఈ శక్తి సామర్థ్యం మేము తెలియదు.
1: రామ వీ డు నాట్ నో యువర్ ఎబిలిటీస్ అండ్ కెపాసిటీస్ అండ్ ఎక్స్పెక్టేషన్.
0: కానీ మా తల్లి చెప్పడం చేత మేము అన్ని గుర్తించాము.
1: బికాస్ అవర్ మదర్ టోల్డ్ అస్ వాట్ యు ఆర్ అండ్ దట్ వీ కుడ్ రికగ్నైజ్ ఇట్.
0: కలుపునే అప్పుడు రాముడు చెప్పాడు.
1: దెన్ రామ సేడ్,
0: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మాతాపితృలు నిజమైనటువంటి యొక్క గురువులు.
1: యూ హ్యావ్ ఎ గురు ఎ ప్రిసెప్టర్. ఇట్ ఈస్ సెడ్ that mother is the guru, father is the guru, and you have got the preceptor, the guest is a guru, so you have such gurus, said Rama.
0: Anduvalla aanatam chudunu matru devini nirantaram smarinchutunnatuvaru.
1: Since that day mother was highly respected in all esteem.
0: Respect cheyatame kaakunda kodanu aamenu poojichu.
1: She was not merely respected, she was also worshipped.
0: Kanuka రవకుశను కూడాను గుర్తించారు.
1: లవకుశ ఆల్సో రికగ్నైజ్ దిస్.
0: చిన్నపిల్లలు తెలియక ఏదో పెనమార్గం పడతారు.
1: బాయ్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మే బి పర్వర్టెడ్
0: కానీ పెనమార్గం పట్టినప్పటికీ వారు సవరించుకొని తిరిగి సరి మార్గంలోకి వస్తారు.
1: దో దే ఆర్ మిస్డైరెక్టెడ్ దే కెన్ కరెక్ట్ దెమ్సెల్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుక తల్లిదండ్రులపై ఏమాత్రము మనం ద్వేషం చేయకూడదు.
1: Therefore, we should never develop hatred towards parents.
0: అందులో ఈ కలి యుగంలో తండ్రి ద్వేషం చాలా అధికంగా అయిపోయింది.
1: In this Kali age, there is more of hatred towards the mother.
0: తండ్రి అప్పుడు సీతమ్మ వారు పిలిచి,
1: then Sita called.
0: పిల్లలు ఎంతటి మార్పు కలిగారు.
1: What a transformation is there among children.
0: ఇదన్నీ కూడా కేవలము రాముడు చేసినటువంటి లీలే.
1: This is all the play, the leela, the will of Rama only.
0: అని చెప్పి పిల్లల్ని లోపలిపించి,
1: and then she called them in.
0: నాయనా మీరు ఇంత రౌద్రానికి పోకూడదు.
1: You should not be so harsh and be prepared to fight.
0: వారు పరమాత్మ స్వరూపులు.
1: And he is God himself.
0: అదనిపైన మీరు ఈ విధంగా యుద్ధములకు సిద్ధమైపోతే నేను మాత్రం ఉండదు ఇంకా.
1: If you are prepared to fight with him, I cannot.
0: మీరు ఎవరైనా అడిగినప్పుడు మీరు నా కుమారుడు అని చెప్పేటప్పుడు నాకు చాలా అవమానకరంగా ఉంటుంది.
1: I really feel ashamed of you if anyone says that you are my sons.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి చర్యలు దిగకండి అని చెప్పి చాలా నివారించింది.
1: And she prevented them from their attempt to fight, and she told them in every possible way and brought in transformation. Slowly as time went on, Rama could know that they are his sons. And now it's not the time to drive her out.
0: ఇప్పుడు కలిస్తే నా యొక్క ప్రామిస్ అంతా కూడా చాలా విశ్వమైపోతుంది.
1: దిస్ నాట్ ద టైమ్ ఫర్ హిమ్ టు మీట్ హర్ బికాజ్ ద హోల్ ప్లాన్ వుడ్ బి డైవర్టెడ్
0: కనుక అతను అప్పటి నుంచి తిరిగి వెనక్కి పోయాడు అయోధ్యకు.
1: అండ్ దెన్ హీ రిటర్న్ ఫ్రమ్ దేర్ బ్యాటిల్ ఫీల్డ్ బ్యాక్ టు అయోధ్య.
0: అయోధ్యకు పోయేటప్పటికి అయోధ్యంతా కూడా టాంటాం అయిపోయింది.
1: ద హోల్ అయోధ్య హ్యాస్ బీన్ టోటలీ చేంజ్డ్.
0: కుమారుడైనటువంటి చిన్న పిల్లలు తల్లిని ఓడించారట.
1: పీపుల్ ఆర్ స్పీకింగ్ దట్ బాయ్స్ వన్ ఓవర్ ద ఫాదర్ ఇన్ బ్యాటిల్.
0: చెప్పేటప్పటికి అతనికి చాలా ఆశ్చర్యమేసింది.
1: అండ్ హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు హియర్ దిస్.
0: ఆయన జయించి వెనక్కి వచ్చాడు అని చెప్పని లక్ష్మణుడు చెప్పాడు.
1: అండ్ ఇట్ వాస్ లక్ష్మణ హీ సెడ్ నో హీ వన్ ఓవర్ దెమ్ అండ్ రిటర్న్.
0: అప్పుడు సీత ఈ విధంగా ఇద్దరు బిడ్డలు కన్నదేని తెలుసుకుని అప్పుడు ఆమెను తీసుకుని రావడానికి భర్త శత్రుఘ్నుడు వచ్చారు.
1: అండ్ దెన్ హ్యావింగ్ కమ్ టు నో దట్ దీస్ బాయ్స్ ఆర్ ద చిల్డ్రన్ భర్త శత్రుఘ్న వెంట్ దేర్ టు బ్రింగ్ దెమ్ హియర్.
0: వాల్మీకి ఆశ్రమంలో తగినటువంటి గౌరవాన్ని అందించి
1: యాజ్ పర్ ద రెస్పెక్ట్ అండ్ ద స్టేటస్ ఆఫ్ వాల్మీకి ఆశ్రమం.
0: ఈ వాల్మీకి ఆశ్రమంలో చాలా గొప్పతనం ఉంటుండదని తాను వర్ణించి
1: అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది హెర్మిటేజ్ ఆఫ్ వాల్మీకి వాజ్ ఫుల్లీ నేరేటెడ్.
0: అయోధ్యకు వచ్చి చేరారు.
1: అండ్ దే రీచ్డ్ అయోధ్య.
0: అప్పటి లోపల
1: ఇన్ ద మీన్ టైమ్
0: రాములు అన్ని కూడా గుర్తించి
1: రామ హ్యాస్ నోటీస్డ్ ఆల్
0: ఇదంతా కూడా నేను చేసిన తప్పేను అని ఒప్పుకున్నాడు.
1: హీ హాజ్ యాక్సెప్టెడ్ దట్ వాట్ ఆల్ హీ హాజ్ డన్ ఈజ్ రాంగ్.
0: అది నా తప్పుని మన్నించి
1: అండ్ హీ వాంటెడ్ దట్ this mistake is to be forgiven.
0: ఈ పిల్లలు తనపై ద్వేషం మానవని చెప్పాడు.
1: And he wanted the children to give up this hatred towards him.
0: వాళ్ళిద్దరిని చేతులు పట్టుకుని
1: he caught hold of the hands of both the boys.
0: ఆశ్రమంలో ప్రవేశించి
1: and he stepped back into the hermitage.
0: అక్కడి నుంచి కూడా విమానంలో తిరిగి అయోధ్యకు వచ్చి చేరాడు.
1: And then they traveled by flight and reached Ayodhya.
0: ప్రసీతం వారు ప్రతి ఒక్క విషయం కూడా చాలా సుస్పష్టంగా చెప్తూ వచ్చింది.
1: All these things are explained in every minute detail by Mother Sita.
0: చెప్పేటప్పటికి పిల్లలందరూ గుర్తించారు.
1: Boys have understood.
0: తమ యొక్క వాక్యమునందు ఈ వాల్మీకి రాసినటువంటి విషయమునందు చాలా నమ్మకం ఏర్పడిపోయింది.
1: They had full faith in the writings of Valmiki.
0: వాల్మీకి ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా రాశాడు.
1: Valmiki has described what all that happened in letter
0: and spirit.
1: The poets of those days described what had actually happened in reality.
0: సత్యాన్ని పలికే చుట్టువారు.
1: They just shared the truth only.
0: సత్యం తప్ప ఇంకే చిన్న అసత్యం కూడా అందులో చేర్చేవారు కాదు.
1: There is nothing artificial, no falsehood there.
0: అప్పుడు చెప్పేటప్పటికి
1: when it is said so,
0: అందరూ గుర్తించారు.
1: All have noticed.
0: Kaluka daivatvanni gurtinchadaniki ee manavattam kudanu sahayam chestundi.
1: To notice the divinity, the humanity, the humanness also helps.
0: Help chesesi kaladurki varadru Sita Ravana chellu andaru cheevanga unnaru.
1: And having recognized, experienced the divinity, Sita Rama Lakshmana all are happy.
0: చెప్పి రామాయణము పూర్తి చేశారు.
1: ద రామాయణ ఈజ్ కంప్లీటెడ్.
0: అప్పటి నుంచి కూడాను భగవంతుని చావిటేటువంటి వారు సత్యమే.
1: దట్ ఫర్ వాట్ ఎవర్ వీ సే స్పీక్ అబౌట్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ ట్రూత్.
0: ఆ ఇద్దరు పిల్లలు సత్య స్వరూపుడే.
1: ద టూ బాయ్స్ రిప్రజెంట్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: తిరిగి లోపల వెళ్లి రాముడు చెప్పాడు సత్యం వద ధర్మం చెర.
1: అండ్ రామ రిపీటెడ్ వన్స్ అగైన్ స్పీక్ ట్రూత్ ఫాలో ధర్మ.
0: కానీ మాట్లాడమని చెప్పాడు కానీ సత్యము సత్యం చేయమని చెప్పలేదు.
1: హీ సెట్ స్పీక్ ట్రూత్. హీ హాజ్ నాట్ సెట్ టు ఆస్క్ దెమ్ టు యాక్ట్ ట్రూత్.
0: ధర్మం చర ధర్మమును ఆచరించు కానీ ధర్మమును ఉచ్చరించవద్దు.
1: వన్ హ్యాస్ టు ఫాలో ధర్మ నాట్ మియర్లీ స్పీక్ అబౌట్ ధర్మ.
0: కనుక అప్పటి నుంచి కూడాను ఈ రామాయణం పారాయణం చేసుకుంటూ వచ్చాను.
1: అండ్ సిన్స్ దట్ డే రామాయణ ఈజ్ రెడ్ అవుట్ ఎవ్రీడే.
0: ఇప్పుడు మన యొక్క ఆశ్రమం లోపల
1: హియర్ ఇన్ అవర్ ఆశ్రమ్
0: రామాయణ పారాయణము,
1: వి హావ్ రామాయణ పారాయణ,
0: భాగవత పారాయణము,
1: భాగవత పారాయణ,
0: సప్తశతి పారాయణము, సప్తశతి,
1: సప్తశతి పారాయణ,
0: ఇవన్నీ కూడా ఈనాడు పెట్టారు యజ్ఞంలో.
1: భగవాన్ వాంటెడ్ దీస్ థింగ్స్ టు బి రెడ్ ఎవ్రీడే హియర్ ఇన్ దిస్ ఆశ్రమ్.
0: ఇవన్నీ చేసి కట్టేపటికి రాములకు దైవము అనేటువంటి దాన్ని ప్రపంచానికి అంతా చాటుతూ వచ్చారు.
1: ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దే కుడ్ నో దట్ రామా ఇస్ గాడ్ అండ్ దిస్ వాజ్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
0: పిచ్చి రాముల పైన తన కుమారుడికే ద్వేషం వచ్చింది ఏంటంటే ఇది కేవలము అది మానవత్వంలో ఉన్నటువంటి వీక్నెస్.
1: ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ వీక్నెస్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ టు డెవలప్ ఎ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్. Which had happened to Lava and Kusha.
0: దైవం పైన ఫెయిత్ రావాలి కానీ
1: వన్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: డౌట్ వచ్చేసేస్తే ఉన్న నమ్మకం కూడా పోతుంది.
1: అండ్ వన్స్ యూ స్టార్ట్ డౌటింగ్ గాడ్ యూ లూజ్ యువర్ ఫెయిత్.
0: కనుక మానవుడు ఎందు నమ్మకం అనేటువంటిది ప్రధానంగా ఉండదు.
1: Therefore, faith is most essential for all human beings.
0: కనుక మానవుడు అనేటువంటి పేరుకు అర్థమేమిటి?
1: What is the meaning of this manava?
0: Namakam galavadu ani artham.
1: The one with faith is manava.
0: Kaluka manavudu namakam galavadu.
1: So man has faith.
0: Kaani ee naadu namakam poyindi kaani
1: today that faith is lost.
0: Modati nunchi kudanu manavudu ante namakam galavadu vaadu.
1: Right from the beginning man has faith.
0: Kalukani manavunu aadharanga teeskoni daivam kudanu mundu mundu pothu vachadu.
1: Therefore, basing on the faith of man, God has been bestowing all that he deserves.
0: Kaluka bhagavantudu nirantaram kudanu satyanni ruchechunti vaadu dharmanni nachechunti vaadu.
1: God protects satya, the truth, and dharma, righteousness.
0: Kalukane mana yokka bharata bhagavata ramayanam nandu ee rendu vakyamulu mukhyanga rastuntaru.
1: Therefore, in bharata bhagavata ramayana, these two sentences are of supreme importance.
0: Satyam vada dharmam chara, satyam vada dharmam chara,
1: satyam vada speak truth, dharmam chara follow dharma.
0: Kani ina satyam vada ipotundi,
1: but today satyam vada the truth is killed.
0: Kani satyani poshinchetuvadu vaadu gaani bhagavantudu, tan rachinchetuvadu vaadu gaani bhagavantudu, kani shikshinchetuvadu vaadu kaadu.
1: God sustains, protects, upholds truth, he will never kill it.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుడు ఎప్పుడు కూడాను అందరినీ రక్షించేటువంటి వాడే కాదు, ఎవరిని కూడా శిక్షించలేదు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ ఆల్, హీల్ నెవర్ పనిష్ ఎనీబడి.
0: కానీ ఈ లో సత్యాన్ని గుర్తించుకోలేక
1: దిస్ ఇన్నర్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
0: కానీ బయట బయట అందరూ ఆడినట్టుగా వీళ్ళు కూడా ఆడుతున్నారు.
1: బట్ పీపుల్ బిహేవ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద వరల్డ్లీ వే లైక్ అదర్ వరల్డ్లీ పీపుల్.
0: కనుక వరల్డ్లీ పీపుల్ చేసేటువంటి తప్పులు చాలా మందికి పంచుకోవాల్సి వస్తుంది.
1: దేర్ఫోర్ వెన్ వీ గో ఇన్ ద వరల్డ్లీ వేస్ వీ హావ్ టు ఫాలో మెనీ ఆఫ్ ది మిస్టేక్స్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ భగవంతుడు ఎప్పుడు కూడాను ఏ ఒక్కదాని కూడా మంచిదాన్ని చేయలేదు.
1: బట్ గాడ్ స్పీక్స్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ కరెక్ట్ విచ్ ఇస్ గుడ్ ఓన్లీ.
0: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ట్రూత్, హీ రికగ్నైజెస్ ట్రూత్.
0: కానీ చాలా మంది మానవులు భగవంతుడు కూడా గుర్తించుకోలేకుండా కేవలము ఈ విధంగా అమాయకులను బాధిస్తున్నాడే అని అనుకుంటుంటారు.
1: మెనీ పీపుల్ ఫీల్ దట్ గాడ్ హ్యాస్ నాట్ నోన్ ద ట్రూత్ దట్ ఈస్ పనిషింగ్ మెనీ ఇన్నోసెంట్ పీపుల్.
0: అప్పటి నుంచి కూడాను భగవంతుడు దేవుడు దేవుడు దేవుడిని ఈనాడు అనేక గ్రంథములంతా వచ్చినాయి.
1: టుడే వీ హ్యావ్ మెనీ మెనీ బుక్స్ డిక్లేరింగ్ డివినిటీ గాడ్ హుడ్.
0: కానీ రామాయణకు వచ్చినటువంటి యొక్క జీవితము ఎవరికి ఏ విధంగా కూడా రాలేదు.
1: బట్ నథింగ్ ఈస్ గ్రేటర్ దాన్ రామాయణ. దోస్ డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ రామాయణ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: అనేక మంది అనేక రకములుగా కూడా వాదిస్తూ వచ్చారు.
1: Many people went on arguing in different ways.
0: కానీ రామాయణాన్ని రష్యన్స్ కూడా వాదించుకుని వచ్చారు.
1: Even Russians also dealt in depth this Ramayana.
0: ఇప్పుడు ఆ రామాయణం ప్లేట్ వేస్తే కళ్ళు మూసుకొని ఆనందంగా వింటుంటారు.
1: అండ్ టుడే వెన్ వన్స్ రామాయణ గోస్ ఆన్ బీయింగ్ రెండర్డ్ దే లిసన్ టు ఇట్ విత్ క్లోజ్డ్ ఐస్.
0: అవరు వాళ్ళందరూ కూడా చాలా పరమ భక్తులు అయిపోయినారు.
1: అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆర్డెంట్ డివోటీస్ టుడే.
0: కనుక రామాయణం అనేది ధర్మము సత్యంతో కూడినటువంటి వేరేంటి.
1: దేర్ఫోర్ రామాయణ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: ఈ విధమైనటువంటి ఒక సత్యధర్మాన్ని చక్రాలుగా తీసుకుని రాములు దేశాన్నంతా పరిపాలన చేస్తూ వచ్చారు.
1: రామ రూల్డ్ ది ఎంటైర్ కింగ్డమ్ బేస్డ్ ఆన్ ది టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: ఇలాంటి సత్యధర్మాన్ని ఆధారం చేసుకుని పూజించినటువంటి వాడు రాముడు ఒక్కడే.
1: ఇట్స్ ఓన్లీ రామ ఓన్లీ వన్ హూ హ్యాస్ గాట్ దీస్ టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: వర్షిప్ చేయటమే కాకుండా
1: నాట్ ఓన్లీ వర్షిపింగ్ ద బుక్,
0: ఏ చిన్న బాధలు కలిగినా కూడా రామాయణాన్ని వర్షిప్ చేస్తున్నారు.
1: ఎనీ స్మాల్ డిఫికల్టీ దే ఫేస్ దే టర్న్ టు రామాయణ దే వర్షిప్.
0: ఇట్టి పరమ భక్తి ఈ కఠినమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ కూడా వచ్చింది.
1: దట్ ఇంటెన్స్ డివోషన్ ఈజ్ నోటీస్డ్ అమంగ్ ద కమ్యూనిస్ట్ హు ఆర్ సో స్ట్రాంగ్ సో హార్ష్.
0: కానీ మన భారతీయులకి ఇంకా దీన్ని కుదరలేదు.
1: బట్ భారతీయస్ నో ఇట్ ప్రిటీ వెల్ ద శాంక్టిటీ ఆఫ్ రామాయణ.
0: అనేక సంవత్సరములు ఈ బ్రిటిష్ వారితో చేరి
1: బికాస్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ ది బ్రిటిష్ ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
0: దైవం ద్వేషం చేసుకుంటూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ హేటింగ్ గాడ్.
0: దేశం చేసేటువంటి వాడు కాదు రాముడు.
1: బట్ రామ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఎట్ ఆల్.
0: నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని పలికి అందులో ఏకమయ్యేటువంటి వాడు.
1: He said the basic truth that you and I are one, and he moved with this thought.
0: ఇటువంటి రామాయణమును ఎందరు ఏ విధంగా పూజిస్తూ వచ్చారు?
1: రామాయణ ఇన్ వాట్ ఫార్మ్ ఇట్ ఈస్ వర్షిప్ బై పీపుల్.
0: రామాయణం అంటే ఎంత గొప్ప జీవిత రామాయణం.
1: రామాయణ ఈజ్ ది లైఫ్ స్టోరీ, ద స్టోరీ ఆఫ్ లైఫ్
0: జీవుని,
1: ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
0: ఇండివిజువల్ జీవాలకు ఇది ఒక పెద్ద లైఫ్ వంటిది.
1: సో రామాయణ ఇస్ ద స్టోరీ ద నరేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
0: కనుక రామాయణం అనేటువంటిది సర్వులకు పారాయణం చేయవలసినటువంటి యొక్క వస్తువు.
1: దేర్ఫోర్ రామాయణ షుడ్ బి గాన్ త్రూ, షుడ్ బి రెడ్ అవుట్ బై ఎవ్రీబడి.
0: భగవంతుడు ఎవరిని ద్వేషించేటువంటి వాడు కాదు.
1: గాడ్ విల్ నాట్ హేట్ ఎనీబడి.
0: ద్వేషం అనేది అతనికి తెలియదు.
1: He doesn't know what hatred is.
0: Dvesham, krodham, himsa, ivanni kulanu athaku teliyinatundi padamulu.
1: God does not know the words like anger, hatred.
0: Ituvanti devunni chaala aneka rakamulu vimarsistu vachutunnaru.
1: But Rama is criticized in different ways by people.
0: Navakusha ettati goppavaru.
1: Navakusha really great.
0: Kani.
1: But
0: oka ramulu veelato vachi maatladinappudiki vaariki anta clear ayipindi hrudayam.
1: Then once Rama spoke to both of them, Lava and Kusha, they are completely transformed.
0: Itti buddhulu maarcheetuvanti vaadu bhagavantudu.
1: God changes the mind. God brings about transformation in people.
0: Transformation chestunnadu bhagavantudu.
1: It's only God who brings about transformation.
0: Kalukane ee naadu meeru kudanu devanni nirantaram kudanu prarthistuntunte mee manasulu kudanu transfer chestadu.
1: Therefore if you pray to God even now from today, God will transform everybody.
0: Okka vishayam meeru gurtinchali.
1: One point you should recognize.
0: Kontha kaalam lopala
1: for some time,
0: inge ekku kaalam kuda ledhi ippudu,
1: not very long to come,
0: chaala takku kaalam lopane,
1: within a short time
0: prapancham anta kuda
1: the whole world
0: okka bhavam cheripothundi,
1: we'll all be united with one thought, one feeling.
0: Adi sahana bhavatu sahana bhavatu sahaviryam karavaram anaga emti kalisi mesi tirugudam కలిసిమెలిసి వెలుగుదాం, నరసింహరాజు తెలుసు ఉన్న తెలివిని పోషించుదాం అని అందరూ ఇలాంటి మార్గానికి రాగల.
1: అండ్ ఆల్ పీపుల్ విల్ జాయిన్ ద సేమ్ పాత్ యాజ్ విన్ ద స్టార్ట్ డిక్లేరింగ్ దట్ వీ షుడ్ గ్రో టుగెదర్, వీ షుడ్ మింగిల్ టుగెదర్, వీ షుడ్ లివ్ టుగెదర్ అండ్ షేర్ ఆల్ ద నాలెడ్జ్ అమంగ్ అవర్ సెల్వ్స్ దట్ వీ హ్యావ్ అక్వైర్డ్.
0: అది అతి శీఘ్రకాలంలో అది సిద్ధిస్తుంది నాకు.
1: ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ వెరీ సూన్.
0: వ్యక్తిగతమైనటువంటి భేదములు,
1: డిఫరెన్సెస్,
0: వ్యక్తిగతమైనటువంటి దేశములు,
1: ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్
0: ఒక్కటి కూడా భారతదేశంలో ఉండవు.
1: విల్ నాట్ బి హియర్ ఇన్ భారత్.
0: ఇప్పుడు మాత్రమే కొంతవరకు ఇది ఉండినట్టుగా కనిపిస్తుండదు, కానీ
1: యు ఫైండ్ దర్ ప్రెజెన్స్ రైట్ నౌ,
0: కానీ మునుముందు దీని భావమే ఉండదు.
1: ఇన్ ఫ్యూచర్ దేర్ బి నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఎట్ ఆల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమ తిట్టిది ఎత్తిదని ఎవరు చెప్పలేరు.
1: డివైన్ లవ్ నోబడీ కెన్ సే, నోబడీ కెన్ కామెంట్ అబౌట్ ఇట్.
0: కనుక అట్టి డివైన్ లవ్ ను మనం ద్వేషిస్తే మనకు కలిగేది ఏమిటి? మనకు ద్వేషమే వస్తుంది.
1: ఇఫ్ యూ హేట్ ద డివైన్ లవ్ వాట్ విల్ హ్యాపన్? యు విల్ బి ఫుల్ ఆఫ్ హేట్రెడ్.
0: కనుక మీరందరూ కూడాను డివైన్ లవ్ ను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి.
1: దేర్ఫోర్ బి లవింగ్, లవ్ మోర్ అండ్ మోర్ టు ఎర్న్ ద డివైన్ లవ్.
0: ఇవన్నీ కూడాను ఈ భగవంతుని యొక్క వాక్యముల లోపల లీనమైపోయినాయి.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ మర్జ్డ్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైన చరిత్రను మీరు పలుకుతూ వింటూ చేస్తూ వచ్చినప్పటికీ ఎంతనో ప్రపంచం చాలా మారిపోతుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ చేంజ్ ఇఫ్ యూ అటర్ దీస్ సేక్రెడ్ వర్డ్స్, ఫాలో ద సేక్రెడ్ పాత్ అండ్ లిసన్ టు సేక్రెడ్ థింగ్స్.
0: కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి కష్టపడిగా ఉండేటప్పటికీ మీరు రామనామాన్ని మాత్రం మరవకండి.
1: వాట్ ఎవర్ మే బి ది డిఫికల్టీ, వాట్స్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, నెవర్ గివ్ అప్ రామాస్ నేమ్.
0: రామాస్ నేమ్ అందరూ కూడా ఉచ్చరిస్తూనే ఉండాలి.
1: దేర్ ఫోర్ ఆల్ షుడ్ సింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ రామ.
0: రామ రామ రామ సీత రామ.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of October 2005 in Prashanthi Nilayam during the Dasara festival. Baba mentioned how the Ramayana is widely popular all over the world and that people of many nations have cultivated great faith and devotion in the way of life prescribed therein. He asserted that very soon the entire human race would forget all differences and live in harmony. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Adi Rajama.
1: Mountains and the valleys, the waterfalls and the rivers, all the mysteries of the world and of the universe, the vast sky, the courage and the valor, and the whole world that centers around the education, the study and the learning process will shine forth with all its beauty and grandeur.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthiniyulara.
1: Boys and girls.
0: Vice Chancellor. Registrar. Central Secretary. Iddru Vidyarthulu. Yanto. Sundaramaina Vishyamulanu. అందమైన పదములను అందించారు.
1: The Vice Chancellor, Dr. Venkatraman, Sri Chakravarti and Central Trust Secretary and two of the students have made wonderful speeches, nicely punctuated with beautiful words, with all their vocabulary.
0: ప్రపంచమునందు ఎందు చూచినా ఆశ్చర్యకరమైనటువంటి యొక్క దృశ్యములు, ఆనందకరమైనటువంటి విషయములు హృదయాన్ని తట్టి లేపి ఆనందపరుస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మిస్టరీస్ ఇన్ఎక్స్ప్లికబుల్ అన్అండర్స్టాండబుల్ విచ్ విల్ సర్టన్లీ టచ్ ద డోర్ స్టెప్ ఆఫ్ బ్లిస్ ఇన్ అవర్ లైవ్స్.
0: ఇట్టి సమయమునందు విద్యార్థులు ఆటల పాటల చేత, ఆనంద విషయాల చేత హృదయాన్ని చల్లపరుచుకుంటూ ప్రకాశింపచేసుకుంటూ తమ తెలివితేటలను పెంపొందింపచేసుకుంటున్నారు.
1: ఇట్ ఇస్ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైమ్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దేర్ టాలెంట్ బోత్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ and make themselves extremely happy on this occasion.
0: Lokamuna ye vidhamainatvanti vishayamulu vinnanu, ye vidhamainatvanti yokka charyalu chesinanu hrudayanni meppimpa chesukune nimittamai chestaru kani kevalamu tatkalika aanandamunu pondimpa chesukune nimittam.
1: In this world, whatever is heard and whatever is done is to feel extremely happy for long, not for temporary gain and happiness.
0: Itti samayam nandu nenu vidya vishayamai aatala paatala vishayamai avithanga meeku bodhinchanakkarledu.
1: At this moment, Bhagavan feels that it is not necessary to speak extensively on education, sports and games.
0: Manavudu puttinappati nunchi talanche talapulu chese panulu anniyunukulanu ee vidya vishayamu gurinchiye.
1: Right from the origin of man, all the thought and the human activity centered around this process of learning and study.
0: ప్రేమ చేత హృదయమును పెంపొందింపచేసుకుంటూ ప్రజలకు ఆనందాన్ని అందించేటువంటి ఆదర్శాలు విద్యార్థులు అందించాలి.
1: ఇట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు పాస్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం టు అవర్ స్టూడెంట్స్ సచ్ దట్ దే విల్ ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.
0: ఈనాటి పరిస్థితిలో ఎక్కడ చూచినప్పుడు విద్యా విషయమై పేరు చెప్పుకుంటున్నారే కాని ఎట్టి విద్యను కూడా అందులో కనిపించడం లేదు.
1: ఎవ్రీవేర్ టుడే ఆల్ ఓవర్ ది వరల్డ్ దర్ సో మెనీ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఫర్ నేమ్ సేక్ బట్ వీ డు నాట్ ఫైండ్ ద డెప్త్ అండ్ ద ప్రొఫండిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అనేటువంటిది కూడాను ఎవరికి అర్థం కావటం లేదు.
1: No one seemed to know the meaning and the significance of education.
0: పుస్తకములు చదవటం, అందున్నటువంటి విషయాలను ఎగ్జామినేషన్లో రాయటము, పాస్ మార్క్స్ తెప్పించుకోవటము, ఇతను పాస్ అయినాడని బిరుదును మాత్రం పొందుతున్నారు.
1: They just limit themselves to merely going through the text, appear for the examinations, secure a pass and claim that degree thereafter.
0: నిత్య సత్యమైనటువంటి విషయములను విద్య అంటే ఏమిటి అనేటువంటిది ఎవరికీ తెలియటం లేదు.
1: The eternal truth which is contained in the process of learning is not known to anybody.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
1: A foolish man, though an intellectual with all the acquisition of the knowledge, does not know his true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: One may be occupying exalted position with all high knowledge and education, but he will not give up his mean mentality and attitude.
0: తరచి చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: All his knowledge helps him to be argumentative and to differ with everybody and not to acquire the totality of knowledge.
0: ఇది ఆ విద్య.
1: Is this education?
0: విద్య అనగా జ్ఞానము.
1: విద్య మీన్స్ జ్ఞాన, విజ్డమ్.
0: జ్ఞానం అనగా భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచుకోవటం కాదు.
1: Wisdom does not mean merely worldly, momentary, physical intelligence. No.
0: ఇది అంతరంగికమైనటువంటి ఆనందాన్ని, అంతర్భావములను పెంపొందింపజేసి ప్రకాశింపజేసేటువంటి యొక్కది విద్య.
1: The true education should foster the finer sentiments and feelings within and should be the center of bliss.
0: ఇటువంటి పరిస్థితి యందు వీరు పొందినటువంటి యొక్క ఫలం ఏమిటి?
1: Under these circumstances, what is the result of the education that we have been receiving?
0: ప్రభుత్వం మెచ్చేటువంటి యొక్క డిగ్రీలు మాత్రమే చూపుతున్నారు, కానీ ఆ ఎడ్యుకేషన్ యొక్క స్వరూపం ఏమిటో అనేటువంటిది వారికే తెలియటం లేదు. ఇంకా వారు ఇతరులకు ఏమి చూపగలరు?
1: వీ జస్ట్ గెట్ సాటిస్ఫైడ్ బై గెటింగ్ ఎ డిగ్రీ so as to win the appreciation of authorities without knowing the depth and the significance of education.
0: ముఖ్యముగా ఆటల పాటలయందు అనుభవించవలసినటువంటి ఒక ఆనందము ఏమిటో వారికి అర్థం కావటం లేదు.
1: We don't seem to know the actual happiness and the bliss that we are supposed to derive out of these sports and games.
0: ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లోపల ఒకరు గెలిచటము మరొకరు ఓడిపోవటము ఇవి రెండు మాత్రమే తెలుస్తూ ఉండాలి.
1: ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వీ ఓన్లీ కమ్ అక్రాస్ టూ, వన్ ద వన్ హూ విన్స్, ద అదర్ వన్ హూ లూజెస్.
0: ఇది ఆ గేమ్స్ యొక్క లక్ష్యము.
1: ఇస్ దట్ ది ఎయిమ్ ఆఫ్ గేమ్స్?
0: లైఫ్ ఇస్ ఎ గేమ్ అన్నాం.
1: లైఫ్ ఇస్ ఎ గేమ్.
0: ప్లే ఇట్. లైఫ్ ఇస్ ఎ డ్రీమ్.
1: లైఫ్ ఇస్ ఎ డ్రీమ్.
0: Realize it. Life is love.
1: Life is love.
0: Enjoy it. వీటి యొక్క మూడింటి యొక్క అర్థమును గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he understands the meaning of these three statements and conducts accordingly.
0: విద్య యొక్క వివేకము, ఆటపాటల యొక్క ఆనందము సంకుచితమైన భావములకు సంతోషపెడుతుంది, కానీ విశాలమైన హృదయమునకు, అనంతమైన విజ్ఞానమునకు ఇవి ఏమాత్రం కూడా తోడ్పడవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ద ఇంటెలిజెన్స్ దట్ వీ అప్లై ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డెవలప్స్ ఓన్లీ నేరో మైండెడ్నెస్. ఇట్ డస్ నాట్ హెల్ప్ అస్ టు బి బ్రాడ్ మైండెడ్ నార్ టు బి బ్లిస్ఫుల్.
0: అందులో ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము చెత్త విద్యలు.
1: All the education that we acquire today is rather cheap and useless.
0: ee naati test book la netvintini chuste e maatram kudunu saravamainatundi dev akada.
1: The textbooks that we make use of do not have any essence.
0: ఇది గవర్నమెంట్ ఏ విధంగా ఒప్పుకుని దీన్ని శాంక్షన్ చేస్తున్నారు? ఇది పాఠశాలల లోపల దీన్ని ఉపయోగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాయో అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి.
1: హౌ గవర్నమెంట్ రికమెండ్ సచ్ టెక్స్ట్ విదౌట్ ఏ సెన్స్ అండ్ వాట్స్ దేర్ ఎయిమ్, ఇట్ ఆల్ సీమ్స్ టు బి రిడిక్యులస్.
0: బహుశా నా ఉద్దేశము ఇవి గవర్నమెంట్ వరకు కూడా పోవటం లేదు.
1: భగవాన్ opines that things are not reaching the level of the government.
0: ఎవరో ఒకరు శాంక్షన్ చేస్తే అవన్నీ టెక్స్ట్ బుక్స్ అని పంపిస్తున్నారు.
1: ఇట్ ఆల్ అపియర్స్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ అథారిటీ అండ్ ఇంప్లిమెంటెడ్ దే.
0: ఇది గవర్నమెంట్ కూడా నువ్వు ఎంత చిన్న పేరు తెస్తున్నాయో వారు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: The government is not realizing what a bad name they get out of such things at the lower level.
0: ప్రపంచములో ఈనాటి చదువులు ఇలాంటి చదువులు పెరిగిపోతున్నాయి.
1: This sort of education is on the rise, increasing day by day.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను ఎంత పవిత్రమైనటువంటివో, ఎంత సున్నితమైనటువంటివో, ఎంత వర్ణితమైనటువంటివో వారు గుర్తించడానికి ఏమాత్రమో ప్రయత్నించడం లేదు.
1: They don't seem to make any attempt to know the glory and the majesty of the ancient education, how sacred it is.
0: ఏదో గ్రంథములు చదివినామని దాన్ని అర్థం చేసుకోలేకపోవటము, గ్రంథములు చదివినామని దాని యొక్క సారమును గ్రహించటం కోరు ఏమాత్రము విద్యార్థులు కూడాను ప్రయత్నించడం లేదు.
1: The students also are not making an effort to get the essence of the textbooks they go through.
0: వీటిని టెక్స్ట్ బుక్స్ అని చెప్తున్నారు, కానీ టెక్స్ట్ దేని చేయాలి? ఒకరు రాసినటువంటి దానిని చూచి మరొకరు రాయటము, అది టెస్ట్ చేయాలి.
1: వాట్ ఈస్ దిస్ టెక్స్ట్ బుక్ దట్ యూ కాల్ ఇట్? ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ టు నదర్.
0: కనుక ఈనాటి చదువులు కేవలము ఒక డిగ్రీలు మాత్రమే తీసుకుని ఉద్యోగం నిమిత్తమై ప్రాకులాడుతున్నారే కాని చదువు యొక్క సారము, చదువు యొక్క అంశము, చదువు యొక్క ప్రశంసము ఏమాత్రం వారు గ్రహించడం కానీ గుర్తించడం కానీ చేయటం లేదు.
1: దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ రికగ్నైజ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆల్ ది ఎడ్యుకేషన్ సీమ్స్ టు బి జస్ట్ జాబ్ ఓరియంటెడ్ దట్ కంప్లీట్స్ విత్ గెటింగ్ ఎ డిగ్రీ అలోన్.
0: ఈ గ్రంథములు యందు సరి అయినటువంటి యొక్క విద్య ఉన్నదా లేదా అనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: పేరెంట్స్ ఆల్సో డూ నాట్ నో వెదర్ ద టెక్స్ట్ బుక్స్ కంటెయిన్ ద డిజైర్డ్ నాలెడ్జ్ ఆర్ నాట్.
0: మా పిల్లవాడు మంచి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు, మార్క్స్ దండిగా వచ్చినాయి అని ఈ మార్క్స్ చూచుకుని వారు ఆనందిస్తున్నారే కానీ దానికి వెనుకల కొండంత రిమార్క్స్ ఉన్నాయనేటువంటిది వారు ఏమాత్రము గుర్తించడం లేదు.
1: The parents are happy if their children get first classes and pass in distinctions. They think of only marks, forgetting the mountainous remarks behind.
0: ఈ రిమార్క్స్ వారికి ప్రత్యక్షమైన వారు చదువు అంటే ఏమిటో అని కూడా గుర్తించగలరు.
1: When once they know the remarks, they will understand what kind of education they are receiving.
0: ABCDలు ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగే.
1: బికాస్ ఆఫ్ ద లెర్నింగ్ ఆఫ్ ద ఆల్ఫబెట్స్ ABCD మోర్ అండ్ మోర్ దేర్ ఇస్ లెస్ అండ్ లెస్ ఆఫ్ లోయర్ అండర్స్టాండింగ్.
0: ఎంఏలు బిఏలు పాస్ అయినందున వేదశాస్త్రములన్నీ వేదబడియే.
1: బికాస్ ఆఫ్ బిఏ అండ్ ఎంఏ అండర్ గ్రాడ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ద లెర్నింగ్ ఆఫ్ ది వేదాస్ ద సీక్రెట్ టెక్స్ట్ హ్యాస్ డిక్లైన్డ్.
0: ఇట్టి చదువును మంచి జ్ఞానమైనటువంటివని ఎట్లా ఒప్పుకోగలరు?
1: హౌ డు యూ సే దట్ దిస్ ఎడ్యుకేషన్ దట్ వీఆర్ రిసీవింగ్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు వేరుగా భావించకండి. విద్యార్థులైనటువంటి వారు చక్కని విద్యను అభ్యసించి ప్రపంచానికి చక్కని బోధనను అందించడానికి ప్రభుత్వం పూనుకోవాలి.
1: ద స్టూడెంట్స్ షుడ్ ఎక్వైర్ ద ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఎడ్యుకేషన్ and set an ideal to the rest of the society.
0: Asal samajam lopala samajamunu poshincheetundi vidhanam emiti, samajamu ee naadu ye gathini pattindi, దీన్ని ఉత్తమోత్తమైనటువంటి యొక్క సమాజంగా జ్ఞానమైనటువంటివని చెప్తే ఒప్పుకోగలరు.
1: హౌ డు యూ సే దట్ దిస్ ఎడ్యుకేషన్ దట్ వీఆర్ రిసీవింగ్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్?

0: సమాజంలో పోషించేటువంటి విధానం ఏమిటి? సమాజము ఈనాడు ఏ గతిని బట్టింది? దీన్ని ఉత్తమోత్తమైనటువంటి ఒక సమాజంగా తీర్చిదిద్దడానికి ఏమి చేయాలి అనేటువంటి ఆ యోచనలే వారి అందు ఏమాత్రం కనిపించడం లేదు.
1: The educated people don't seem to have an idea of the society, the plight of the society, how to improve the conditions of the society, how to work for the advancement of the society. They have no idea.
0: ఈ విద్యా విధానం లోపల చక్కని పోలికలు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: They do not equate themselves with the needs of the society.
0: ఇది చక్కని వేవేరన కూడాను నా మాది బోధ పెట్టినప్పుడు ఇది ఎంత పిచ్చివి, ఇది సరైనటువంటివి కాదు, ఈనాటి టెక్స్ట్ బుక్స్ చాలా ఉత్తమమైనటువంటివి అని విద్యార్థులు కూడా అంగీకరిస్తున్నారు.
1: Such books of the ancient which really teach the greatest values are brushed aside and students consider the modern textbooks more important and latest.
0: జర్మనీ చిల్లలు జన్మించినంతనే వెండి బంగారం ముండబోసే.
1: The value of the silver and gold has gone.
0: Kanuka ee naati pillala yokka bhavishyattu manam chaala saddaga vahinchi vaariki sariyainatuvanti yokka vision nerpadaniki konukovali.
1: The precious metals have lost their value. Therefore we should determine to provide the proper education with all the sincerity and steadfastness.
0: Samajam yokka keerthini manam nilpali.
1: We should uphold the reputation of society.
0: మన ప్రాచీన పురుషులు ఏ విధమైనటువంటి విజయం అందించారో ఆ ప్రాచీన పురుషులకు సరైనటువంటి గౌరవాన్ని మనం కాపాడాలి.
1: The ancient sages and seers who have passed on this education, they must be revered and respected.
0: నాలుగు డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే నా గొప్పవారమైనామని వెర్రవీయటము అది వెర్రితనమే.
1: It is foolishness if you are egoistic by merely acquiring degrees.
0: మనం ఈనాడు సమాజమును ఏ రీతిగా ఉద్ధరించాలి?
1: We have to consider how to work for the progress of the society.
0: ఈనాడు సమాజం ఏ గతిలో ఏగితియో ఉంటున్నది?
1: What is the present position of the society?
0: ఈ యొక్క స్థితిని గతిని మనం గుర్తించుకోకుండా సమాజమునకు సేవ చేస్తున్నామని అంటున్నారు.
1: We say that we are serving the society without understanding its needs and requirements.
0: ఇది సమాజం యొక్క సేవ కాదు, సమాజం యొక్క సేవ.
1: It is not samaja seva, service to society, but it is only samadhi seva, a doom to the service totally.
0: Kanuka ee naadu samajamu unnata sthitiki raavalante mana yokka prajalu uttama sthitini pondalante sariyainatundi vidyalu ee naadu manam abhivruddhi parchali.
1: For the society, the societal conditions to improve and the people to progress, the correct proper education is essential.
0: నేను చెప్పినట్టుగా ఏబీసీడీలు ఎక్కువైనందున వేద శాస్త్రములన్నీ పేదపడియే.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఏబీసీడీ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ హావ్ బీన్ నెగ్లెక్టెడ్ టోటలీ.
0: ఏ అంటే అవేర్నెస్.
1: ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే తెలివితేటలతో దాన్ని గుర్తించాలి.
1: అవేర్నెస్ మీన్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ది థింగ్స్ బేస్డ్ ఆన్ ఇంటెలెక్ట్.
0: బి అనగా బీయింగ్. పుట్టు నడతల్లో నీవు జీవించాలి.
1: బి బీయింగ్ విచ్ హ్యాస్ టు బి ట్రెడ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్.
0: సి అనగా బి కేర్ఫుల్.
1: సి మీనింగ్
0: ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటిది విచారణ చేసి నీవు అభివృద్ధికి రావాలి.
1: సి సింబలైజెస్ కేర్ఫుల్ కేర్ బి కేర్ఫుల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: ఇలాంటి తెలివితేటలు మనం ఈనాడు పిల్లలకు ఇంటి ఎందైనా నేర్పాలి.
1: Such sort of intelligence, such sort of things should be taught right from the beginning, right from now.
0: మా పిల్లవాడికి స్కూల్ లో కాలేజీ లో సీట్ చిక్కిందని ఆనందిస్తున్నారు, కానీ తల్లిదండ్రులు ఏ సీట్ చిక్కింది, వారు ఏ విధమైన స్థితికి రాగలరు, ఈ దేశమును ఏ విధంగా కాపాడుకోగలరు, ఉపకారం చేయగలిగినటువంటి గుణంలో వారు అభివృద్ధి అవుతున్నాయా లేదా అని ఇంటిలో తల్లిదండ్రులు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Parents are very happy because their children get their seats in different educational institutions. They do not think of the values that their children are supposed to acquire in the process of learning.
0: Teachers ku udyogasthulaku taginatvanti idi lekapoyinappudikini tallidandrulaku pradhananga ee telivitetalu penchukovali.
1: The teachers and other authorities may not be aware

0: But the parents should fully understand the need for the
1: culprit.
0: In fact, the parents should desire that their children should bring them reputation, a good name for having worked for the country.
1: కనుక ఈనాడు తల్లిదండ్రులు కూడాను అట్టి తెలివితేటలు లేవు.
0: The parents today are not that intelligent today.
1: ఇంకా అధ్యాపకులకు ఈ గ్రంథ పుస్తకాలతో ఏమాత్రమూ పని లేదు.
0: And the teachers, they are not bothered of the sacred texts.
1: దానిలో ఉన్నటువంటివి సరియైనవా కాదా అనేటువంటిది గవర్నమెంట్ కు రిపోర్ట్ చేయటం లేదు.
0: The actual texts that are put in use, whether they are good things or wrong things, are not reported to the government by teachers.
1: ఈ రిపోర్ట్ చేసిన కూడాను గవర్నమెంట్ దీనిని ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Even if these mistakes are brought to the notice of the government doesn't seem to rectify.
1: ఏదో పాస్ అయినారంటాము సర్టిఫికేట్ ఇవ్వటము పంపటము.
0: They give them the degrees because they got the required percentage.
1: కనుక విద్యార్థుల యొక్క లోపమే కాదు ఇది, తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి లోపము.
0: So it is not the mistake of the students. The actual mistake lies with parents.
1: Tama pillalu etti paristhitiki abhirudhi avutunnaru, etti gunamulu nerchukogalugutunnaru, etti samajamiki cheyamani koragalugutunnaru aneetvantidi vaadu em maatramu yochan cheyatam ledu.
0: Parents are not thinking in these lines. What qualities their children are requiring, what their thoughts are relating to the needs of the society, they don't to
1: tallidannuku gifting anipinchi సమాజమునకు గొప్ప పేరును తెప్పించి సమాజం యొక్క సంఘం యొక్క ఫలితాన్ని దేశానికి అందిస్తూ రావాలి.
0: Therefore, the students should bring a good name to their parents, good name to the society by working for the society.
1: కానీ క్లాసులో చాలా గొప్పవాడని పేరు మాత్రం తెచ్చుకుంటున్నారు.
0: But students get a good name because they stand first.
1: క్లాసులో గొప్ప పేరును తెప్పించుకోవటం వల్ల ప్రయోజనమే లేదు.
0: There's nothing great about it in standing first in the class.
1: ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఎలాంటి బుక్కులు చదువుతున్నారు అని ఆ బుక్కులంతా పరీక్షించారు.
0: The parents must examine what sort of books that their children read, and when once they return home,
1: పిచ్చి పిచ్చి కథల బుక్కులంతా చదువుకుంటారు.
0: They read all novels which are useless.
1: అది తల్లిదండ్రులు గుర్తించడం లేదు.
0: Parents are not understanding this.
1: ఏదో వాడు సంతోషంగా ఉంది, వాడు దీన్ని చదువుకుంటున్నారు, తప్పేమి అని దాన్ని సవరిస్తూ పోతున్నారు.
0: On the other hand, parents defend their children because they think that they're spending their time in a happy way.
1: ఇది చాలా పొరపాటు.
0: It is a big mistake.
1: తన బిడ్డలను తామే పాడు చేసుకుంటున్నారు ఈనాడు.
0: They're spoiling their own children now.
1: వాని ఆటలు వాని పాటలు ఎలాంటివిగా ఇంట్లో జరుగుతున్నవి అనేటువంటిది, ఎలాంటివి బజార్లో పోయినప్పుడు వీడు మెలుగుతున్నారు అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
0: Parents today are not observing the behavior and the conduct of their children, how they behave along the street, what kind of books they read, what games they play.
1: ఇది లేకుండా కేవలము పిల్లవాడిని చదివించుకుంటున్నామంటే అది గొప్ప పేరు కాదు.
0: By merely educating your children, well, there's no use. It doesn't bring them any good name.
1: ప్రాచీనపు తల్లిదండ్రులు ఎంతటి తెలివి కలిగి ఎంతటి విజ్ఞానం చేత ఎంతటి పరిస్థితిని వారు పోషించుకుంటూ వచ్చారో అది ఆనాటి ఋషులకే తెలుసును.
0: The ancients, the elders and the parents, they know what kind of ideals and objectives they have had in their life.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాటి విద్య లోపల గొప్ప మార్పు తేవాలి.
0: There should be total change in the modern education.
1: ఎలాంటి పద్యములు రాసినా ఎలాంటి పోయమ్స్ రాసినా దానికి తమాష కింద దాన్ని గేలి చేసుకుంటూ ఆనందంగా పఠిస్తున్నారే గాని ఇది ఎలాంటి పరిస్థితులు తెస్తుంది, ఇది లోకమును ఏది పరిస్థితిలో ముంచుతుందో అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడాను ప్రయత్నించడం లేదు.
0: We just go through the poems and the compositions contained in the text, but we do not understand what kind of influence and impact
1: మా పిల్లవాడు
0: కాన్వెంట్
1: లోపల ఇంగ్లీష్ చదువుతున్నారు.
0: We say that my son is in convent, he is reading English.
1: ఏమిటి ఆ ఇంగ్లీషు?
0: What English is it?
1: ఆ ఇంగ్లీష్ లో వచ్చేటువంటి యొక్క తప్పు మార్గములంతా ఎంతటి పరిస్థితికి కొనిపోతుందో వాళ్ళు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: They don't understand the English medium schools, in which a direction they take them, in a perverted way, in the wrong direction.
1: Bad, bad, black sheep.
0: the nursery rhymes, ba, black sheep.
1: ఇదే వారు నేర్చుకునేది.
0: Are the nursery rhymes they learn?
1: Black sheep. అది మొదలే షిప్ అనేటువంటిది చాలా చెడ్డ తక్కువ గుణంతో కలిగినటువంటిది.
0: సో ద లెర్నింగ్ స్టార్ట్స్ విత్ దిస్ బ్లాక్ షీప్ షీప్ లెవెల్.
1: దాంట్లో బ్లాక్ షీప్
0: దట్ టు బ్లాక్ షీప్ ఫర్దర్ ఆల్ ద మోర్
1: అది గొప్ప బిరుదుగా భావిస్తున్నారు వీళ్ళు.
0: దే కన్సిడర్ దిస్ బ్లాక్ షీప్ యాజ్ ఎ బిగ్ టైటిల్.
1: అది పోయమ్స్ వీరికి.
0: దాట్ ఈస్ ద నర్సరీ రైమ్.
1: ఈ విధంగా చూస్తుంటే ఈ స్కూల్ ఎందుకు కట్టాలి, ఎందుకు చదివించాలి, ఎందుకు పిల్లల్ని పాడు చేయాలి అనేటువంటి భావము నాలో చాలా తీవ్రంగా పెరుగుతూ ఉండాలి.
0: Watching the present scenario, Bhagavan started thinking this way. Why educational institutions? What for? What are the reasons?
1: పోటల ఖర్చు పెట్టి నయా పైసా జీతం లేకుండా నయా పైసా ఖర్చు పెట్టకుండా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుని వారికి తగినటువంటి గ్రంథాలు కూడా నేనే తెప్పించి చక్కని రీతి లోపల వాళ్ళు పోషించాలని ప్రయత్నిస్తున్నాను.
0: Bhagavan has undertaken this serious attempt, spending crores and crores of money without collecting naya paisa fees and even providing textbooks to children.
1: ఈనాడు పిల్లవాడు పుట్టినాడంటే 5 సంవత్సరాలకు ముందుగానే కాన్వెంట్ లో బుక్ చేసుకోవాలి.
0: Today we should make reservation 5 years before the child is actually put to learning process, reservation in the school for స్టడీస్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్లాన్ లోపల తల్లిదండ్రులు పిల్లవాళ్ళని సంతోషపడుతున్నారే గాని వారి సంతోషం ఏ రీతిగా కలుగుతుంది అనేటువంటి వారి సంతోషాన్ని వారు చూసుకోవటం లేదు.
0: పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ ఇన్ రిజర్వింగ్ సీట్స్ ఫర్ దేర్ చిల్డ్రన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, బట్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దే వుడ్ గెట్.
1: తల్లిదండ్రులు పడేటువంటి బాధలు, తల్లిదండ్రులు పడేటువంటి చింతలు, తల్లిదండ్రులు పడేటువంటి యొక్క కష్టములు అది వారికి తెలియదు.
0: The children do not understand the difficulties, the anxieties, worries of their parents.
1: అప్పులు సప్పులు చేసుకుని అన్నపానాలను విసర్జించి ఆ పిల్లలకు ఇంటి దగ్గర ధనమును ఖర్చు పెట్టి వారిని చదివిస్తూ ఉన్నారు.
0: Parents even take loans. They sacrifice their food and drink. They sacrifice everything for their children to educate them.
1: కానీ దీనివల్ల మంచి కలుగుతుందా చెడ్డ కలుగుతుందా అనేటువంటిది పిల్లలు ఏమాత్రము విచారించటం లేదు.
0: బట్ దే డోంట్ సీమ్ టు కన్సిడర్ ద రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ గుడ్ ఆర్ బ్యాడ్ అట్ ద ఎండ్.
1: ఈనాడు లోకం లోపల చదువు అంటే చాలా చీప్ అయిపోయింది.
0: ఇన్ ద మోడర్న్ సొసైటీ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ సో చీప్.
1: కానీ ఈ చీప్ అయినటువంటిది మానవుని చీప్ గా ఎట్ట చేయగలదు.
0: సచ్ చీప్ ఎడ్యుకేషన్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ టు బికమ్ ఎ చీఫ్ అవుట్ ఆఫ్ చీప్ ఎడ్యుకేషన్?
1: కనుక మనం ఈనాడు విద్యా విషయం లోపల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడాను ఏకమైపోయి విచారించి ఈ చదువులు ఏ పరిస్థితిని తెప్పిస్తుండాలి, ఈ చదువులు జగత్తులు కాని సమాజమును కాని ఏ విధమైనటువంటి యొక్క శాంతిని బోధిస్తుంది అనేటువంటిది ఎవరు యోచన చేయటం లేదు.
0: Therefore today there is every need that the teachers, authorities, elders, parents should join their hands.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పిల్లల యొక్క గోలనే చాలా గొప్పగా కనిపిస్తుంది.
0: అండ్ వాట్ ఆల్ దట్ వీ ఫైండ్ టుడే, ద ప్రజెంట్ నాయిజీ సినారియో సీమ్స్ టు బి గ్రేట్.
1: అది పిల్లల తప్పు కాదు.
0: నథింగ్ రాంగ్ విత్ స్టూడెంట్స్.
1: పిల్లలు చాలా మంచి పిల్లలే.
0: ద స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్.
1: గ్రంథములు సరైనటువంటివి కాదు.
0: బుక్స్ ఆర్ నాట్ ప్రాపర్.
1: వీటిని బోధించేటువంటి గురువులు చాలా చీప్ అయినటువంటి వారు.
0: And the teachers are so cheap who teach such cheap books.
1: దీన్ని ప్రభుత్వము అలక్ష్యం చేసి దీన్ని పెంచి పెద్దతులు చేయటం ఇది వారి దోషం కూడా ఉంటుంది.
0: It is the mistake of the government, the utter neglect of this sort of system.
1: కనుక చదువు సంజల లోపల పిల్లలు అభివృద్ధి అవుతారనేటువంటిది మనం మర్చిపోవాలి.
0: Therefore we should forget that this education would help our students to improve in life.
1: చాలా మంది మంచి పిల్లలంతా ఉన్నారు.
0: దేర్ ఆర్ వెరీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
1: పిల్లల్లో దోషం లేదు.
0: దేర్ నో మిస్టేక్ విత్ స్టూడెంట్స్.
1: వీడు చదివే పుస్తకములు, వీడు చదివే గ్రంథములు,
0: ద బుక్స్ దే రీడ్,
1: చదివించే తల్లిదండ్రులు
0: అండ్ ద పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్,
1: ఈ దోషములకు మారు పేరు పెట్టుకున్నారు,
0: ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ మిస్టేక్స్.
1: కనుక మనం ఈ తల్లిదండ్రులు పిల్లలను పోషించి చక్కని ఉదారమైనటువంటి యొక్క మార్గంలో పెంపొందింపు చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా కనుదెర్చాలి.
0: It's time that the parents should open their eyes and know the fact and see that the children would improve in their life through the process of education.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నాను హీనుడు కుటుంబం మానలేడు అన్నాను.
0: In spite of high education, a person is not able to give up his meanness.
1: చదువు చదువు చదివ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: One has learned how to differ with other person and argue but without acquiring the total knowledge.
1: ఇది చదువు చదువు చదివి చావంగ నేటికి.
0: After all, one should die at the end acquiring this kind
1: of చదువు చదువవలేము.
0: One should study to be immortal.
1: ఏమిటి ఆ చావు లేని చదువు?
0: What is that immortal knowledge?
1: ఆధ్యాత్మిక చదువు.
0: That is the spiritual knowledge.
1: అందులో కూడా లౌకికమైనది కూడా ఉండాలి.
0: There is, however, relating to the physical aspect.
1: లౌకికము భౌతికము ధార్మికము ఆధ్యాత్మికము ఈ యొక్క నైతికంలో వాడిని పెంపొందింప చేయాలి.
0: The spiritual knowledge encompasses relating to the world, the ethical aspects also.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు గొప్ప చదువులు చదువుతున్నామని మీలో మీరు విర్రబోకండి.
0: Don't feel proud that you are studying high degrees.
1: మీ చదువులు చదువు చదివి బజారులో పోయి ఏ విధమైనటువంటి ఒక బిచ్చమెత్తినా కూడాను దీనికి బిచ్చం కూడా చిక్కదు.
0: With this kind of education, we don't receive alms even if we beg along the streets.
1: కనుక మనము ఈ చదువులు కొంతవరకు సన్నగింపజేసి,
0: therefore we should not be after mere degrees.
1: గుణములు పోషించాలి.
0: We should foster our virtues.
1: గుణములే లేకపోయినప్పుడు ఈ చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: Without character, education is useless.
1: క్యారెక్టర్ ఉండినప్పుడే ఈ చదువులంతా కూడా గొప్ప సంస్కారాన్ని అందిస్తాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ విల్ ఫైండ్ ఇట్స్ ఫ్రూషన్ ఇన్ క్యారెక్టర్.
1: ఏ విద్యార్థి చూసినప్పటికీ వాడి చేతి లోపల పిచ్చి పిచ్చి బుక్కులే, కథల బుక్కులు.
0: ఎవ్రీ స్టూడెంట్ ఈస్ క్యారీయింగ్ విత్ హిమ్ ది యూస్లెస్ బుక్స్.
1: ఇవన్నీ కూడా మార్కెట్ కు రాకుండా చూసుకోవాలి.
0: సీ దట్ ది స్టూడెంట్స్ డూ నాట్ క్యారీ సచ్ చీప్ బుక్స్.
1: వాళ్ళ క్యారెక్టర్ ను మంచి పోషింపజేసేటువంటి గ్రంథములు ఈనాడు విలువలేదు.
0: వీ షుడ్ సీ దట్ ది స్టూడెంట్స్ విల్ గో త్రూ ద బుక్స్ విచ్ విల్ ఇంప్రూవ్ దేర్ క్యారెక్టర్.
1: వారి ఆటపాటలు ఎందుకూడను ఉత్తమమైనటువంటి ఆటపాటలు వాళ్ళకు బోధించాలి.
0: దే షుడ్ ఆల్సో బి టాట్ హౌ టు ప్లే, హౌ టు పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ ఇన్ ఎ నోబుల్ వే.
1: స్త్రీలు ఏ విధమైనటువంటి గ్రంథాలు చదవాలి.
0: వాట్ సార్ట్ ఆఫ్ బుక్స్ దే షుడ్ గో త్రూ.
1: కానీ అది వారి కూడా బోధపట్టడం లేదు.
0: దిస్ ఈజ్ నాట్ రియలైజ్డ్.
1: మన పిల్లవాళ్ళు మోటార్ సైకిల్ పైన పోతున్నారు.
0: బాయ్స్ రైడ్ మోటార్ సైకిల్స్.
1: మేమెందుకు మోటార్ సైకిల్ ఎక్కకూడదు?
0: వై నాట్ వీ ది విమెన్?
1: ఇలాంటి పిచ్చి పిచ్చి ఒక వాదన లోపల కాలం వ్యర్థం చేసుకుంటున్నారు.
0: వి ఆర్ వేస్టింగ్ అవర్ టైం ఎంటర్టైనింగ్ దీస్ మ్యాడ్ థాట్స్.
1: ఆడపిల్లలు మోటార్ సైకిల్ పోకూడదు అని ఎవరు చెప్పటం లేదు.
0: Nobody is telling that it is not proper on the part of the girl to ride a motorcycle.
1: Samaya sandarbhanusaranga ee rathamannu manam upayog pettukovali.
0: We should teach certain things basing on the circumstances and situation.
1: Ee naadu ekkada chusinappudiki ee oka chadu vidyarthulanta kuda motorcycle paine pranalu vidustunnaru.
0: Today we find many of the students sustaining accidents because of motorcycling.
1: ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈ విధమైన గతికి ఇప్పించినామని ఎంత బాధపడుతున్నారో అది నాకు తెలుసు.
0: భగవాన్ నోస్ ప్రిటి వెల్ ద సఫరింగ్ ఆఫ్ ద పేరెంట్స్ హూ హావ్ లాస్ట్ దేర్ చిల్డ్రన్.
1: వారికి కేవలము ఒక నీతి నిజాయితీ అనేది కూడా తెలియదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ టీచ్ దేర్ చిల్డ్రన్ వాట్ ఆనెస్టీ అండ్ వాట్ ఇంటెగ్రిటీ ఇస్.
1: ఏదో మేము కూడా గొప్ప పేరు కావాలి.
0: దే వాంట్ ఓన్లీ గుడ్ నేమ్, రెప్యుటేషన్.
1: మగవాడు చదివినటువంటి చదువులు, మగవాడు నేర్చిన విద్యలు మేమెందుకు నేర్చకూడదు?
0: ఆల్ ది స్టడీస్ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ బై మెన్, వై నాట్ బి అక్వైర్డ్ బై విమెన్ ఆల్సో?
1: కానీ విద్యలోనే బోధిస్తూ ఉండాలి.
0: ఓన్లీ ది స్కిల్స్ హావ్ బీన్ గివెన్.
1: ఎవరికి తగినటువంటి విద్యలు వారు నేర్చాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు లెర్న్ బేసింగ్ ఆన్ ద టెంపరమెంట్.
1: ముఖ్యంగా ఇంటిలో పడిపోయి సంసారంను పోషింపజేసుకుని సంసారంలో తగినటువంటి ఒక కీర్తిని సంపాదించి
0: one has to attend to household work.
1: పిల్లలకు మంచి నడవడికలు పెంచాలి.
0: And also see that the children are brought up in a nice way.
1: దాంతో పాటు చదువులు కూడా చదివించాలి.
0: And we should also make them learn.
1: చదవకూడదని నేను చెప్పటం లేదు.
0: భగవాన్ ఇస్ నెవర్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్.
1: చదవవలసినటువంటి చదువులు చదవాలి.
0: వాట్ వీఆర్ సపోజ్ టు స్టడీ వీ షుడ్.
1: కనుక ఈనాటి చదువులు చాలా మందిని కొన్ని హీనస్థితికి కొనిపోతున్నాయి.
0: The modern education has made man so low.
1: ఇది తల్లిదండ్రుల యొక్క దోషం కూడా ఉంది.
0: The mistake lies with parents to some extent.
1: మా పిల్లల్ని బాగా పెంచినామని
0: they are very proud that this their children are taken care of.
1: ఈ పెంచినటువంటి పిల్లకు మంచి పిల్లవాడు చిక్కాలని
0: and they want to have a very good boy.
1: మా బిడ్డ ఎంఏ చదివింది, నీ కొడుకు ఏం చదివాడు అని ప్రశ్నిస్తుంటారు.
0: My daughter has post graduate degree. What is the qualifications of your son?
1: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినటువంటి వానికి ఆమెకు ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారంటే ఎలా చిక్కుతాడు?
0: This girl with a post graduate degree, how does she expect to have a boy with a post graduate degree?
1: ఈనాటి చదువులు ఒకరినొకరు పోట్లాడుకునేటువంటి చదువులుగా చదువుతున్నారు.
0: The modern education is full of conflict and infighting.
1: Karuka vidyarthulara,
0: students,
1: naa maatanu meeru veriga bhavinchukandi.
0: Do not mistake Swami's views.
1: Mee yokka abhirudhulu kori,
0: it is only in your interest.
1: Mee yokka chemamunu kori,
0: only in your own interest.
1: Mee yokka keerthini kori,
0: in the interest of your name.
1: Mee yokka peru prathishthalu kori,
0: and the esteem.
1: Mee tallanulu yokka keerthini nilabettadaniki taginatuvanti chaduvulu chadavali.
0: And also to see the prestige of the family is maintained, all our education should be directed in this way.
1: ఆ విధమైనటువంటి చదువులు చదవాలని నేను కోరుతున్నానే కాని ఈనాడు పిల్లలకి ఈ విధమైన చదువు చదవకూడదు అని నేను ఎప్పుడు బోధించడం లేదు.
0: భగవాన్ డిజైర్స్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద కంట్రీ. హీ ఈస్ నాట్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్.
1: నిజంగా చదువు చదవకూడదు అనుకుంటే నేను ఎందుకు గర్ల్స్ కాలేజీలు అంతా పెడుతున్నాను?
0: ఈ స్వామి ఈజ్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్. వై హ్యాస్ హీ ఫౌండెడ్ ది కాలేజెస్ ఫర్ విమెన్?
1: కానీ అనేక కాలేజీలు స్థాపిస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ మెనీ ఇన్స్టిట్యూట్స్.
1: ఎందుకోసం స్థాపిస్తున్నాను?
0: వై?
1: మంచి నడవడికలు తెప్పించుకోవాలని స్థాపిస్తున్నాను.
0: భగవాన్ హెస్ ఫౌండెడ్ దీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సో దాట్ ద స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ది పోర్టల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ హ్యావ్ గుడ్
1: నయాపైసా కూడా ఆ స్టూడెంట్స్ దగ్గర నేను వసూలు చేయటం లేదు.
0: నాట్ ఈవెన్ సింగిల్ నయాపైసా ఇస్ కలెక్టెడ్ బై యువర్ ఫీస్.
1: ఎగ్జామినేషన్ పేపర్ లోపల ఎగ్జామినేషన్ వస్తుందంటే దానికి కూడా ఒక విధమైనటువంటి సుంకం చెల్లించడం లేదు.
0: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ, నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఖర్చులు లేకుండా తల్లిదండ్రులకు తగ్గినటువంటి ఒక సుఖమును బిడ్డలకు సరైనటువంటి కీర్తిని తెప్పించాలన్న ఉద్దేశంతోనే కాని వేరొక చదువు చదువు ఈ పాడు కాకూడదని కాదు నా ఉద్దేశం.
0: భగవాన్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సీ దట్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఓవర్ బర్డెన్డ్. That education should not be expensive. In order to see that education is offered free of cost, so that the children will be bright and ideal.
1: కానీ మగపిల్లలు కూడాను మమ్మల్ని ఎవరైనా చేయగలరు, ఇదంతా మా ఇష్టము, మా స్వతంత్రము అని వారు కూడాను ఈ పెడమార్గములు పట్టి చాలా చెడ్డ పేర్లు తెచ్చుకుంటున్నారు.
0: Of course, the boys also, they are highly egoistic and yet strong and bring a bad name.
1: కనుక వారు కూడాను మంచి పేరు తెచ్చుకోవాలి.
0: They also should get good name for themselves.
1: ఇప్పుడు మా అమ్మాయి చాలా అందంగా ఉంది.
0: Say, my daughter is very beautiful.
1: కానీ మీ కుమారుడు కూడా అందంగా ఉండాలి అంటారు.
0: I want that your son also should be proportionately
1: ఏమి అందము గుణాందములు కావాలి.
0: What is the beauty? The beauty lies in character.
1: గుణములే నిజమైనటువంటి అందాన్ని పోషించేది.
0: And it is only the virtue that is the real beauty.
1: గుణములు లేకుండా ఎట్టి అలంకారం చేసుకున్నా కానీ వారు దానిని ఆకర్షించలేరు.
0: Without virtues, all the jewels, ornaments are useless.
1: కనుక గుణపోషణ కావాలి.
0: Therefore, character is important.
1: మగపిల్లలు కూడా చాలా మంది ఇప్పటిప్పుడే పాడైపోతున్నారు కూడా.
0: We find boys also are away, drifting from the path.
1: నాయన, నీవు బజార్లో నడిచే సమయంలో రోడ్డును చూసుకొని నడుచు.
0: As you walk along the street, be watchful as you walk along the road.
1: నీవు ఏ విధమైన ప్రమాదాలకు గురి కావద్దు.
0: Don't face any accident in any way.
1: అని నేను ఎంతో చెప్తుంటాను.
0: భగవాన్ టెల్స్ రిపీటెడ్లీ.
1: కానీ ఆ మోటార్ సైకిల్ స్పీడ్ గా పోతుంటారు.
0: బట్ దే గో ఆన్ మోటార్ సైకిల్.
1: ఇటువైపున అటువైపున పోయి వచ్చేటువంటి స్త్రీలను చూస్తుంటారు.
0: దే గో ఆన్ వాచింగ్ విమెన్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్. While going on motorcycle,
1: నీ కనులు చూస్తే చూచినాయి కానీ నీ దేహాన్ని కనులు కాపాడుతున్నాయా?
0: But your eyes, the vision, the sight will not safeguard your body.
1: కనుకనే నీ యొక్క గుణములే నిన్ను కాపాడతాయి.
0: Your character will protect you.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: ఇంకా కొన్ని విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ప్రమాదానికి గురి అవుతున్నారు.
0: There are also certain aspects that will take you to danger.
1: ఈనాటి ప్రమాణము రేపటి దినకు ప్రమాణంగా చూసుకుంటున్నారు.
0: అండ్ వాట్ యు ఎక్స్పీరియన్స్ టుడే యూ టేక్ ఇట్ యాజ్ ఎ స్టాండర్డ్ ఫర్ ది ఫ్యూచర్.
1: ఇట్టి చదువులు ఎందు ప్రమాణం అనేటువంటిది మనకి ఎక్కడ చిక్కనే చిక్కదు.
0: యూ డోంట్ ఫైండ్ ట్రూ స్టాండర్డ్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇది చాలా ప్రమాదమే.
0: And it is not pramana standard, but it is pramada dangerous.
1: Mana swadhinamlo pettukovali.
0: Therefore, we should keep the virtue and the character supreme.
1: Mana chevulanu mana swadhinamlo pettukovali.
0: And we should control over our audition hearing.
1: Mana nalukanu mana controllo pettukovali.
0: We should exercise control over your tongue.
1: Buddhudu vitini prayatninchi sadhinche nimittame aneka charyalu chesadu.
0: All the deeds of Buddha reflect the total control over hearing and over seeing.
1: మొదటి నుంచి ఎంతో తెలియకుండా కొన్ని కొన్ని కొన్ని పొరపాట్లు జరిగింది.
0: However, in the beginning there were certain mistakes.
1: తరువాత మాకు గురువులు ఎవరు?
0: And then they wanted to know the preceptor.
1: మనం చదవాల్సింది ఏమిటి?
0: What is it to be studied?
1: అనేటువంటి దాన్ని చక్కగా విచారించుకొని.
0: And he inquired many.
1: మన సెన్సెస్ ఏ మన యొక్క గుణములు.
0: And then Buddha concluded the senses of
1: the senses ను చక్కగా పోషించుకొని
0: and the senses must be
1: కీర్తి సంపాదించాలని తాను ప్రయత్నించాడు.
0: And he made every attempt to get name.
1: కన్నుల నుంచి ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
1: అన్ని చూచేటందులుక.
0: Is it to watch hither and
1: కాదు కాదు.
0: No.
1: నిన్ను ఎవరు చూస్తున్నారనేటువంటిది నువ్వేమాత్రం యోచించవద్దు.
0: డోంట్ వరీ అబౌట్ అదర్స్.
1: పోషింపగలిగేటువంటి యొక్క అతన్ని నీవు చూడాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు సీ గాడ్ హిస్ మెజెస్టిక్ ఫార్మ్.
1: నీ చెవులను ఇచ్చింది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఇయర్స్ ఆర్ గివెన్?
1: కాదు కాదు. ఇతరుల మాటలు నమ్ముటక, ఇతరుల మాటలు వినుటక.
0: ఈజ్ ఇట్ ఓన్లీ లిసన్ టు ద గాసిప్ అండ్ ద రూమర్స్ అండ్ బికమ్ ఎ విక్టిమ్?
1: నీ చెవులు అలాంటివి కాదు.
0: ది ఇయర్స్ షుడ్ బి
1: మంచిది విని
0: to listen to good
1: manchini aacharanalo petti
0: and to do good
1: manchi margamlo nee jeevincharani
0: and to lead a good life
1: ilanti vanni cheppadam kosamani vachinaayi bhagavantudu naaku ee indriyalu icchadu.
0: Therefore God has given me these senses to lead such a sacred
1: ani
0: life.
1: Aa pustakamlanta avuturi paravesadu.
0: And Buddha has thrown out all the books.
1: Nenu sampayinchindi nenu sadhinchavalsinatundi naa gunamulu poshinchali.
0: And he has decided that what he has to work for is for the character.
1: గుణములను ఇచ్చవచ్చినట్టుగా మందలకు పంపించి.
0: I cannot allow my senses to go away.
1: గ్రంథాలు పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటింది?
0: What is the result by reading books?
1: అని గ్రంథాలంతా పారవేశాడు.
0: And he has just thrown them out.
1: కానీ ఏనాటికైనా కూడా తనకు ఆ యొక్క మనోభావం రాలేదు.
0: But any day he didn't get that mental satisfaction in spite of textual reading.
1: తన గురువు దగ్గరికి వెళ్లి అతను చెప్పాడు, బౌద్ధ నీవు దేనిని చదువుతున్నావు?
0: And then ultimately asked, what is it that you are reading?
1: నేను నా గురువు ఎవరు?
0: Who is my preceptor?
1: నా గురువు నా కాన్షియస్.
0: My conscience is my preceptor.
1: ఈ నా యొక్క తెలివితేటలకంతా కూడా సరైనటువంటి గురువు నా బుద్ధి.
0: And therefore from all my intelligence the preceptor is intellect.
1: కనుక మొట్టమొదట నా కన్నును నేను స్వాధీనం చేసుకోవాలి.
0: First I should have control over my sight.
1: నా నాలుకను నేను కంట్రోల్ చేసుకోవాలి.
0: I should control my tongue.
1: కనుక నా నాలుక కన్నులు రెండు సరిగా ఉంటుంటే మిగిలిన ఇంద్రియములంతా కూడాను నా స్వాధీనం అయిపోతాయి.
0: When once I control my vision, when once I control my tongue, the rest of the things stand controlled.
1: అది కావాలి నాకని.
0: That's what is required now.
1: రాత్రి రాత్రి గొప్ప తెలివికి తెలుసుకొని
0: over night he could have that enlightenment.
1: నిద్రించేటువంటి భార్యను బిడ్డను కూడా త్యజించి
0: and he had left his family
1: అడవికి వెళ్ళాడు.
0: And he went to the forest.
1: అయితే కట్టుకున్న భార్యను కన్న కొడుకును వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు.
0: Bhagavan never wants you to leave your family, the wife and the son.
1: వారిని చక్కగా చూసుకుంటూ
0: you should take care of them.
1: వారికి నీ సరైనటువంటి గుణములు నేర్పుతూ
0: you see that they are also taught good
1: నీవు సరైనటువంటి గుణముల్లో నీవు అభివృద్ధికి రా.
0: And you should also come up in life in a proper way with character.
1: కనుక బుద్ధుడు ఆ విధమైన దీంతో గొప్ప గొప్ప గుణములు సాధించాడు.
0: That was the way how Buddha achieved, accomplished objectives of life.
1: గుణములకు మించినటువంటి ఒక గురువు లేనే లేరు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎ క్యారెక్టర్.
1: గుణములే నా యొక్క గురువులు.
0: ద వెరీ క్యారెక్టర్ ఇస్ మై గురు.
1: ఆ గుణములు నేను పోషించుకోవాలి.
0: దిస్ ఐ హావ్ టు గ్రో మోర్ అండ్ మోర్.
1: కనుక ఈనాడు నా గుణములంతా చెడగొట్టేది ఈ యొక్క గుణములే.
0: దేర్ ఫోర్ టుడే ఆల్ ది రూయిన్ ఇస్ బికాస్ ఆఫ్ ది చీప్ క్వాలిటీ.
1: ఈ గురువుల మాటలు నేను నమ్మినప్పుడే నేను మంచి అభివృద్ధి పొందుతానని గుర్తించాడు.
0: అండ్ హి హస్ రియలైజ్డ్ వెన్ వన్స్ హి సెట్స్ ఆల్ హిస్ సెన్సెస్ సెట్ రైట్ హి విల్ సర్టెన్లీ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: నీ దృష్టిని నీవు కంట్రోల్ చేసుకుంటే
0: when once you control your looks
1: jagat anta neeku swadhinam aipothundi.
0: You can catch hold, you'll have total control over the world.
1: Nee chevulanni neevu swadhinam chesukunte
0: when you control over your hearing
1: nee shabdamlanta kuda nee swadhinam aipothundi.
0: You can control the whole sound around.
1: Kanuka ee rendittini motta motta manam haddulo pettukunte
0: when once we have control over these two
1: manam haddulo nindi goppa perunu pondutamu.
0: We'll be in our limits and we'll win esteem in society.
1: పురందర్ దాస్ చెప్పాడు.
0: పురందర్ దాస్ సార్
1: కన్నులు నుంచి నేను ఎందుకు కుదలుతా సందులు గొంతులు తిరుగుటగా.
0: యు నో వై ది ఐస్ ఆర్ సైట్ ఇస్ గివెన్ ఇస్ టు గో అరౌండ్ లేన్స్ అండ్ బై లేన్స్.
1: కనుక ఓ గుణముల
0: ఓ కాలేజెస్
1: నీవు చక్కని సరైన మార్గంలో నడచాలి.
0: ఓ సెన్సెస్ ట్రెడ్ అలాంగ్ ది రైట్ పాత్.
1: నీవు ఇతరుల మాటలు నీవు నమ్మనద్దు.
0: డోంట్ బిట్రే యువర్ సెల్ఫ్ బై ఫాలోయింగ్ అదర్స్.
1: ఇతరుల పెడమాటలు నీవు పట్టకూడదు.
0: డోంట్ లిసన్ టు బ్యాడ్ వర్డ్.
1: నీ సక్రమమైనటువంటి నీ గుణములకు నీవు దాన్ని బోధించుకో.
0: అండ్ యూ జస్ట్ ప్రొసీడ్ ఇన్ యువర్ వే విత్ యువర్ కాన్షియన్స్ ఆఫ్ ద విట్నెస్.
1: కనుకనే నీ గుణములు నీవు పోషించుకోవాలి.
0: సో యూ షుడ్ ఆల్వేస్ ప్రిజర్వ్
1: మన గ్రంథములందరి కూడాను మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ వీ షుడ్ ఎక్వైర్ ఈస్ ఆల్వేస్ విత్ అస్ అరౌండ్ అస్.
1: మన కన్నులను మనం స్వాధీనం చేసుకుంటే అదే గొప్ప గ్రంథము.
0: When once you control your looks, the vision, that is your
1: text. Manu manu control chesukunte adi neeku pedda grandham.
0: If you control your hearing, that itself is a book.
1: Mee naaluku meeru control chesukunte idi e manaku bhagavatam.
0: And when once you control your tongue, that itself
1: ee bhagavatam chella manam baagupadtam.
0: When once you control your tongue, which is bhagavata, you will be bhagavata, you will be good.
1: కనుక ఈ మునిటిని మొట్టమొదటి కంట్రోల్ చేసుకోండి.
0: దిస్ యూ హ్యావ్ టు కంట్రోల్ ఇన్ ద బిగినింగ్.
1: అప్పుడే నీవు గొప్ప విద్యార్థి అయిపోతావు, విద్యా బలవంతుడు అయిపోతావు.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూ విల్ విన్.
1: అందరికీ నీవు గురువుగా మారిపోతావు.
0: అండ్ యూ విల్ బికమ్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఇది ఈనాడు చేయవలసినటువంటి పని.
0: దిస్ ఇస్ సపోజ్డ్ టు బి డన్ టుడే.
1: తల్లిదండ్రులు కూడా మీరు ఆ విధంగా చెప్పాలి.
0: పేరెంట్స్ ఆల్సో షుడ్ టీచ్.
1: అమ్మా మీరు పిచ్చి జీవితాల కోసమని జీతాలను నీవు ఆశిస్తున్నావు.
0: Just for jeevita, the life you want, jeeta, the salary.
1: Jeeta manaku akkaledu.
0: It's not the salary that important.
1: Jeevitame manaku pradhanamaina priti.
0: Jeevita, life is most important.
1: Life anetundi dani chusukokunda ee oka jeevitam jeetam kosam paachukunte
0: we forget the life and we run after salary.
1: Mana jeevitame naashanam aipothundi.
0: We are ruining our very life.
1: కనుక మన సెన్సెస్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: హెన్స్ వీ షుడ్ కంట్రోల్ అవర్ సెన్సెస్.
1: అప్పుడే మనం గుణవంతులం అవుతాం.
0: దెన్ ఓన్లీ విల్ బి వర్చ్యువస్.
1: అప్పుడే మనం బలవంతులం అవుతాం.
0: దెన్ ఓన్లీ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
1: అందుకోసమనే బుద్ధుని చెప్పాడు, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు.
0: దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ ద హనుమాన్ ఈజ్ వర్చ్యువస్, ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, వైజ్ ఎనఫ్, నోబుల్ అండ్ గ్రేటెస్ట్.
1: ఆ గుణములను మాత్రం కంట్రోల్ చేశాడు.
0: దెర్ఫోర్ హీ కుడ్ హ్యావ్ ప్రాపర్ క్వాలిటీస్, values.
1: కనుక అప్పుడే తాను గొప్ప గురువు అయిపోయినాడు.
0: Then only he could become a preceptor.
1: కనుక అట్టి గొప్ప పేరును సంపాదించాలి మనం.
0: You should get such a good name.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థులు చాలా బంగారు.
0: స్టూడెంట్స్ ఆర్ రియలీ గోల్డెన్, వెరీ గుడ్,
1: మంచి గుణవంతులే.
0: దర్ వర్చ్యువస్ ఇండీడ్,
1: మంచి విలువైనటువంటి వారే.
0: దర్ వెరీ వాల్యుబుల్.
1: కానీ కొంత కొంతమంది వాటిని కొంచెం పెడమార్గం పట్టిస్తున్నారు.
0: బట్ సమ్ ఆర్ పర్వర్టెడ్
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్ వాడు
1: పెడమార్గం పట్టించినప్పటికీ మీరు పెడమార్గం పోకూడదు.
0: దో అదర్స్ ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్, డోంట్ ఫాలో దెమ్.
1: నీ యొక్క మార్గం నీవు పూనుకో.
0: ఫాలో యువర్ ఓన్ పాత్.
1: అప్పుడే నీవు బాగుపడిపోతావు.
0: దెన్ ఓన్లీ విల్ యూ విల్ బి గుడ్.
1: అప్పుడే నిన్ను జగత్తు కీర్తిస్తుంది.
0: దెన్ ద హోల్ సొసైటీ విల్ ప్రైజ్ యూ.
1: నీకు గుణములు పోషించినటువంటి వాటిని నీవు పోషించుకోవాలి. కానీ
0: దెర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ద క్యారెక్టర్ అండ్ సస్టైన్ ఇట్.
1: నీవు తప్పుడు మార్గంలో పోయేసేసి గుణమును పోషించుకోకుండా ఈయన పోతే నీవు పూర్తి హీనుడైపోతావు.
0: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఎ రాంగ్ వే అండ్ లూజ్ యువర్ క్యారెక్టర్, యూ విల్ బి రూయినింగ్ యువర్ లైఫ్.
1: ఈనాడు విద్యా విషయం లోపల నేను చెప్పవలసింది ఇదియే, ఇది మీకు నచ్చునో నచ్చలేదో.
0: దిస్ ఈస్ ది మెసేజ్ రిలేటింగ్ టు ది ఎడ్యుకేషన్ దట్ భగవాన్ డిసైడెడ్ టు షేర్ విత్ యూ.
1: మీరు అనేక మంది వైస్ ఛాన్సలర్స్, మంచి విద్యార్థులు మీకు బోధించినారు. ఇప్పుడు
0: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హావ్ బీన్ revealed to you by
1: speaking. నేను విద్య విషయమే బోధించడం లేదు.
0: భగవాన్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది డెప్త్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: డబ్బులు సంపాదించాలనేటువంటి విషయంలో వారికి తగినటువంటి కృషిని అందించారు.
0: In fact, they all spoke relating to your living, how to earn money.
1: Kaadu kaadu. Mana morality chaala mukhyamainatundi.
0: But Bhagavan says that morality is most important.
1: Money comes and goes.
0: Money comes and goes.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: Danini penchukondi meeru.
0: That you develop.
1: అది మీరు గౌరవాన్ని పెంచుకున్నట్టుగా ఉంటుంటుంది.
0: నాచురలీ యు విల్ విన్ ద రెస్పెక్ట్.
1: అడవులు ఎందున్నా, ఆకాశములనున్నా, పట్టణములనున్నా, పల్లెనున్నా, పుట్ట మీద నున్నా, నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడోము.
0: Fully understand, be convinced of the fact that God is only the refuge of the forlorn, be that on the mountain top and the deep sea, in a village or in a city or in the sky.
1: కనుక మన గుణములను పెంచుకోండి బంగారు.
0: సో వి షుడ్ cultivate virtues.
1: ఈ గుణములు పెంచుకున్నటువంటి వారు, గుణములు బోధించేటువంటి వారికి నేను ఏమైనా ఇస్తాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు గివ్ ఎనీథింగ్ టు దోస్ పీపుల్ హూ డెవలప్ దేర్ క్యారెక్టర్.
1: నేను ప్రపంచం యొక్క భావమే కాదు, నా ప్రాణాన్ని కూడా ఇస్తాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు గివ్ హిస్ వెరీ లైఫ్ ఇఫ్ యు ఆర్
1: డెవలప్. వారి కోసమనే నేను జీవిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ ఇన్ దిస్ అవతార్ ఓన్లీ టు మేక్ యూ నోబుల్ అండ్ వర్చువస్.
1: కనుక వారి కోసమే నేను ఎంతైనా ధారపోస్తాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
1: వాళ్ళ దగ్గర నుంచి నేను ఏమీ ఆశించను.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
1: వాడు మంచి వారే జీవించాలి.
0: లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: మంచి పేరును తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అదే నేను ఆశించేటువంటి.
0: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ గుణవంతులే.
0: యూఆర్ ఆల్ గుడ్, నో డౌట్.
1: కానీ కాలం కొంతవరకు మిమ్మల్ని తిప్పుతూ ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్.
1: కనుకనే ఈ యొక్క ప్రపంచం యొక్క దీనిని మీరు ఏమాత్రము ఆశించకండి.
0: డోంట్ గో బై ది వేస్ ఆఫ్ ది వరల్డ్.
1: మీరు ముఖ్యంగా మీలో ఉన్నటువంటి సెన్స్ ను సరైనటువంటి రీతిలో పెంచుకోండి.
0: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్, పుట్ దెమ్ ఇన్ ద ప్రాపర్ లైన్.
1: ఎవరు చూసినా కానీ వారందరూ నా తల్లులే.
0: Consider everyone whomsoever you meet as your
1: andaru na tanrudi.
0: All are my equal to my parents.
1: Ane 20 ku bhavamu varini gaurava bhavamlo pechukundi.
0: That kind of respect that you show to your parents should be extended to everybody.
1: Ee vidhaina 20 manchi matalu cheta, manchi yokka sambandhamulu cheta meeru manchi tananu pondandi.
0: Acquire all this goodness by speaking in a good way, associating yourself with good people.
1: కనుకనే మంచి వారితో చేరి, మంచి మాటలు చేసుకుని నేర్చుకుని, మంచి చూపులు తెచ్చుకుని ఈ మంచి ఒక విద్యను నేర్చుకోండి.
0: బీ ఇన్ గుడ్ కంపెనీ, మేక్ యూజ్ ఆఫ్ గుడ్ వర్డ్స్, గివ్ ఛాన్స్ టు గుడ్ లిసనింగ్, బీ ఇన్ గుడ్ కంపెనీ ఆల్వేస్, గెట్ ఎ గుడ్ నేమ్.
1: అది నేను ఆశించేది.
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ.
1: మీ తల్లిదండ్రులు కూడా దాన్నే ఆశిస్తుంటారు.
0: యువర్ పేరెంట్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్.
1: కానీ వారికి తెలియజేయటం లేకపోవటం చేత దాన్ని వారు చెప్పుకోవటం లేదు. కానీ నిజంగా తెలిసినటువంటి వారి దగ్గరికి పోతే ఏ తల్లి అయినా కూడా నువ్వు చెడ్డ మార్గంలో పోవని చెప్తుందా? చెప్పదు.
0: నో మదర్ నో ఫాదర్ వుడ్ ఎవర్ టెల్ యూ టు గో ఇన్ ఎ రాంగ్ పాత్.
1: ఏ తండ్రి కూడా నువ్వు చెప్పడు.
0: నో ఫాదర్ వుడ్ సే దాట్.
1: కనుకనే వారు చెప్పుకోలేక చెప్పితే ఏమవుతాడో అనే భయం చేత వాడు మీకు చెప్పడం లేదు. కానీ
0: parents have no guts to tell their children openly.
1: Kani nenu ennitikini tejinchi meeku bodhisthunnanu.
0: Bhagavan is ready, therefore he is teaching you what is essential today.
1: Tyagam chaala goppadi.
0: Sacrifice is highest.
1: Bhogam kaadu.
0: It's not affluence.
1: Bhogam anta rogaanni teppistundi.
0: Bhoga the affluence is the cause for roga.
1: Tyagaanni manaku bhoganni isthundi.
0: It is the chaga, the sacrifice, real bhoga, the plenty.
1: Kanukane meeru mimmalni bhogam chemucheyatundi tyagame.
0: Therefore the real chaga, sacrifice, will make you rich enough. Bhoga
1: namakarmana na prajaya dhanena tyageneki amrutatva manasu anindi vedamu.
0: The Veda declared no association, no authority, nothing will make you immortal other than sacrifice.
1: Kanukane meeru alanti గుణములు పోషించుకోండి బంగారు.
0: యూ హ్యావ్ టు డెవలప్ సచ్ నోబుల్ వర్చ్యూస్ అండ్ క్యారెక్టర్.
1: మీకోసం ఏమైనా నేను త్యాగం చేస్తాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ యువర్ సేక్.
1: నేను దానికి సిద్ధంగానే ఉన్నాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
1: మీరు దానికి సిద్ధంగా ఉండాలి.
0: యూ షుడ్ ఆల్సో బి ప్రిపేర్డ్.
1: అలాంటి వారు నా వారు.
0: యూ సచ్ పీపుల్ బిలాంగ్ టు భగవాన్.
1: అలాంటి వారికి నేను వారి వాడు.
0: అండ్ భగవాన్ ఈజ్ యువర్స్.
1: కనుక నేను పిచ్చి పిచ్చి విజయంతా చెప్పినానని మీరేమాత్రం బాధపడకండి.
0: Don't feel sad that Bhagwan is telling you these harsh things.
1: ivanni meeku hecharimpu chesane gaani
0: these are all cautions.
1: meenanni meer nadchukondi ani cheppalemu.
0: And Bhagwan
1: wants,
0: never disobey your parents.
1: వాళ్ళకు నచ్చేటట్టుగా వారికి బోధించండి.
0: Talk to them in a pleasing way and convince them.
1: అప్పుడే వారు కూడా సంతోషిస్తారు.
0: Then also they will be happy.
1: వారికి జరిగేటువంటి యొక్క చెడ్డలు వారికి తెలియకుండా పోవటం చేత నాయన నువ్వు చేసేటువంటి మంచివి అంటారు.
0: They simply endorse your actions because they do not know the repercussions.
1: కనుక మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఈ నలుగురు మీకు సరైనటువంటి గురువులు అని చెప్పారు.
0: The gurus, the preceptors in life, to begin with, the first,
1: Vedam, the mother, father, the guest. Matrudevo bhava, pitrudevo bhava, ani bodhinchi.
0: The Veda declares in the very beginning itself, the mother is God,
1: father
0: is God.
1: Manaku nijamainatundi guruvulu.
0: So parents are our teachers.
1: Vaala maataki em matramu javabu cheppakandi.
0: Never reply your parents whatever they say.
1: Cheppavalsi vaste variki mudumadramainatundi maatalato cheppandi.
0: If necessary, talk to them softly and sweetly.
1: వాళ్లకు అర్థమయ్యే రీతిగా చెప్పండి.
0: ఎక్స్ప్లెయిన్ సచ్ వే దట్ దే వుడ్ అండర్స్టాండ్.
1: అట్టి వారికి నేను ఎంతైనా జీవితం త్యాగం చేస్తాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ టు సచ్ పీపుల్.
1: ఎంతమందో వస్తున్నారు.
0: మెనీ కమ్.
1: ఏమి వాళ్ళు ఫీజు కట్టుకోలేరు.
0: దే హావ్ నాట్ పేడ్ ఎనీ ఫీజ్.
1: కాబట్టి ఫీజు మనకెందుకు.
0: వై ఫీజ్ దే.
1: ఫీజు మనకు అక్కర్లేదు.
0: నో, వి డోంట్ వాంట్ ఎనీ ఫీజ్.
1: మీరు ఫీజు కట్టుకోండి. ఫీజ్.
0: నో ఫీజ్ బట్ యూ గెట్ ది పీస్.
1: పీస్.
0: పీస్
1: చాలా మంది పీస్ కావాలి, పీస్ కావాలి, పీస్ కావాలని ప్రార్థన చేస్తుంటారు.
0: వి ప్రే ఫర్ పీస్.
1: పీస్ ఎక్కడ
0: ఫైండ్ పీస్ ఇన్ ద మార్కెట్.
1: ఎక్కడ పోయినప్పటికీ పీసెస్ చేస్తుంటారు కానీ పీస్ మనకు చిక్కడం లేదు.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
1: నీ హృదయాన్ని పీసెస్ గా చేస్తుండాలి.
0: యువర్ హార్ట్ ఈస్ మేడ్ ఇన్ టు పీసెస్.
1: కనుకనే పీస్ అనేటువంటిది ఎక్కడుందంటే మన మంచి గుణముల్లోనే ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద పీస్ లైస్ ఇన్ యువర్ గుడ్ వర్చ్యూస్ అండ్ వాల్యూస్.
1: కానీ చాలా మంది పిల్లలు ఆ మంచిది కావాలని ఆశిస్తున్నారు.
0: పీపుల్ రియల్లీ వాంట్ టు బి గుడ్.
1: కానీ చెడ్డని అనుసరిస్తున్నారు.
0: బట్ దే ఫాలో ద రాంగ్ పాత్, బ్యాడ్ వే.
1: చక్కని కావాలని ఆశిస్తున్నారు.
0: అండ్ దే వాంట్ షుగర్.
1: చేదును తింటున్నారు.
0: అండ్ దే ఈట్ ఆల్ దట్ విచ్ ఇస్ బిట్టర్.
1: చెప్పేది ఒకటి, చేసేది మరొకటియా.
0: They want sweet, but they eat bitter.
1: Manasrekam vachasrekam karmanyekam mahatmanam.
0: It's only the noble soul who will have perfect harmony, unity in thought, word and deed.
1: Manas anyat vachas anyat karman anyat duratmanam.
0: When their thought, word and deed are at variance with each other, he is a wicked person.
1: Alanti biddale naaku biddalu.
0: Therefore, the noble people belong to Bhagavan.
1: వారికి ఏమైనా నేను ఇస్తాను.
0: Bhagavan is ready to give anything.
1: నేను ఏనాటికి నీ కాదు అని చెప్పి చెప్పను.
0: Bhagavan never says no anytime.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: తెలియకు ఎన్నో జరిగిపోయినాయి కానీ
0: many things must have happened
1: unknowingly. ఇంకా ముందు అయినా కూడా మీరు సరైనటువంటి గుణములు కలిగి
0: at least in future you'll have
1: ఒకవైపున తల్లిదండ్రులను ఒకవైపున స్వామిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ భగవాన్ ఆన్ ది అదర్.
1: అంతే నాకు చాలు.
0: భగవాన్ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ భగవాన్ హ్యాపీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 15th January 2004 in Prashanthi Nilayam during the Sankranti celebrations. Bhagavan stressed upon the fact that parents, teachers as well as students should work in harmony to address the drawbacks of modern education.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 26th discourse on Gita Bhagavan delivered on 8th September 1984. In this discourse, Bhagavan explains the relationship between Satya, truth, and Dharma, righteousness, and how these values can be practiced in society. Sai Bhagavan Vacha.
1: Dharateti Dharma. జగత్తును ధరించినటువంటిదే ధర్మం.
2: ధర్మ ఈజ్ దట్ విచ్ బేస్
1: యథో ధర్మస్తతో జయ, ఎక్కడ ధర్మము అక్కడే విజయము.
2: వేర్ దెర్ ఈజ్ ధర్మ దెర్ ఈజ్ విక్టరీ.
1: ధర్మో రక్షతి రక్షిత, ధర్మమును రక్షింపబడినప్పుడే ధర్మము కూడాను మనల్ని రక్షిస్తుంది.
2: When dharma is protected, it will be able to protect us.
1: Dharmam chara, dharmamuni acharinchali.
2: Practice dharma always.
1: Satyam nasti paro dharma, itti dharmamunaku satyame aadharamainatundi.
2: For this dharma, truth is the very basis.
1: Suryuka రశ్మి యందు ఏడు రంగులు లీనమైనట్టుగా సమాజ శ్రేయస్కరమునకై ఏడు విధములైనటువంటి ధర్మములు నియమించవలసి వచ్చింది.
2: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ సెవెన్ టైప్స్ ఆఫ్ ధర్మ హ్యావ్ బీన్ లెయిడ్ డౌన్, జస్ట్ యాజ్ సెవెన్ కలర్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ది రేస్ ఆఫ్ ద సన్.
1: మొదటిది సత్యము.
2: The first one is truth.
1: Rendavadi seelam.
2: The second one is character.
1: Moodavadi dharmam.
2: The third one is dharma.
1: Nalugavadi dhamam.
2: The fourth one is dhamma.
1: Aidavadi tapassu.
2: Fifth one is tapas or penance.
1: Aaravadi tyagam.
2: The sixth one is renunciation.
1: Yedavadi ahimsa.
2: The seventh, non-violence, ahimsa.
1: Ivanni kudanu samajamunu rakshinchi సామాజిక శ్రేయస్కరమునకై నియమించినటువంటివి.
2: ఆల్ దీస్ హ్యావ్ బీన్ లెయిడ్ డౌన్ ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ది సొసైటీ.
1: అగ్నికి దహన శక్తి ఏ విధముగా ధర్మము?
2: జస్ట్ యాజ్ బర్నింగ్ ఈజ్ ది ధర్మ ఆఫ్ ఫైర్,
1: మంచుగడ్డకు చల్లదనము ఏ విధంగా సహజము?
2: జస్ట్ యాజ్ కూల్నెస్ ఈజ్ న్యాచురల్ ఫార్ ఐస్,
1: విచ్చిన గులాబీ పుష్పమునకు సుగంధము ఏ విధముగా సహజము?
2: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ న్యాచురల్ ఫార్ ఎ వెల్ బ్లాజమ్ ఫ్లవర్,
1: చక్కెరకు తీపి ఏ విధముగా ధర్మము?
2: జస్ట్ యాజ్ స్వీట్నెస్ ఈజ్ న్యాచురల్ ఫర్ షుగర్,
1: జీవునకు ఆ విధముగా సత్యశీలమైనటువంటి ధర్మమే నిజమైనటువంటి యొక్క గుణము.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ధర్మ అసోసియేటెడ్ అండ్ బేస్డ్ ఆన్ ట్రూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ సత్యం యొక్క స్వభావమును ప్రతి మానవుడు కూడాను గుర్తించినప్పుడే దీని యొక్క స్వరూపము నిరూపించగలను.
2: ఓన్లీ వెన్ ఎవ్రీ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ he will be able to understand the reality.
1: ee satyamunaku seelamu pranamu.
2: For truth, character is the very life breath.
1: aadhyatmika kshetramunandu vijayanni sadhinchukorinatundi prati manavunaku seela trayamulu ati pradhanamu.
2: For every person who wants to achieve success in the field of spirituality, the three important characters are very important.
1: Modatidi pavitramu.
2: The first one is sacredness.
1: Rendavadi sahanamu.
2: The second one is sahana or patience.
1: Moodavadi pattudala.
2: The third one is రెజల్యూషన్.
1: ఇవి శీలత్రయములు.
2: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ శీలాస్.
1: ఎట్టి విద్యావంతుడైనా,
2: వాట్ ఎవర్ బి ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ ప్రొసెసెస్,
1: ఎంతటి ధనవంతుడైనా,
2: హౌఎవర్ వెల్తీ ఏ పర్సన్,
1: ఎంతటి అధికారి అయినా,
2: వాట్ ఎవర్ పొజిషన్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడైనా,
2: వాట్ ఎవర్
1: ఎంతటి పండితుడైనా,
2: వాట్ ఎవర్ స్కాలర్ హీబి,
1: ఎట్టి పామరుడైనా,
2: వాట్ ఎవర్ సీనర్ హీబి,
1: ఈ శీలత్రయములు లేకుండిన వాడు కేవలము జీవితములో చచ్చికుడను బ్రతికుడను చచ్చిన వాడితో సమానమన్నాడు.
2: బట్ ఇఫ్ ఓన్లీ హీ డస్ నాట్ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దట్ హీఈస్ డెడ్ ఆల్దో హీఈస్ లివింగ్.
1: ఎన్ని ఉండి కూడాను ఇవి నిరుపయోగములన్నాడు.
2: వాట్ ఎవర్ హీ ఎల్స్ హీ మే హ్యావ్ ఆల్ దట్ వుడ్ బి యూజ్లెస్, ఇట్ ఈస్ సెడ్.
1: లోకములో బాహ్యమైన సౌందర్యమును మాత్రమే గుర్తింటురు మానవులు.
2: పీపుల్ రికగ్నైజ్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ ఇన్ ద వరల్డ్.
1: కానీ భగవంతుడు అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వముని అలంకారంగా గుర్తిస్తాడు.
2: బట్ గాడ్ రికగ్నైజెస్ ఓన్లీ ది ఇన్నర్ బ్యూటీ యాజ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నిజముగా మానవులకు శీలమే అలంకారము.
2: ట్రూలీ స్పీకింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఈస్ బ్యూటీ.
1: ఇట్టి శీలమునేటువంటి జీవితము శిలతో సమానము.
2: ఎ క్యారెక్టర్లెస్ పర్సన్ మే బి కంపేర్డ్ టు ఎ స్టోన్.
1: కనుక ఈ సహజ ధర్మమైనటువంటి యొక్క గుణమును మానవుడు విధిగా అనుసరించవలసి వస్తుంది, విధిగా పోషించవలసి వస్తుంది, విధిగా సాధించవలసి వస్తుంది.
2: మ్యాన్ దేర్ ఫోర్ హ్యాస్ టు ఎసెన్షియలీ ఫాలో, అచీవ్ అండ్ కాంకర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్ నేచురల్ టు హిమ్.
1: దీనికి సత్యము పునాది.
2: ఫర్ దిస్ ది వెరీ బేసిస్ ఈస్ ట్రూత్.
1: సత్యమనగా అసత్యము చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు.
2: ట్రూత్ డజంట్ మీన్ నాట్ టెలింగ్ లైస్.
1: సత్యమే తన యొక్క జీవితం యొక్క ఆధారంగా తీసుకోవాలి.
2: హీ హాస్ టు టేక్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ ద బేసిస్.
1: సత్యం ముందు సర్వస్వమును కూడాను త్యాగం చేయాలి.
2: హీ షుడ్ బి ప్రిపేర్ టు రినౌన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యమునకు లొంగినటువంటిదే ఈ జగత్తు.
2: ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ సబ్సర్వియంట్ టు ట్రూత్.
1: సత్యమునకు భయపడియే జగత్తు నడుస్తున్నది.
2: ద వరల్డ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ విత్ ద ఫియర్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము లేని స్థానములో మానవుడు భయంతో జీవిస్తాడు.
2: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ పర్సన్స్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ లివింగ్ లైఫ్.
1: సత్యమే మానవునికి అభయము.
2: ట్రూత్ గివ్స్ ఫియర్లెస్నెస్ టు ఎవ్రీ మ్యాన్.
1: భయమును దూరముగా ఉంచి దివ్యత్వాన్ని పోషించేటువంటిది సత్యము.
2: ఇట్ ఈస్ ట్రూత్ విచ్ డ్రైవ్స్ అవే ఫియర్ అండ్ గివ్స్ హిమ్ ప్రొటెక్షన్.
1: జగత్తును నిలబెట్టేటువంటిదే సత్యము.
2: ఇట్ ఈస్ ట్రూత్ విచ్ గివ్స్ ప్రొటెక్షన్ టు ద వరల్డ్.
1: జగత్తును నడిపించినటువంటిదే సత్యము.
2: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ మేక్స్ వరల్డ్ మూవ్.
1: కనుక ఇట్టి సత్యముని ప్రధానమైనటువంటి ఒక ధర్మముగా ఆచరించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని అందుకుంటుంది.
2: సచ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ యాజ్ ట్రూత్ ఓన్లీ వెన్ దిస్ ఇస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ఇండివిజువల్స్ హీ వుడ్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: దీనికి శీలము అనేటువంటిది ఆధారమైనటువంటి యొక్క జీవము.
2: క్యారెక్టర్ మే బి కంపేర్డ్ టు ఎ లైఫ్ బ్రెత్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
1: దీనికి మంచి సంస్కారము అంటారు.
2: This is described as an important
1: manchi gunamu antaru,
2: important good virtue,
1: manchi nadata antaru,
2: good behavior it is said.
1: Ee vidhamainatundi manchi nadatane lekundina manavattume raninchadu.
2: Humanity will not shine without good behavior.
1: Gunamu samskaramu nadata manavattvaniki shobhanandistundi.
2: Virtue, good qualities, good behavior will lend splendor to humanity.
1: కనుకనే మానవత్వాన్ని నిలబెట్టుకుని దివ్యత్వాన్ని దర్శించుటకై మనము ఈ సత్యము శీలము ధర్మమును ప్రధానమైనటువంటి యొక్క మార్గములుగా తీసుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హ్యూమానిటీ అండ్ డెవలప్ డివినిటీ వీ హ్యావ్ టు టేక్ యాజ్ ద బేసిస్ ట్రూత్, క్యారెక్టర్ అండ్ గుడ్ బిహేవియర్.
1: దీనికి బాల్యము నుండి మనము తగినటువంటి కృషి చేయాలి.
2: రైట్ ఫ్రమ్ ద వెరీ బాయ్హుడ్ we have to make the necessary effort for this.
1: బాల్యమునందు పిల్లలు తెలిసియు తెలియకయో కొన్ని తప్పులు చేస్తారు.
2: In boyhood people are likely to commit mistakes knowingly or unknowingly.
1: కాని ఈ తప్పులు పెద్దలకు తెలిసినా దండింతురేమోని లేక శిక్షింతురేమోని భయపడి అసత్యం ఆడతారు.
2: Fearing that if these things are known to elders they might punish or they might criticize, they try to hide.
1: ఇవి క్రమక్రమేణా అసత్యము పెరిగి పెరిగి నైతికత్వమును నాశనం చేస్తుంది.
2: This way they develop untruth and telling lies and it will destroy the very basis of humanity.
1: కనుకు మనము సత్యమును చెప్పుటలు ఎట్టి భయమును కూడాను మనము గురి కారాదు.
2: Therefore, while telling truth, we should not be afraid of anything.
1: సత్యమును చెప్పినప్పుడే మనకు ధైర్యము సాహసము ఆనందం కూడాను లభిస్తుంది.
2: Only when we tell truth, we will be having that courage, that happiness and that joy.
1: సత్యమును చెప్పటం చేత మనకు రాబోయేటువంటి ఫలితము కానీ రాబోయేటువంటి ఆదాయం కానీ రాబోయేటువంటి సుఖం కానీ మనకు లభించునో లేదో అని మనం భయపడకూడదు.
2: We should not be afraid of the fact whether we are going to get joy, whether we are going to get the benefit and profit by telling truth.
1: సుఖ సంతోష సదుపాయములు లభించకపోయినప్పటికీ మనం ఏమాత్రము వెరచరాదు, భయపడరాదు. సత్యమును మాత్రమే మనము ఆధారంగా తీసుకోవాలి.
2: We should tell always truth, not fearing and not caring for what the consequences would be, whether it is profit or loss, whatever it is.
1: Avanamunaku punadi etti aadharamu.
2: Just as foundation is very important for man.
1: Avanamunaku vedi etti aadharamu.
2: Just as the roots are the very basis of a
1: jeevitaniki satyam etti aadharamu.
2: For life, truth is the basis.
1: సత్యమును మనము కొంతవరకు కదిలింప చేసినప్పుడు మన జీవితం కూడాను కొంతవరకు భద్రత లేకుండా పోతుంది.
2: ఇఫ్ యూఆర్ షేకన్ ఇన్ ట్రూత్, దేర్ విల్ నాట్ బి ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఫర్ అవర్ ఓన్
1: లైఫ్. ప్రత్యక్ష ప్రమాణము హరిశ్చంద్రుడే.
2: ద డైరెక్ట్ ప్రూఫ్ ఫర్ దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ హరిశ్చంద్ర.
1: ఆడిన మాట తప్పరాదని తన యొక్క జీవితంలో కట్టుకున్న భార్యనైనా కన్న కుమారునైనా కూడా త్యజించి రాజ్యప్రస్థుడై అడవి పాలైపోయి సత్యం నిమిత్తమై తపస్సులు ఆచరించాడు.
2: ఇన్ ఆర్డర్ టు ఫాలో ట్రూత్ హీ గేవ్ అప్ హిజ్ వైఫ్, హీ గేవ్ అప్ హిజ్ సన్, హీ గేవ్ అప్ హిజ్ కింగ్డమ్ ఇట్ సెల్ఫ్ అండ్ హీ టుక్ ఇట్ అప్ యాజ్ ఎ పెనన్స్.
1: కట్టకడపటికి ఆలుబిడ్డలను కూడాను అమ్ముకున్నాడు.
2: అల్టిమేట్లీ హీ హాడ్ టు సెల్ హిజ్ ఓన్ వైఫ్ అండ్ సన్.
1: కానీ కట్టవలసినటువంటి వడ్డీకి తక్కువ కావటం చేత తాను కూడాను అమ్మడబోయి తాను కాటి కాపరిగా నిలిచాడు.
2: As there was some shortage to pay the interest which he had to pay, he sold himself and he sold himself.
1: ఈ దురవస్థల సమయమందు కూడాను తాను ఏమాత్రం కూడాను అసత్యమునకు గురి కాలేదు.
2: Even in such bad circumstances, helpless conditions, he was not prepared to tell untruth.
1: కుమారుడైనటువంటి లోహితాస్యుడు మరణించినప్పుడు భార్య అయినటువంటి చంద్రమతి శ్మశానమునకు తీసుకుని వచ్చింది కుమారుణ్ణి.
2: When Lohitasya, the son of Harishchandra, died, his wife had to bring him to the burial ground.
1: Chandramati tana bharyayenu, Lohitasya tana kumarudani telisikudanu, tana kartavyamu, ikkade dharmamu, tana kartavyamu, sunkamu chellinchaka, dahana kriyalu cheyadaniki angikarinchaledu.
2: After knowing fully well that it was his wife Chandramati and it was his son Lohitasya, as he was duty bound,
1: నేను కాటి కాపరి యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనేటువంటి యొక్క ధర్మమును మాత్రమే తను ఆధారం చేసుకున్నాడు.
2: హీ గేవ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ది డిశ్చార్జింగ్ ఆఫ్ ది డ్యూటీ యాజ్ ద పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ది బరియల్ గ్రౌండ్.
1: ఇలాంటి కఠినమైనటువంటి సమస్యలు ఎందుకు అని, కఠినమైన పరిస్థితులు ఎందుకు అని,
2: హిజ్ వైఫ్ హ్యాడ్ టు బ్రింగ్ హిమ్ టు ది బరియల్ గ్రౌండ్.
1: చంద్రమతి తన భార్యను, లోహితాసుడు తన కుమారుడని తెలిసి కూడాను తన కర్తవ్యము ఇక్కడే ధర్మం.

0: to the discharging of the duty as the person in charge of the burial ground.
1: Ita ilanti kathinamainatundi samasyalu endukani kathinamaina paristhitulu endukani satyam ne maatramunu vidaka dharmam ne maatram kodunu visarjinchaka తన యొక్క జీవితానికి రెండు రెక్కలుగా రెండు నేత్రములుగా రెండు చక్రములుగా భావించి జీవించి ఆదర్శవంతమైనటువంటి దీనిని అందిస్తూ వచ్చాడు హరిశ్చంద్రుడు.
0: హరిశ్చంద్ర అండర్ ఆల్ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ హీ నెవర్ గేవ్ అప్ ఎయిదర్ టెలింగ్ ద ట్రూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ. హీ కన్సిడర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ టూ ఐస్ టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్ అండ్ టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ ఫాలోడ్ ఇట్.
1: లేత వయస్సు నుంచి పిల్లలకు సత్యమును పలికేటువంటి విధానమును పెద్దలు నేర్పించాలి.
0: ఎల్డర్స్ విల్ హావ్ టు టీచ్ ది యంగ్స్టర్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టెలింగ్ ది నీడ్ ఫర్ టెలింగ్ ట్రూత్.
1: ఒక యజమానుడు తనకు ఏకైక పుత్రుడిగా ఉండినటువంటి వాని పుట్టిన దినం వచ్చింది.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఏ పర్టికులర్ ఎల్డర్లీ జెంటిల్మన్ గాట్ ది బర్త్డే ఆఫ్ హిజ్ ఓన్ సన్.
1: కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ చేత తన పుట్టిన పండుగకు ఒక బంగారు కాసునిచ్చి, నాయన నీ తల్లితో చెప్పి నీకు ఉంగరం చేయించుకోమని ఒక కాసునిచ్చాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది లవ్ హీ హ్యాడ్ ఫర్ హిస్ సన్ హీ గేవ్ ఏ గోల్డెన్ పైసే కాయిన్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో టు హిస్ మదర్ అండ్ గెట్ ఎ రింగ్ మేడ్.
1: రెండవ దినము ఈ పిల్లవాణి యొక్క పరీక్షలు రాబోతుండటం చేత ఆ కాసును ఒక బల్ల పైన పెట్టి తాను చదువుకుంటున్నాడు.
0: The next day he had examination. He kept the golden coin on the table. He was studying.
1: తన యొక్క చింటిచ్చి చెల్లెలు ఒకటి ఉంటుండేటువంటిది.
0: హీ హ్యాడ్ ఏ యంగ్ సిస్టర్.
1: ఆ చెల్లెలు చాలా చిలిపి చేష్టలతో కూడినటువంటిది.
0: షీ వాజ్ వెరీ మిస్చివస్.
1: ఆ చెల్లెలు తన గదికి ప్రవేశించి ఆ బల్లపై ఉన్నటువంటి ఈ బంగారు యొక్క ముక్కను తీసుకుంది.
0: షీ ఎంటర్డ్ ద రూమ్ అండ్ టుక్ దట్ గోల్డ్ కాయిన్.
1: అన్నా ఏమిటిది అని అడిగింది.
0: షీ ఆస్క్డ్ బ్రదర్ వాట్ ఈస్ దిస్.
1: ఇది బంగారు కాసు అన్నాడు.
0: హీ టోల్డ్ హర్ దట్ దిస్ ఇస్ ఎ గోల్డ్ కాయిన్.
1: ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది.
0: షీ ఆస్క్ ఫ్రమ్ వేర్ డిడ్ యు గెట్ దిస్.
1: ఇది చెట్టు నుంచి కాసింది అన్నాడు.
0: హీ సెడ్ దట్ దిస్ హస్ బీన్ గివెన్ బై ఎ ట్రీ.
1: చెట్టు ఎట్లవుతుంది అని అడిగింది.
0: హౌ వుడ్ దిస్ బికమ్ ఎ ట్రీ.
1: ఈ కాసును మట్టిలో పెట్టి నీరు పోస్తే అది చెట్టు అయ్యి కాయలు కాస్తుంది, ఆ కాయల్లోంచి ఈ కాసులంతా వస్తాయి అని అబద్దాలన్నీ వర్ణించాడు.
0: హీ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ లైస్ బై టెలింగ్ దట్ ఇఫ్ యు టేక్ దిస్ యాజ్ ఎ సీడ్ and if you sow it in the put it in the mud, pour water and protect it, a tree will emanate from that. You will get the golden
1: ka yemi mo prashna adugutuntunte vellipo naaku chadukovataniki time led ani cheppin cheppi taanu chadukuntu raasukuntu kurchunnadu. ee samayanni puraskarinchukoni aa chilipu chestalu galinaatundi chellulu aa kaasu teeskona lopala vellipoyindi.
0: She was putting a few more questions to him. He said, I don't have time, I have to study. And taking this opportunity, she took away the gold coin and went out.
1: Tana doddilo baavi daggara chinna guntha todindi.
0: She went into the yard and dug a small pit.
1: Danilo ee kaasu ni pettindi.
0: She put this gold coin into that pit.
1: Neelu posindi.
0: She poured water.
1: Endukatti chettu avutundi ani cheppadu anna.
0: Brother had told that you will get a tree out of it.
1: ఈ విధంగా ఈ బిడ్డ చేస్తున్నటువంటిది ఆ ఇంటిలో ఉన్నటువంటి పని మనిషి చూచింది.
0: ద మెయిడ్ సర్వెంట్ దేర్ సా దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్.
1: ఆ అమ్మాయి పెట్టి లోపల వెళ్లిన తర్వాత పని మనిషి దాన్ని తీసుకుంది, మట్టిని కప్పింది.
0: ఆఫ్టర్ దిస్ గర్ల్ వెంట్ ఇన్సైడ్ ద హౌస్ ది సర్వెంట్ మెయిడ్ టుక్ అవే ద గోల్డ్.
1: తిరిగి తల్లి వచ్చి, నాయన నీకు స్కూల్ కు టైం అయిపోయింది, భోంచేసి వెళ్లిపోమని పలిచింది.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ మదర్ కేమ్ అండ్ ఆస్క్డ్ ద సన్ టు గెట్ రెడీ టు గో టు స్కూల్.
1: తక్షణమే తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు, ఈ కాసుతో నాకు ఉంగరం చేయించమని కాసును తీయడానికి వెళ్లాడు.
0: హీ వాంటెడ్ టు టేక్ ద గోల్డ్ కాయిన్ అండ్ ఆస్క్ మదర్ టు ప్రిపేర్ ఎ రింగ్ అవుట్ ఆఫ్ దట్.
1: అక్కడ లేదు.
0: హీ కుడ్ నాట్ గెట్ ది గోల్డ్ కాయిన్ దేర్.
1: చెల్లెలి దగ్గరికి వెళ్లాడు, గదిరించి అడిగాడు.
0: హీ వెంట్ టు ది సిస్టర్ అండ్ ఆస్క్ హర్ వెదర్ షీ సా ఇట్.
1: అన్నా చెట్టు అయిపోతే ఇలాంటి కాసులు దండిగా కాస్తాయని నేను బావి దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పింది.
0: బ్రదర్ థింకింగ్ దట్ ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఎ ట్రీ అవుట్ ఆఫ్ ఇట్ విల్ గెట్ ఎ నంబర్ ఆఫ్ కాయిన్స్ లైక్ దట్ ఐ వెంట్.
1: అక్కడికి వెళ్లి చూసేటప్పటికీ కాసు లేదు.
0: వెన్ దే వెంట్ అండ్ సా దట్ పర్టికులర్ పిట్ దేర్ వాస్ నో కాయిన్ దేర్.
1: చాలా బాధపడ్డాడు.
0: హీ వాస్ వెరీ మచ్ పెయిన్.
1: పుట్టిన దినము నవ్వవలసినటువంటి సమయంలో ఏడ్చవలసి వచ్చింది అనుకున్నాడు.
0: On the birthday, when he should be very cheerful, he was to cry.
1: ఈ విషయము తల్లితో చెప్పాడు.
0: He mentioned this to his mother.
1: ఈ బిడ్డ ఈ యొక్క కాసును తీసుకుని పోయి భూమిలో పాతడానికి కారణం ఏమిటి అని అడిగింది తల్లి.
0: Mother asked him, what is the reason for this girl taking the gold coin?

0: అండ్ పుట్టింగ్ ఇన్ ద పిట్.
1: అప్పుడు ఆ బిడ్డను అడిగినప్పుడు అన్న ఈ విధంగా చెప్పాడు, అందువల్ల నేను గూడ్చిపెట్టాను అని చెప్పింది.
0: When the girl was asked, she said, "Brother has was explaining like this, therefore I did it."
1: నీవు అసత్యం నేర్పించినందుకోసమని ఈ పుట్టినిదను ఏడ్చవలసి వచ్చింది. ఏడ్చడమే కాకుండా కాసును కూడా నువ్వు పాడు చేసుకున్నావు.
0: Mother told him that because you told a lie, the consequences instead of enjoying the birthday, you are weeping. And not really that, you lost the gold coin.
1: ఏత వయసు నుంచి అసత్యం ఆడటం అనేటువంటి నేర్పిస్తే వాళ్ళు క్రమక్రమేణా పెద్ద పెద్ద అసత్యములాడి ఇంకా ఎంత ప్రమాద స్థితికైనా తీసుకుని పడతారు.
0: ఇన్ ది టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్ ఇఫ్ దే ఆర్ టాట్ టు టెల్ లైస్ దిస్ గ్రోస్ అండ్ ఇట్ మే టేక్ ఎవరీ.
1: సత్యమును మనం ఆధారంగా తీసుకుంటే ఇంక ఎన్ని అయినా కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
0: ఇఫ్ వీ కెన్ టేక్ ట్రూత్ యాజ్ ద బేసిస్ వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్.
1: ఒక జగద్గురు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ వన్ జగద్గురు.
1: ఆ జగద్గురు దగ్గరికి అందరూ వెళ్లి మంత్రోపదేశం చేయించుకోవడానికి ప్రయత్నించేవారు.
0: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ యూస్ టు గో టు జగద్గురు అండ్ ఆస్క్ హిమ్ టు ఇనిషియేట్ ఏ మంత్ర.
1: ఆయన, నాయన, నీ గుణములు ఎలాంటివి, నీ ప్రవర్తన ఎలాంటిది, నీ నడత ఎలాంటిది అని మొట్టమొదట వారిని ప్రశ్నించి ఆ నడతలకు తగినటువంటి ఒక ఉపదేశాన్ని బోధించేటువంటి వాడు.
0: హి యూస్ టు ఎన్క్వైర్ ఆఫ్ దెమ్ వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ యూ హ్యావ్, వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, వాట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ యూ హ్యావ్, అప్రోప్రియేట్ టు దేర్ క్వాలిటీస్ అండ్ స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్. హి యూస్ టు గివ్ ఎ మంత్ర.
1: ఇతను గొప్ప మహనీయుడిగా ఉంటున్నాడని ఒక దొంగ ఆ మహనీయుని దగ్గరికి వెళ్లి నాకు కూడాను ఒక నామ ఉపదేశం చేయమన్నాడు.
0: ఎ థీఫ్ ఆఫ్టర్ రికగ్నైజింగ్ దిస్ మ్యాన్ యాజ్ ఎ గ్రేట్ మ్యాన్ హి వెంట్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గివ్ ఎ మంత్ర టు హిమ్ ఆల్సో.
1: అప్పుడు, నాయన, నీ యొక్క గుణములు ఏమిటి, నీ నిత్య జీవితం ఏమిటి అని అడిగాడు.
0: దెన్ ద గ్రేట్ మ్యాన్ ఆస్క్డ్ హిమ్, టెల్ చైల్డ్ వాట్ ఆర్ యువర్ క్వాలిటీస్, వాట్ ఇస్ యువర్ డైలీ లైఫ్.
1: అంతా ఇంటింటికి వెళ్లి దొంగతనం చేయటం నా యొక్క దుర్గుణం అన్నాడు.
0: హి టోల్డ్ దట్ మై బ్యాడ్ క్వాలిటీ ఇస్ గోయింగ్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ ద నైట్ అండ్ థీవింగ్ అండ్ స్టీలింగ్.
1: రాత్రంతా దొంగతనం చేయటం వల్ల పగలంతా నేను చాలా రెస్ట్లెస్ గా ఉంటాను, అనగా చాలా అలసిపోయి ఉంటాను, గనక తప్ప త్రావి నేను పండుకుంటాను అన్నాడు.
0: హి ఆల్సో సెడ్, యాజ్ ఐ స్పెండ్ ద నైట్ ఇన్ స్టీలింగ్ ఆర్టికల్స్ డ్యూరింగ్ ద డే ఐ గెట్ డెడ్ డ్రంక్.
1: కనుక త్రాగటము రెండవ దుర్గుణము అన్నాడు.
0: హి సెడ్ దట్ డ్రింకింగ్ ఈస్ ది సెకండ్ బ్యాడ్ హ్యాబిట్.
1: ఇంకా నన్నెవరైనా పోలీసు వారు వచ్చి పట్టుకున్నప్పుడు నేను పచ్చి అబద్దములు ఆడటము నా మూడవ దుర్గుణము అన్నాడు.
0: He said that if police people want to catch me, I'll tell them utter lies. This is the third bad quality, he said.
1: అప్పుడు ఈ మహనీయుడు చెప్పాడు, నాయన, ఈ మూడింటిలో ఏదైనా ఒక్కటి నువ్వు మాంచడానికి ప్రయత్నిస్తావా అన్నాడు.
0: Then this great man asked him, well, child, can you give up one of these three bad qualities at least? Can you try?
1: యోచించాడు. దొంగతనం చేయకపోతే నా ఆలుబిడ్డలను పోషించేదెట్లా, నా కుటుంబం బ్రతికేదెట్లా, కాబట్టి దొంగతనం నేను మానను.
0: He thought for a while, if I don't steal, how can I take care of my family, my children, my wife? Therefore, I cannot give this up.
1: దేహం ఆరోగ్యంగా ఉంటే కదా ఎవరికైనా పట్టుబడినా గాని తప్పించుకోవటానికి వీలవుతుంది. కనుక ఈ ఆరోగ్యాన్ని నిద్రగా కాపాడుకోవటానికి తప్ప త్రావటము నేను వదలడానికి వీలు కాదు.
0: Only when the body is healthy and strong, I would be able to escape even when I am caught. And therefore, it is essential that...
1: Police war yeppudu nannu pattukunedi. Naa yokka shakti samarthyamlo itto nenu tappinchukogalanu. Kanuka okka asatyam aneetundi kavasunte maani vestanu annadu.
0: It is likely that policeman might not catch me very frequently. Therefore, I can give up telling lies.
1: Aithe neetu minchi neevu satyam cheptava అని ప్రమాణం చేయమన్నాడు.
0: Then he asked him whether you can promise that you are going to tell truth from tomorrow onwards.
1: తప్పక నేను ఈనాటి నుండి సత్యం చెప్తానని గురువుకు ప్రామిస్ చేశాడు.
0: Most certainly from today onwards I'll be telling truth, he promised.
1: ఆనాటి నుండి ఈ దొంగ ఎక్కడికి వెళ్ళినా సత్యం చెప్పటం తన యొక్క అలవాటుగా చేసుకున్నాడు.
0: From that day onwards this particular thief made it a habit to tell truth wherever he went.
1: మంచి ఎండల కాలం.
0: It was a good summer day.
1: ఆ కాలం లోపల ఫ్యాన్లు కానీ ఇంకే ఎయిర్ కండిషన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఉండవు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నో ఎయిర్ కండిషనర్, నో ఫ్యాన్, నో ఎయిర్ కూలర్.
1: కనుక ఆ గ్రామానికి రాజు వంటి వాడు శ్రీమంతుడు పైన టెరస్ పైన పండుకున్నాడు మిద్దె పైన గాలి కోసం.
0: The head of that particular village, something like a king of that particular village, he was taking rest on the terrace.
1: అతనికి ఈ ఉడుకు వల్ల నిద్ర పట్టలేదు.
0: on account of the heat and sultry environment, he was not able to get sleep.
1: Nimmadiga ee varsha neeru padeyatundi doorulu pattukoni terrace ki ekkadu ee donga.
0: This thief managed to climb the terrace.
1: వెళ్ళేటప్పటికి ఆ యొక్క శ్రీమంతుడు మేలుకున్నాడు.
0: As soon as this thief went to the terrace,
1: ఈ వచ్చినటువంటి దొంగ అని గుర్తించాడు ఈ శ్రీమంతుడు.
0: The rich man could recognize that the person who came was a thief.
1: నాయన నీవెవరు అని అడిగాడు ఈ శ్రీమంతుడు.
0: The rich man asked him, well, who are you?
1: అక్కడ సత్యం చెప్పాడు, నేను దొంగను అన్నాడు.
0: He told, because he was to tell truth, that I am a thief.
1: ఇతను ఏమి చేస్తాడో కనిపెట్టాలని ఆ శ్రీమంతుడు నేను కూడాను ఒక దొంగ నేను అన్నాడు.
0: In order to find out what this man's plans are, that rich man also said, I am also a thief.
1: అయితే మనం ఇద్దరు చేరి ఈ శ్రీమంతుని ఇంటి లోపల ఏదైనా కొన్ని విలువైనటువంటి వస్తువులు దొంగలించాలని ఇద్దరు ప్లాన్లు వేశారు.
0: They hatched a plan in order to steal some valuable things from the house of the rich man.
1: ఈ యొక్క శ్రీమంతుడు చెప్పాడు, చూడు శ్రీమంతుడి ఇంట్లో మంచి విలువైనటువంటి అంతా ఉంటుంటాయి, అయితే మనకు తాళం చెవులు చిక్కడం చాలా కష్టం. నీవు వాచ్ చేస్తుండు, బయట తట్టంతా నీవు కాపలా కాసే, నేను లోపలికి వెళ్లి తాళం చెవులు తెస్తాను ఏదో ఒక విధంగానో అన్నాడు.
0: This rich man told the thief, well, there will be quite a few valuables inside the house of a rich man, but it is difficult to catch hold of the keys. I will try to just go in and manage to get the keys.
1: నేను ఇంతసేపు ఇదే విచారణ చేస్తున్నాను, ఎవరైనా బయట చూచేటువంటి వారు ఒకరు ఉండాలా, అప్పుడే నేను లోపల పోవడానికి వీలవుతుంది, నాకు తగిన స్నేహితుడు చిక్కావని ఇతను లోపలికి వెళ్లాడు.
0: The rich man said, I have been waiting for someone who can keep a watch like that, and therefore now I have been able to get a friend like you. I'll go inside, he said. He went inside.
1: వెళ్ళాడు, కొంతసేపు అటు ఇటు ఏమో చేశాడు, తాళం చెవులు తెచ్చాడు.
0: He pretended as if he was doing something here and there. He took the keys and he came out.
1: ఇరువురు చేరటంలో ఇతను శ్రీమంతుడు కనిపెడుతున్నాడు ఈ దొంగ యొక్క చర్యలన్నీ. నేను నీ ఇప్పుడు కాపలా చేస్తాను, నీవు వెళ్లి ఆ శ్రీమంతుని ఈనపు పెట్టి తీసి అందులో ఏమిటంటే అవి తీసుకురామన్నాడు.
0: Then this rich man said, he has been watching very carefully the activities of the thief. He told the thief, well, now I'll keep a watch, you go inside and get the valuable articles from the safe.
1: ఆ పెట్టెలో మూడు పెద్ద పెద్ద డైమండ్స్ ను పెట్టి వచ్చాడు ఈ శ్రీమంతుడు.
0: This rich man had kept three most valuable diamonds, big diamonds, inside the safe.
1: ఈ దొంగ వెళ్ళాడు, తలుపులు తెరిచాడు, మూడు పెద్ద పెద్ద డైమండ్స్ ను తీసుకొచ్చాడు.
0: This thief went inside, opened the safe, brought those three big diamonds.
1: ఈ మూడింటిని ఇద్దరు పంచుకోవాలి.
0: These three had to be distributed between
1: ఈ విధంగా పంచుకోవాలని ప్లాన్లు వేశారు.
0: How to distribute them between those two, they planned.
1: ఈ సత్యం అనేటువంటి దాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈ దొంగ కొంత ధర్మం కూడా ప్రవేశించింది.
0: As this thief followed the path of truth, a certain amount of righteousness also automatically entered into him.
1: తమ్ముడా, ఒక వజ్రం నాకు, ఒక వజ్రం నీకు, ఇంకొక వజ్రాన్ని పగలగొట్టి దీని విలువను లేకుండా చేసుకోవటం మంచిది కా, ఇది రాజుకే పెట్టేస్తాం, ఈ శ్రీమంతుడికే పెట్టేస్తామని ఆ వజ్రం తీసుకుని ఆ పెట్టెలో పెట్టి రెండు వజ్రములు మాత్రమే తీసుకొచ్చారు.
0: This thief told the rich man, brother, one diamond you keep, the other I will keep, the third one cannot be broken into pieces, I'll keep it back for the owner of this house itself. He told like that, went back, kept the diamond and returned.
1: కావలసినవి చిక్కినవి గనుక ఇంక వెళ్లిపోదాం, నా దారి నాది, నీ దారి నీది అని అనుకుంటూ వయసంలో ఈ శ్రీమంతుడు చెప్పాడు, తమ్ముడా నీవు ఎక్కడ ఉంటావో, మనం ఏదైనా ఇలాంటి దొంగతనాలకు పోవాలన్నప్పుడు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవచ్చు, నీ అడ్రస్ ఇచ్చిపోమన్నాడు.
0: After settling this bargain, when the thief was about to go away, the rich man said, well brother, we can have this kind of partnership now and then, let me have your address.
1: అతను సత్యాన్ని చెప్పాలి, చక్కని సరైనటువంటి అడ్రస్ అంతా ఇచ్చాడు.
0: As he is bound to tell the truth, he gave the correct address.
1: రెండవ దినం ఈ శ్రీమంతుడు తిరిగి జమీందారు వేషం వేసుకున్నాడు, నా ఇనుప పెట్టి లోపల డైమండ్స్ అంతా పోయినాయి, ఎవరు తీసుకున్నారో అంతా వెతకవలసిందని పోలీస్ కంప్లైంట్ చేశాడు.
0: The next day, the morning, this gentleman, this rich man, as the Jamindar, he put on the dress and he ordered that a police complaint should be lodged about the loss of the diamond.
1: Palani gramamlo poi meer chudandi annadu.
0: This gentleman said, told the police, you go to such and such a village to find
1: gramamlo peru pondinatunte vaadu ee donga.
0: In that particular village, this thief was a famous thief.
1: Itanni pattaru.
0: The police caught hold of him.
1: ఇతన్ని పట్టి జమీందారు దగ్గరికి తీసుకెళ్లారు.
0: దే బ్రాట్ దిస్ థీఫ్ టు జమీందార్.
1: అక్కడ నీవు ఏ రీతిగా ఇందులో ప్రవేశించావు, నీకు ఏ విధంగా ఈ యొక్క వజ్రములు చిక్కినాయి అని ప్రశ్నించాడు జమీందార్.
0: దిస్ జమీందార్ క్వశ్చన్ ద థీఫ్, వెల్ హౌ డిడ్ యూ ఎంటర్ ద హౌస్, హౌ డిడ్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ దీస్ డైమండ్స్.
1: జరిగిందంతా చెప్పాడు, నేను ఈ పైప్స్ నుంచి ఎక్కినాను, అక్కడ ఇంకొక దొంగ కాచుకొని ఉంటున్నాడు, అతను లోపల పోయి తాళం చెవులు తెచ్చాడు, తదుపరి నేను పిట్టి తీశాను, మూడు వజ్రాలుంటున్నాయి, రెండు మేము తీసుకున్నాం, ఒకటి అక్కడే పెట్టేశాము అని జరిగిందంతా సత్యం చెప్పాడు.
0: హి నరేటెడ్ మెటికులస్లీ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ అడ్వెంచర్, క్లైంబింగ్ ది రూఫ్, గెటింగ్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ అదర్ పర్సన్, ఎంటరింగ్ ద హౌస్, ఆల్ ద థింగ్స్ ఆర్ నరేటెడ్.
1: ఇది నిజమో కాదు అని తిరిగి తన మంత్రిని కూడా పరీక్షించాలని చెప్పండి, మంత్రి ఇదిగో తాళం చెవులు తీసుకెళ్లి ఆ పెట్టెలో ఏమైనా వజ్రం ఏమైనా మిగిలిందేమో చూడుపోమన్నాడు.
0: దిస్ జమీందార్ కాల్ ద మినిస్టర్ అండ్ జస్ట్ సెడ్, వెల్ యూ ప్లీజ్ గో అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ ఇస్ వన్ మోర్ డైమండ్ ఓవర్ దేర్.
1: ఈ మినిస్టర్ ఏం యోచించేశాడు, దొంగ వస్తే అన్ని తీసుకుని పోయి ఉంటాడు కానీ ఒకటి పెట్టి పోయి ఉంటాడా, ఇది ఎట్లయినా గాని ఈ జమీందారుకు దగా కొట్టచ్చునని ఆ ఉన్న వజ్రం తన జోబిలో వేసుకున్నాడు. దొరగారు ఏమీ లేదు, అంతా ఖాళీనే అయిపోయింది అన్నాడు.
0: దిస్ మినిస్టర్ టుక్ ద కీస్ టు ద సేఫ్ అండ్ హి థాట్ దట్ కెన్ దేర్ బి ఎనీ థీఫ్ హూ విల్ కీప్ వన్ డైమండ్ బ్యాక్ అండ్ హి పాకెటెడ్ దట్ పర్టికులర్ డైమండ్ అండ్ వెంట్ అండ్ రిపోర్టెడ్ దట్ దేర్ ఇస్ నో డైమండ్ అట్ ఆల్ దేర్.
1: సత్యం చెప్పినటువంటి యొక్క ఈ దొంగను దగ్గరకు పిలిచి, నాయన నీవు సత్యం చెప్పావు, నీవు నాకు మంత్రిగా ఉంటుండు, మంత్రి నేడు నీవు రాజీనామా ఇచ్చి నువ్వు బయటకు వెళ్లిపోమన్నాడు.
0: దిస్ జమీందార్ కాల్డ్ ది థీఫ్ అండ్ సెడ్, వెల్ యూ హావ్ బీన్ ఏబుల్ టు టెల్ ట్రూత్ టు మీ, దేర్ఫర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ ఆర్ గోయింగ్ టు బి మై మినిస్టర్.
1: సత్యవంతుడే మంత్రిగా ఉంటుండాలి.
0: ఓన్లీ ఏ పర్సన్ హూ ఇస్ ట్రూత్ఫుల్ షుడ్ బి ఏ మినిస్టర్.
1: అప్పుడే రాజును రాణింప చేస్తాడు.
0: Then only a king will be able to just get a
1: ఏదు దురదృష్టవశాత్తుగా వాడు దొంగగా మారిపోయినాడు కానీ ఇతను సత్యవంతుడు అని అతని పైన సంపూర్ణమైన విశ్వాసంతో ఆనాటి నుంచి, నాయన నీవు ఇంక దొంగ పని దొంగతనం కూడా చేయనక్కర్లేదు, నీకు సంసారం కావలసినటువంటివంతా నేనిస్తానని అనేక బోధన చేసి అప్పటి నుంచి ఆ దొంగ సరి అయినటువంటి మార్గంలో ప్రవేశించాడు.
0: దిస్ జమీందార్ టోల్డ్ ద థీఫ్, వెల్ అన్ఫార్చునేట్లీ యు హావ్ బికమ్ ఎ థీఫ్, యువర్ నేచర్ ఈస్ నాట్ లైక్ దాట్.
1: సత్యాన్ని ప్రధానంగా ఆచరించినప్పుడు దొంగతనము ఈ త్రాగటము రెండు కూడాను సహజంగా మానిపోయినాయి.
0: యాజ్ దిస్ పర్సన్ ప్రాక్టీస్ టెలింగ్ ట్రూత్ ఆటోమేటికల్ అండ్ ఇన్ నేచురల్ కోర్స్ హీ గేవ్ అప్ డ్రింకింగ్ అండ్ ఆల్సో థీవింగ్.
1: కనుక సత్యము అనేటువంటిది ప్రప్రథమంలో మనకు అన్ని అనేక విధములుగా బాధలు పెట్టినప్పటికీ దానిని దీక్షతో పట్టుదలతో సాధించడానికి పూనుకుంటే దీనికంటే మించినటువంటి సుఖం మనకు మరొకటి లేదు.
0: ఇన్ ది బిగినింగ్ వాట్ ఎవర్ ట్రబుల్స్ యూ మే గెట్ ఆన్ అకౌంట్ ఆఫ్ టెలింగ్ ట్రూత్, ఇఫ్ యూ కెన్ పర్స్యూ టెలింగ్ ట్రూత్ ఇన్ ది ఎండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఏ లాట్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యవంతుడు కావాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
0: దేర్ఫోర్ కృష్ణ టాట్ అర్జున దట్ వన్ షుడ్ బికమ్ ట్రూత్ఫుల్.
1: ఈ సత్యమే జీవితానికి ప్రధానమైనటువంటి మార్గం.
0: Truth is right royal road to the life.
1: ఇంకా ధర్మము, ధర్మాన్ని స్థాపించిన తిరిగి మారవచ్చును కదా.
0: After establishing dharma it might undergo a change.
1: ధర్మము మారదు, ధర్మ ఆచరణ మారుతుంది.
0: Dharma doesn't undergo change but practice of dharma undergoes a change.
1: కనుక భగవంతుడైనటువంటి కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం కాదు అవతరించింది, ధర్మ ఆచరణ సంస్థాపన కోసం అవతరించాడు.
0: భగవాన్ కృష్ణ హ్యాస్ టేకన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ప్రాక్టీస్ ఆఫ్ ధర్మ.
1: ధర్మము కృతయుగం నందును, త్రేతాయుగం నందును, ద్వాపయుగం నందును, కలియుగం నందును ఎప్పుడు కూడా ధర్మం ఉంటూనే ఉంటుండాలి.
0: ధర్మ హ్యాస్ బీన్ దేర్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ కృత ఏజ్, ద్వాపర, త్రేత ఆర్ కలి.
1: కృతయుగం లోపల కలియుగం ఉంటుండాలి.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత దేర్ వాస్ కలి ఆల్సో.
1: ఈ కలియుగంలో కూడాను త్రేతాయుగ కృతయుగంలో ఉంటున్నాయి.
0: ఈవెన్ ఇన్ ది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ కృత ఏజ్.
1: యుగములంటే ఒకటి ఒకటి మార్పు చెందినటువంటి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ విల్ బి ఏ చేంజ్.
1: కృతయుగ ధ్యానం, త్రేతాయుగ యజ్ఞం, ద్వాపరయుగ అర్చనం, కలియుగం నామస్మరణ అని ఈ నాలుగు యుగములు ఎందు కూడాను నాలుగు ప్రవర్తన రూపంతో ఇది వ్యక్తమవుతూ వచ్చింది.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత మెడిటేషన్, ఇన్ ద ఏజ్ ఆఫ్ త్రేత sacrifice, in the age of dwapara
1: krutayuga dhyanam, tretayuga yajnam, dwaparayuga archanam, kaliyugam namasmarana.
0: In the age of dwapara archanam or worship and in kali
1: aya yugamunaku aya parivartanalanta kudanu aya cheriyalanta kudanu dharmane daristu vachayi.
0: Therefore appropriate to that particular age the code was prescribed.
1: ఈ కలియుగంలో ధ్యానం చేసేటువంటి వారు లేకపోలేదు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ పీపుల్ హూ టేక్
1: ఈ కలియుగంలో అర్చన చేసేటువంటి వారు లేకపోలేదు.
0: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ టు వర్షిప్
1: ఈ తపస్సు చేసేటువంటి వారు లేకపోలేదు.
0: పీపుల్ హూ టేక్ టు పెనాన్స్
1: లేక కృతయుగం లోపల కూడా నామస్మరణ చేసేవారు లేకపోలేదు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత ఆల్సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక అన్ని యుగములు ఎందు కూడాను అన్ని యుగ ధర్మములు కూడా లీనమై ఉంటున్నాయి.
0: Therefore, in all ages, all these forms of dharma do exist.
1: కనుక ఆయా యుగమునకు సంబంధించినటువంటి యొక్క చర్యలు రూపము మార్పుతూ వచ్చినాయి.
0: Therefore, depending upon the change in the age, there were different forms of dharma.
1: కానీ అంతర్వాహి అనేటువంటి ధర్మం ఒక్కటే.
0: But the inner flow of dharma is the same.
1: అది ఏనాటికి మారదు.
0: But that doesn't undergo any change.
1: ఎందుకనగా దానికి సత్యమే పునాదిగా ఉండేటువంటిది.
0: As the truth is the very basis for that, it cannot
1: change. సత్యము మారేటువంటిది కాదు.
0: Truth will never change.
1: Truth is one, not two.
0: Truth is one. There are no two things.
1: కనుక ఎప్పటికీ త్రికాలములు యందు త్రిలోకములు యందు త్రిగుణములు యందు కూడాను ఏకత్వంగా ఉండేటువంటిది సత్యం.
0: In all the three times, in all the three worlds, and all three circumstances and three gunas, it is
1: bhuta bhavishyat vartamana kalamulandu kudanu ekatattanga undetundi de satyam.
0: Truth is one and common, whether it is in the time related to future, past.
1: Dharmam anetundi maretundi kaadu.
0: Therefore, dharma does not undergo a change.
1: Manam duty anetundi madhya madhya maripothu untayi.
0: Duty undergoes changes intermittently.
1: ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఒక ఉన్నాడు.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ పర్సన్ హూ ఈస్ డూయింగ్
1: నాది ఉద్యోగం పురుష లక్షణం ఇదే నా ధర్మము అంటాడు.
0: ఎ పర్సన్ హీ సేస్ దట్ డూయింగ్ డ్యూటీ ఈస్ మై ఓన్.
1: ఎంత వరకు?
0: ఫర్ హౌ లాంగ్?
1: ఇది ఏదో రిటైర్ అయ్యేంత వరకు ఆఫీస్కి పోతుంటాడు. రిటైర్ అయిన తర్వాత తన డ్యూటీ ఏమైపోయింది?
0: అంటిల్ హీ రిటైర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ జాబ్ హీ గోస్ టు ద ఆఫీస్.
1: అప్పుడు మరి ఇంకొక ధర్మాన్ని పోవాలి పట్టుకోవాలనే.
0: దెన్ హీ హాస్ టు అండర్గో ఏ చేంజ్ ఇన్ ది డ్యూటీ.
1: అప్పుడు ఒక రిటైర్ అయిపోయినాడు కాబట్టి ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు.
0: ఆఫ్టర్ రిటైర్మెంట్ హీ స్టార్ట్స్ బిజినెస్.
1: నాది బిజినెస్ నా ధర్మము అంటాడు.
0: హీ సేస్ బిజినెస్ ఇస్ మై డ్యూటీ. దెన్
1: ఈ బిజినెస్ లోపల అన్యాయం చేయటం నా ధర్మము అంటాడు.
0: అండ్ డూయింగ్ injustice and taking to wrong passes
1: ee anyayam lopala dharmam sampayinchatam naa yokka dharmamu antadu.
0: By wrong means to earn money is my duty, he says.
1: Udyogam cheyatam athana dharmamu, vyaparam cheyatam athana dharmamu, abaddham aadatam athana dharmamu, leka dharmam sampayinchatam athana dharmamu.
0: Is it his duty to do the job, to do the business, to tell a lie, to earn the money? What
1: ee vidhanga oka jeevithamloni inni marpulu kaligeetundi dharmam ettavutundi?
0: When so many changes come about in duty, how can it be called dharma?
1: కర్తవ్యములుగా మనం చెప్పవచ్చు.
0: These may be described as only duties, not dharma.
1: ధర్మము అంటే దీనికి సరియైనటువంటి అర్థము ఒకటి ఉంటుండాలి.
0: There is a proper meaning for this word dharma.
1: ఎదుటి వాణి స్వాతంత్రమునకు అడ్డు తగలకుండా నడిచేటువంటి యొక్క క్రియని ధర్మము అంటారు.
0: All those actions which do not come in the way of the freedom of others, that may be described as dharma.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: one small example.
1: ఒక పెద్ద కర్ర పట్టుకుని నీవు మెయిన్ రోడ్ లోపల దాని ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ పోతున్నావు.
0: Holding a long stick in the main street, you are moving it about and walking.
1: ఇది పబ్లిక్ రోడ్డు, నా ఇష్టము నా ధర్మము అంటావు.
0: This is public road, I have got every right to move the way that I want, this is my duty, this is my dharma.
1: నీవు ఈ కర్రను తిప్పుతూ పోతుంటే అదే రోడ్డు లోపల ఎదురు వచ్చేటువంటి వ్యక్తి ఈ కర్ర నుంచి తప్పించుకునేటువంటి దానికి తాను వేరే కొన్ని ఉపాయం పనుతాడు.
0: ఇఫ్ దిస్ ఈస్ యువర్ ధర్మ, దెన్ ఏ పర్సన్ హూ ఈస్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది స్టిక్.
1: ఈ ఎదురు వచ్చేటువంటి వ్యక్తికి అపాయం కలిగించేటువంటి యొక్క ఆటలను వాడినట్టుంటే గవర్నమెంట్ నిన్ను శిక్షిస్తుంది.
0: ఇఫ్ యూ వర్ టు ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లైక్లీ టు పుట్ పర్సన్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్.
1: కనుక అదే రోడ్డు లోపల నడిచేటువంటి వ్యక్తులకు వారి స్వతంత్రములకు అడ్డు తగలనటువంటి యొక్క ధర్మాన్ని నువ్వు అనుసరించాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు ఫాలో దట్ ధర్మ విచ్ డస్ నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ పీపుల్ హు ఆర్ వాకింగ్ ఇన్ ది సేమ్ రోడ్.
1: అదే విధంగా మరొక వ్యక్తికి తన యొక్క స్వతంత్రమునకు అడ్డు తగలనటువంటి కర్మలు మనం ఆచరించడమే అది నిజమైనటువంటి ధర్మం.
0: ఇన్ ది సేమ్ వే, వితౌట్ కాజింగ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అండ్ ట్రబుల్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద అదర్స్, ఇఫ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ యువర్ ధర్మ.
1: ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తి మరొక వ్యక్తికి బాధను కలిగించకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నంతో ఆచరించేటువంటివంత ధర్మములుగా భావిస్తే జగత్తంతా ఎట్టి ప్రమాదము లేకుండా, ఎట్టి నష్టము లేకుండా, ఎట్టి కష్టములకు గురి కాకుండా జీవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ కన్సిడర్స్ హిస్ ధర్మ యాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ వితౌట్ కాజింగ్ ఎనీ హర్ట్ టు ఎనీ అదర్ పర్సన్, దెన్ దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ పీస్, ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ అండ్ జాయ్ ఇన్ ద వరల్డ్.
1: ఇది కేవలము ఒక జీవితంలో మానవ ఆదర్శ నిమిత్తమై ఆచరించవలసినటువంటి కర్తవ్యాలు.
0: దిస్ ఈజ్ ఇన్ ఎ వే ఎ డ్యూటీ విచ్ హాస్ టు బి పర్ఫార్మ్ ఫర్ ది సేక్ ఆఫ్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఐడియల్.
1: ఇది మన నిత్య జీవితంలో గృహస్థ ధర్మంలో జరిగేటువంటి దాంట్లో మూడు పదములుగా ఉపయోగపెడుతున్నాం.
0: ఇన్ ది డైలీ లైఫ్, ఇన్ ద ఫ్యామిలీ లైఫ్, వీఆర్ యూజింగ్ దిస్ యాజ్ త్రీ వర్డ్స్.
1: కర్తవ్యం ఒకటి.
0: వన్ ఈజ్ కర్తవ్యం, డ్యూటీ.
1: రెండవది సంబంధం.
0: సెకండ్ ఈజ్ సంబంధం.
1: మూడవది నిర్బంధం.
0: ద థర్డ్ వన్ ఈజ్ నిర్బంధం, కంపల్సరీ.
1: సంబంధం, నిర్బంధం, కర్తవ్యం.
0: సంబంధం, అసోసియేషన్, నిర్బంధం, కంపల్షన్, కర్తవ్యం, డ్యూటీ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: నీవు రేపటి దినం సండే.
0: టుమారో ఈజ్ సండే.
1: నీకు హాలిడేగా ఉంటుంటుంది.
0: టుమారో ఈజ్ ఎ హాలిడే ఫర్ యూ.
1: కొంతమంది మిత్రులను నీవు ఇంటికి టీ పార్టీకి పిలిచాలని ఒక సంకల్పం చేసుకుంటావు.
0: యూ వాంట్ టు ఇన్వైట్ సమ్ పీపుల్ ఫర్ టీ టు యువర్ హౌస్.
1: ఉండేటుండి రాత్రికి నీకు జ్వరం వచ్చింది.
0: సడన్లీ యూ డెవలప్ ఫీవర్ ఇన్ ద నైట్.
1: అప్పుడేమనుకుంటావు? నాకు జ్వరం వచ్చింది, రేపటి దినం నా మిత్రులంతా పిలిస్తే వారితో సంతోషంగా ఉండడానికి వీలుండదు అని క్యాన్సిల్ చేసుకుంటాం.
0: యూ మే థింక్ దాట్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వైట్ దోస్ యువర్ ఫ్రెండ్స్ ద నెక్స్ట్ డే, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి హ్యాపీ. యూ మే క్యాన్సిల్ దాట్.
1: నెక్స్ట్ సండే పెట్టుకుందాములే అని నీవు నీ ఇష్టంతో నువ్వు దాన్ని మార్చుకున్నావు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్ విష్ యూ హావ్ చేంజ్డ్ టు హోల్డ్ ది సేమ్ టీ పార్టీ.
1: ఇది నీకు సంబంధం.
0: నెక్స్ట్ సండే.
1: దిస్ ఈజ్ ఎందుకంటే నీ చేతిలో ఉంటుండాలి.
0: దిస్ ఈజ్ యువర్ ఫ్రీడమ్.
1: దీన్ని మార్చుకోవచ్చును లేక పెంచుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: దిస్ యూ కెన్ చేంజ్, యూ కెన్ పోస్ట్పోన్, యూ కెన్ డూ ఎనీ వే దట్ యూ వాంట్.
1: ఇంకా నిర్బంధము అనేటువంటిది రెండవది.
0: ద సెకండ్ వన్ ఈస్ నిర్బంధం ఆర్ కంపల్షన్.
1: ఇది ఆడు సండే అయినప్పటికీ వైస్ ఛాన్సలర్ ఏదో పరీక్ష నిమిత్తమై టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టేసి తక్షణం రావాలి అని చెప్పని ఖచ్చితంగా పిలిచాడు.
0: In connection with examination, the vice chancellor has commanded all the teachers to assemble in connection with some examination.
1: See, examination committee kanuka oka tappadu.
0: As this is an examination committee meeting, one has to go.
1: Neeku jwaram ochinappatikini ee sadan pillo ee kodamino pechukoni neevu tirigi akkadiki vellaku tappadu.
0: Even if you are suffering from fever, you take the saridon pill and you will have to attend the meeting.
1: Idi nirbandham.
0: This is compulsion.
1: దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు కాదు.
0: యూ హ్యావ్ నో రైట్ టు క్యాన్సిల్ దిస్.
1: ఇది నీ చేతిలో లేదు.
0: దిస్ ఇస్ నాట్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: ఇవి రెండు సమానంగా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ దీస్ టూ.
1: ఇంకా కర్తవ్యం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ డ్యూటీ?
1: మన కుటుంబం లోపల ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ అవర్ ఓన్ హౌస్.
1: ఇంటిలో భార్యాభర్తలు ఏదో కారణంతో చిన్నగా జగడం వేసుకున్నారు.
0: దేర్ ఇస్ అ స్మాల్ ఫ్యామిలీ క్వారల్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: భార్యను రూములో చాలా తిట్టినాడు.
0: Inside the room, the husband admonished the wife very severely.
1: Chala kopanga untunnadu.
0: He was very angry.
1: Tiriki drawing room ichinappudiki oka friend vachesesinadu.
0: As soon as he entered the drawing room, a friend had come by.
1: Aa friend chuste hello hello hello hello ani avutu vachadu.
0: As soon as he saw the friend, he began greeting him hello.
1: Aa friend ni kurchovan cheppadu.
0: He asked the friend to be seated.
1: Ee friend daggara chala navutu unnadu.
0: With the friend, he was smiling.
1: Mari lopal poyyadu bharya coffee kavala chey annadu.
0: Then he entered the house and with a serious tone he commanded,
1: rendu cup coffee tayar chey annadu kopanga.
0: Angrily he commanded her to prepare two cups of coffee.
1: Anaga mitrulu daggara aanandanga undinattuga bharyaku teliyakoodadu, bharya daggara kotlaadinattuga mitruniki teliyakoodadu.
0: The someone substance of it is, he has to conduct himself in such a way that friend should not know that he has quarreled with the wife, wife should not know that he is happy with the friend.
1: Idi kartavyam.
0: This is duty.
1: Not duty.
0: Kartavyam. This is kartavyam.
1: Ee naadu ee kartavyamu kuntu padipoyindi.
0: These days, this, there is a defect in implementing
1: kartavyanni manam poshinchukovatame niji dharmam.
0: We have to develop this kartavyam. This is our
1: ee kartavyanni manam poshinchukunte మనం ధర్మాన్ని నడుచుకున్నట్టు వారం అవుతాం, మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకున్నట్టు వారం అవుతాం.
0: ఇఫ్ వి డెవలప్ కర్తవ్యం విచ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్ వి విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది ఆనర్.
1: ఈనాడు అది క్షీణించిపోయింది.
0: దీస్ డేస్ దట్ ఈస్ బీయింగ్ డిస్ట్రాయిడ్.
1: రూమ్ లో భార్యతో కోపంగా మాట్లాడేటువంటిది, బయటకు మిత్రుని చూసినప్పటికీ గెటవ్ ఓ అని వాడి పేరు కూడా కోపంగా వస్తే వాడు ఏమిట్రా ఈ మిత్రుడికి పిచ్చి పట్టింది అనుకుంటాడు వాడు.
0: A person who was very angry with the wife inside the room, if he comes out and angrily asks the friend to get out, the friend is likely to think that this fellow has gone mad.
1: కనుక మన సంసార గుట్టును రట్టు పెట్టుకోకుండా చూసుకోవటమే సరైనటువంటి కర్తవ్యం.
0: Therefore, it is an important duty to see that the secret and the confidences of the family are not thrown into the roads.
1: ఇది గృహస్థునికి సరైనటువంటి ధర్మం.
0: This is an important duty of a family man.
1: మనగ గౌరవ ప్రతిష్టలు నిలుపుకోవాలి.
0: That means he has to
1: నీతి నిజాయితీలుగా బ్రతకాలి.
0: ఆనెస్ట్లీ
1: మన యొక్క ఫ్యామిలీ నేమ్, మన కుటుంబం యొక్క పేరును మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: ఇది నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్షణం.
0: దిస్ ఈస్ అనదర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్యూటీస్ ఆఫ్ మ్యాన్.
1: గౌరవమే లేకపోతే మన జీవితంలో ఏమాత్రం కూడాను సంతోషం అనుభవించలేము.
0: ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ఆనర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
1: దీనిని కొంతవరకు ధమము అన్నారు, ధమ అన్నారు.
0: దిస్ హెస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ధమ.
1: ఈ ధమ అనగా ఇంద్రియ నిగ్రహము అని.
0: ధమ రెఫర్స్ టు సెన్స్ కంట్రోల్.
1: ఈ ధమం అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది? మొన్న చెప్పినట్టుగా ధమ.
0: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ సెన్స్ కంట్రోల్ యాజ్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ది అదర్ డే, ఇట్ బికమ్స్ మద.
1: దమ అనేటువంటి ట్రిప్ చెప్పితే మదం అయిపోతుంది.
0: వెన్ దమ ఈస్ టర్న్ ది అదర్ వే, ఇట్ బికమ్స్ మద.
1: మదం అనగా ఏమిటి? ఒక దుర్గుణం పెంచుకోవటం.
0: మదం రెఫర్స్ టు ఆరోగెన్స్, ఇట్స్ ఎ బ్యాడ్ క్వాలిటీ.
1: ఈ యొక్క దమమును సంపాదించుకున్నటువంటి వానికి రెండవ పేరు ఇంకోటి ఉంటుండాలి.
0: A person who has acquired this particular quality of dama.
1: సంస్కృతిలో సాక్షర అంటారు.
0: He gets the title of Satchara.
1: Satchara anetundi. Ee Satcharam anetundi dani kodunu tippi manam chedithetke Ratchasa aipothundi.
0: The same word Satchara, if it is turned the other way, it becomes Ratchasa or demon.
1: Kanukani manamu రాక్షసత్వానికి పోకుండా దమమును అనగా ఇంద్రియమును మనము అదుపులో పెట్టుకున్నామంటే ఇదే నిజమైనటువంటి ధర్మాన్ని పోషించినటువంటి వారం అవుతాం.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ అండ్ ప్రొటెక్ట్ ధర్మ, వీ హావ్ టు హావ్ సెన్స్ కంట్రోల్ అండ్
1: అన్నింటికి కూడాను ఇంద్రియ నిగ్రహం అత్యవసరము అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
0: ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద థింగ్స్ సెన్స్ కంట్రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వాట్ వాస్ టాట్ బై కృష్ణ టు అర్జున.
1: అర్జున ఇంద్రియ నిగ్రహమును గావించుకుని నీవు స్థితప్రజ్ఞుడిగా నిలచమని చెప్పాడు.
0: అర్జున స్టాండ్ యాజ్ స్థితప్రజ్ఞ అండ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు నడచవద్దు.
0: యూ షుడ్ నాట్ ఒబే ద కమాండ్స్ ఆఫ్ యువర్ సెన్సెస్.
1: నీ ఆజ్ఞలో ఇంద్రియములు ఉంటుండాలి.
0: సెన్సెస్ మస్ట్ బి అండర్ యువర్ కంట్రోల్.
1: ఇంద్రియములకు దాసుడు కారాదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియ.
1: నీకు ఇంద్రియములు దాసు కావాలి.
0: యూ షుడ్ మేక్ సెన్సెస్ యువర్ ఓన్ స్లేవ్స్.
1: నీవు గుడాకేశుడవు.
0: You are Gudakesha.
1: Anaga indriya nigraham cheyagalinattu vaadavu.
0: You are the one who has.
1: Appude neeku Rishikeshudu chikku labhistadu.
0: Only because you are having sense control.
1: Neeku Gudakeshudu kaaka Rishikeshudu neeku labhyam kaadu annadu.
0: Without you are having sense control, you cannot get the master of senses.
1: కనుకని ఈ సాంఖ్య యోగము లోపల ప్రధానంగా సమస్త ధర్మములు కూడాను బోధించి అన్ని ధర్మములకు కూడాను ఇంద్రియ నిగ్రహమే మూలాధారమని కూడాను నిరూపించాడు.
0: ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ సాంఖ్య యోగ ఆల్ ద క్వాలిటీస్ హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ బట్ ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ దట్ సెన్స్ కంట్రోల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
1: ధర్మము, న్యాయము, ధమము, తపము, త్యాగము, అహింస, ఈ యొక్క ఏడు రంగులతో కూడినటువంటిది ఈ సత్యం.
0: This truth may be compared to the one which has got seven colors like the rain.
1: Kanukane motta motta manamu Bhagavad Gita shlokamulo kantastham cheyatam kante motta motta ee gunamulnu manamu abhyasamulo unchi tadwara bhagavat tattvanni gurtinchi ee shlokamulu endunnatundi saaranni mana aacharanalo pettadaniki prayatninchali.
0: Before we memorize these shlokas given in Bhagavad Gita, we will have to develop good qualities, practice them and try to understand the meaning of this shloka.
1: Karuka krama kramena ee shlokamlo meeru enta siddhato nerchukovadaniki prayatnistunnaro ade vidhamgane ade siddhato ee shlokamlo endunnatundi gunamulu kudanu aacharinchadaniki anta siddhato meeru mundanje veyalani nenu aashisthunnanu.
0: Swami is wishing that those of us who have been practicing learning of these shlokas with a lot of interest, we have to evince the same interest in practicing the meaning and the good qualities conveyed by these shlokas.
2: That was the 26th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 8th September 1984, Bhagavan explained the relationship between Satya, truth, and Dharma, righteousness.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మహర్మ్యంబు నిలువా గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప గుణములివి నాలుగు పునాది గోడలప్ప ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ

0: without satya, dharma, and shanti, and prema, the value of education that one might acquire is around zero. Without satya, dharma, shanti, and prema, truth, righteousness, peace, and love, satya, dharma, shanti, prema, the sanctity of having performed charitable acts, the sanctity of upholding righteousness is again around zero. Without satya, dharma, shanti, prema, again, the fruits of one's actions, however noble and ideal they could be, is once again a big zero. Without satya, dharma, shanti, and prema, once again, the fruits and the results of whatever good one might perform is around zero. In order to uphold the Sanatana Dharma, the ancient culture and tradition and heritage, these four cardinal principles of truth, righteousness, peace, and love are verily the four foundation cornerstones. What else could I possibly communicate to you other than this? O pious, O virtuous, and worthy members of this august assembly.
1: చెంతజేచ్చినటంచు సంతసించుదమన్నా చెంతజేర్చినటంచు సంతసించుటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు చెంతచేర్చినటంచు సంతసింతురటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు ఏడిపించుటే సాయి వేడుకయందురా ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ పొగడుచున్నాడని పొంగిపోయదరేమో పొగడుచున్నాడని పొంగిపోయదరేమో తప్పకప్పుడే ఎగతాళి చేయు అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా భక్తులెందరో చేరి ప్రార్థించుండు అభయమిచ్చెనుగాన హాయి నుండెదమన్నా బాధలెన్నియో పెట్టి పలుకకుండు వెనుక పోనీడు ముందుకు చననీడు

0: సుని గట్టితనము ఎవరెరుంగు చేరుదురు ఎవరు ఎరుంగ చేయుదురు ఇలను భువిని.
1: He has brought us closer, so we are a picture of joy and happiness. But before you know what's happening, you have been cast far away, and there is this element of separation between you and him. So you are plunged into grief. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This Sai would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the lord of Parthi.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: మానవుని శరీరం నందు మరుమూలన దాగి ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
1: In order that one casts away the feeling pertaining to the body and thereby understand the latent divinity within, it is necessary that a human being strives forward.
0: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
1: ఇన్ ద స్కై ఆఫ్ మ్యాన్స్ హార్ట్ యూ హ్యావ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ టు బి ఫౌండ్ విద్ ఇన్ యూ.
0: ఎండ నీడలు జంట పచ్చులు,
1: లైక్ యూ హ్యావ్ ది లైట్ అండ్ షాడో విచ్ గో టుగెదర్ ద ట్విన్ బర్డ్స్.
0: ఎండ వలననే నీడ ఏర్పడుతున్నది.
1: Because of sunlight, you have shadow.
0: నీడ యందు కూడాను కాంతి ఉన్నది.
1: But within the shadow, you could find light.
0: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతనే.
1: The reason for this is, there is light by the side of shadow.
0: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
1: This light and shadow are inseparably linked.
0: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
1: In the same manner, Jiva and Brahma are inseparably linked together.
0: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడుతూ ఉంటుంటారు.
1: ఈవెన్ ఇన్ దిస్ జీవి దేర్ ఈస్ దిస్ గాడ్లీనెస్ విచ్ ఈస్ షాడోయింగ్ హిమ్.
0: ఇలాంటి దివ్యత్వమును ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ పర్సన్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, దిస్ డివైన్ ట్రూత్.
0: అయితే నీడలు అనేకము.
1: But then there are shadows of different descriptions.
0: Enda okkate.
1: But the light as such is one.
0: Anekattamainatundi jeevarasulu yendu ekattamainatundi divyattam anetundi sakshibhutamai atma swaroopanni daristundi.
1: In the many forms that you have around you, there is one eternal witness which is a common denominator for all these human beings.
0: Atma nityam.
1: Atma is permanent.
0: Adhe satyam.
1: That is truth.
0: Nitya satya sandhutamainatundi yokka atma tattvanni.
1: This Atma which is permanent and lasting in truth proper.
0: Charma, asti, sarupamu kappapaditam cheta, ee avaranamunande anandamunadani bhramistunnadu manavudu.
1: Because these are covered by these two, charma and asti, man tends to forget his own nature.
0: ఆవరణమును అధిగమించి ఆవరణ ఉన్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే, ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎ జీవ ఈజ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఫర్ హిమ్సెల్ఫ్ దిస్ బ్లిస్ దట్ ఈస్ దేర్ ఫర్ హిమ్ టు ట్యాప్ అండ్ మేక్ ఇట్ హిజ్ ఓన్.
0: ఇలాంటి ఏకత్వములకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనను సల్పాలి.
1: Each individual should launch upon a sadhana wherein he could try and get this oneness of purpose, this unity can be his.
0: Itti divya sattvani ee ruttani manavudu oka vidhamainti anubhuti ki devalananna aneka vidhamulainti sadhanalu salpavalsi vastundi.
1: Man, in order to make this reality, this truth proper, his own understanding, he has to secure ways and means of going about his task.
0: Sadhana anaga aashinchina vastuvunu andukune nimittamai pade pade aacharinchetunte karmale sadhanalu.
1: What is sadhana? It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
0: Atmanu sannihitattvam gavinchukoneetunte sadhana.
1: Sadhana, therefore, is a process wherein you, this Atma Tattva, the nature of the Atma, is realized by you.
0: Jeevuni yandu divyattamainatvanti Atma Tattvamu prakashinchutunnanatvanti satyanni prati vyakti kudanu gurtinchali.
1: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
0: Dehamunaku marpu. Dehamunaku marpu.
1: The body tends to change.
0: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
1: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
0: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
1: సచ్ ఎన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ యు వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
0: నీ హృదయమునందే నీ యొక్క అంతరాత్మయందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
0: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది కృతువులను ఆచరిస్తూ ఉన్నారు.
1: In order to secure this Atma, many perform yajnas and yagas.
0: Japa tapa yagamulanu ఆచరిస్తూ ఉన్నారు.
1: They also perform penance, they also do japa and other forms of worship.
0: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
1: బట్ దెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెక్యూర్ దిస్ ఆత్మ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: సత్య ధర్మములు లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిదిగా నిరూపిస్తూ వస్తుంది.
1: బికాస్ వితౌట్ దిస్ సత్యధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
0: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
1: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
0: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ టు లుక్ విదిన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: దేహం ఒక రథం వంటిది.
1: ది బాడీ లైక్ ఎ చారిట్.
0: దీనిలో సారది బుద్ధి.
1: అండ్ ద చారిటీర్ ఈస్
0: బుద్ధి,
1: ద ఇంటలెక్ట్.
0: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
1: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
0: అనగా శబ్ద స్పర్శ రూపరసగంధాదులు.
1: There is these five senses of
0: ఇవి నిరంతరము కూడాను విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
1: These five try and turn you towards a material existence.
0: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
1: They keep running after this material world.
0: ఈ గుర్రములు పట్టినటువంటిదే ఈ పగ్గమే ఒక మనసు.
1: And it is the mind which is the reins which checks the run of these horses.
0: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథికి కూడాను ప్రమాదం కలిగిస్తుంటాయి.
1: ఇఫ్ ద ఇంటలెక్ట్ వర్ నాట్ టు బి స్టడీ, దీస్ హార్సెస్ వుడ్ రన్ ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ అండ్ ద చారిటీర్ హిమ్సెల్ఫ్ కుడ్ కమ్ టు గ్రీఫ్ ఇన్ ద ప్రాసెస్. కనుకనే
0: బుద్ధి పవిత్రమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను బలమైనటువంటిది గాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: సో అవర్ ఇంటలెక్ట్ షుడ్ బి మేడ్ ప్యూర్, సేక్రెడ్ అండ్ స్ట్రాంగ్.
0: దీనికి సాధన ఏమిటి?
1: వాట్ ఇస్ ద సాధన ఫర్ దిస్?
0: ఇంద్రియములలో ప్రధానమైనటువంటిది వాక్కు.
1: In these five senses, it is the word, the tongue that is most important.
0: ఇది మాటలు ఆహారము చేత కూడినటువంటిది.
1: This has two purposes of uttering words.
0: కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడాను దీనికి పేరు పెట్టారు.
1: And of eating. That's why Upanishads say the tongue it is determines your word as well as your deed.
0: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడాను మనం సహజంగా కూడాను అదుపులోకి తెచ్చుకోవచ్చు.
1: If you are able to curb the word, you would verily curb all the other sensory perceptions.
0: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
1: In order to curb this word, then we have to do sadhana.
0: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడా ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకును ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
1: This word should not be turned to the outside world. Rather, it should be turned within, so that which is within you, this ఆత్మతత్వం, will be known to you.
0: అశుద్ధమైనటువంటి విషయాలు యందు,
1: trying to indulge in impure words or deeds and hurting others, or making others come to grief, you should not use the word for such purposes. In your word there should be sweetness and an element of peace. And the reality proper should be communicated in your words also.
0: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్, బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
1: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
1: This word now should be taken to the point of the mind.
0: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
1: Then the mind would begin to talk.
0: మనసును అదుపులో తెచ్చుకొని ఈ విషయ వాసనలు యందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
1: This mind then should not be made to go after these material things, should not give place to thoughts and dissolution of thoughts. Rather, it should go onward to the place of the intellect.
0: వాక్కు మనసులో మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు ప్రశాంతి ఏర్పడుతుంది.
1: The word with the mind with the intellect, that is going to secure peace for you.
0: క్రమక్రమేణా బుద్ధికి కూడాను బుద్ధి చెప్పి ఆత్మవైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
1: Then gradually you should also try and tame your intellect so that it is turned towards the Atma.
0: కనుక వాక్కు మనసులో మనస్సు బుద్ధిలో బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
1: సో యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్ వెన్ యువర్ వర్డ్ బికమ్స్ వన్ విత్ ద మైండ్ ఇన్ టర్న్ విత్ ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇంటెలెక్ట్ ఇన్ టర్న్ విత్ ద ఆత్మ.
0: ఆత్మ అనంతం.
1: ఆత్మ ఈజ్ లిమిట్లెస్, బౌండ్లెస్.
0: సత్యమును నిరూపించేటువంటిదే ఆత్మ.
1: ఆత్మ ఈజ్ దాట్ విచ్ ఎస్టాబ్లిషెస్ ద ట్రూత్.
0: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
1: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఈస్ బియాండ్ టైమ్, సర్కమ్స్టాన్సెస్ అండ్
0: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
1: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
0: జ్ఞానమునకు సత్యము కూడాను ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
1: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
0: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి.
1: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్. యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక వాక్కు, జ్ఞానము, ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్, జ్ఞాన అండ్ ఆత్మ.
0: దేవుడు ఎక్కడ ఉండినాడని మనం దేవులాడనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
0: దేవుడు నీవే.
1: You verily are God.
0: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
1: Your heart is the temple of God.
0: ఇతను సర్వాంతర్యామి.
1: He is omnipresent.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: He is present in all beings.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: And he is present all around you.
0: ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి.
1: Try to have conviction in this truth.
0: దేవుడనగ వేరు దేశమందున లేడు.
1: God is not one who could be found elsewhere.
0: దేవుడనగ తన దేహమంది.
1: God is verily within one's own body.
0: పాపమనగ వేరు పరదేశమున లేదు.
1: There is nothing like a sin around you.
0: తాను చేయు పనులు తగిలియుండు.
1: Whatever he does, that is what establishes what.
0: కనుక మన పనులు ఎందే పాపం.
1: We need not go around asking where is God.
0: దేవుడు నీవే.
1: You verily are God.
0: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
1: Your heart is the temple of God.
0: ఇతను సర్వాంతర్యామి.

0: There is nothing like a sin around you.
1: తాను చేయు పనులు తగిలియుండు.
0: Whatever he does, that is what establishes what.
1: కనుక మన పనులు యందు పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
0: So in your actions you have sin or your fruits of good actions.
1: మంచి మనసుతో
0: with a good mind
1: మంచి మంచి కర్మలు చేసి
0: do good things
1: మంచిని అనుభవించి
0: experience good
1: మాధవుని చెందాలి.
0: Reach out to God.
1: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: How can we really understand the divinity contained within man?
1: మనలో అవ్యక్తమైనటువంటి ఒక దివ్య శక్తి ఇమిడి ఉంటుండాలి.
0: There is this divinity which is not present, it's latent.
1: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
0: So long as it is latent, we cannot grasp it.
1: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
0: It is through the medium of sadhana that we can understand it.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: Here is a small example for this.
1: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
1: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
0: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
0: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
1: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు
0: but then you strike a stick against a match,
1: indulo undinatundi agni vyaktam avutundi.
0: The fire within is shown out.
1: Ee vyaktamainatundi agni ఎన్ని విధములైన కూడా బాధలకు కాని ఉపకారములకు కాని ఉపయోగించుకోవచ్చును.
0: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్డ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
1: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
0: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్ ఫర్ గుడ్ పర్పసెస్, కెన్ బి ఎ మోడల్ ఐడియల్.
1: మన దేహమే ఒక అగ్గి పెట్టె వంటిది.
0: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
0: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ.
1: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
0: విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్.
1: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
0: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా దెన్ దేర్ ఈస్ దిస్ స్పార్క్ ఆఫ్ జ్ఞాన.
1: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
0: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్.
1: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
1: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
0: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
1: ఎవరిని పరిహసించరాదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్
1: రిజెక్ట్. ఎవరిని పరాభవం చెందరాదు.
0: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్.
1: ఎవరిని బాధించరాదు.
0: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
1: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
0: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ.
1: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
0: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీలీ హర్టింగ్ హిమ్. అండ్
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
0: యూ డూ నమస్కార్, యూ పే యువర్ ఒబిసాన్స్ టు ఆల్.
1: ఎవరికి చేసిన నమస్కారమైన కూడా దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
0: You are paying your obeisance to all. Verily, you are paying obeisance to God.
1: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ, యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హింసెల్ఫ్.
1: కానీ మంచిది కాని చెడ్డది కాని ఈ రెండు కూడా నువ్వు దైవానికి అర్పితమయ్యేటువంటివి.
0: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్.
1: కనుక దైవం నాకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన పవిత్రమైన శుద్ధమైన నిత్యమైన సత్యమైనటువంటి ఒక భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్, ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్. అండ్ దేర్ఇన్ లైస్ యువర్ సాంక్టిటీ.
1: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కన్సెంట్మెంట్.
1: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నందుతుంది.
0: యూ హ్యావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ, యువర్ సాటిస్ఫైయింగ్ యువర్
1: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తి పరచగలరు?
0: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హీ సాటిస్ఫై అదర్స్?
1: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: సో అట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఆత్మతృప్తి అత్యవసరము.
0: మీనింగ్ ద ఆత్మ ఈజ్ సాటిస్ఫైడ్, దట్స్ ఇంపార్టెంట్.
1: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మ త్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైస్ అయిపోతుంది.
0: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్, యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
0: వన్స్ యూ హ్యావ్ కమ్అట్ విత్ దిస్ సాక్రిఫైస్ ఆన్ యువర్ పార్ట్, దెన్ దేర్ ఇన్ కమ్స్ మోక్ష ఆర్ లిబరేషన్ ఫర్ యూ.
1: అయితే
0: యూ హ్యావ్ దిస్ విజన్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ యూ, బట్
1: నీవు మొట్టమొదట
0: బట్ అట్ ద వెరీ బిగినింగ్
1: తృప్తిగా ఉంటుండాలి.
0: You should be contented.
1: త్యాగము చేయాలి.
0: You should do sacrifice.
1: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
0: Only then will you come to face to face with the vision.
1: తృప్తికి త్యాగమునకు సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
0: So that which is at the basis of this satisfaction, this sacrifice.
1: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలగదు.

0: Sacrifice and sakshatkar is faith. Without faith, you don't have satisfaction.
1: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
0: టుడే వీ హావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్.
1: భవనమునకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
0: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్.
1: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
0: But that which has given rise to the mansion, the support, the basis is not, that is at the basis of it.
1: Aadharame nammakam.
0: That foundation proper is your faith.
1: Bhavanam nirminchukorinatundi vaadu motta motta punadulu bhadratanu
0: one who wants to erect a mansion to try and make his foundation strong and secure.
1: Self confidence ade punadi.
0: Self confidence, that is the foundation stone.
1: Self satisfaction ade goda.
0: Self-satisfaction is like the walls.
1: Self-sacrifice ade roof.
0: Self-sacrifice is like the roof.
1: Self-realization ade life.
0: And self-realization. Self-realization, that is your life.
1: Kanuka, mana self-realization, atma sakshatkaram anetundi mana hastamlonde untundadi.
0: So this process of self-realization is within your grasp.
1: Etti tindo atti trepu.
0: The type of food you eat determines the belch that you get.
1: Etti pindo atti rotte.
0: The type of flour that you have determines the taste of the bread.
1: Yetti cheryalo atti sthanam.
0: The thought determines the action.
1: Kanuka manchi cheryalu nindu manam palgonadaniki prayatninchali.
0: So try to do good.
1: Manavuniki pradhanamainatundi karma.
0: For man, the primary thing is action.
1: Ee karmaacharana dwarane upasana manaku kalugutundi.
0: Through karma you have upasana.
1: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
0: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
1: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా వస్తుంది.
0: దిస్ జ్ఞాన విల్ టేక్ యూ ఆన్ టు గాడ్.
1: కనుక కర్మలు యందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి, సమత్వంతో కూడినటువంటి, యోగత్వంతో కూడినటువంటి, త్యాగభావంతో ఉన్నటువంటి చర్మలీయ చర్యలలో మనం పాల్గొనాలి.
0: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. There should be equal minded purpose from your side. There should be vegetarian yoga.
1: Mana aasalanu adupulo pettukovali.
0: At the very beginning again, we should try and curb our desires.
1: Aasalu kaliginatunti vaniki evvadu kudanu ye natiki ni trupti cheyaledu.
0: One who is carried away by desires can never be satisfied.
1: Tyagiki ye vidhamainatunti yokka aasalu undavu.
0: But a man of sacrifice has no aspirations or desires.
1: Okanoka samayalo,
0: once upon a time,
1: oka bhaktudu,
0: one devotee,
1: brahmanu darshinchi
0: saw, had the vision of Brahma.
1: Mahanubhava, neevu meru parvatanni puttinchavu.
0: Oh Lord, anaga
1: bangaru kondanu puttinchavu.
0: Oh Lord, you have given rise to this Meru, the mountain Meru, and thereby gold.
1: Evari kosam puttinchavu?
0: But for whose sake have you given rise to this mountain of Meru of gold?
1: Tyagiki daritho pani ledu.
0: A man of sacrifice has no place for it.
1: Aasa kaliginatundi vaniki inlanti parvatalu inka veyi srushtinchina vaniki aasa theeradu.
0: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
1: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్న.
0: So what's the use of having any number of these mountains of Meru?
1: అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
0: What it means is today's desires and wishes are on the increase.
1: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
0: Only when you curb your desires can you have peace and
1: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
0: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
1: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
0: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్ బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్, లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
0: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
1: కష్టములు యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
0: In times of difficulties, in order to shoulder such difficulties,
1: mana badhalu,
0: we should pray
1: mana
0: to God.
1: Dukkamulu,
0: our difficulties,
1: mana vicharamulu,
0: our worries,
1: teeravalanante ee prema dwarane manam teerchukodaniki prayatninchali.
0: If we have to free ourselves from these, love is a medium for that.
1: Daiva premanu manam andukunnatvanti samayam nande etti badhalu kudanu manam badinchavu.
0: When we secure the love of God, no difficulty can possibly trouble us.
1: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
0: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
1: ఈ ప్రేమనే లేకుండా
0: వితౌట్ దిస్ లవ్
1: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
0: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
1: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
0: అవర్ బ్రదర్స్.
1: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాము.
0: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్ అదర్స్.
1: వస్తువులను ప్రేమిస్తున్నాము.
0: ఆర్ మెటీరియల్ థింగ్స్.
1: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హ్యావ్ దిస్ బ్రిడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: ప్రేమనే లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
0: బిట్వీన్ అవర్ సెల్స్ అండ్ అదర్స్, వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్, దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్.
1: ప్రేమనే లేకుండా అన్న తమ్ముల అనేటువంటి సంబంధం కూడా లేదు.
0: అండ్ వితౌట్ లవ్ అగైన్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడా తాను ఆశించడు.
0: వితౌట్ లవ్ అగైన్ వన్ డస్ నాట్ లుక్ టు వన్స్ బాడీ.
1: కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
0: సో ఫర్ ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈజ్ లవ్.
1: కనుక ప్రేమతో జీవించాలి.
0: సో లివ్ విత్ లవ్.
1: ప్రేమతో చర్యలు చేయాలి.
0: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
1: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
0: అండ్ త్రూ ద మీనింగ్ ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కనుక సత్య ధర్మ ప్రేమ.
0: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
1: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
0: And peace. We should try and secure these in a natural way.
1: శాంతి అనగా ఏమిటి?
0: What is this peace?
1: ఇంద్రియములను అదుపులో ఉంచుకోవటమే నిజమైన శాంతి.
0: Trying to put the senses under control is true shanti.
1: శాంతి అనగా కేవలము ఒక ఓపిక అని మనం భావిస్తున్నాము.
0: Now the common understanding of the word peace is patience.
1: ఇది కాదు నిజమైన శాంతి.
0: This is not the meaning of peace.
1: సమత్వమును వహించినప్పుడే శాంతికి సరి అయిన విలువ.
0: వెన్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్,
1: సుఖ దుఃఖములు యందు,
0: ఐదర్ ఇన్ డిఫికల్టీ
1: లాభ నష్టములు యందు,
0: జాయ్ ఆర్ సారో లాస్ ఆఫ్
1: గెయిన్ ఆస్తుతులు యందు,
0: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ,
1: క్షమను వహించటమే శాంతి.
0: వేర్ యూ హ్యావ్ ఫోర్బేరెన్స్ దట్ ఈస్ ట్రూ శాంతి.
1: ఓర్పును వహించటమే శాంతి.
0: To being having fortitude, that is peace.
1: సమత్వమును పొందటమే శాంతి.
0: Being having equanimity is peace.
1: కనుక సమత్వం యోగం ఉచ్యతే అన్నారు.
0: దిస్ ఈక్వానిమిటీ ఇస్ వెరీలీ యోగా.
1: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
0: త్రూ దిస్ ఈక్వానిమిటీ యూ హ్యావ్ యోగా, యూ హ్యావ్ పీస్.
1: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
0: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దీస్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సార్థక మార్గంలో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
1: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
0: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
1: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
1: దీనులను మనం సేవించాలి.
0: ట్రై అండ్ సర్వ్ the poor and the downtrodden.
1: దిక్కులేని వారిని ప్రేమించాలి.
0: దోస్ హూ ద హోప్లెస్ కేసెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై us.
1: అక్కడ కూడా దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
0: దే ఆల్సో ట్రై టు బిలీవ్ దట్ లార్డ్ రిసైడ్స్ ఇన్ దెమ్.
1: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటుంది ఆత్మతత్వం.
0: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇది ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
0: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
0: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: హీ కెనాట్ బి కిల్, హీ డస్ నాట్ కిల్ అండ్ నథింగ్ కెన్ ఎక్స్టర్మినేట్ ఇట్.
1: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
0: హీఈస్ వెరీలీ ఆత్మ.
1: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
0: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
1: మరినపు కొంప.
0: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
0: వే యూ హ్యావ్ ఫిల్త్ అండ్ వే యూ హ్యావ్ డిజీజ్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎజిటేషన్.
1: భవసాగర మీదకి లేని కంప.
0: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
1: అంబుల పదలమ్ము మన మెప్పు దలంప.
0: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమ్.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి.
0: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ, లుక్ ఆఫ్టర్.
1: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
0: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి. ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఈస్ పర్మనెంట్.
1: కాలమే పరమాత్మ స్వరూపము. కాలమే పరమాత్మ స్వరూపము.
0: టైమ్ ఈస్ వెరీలీ గాడ్.
1: కాలమే సర్వస్వము.
0: గాడ్ ఈస్ టైమ్ ఈస్ ఎవ్రీథింగ్.
1: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
0: సో వి షుడ్ నాట్ వేస్ట్ టైమ్.
1: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే ప్రధానము.
0: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ that God is time, God transcends the limitations of time, God is beyond past, present
1: and future. That
0: body which sanctifies time, he is really sanctifying its
1: existence.
0: This body is given for the sake of serving others.
1: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
0: దిస్ బాడీ హెస్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ డూ సర్వీస్.
1: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఈస్ దట్ యు హావ్ దీస్ డిఫికల్టీస్.
1: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్వాల తరంగమైన సాగరము.
0: దిస్ వరల్డ్, దిస్ ఓషన్ ఈస్ ఫుల్ ఆఫ్ సచ్ opposites, pairs of opposites.
1: సుఖము దుఃఖము ప్రత్యేకంగా ఉండేటువంటిది కాదు.
0: There is no distinction between joy and sorrow.
1: ఇవి రెండు కూడాను నీడల వంటివి.
0: They are like shadows within.
1: ఎన్న నీడల వలె కూడాను వెంటాడుతుంటాయి.
0: They are like light and shadow.
1: ఇవి రెండింటి యందు కూడాను అవినాభావ సంబంధం ఉంది.
0: They two are linked up in such a way you cannot separate them.
1: బాహ్య జగత్తుకు,
0: the world outside,
1: అంతర్ ప్రపంచమునకు,
0: and the world within,
1: ఏకత్వం అనేటువంటిది ఉంటుండాలి.
0: There is a link between these.
1: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
0: We can understand this in one aspect.
1: ఆహారాన్ని ఆస్వాదించేది,
0: the process of eating food,
1: ఇంద్రియాలతో ఆనందించేది,
0: what you experience through your senses,
1: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
0: and whatever is given to play in terms of your sensory perceptions.
1: ఇది దేహమా ఆత్మన?
0: Is it the body or the ఆత్మ?
1: కాదు కాదు.
0: No, no.
1: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
0: It is the ఆత్మ proper.
1: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మన దేహమా?
0: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యూ ఇంటూ డిలైట్, ఇస్ ఇట్ ఆత్మ ఆర్ ద బాడీ?
1: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కానీ,
0: ది నోస్ ఇస్ మియర్లీ ఎ సెన్సరీ పర్సన్,
1: అనుభవించేదంతా అంతఃకరణే.
0: బట్ ద వన్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ దట్ విథిన్ ఇట్.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్ల వంటివి.
0: దీస్ ఆర్ ఆల్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఇవి కరణములు.
0: These are merely organs.
1: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
0: యూ కెనాట్ రియలీ tap that which is permanent
1: through you.
0: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
1: మనసే లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా పని చేయలేవు.
0: Without the mind the senses cannot perform.
1: ఈ మనసే ఇంద్రుడు.
0: The mind is Indra.
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఇంద్రుడు అని పేరు.
0: This Indra is the lord of these senses, so it's called Indra.
1: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా కదలవు.
0: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్ టు ప్లే.
1: కనుక మనసును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధన యొక్క ప్రారంభం.
0: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్
1: కంట్రోల్. మనసుకు తోచినట్టంతా కూడా మనం ప్రవర్తించరాదు.
0: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
1: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
1: దేహాన్ని కానీ మనసును కానీ మనం ఏమాత్రం కూడా అనుసరించరాదు.
0: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
1: హృదయాన్ని అనుసరించాలి.
0: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
0: దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్ యు.
1: ఈ హృదయాన్ని పుట్టించడానికి, అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానము.
0: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
1: కనుక బుద్ధిని సరియైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
1: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు, సబ్కు సన్మతి దే భగవాన్ అన్నాడు.
0: దట్స్ వై గాంధీ ఆల్సో యూజ్ టు సే, ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
1: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు.
0: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
1: ఎప్పుడు కూడా పరుల తప్పులు మనం ఏనాడు కూడా పట్టరాదు.
0: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్.
1: పరుల తప్పులు వెతకరాదు.
0: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
1: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
0: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
1: తనలో ఉన్నటువంటి దోషములను,
0: try to rectify the mistakes within you and the shortcomings within you.
1: దీన్ని తాను చూచుకొని సరిదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: Try to look at them and try to rectify them.
1: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరైన మార్గంలో ప్రవేశిస్తాడు.
0: One who can rectify his own shortcomings can follow the
1: నిరంతరము పరుల దోషములనే మనం పాటిస్తూ పోవడం చేత మన హృదయం కూడా దోషమయమైపోతుంది.
0: Can follow the good path. One who looks for the shortcomings in others, you are filling your heart itself with bad things.
1: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
0: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎల్స్.
1: పరుల తప్పులు వెతికేటువంటిది ఎవరు?
0: హూ ఇస్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
1: కేవలం దుష్టుడే.
0: వన్ హూ ఇస్ ఈవిల్ మైండెడ్.
1: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడా వెతకడు.
0: వన్ హూ హాస్ టేకెన్ ద నోబుల్ పాత్ విల్ నెవర్ సీక్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
1: కనుకనే ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
0: దట్స్ వై
1: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
0: That's why in Andhra Pradesh there is a saying which goes, The dog is after chappals and sandals and footwear. And the evil-minded is after mistakes and shortcomings in others.
1: మనము నిరంతరము ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనము కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
0: So if you are looking for shortcomings in others, you are an evil-minded person.
1: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
0: There is nobody who is beyond
1: his mistakes. కొంత తప్పులు ఉంటుంటాయి.
0: Certainly there are certain amount of mistakes.
1: కానీ వాటి యందు మనం దృష్టిని పెసరించరాదు.
0: But we should not go by them.
1: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
0: You try and love all the others around you.
1: తప్పులు ఎన్నువాడు తమ తప్పులు ఎరుగరు.
0: Now one who looks for faults in others cannot find his own faults.
1: అందరియందు సోదరత్వమును,
0: this brotherhood in everyone,
1: అందరియందు కూడాను దివ్యత్వాన్ని మనము అనుభవించినప్పుడే,
0: and seek and experiencing the divinity in all,
1: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
0: You will become deserving of the grace of God.
1: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
0: Who is close to God, who has secured the grace of God, that person who has loved all beings is close
1: to God. Once
0: you have pleased God, you have pleased everybody, everything around
1: you.
0: Embodiments of love.
1: That
0: this body has a
1: birthday. కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవే అవర్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్.
1: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
0: దట్ డే వేర్ సెరీన్ థాట్స్ పర్వేడ్ యువర్ మైండ్, where steadiness of purpose comes into being, where you are at peace with yourself in terms of your experiences, that is the day where you should regard it as the dawn of a new day.
1: సాధకులు కాబోయేటువంటి వారు,
0: దోస్ హూ ఆస్పైర్ టు బికమ్ సాధక,
1: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలచినటువంటి వారు,
0: దోస్ హూ వాంట్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్,
1: పల్లెల్లో ప్రవేశించి,
0: షుడ్ గో టు ద విలేజెస్,
1: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
0: వన్ హూ ఆర్ వెయిట్ డౌన్ విత్ దీస్ సారోస్,
1: తగిన సేవలు చేసి,
0: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
1: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
0: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్,
1: సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
0: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
1: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
0: లీవ్ అవుట్ సేవ, యు డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన, ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
0: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
1: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను, అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి, తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్
1: అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
0: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్.
1: సాధ్యమైనంత వరకు,
0: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్,
1: మన ఖర్చులను కూడా తగ్గించుకుని,
0: బై ట్రైయింగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్,
1: అట్టి బాధలలో గురి అయినటువంటి వారికి,
0: దోస్ హూ హావ్ బీన్ ఎఫ్లిక్టెడ్ దాస్,
1: అట్టి కష్టములకు చిక్కులుకున్నటువంటి వారిని,
0: దోస్ హూ ఆర్ సబ్జెక్టెడ్ టు సచ్ అన్కామన్ మిజరీ,
1: తగినటువంటి సేవలో మీరు పాల్గొనాలి.
0: Trying to bring relief to such people, do some service.
1: నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి సేవాదళ సభ్యులంతా కూడాను ఈ కార్యంలో రేపటి నుంచి ప్రవేశించి తగినటువంటి సాయం చేయాలి.
0: Now those Sevadal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
1: ఇంతే కాకుండా పరిసర ప్రాంతముల వారైనటువంటి గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి వీరందరూ కూడా అందులో పాల్గొని ఈ సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: నాట్ ఓన్లీ దాట్, ది నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుంటూరు, కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, దే ఆల్సో షుడ్ జాయిన్ దిస్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ శాంక్టిఫై
1: యువర్ సెల్ఫ్. సోదరి సోదరి మండలి అంతా కూడా బాధలు పడుతుంటే మనము ఈ విధమైనటువంటి చూస్తూ నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
0: వెన్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సఫరింగ్ దస్, వి షుడ్ నాట్ బి మియర్ ప్యాసివ్ స్పెక్టేటర్స్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్.
1: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు.
0: సర్టన్లీ సఫరింగ్ వుడ్ కమ్ టు ఎవ్రీ పర్సన్.
1: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
0: వెన్ యూ గో టు ద హెల్ప్ ఆఫ్ ద సఫరింగ్ వన్స్ నౌ, టుమారో అదర్స్ విల్ కమ్ టు యువర్ మూమెంట్ ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ డిస్ట్రెస్.
1: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడా మనం సేవలు చేయరాదు.
0: అండ్ అగైన్ వీ షుడ్ నాట్ గో ఫర్ ద సేక్ ఆఫ్ విన్నింగ్ ప్రైజ్ అండ్ ఎక్లెయిమ్.
1: నిరపేక్షతో,
0: without having any
1: నిష్కామ కర్మలు ఆచరించాలి.
0: Indulging in selfless service.
1: భగవద్గీతలో ప్రధానమైనటువంటి యొక్క సూక్తి అదియే.
0: This is the first principle in the Bhagavad Gita.
1: నిష్కామ కర్మ.
0: This selfless service.
1: ఇదే స్థిత ప్రజ్ఞ లక్షణం.
0: This is the hallmark of any
1: కనుక
0: person who has equanimity of purpose.
1: Therefore, ఈనాడు ప్రధానమైనటువంటి ఆదేశము.
0: Today, the primary injunction being given to you is
1: సర్వ జీవులను ప్రేమించి,
0: love all living forms and beings.
1: దైవానుగ్రహమును పొందుటకై,
0: in order to secure the grace of God,
1: నిత్య ప్రార్థనలయందు,
0: in your daily worship,
1: లోక సమస్త సుఖినో భవంతు,
0: may all wherever they are enjoy peace, prosperity,
1: సర్వులు కూడాను క్షేమంగా ఉంటుండాలి.
0: Let all beings be safe.
1: సర్వ దేశములు కూడాను క్షేమంగా ఉంటుండాలి.
0: Let all countries enjoy peace and prosperity.
1: ఒక భారతదేశం అనేటువంటి యొక్క సంకుచితమైన భావము ఉంచుకోరాదు.
0: You should not have this narrow feeling that only India should prosper or benefit.
1: విశాల భావముతో,
0: have this broad mind, broad thoughts.
1: మీరు సేవలు చేయడానికి ప్రయత్నించాలి.
0: Do your service in the form of a broad vision.
1: విశాల హృదయమే లేకుండినా,
0: without this broad-mindedness,
1: sarva sadhanalu kudanu kevalamu oka vyaktam aipothayi.
0: All your service would become useless and fruitless.
1: Kanaka neti nundi,
0: therefore from today,
1: raboye 60th birthday, 60th samvatsaramulo birthday ani meeru anukuntunnaru.
0: And what is coming now around the corner is the 60th birthday, or that's how you look at it.
1: Ee lopala meeru sankalpinchukunnatundi 6000 gramamulu kudanu sampurna truptito meeru sevalu cheyali.
0: And before this deadline of the 60th birthday, the 6,000 villages which have been taken up by you, you must try and achieve the targets.
1: ఒక్కొక్క పల్లెకు కూడాను విద్యను అందించాలి.
0: Achieve the targets laid down.
1: విద్యా సంస్థను స్థాపించాలి.
0: In every village, have an education institution.
1: వైద్యమును ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: Bring the health care to these villages.
1: జలమును వారికి అందించాలి.
0: Give them drinking water.
1: రోడ్లను వేయాలి.
0: Lay down roads.
1: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
0: దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ యువర్ సాధన.
1: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము, ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ బై సేయింగ్ దట్ వి హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్, వి ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నథింగ్ అట్ ఆల్. దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
0: And in order to execute these tasks, you need not bother about the finances. సాధ్యమైనంత
1: వరకు ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా హృదయముతో దేహంతో చేయవలసినటువంటివి చేయాలి.
0: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
1: సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
0: Certainly, in order to do it, you need a little amount of money.
1: కనుకనే ceiling on desires అని నాలుగు రకమైనటువంటి మార్గాలు బోధించాం.
0: So therefore, we have this ceiling on desires, a fourfold way.
1: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ ద ఫుడ్ దట్ వి ఈట్.
1: దుర్వినియోగం చేయరాదు.
0: వి షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్.
1: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
0: ఈట్ వాట్ యు రియలీ నీడ్.
1: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
0: సో దేబా యు మస్ట్ సేవ్ అప్ సమ్ మనీ.
1: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
0: అండ్ ఇన్ అడిషన్ టు దిస్ ఫుడ్, వి ఆల్సో షుడ్ నాట్ వేస్ట్ అవే ద ఫెసిలిటీస్ అవైలబుల్ టు అస్.
1: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ దట్ వీ మైట్ మేక్ సమ్ సేవింగ్స్ ఆఫ్ మనీ, ట్రై టు కర్బ్ అవర్ ఎక్స్పెన్సెస్.
1: అనేక మంది శ్రీమంతులు పెండిండ్ల నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్దీ పీపుల్ హూ ఆన్ ఒకేషన్స్ లైక్ మ్యారేజ్ అండ్ సో ఆన్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
1: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడటం కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ. రాదర్ దాన్ డూ ఇట్, గివ్ టు దోస్ హూ డు నాట్ హ్యావ్ మనీ టు గో బై. అండ్ దే బై బ్రింగ్ మనీ
1: ఈజ్ ఈవిల్ అన్నారు.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్, ఇట్స్ బీన్ సెడ్.
1: కనుక మనం డోంట్ వేస్ట్ ఫుడ్.
0: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste money.
0: Don't waste money.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
0: And once you have accomplished these, you can do any amount of seva.
1: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని, కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
0: So today, the Satsai Trust, in order that you might execute these tasks ahead of you in the villages and for your own conveniences.
1: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది. కానీ ఈ ప్రయాణములు తెలపడానికి చేతిలో కాసు ఉంటుండదు.
0: The society trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
1: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము.
0: For want of money, they are not able to do so.
1: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కానీ.
0: This money is given now for you to
1: undertake. ఈ ధనమును వినియోగించరాదు.
0: For undertaking journeys for your spots of service.
1: కనుక ఒక్కొక్క జిల్లా కూడాను ఇంటింట. ధనమును మీకు అందిస్తున్నాము.
0: ఇట్ షుడ్ నాట్ బి వేస్టెడ్ దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ విలేజ్ వి ఆర్ గివింగ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ నౌ.
1: ఇది నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగగా మీరు భావించుకుని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
0: యు మస్ట్ రిగార్డ్ దిస్ యాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టుడే సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే. దట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమపూర్వకంగా
0: అండ్ హావింగ్ రిసీవ్డ్ దిస్ లవ్
1: ప్రయా ప్రేమల హృదయంతో
0: plunge into service activities.
1: 10 lakhs rupayalu meeku andisthunnanu.
0: Today I, born out of with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
1: Dr. Subbarao, Andhra Pradesh. Gogai, Assam. Gupta, Bihar. Mathur.
2: Next one is Bhardwaj from Delhi. Mr. R.S. Prasad from Haryana.
1: Gujarat?
3: Yes.
1: Mathur.
2: Himachal Pradesh, Mr.
1: Haryana,
2: Verma.
1: Haryana.
3: Yes.
2: Then Karnataka, Mr. A. Mohan Rao. Kerala, K.S. Menon. Madhya Pradesh, Mr. Hingorani. Maharashtra, Srikant Savant.
1: Madhya Pradesh.
2: Orissa, Mr. Pani.
1: Come on.
2: Madhya Pradesh.
1: Orissa.
2: Punjab, Mr. B.K. Soni. Rajasthan, K.S. Goyal. Tamil Nadu, Dr. Poonam. Uttar Pradesh, Kamla Mal. West Bengal, Nitin Majmudar. These are all state Sevadal conveners. As you know, the Education and Human Values Program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Shri Manima, take it.
4: ప్రేమ ముదిత మనసిక

పద్య గద్యంబులను కూర్పగలిగియున్నా చిత్తశుద్ధియు లేకున్నా చెదునువాడు మరువబోకుడు ఇటువంటి మంచి మాట

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Prachina Kalamunundi. భారతీయ సంస్కృతి ధర్మాత్మకామ మోక్షములనే పురుషార్థము యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగములు కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ people have gone through all sacred texts like Vedas.
1: Yoga Brashtra Ainatvanti Mahaniyulu Tamayokka Anubhutu Nundi Avibhavinchinatvanti Yokka Satya Suktule Vedamul.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vit Anatvanti Dhatu Nunchi Pochinatvanti De Vedamul.
0: Veda is the derivative of the word with.
1: Veda managa jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvantidi trikalamulu yendukudanu trilokamulu yendukudanu manava yokka yoga kshemamunu gurinchi divya jeevitanni gurinchi aneka vidhamulaga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time in all the three periods of time. In all the three worlds, it speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulanetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamunaku sambandhinchinatvantivi.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nitya karmalalo praveshimpa chesi dharmaatkama mochamunu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: Ee vedamulu mottamodata okkatigane untundeetundi.
0: The Veda in the beginning was one only.
1: Ananto vai vedaha anetvanti dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kalamulandu kevalam rushulu maatrame deenini adhyayanam chestu ee vidhamainatvanti guru srushtulu yokka paramparanga deenini abhivruddhi gavinchukuntu vacharu.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: Aanati manava yokka tattvamu chaala chinnadiga undetvanti.
0: The humanity was limited in its population.
1: Itti vedamu dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamainatvanti aadarshanni nirupinchavachunani uddeshamuto ee anantamainatvanti vedamulanu ekamainatvanti vedamunu kramakramena moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: ఈ మూడు వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్ ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇన్ టు టూ.
1: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అధర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అధర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఈ యొక్క యజుర్వేదములో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: Therefore, the process is listening.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening.
1: రెండవది అనుశ్రవణం.
0: Second, అనుశ్రవణం.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one, ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one, సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth ఛందస్.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth
1: అధ్యాస.
0: అధ్యాస.
1: ఏడవది గమనం.
0: Seventh గమనం.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటి తొమ్మిది నిగమం ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమ.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగమ ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ది బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: However, all the Veda refers to the entire world and worldly affairs.
1: ఒక్కొక్క వేదమునకును మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: Each Veda is classified into three samhitas.
1: Samhita.
0: Samhita.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: In Samhita, there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫార్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
1: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
0: ఆరణ్యకము
1: గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
0: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
1: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
0: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
1: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
0: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్ సన్యాసం.
1: వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ విల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
0: Having left their homes, the couple should travel northward.
1: ఎంతవరకు
0: to what extent?
1: మరణించినంత వరకు కూడాను ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: Until they die, they should walk along north direction.
1: ఏ యొక్క ప్రదేశం నుండి కాని ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: They should not live at any place where there are walls and the roof.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
0: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యట్ హీ రెసిస్ట్.
1: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీ మండలి వలె జీవించేటువంటి వారు.
0: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్.
1: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడిచ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
0: బై ది టైమ్ దే రీచ్ దట్ డార్క్ నైట్
1: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిడిచ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
0: From that day, they should start adding on a morsel after another
1: morsel.
0: By the time they reach full moon day, they should stop partaking.
1: ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
0: ఎనీ వన్ with compassion cannot serve food on a place.
1: లేకపోతే వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
0: They should not dine at others' residences.
1: ఒక ఆకులో మాత్రమే తీసుకొని
0: it should be carried on a leaf.
1: దానిని బయటనే భుజించి
0: they should eat outside.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
0: And they should throw out the leaf.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
0: Strict austerities are observed in this stage of vanaprastha.
1: ఇవన్నీ కూడాను కేవలము గృహస్థాశ్రమునకు బ్రహ్మచర్యమునకు వానప్రస్థమునకు సన్యాసమునకు ఈ నాలుగు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
0: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
0: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషాత్మనకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషాత్మనేటువంటి యొక్క పరభక్తి కాదు.
0: It is not the objective of the objectives of life which is supreme.
1: పరాణుకని వేదమును కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
0: Therefore Vedas have limited themselves to the earthly sojourn.
1: తదుపరి వేదాంతము.
0: Then comes వేదాంతం.
1: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆధ్యాత్మికులకు సరి అయిన గమ్యము ఇది సరి అయిన ప్రారంభము.
0: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్స్ ద బిగినింగ్ ఫార్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడా ఒక్కటే.
0: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి వ్యక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
1: కనుక వేదాంతం అంతా కూడాను మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
0: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇన్ టు త్రీ.
1: మొట్టమొదటిది
0: ద ఫస్ట్.
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
0: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వి హావ్ టు నో.
1: మొదటిది తారకం.
0: ఫస్ట్ వన్ తారకం.
1: రెండవది సాంఖ్యము.
0: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
0: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
0: దీస్ ఆర్ ది త్రీ స్టేజ్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
0: కేచరి, భేచరి, మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి.
0: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
0: దేర్ ఆర్ ఫైవ్ సైన్స్ పంచముద్ర.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
0: వన్ షుడ్ నో క్లియర్లీ దీస్ ఫైవ్ సైన్స్.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
0: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
1: పరిశీలించి
0: ఎగ్జామిన్
1: దానిని అనుభవించి
0: ఎక్స్పీరియన్స్
1: ఇది అవసరమైనది కాదు.
0: అండ్ దెన్
1: అది దానిని తోసివేసి
0: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
1: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
0: హ్యావ్ ది విజన్ ఆఫ్ నాద బిందు.
1: నాద బిందు,
0: నాద బిందు.
1: తదుపరి
0: లేటర్
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వంని గురించి హంసత్వము
0: హంసత్వ
1: గురించి
0: అబౌట్ దాట్ హంసత్వ.
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
0: అండ్ ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
0: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకం.
1: దాని యందు మనసును లగ్నం చేయటం.
0: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్.
1: రెండవది సాంఖ్యము.
0: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా
0: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ, పంచప్రాణ, పంచభూత, పంచకోశము, మనసు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ, జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
0: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ 5 senses, 5 life breaths, 5 elements, 5 life sheets, ద మైండ్, బాడీ, ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్కదాన్ని కూడా చక్కగా పరిశీలించి
0: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్,
1: ఇది ఏది కూడా నేను కాదు, నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
0: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యూ నో నథింగ్ ఈజ్ ద రియాలిటీ,
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రము గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
0: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ,
1: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
0: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్
1: ట్రాన్స్ రూపొందుతుంది.
0: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ 5 senses, 5 life breaths, 5 elements, 5 life sheets, ద మైండ్, బాడీ, ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్సెస్.

0: నో యువర్ ఓన్ ఆత్మ.
1: దానికి ఆవరణ ఉన్నటువంటి ఒక సచ్చిదానంద పరిపూర్ణ తత్వం.
0: And that which is beyond transcendental Satchidananda principle.
1: అదియ ఆత్మ అని గుర్తించి,
0: and the knowledge that is the real ఆత్మ,
1: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
0: The total identity of this I with that ఆత్మ is to be known.
1: ఇది సాంఖ్య యోగము అన్నారు.
0: This is called సాంఖ్య యోగ.
1: అనగా
0: మీనింగ్,
1: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్.
1: తదుపరి అమనస్కము.
0: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూసినటువంటి ఈ ప్రపంచమంతయి కూడాను, దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతయి కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు, రెండవది లేదు, అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: యు సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్, ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్. ఓన్లీ వన్ బ్రహ్మ, నాట్ టూ, ఇట్స్ ఓన్లీ వన్ బ్రహ్మ.
1: బ్రహ్మనే
0: ది ఎంటైర్ క్రియేషన్.
1: రెండవ పదార్థమే లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్.
1: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
0: We don't have that mind to think that deep enough.
1: Sankalpa vikalpam undinappude ee jagattulo anantam kanipistundi.
0: When there are thoughts and counter thoughts, you find the infinity over there.
1: Anantam leka ekanga undinappudu manasse ledu.
0: When that infinity becomes only unity,
1: yedi chusina brahmane,
0: whatever you see is brahmane,
1: yedi vinna brahmane,
0: whatever you listen to is brahmane,
1: yedi tarchina brahmane,
0: whatever you think is brahmane,
1: yedi palikina brahmane,
0: whatever you speak
1: is brahmane,
0: whatever is done is brahmane,
1: ekkada nadchina brahmane,
0: wherever you go is brahmane.
1: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
0: When everything is Brahman, there's no mind.
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
0: వన్స్ యు ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్, దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు, కనుకనే ఇది అమనస్కము అన్నారు. అనగా మనసు లేనటువంటి స్థితి.
0: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్, ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కమ్ ఆర్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
0: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్.
1: ఆ ప్రేమనే సత్యము.
0: దట్ లవ్ ఈస్ ట్రూత్.
1: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వం కూడా శూన్యమైపోతుంది జగత్తు.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ది హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్.
1: ఒక ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి.
0: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
1: ఎక్కడ కృష్ణుడున్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి.
0: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్.
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్, సెర్చింగ్.
0: కృష్ణ హ్యాస్ గాట్ వన్ బాడీ, దిస్ వర్డ్ సర్చింగ్ హ్యాస్ కమ్.
1: కనుక ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
0: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకక్కర్లేదు కదా.
0: సిన్స్ కృష్ణ ఇస్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
0: సిన్స్ హెస్ పుట్ ఆన్ వన్ బాడీ, షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: ఎదురు వచ్చింది రాధ.
0: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: అమ్మా. రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
0: యశోద ఆస్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్?
1: అన్ని వీధులు తిరిగాను.
0: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్.
1: అందరి ఇండు చూచాను.
0: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
0: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
1: నీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
0: డిడ్ యూ సీ హిమ్?
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది, కృష్ణ అని స్మరించింది ప్రేమతో.
0: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. షీ జస్ట్ చాంటెడ్ నేమ్ కృష్ణ.
1: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
0: ఇన్ ఏ మూమెంట్స్ టైమ్ కృష్ణ అపియర్డ్ దేర్.
1: చూచింది యశోద.
0: యశోద సా.
1: అరే కృష్ణుడు కేవలము నా కుమారుడు.
0: కృష్ణ ఇస్ మై సన్.
1: కృష్ణుడికి నేను తల్లి.
0: ఐఎమ్ హిజ్ మదర్.
1: తల్లి ప్రేమ కంటే అన్యుల ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
0: ఐ కన్సిడర్ సో లాంగ్ దట్ నో లవ్ ఎక్సీడ్స్.
1: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకార పడ్డాను.
0: ఐఎమ్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ద ఫీలింగ్ దట్ నో వన్ వుడ్ లవ్ యాజ్ మచ్ ఐ లవ్ హిమ్.
1: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
0: I could never understand the mighty power of your love.
1: ee premalo inta shakti unnada? Smarinchina takshaname premato sakshatkarinchatam anetundi jarugutu undadi.
0: You find the manifestation by mere thought of that.
1: Aithe ee prema ettidi radha prema.
0: What sort of love is that of radha?
1: Parishuddhamaina,
0: pure,
1: pavitramaina,
0: sacred,
1: ahankara rahitamainatundi prema karukoni appudikappudike sakshatkarinchadu.
0: Egoless, therefore Krishna manifested there.
1: Hrudayam

0: ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగములు ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించడు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ హర్ హార్ట్, షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్ మంత్స్ అండ్ ఇయర్స్, గాడ్ విల్ నెవర్ అపియర్.
0: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా, ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధా అండ్ సెడ్, యూ ఓపెన్ మై ఐస్ బికాస్ ఐ వాస్ ఆల్వేస్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ దిస్.
0: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మెనీ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ లవ్ కృష్ణ మోర్ దాన్ ఐ లవ్ హిమ్.
0: కనుక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
1: ఐ కన్సిడర్ దట్ మై లవ్ ఇస్ సుప్రీమ్ అండ్ టాప్ మోస్ట్.
0: నా పొరపాటు,
1: ఇట్స్ మై మిస్టేక్.
0: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద.
1: యశోద ask Radha to teach the same principle of love.
0: Radha cheppindi, amma, idu okaru bodhinchetundidi kaadu.
1: Radha said it can
0: okaru deenini andinchetundidi kaadu.
1: It can be passed on by anybody.
0: Kanuka idi tama yokka tattvamunu taamu gurtinchukoni krishnundi paripurnanga vishwasinchinappude ee prema neeku abhirudhi avutundi annadi.
1: Each one has to understand, experience for one's own self with full love.
0: Tarvata krishnudu intiki vachin tarvata,
1: after Krishna returned,
0: కృష్ణుని గట్టిగా పట్టుకుని,
1: షి హగ్డ్ హిమ్.
0: కృష్ణ, పెట్టినది తినవు.
1: కృష్ణ, యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: పెట్టినది తినవు.
1: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: వల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: యూ విజిట్ ద హౌసెస్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఫిస్ట్ఫుల్ ఆఫ్ బటర్.
0: నే పెట్టితే తినవు, విన్నా.
1: You don't eat the butter.
0: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
1: We have so much of butter.
0: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
1: You don't eat our own butter.
0: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు నువ్వు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
1: Though people are hunting you, they are running after you, still you eat in secret.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of this?
0: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
1: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
0: Kanukune ahankara rahitamai nirmalamai nishwarthamai undina premanu manam abhruthi gaavinchukunnappudu tatchadame chanam kuda inka kaalam akkarledu appadikappudike daivam pratyaksham avutadu.
1: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడాను.
1: డివోటీస్ సఫర్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ అటాచ్మెంట్.
0: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా,
1: ప్రయర్ టు మిలియన్స్ ఇయర్స్ అగో,
0: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్,
0: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
1: సన్ బర్స్ట్ ఇన్ టు పీసెస్,
0: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటి స్టార్స్.
1: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
0: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ స్టార్స్,
0: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
1: ది మిల్కీ వేస్,
0: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
1: దే ఆర్ ఆల్సో ద పీసెస్ ఆఫ్ ద సన్.
0: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
1: Then when can you decide?
0: ఒక ఆకారం ఉన్నప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
1: When there is a form, there is a birth and death.
0: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటాయి.
1: దో ద ఫార్మ్ ఈస్ గాన్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్.
0: ట్రూత్ ఉన్నాడు,
1: దట్ ఈస్ ట్రూత్ హీ సెడ్.
0: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
1: వీ హావ్ గివెన్ ఎ నేమ్, ఆవు కౌ.
0: ఆ ఆవు మరణించిన తర్వాత కూడా నువ్వు ఆవు అనే శబ్దం మరణించదు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కౌ డైస్, ద నేమ్ ఆఫ్ ఎ కౌ రిమైన్స్.
0: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
1: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డై.
0: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
1: దేర్ఫోర్ ఆత్మ విని టేక్స్ అపాన్ ఎ బాడీ, ఇట్ మే రిమైన్ బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఈస్ గాన్.
0: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలి,
1: వన్ షుడ్ బి ఇన్
0: సత్యాన్ని అన్వేషణ సల్పాలి. కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
0: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
1: వెన్ ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్ వేర్ డు యూ సర్చ్?
0: ఏని చోటైతే మనం అన్వేషించాలి?
1: ఎట్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
0: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
1: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యూ స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
1: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
0: ఇది ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
0: శబ్ద రూపంలో ఉంటుంటాది.
1: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: కాంతి రూపంలో ఉంటుంటాది.
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: చలన శక్తిలో ఉంటుంటాది.
1: ఇన్ ద ఫార్మ్ వైబ్రేషన్.
0: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం.
1: అవేర్నెస్.
0: అవేర్నెస్.
1: అవేర్నెస్.
0: దానికి ఒక కాన్షియన్స్. కాన్షియస్నెస్.
1: కాన్షియస్నెస్.
0: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటాది.
1: ఇన్ ఆల్ దీస్ వేరియస్
0: ఏ రూపం దాన్ని మనం నిర్ణయించే అవుతుంది.
1: హౌ డు యూ డిసైడ్ ఇట్ స్పెసిఫిక్?
0: అన్ని రూపములు కూడా ఈ యొక్క సత్యమే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
0: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
0: దీనిని మరొక రీతి లోపల ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ జడివిడే తారకం. ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా
1: వితౌట్ ఇన్ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
0: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను స్వప్న సుశక్తిలో ఎందుకు కూడాను
1: ద వేకింగ్ స్టేట్ డ్రీమింగ్ స్టేట్ అండ్ డీప్
0: అరమరాలు లేకుండా ఎప్పుడు
1: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
0: తరచుగాను
1: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
0: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
0: అనగా ఈ పంచేంద్రియములతో కానీ
1: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్
0: ఈ పంచభూతములతో కానీ
1: నాట్ విత్ ది ఫైవ్
0: పంచకోశములతో కానీ
1: నాట్ ఫైవ్
0: పంచ ప్రాణములతో కానీ
1: నాట్ ఫైవ్ లైఫ్
0: కూడినది కాదు ఈ తారకం.
1: తారకం ఇస్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్స్
0: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ ఆఫ్ దెమ్.
0: ప్రాణ అపాన
1: వ్యాన
0: ఉదాన
1: ఉదాన
0: సమాన ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహం మాత్రమే సంబంధించినటువంటివి.
1: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ.
0: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
1: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
0: బ్రహ్మతత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే.
1: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్.
0: అన్ని పదార్థములు ఎందుకు ఉండేటువంటిది బ్రహ్మనే.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
0: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
1: So everything is matter.
0: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
1: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
0: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్?
0: ఈ మ్యాటర్ అనే బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్స్.
0: ఫోర్ లక్స్ సోప్స్.
1: ఫోర్ లక్స్ సోప్స్.
0: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్.
1: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్.
0: టూ బకెట్స్ ఆఫ్ వాటర్.
1: టూ బకెట్స్ ఆఫ్ వాటర్.
0: వన్ బకెట్ ఆఫ్ చున్నాము.
1: వన్ బకెట్ ఆఫ్ చున్నం ఆర్ లైమ్.
0: 900 మ్యాచ్ స్టిక్స్ ఒక పంచేసి
1: 900 మ్యాచ్ స్టిక్స్ ఫాస్ఫరస్.
0: తర్వాత 5 పెన్సిల్స్ లెడ్
1: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ 5 పెన్సిల్స్.
0: ఆ పైన 8 సెల్స్ యొక్క సీసము. ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది.
1: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 రూపీస్ వేల కూడా ఉంటుండదు.
1: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 రూపీస్.
0: 2 రూపీస్ మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుండాలి.
1: విత్ దిస్ 2 రూపీస్ ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ
0: చేయవచ్చును. ఈ పదార్థములతో ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుండాలి?
1: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ?
0: అదే బ్రహ్మతత్వము.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 నెలల 9 దినములు జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
1: The vibration enters into the womb of the mother when the child is 4 months 9 days.
0: Appude ee vibration ikkada praram avutundi prana shakti.
1: Then vibration this life begins.
0: Anta varaku kevalam oka football maadiri untuntadi.
1: Till then it is in the form of a football.
0: Idi oka oval idi kuda kaadu.
1: It is not even oval shape.
0: Football maadiri untuntadi.
1: It is of the shape of a football.
0: Eppudu ee vibration praram ayindo appudu tirugadaniki praram avutundi.
1: As vibration enters, it starts movement.
0: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
1: As it starts to move, it becomes oval
0: shape. ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందది?
1: Where from you get?
0: తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందా?
1: Has mother sent in anyway?
0: ఎవరు పంపించేటువంటిది కాదు.
1: No one can send it in.
0: ఇది కేవలం ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
1: The energy started out of this matter within.
0: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
1: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ.
0: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
1: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఇల్యూజన్.
0: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయనిగానే చెప్పాలి.
1: మాయా
0: ఇటువంటి రెండింటి యొక్క చేరికతనేటువంటిది తారకంగా రూపొందుతుంది.
1: దేర్ఫోర్ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ అండ్ మాయా ఇస్ తారకం.
0: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు.
1: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
0: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాం.
1: వీ టేక్ ఇట్ ఎస్ ది హ్యూమన్ లైఫ్ అండ్ ది
0: ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే.
1: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఇస్ బ్రహ్మన్.
0: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
1: హియర్ యూ ఫైండ్ ద మైక్.
0: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
1: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
0: మైక్ ఉంది,
1: దెర్ ఇస్ మైక్.
0: నేను మాట్లాడుతున్నాను
1: భగవాన్ స్పీక్,
0: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
1: వెన్ దెర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యూ కెనాట్ హియర్.
0: ఈ మైక్ ఏ మ్యాటర్,
1: మైక్ ఇస్ మ్యాటర్,
0: కరెంటే ఎనర్జీ.
1: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్కు సర్వత్ర వ్యాపించిపోతుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
0: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
1: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
0: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
1: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
0: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
1: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
0: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
1: హీ మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
0: రక్తి ఏ పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైన.
1: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
0: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విధుడైన.
1: హీ మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: సాటిరారు భక్తులకు ఏ నాటికైనా.
1: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
0: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
1: వితౌట్ లవ్ యూ కెనాట్
0: ఎన్ని వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏ మాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
1: యు మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
0: ఇక్కడ చూడకండి.
1: Don't see here.
0: Inside చూడండి.
1: See within, inside.
0: పశ్చన్న పిచాన పశ్చతి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
1: Outer vision is useless.
0: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
1: Every moment you see outward.
0: కానీ దాని లోపలగా చూసుకోండి.
1: But see within, inward.
0: ఎప్పుడు లోపల చూస్తావో.
1: And once you see within.
0: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
1: Then you will see your true form within.
0: కనుక మీరు చూడవలసింది బయట కాదు లోపల చూడాలి.
1: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్వర్డ్, యూ షుడ్ లుక్
0: బయట. ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి.
1: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఈజ్ యూస్లెస్.
0: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: యాజ్ ఎ మాస్టర్ ద హౌస్ హోల్డర్.
0: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
1: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దే ఆర్ ఆల్ థ్రోన్ అవుట్.
0: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
0: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
1: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
0: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
1: సర్వెంట్స్ సీ ఓన్లీ ది మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
0: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
1: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్?
0: కేవలం లేబరే.
1: ఓన్లీ లేబర్.
0: కేవలం ఇంటి పని మనిషి.
1: ఓన్లీ సర్వెంట్స్.
0: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు.
1: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
0: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
1: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
0: ఈ విలువైనటువంటి వజ్రవైడూరి మనకి మాటకి ఇవ్వమేది పుష్పరాగాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
1: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
0: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి పంటి చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్స్.
1: All of us see those things which are present outside, therefore all of us are servants.
0: ఈ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
1: మోస్ట్
0: ఈ తారకము, ఈ సాంఖ్యము, అమనస్కము, ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
1: So most valuables, the Tarakamu, Sankhyamu, Amanaskamu are present within you. They are within you.
0: Kani neeku teliyatam ledu.
1: But you do not know.
0: Karanam emti?
1: Why?
0: Nee owneriki sambandham kaledu.
1: Because you have not become an owner yet.
0: Nee owneriki sambandham ayipothe neeku kuda ee viluvainatuvanti chudataniki avakasam untundi.
1: Then once you become owner, you can see all the
0: owner evaru? పరమాత్ముడే.
1: దట్ ఓనర్ ఈస్ గాడ్.
0: పరమాత్మునికి సంబంధమైనటువంటి వాడిగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వములన్నీ నీకు అర్థమవుతాయి.
1: When once you belong to God, the owner, you can understand the valuables.
0: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: So have friendship with the owner.
0: ఎట్ట మనం చేసుకోవాలి?
1: How to develop friendship?
0: వేదాంతం ఎందుకు కూడా చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
1: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
0: యజమానుడు మిద్ద పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
1: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
0: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు.
1: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
0: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
1: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
0: అదే మాయా.
1: That alsatian dog is maya.
0: అది లోపల ప్రవేశింప చేయలేదు.
1: ఇట్ విల్ నాట్ పర్మిట్ యు గో.
0: అప్పుడు నువ్వు ఏం చేయాలి?
1: Then what should you do?
0: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
1: When once you are able to control that alsatian dog maya, you can get in.
0: లేక
1: otherwise
0: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
1: Or else you shout from below, from the bottom, sir sir, to the pitch of your
0: అప్పుడు పైన ఉన్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
1: Then master will come and watch.
0: Oh, hello, ni vachava ani tan kindiki digi vastadu.
1: Then he will say, hello, you are here. He will come down.
0: Appudu kindiki digi vachinappudu atanto paati tan lopala chusipetti kukka em anadu.
1: When once he comes down, escorts you in, you need not be troubled.
0: Yajamanto ni chedipothe kukka em anadu.
1: When once the master is there,
0: you ontariga pothiva ninnu lopala raanivadu.
1: If you go alone, the dog will attack you. With the owner, it will not.
0: Adi bolam atashaka. అన్నిటి ఎందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
1: Therefore God the eternal witness is present at a higher level.
0: అతని ఎంట్రెన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
1: At the entrance he appointed this maya.
0: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
1: To have a control over this maya is jnanam.
0: Maya ni etta vasam cheskovali.
1: How to have control?
0: Maya evaru nirminchinatundi?
1: Whose creation is maya?
0: Yajamanudu nirminchinatundi. ఈ డాగ్ ని యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
1: దిస్ డాగ్ ఈస్ అపాయింటెడ్ కెప్ట్ దేర్ బై ద మాస్టర్.
0: కనుకనే యజమానుడి యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటుంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
1: వెన్ వన్స్ యు నో ద మాస్టర్ వెరీ వెల్, యు విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై దిస్ మాయా.
0: తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
1: దెన్ యూ హావ్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ యూ అండ్ ద మాస్టర్.
0: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
1: This vision of non-dualism is true wisdom.
0: అట్టు లేకుండా
1: అదర్వైజ్
0: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
1: ఆర్ యు కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ బిలో, షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్.
0: అప్పుడు తాను కిందకి వచ్చి
1: హి హింసెల్ఫ్ విల్ కమ్ డౌన్,
0: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
1: హి విల్ ఎస్కార్ట్ యు ఇన్.
0: అప్పుడు ఈ మాయ నిన్ను ఏమీ చేయదు.
1: దెన్ యు విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయ.
0: ఆ యజమానుణ్ణి భగవంతుణ్ణి పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీ యజమానిని చూడవచ్చు.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సీ ద మాస్టర్ గాడ్ హింసెల్ఫ్, either you should have jnana wisdom or bhakti devotion.
0: Kanukane yeruku marapunukunda jagratana nittam swapna sushuptilo, yeruku marapu swapna sushuptile endukodanu nirantaram kodanu daiva chintanatone untuntamu. ee vidhanga untunte vantane em chesedi, intilo pani evaru chestaru, inti yajamani yokka kartavyalanta etta nirvartinchukunedi ani meeru kochi bayapadavachchu. mem college pillalam kada, mem chadukovali, paathalanta kodanu jnapti endunchukovali, concentrate cheyali, ee bhagavantu chinta chestunte mem etta pass avutamani meeru anukuntavachchu.
1: Listening to this you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home. As college students who have got to study, we must remember all the subjects.
0: ఈ సందేహమునకు అవకాశమే లేదు.
1: Never doubt.
0: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
1: Consider every act as divine.
0: వంట చేస్తున్నావు.
1: You cook.
0: పాత్రకు తగినటువంటి ఒక పదార్థం వెయ్యి.
1: Have the material equal to that of the vessel.
0: వంటకు తగిన మంట పెట్టు.
1: And have the flame needed.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
1: ఇది వెసల్ ఇస్ స్మాల్,
0: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నము.
1: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్.
0: పాత్ర చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
1: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ద స్మాల్ వెసల్ విత్ ఎక్స్ట్రా రైస్ యు కెన్
0: అట్ పరిశీలన.
1: That is what is called the enquiry of ephemeral and eternal. You should have the flame needed for cooking. If the vessel is so small but the flame is in excess, everything will
0: spoil.
1: Until it reaches final stage, you should extinguish fire gradually. When once you cross the river, you don't need the boat. When once cooking is over, you don't need the fire any longer. You need food until the hunger is satiated. When once hunger is appeased, until you are the recipient of God's grace, you must do everything.
0: Nirudati tyappa nippulo badaveyu neti bhakti anta butakamulu.
1: After crossing the river, they will put the boat in fire and burn it.
0: Mana gratitude vare ee tyappa manam neetini daatinchindi ani dani gauravanga oka gattunu pettali inka evaraina dani daadtaru.
1: You should express gratitude in this boat because it helped you so that others also can make use of it. And we should show this sort of expression of gratitude. I have finished my job and if you burnt it off, what is the use of it?
0: Kadu kadu. Bhagavat tattvani manam anubhavinchin tarvata manalo manam anandanni aa bhagavat tattvamlo leenam kavali.
1: When once you recognize this spirituality, you experience yourself.
0: So you chadivedi, rasedi, nadichedi, chuchedi, annintini kuda anavasaramaina itara matala kante ee chinta nivu chestukuntu po.
1: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this way.
0: Unnecessary matalanta kuda nu abhirudhi chestunnaru kani daiva sambandhamainatuvanti matalanu enduku abhirudhi chesukokoodu.
1: You make use of all useless words and useless vain
0: talk. Useless, useless.
1: It's useless, useless, 100% useless.
0: Kanukane manam itti matalaku avakasam ivvakunda.
1: We should not use such useless words.
0: Chadu correct ga.
1: Read what you are supposed to.
0: Ee avakasam chikkinappudu neevu manchi pavitramaina bhavalanu abhirudhi parchuko.
1: When you find time, entertain sacred thoughts.
0: Adi ye nijamainatuvanti eruku manapanaku జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్నవాస శక్తులు అది ఏ నిజమైనటువంటి ఎరుక.
1: దట్ ఈస్ ది ట్రూ అవేర్నెస్. ఎరుక
0: అవేర్నెస్ అంటే ఏంటి?
1: వాట్ ఈస్ అవేర్నెస్?
0: అదే చిత్తు.
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అంటే ఏంటి?
1: వాట్ యు మీన్ బై చిత్?
0: అదే పరమ పూర్ణమైన జ్ఞానము.
1: దట్ ఈస్ కాంప్రిహెన్సివ్ టోటల్ విజ్డమ్.
0: జ్ఞానము
1: ఇస్ ద టోటల్ విజ్డమ్.
0: కనుకనే ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటి కూడా మనకు చెందలేకపోతుండదు.
1: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
0: కనుకనే మన ఎందున్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థం అయిపోతుండాలి.
1: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ రేడియేషన్ ఈస్ వేస్టెడ్.
0: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా నువ్వు అన్నెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
1: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
0: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
1: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్ ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
0: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వానిది నీది రెండు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: నేను పాపం చేయలేదు ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
1: ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎ సిన్ వేరే ద అదర్ మ్యాన్ హాస్ కమిటెడ్ ఎ సిన్ ఎస్ యు వాచ్ ఇట్ దేర్ ఫోర్ యు హావ్ కమిటెడ్ హాఫ్ ఆఫ్ ద సిన్.
0: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
1: సో ఇన్ వేదాంత దేర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
0: మహా నిండు సభ లోపల
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
1: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
0: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
0: కానీ భీష్ముడు ఉన్నాడు.
1: దట్ ఇస్ భీష్మ.
0: ద్రోణాచార్యుడు ఉన్నాడు.
1: ద్రోణాచార్య.
0: కృపాచార్యుడు
1: కృపాచార్య.
0: అందరూ కూడా ఉంటున్నారు.
1: ఆల్ వర్ దేర్.
0: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
1: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
0: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
1: కృష్ణ సెడ్ లేటర్
0: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
1: భీష్మ యువర్ ద వన్ ఆఫ్
0: ద్రోణాచార్య నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
1: ద్రోణాచార్య యువర్ ఎ ప్రొఫెసర్ ఎ గ్రేట్ టీచర్.
0: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు గురు సమానులు.
1: యూఆర్ నాట్ మియర్లీ టీచర్ యూఆర్ ఎ గురు.
0: ఆచార్యులు మీరు.
1: యువర్ ఆచార్య.
0: ఆచార్యుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై
0: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
0: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు నీవు కూడా నోరెత్తడం లేదే.
1: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్ యూ డోంట్ నో.
0: దుర్యోధనుడు చేసినటువంటి పాపం దుర్యోధనుకు మాత్రమే కాదు రావటము.
1: ద Therefore, the sin is not completely limited to
0: Duryodhana.
1: Since you also stood in absolute silence, you
0: are
1: also
0: sinner.
1: Having known it, you have not objected to it, it is also sin. You have watched all the violence that went on, you have also committed sin. And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice. Therefore, the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged him to commit this sin, they are all sinners.
0: It's
1: not the one who merely commits the mistake. The one who does not correct it. The one who watches the sin. The one who encourages
0: the Dronacharya, Bhishmacharya, Shukracharya,
1: Dronacharya, Shukracharya, Bhishmacharya, what was the fate and destiny at the end?
0: Chuchara Bhishmudu, Yabayar Dinamalu, Saratalpampaina, Chala Badalato Maraninchadu.
1: Bhishma had to lie on the bed of arrows for 56 days.
0: Mahajnani Talu.
1: One of wisdom.
0: Itaniki ilanti maranam enduku ravali?
1: Why should he face such an end?
0: Anaga doshamani telisi kudanu cheppakunda poyinatundi oka paapame itaniki ee paapaliki moola kaaranam.
1: Having known a mistake, he could not correct it. That is the sin.
0: Inka Dronacharyulu.
1: Dronacharya.
0: Maha acharyulu itanu.
1: Is one great acharya.
0: Kattagalapudiki em ayipoyinaru?
1: What happened at the end?
0: Astra shastra vidyalante kudanu పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
1: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవస్.
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
1: వెన్ ధర్మరాజ్ సెడ్ అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణము.
1: ది అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కానీ ఈ యొక్క మూడు వ్యాహమోహనం ఉంటున్నాయి, ధనేషణ ధారేషణ పుత్రేషణ.
1: There are three attachments.
0: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
1: There are three sorts of attachments. Dhaneshana, the money, Dareshana, wife, Putreshana, the son.
0: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
1: Because of these three we commit many mistakes.
0: ఇది తారకములో ప్రధానమైన సూత్రము అన్నారు.
1: This is the main principle in Tarakam.
0: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు మంత్రములు యందు, ఐదు విధమైనటువంటి ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
1: Therefore, in all the five mantras we chant, in all the five mudras are the signs. If we got that one pointed concentrated attention, God will manifest in front of you. That the divine principle of Brahma is present in everyone. So,
0: Arjuna cheppadu.
1: Arjuna, he said.
0: Krishnudu.
1: Krishna told.
0: Arjuna.
1: Arjuna.
0: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించను అంటున్నావేమో.
1: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ.
0: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
1: యు ప్రే టు మీ, యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
0: మామను స్మర యుద్ధచ.
1: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
0: యుద్ధంలో కూడా నన్ను స్మరించు.
1: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యు థింక్ ఆఫ్ మీ.
0: నేను చూసుకుంటాను.
1: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
0: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
1: హి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్ హి సేస్.
0: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
1: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
1: చతుర్దశి అర్జున వాస్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: అర్జునుడు ఎంతనో ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్
0: ఈ యుద్ధములకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధం అనుకుందాం.
1: You don't go Krishna as an
0: ambassador.
1: Nothing like an Indian ambassador or a
0: compromise. When the war is to
1: take place the next day, he was totally frustrated and dumb.
0: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
1: To encourage him, to give him all the courage. That is the teaching
0: ఇది
1: బోధ
0: చేయడానికి వీనికి దీనిపై విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
1: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్ హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్.
0: అడవిలో తీసుకుని పోతున్నాడు.
1: హీ వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద ఫార్
0: చీకటి అయిపోయింది.
1: ఇట్ వాస్ పిచ్ డార్క్.
0: ఇంటికి వెళదామని తిరిగారు.
1: దే వర్ రిటర్నింగ్ హోమ్.
0: అర్జున, అర్జును, ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
1: In the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is.
0: Avunu Swami, chala andanga undi.
1: He says, Swami, this peacock is so beautiful, Swami.
0: Ayyo pichivada, adi nemali kadu.
1: No, it's not peacock.
0: Adi pedda garuda.
1: It is Garuda, the bird.
0: Avunu Swami, adi garude.
1: He said, yes, Swami, it's the bird.
0: Mari chinchi vippani tuttadu.
1: He patted him on the back.
0: పిచ్చివాడా అది నెమల గరుడా అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలే కాదు, అది కేవలం పావురం.
1: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్, బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దట్
0: ఇది పావురము అన్నాడు.
1: ఎస్, ఇట్ ఇస్ పిజియన్.
0: అవును స్వామి, పావురమే.
1: హి సెడ్ yes, it is.
0: నీకు బుద్ధి లేదా?
1: ఆర్ యు ఫూలిష్?
0: విచక్షణ జ్ఞానం లేదా?
1: డోంట్ యు డిస్క్రిమినేట్.
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
1: వేర్ ఆర్ యు థింకింగ్?
0: నిజంగా అది నెమల లేక గద్దనా లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
1: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
1: దెన్ అర్జున సార్,
0: కృష్ణ, అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
1: If I say it is not peacock, you may transform, change into peacock.
0: గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
1: If I say it is not eagle, you will make it eagle.
0: పావురం కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
1: If I say it is not a pigeon, you transform, so you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురమైతే నాకేమి, లేక ఒక నెమలైతే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
1: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: ఆనందమైపోయి నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
1: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: Tala gattiga vattadu.
1: Then he pressed his
0: Manmana bhavat bhakto madhyaji maam namaskure maame vaisashi satyam te pratiyane prayojime. Ippudu neevu naa bhaktudu.
1: Now you are my devotee.
0: Edidampa.
1: Let's go now.
0: Tana paina tana maata paina inta vishwasam unnadani deenini gurtinchin tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రారంభించాడు.
1: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అండ్ వర్డ్,
0: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
1: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
0: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
1: Therefore, on this Vedanta, one should have
0: intense faith.
1: Then once you are strong, intense faith, you will be able to
0: conduct
1: act.
0: పరిపూర్ణ విశ్వాసంతో,
1: with total faith,
0: నిరంతరమైనటువంటి ఒక చింతనతో
1: కంటిన్యూస్
0: స్వామి ఆజ్ఞను సరసా వహించాలంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
1: విత్ కంటిన్యూస్
0: ఒక్క క్షణం
1: విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యూ ఫాలో స్వామీస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
1: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: దట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సంఖ్య, ద నంబర్.
0: పంచభూతములు,
1: ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచేంద్రియములు,
1: ఫైవ్ సెన్సెస్,
0: పంచ ప్రాణములు,
1: ఫైవ్ లైఫ్,
0: పంచకోశములు,
1: ఫైవ్ లైఫ్,
0: 20 అయిపోయింది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము 4 అయింది.
1: 4
0: తర్వాత వైబ్రేషన్, లైఫ్,
1: ద లైఫ్,
0: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
1: ఆల్ మేక్ ఎ టోటల్.
0: ఈ 25 అంకెలతో కూడినటువంటి కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్,
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
1: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
1: వేదాంతం ఇస్ సో ఈజీ.
0: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
1: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
1: ఇట్ డజన్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
1: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతము.
1: ఇఫ్ యూ నో, ఇఫ్ యూ వాంట్ టు నో, ఇట్ సో ఈజీ, సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: It may be even difficult to press the petals of the rose flower.
0: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
1: But to follow Vedanta is much easier than that.
0: దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టమవుతుంది.
1: To press the butter it may be little difficult.
0: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
1: But Vedanta is much simpler than that.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది.
1: The butter is so soft.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
1: Students know fully well, clearly.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
1: Butter is very soft.
0: కానీ మెత్తగా ఉంటుంది.
1: So soft.
0: కానీ కరగాలంటే వేడి చూపించాలి.
1: In order to see that it melts, you should expose it to heat.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
1: God is so soft.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
1: God is so soft and sweet.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
1: but if you want experience,
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
1: You should expose it to the fire of wisdom.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
1: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
1: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య 3 రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దీంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
1: One day, the housewife, what she did was, she brought 3 stones and kept the vessel over there with the rice and started cooking.
0: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
1: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ఈ మూడు రాళ్ళు,
1: the 3 stones there,
0: సత్వరజో తమో గుణములు,
1: are the 3 attributes, సత్వ రజ తమో.
0: దీని పైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము.
1: The vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
1: ద వాటర్ ఇన్ సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
1: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
1: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే,
1: బికాస్ ఆఫ్ ది
0: ఈ ఫైర్
1: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
1: Will the fire reach the rice directly?
0: Manam endukosam nippu pettam kinda.
1: Why did you keep fire beneath?
0: Biyam udakalani pettam.
1: In order to boil the rice.
0: Kaani ee oka fire direct ga biyaniki cheraledu.
1: But the fire will not reach the rice directly.
0: Ee heat mottamota paatrani heat chesindi.
1: This heat will heat the vessel first.
0: Tarvata water nu heat chesindi.
1: Then water also will be heated.
0: Aa water ee rice ni heat chesindi.
1: It is the hot water that will heat the rice in turn.
0: Kabatti mottamota dehaniki ఈ వేడి కనిపించాలి.
1: దేర్ఫోర్ దిస్
0: నియర్ నియర్ నియర్ అనేటువంటిది.
1: దిస్ అమౌంట్స్ టు దిస్ వర్డ్ నియర్ నియర్.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
1: అండ్ దెన్ ది హీట్ ఈస్ రిక్వైర్డ్ టు దిస్ వాటర్ ఆఫ్ లవ్.
0: ఈ వాటర్ అనేటువంటి వేడైనప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
1: వెన్ వన్స్ ది వాటర్ ఈస్ హాట్ ఎనఫ్, the rice, the desire, will be boiled in
0: us. మొట్టమొదటి దేహము నియర్.
1: So body is near.
0: మనసు dear.
1: Mind dear.
0: రెండు ఒకటైపోయినప్పుడు desires disappear.
1: So when one's near and dear together, desires disappear.
0: Desires
1: disappear.
0: ఇది వేదాంతం యొక్క తత్వం అని తాను గుర్తించుకున్నాడు.
1: This is the teaching of Vedanta.
0: ఎంత సులభం చెప్పండి.
1: How simple it is.
0: నిత్య జీవితంలో గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: You don't need to read any book.
0: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
1: You don't need to undertake any spiritual path.
0: ఇంత చిన్న సులభమైనటువంటి మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
1: The Vedanta is taught in a simple path in those days.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
1: There are very simple words.
0: ఇంత చిన్న 3 అక్షరముల పదము లోపల
1: in 3-lettered word
0: 300 grandhal రాయవచ్చు.
1: 300 volumes can be written.
0: ఎట్లా?
1: How?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
1: విత్ ఆల్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ రైట్ ఎ వెరీ బిగ్ వాల్యూమ్.
0: అంత ఇంత గ్రంథంలో కూడా ఆ 26 లెటర్స్ ఏ ఉన్నాయి.
1: సచ్ ఎ బిగ్ వాల్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ 26 లెటర్స్.
0: వయలిన్ 4 వైర్స్ ఉంటుంది. అది వయలిన్ లో
1: ద వయలిన్ విల్ హ్యావ్ 4 స్ట్రింగ్.
0: కానీ 40 ట్యూన్స్ అంతా మనం దాన్ని ఆడించవచ్చు.
1: బట్ యూ కెన్ ప్లే 40 ట్యూన్స్ ఆన్ ది వయలిన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఈ విశ్వాసము ప్రేమ.
1: ఫర్ ది డివినిటీ దీస్ టూ ఫెయిత్
0: రెండు ఉంటే భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
1: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: హీ ఇన్ యువర్ హ్యాండ్.
1: హీఈస్ ఇన్ యువర్ హ్యాండ్.
0: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఈస్ ఎవ్రీవేర్.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరు హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
1: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్. బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్. బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాదు, భగవంతుని బిడ్డలు కాదు, అందరు కూడా భగవంతులే.
1: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ గాడ్. You are divine.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కొనుక్కోవచ్చును.
1: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
0: నీవు ప్రేమికుడు కావద్దు.
1: నెవర్ బి ఎ లవర్.
0: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరు లవ్ చేస్తావు.
1: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
1: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా.
1: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించవచ్చు.
1: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్.
0: లవర్ కేవలం ఒకటో ఇద్దరు ప్రేమిస్తాడు.
1: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
0: కనుక నీవు లవర్ కావద్దు.
1: సో నెవర్ బి
0: లవ్ కా.
1: బికమ్ లవ్.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
1: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్ ఆల్.
0: ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: అందరి ఉండినటువంటిది ప్రేమ ఒక్కటే.
1: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
1: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
0: దాని ఎందుకు నువ్వు ప్రేమనే లేకపోతే ఏమాత్రమో పొందడానికి.
1: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి?
1: What sort of love should be there?
0: దేహ సంబంధము కాదు. మనస్ సంబంధం కాదు. అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
1: It's not that of the body, it's not that of the mind. You should love God in every perspective, every way.
0: దాని పాటు అదే కొంచెము అవసరం లేనిటువంటి తొలగిపోతాయి.
1: Unnecessary things will vanish on their own accord.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
1: This is the principle of non-dualism.
0: ఒక చెరకు ఉంటుండాలి.
1: Here sugar cane.
0: చెరకు అనేక వంపులు ఉంటుండాలి.
1: Sugar cane has so many
0: చెరకు
1: effects.
0: వంపులు రావచ్చు కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
1: Sugar cane has so many bends, but the juice has no such bends.
0: Kanaka nee thoughts anta kuda nu bend bends ayipo povachunu.
1: Your thoughts may be zigzag with so many bends.
0: Dantu ee prema cherchuko.
1: See that there is love within.
0: Rasamunaku ee maatramu bends levu.
1: This juice has no bends whatsoever.
0: Adi raso vaisaha adi brahma tattvamu.
1: The essence, the juice is Brahman.
0: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
1: దట్ రసాది రసస్వరూపుడు. గాడ్ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రసాది.
0: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు. ప్రేమ రసము.
1: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమ రస, ద రస ఆఫ్ లవ్.
0: మెర్క్యూరీ పాదరసం అంటారు.
1: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
0: అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటాది.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ స్మాల్స్.
0: ప్రేమ రసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాది.
1: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
0: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఎంతో సారం ఉంటుండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
1: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపెండస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
0: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హెస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
0: డెప్త్. కడపటికీ
1: అల్టిమేట్లీ
0: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
1: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
0: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: చూసారా 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
1: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చుట్టూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏది కాదు నేను.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he is not the mind. The body of Bhagavan has come for the humanity.
0: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
1: A small example.
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
1: Without this tumbler, how do you expect the water to
0: ఈ నీళ్లు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
1: To hold water, you need a tumbler.
0: ప్రణతి నూనె ఒట్టి కలదు.
1: You need the container, the oil and the wick.
0: కానీ దీపం వెలుగు కలుగున.
1: But do you get the light?
0: ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: There should be someone to light it.
0: పూలు సూది దారముంది పుష్పమాల తానగున.
1: The flower, needle, thread is there. Can it be a garland?
0: దాన్ని కుచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: There should be one maker.
0: విద్య కలదు, బుద్ధి కలదు.
1: Education, knowledge, intellect.
0: జ్ఞాన సిద్ధి కలుగునా.
1: But do you have the wisdom?
0: ఆ బుద్ధి స్థితి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
1: దో దేర్ ఇస్ అతని టీచర్ దేర్ యు నీడ్ ఎ గురు.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి. ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించేటు దాని కోసమే ఈ దేహం వచ్చింది.
1: భగవాన్ ఈజ్ ద మిస్టర్స్ టు టెల్ అస్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఎటర్నల్, వాట్ ఈస్ దట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ట్రాన్సియెంట్.
0: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నాను.
1: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
0: నీకు ఏమాత్రమూ నా సంగతి కించిత్తేనా ఇంకా తెలుసుకోలేదు.
1: యూ హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
0: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికి అర్థం కాదు.
1: నోబడీ కెన్ ఎస్టిమేట్ భగవాన్.
0: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
1: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్.
0: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
1: అమంగ్ మెన్ ఈజ్
0: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
1: ఈజ్ ఎ ఉమన్ అమంగ్
0: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
1: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్
0: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
1: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మ.
0: ఇది నా యొక్క సత్యం.
1: This is the truth of Bhagavan.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
1: Because he should be appropriate to the company where he is in.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
1: Old people when they play with the toys, children, youngsters will make fun of them.
0: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
1: When a young boy walks with a walking stick, elders will make fun of him.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకుని నడచాలి.
1: So old man should walk with a
0: stick. పిల్లలు బొమ్మలు పెట్టుకుని నడచాలి.
1: Kids should
0: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
1: So among children he has got all the play of a child.
0: వేదాంత పిపాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
1: Those who have got the deep yearning for Vedanta.
0: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
1: He teaches the code of conduct to the household.
0: వారికి బోధిస్తుంటాను.
1: హీ టీచర్స్ అప్రాప్రియేట్
0: ఇవన్నీ దేనికోసము?
1: వాట్ ఫర్ ఆల్ దిస్?
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
1: ఓన్లీ టు సీ దట్ యుల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
0: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
1: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
1: రియల్లీ స్పీకింగ్ ఇఫ్ యు ఫాలో వాట్ ఆల్ దట్ యు హియర్ యు కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
0: ఇంకా క్రమక్రమేణ ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గుడ్డివారు కూడాను కేవలం తెలివినటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
1: ఇన్ ది డేస్ టు ఫాలో the blind people, absolute fools, dunces also should declare that Bhagavan Swami is God.
0: Manushyattam lopala appudu ee maya cheripoyi aneka rakamuga test chestu untadi.
1: Because of maya that gets into the mind,
0: maya test meer em matram longakandi.
1: Never succumb yourself to the
0: test
1: of maya.
0: Meer neggandi.
1: Win in the test of God.
0: Appude meer anni vidhalu kodanu daivam yokka test meeku test ga maaripothundi.
1: Then the test of God will transform to the taste in our lives.
0: Ee prema tattvamlo munigipothundi.
1: Drown yourself in that love.
0: Idi attidi ittidani evaru varninchadaniki veelu kaadu.
1: Nobody can decide this way or that.
0: Kanuka vedamana kante vedantam chaala avasaramainatundi.
1: So more than veda, vedanta is very essential.
0: Dhyanamu japamu yogamana kante kudanu prema tattvam chaala sulabhamainatundi.
1: More than that of penance, chanting and meditation, love is most important.
0: Ente ichchavu beedalaku, ye cheerlu ichchavu beedalaku, entha mandiki entha annam pettavu ani bhagavantudu choodadu.
1: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bidaraku pettavu, enni cheerulu idalliki icchavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
1: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampichestundi bhavame.
1: But what you should send to Swami is your feeling.
0: Chinnaga koncham pettinappudikini adi bhavamu nenu chustanu. Ee baakyamunu, ee muntalu, ee cherlu, ee baglu ivanni nenu chudanu.
1: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
0: Kalukane Swami koredi oti quality.
1: So Swami wants quality.
0: Chinnadaina sariye,
1: let it be small, a fraction.
0: కేవలం రుక్మిణి దేంతో తూంచింది కృష్ణుణ్ణి.
1: What is that Rukmini used at that time to balance Krishna?
0: Chinna తులసి దళంతో చూచి,
1: స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? వీటికి అటుకులు ఇచ్చాడు.
1: కుచేల వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
1: What is it that Draupadi could do at that time?
0: Kadaki
1: ichcha paatraku
0: kaalchukunnatundi chinna mukka rice mukka chetilo pettindi.
1: After all she gave just a rice grain.
0: Achayam achayam ga maaripoyindi.
1: It became infinite in due course of time.
0: కనుకని అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
1: ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్ అవుట్ ఆఫ్ ద లిటిల్ ఎ ఫ్రాక్షన్ యూ ఫైండ్ ది ఇన్ఫినిట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషములను మీరు దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ ద డిఫెక్ట్స్.
0: అహంకారమైనటువంటి దాన్ని నిర్మూలం చేయండి.
1: కిల్ ది ఈగో.
0: అద్భుతమైనటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: అప్పుడే మీకు ఆనందమైనటువంటి భాగ్యం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎంజాయింగ్ ద బ్లెస్.

0: ఎత్తుకొనడు పత్తివాసుడు నిమ్మేర ఎత్తుకొనడు.
1: The one who is present all over this universe and the cosmos for that matter, the one who confers devotion and the needed energy, the one here, Parthivasa, the inhabitant, the Lord Almighty Bhagavan Baba, why does he not come to your rescue, he being the refuge to everyone? Embodiments of love.
0: మానవుడు దేనివలనో జీవిస్తున్నాడని భావిస్తున్నాడు.
1: Man has been thinking that he continues to exist because of some factor.
0: కాదు, దైవానుగ్రహం చేతనే మానవుడు జీవిస్తున్నాడు.
1: Man lives, carries on his life sojourn because of mercy and compassion of God only.
0: మానవుడు ధనం వల్లను, తిండి వల్లను, గుడ్డ వల్లను, ఇండ్ల వల్లను తాను జీవిస్తున్నాడనుకుంటున్నాడు.
1: Man has been entertaining the thought that he is able to live because of money, the food,

0: రిఫ్రెష్మెంట్ అండ్ షెల్టర్.
1: ఎంతమంది ఈ జగత్తు లోపల ధనవంతులు లేరు.
0: There are lots of rich people in this world, quite a lot.
1: కానీ వారందరూ జీవిస్తున్నారా?
0: Do you think that they are alive?
1: కాదు. దైవానుగ్రహం లేక ఏది కూడా సాధించలేరు.
0: Nothing can be accomplished without God's grace.
1: కనుక ప్రతి మానవుడు కూడాను అన్నింటికంటే ముందు దైవాన్ని చింతించాలి.
0: Therefore it's the bounden duty of every man to think of God to begin with.
1: ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని కాలేజీలు తిరిగాను, ఎన్ని దేశములు సందర్శించినను, కేవలం మానవుడు అంత మాత్రం చూస్తేనే జీవించడానికి వీలు కాదు.
0: It's not possible to live by merely going through the text, attending a college, are going around different countries either.
1: గొప్ప గొప్ప డిగ్రీ పొందినామని వారు భావిస్తారు పాపం.
0: It's a pity that people pride themselves because of high degrees they have.
1: కానీ ఇవన్నీ కేవలం bookish knowledge.
0: All that amounts to bookish knowledge.
1: ఈ bookish knowledge మాత్రమే ఈనాడు అందరు కూడాను తెలుసుకున్నారు.
0: Today all have come to acquire this bookish knowledge.
1: కాని ఈ బుక్కు లేని పూర్వము ఏ విధంగా జీవించారు?
0: Just imagine how mankind survived even before the publication of books.
1: ఆ బుక్కుల వల్ల తెలుసుకున్నటువంటి గుణములు కేవలము ఎడ్యుకేషన్ అన్నారు.
0: All that we learn out of these books comes under the title education.
1: కానీ ఎడ్యుకేర్ లేకుండా ఎడ్యుకేషన్ ఏమిటి? అది ఎడ్యుకేషన్
0: విదౌట్ ఎడ్యుకేర్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్ ఎడ్యుకేషన్?
1: ఎడ్యుకేర్ అనగా కాన్షియస్నెస్.
0: ఎడ్యుకేర్ మీన్స్ కాన్షియస్నెస్.
1: ప్రతి మానవుడు ఎందు కూడాను ఆ కాన్షియస్నెస్ ఉండటం వల్లనే అన్ని కూడాను తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
0: This consciousness is immanent, latent in everyone, therefore he is able to be aware and know.
1: కాని ఈ కాన్షియస్ను వాడు ఏమాత్రము గుర్తించడం లేదు.
0: But he is not aware of the consciousness immanent in him.
1: ఈ కాన్షియస్నెస్ సర్వ మానవులను కూడాను సంరక్షిస్తుండాలి.
0: It is this consciousness that sustains the entire humanity.
1: తాను విద్యావంతుడు కాని లేక ఇంకేం పండితులైన కానీ గొప్ప గ్రంథములు చదివినటువంటి వాడని దీన్ని తెలుసుకోలేడు.
0: దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ ది బేసిక్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై హైలీ ఎడ్యుకేటెడ్ వన్ ఆర్ ఈవెన్ ఎ స్కాలర్.
1: ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా కేవలము నెగిటివ్.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఎ నెగిటివ్.
1: ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని వారు సాధించేది ఏమిటి?
0: By acquiring all this artificial education, what is that you are going to achieve?
1: ee education kosamani prapanchamlo anni deshamulu chuttunnaru manavulu.
0: In order to be learned and acquire knowledge, man goes round all over the world today.
1: ekkadinu ponakkaledu taamunna chotune taanu untunte education anetundi tappa sambarchistundi.
0: You don't have to go that far. Remain as you are, where you are, and experience the consciousness.
1: Kaluka educate anetundi anni andaru telusukovali.
0: Therefore it's absolutely essential for everyone to know educare.
1: Adi lopara nunchi prati manavuni kudanu anni vidhala samrakshistu ostundali.
0: It is this educare within, lying within, that protects us.
1: లోపల ఒక విధమైనటువంటి థాట్ ఏం లేకపోతే దాన్ని మాట్లాడటం వస్తుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ నో థాట్ బిహైండ్, హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్
1: మనసు, మాట, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే ఎడ్యుకేషన్.
0: దేర్ఫోర్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ ఎడ్యుకేర్.
1: ఈ ఎడ్యుకేర్ ను మనం సంరక్షించుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ మెయింటైన్ దిస్ ఎడ్యుకేర్.
1: భాషలతో ఎన్ని రకమైనటువంటి యొక్క సంభాషణ జరపవచ్చు.
0: We can converse with all the language known to us.
1: కానీ తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడే నిజమైన ఎడ్యుకేషన్ కాదు.
0: You are really, you can call yourself educated If at all you know your true identity in nature.
1: అన్ని తెలుసుకున్నాడు. ఇతనెవరు, అతనెవరు, అతనెవరు, ఇతనెవరు, కానీ తానెవరు తను తెలుసుకోలేదు.
0: Man has come to know everyone, who is he, so on so forth, but he does not know himself.
1: Who are you అనేటువంటి తెలుసు, కానీ హు ఆమ్ ఐ అనేటువంటిది ఏమైతే గుర్తించుకోలేదు.
0: We go on putting this question, who are you, but we don't put a question to ourselves, who am I?
1: తానెవరో తెలుసుకోవటం చెప్పుకున్నప్పుడే అది నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
0: Therefore, the true education, the depth of it lies in understanding one's own true nature.
1: అయ్యా నీవు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఇండియా నుంచి వచ్చాను అంటారు.
0: If you put a question, where do you come from? The answer, I'm from India.
1: నేను ఇండియా నుంచి వచ్చినానని చెప్పేటప్పటికి అక్కడ ఒక విధమైనటువంటి నెగటివ్ ఏర్పడిపోయింది.
0: Then once you limit yourself to geography, India, it is a negative reply.
1: Kani, he is not, he.
0: Actually speaking, you don't represent the geographical area.
1: Thaan vachinatundi, ekkadi nunchi vacharu, akkadi nunchi vachadu.
0: In fact, the origin is quite different from the one he declares.
1: Adi telukokunda, vachindi edi dehamu.
0: In fact, the one that is born is body.
1: ఇండియా నుంచి ప్రయాణమైనది ఒక దేహం.
0: అండ్ హీ వెంట్ రౌండ్ ఆల్ ఇండియా ఇన్ దిస్ బాడీ.
1: కానీ కాన్షియస్ అనేటువంటిది అన్ని చోట్ల నుంచి వచ్చిండాలి.
0: బట్ దిస్ కాన్షియస్నెస్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ ది కాస్మోస్.
1: హూ ఆర్ యూ అన్నప్పుడు ఐ ఆమ్ ఐ.
0: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద రెస్పాన్స్ షుడ్ బి ఐఎమ్ ఐ.
1: అది సరైనటువంటి ఆన్సర్.
0: దాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్.
1: లేదు నేను అమెరికా నుంచి వచ్చాను, ఇంగ్లాండ్ నుంచి వచ్చాను అని చెప్తే ఇది కేవలం విధమైనటువంటి నెగిటివ్ కిందనే చేరినటువంటిది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ యువర్ నేటివిటీ అండ్ రెస్పాండ్ లైక్ దిస్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా, దట్స్ ఆల్ నెగిటివ్.
1: ఇది నా దేహము.
0: దిస్ ఇస్ మై బాడీ.
1: ఇది నా మనసు. నా మనసు.
0: దిస్ ఇస్ మై మైండ్.
1: ఇది నా బుద్ధి.
0: దిస్ మై ఇంటెలెక్ట్.
1: మా తెలివి.
0: మై ఇంటెలిజెన్స్.
1: తెలివితేటలు, బుద్ధి, మనసు ఇవన్నీ కూడా కేవలము artificial.
0: The mind, intellect and intelligence, they are all artificial.
1: ఈ మైండ్ ను అనేక విధాలుగా పరిశోధన చేస్తున్నారు.
0: People investigate the mind and its nature.
1: మైండ్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తెలుసుకోవడానికి ఈ మైండ్ ఒక స్థిరంలో ఉన్నట్టు కాదు.
0: However much you investigate going to the depth, it is clear and understood that mind is never steady.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: ఈ మంకీని పట్టుకుని నీవు నేను నేను అనుకుంటున్నావు, ఇది ఎంత తప్పు.
0: What a mistake it is if you go by this mind which is just a monkey.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: కానీ ఈ వాటర్ బబుల్ నీవు కాదు.
0: And you are not this water bubble.
1: You are not a monkey కాదు.
0: And you are not mad monkey either.
1: కానీ దాని పూర్వం ఉన్నటువంటి పేరు mankind.
0: But prior to that you have this title mankind.
1: Kaani aa mankind ni poyindi, monkey mind ayipindi.
0: Mankind is gone, monkey mind has come to stay with us.
1: Ee mind tech chesinatundi vaadiki ye maatramu daya daachinyam anetundi kalpinchadu.
0: The one who concentrates, centers around the mind, will not have any kind of mercy or compassion.
1: Kaani tananta telusukovatame nijamainatundi educate.
0: The true educator, meaning to know one's own self, reality.
1: కనుక మొట్టమొదటి నుంచి తన థాట్ ఏమీ లేకపోతే వర్డ్స్ ఏ రాదు.
0: In fact, when there's no thought, you cannot express in words.
1: వర్డ్స్ ఏ లేకపోతే అర్థమే కాదు.
0: When you do not express out with words, you cannot be understood.
1: కనుక మొట్టమొదటి నీకు తెలుసుకోవడానికి మైండ్ అనేటువంటిది లేకుండా ఉండాలి.
0: Therefore, to know the reality, you should transcend the mind.
1: కాని ఈ మైండ్ ని పట్టుకొని ప్రయాణం చేస్తే ఎక్కడ పోచేతావో నీకు తెలిసేది.
0: This vehicle of mind will not take you to the destination or the goal.
1: థాట్ ని పట్టుకొచ్చి.
0: And you should go by the real thought from within.
1: దీన్ని చాలా మంది ఇంతకూడదు ఆత్మ అన్నారు.
0: Many people call it ఆత్మ or the self.
1: ఆత్మ అనేది లేకపోతే దేహం అనేటువంటిది ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: వితౌట్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆర్ ద సెల్ఫ్, నథింగ్ కెన్ బి అండర్స్టూడ్.
1: ఆత్మ గురించి తెలుసుకోవటమే, తెలుపుకోవటమే ఎడ్యుకేషన్.
0: All that is taught, understood, explained with reference to the self is educare.
1: కాబట్టి సెల్ఫ్ అంటే ఏమిటని?
0: What is self then?
1: నేను నేను అంటుంటారు.
0: We go on responding I.
1: అది సరైనటువంటి అర్థం కాదు.
0: It is not proper word.
1: నేను అనేటువంటి దానికి సెల్ఫ్ అని చెప్పకూడదు.
0: You cannot call I and the self synonyms.
1: ఇది I అనేటువంటిది అహం.
0: I is అహం.
1: అహం అనేటువంటిది ఉన్నంత వరకు కూడా ఏమాత్రము మనకు అర్థం కాదు.
0: So long this I-ness is limited to aham, you cannot get into the depth.
1: కనుక ఈ అహం ని ఏనాడు పక్కకు నెట్టి,
0: the moment you brush aside this aham,
1: ఈక్వల్ భావం పెట్టుకున్నప్పుడేది,
0: with equal mindedness you
1: can, అందరి ఎందుకు కూడాను ఏకంగా ఉంటుంటుంది.
0: And this is uniformly present in everyone.
1: కానీ అందరి ఎందుకు ఉండేటువంటిది ఒక ఆత్మ తప్ప మరొకటి లేనే లేదు.
0: That which is present in everyone is only Atma, nothing else.
1: దీనికి కూడా ఆత్మ అనే పేరు పెట్టారే కానీ ఇది కూడా ఆత్మ కాదు.
0: Though just verbally it said Atma, it's not so.
1: కనుక ఇది ఫండమెంటల్ ఐ.
0: Therefore this Atma, I, is fundamental I.
1: ఈ ఫండమెంటల్ ఒకటి ఉండినప్పుడే,
0: with this fundamental I,
1: మిగతా వాటికంతా కూడా విలువిస్తున్నాము.
0: We don't give them any value while we value the rest of the
1: fundamental
0: things.
1: Fundamental value lekapothe evvaru dehaniki value ivvaru.
0: Without this fundamental I, the Atma, the self, you will not have any value.
1: Dalani manam gurtinchukunnappude manam manavulu avutam.
0: When once we recognize that self, the fundamental I, we can call ourselves manava, the man.
1: Kani aa fundamental I telusukokunda unnanta varaku nanu manushe kaadu.
0: If you do not know this fundamental I, you are not entitled to be called a man, a human being. In this world, there are many birds, animals and beasts. They live, so also you live. Then how can you call yourself the fundamental I? And this has been investigated since long here in this country, India.
1: ప్రాచీన కాలం నుండి కూడాను మానవులు ప్రాచీన సంస్కృతిని అనుసరిస్తూ వచ్చారు.
0: People followed the ancient cultural heritage of this land.
1: మానవుకు ఒక రూపం ఉంది.
0: It has a form.
1: మానవుకు ఒక భావం ఉంది.
0: Man has a thought.
1: మానవుకు ఒక విధమైనటువంటి అర్థం ఉంది.
0: And there is some meaning in this life.
1: కానీ ఫండమెంటల్ దీనికి అర్థమే లేదు.
0: బట్ దిస్ ఫండమెంటల్ ఐ ఈజ్ బియాండ్ కాంప్రిహెన్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్.
1: అన్ని జీవులు ఎందుకు కూడా ఉంటుండాలి.
0: దిస్ ఫండమెంటల్ ఐ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: లైఫ్ ఈజ్ రాంగ్.
0: లైఫ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక ఫండమెంటల్ ఐ ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ఫండమెంటల్ ఐ.
1: ఈనాడు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి దాన్ని మాత్రమే గుర్తించటం వల్ల అందరూ చింతలకంత గురి అవుతున్నారు.
0: టుడే యాజ్ వీ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద బాడీ, వీఆర్ వరీడ్ మోర్ అండ్ మోర్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్.
0: దస్ అవర్ లైఫ్ హ్యాస్ బికమ్ టోటలీ ఆర్టిఫిషియల్.
1: ఈ ఆర్టిఫిషియల్ లో మనం ఉన్నంత వరకు కూడా మనకు నీవెవరో నీకు తెలియదు.
0: సో లాంగ్ యూ లీడ్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్, you will never come to know your reality.
1: Nenu nenu nenu anetundi oka vidhamainatundi oka word.
0: The very one I-ness I is a word.
1: Ee nenu anetundi sarvulu endu kuda untundadi.
0: This I is present in everyone.
1: Atuvanti sarvulu endu unnatundi oka fundamental I ni manam kanukovali.
0: This I-ness which is common to all is fundamental, that needs to be understood.
1: ఈ ప్రపంచమునకు లౌకికమైనటువంటి అర్థములు కూడా అవసరమే.
0: హౌఎవర్ ఇన్ దిస్ ట్రాన్సిటరీ వరల్డ్ వీ నీడ్ ఎ కైండ్ ఆఫ్ డిఫరెంట్ అప్రోచ్.
1: ఇది కేవలము ఆకలి తప్పుల కోసం అనే వచ్చింది.
0: దిస్ వరల్డ్ వీ స్పెండ్ విత్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: ఈ నేను అనేటువంటిది అది ఫండమెంటల్ దిగా తీసుకోవాలి కానీ దేహానికి నేను అని చెప్పకూడదు.
0: So the real I, we always say, is fundamental, nothing to do with the body.
1: దేహము పంచభౌతికము.
0: Body is a first senses.
1: పంచభౌతికము కూలదు ఎప్పటికీ.
0: It is bound to fall someday or other.
1: Fundamental అనేటువంటిది కూలడానికి వీలు లేదు.
0: fundamental eye has no end.
1: దేహము పంచభౌతికము.
0: Bodies of senses.
1: దేహము కూడా తప్ప ఎప్పుడు.
0: It is bound to fall someday.
1: దేహి నిరాపయుండు.
0: The indweller is immortal.
1: అది నీవు.
0: That reality I is yourself.
1: ఆ దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
0: The fundamental I, the reality, has no beginning, no end, no liberation or bondage
1: either.
0: The so-called I identified with the body has got a birth and an end to follow. And that very indweller, fundamental I, verily God Himself. The one who has put on this vesture of the body has a beginning and also an end. But the indweller is beyond permanent. And
1: he
0: has been ancient one right from the beginning. He cannot be annihilated. He has no beginning nor the end.
1: It's
0: only the indweller, the true eye, that shines with all brilliant
1: effulgence. బిచ్చగాడు ఇంటికి వచ్చి అమ్మా బిచ్చం పెట్టండి దేహి దేహి దేహి అంటాడు.
0: When a beggar approaches the డోర్ స్టెప్ he calls for, begs for arms, calling దేహి దేహి I want.
1: దేహి అనేటువంటిది వాడేదో బిచ్చగాడుగా ఉంటున్నారు అని మీరు భావిస్తారు.
0: When anyone stretches of the hand and saying దేహి we think that he has come for some help.
1: దేహి అనేటువంటిది దైవానికే పేరు గాని మిగతా వారికి పేరు కాదు.
0: Dehi is the name of God, the indweller.
1: Atti dehi telusukovatame nijamainatuvanti education.
0: Therefore, the true education lies in understanding this dehi, the indweller.
1: Grandhala ekku chadilinappudu adi education kaadu.
0: By merely going through the books, you cannot call yourself educated.
1: Adantha kevalamu bookish knowledge.
0: All that we gather from books is just bookish knowledge.
1: Nenu Goldstein-ku, Narendra-ku వీళ్ళందరికీ చెప్తున్నాను మీరు ఎందుకు ఈ బుక్లు అంతా కూడా ఎక్కువ ప్రింట్ వేస్తున్నారు.
0: భగవాన్ పుట్స్ దిస్ క్వశ్చన్ టు గోల్డ్స్టీన్ అండ్ డాక్టర్ నరేంద్ర క్వైట్ ఆఫెన్, వై డూ యూ పబ్లిష్ సో మెనీ బుక్స్?
1: ఇదంతా కూడా కేవలము పొట్టకూటి కోసం చేసే పని.
0: ది పబ్లికేషన్ ఆఫ్ బుక్స్ ఈజ్ ఓన్లీ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్, టు ఎర్న్ యువర్ బ్రెడ్.
1: కనుక ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
0: దిస్ నాట్ ద థింగ్ దట్ యూ ఆర్ సపోజ్ టు డూ.
1: మనం చేయవలసింది వేరే ఉంటుండాలి.
0: There's quite a different thing that we must do.
1: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
0: By merely knowing how to learn, how to read and how to write.
1: కాలేజీ డిగ్రీ పొందిన విద్యావంతులగునా?
0: By acquiring college degrees, can you call yourself educated?
1: సుజ్ఞానం సుకృతి లేక విద్యను సద్విద్యులగునా?
0: Without spiritual knowledge, can any education be true education by any standard?
1: గొప్ప లక్షాధీశుడిగా ఉండొచ్చు.
0: You may be a millionaire.
1: కాని ఎంత దక్షాధీశ్వరైనప్పటికీ.
0: He may be a rich man.
1: తన యొక్క ఆత్మతత్వమే అందరూ గుర్తిస్తారు గాని.
0: People identify him with his real self.
1: దేహాన్ని దేహంకున్నటువంటి ఆస్తిపాస్తులను గురించి వారు ఏమాత్రము చింతించరు.
0: No one is bothered of your body and all the affluence, prosperity you have.
1: దేహం ఉన్నంత వరకే అతను పలాని వాడు అని అంటుంటారు.
0: You are identified so long you have got this body.
1: కాని ఇతను మహారాజు.
0: You are an emperor.
1: కాని ఎంపరర్ పేరు మాత్రమే కాని.
0: Just a title emperor.
1: He is not emperor.
0: You are not an emperor.
1: పేరు మాత్రం ఎంపరర్.
0: You are just an emperor for namesake.
1: కనుక పేరును మాత్రం పెట్టుకున్నంత మాత్రం ఇది కేవలం మానవత్వం గ్రహించదు.
0: Therefore, by simply carrying on this title, it doesn't convey the true meaning.
1: అసలు ఈనాడు మానవుడు అశాంతికి గురి కావటం ఏమిటి?
0: What is the reason for restlessness of mankind today?
1: Restlessness.
0: Restlessness.
1: ఒక్క మానవుడైనా కూడాను శాంతిగా జీవించడం లేదు.
0: Not even one person is leading a peaceful life.
1: అంత శాంతిగా ఉంది.
0: Yes, but there is peace.
1: కానీ దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు అదంతా కూడా వ్యర్థమే.
0: When you do not know the fundamental I, all the knowledge of the rest is in vain.
1: Kanuka manam telusukovalsinatundi laukika vidyalu ee jagatlo jeevinchadaniki avasarame.
0: The worldly knowledge, the secular knowledge is necessary to carry on our life in this world.
1: Deenni okka vipun petti
0: keep it aside.
1: ఈ అన్నింటికీ లీడర్ అయినటువంటి వాడు ఎవరు?
0: హూ ఇస్ ద లీడర్ టాప్ వన్ అబౌవ్ ఆల్?
1: అదే కాన్షియస్నెస్.
0: దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ సర్వుల ఎందు ఉంటుండాలి.
0: This consciousness is present in everyone.
1: కోటి పేద వరకు, కోటీశ్వరు నుంచి వరకు ఉన్నది.
0: Right from a pauper to a millionaire.
1: కనుక మనం అన్నింటి ఎందు సమత్వంగా ఉన్నటువంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should make every effort to know that fundamental I, which is equally present in all.
1: కనుక ఈ ఫండమెంటల్ ఐ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది?
0: This fundamental I consciousness, where is it?
1: అతని ఎందుంది, ఇతని ఎందుంది, ఈమె ఎందుంది, ఆమె ఎందు, అందరి ఎందు ఉన్నటువంటిది ఫండమెంటల్ ఐ.
0: This fundamental I consciousness is present in everyone. Everybody.
1: ఇప్పుడు డాక్టర్ ఎవరు అంటే,
0: we say, who is a doctor?
1: నేను అని చెప్తాడు.
0: He replies, I am the doctor.
1: కానీ ఇంకో విధంగా చెప్పడానికి వీల్లేదు.
0: The other person can't give the same reply.
1: ఆ యొక్క కేవలము ఆ ఫండమెంటల్ ఐని మర్చిపోయి దేహ సంబంధమైనటువంటి ఐని గిఫ్ట్ ఎందుకు అతను నేను నేను నేను అంటున్నాడు.
0: యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ ట్రూ ఐడెంటిటీ, ది ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్. యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ సే ఐ.
1: దాని నీవు ఐ అనొచ్చు.
0: యూ కెన్ కాల్ ఇట్ ఐ ఎనీవే.
1: కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అందరి ఎందుకు ఉంటున్నాడు.
0: But where is God? God is present in everyone.
1: He says, sarva bhutanam.
0: God is present in all beings.
1: He is avasyam idam sarvam.
0: God is present in the entire universe.
1: Kalka deham anetundi dani matram nee anukochu gaani dehini matram nenu ani cheppadaniki veelledu.
0: You may say it from the worldly sense, I as applied to the body and not to the consciousness.
1: మైసల్పా, గులాబ్జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబి ఇలాంటి తీపులన్నీ అన్ని రకరకాలుగా చేస్తారు.
0: దర్ సో మెనీ స్వీట్స్ యాజ్ యు నో, మైసూర్ పాక్, గులాబ్జామ్ అండ్ సో అండ్ సో ఫోర్త్.
1: ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టినామే కానీ
0: ఈచ్ స్వీట్ హ్యాస్ ఇట్స్ నేమ్.
1: అన్నింటి ఎందు ఉన్నటువంటిది చక్కెర ఒకటే.
0: ఇన్ ఆల్ ద స్వీట్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఇంగ్రీడియంట్, షుగర్.
1: ఆ షుగర్ ను నేను అని చెప్పడానికి వీల్లేదు.
0: And you cannot call this sugar I.
1: Kanuka ee atma tattvam anetundi andari endu untundadi.
0: This atmic principle is universal.
1: Atta danni neevu nenu ani cheppochu.
0: That you can identify yourself with that cosmic principle.
1: Atte atma nenu ani cheppinappude prati manavudu kodanu aanandanga untadu.
0: If you say that I am that fundamental I consciousness, you have got every right to say I.
1: Aa sthitiki raavali ani manavudu.
0: Bhagavan says that man should reach that state of consciousness.
1: Purvam.
0: Prior.
1: Manavulandaru kudanu.
0: Yeah, all people.
1: Yogi varuluga undetundi varu. Yogi varulu.
0: They were all yogis, these parents.
1: Yogi ani emti?
0: Who is yogi?
1: He is jogi.
0: And actually, a yogi has nothing with him, jogi.
1: Kanuka. యోగి అనేటువంటి వాడు అన్ని వదిలిపెట్టినటువంటి వాడు కాదు యోగి.
0: అండ్ వీ కెనాట్ సింప్లీ సే దట్ హీ హాస్ గివెన్ అప్ ఆల్, ఫర్ దట్ రీజన్ ఈజ్
1: అన్ని తనయందే ఉంటున్నవి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ఇన్ యూ.
1: ఈ యోగి, జోగి, భోగి ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసము మీరు తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో ది డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ త్రీ. యోగి ఇస్ ద అఫ్లూయెంట్ వన్ అండ్ ద జోగి ద పాపర్.
1: ది వన్ యూ థింక్ యు ఆర్,
0: ద వన్ యూ థింక్ యు ఆర్.
1: రెండు అనుకున్నటువంటి ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ఇది సెకండ్ కూడా కాదు, థర్డ్ ది.
0: Yes, that's the third one.
1: నీవు, నేను, వాడు.
0: You and I and he there.
1: దీన్ని అన్ని విధాలు కూడా ది వన్ యు రియలీ ఆర్.
0: Therefore we arrive at the conclusion, the one you really are.
1: ఆ మూడు కూడాను తానే ఉన్నారు కానీ మూడుకి మూడు దేహాలు లేవు.
0: Therefore, the one you think you are, the one others think you are, the one you really are, is the very same one, not me.
1: ప్రాచీన కాలంలో యోగులందరూ కూడా ఈ రకంగా భావించి సంభాషించుకునేటువంటి వారు.
0: In earlier days, in ancient times, people had this kind of approach to life.
1: దీని గురించి చెప్పాలనుకుంటే ఎంతైనా చెప్పవచ్చు.
0: Many things can be said on this.
1: అది ఎప్పటికీ మారేటువంటిది కాదు.
0: This fundamental I, consciousness, is changeless.
1: ఏదో డాక్టర్స్ అంతా కూడా చూస్తున్నారు.
0: Doctors watch.
1: కానీ మొట్టమొదట హార్ట్ ని చూస్తారు.
0: They examine heart to begin with.
1: ఈ హార్ట్ అన్నిటికంటే మూలమైనది.
0: The heart is the main center.
1: ఈ హార్ట్ అనేటువంటిది దేహాన్ని నిలబెడుతుంటుంది.
0: It is the heart that maintains, sustains life.
1: ఈ హార్ట్ లేకపోతే
0: when there is no heart,
1: దేహమే లేదు.
0: The body cannot live.
1: అలాంటి దేహమే లేనటువంటి దాన్ని మనం ఈనాడు ఆత్మ అంటున్నాం.
0: Therefore, that which is beyond the body is the true self, Atma.
1: నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు.
0: I say, my son is in a very big position.
1: నీ సన్ ఎవరు?
0: Who is your son?
1: కేవలం అమెరికాలో ఉన్నటువంటి వాడా నీ సన్?
0: Is the one who is staying there in America?
1: ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాడా నీ సన్?
0: Or is your son staying elsewhere?
1: ఆ రూపాన్ని బట్టి నా సన్ అని నువ్వు అంటున్నావు.
0: Basing on the form, you call him so and so is my son.
1: ఆ ఫామ్ లేకపోతే నీకు ఎవరు సన్?
0: When there is no form, how can you identify your son?
1: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కట్టమాలవి కారావు.
0: At the time of birth, no one has got the necklace or the jewels around the neck.
1: ఈ యొక్క దేహం సంబంధమైనటువంటిది ఉండినప్పుడే నీవు నీ సన్ అని పిలుస్తున్నావు.
0: When you say so and so is my son on the basis of the body and the form.
1: కానీ ఆ బాడీనే నీకు కనిపించకపోతే నీ సన్ అని ఎవరిని అంటావు?
0: When you do not see the body, whom can you claim as your son?
1: ఈ రిలేషన్షిప్ అంతా కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి దాని నుంచి లౌకికమైనటువంటి దాని నుంచి వచ్చినవే.
0: All this amounts to worldly relationship and the physical relationship.
1: ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నంత వరకే నీకు బంధువు మిత్రుడు శత్రువు.
0: Basing on the physical relationship only, you say, so-and-so is my friend, so-and-so is my relation.
1: Physical sambandhame nu pettukovaddu.
0: Do not have these physical connections.
1: Nee physical ku aa physical shariram puttindi kani.
0: Just you are born physically, that's all.
1: Idi oka vidhamainatundi oka negative ne, adi oka negative ne.
0: The very feeling at the physical level is negative.
1: కానీ ఈ ఫిజికల్ ని ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే అంతర్యామిగా మారుతావు నీవు.
0: When once you go beyond the physical level, you can understand the indwella, the innate principle.
1: ఇప్పుడు మా పిల్లలు ఎవరినైనా అడగండి.
0: You ask any boy here, our students.
1: Boys, మీ గాడ్ ఎక్కడ అని చెప్పి అడగండి.
0: You ask boys here, where is your God?
1: Everywhere.
0: They will immediately respond, everywhere.
1: You are my God, I am your God.
0: Yes, you are my God, I am your God.
1: But he is my brother.
0: But we say sometimes he is my brother.
1: I am your brother.
0: I am also your brother.
1: Anaga ee physical body vachetappudike akkada relationship vachestundi.
0: The brotherhood is based on the physical body.
1: Kanuka manam eppudu kodanu ee physical thirpaine mana jeevithanni gadputunnam.
0: We have been spending all our lifetime concentrating on the physical life.
1: Kaani physical ayi ఎప్పటికీ ఉండేటువంటిది కాదు.
0: అండ్ దిస్ ఫిజికల్ ఐ విల్ నెవర్ లాస్ట్ లాంగ్.
1: ఈనాడు ఉంటుంది, రేపు పోతుంది.
0: ఇట్ మే బి అలైవ్ టుడే, మే నాట్ టుమారో.
1: రేపు నీవెవరు?
0: టుమారో హూ ఆర్ యూ?
1: ఈ దేహం ఉన్నంత వరకు ఇది నేను అన్నావు.
0: సో లాంగ్ దిస్ బాడీ ఇస్ దేర్ యూ సే ఐ.
1: ఆ బాడీని నీవు కోల్పోయిన తర్వాత నేను అని ఎవరిని అంటావు నీవు?
0: ద మూమెంట్ బాడీ ఈస్ గాన్, హూ కెన్ సే ఐ హియర్?
1: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటి ఎందు కూడా జీరోనే వస్తుండది.
0: Therefore, if we find out like that, we get just zero in everyone.
1: కానీ అన్ని కూడా ప్రపంచంలో చూసేటువంటి అన్ని కూడాను ఈ జీరోలే.
0: Therefore, all that we find in this world, identified with the physical body, is just a zero.
1: జీరోనే మనం హీరోగా భావిస్తున్నాము.
0: And we consider this zero as hero.
1: నీవు జీరో కాదు.
0: You are not a zero.
1: You are hero.
0: You are a hero.
1: నీవు అనేటువంటిది ఎక్కడ నీకు కనిపించుకోకుండా ఉంటుందో అదే నీవు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ యూ డు నాట్ ఫైండ్ ది ఫిజికల్ బాడీ, బియాండ్ దట్ లైస్ ద ట్రూ ఐనెస్.
1: కనుక మాంసము, రక్తము, కండరములు, నెలలు అన్ని ఉండినప్పుడు మాత్రము నేను నేను నేను చెప్తావు.
0: లాంగ్ దేర్ ఇస్ దిస్ బాడీ, ద ఫ్లెష్, బోన్, నారో అండ్ ద మజల్, యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
1: అయితే ఈ బాడీని కదిలించేది, మెరించేది, సృష్టించేది ఈ యొక్క బోన్స్, మజిల్స్, ఇవి రక్తము.
0: Therefore, at the physical level, the muscle, the bone and the blood circulation will help the movement of the body.
1: కనుక ఈ మూమెంట్ అంతా కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
0: అండ్ దిస్ మూవ్మెంట్ ఈస్ నాట్ పర్మనెంట్.
1: కదిలిపోయేటువంటి మేఘమే.
0: ఇట్ జస్ట్ పాసెస్ బై లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
1: ఈ కదిలిపోయేటువంటి దాన్ని మనం పెట్టుకుని
0: వి గో బై దిస్ ఫ్లీటింగ్ కన్సిడరేషన్.
1: అదే మనం అనుకుని దాన్ని డెవలప్ కోసం మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాము.
0: We have this false identification on the fleeting things and call ourselves I.
1: కనుక దీన్ని మనం శాశ్వతంగా పెట్టుకోకూడదు.
0: దిస్ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: ఏ కార్యములకు ఈ యొక్క దేహం ఉద్భవించిందో ఆ కార్యములకు మాత్రమే ఈ దేహం ఉపయోగించుకోవాలి.
0: ద బాడీ ఈస్ గిఫ్టెడ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ టాస్క్ అసైన్ టు యూ.
1: కనుక నీవు ఆ దేని కోసం పెట్టినప్పుడే నేను అని చెప్పొచ్చు.
0: ఇన్ దట్ సెన్స్ యూ కెన్ సే ఐ.
1: కానీ జీవితం అంతా నీవు కాదు.
0: ద హోల్ లైఫ్ డజంట్ సెంటర్ అరౌండ్ దిస్.
1: కనుక ఇట్టి సత్యమైన నిత్యమైన శాస్త్రమైనటువంటి దానిని మనం తెలుసుకోవటం కోసమని మానవుడు ఆవిర్భవించాడు.
0: మ్యాన్ ఈజ్ బోర్న్ టు నో దిస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ ఎటర్నల్ ట్రూత్.
1: నీకు ఈనాడు నీ కుమారుడుకు మ్యారేజ్ చేశావు.
0: టుడే యు హావ్ పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ యువర్ సన్.
1: ఈ మ్యారేజ్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది.
0: దెన్ యు నేచురల్లీ ఫైండ్ ద బ్రైడ్ అకంపనింగ్ హిమ్.
1: ఈ మెవరు అంటే నా డాక్టర్ అంటాడు.
0: ఇఫ్ ఎనీవన్ సేస్ హూ ఇస్ షీ, యుల్ సే షీ ఇస్ మై డాటర్ ఇన్ లా.
1: కానీ ఎంతవరకు ఈమె డాక్టర్ ఇన్ లా?
0: హౌ లాంగ్ ఈస్ షీ యువర్ డాటర్ ఇన్ లా?
1: ఈ పెళ్లి కాకుండా ఆ డాక్టర్ ఇన్ లా ఎవరు?
0: ప్రయర్ టు ద వెడ్డింగ్ హూ ఇస్ షీ?
1: ఇదంతా కేవలము దానికి పూర్వము లేదు.
0: దిస్ టైటిల్ వాజ్ నాట్ దేర్ బిఫోర్.
1: దానికి తర్వాత లేదు.
0: అట్ ద ఎండ్ ఆల్సో షీ డజంట్ రిమైన్.
1: మధ్యలో మాత్రమే వచ్చిపోతుంటుంది పాసింగ్ క్లౌడ్.
0: దిస్ స్టేట్ హ్యాస్ కమ్ ఇన్ బిట్వీన్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ పెట్టుకుని మనము
0: రిలయింగ్ ఆన్ ద పాసింగ్ క్లౌడ్
1: జీవితం అంతా పాస్ చేస్తున్నాము.
0: వి జస్ట్ పాస్ ఇన్ అవర్ లైఫ్.
1: ఈ జీవితం అంతా పాస్ చేయడానికి నీకు అధికారం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ పాస్ ఎట్ ఆల్ ఇన్ దిస్ లైఫ్.
1: కనుక నీకు అధికారము ఈ దేహము అనేటువంటిది మాత్రమే తెలుసుకుంటున్నావు.
0: అండ్ దేర్ఫోర్ యూ హ్యావ్ గాట్ అథారిటీ ఆన్ ద బాడీ అబౌట్ విచ్ యూ నో.
1: ఈ బాడీనే లేకపోతే నీవెవరో నీకు తెలియదు.
0: And in fact, if you do not have body, you know
1: the identity.
0: And nobody will come to know you then you are in India.
1: ప్రపంచంలో ఎవరికీ తెలియదు.
0: Nobody at home will be able to know you without the body.
1: కానీ తెలిసేదంతా కూడాను ఈ బాడీ వల్లనే.
0: All this identification is because of the body.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దేహాభిమానం పెట్టుకుని జీవితం గడుపుకోడు.
0: Therefore, we should not spend our life with this attachment to the body.
1: ఇది అనేక మంది చదువుకున్నటువంటి వారు కూడాను దేహాన్ని ఎక్కువ భద్రంగా పెట్టుకుంటున్నారు.
0: ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ వన్ విల్ హ్యావ్ దిస్ ఫిజికల్ అటాచ్మెంట్.
1: చాలా అటాచ్మెంట్ ఉంటుంది.
0: దే ఆర్ అటాచ్డ్ టూ మచ్ టు దిస్ బాడీ.
1: అటాచ్మెంట్ వల్లనే చాలా దుఃఖము ఆనందము విచారము కలుగుతుంది.
0: ఇట్ ఈస్ ది టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ దట్ విల్ టేక్ యూ టు మిజరీ సారో అండ్ పెయిన్.
1: ఈ దేహమే లేకపోతే ఏ విధమైనటువంటి ఒక మిజరీ ఉంటుండదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అటాచ్మెంట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ గ్రీఫ్ వాట్స్ ఎవర్.
1: కనుక ఈ అటాచ్మెంట్ తొలగించి శాస్త్రమైనటువంటి అటాచ్మెంట్ ను మీరు సంపాదించుకోండి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ గెట్ అవర్ సెల్స్ అటాచ్డ్ టు దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్.
1: దీన్ని పెట్టుకుని రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, ఈశ్వరుడు కావాలి అని ఈ దేహాభిమానంతో వాడు కోరుతున్నారు.
0: వి ప్రే టు గాడ్ రామ అండ్ కృష్ణ విత్ దిస్ ఫిజికల్ అటాచ్మెంట్.
1: ఈ ఫిజికల్ అటాచ్మెంట్ పెట్టుకుని ఆత్మ అని చెప్పుకోవాలని వీల్లేదు.
0: హ్యావింగ్ దిస్ ఫిజికల్ అటాచ్మెంట్ యూ కెనాట్ కాల్ యువర్ సెల్ఫ్ ద సెల్ఫ్ ద ట్రూ ఐ.
1: ఆత్మ అనే దానికి అటాచ్మెంట్ లేదు.
0: The true I, fundamental I, has no attachment.
1: అది నీ యందు ఉన్నది, నా యందు ఉన్నది.
0: That is present in you and in me as well.
1: అందరి యందు ఉంటున్నది అది.
0: It is present in everybody.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: The same fundamental I which is present in all of the beings.
1: అటువంటి సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మనే నీవు కాని.
0: Therefore that reality, the true self, is your own nature.
1: కేవలము నీ దేహం మాత్రమే నేను తీసుకుని ఇది నేను అని అనుకోవడానికి నీకు అధికారమే లేదు.
0: యూ కెనాట్ లిమిట్ దట్ ట్రూ ఫండమెంటల్ ఐ టు దిస్ బాడీ.
1: ఇదే ఆధ్యాత్మికం అని చెప్తూ వచ్చారు.
0: సో దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: నిజమైన స్పిరిచువాలిటీ అంటే పూజ చేయటము, వ్రతములు చేయటము, పేర్లు పెట్టుకోవటం ఇవన్నీ కాదు.
0: ద ట్రూ స్పిరిచువాలిటీ డస్ నాట్ మీన్ వర్షిపింగ్ విత్ ఫ్లవర్స్, అబ్జర్వింగ్ రిచువల్స్.
1: కనుకనే సీత అనేక రకములుగా కూడా అనేక మంది ఆమె దగ్గరకు వచ్చారు.
0: మెనీ అప్రోచ్డ్ సీత.
1: అమ్మా నీ శ్రీరాముడు ఎక్కడున్నాడు అన్నాడు.
0: దే ఆస్క్ హర్, వేర్ ఇస్ యువర్ శ్రీరామ?
1: ఆమె చెప్పింది, నా శ్రీరామ నాతోనే ఉన్నాడు.
0: షీ రిప్లైడ్, మై రామ ఇస్ విత్ మీ.
1: ఈ వచ్చిన వారెవరు? ఆయన ఒక దేహం పేరు.
0: అండ్ హూ ఇస్ ద వన్ దట్ హస్ కమ్ దేర్? జస్ట్ దట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద బాడీ.
1: దశరథ మహారాజు యొక్క కుమారుడు.
0: అండ్ హీ ఇస్ సన్ ఆఫ్ ఎన్ ఎంపరర్, దశరథ.
1: కానీ నా రాముడు ఎవరికి సన్ కాదు.
0: మై రామ ఇస్ నాట్ ద సన్ ఆఫ్ ఎనీబడీ.
1: ఎవరికి అల్లుడు కాదు.
0: అండ్ హీ ఇస్ నాట్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎనీబడీ.
1: కనుక అతను అందరికీ సొంతం వాడే.
0: అండ్ హీ ఇస్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: కనుక దేహాన్ని అత్త, మామ, కోడలు, కొడుకు అని ఈ రకంగా భేదం పెట్టుకుని మనం భావించుకుని జీవిస్తున్నాము.
0: వీ క్యారీ ఆన్ దిస్ లైఫ్ ఎస్టాబ్లిషింగ్ ఫిజికల్ రిలేషన్షిప్స్, కాలింగ్ ఎవ్రీబడీ ది కా అంకుల్, ఆంటీ అండ్ సో ఆన్.
1: కానీ అంకుల్ ఎక్కడి నుంచి వచ్చాడు?
0: వేర్ ఫ్రమ్ అంకుల్ హెస్ కమ్.
1: ఆంటీ ఎక్కడి నుంచి వచ్చింది?
0: ఆల్సో ఆంటీ, వేర్ డి షీ కమ్?
1: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
0: ఆర్ యూ ఫర్ దట్ మ్యాటర్?
1: ఈ ప్రశ్న అడగండి, వాడు ఏం చెప్తారో చూస్తాము.
0: యూ పుట్ దిస్ క్వశ్చన్, లెట్ అస్ సీ వాట్ హౌ దే రెస్పాండ్.
1: ఏమీ చెప్పలేదు.
0: దే హ్యావ్ నో ఆన్సర్.
1: అంతా ఒక్కటే అంటారు.
0: ఎవ్రీథింగ్ ఇస్ వన్ అండ్
1: అంతా ఒక్కటే అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ చింత ఉండదు.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ కాంప్రిహెన్సివ్ టోటాలిటీ, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వరీ.
1: కనుక అందరికీ సమత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనము బోధించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ది అబ్సల్యూట్ రియాలిటీ విచ్ ఇస్ వన్నెస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే,
0: వెన్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ వన్నెస్,
1: అన్నింటినీ కూడా మేము విశ్వసించిన వారం అవుతాము.
0: దెన్ వీ కెన్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్.
1: ఏకత్వాన్ని విశ్వసించక,
0: వితౌట్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ,
1: భిన్నత్వాన్ని మనం విశ్వసించి,
0: ఇఫ్ యూ గో బై ప్లూరాలిటీ,
1: దాన్ని మనం ఫాలో చేస్తుంటే,
0: ఇఫ్ యూ ఫాలో మల్టిప్లిసిటీ,
1: మన జీవితం అంతా ఇక ఫాలో అయ్యేనే ఉంటుంటది.
0: అండ్ యూ హ్యావ్ టు ఫాలో ద హోల్ వరల్డ్,
1: యూఆర్ ఫాలోయర్.
0: అండ్ యూ జస్ట్ బికమ్ ఎ ఫాలోయర్.
1: కానీ నీవు నిజంగా చూస్తే నీ ఫాలోయర్ కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ యూఆర్ నాట్ ద ఫాలోయర్,
1: యూఆర్ ఐడియల్ మ్యాన్.
0: యూఆర్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: యూఆర్ ఆత్మ.
0: యూఆర్ ఆత్మ ద సెల్ఫ్.
1: నీకు పేరు పెట్టినటువంటి ఆ పేరుని పెట్టి నువ్వు చెప్పుకోవద్దు.
0: యూ జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ బై నేమ్.
1: అట్లా చెప్పుకుంటేప్పుడు వారికి ఇంకా ప్రపంచంలో బంధన అయిపోతుంది.
0: అండ్ ఇఫ్ ఇట్ గోస్ బై దిస్ ఫిజికల్ కన్సిడరేషన్స్, హీస్ అటాచ్డ్ టు ద వరల్డ్.
1: మీరంతా కూడా స్పిరిచువల్ అటాచ్మెంట్ లోపల మీరు జీవించండి.
0: లీడ్ యువర్ లైఫ్ అటాచ్డ్ టు స్పిరిచువాలిటీ.
1: అందరితో కూడి నిలుస్తాము.
0: మింగిల్ విత్ ఎవ్రీబడి.
1: అప్పుడే నీకు నిజమైనటువంటి ఆనందం చిక్కుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ ట్రూ బ్లెస్.
1: కనుక అప్పుడు నీవు ఏకత్వంగా నిలుస్తావు.
0: దెన్ యూ రిమైన్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ వన్నెస్.
1: అటువంటి ఏకత్వాన్ని సంపాదించినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
0: ఎ ట్రూ డివోటీ విల్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ వన్నెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా,
0: వితౌట్ దిస్ ఎక్స్పీరియన్స్,
1: దేహమే దేహమే దేహమే పోతుంటే,
0: ఇఫ్ హీ గోస్ ఆన్ క్లీవింగ్ ఎంతకాలం ద బాడీ,
1: చావు పుట్టుకలతో ఉన్నటువంటి వాడే,
0: ఈ జస్ట్ బౌండ్ బై బర్త్ అండ్ డెత్.
1: కాబట్టి ఈ బర్త్ అండ్ డెత్ రెండు లేకుండా పోవాలంటే చావు పుట్టుకల లేనట్టు శాశ్వతుడు. ఆది మధ్యాత్రహితుడు అనాది వాడు తాను చావక పుట్టక చంపబడక అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
0: Therefore, to go beyond this birth and death, one should know the principle of the indweller, who has neither beginning nor an end, who is beyond this bondage and liberation.
1: ఈనాడు ఇండియాలో ఉప్పెన వచ్చింది.
0: And we find in India the floods.
1: నిన్న అమెరికాలో ఉప్పెన వచ్చింది.
0: And we also same state in America.
1: లండన్లో ఒక ఉప్పెన వచ్చింది.
0: And so also in London.
1: ఇవన్నీ కూడాను ఉప్పెనన్నీ కూడాను ఆ గ్రామానికి ఆ టౌన్ కోసం మాత్రమే సంబంధించినటువంటిది.
0: And this is all confined to those limited places. America faced the situation quite unprecedented. And in fact, the whole place is at a level of 15 feet high. All towns are submerged today. We find water everywhere today.
1: మనుషులే లేరు.
0: దేర్ ఇస్ నో పాపులేషన్ ఇన్హాబిటెంట్.
1: ఎవరు ఉన్నారు ఎవరు పోయినారు లేరు.
0: హూ ఇస్ గాన్ హూ ఇస్ అలైవ్ నో వన్ నోస్.
1: అంత నీటితో నిండి ఉంది.
0: వీ ఫైండ్ వాటర్ అరౌండ్.
1: అంత జలమయం కాకుండా జలమయం అయిపోయింది.
0: అండ్ ఇట్స్ నాట్ మియర్లీ జగా ద వరల్డ్, ఇట్ ఇస్ ఓన్లీ జలా ద వరల్డ్ ద వాటర్.
1: ఆ జలం ఉన్నంత వరకు కూడాను,
0: సో లాంగ్ దిస్ వాటర్,
1: అది ఏకత్వమే.
0: యూ ఫైండ్ దిస్ వన్నెస్.
1: ఈ ఏకత్వం అనేటువంటిది పోయినప్పుడే
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్
1: జనం అక్కడ ఆవిర్భవిస్తారు
0: అండ్ దేర్ యూ ఫైండ్ ద జన ద ఇన్హాబిటెంట్స్
1: కనుక జనం అనేటువంటిది ఉన్నంత వరకు కూడాను ఇది కేవలం ఒక జగత్ కాదు
0: Therefore, there is only jala, water everywhere. You cannot call jaga the world.
1: Jagat to ante emi?
0: What is it, jagat?
1: Janam to vyapinchinatvante jagat.
0: This jagat is one which spreads everywhere.
1: Kani ippudu jagat ledhe.
0: But that jagat is not present now.
1: Kanuka atra janam lopala idi kevalam jagat gaani janam kaadu.
0: Therefore, this truly speaking is the world, not merely water. Embodiments of love.
1: ఇట్టి ఏకత్వాన్ని మీరు భావించి
0: అండర్స్టాండ్ దిస్ వన్నెస్
1: క్రమేణా ఈ దేహాభిమానాన్ని కొంచెం వదిలిపెట్టి
0: అండ్ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ గ్రాడ్యువలీ
1: నిజంగా సాధన చేయండి
0: అండ్ ఫాలో ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్
1: ఒక సాధన చేస్తూ ఉండేది
0: యూ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్
1: ఇంకో దాన్ని స్మరిస్తూ ఉండేది
0: గెట్ యువర్ సైకలాజికలీ ఎంగేజ్డ్ ఎల్స్వేర్
1: ఇది నీ తప్పే కానీ జగత్ యొక్క తప్పు కాదు
0: ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ నథింగ్ రాంగ్ విత్ దిస్ వరల్డ్
1: నీలో రాంగ్ లేకుండా చూసుకోండి
0: సీ దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ రాంగ్ ఆర్ మిస్టేక్ ఇన్ యూ
1: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి భిన్నత్వంగా కనిపించదు
0: అండ్ దెన్ యూ విల్ నాట్ ఫైండ్ దిస్ మల్టిప్లిసిటీ యూ ఫైండ్ ఓన్లీ యూనిటీ
1: యూనిటీని తెలుసుకోవాలి
0: ఇట్ ఇస్ దిస్ యూనిటీ దట్ హ్యాస్ గాట్ టు బి లెర్న్డ్
1: ఆ యూనిటీ ప్రతి ఒక్కరి ఎందు కూడా ఉంటుండాలి
0: అండ్ దిస్ యూనిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్
1: ఆ యూనిటీని మీరు యూనిటీగా భావించుకోండి
0: అండ్ గో బై దిస్ యూనిటీ
1: అది కేవలం ప్యూరిటీగా తీసుకోకూడదు
0: అండ్ యూ కెనాట్ సింప్లీ లిమిట్ టు దట్ ప్యూరిటీ
1: అలోన్ అనేక మంది నూర్ల సంవత్సరాలంతా కూడా బ్రతుకుతున్నారు
0: అండ్ పీపుల్ లివ్ లాంగ్ ఈవెన్ ఫర్ 100 ఇయర్స్
1: కానీ ఈ 100 ఇయర్స్ కూడా భిన్నంగా భావిస్తున్నారు కానీ ఏకంగా భావించుకోవటం
0: ఆల్ దిస్ పీరియడ్ ఆఫ్ 100 ఇయర్స్ ఆఫ్ లైఫ్ టైమ్ ఇస్ స్పెంట్ ఇన్ డ్యుయాలిటీ
1: కనుక ఈ డ్యువాలిటీని మనం తీసుకురాలి
0: దేర్ఫోర్ వీ షుడ్ బ్రష్ అసైడ్ దిస్ డ్యువాలిటీ
1: అప్పుడే మీరు ఏకత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది
0: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ నాన్ డ్యువాలిటీ
1: ఈ నాన్ డ్యువాలిటీ మీరు ఎప్పుడు సంపాదించుకున్నారో అప్పుడే మీరు నిజమైనటువంటి మానవుడు
0: ద వన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ నాన్ డ్యువలిజం నాన్ డ్యువలిస్టిక్ స్టేట్ యూ ఆర్ ఎ ట్రూ మ్యాన్
1: డ్యువలిజం ఉన్నంత వరకు కూడా మీరు ఒక హ్యూమన్
0: సో లాంగ్ దిస్ డ్యువాలిటీ ఇస్ దేర్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్
1: animal
0: you are just even animal
1: the duality ni manam eppudu dooram chestunnamo appude manam humanity
0: the moment you rise above this duality you belong to humanity
1: ee humanity ni meeru sampadinchukondi
0: be worthy of this humanity
1: aa humanity kudanu mee ende untunnadi
0: that humanness is within you
1: kalaku meeru unity ni sampadinchukoni
0: with this unity
1: appude meeru bhinnatvam anetundi dooram chestukoni
0: Being away from this plurality,
1: ఏకత్వంలోనే మీరు ఆనందాన్ని అనుభవించండి
0: ఎంజాయ్ ద ప్లేస్ ఇన్ యూనిటీ ఆర్ వన్నెస్
1: యూనిటీ ఈజ్ డివినిటీ
0: దిస్ యూనిటీ ఈజ్ రియల్ డివినిటీ
1: ఆ డివినిటీ ఎక్కడుంది
0: ఫ్రమ్ దట్ డివినిటీ
1: మీ అందే ఉంటున్నది
0: ఈజ్ ఇన్ యూ
1: కానీ ఆ డ్యువాలిటీని చూసినంత వరకు కూడా యూనిటీ మీకు కనిపించదు
0: సో లాంగ్ యు ఆర్ డ్యువల్ మైండెడ్ యూ కెన్ నెవర్ విజువలైజ్ యూనిటీ
1: ఏకత్వాన్ని మీరు భావించి
0: Consider this non-duality.
1: ఏకత్వాన్ని మీరు అభివృద్ధి పరిచి
0: develop this unity.
1: ప్రపంచమంతా ఏకత్వాన్ని సాధించండి.
0: Achieve this oneness, unity all over this world.
1: ఈ ఏకత్వం అనేటువంటిదే
0: this unity
1: నిజమైన purity
0: is the true purity.
1: ఆ ప్యూరిటీనే నిజమైన లవ్.
0: And this purity is the true love.
1: ఆ లవ్ అనేటువంటిది ఒకదాని మీరు పెట్టుకుంటే అన్ని మీరు అర్థమవుతుంది.
0: Then once you have this the center the being love you will understand all the rest
1: kaani ee vishayanni meeru sakaga artha chesukovataniki edaina inkoka samayam vachinappudu meeku anni bodhisthanu
0: at an appropriate time bhagavan will explain all the details
1: kevalam loka sambandhamainatundi oka attachment pettukoni naaku divinity kavalante ekkadu chustundi
0: with all the worldly attachment how do you expect to attain divinity
1: కనుక మీరు అటాచ్మెంట్ అనేటువంటిది దూరం చేసుకుని
0: దేర్ఫోర్ గివ్ అప్ దిస్ అటాచ్మెంట్
1: యూనిటీని మీరు తయారు చేసుకోండి
0: అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దిస్ యూనిటీ
2: యూ వర్ లిసనింగ్ టు అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 3rd September 2005 on the occasion of the inauguration of the International Sai Medical Conference at Prashant.

0: మనిషి కాడు వాడు మహిని పుత్ర.
1: ఆల్ ది ఎనిమల్స్ హ్యావ్ ఆర్డినరీ క్లవర్నెస్. దే సీక్ అండ్ ఎంజాయ్ ఫుడ్ అండ్ కంఫర్ట్స్. ఇఫ్ మ్యాన్ ఆల్సో హ్యాస్ ఓన్లీ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ అండ్ సీక్స్ టు ఇండల్జ్ ఇన్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆర్డినరీ కంఫర్ట్స్, హీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎనిమల్. హీ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ దిస్ అర్త్.

0: an object which has got the capacity to attract another object which is at a distance.
1: అదే విధముగానే ఒక మనిషి మరొక దూరముగా ఉన్నటువంటి మనిషిని తన దగ్గరికి ఆకర్షించుకోవటం.
0: ఇన్ ది సేమ్ వే ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో మే అట్రాక్ట్ అనదర్ హ్యూమన్ బీయింగ్ టు హిమ్సెల్ఫ్ ఆల్దో ది అదర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్.
1: విప్రకర్ష అనగా సమీపంలోనున్నటువంటి ఒక వస్తువును తన నుండి దూరము చేయటమే ఇది విప్రకర్ష.
0: విప్రకర్ష రెఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ ది ఆబ్జెక్ట్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ ఈజ్ మేడ్ టు గో టు ఎ డిస్టెన్స్.
1: ఒక వస్తువునకు సమీపంగా ఉన్నటువంటి మరొక వస్తువును అతి దూరము గావించుకోవటమే విప్రకర్ష.
0: విప్రకర్ష రెఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ వన్ ఆబ్జెక్ట్ మేడ్స్ ది ఆబ్జెక్ట్ విచ్ ఈస్ క్లోజ్ టు ఇట్ గో టు ఎ లిటిల్ డిస్టెన్స్.
1: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమును పురస్కరించుకుని మానవుడు ఈ జగత్తునందు తమ జీవితమును సాగించుకుంటూ వస్తున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ బీన్ లివింగ్ హిజ్ లైఫ్ బేస్డ్ అపాన్ దీస్ టూ లైక్స్ అండ్ డిస్ లైక్స్.
1: ఈ సన్నికర్షమే పరమభక్తిగా భావిస్తూ వచ్చారు.
0: సన్నికర్ష హ్యాస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ సుప్రీం డివోషన్.
1: భక్తి అనగా భజ సేవయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది.
0: ది వర్డ్ భక్తి ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ భజ సేవయామి.
1: భజ్ అనేటువంటి ధాతువు దీనికి ప్రధానమైన మూల స్థానం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ వర్డ్ ఫర్ దిస్ ఈజ్ భజ్.
1: భజ్ అనగా కొలువు అని ఒక అర్థము.
0: భజ్ రెఫర్స్ టు ఎ టైప్ ఆఫ్ వర్షిప్.
1: భయముతో కూడినటువంటి స్నేహము అని మరొక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఫర్ దట్ వర్డ్ భజ్ ఈజ్ ఫ్రెండ్షిప్ అకంపెనీడ్ బై రెస్పెక్ట్ అండ్ ఫియర్.
1: ఈ విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులను జగత్తుకు చాటే నిమిత్తమై కొన్ని విధములైనటువంటి ఆదర్శములను ఆధారములను కొని అప్పుడప్పుడు అవతారములు జగత్తునకు సంభవిస్తుంటాయి.
0: The incarnations and avatars descend on earth in order to declare and spread this devotion and surrender by both preaching and also by example and ideals.
1: Kani kolugu cheyatam ani kani bhayamto kudinatvanti yokka premato snehamato bhagavantuni anubhavinchadam kani ivi bhakti ani konni vidhamainatvanti లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి వల్ల వీటిని భావిస్తూ వస్తున్నారు.
0: భక్తి హెస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ వర్షిప్ అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్ట్ఫుల్ ఫియర్ ఇన్ ఏ వర్ల్డ్లీ సెన్స్ బై ది ఆర్డినరీ పీపుల్.
1: ఇది వైదిక సాంప్రదాయముగా దీనిని అనుభవిస్తూ వస్తున్నారు, ఆచరిస్తూ వస్తున్నారు.
0: This has been practiced and experienced as a tradition of Veda.
1: కానీ ఇది నిజమైనటువంటి భక్తికి ఏమాత్రము సంబంధము కాదు.
0: Truly speaking, this is not real devotion.
1: నిజమైన భక్తి మనం గుర్తించవలనన్నా భగవంతుని యొక్క అంశమే జీవాత్మ అనేటువంటి తత్వాన్ని గాఢముగా విశ్వసించినప్పుడే ఈ భక్తి యొక్క విషయము గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ కరెక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ డివోషన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: భగవంతుడు బింబము, భక్తుడు ప్రతిబింబము.
0: గాడ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ డివోటీ ఈజ్ హిజ్ రిఫ్లెక్షన్.
1: పరమాత్మ యొక్క అంశమే జీవుడు అనేటువంటి సత్యాన్ని ప్రప్రథమంలో మనం గుర్తించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ సుప్రీం.
1: భగవంతుడు వేరు, భక్తుడు వేరు అనేటువంటి భావం ఉండినంత వరకు ఇది భక్తి అని అనిపించుకోదు.
0: సో లాంగ్ యాజ్ యు హావ్ ది ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ డివోటీ ఈజ్ డిఫరెంట్ దట్

0: kind of feeling cannot be really described as true devotion.
1: ఇట్టి భేదము ఉండినంత వరకు కూడాను భగవంతుని తను శాశ్వతంగా కొలచలేడు.
0: So long as you have this kind of difference, you cannot worship God in the true sense.
1: అందువలననే భక్తులు కొంతకాలము భజనలు, ధ్యానములు, జపములు, యోగములు చేసి క్రమక్రమేణ ఆ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ కడపటికి విశ్వాసమునే కోల్పోతూ వస్తున్నారు.
0: దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ హూ అండర్టేక్ మెడిటేషన్ భజన్స్ అండ్ యోగా యాగా ఎట్సెట్రా దే కమిట్ ది మిస్టేక్ అండ్ స్లోలీ దే వీన్ అవే అండ్ గో అవే ఫ్రమ్ దేర్ ఓన్ చోజన్ గాడ్.
1: కారణం భగవంతుడు వేరు, నేను వేరు అనేటువంటి యొక్క భేద భావమే దీనికి మూల కారణం.
0: వాట్ ఈస్ ది బేసిక్ రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్? ద రీజన్ ఈస్ దట్ వన్ హెస్ బీన్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ డిఫరెంట్ అండ్ హీఈస్ డిఫరెంట్.
1: ఇట్టి భేదము ఉండినటువంటి వ్యక్తి భక్తుడు కానేరడు.
0: సో లాంగ్ యాజ్ ఎ పర్సన్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్ హీ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ట్రూ డివోటీ.
1: అగ్ని నుండి వెలువడినటువంటి యొక్క ఈ విశ్వలింగములు
0: అవుట్ ఆఫ్ ఫైర్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైర్ ఇట్ సెల్ఫ్. దిస్ హ్యాస్ టు బి వెరీ క్లియర్లీ అండర్స్టూడ్.
1: అగ్నికి ఏ విధంగా దహన శక్తి, తేజస్సు ఉన్నదో ఆ శక్తులు ఈ విశ్వలింగములందు కూడా ఉన్నది.
0: వాట్ ఎవర్ పవర్ ఫైర్ హ్యాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పవర్ టు బర్న్ అండ్ పవర్ టు గివ్ లైట్ ది స్పార్క్స్ విచ్ ఎమనేట్ ఫ్రమ్ దట్ ఆల్సో హ్యావ్ ది సేమ్ పవర్.
1: కనుక భగవంతుని యొక్క అంశమైనటువంటి భక్తుని ఎందు కూడాను భగవంతుని యొక్క స్వభావమైన సత్య చిత్త ఆనందములు కూడాను అతని ఎందు ఆవిర్భవించి ఉండాలి.
0: ఎ డివోటీ హూ ఈజ్ ఓన్లీ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ మస్ట్ ఆల్సో హ్యావ్ దోస్ ఫీచర్స్ విచ్ గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ అండ్ దట్ ఈస్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
0: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కనుక తన ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని ఎందుకు ఈ ప్రేమ స్వభావమే ఉంటుండాలి.
0: ఎ డివోటీ హూ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ ఆల్సో షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: అయితే ఇట్టి ప్రతిబింబమైనటువంటి యొక్క అంశమైనటువంటి భక్తుని ఎందు ఇట్టి ప్రేమనే నిరంతరము కూడాను అనుభవిస్తూ ఉండాలి. కాని ఈ క్రోధము, ద్వేషము, అసూయ, డంబము, అహంకారము ఇలాంటి దుర్గుణములు ప్రవేశించుటకు వీలెక్కడున్నది అని మనలో సందేహం కలగవచ్చు.
0: వీ గెట్ ఎ న్యాచురల్ డౌట్ యాస్ టు ఇఫ్ ఏ డివోటీ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ అండ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ షుడ్ హ్యావ్ కంటిన్యూస్లీ లవ్ ఇన్ హిమ్. హౌ కెన్ యూ హ్యావ్ ఫీలింగ్స్ లైక్ హేట్రెడ్, జెలసీ, యాంగర్ అండ్ సచ్ అదర్ డెమోనిక్ క్వాలిటీస్?
1: అయితే ఈ జీవుని ఎందున్నటువంటి ప్రేమ బహిర్ముఖమైనటువంటి విషయములందు ప్రవేశించడం చేత హృదయం మాలిన్యమవుతున్నది.
0: దిస్ హ్యాపన్స్ బికాస్ డివోటీస్ లవ్ గోస్ టు ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ ఫోర్ ది హార్ట్ గెట్స్ ఇంప్యూర్.
1: ఈ మలినమైన హృదయమునందు భగవత్ ముద్ర ఇందులో స్పష్టంగా గోచరించుటకు వీలు కాదు.
0: ఏ హార్ట్ విచ్ ఈస్ ఇంప్యూర్ కెనాట్ రిఫ్లెక్ట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇట్ సెల్ఫ్.
1: ఈ ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని యొక్క ప్రేమ సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, సర్వశక్తిత్వాన్ని గుర్తించినప్పుడే ఈ యొక్క భగవత్ తత్వము తన యందు సుస్పష్టంగా గుర్తించుటకు వీలవుతుంది.
0: వెన్ ఏ డివోటీ మేక్స్ హిజ్ లవ్ బికమ్ వైడ్ ఎనఫ్ టు బికమ్ ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ దెన్ ఓన్లీ ది రియల్ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ విల్ షైన్ ఇన్ హిమ్.
1: తన యందు దైవత్వం ఉండినప్పటికీ తాను గుర్తించుకోలేనటువంటి యొక్క అవ్యక్తుడైపోతున్నాడు.
0: డివోటీ ఆల్దో హ్యాస్ డివైన్ ఆస్పెక్ట్ ఇన్ హిమ్ హీ హెస్ బీన్ సమ్ రెడ్యూస్డ్ టు ఏ స్టేట్ వేర్ హీ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది
1: కారణము. భిన్నత్వమే దీనికి కారణం.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ దట్ హీ ఈజ్ థింకింగ్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
0: Does the fruit know the sweetness of the juice which it contains?
1: మకరందము ఈగలు అనుభవించును.
0: డూ ది క్రీపర్స్ ఎంజాయ్ ద నెక్టర్ విచ్ ది ఫ్లవర్స్ హ్యావ్.
1: గ్రంథాల్లోని మధుర రసం స్పందితుడు అనుభవించును.
0: ద ఎసెన్షియల్ ఇన్హెరెంట్ జ్యూసీ ఎక్స్పీరియన్స్ అవైలబుల్ ఇన్ ద బుక్స్ డస్ ఎ పండిట్ ఎంజాయ్ దిస్.
1: నివృత్తి సార సాహిత్యం పవిత్ర పండితుండే తెలుగును.
0: ఎ పర్సన్ హూ ఫాలోస్ ది పార్ట్ ఆఫ్ యాక్షన్ హౌ కెన్ హీ ఎంజాయ్ ఇఫ్ ది ఎసెన్షియల్ నాలెడ్జ్.
1: పండు వృక్షమునందే పుట్టినది, కాని ఆ పండు యొక్క మాధుర్యము వృక్షము ఏమాత్రము ఎరగలేదు.
0: ఎ ట్రీ బేర్స్ ఫ్రూట్స్ బట్ ది ట్రీ డస్ నాట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ ది ఫ్రూట్.
1: పువ్వులో పవిత్రమైన మకరందమున్నది, సుగంధము పుతో కూడినటువంటి, కాని తీగలు తాను అనుభవించలేవు.
0: దెర్ ఈస్ పర్ఫ్యూమ్ నెక్టర్ అవైలబుల్ ఇన్ ద ఫ్లవర్స్ బట్ స్టిల్ ది క్రీపర్ విచ్ బేర్స్ దెమ్ డస్ నాట్ ఎంజాయ్.
1: అదే విధంగానే తరువ
0: ఇన్ ద సేమ్ వే యాజ్ యు గో ఆన్ సర్చింగ్ అండ్ సర్చింగ్
1: తరువున నలయము, అనగా కర్రకు కర్రకు రెండు కూడిన తక్షణమే ఇందులో అగ్ని ప్రవేశిస్తుండాలి, అగ్ని ఆవిర్భవిస్తుండాలి.
0: ఇన్ ద సేమ్ వే ఆల్ దో ఫైర్ ఈజ్ ఇన్హరెంట్ ఇన్ ద వుడ్ వెన్ యు రబ్ వన్ వుడ్ అగెన్స్ట్ ది అదర్
1: తరువ పుట్టు తరువున నలయము, తరువ పుట్టు దదిని కృతము.
0: యాజ్ యు గో ఆన్ రబ్బింగ్ వన్ పీస్ ఆఫ్ వుడ్ అగెన్స్ట్ ది అదర్ ఇట్ జనరేట్స్ ఫైర్.
1: ఇన్ తరువ పుట్టు తరువున తత్వము.
0: యాజ్ యు గో ఆన్ మెడిటేటింగ్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది తత్వ ఇన్ యూ.
1: పాలలో వెన్న ఉంటున్నది,
0: దెర్ ఈస్ బటర్ ఇన్ మిల్క్,
1: కానీ ఈ పాలను మదించినప్పుడే ఈ వెన్న మనకు సాక్షాత్కరిస్తుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు గెట్ బటర్ అవుట్ ఆఫ్ మిల్క్ ఓన్లీ వెన్ యూ చర్న్ ఇట్.
1: ఈ యొక్క పాలను మనం మదించగా అందులో ఉండినటువంటి యొక్క వెన్న మనకు కనిపించదు.
0: వితౌట్ చర్నింగ్ ద మిల్క్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ బటర్ విచ్ ఇస్ దేర్ ఆల్రెడీ ఇన్ ద మిల్క్.
1: అదే విధంగానే మానవుని యందు దివ్యత్వమైన పవిత్రము దైవత్వము ఉంటున్నది.
0: ఇన్ ద సేమ్ వే దేర్ ఈస్ ఎ సేక్రెడ్ డివినిటీ ఇన్హెరెంట్ ఇన్ ద మ్యాన్.
1: దానిని విచారణ ద్వారా, సాధన ద్వారా, పవిత్రమైన ప్రేమ ద్వారా దానిని మనము ఆవిర్భంప చేసుకోవాలి.
0: త్రూ ఎంక్వైరీ అండ్ సాధనాస్ అండ్ త్రూ సేక్రెడ్ లవ్స్ వీ హావ్ టు మేనిఫెస్ట్ సచ్ డివినిటీ ఇన్ మ్యాన్.
1: కనుక మనము దైవాంశము అనేటువంటి ఒక సత్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే భక్తి యొక్క అంతరార్థము మనం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ వెరీ క్లియర్లీ దట్ వీఆర్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియల్ సటిలిటీస్ ఆఫ్ డివోషన్.
1: అట్టి సంబంధము లేక దైవముతో మనం వేరైనటువంటి వారిగా భావించినంత కాలము ఎన్ని విధములైనటువంటి సాధనలు సరిపినప్పటికీ ఇందులో ఏమాత్రము దివ్యత్వమైనటువంటి ఆనందాన్ని మనము అనుభవించలేము.
0: ఫర్ వాట్ ఎవర్ లాంగ్ పీరియడ్ యు క్యారీ ఆన్ అండ్ హౌఎవర్ మచ్ యు జస్ట్ డూ సాధనాస్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇన్ యూ సో లాంగ్ యాజ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: కనుక సన్నికర్షం అనేటువంటి ఈ యొక్క భక్తిని ప్రప్రథములో పెద్దలను చూచి గౌరవించటము, వారిని అన్ని విధములకు కూడా ప్రేమించటము, వారికి స్వాగతములు పలకటము, ఇలాంటి పవిత్రమైన వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: సన్నికర్ష ఇన్ ది ఫారం ఆఫ్ డివోషన్ హస్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షోయింగ్ డ్యూ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, షోయింగ్ లవ్ అండ్ క్యారింగ్ అవుట్ దేర్ కమాండ్స్.
1: మనతో సమానములను చూచినప్పుడు వారిని ప్రేమించాలి.
0: వెన్ వి సీ అనదర్ ఈక్వల్ ఆఫ్ అవర్స్
1: వారితో స్నేహం గావించుకోవాలి.
0: వీ హావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ దెమ్.
1: మనకంటే చిన్నవారిని చూచి దయతో కరుణతో వారిని అన్ని విధములుగా కూడా ఆశ్రయించాలి, ఆదరించాలి.
0: ఇఫ్ వీ కమ్ అక్రాస్ పీపుల్ పూర్ లోవర్ ఇన్ సర్టన్ టర్మ్స్ కంపేర్ టు అస్ వీ షుడ్ హ్యావ్ కంపాషన్ ఫర్ దెమ్, గివ్ దెమ్ షెల్టర్, ఎన్కరేజ్మెంట్ అండ్ హెల్ప్.
1: ఈ విధంగా వారిని ఆదరించినప్పుడే మనలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవడం.
0: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ట్రూ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్.
1: విచక్షణ జ్ఞానం అనేటువంటి దాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: అప్పుడే మన యందున్నటువంటి యొక్క దైవత్వము దివ్యత్వము మనం కొంతవరకు పోషించుకున్న వారం కాగలం.
0: దెన్ ఓన్లీ వుడ్ హావ్ డెవలప్డ్ డివినిటీ విచ్ ఇస్ ఇన్ అస్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్.
1: మన యందు మాత్రమే కాక సర్వత్రా దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు ఆల్సో రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ డివినిటీ ఈజ్ నాట్ మెర్లీ విత్ ఇన్ అస్, డివినిటీ ఈజ్ ఎవ్రీవేర్.
1: దైవం యొక్క సర్వజ్ఞత్వాన్ని కూడా మనం ప్రకటించాలి.
0: వీ హావ్ టు ఆల్సో డిక్లేర్ బై ప్రాక్టీస్ ది ఆమ్నిషియన్స్ ఆఫ్ గాడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఆనందించి ప్రపంచమునకు అందించినటువంటి వారే గోప గోపాలు.
0: గోప గోపబాలస్ ఆర్ దే బిలాంగ్ టు దట్ పర్టికులర్ కేటగిరీ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ అండ్ హూ హ్యావ్ డిక్లేర్డ్ దిస్ టు ద వరల్డ్.
1: ఈ గోపికలు గోపబాలురు భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఎన్నో విధముల వారు ఆనందించి ఆ ఆనందాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
0: గోపికాస్ అండ్ గోపబాలాస్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ డివినిటీ ఇన్ అన్ ఇమెన్స్ వే అండ్ ఎంజాయ్ ది ఎక్స్టసీ ఆఫ్ హిస్ కంపెనీ.
1: వారు నిరంతరము కూడా భక్తినే కావాలని ఆశిస్తూ వచ్చారు.
0: ఆల్ ద వైల్ దే వర్ ఆస్పైరింగ్ టు హ్యావ్ డివోషన్.
1: ముక్తి కంటే భక్తి పెద్దది అనేటువంటిది గొప్పది అనేటువంటి దాన్ని వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: దే బిలీవ్ ఫర్మ్లీ దట్ డివోషన్ ఈజ్ సుపీరియర్ ఈవెన్ టు లిబరేషన్.
1: ప్రేమ అనేటువంటిది చాలా మధురమైనటువంటిది.
0: లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్.
1: అది దివ్యమైనటువంటిది.
0: ఇట్ ఈజ్ సేక్రెడ్ అండ్ డివైన్.
1: అదే అమృతమయమైనటువంటిది.
0: ఇట్ ఈజ్ ఇమ్మార్టల్ అండ్ నెక్టరైన్.
1: అట్టి అమృతత్వాన్ని మనం ఆనందంగా అనుభవించినప్పుడే మనము అమరత్వాన్ని పొందగలమనేటువంటి విశ్వాసం వారిది.
0: దేర్ ఫెయిత్ వాజ్ దట్ ఓన్లీ వెన్ దే ఎంజాయ్ సచ్ సేక్రెడ్ లవ్ అండ్ డివైన్ లవ్ దే వుడ్ బికమ్ ఇమ్మార్టల్.
1: అట్టి ప్రేమ అట్టి మాధుర్యము ఒక్క భక్తి యందు మాత్రమే ఉంటుందని.
0: సచ్ లవ్ అండ్ సచ్ స్వీట్నెస్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ డివోషన్.
1: ఇట్టి భక్తిని మనం అనుభవించటకు ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు.
0: టు ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ దెర్ ఇస్ నో నీడ్ ఫార్
1: క్యారింగ్ మనం అనుభవించనక్కర్లేదు.
0: దెర్ ఇస్ నో నీడ్ ఫార్ అండర్ గోయింగ్ ఎనీ ట్రబుల్స్ ఐదర్.
1: కర్మ జ్ఞాన యోగాదులకు అనేక విధమైనటువంటి శ్రమలను మనం అనుభవించవలసి వస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద పాత్స్ ఆఫ్ కర్మ జ్ఞాన అండ్ యోగ యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ టు వేరియస్
1: లోక కళ్యాణార్థమై
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
1: ఇహ పరమల నిమిత్తమై
0: ఫర్ దిస్ వరల్డ్ అండ్ ఫర్ ది వరల్డ్
1: నిమిత్తమై స్వసుఖ నిమిత్తమై
0: ఫర్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ వన్ సెల్ఫ్
1: అనేక విధమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించి
0: పీపుల్ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ యాగాస్
1: దాన ధర్మ తపస్సాదులు కూడా ఆచరించి
0: చారిటీ అండ్ సచ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆర్ టేకన్ అప్ బై పీపుల్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్
1: దైవత్వాన్ని పొందుటకు ప్రయత్నిస్తూ వచ్చారు.
0: పీపుల్ మేక్ ఎఫర్ట్స్ టు రీచ్ డివినిటీ.
1: కానీ యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించడం కానీ దాన ధర్మాది తపస్సులు ఆచరించడం కానీ ఇది సామాన్య మానవులకు ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు పర్ఫార్మ్ యజ్ఞాస్ యాగాస్ అండ్ ఆల్సో డూ పెనన్స్ అండ్ సచ్ అదర్ గ్రేట్.
1: దీనినే కర్మ మార్గం అన్నారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్ యాజ్ కర్మ మార్గ పాత్ ఆఫ్ యాక్షన్.
1: నిత్యానిత్య విషయ పరిశీలన కలిపి
0: క్యారింగ్ అవుట్ ఎన్క్వైరీ ఇన్ టు వాట్ ఈస్ పర్మనెంట్ అండ్
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వం ఒక్కటే అనేటువంటి దాన్ని గుర్తించి
0: రికగ్నైజింగ్ డివినిటీ విచ్ ఈస్ ఎవ్రీవేర్ విచ్ ఈస్ ఆల్ అరౌండ్.
1: నిత్యానిత్యముల యందు విచారణ కలిపి
0: క్యారింగ్ ఆన్ ఎన్క్వైరీ ఇన్ టు వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ వాట్ ఈస్ ఇంపర్మనెంట్.
1: అనిత్యమైనటువంటి జగత్తునందు అనగా సంసారం నందు బంధితులు కాకుండా తప్పించుకుంటూ ప్రయత్నించినటువంటి వాడే జ్ఞాని.
0: జ్ఞాని ఈజ్ వన్ హూ ఆఫ్టర్ మేకింగ్ ఆల్ దీస్ ప్రాసెసెస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ట్రైస్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ విచ్ ఈస్ మండేన్ అండ్ ఫిల్స్ హిమ్సెల్ఫ్ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ డివినిటీ.
1: ఇంద్రియములను నిగ్రహించి
0: కంట్రోలింగ్ ద సెన్సెస్
1: కఠినమైనటువంటి సాధనలు కలిపి
0: క్యారింగ్ అవుట్ వెరీ రిగరస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్
1: ఏకత్వాన్ని అనుభవించి
0: ఎంజాయింగ్ వన్నెస్ విత్ డివినిటీ
1: దివ్యత్వాన్ని గుర్తించడమే యోగ సాధన అని.
2: రికగ్నైజింగ్ డివినిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యోగ సాధన.
1: ఈ విధంగా కఠినమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఇది సులభమైనటువంటి పని కాదు.
2: సచ్ కైండ్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ విచ్ ఇస్ రాదర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవరీవన్.
1: దీనినే పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు.
2: Patanjali has described the same thing as yoga chitta vritti nirodhaka.
1: Chanamaina mani indriyamulanu manam nigrahinchukolenikunte varamu shashvatanga manam nirgrahinchukotam idi enta kathinamaina chunti pani.
2: We people who have not been able to control our own sense organs even for a moment, how can we have exercise control over our senses permanently for a long time?
1: Cheyata sulabhame kaani cheyata kashtam.
2: It is easy to say but difficult to practice.
1: కనుక ఈ యోగ మార్గము కాని ఈ కర్మ మార్గము కాని ఈ యొక్క జ్ఞాన మార్గం కాని సామాన్య మానవులకు ఇది అసాధ్యమైనటువంటిది.
2: బీట్ పాత్ ఆఫ్ యాక్షన్ పాత్ ఆఫ్ యోగా ఆర్ పాత్ ఆఫ్ నాలెడ్జ్ దిస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్.
1: కుల మత భేదములు లేక
2: వితౌట్ హ్యావింగ్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్
1: వయో భేదములు లేక
2: ఏజ్ సెక్స్
1: ఏ విధమైనటువంటి నిష్టలు లేక
2: వితౌట్ హ్యావింగ్ ఎనీ
1: కఠినమైన సాధనలు సలపక
2: వితౌట్ పర్ఫార్మింగ్ ఎనీ
1: సులభమైనటువంటి మార్గంలో భగవంతుని పొందుటకు ఒక భక్తి మార్గం ఒక్కటే పవిత్రమైన మార్గం.
2: ది పాత్ ఆఫ్ డివోషన్ ఇస్ ద ఓన్లీ ఈజీ పాత్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ టేక్ టు రీచ్ ది డివినిటీ.
1: కనుక నిరంతరము కూడాను భగవంతుని పొందిట ఉండటమే అమృతత్వమని కూడాను గోపికలు ప్రపంచమునకు చాటుతూ వచ్చారు.
2: గోపికాస్ హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ దట్ థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్ అండ్ లవింగ్ ద లార్డ్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: జలము లేక ఏ విధంగా మత్స్యములు జీవించలేవో
2: జస్ట్ యాజ్ ఫిష్ కెనాట్ లివ్ వితౌట్ వాటర్
1: దైవము లేక భక్తుడు జీవించలేడు.
2: A devotee can never live without God.
1: Chanamaina kudanu bhagavantuni vadali undaledu.
2: He can never leave God's company even for a moment.
1: Idi avinabhava sambandham anetunti yokka satyanni gopikalu chaatutu vacharu.
2: They have declared that this is the type of relationship which a devotee has towards his chosen God.
1: కనుకని ఆనాటి నుండి గోపికలు దైవత్వం యొక్క ఏకత్వాన్ని అనుభవించే నిమిత్తమై అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చుకున్నారు.
2: In those days, Gopikas underwent various types of trials and tribulations in order that they can enjoy oneness with the divinity continuously.
1: దీనినే సాధ్య భక్తి అని కూడా చెప్తూ వచ్చారు.
2: The same thing has been described also as సాధ్య భక్తి.
1: దీనినే పరమ భక్తి అని కూడా అన్నారు.
2: The same thing also has been described as పరమ భక్తి.
1: దీనిని అనన్య భక్తి అని కూడా పిలిచారు.
2: It also has been described as అనన్య భక్తి.
1: ఎక్కడ మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండునో అక్కడే ప్రేమ అభివృద్ధి ఉంటుంది.
2: వేర్ ఎవర్ దెర్ ఈస్ ఎ కంప్లీట్ అండ్ టోటల్ ఫెయిత్ దెర్ ఈస్ లవ్ అండ్ డివోషన్.
1: ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే శ్రద్ధ కూడాను అభివృద్ధి పొందుతుంది.
2: వేర్ దెర్ ఈస్ లవ్ దెర్ విల్ బి నేచురల్ ఇంట్రెస్ట్.
1: ఎక్కడ శ్రద్ధ ఉండునో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అక్కడనే మనకు జ్ఞానం లభిస్తుంది.
2: వేర్ దెర్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ అండ్ ఫెయిత్ there she gets wisdom.
1: జ్ఞానం లభించినప్పుడు సాధన సలుపుతాము.
2: When one acquires knowledge, one would be able to carry on.
1: సాధన సలిపిన తర్వాతనే సాధ్యం ఏర్పడుతుంది.
2: When sadhanas or exercise, spiritual exercise are carried out, he would be able to achieve the goal.
1: సాధ్య భక్తికి మూలాధారము విశ్వాసము.
2: Therefore, for సాధ్య భక్తి, the most important కార్నర్ స్టోన్.
1: కనుక విశ్వాసం ద్వారా మనం ప్రేమను అభివృద్ధి భావించుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ లవ్ త్రూ ఫెయిత్.
1: కనుకనే మన యొక్క విశ్వాస ప్రేమలు రెండూ లేక దైవత్వాన్ని మనం ఏనాటికి కూడా మనం అనుభవించలేము అందుకోలేము తెలుసుకోలేము.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ అండ్ ఫెయిత్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ డివినిటీ ఎనీ డే.
1: రాత్రింపగలు కూడాను ఏ విధమైనటువంటి యొక్క అవస్థలకైనా కూడాను వారు ఏమాత్రము వెరువక దివ్యత్వమైనటువంటి కృష్ణుణ్ణి పొందాలని గోపికలు గోపాలు పరిపరి విధములు కూడా ప్రతిపించారు.
2: గోపికాస్ అండ్ గోపాలాస్ వర్ రెడీ టు అండర్గో ఎనీ అమౌంట్ ఆఫ్ ట్రబుల్ అండ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ నైట్ అండ్ డే దే ఆస్పైర్ టు రీచ్ కృష్ణ.
1: మధుర మోహన మురళీనాదం విన్నంత మాత్రమునే వారు మైమర్చి
2: ద మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ హిజ్ ఫ్లూట్ they forgot themselves.
1: మత్తులై பிரேமோன்மத்துலை உன்மத்துலை அடவுளந்தா திரிகாது.
2: They were intoxicated with the divine madness and ran into the forest in search of their chosen deity.
1: அர்த்தராத்தி சமயம் நின்று கூடனும் தமலு தாமு ஆ முரளிநாதமுனு கேவலமு பிரமத்தோ அனுபவிச்சடம் சேத்தனே சிஷ்டுடு ஒதுத்துனாடு அனேட்டு யொக்க பாவம் வாரிலோ ஆவிர்பவிச்சினப்புடு பவனமுலு வதலி உத்யானவனமுல யந்து பிரவேசித்து வச்சாரு.
2: Even in the dead of the night, as they began imagining the sweet music of the flute played by Lord Krishna, more on account of imagination, they left their palaces, ran into the gardens in search of the sweet Lord.
1: அர்த்தராத்திரி சமயமிலோ பிருந்தாவனமிலோ கிருஷ்ணுடு எக்கட கனிபிஸ்தாடு?
2: In the dead of the night, in Vrindavan, where do you get Krishna?
1: వారి హృదయంలో ఉండేటువంటి యొక్క కృష్ణుడే వారికి ప్రతిబింబించి వారికి ఈ విధమైనటువంటి మధుర గానమును వినిపిస్తూ వచ్చాడు.
2: కృష్ణ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్ దర్ ఓన్ హార్ట్స్ గేవ్ దెమ్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ మేడ్ దెమ్ ఫీల్ దట్ కృష్ణ ఈజ్ కాల్.

0: they began appealing whether such sweet Lord is hiding himself with them.
1: ఈ విధంగా వారి యొక్క పరితాపము సర్వవ్యాపకత్వాన్ని ప్రపంచమును చాటుతూ వచ్చిందే కాని తమ యందు లేడు, ఏ పొదలు ఎందు ఉన్నాడనేటువంటి యొక్క అజ్ఞానంతో వెతకటం కాదు గోపికల యొక్క స్వభావం.
0: గోపికాస్ నేచర్ వాజ్ నాట్ యాజ్ ఇఫ్ దే వర్ ఇగ్నోరెంట్ అండ్ దే డిడ్ నాట్ నో దట్ కృష్ణ వాజ్ నాట్ హైడింగ్ హిమ్సెల్ఫ్ దేర్. ఇట్ ఓన్లీ స్ప్రెడ్స్ అండ్ డిక్లర్స్ టు ద వరల్డ్ దట్ దే బిలీవ్డ్ ఇన్ ది ఆమ్నిషియన్స్ ఆఫ్ కృష్ణ. They thought Krishna is available everywhere.
1: గోపికల యొక్క భక్తి ప్రపత్తులు ఒక్క కృష్ణునికి తప్ప అన్యులకు ఏమాత్రం కూడా తెలియదు.
0: The devotion and the type of surrender that the Gopikas had towards Krishna was known only to Krishna, to none else.
1: ఒకానొక సమయంలో నేను పండితుడనేటువంటి అహంకారం చేత ఉద్దవుడు ప్రేపల్లెలో ప్రవేశించి గోపికలకు ఏదో ఒక యోగమును బోధిస్తానని తాను ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: Once upon a time, Uddhava got the feeling that he is a great pandit and he knew many things. He went to Repalle and he wanted to preach to Gopikas Vedanta.
1: Gopikalu cheraru.
0: Gopikas assembled there.
1: Ye yogam cheptadu maa viyogamunike emaatram kudunu addu lekunda nirantaramu krishnunto samyogamayetunte yogam emanna telustado emani aashato parigetti vacharu.
0: They ran to him with the fond feeling that whatever he tells may not separate Krishna, the continuous feeling and mental association with Krishna.
1: Andulo oka gopika Uddhavuni prashninchindi.
0: One gopika questioned Uddhava like this.
1: Ayya mahanubhava, meer evaro maaku avakaraledu kaani mee upadesham emito maaku samyogam kalpisthava maaku viyogam kalpinchadaniki vachava motta motta deenini telapamannindi.
0: Oh great one, we do not know who you are. We are not interested either, but we would like to know whether you have come here to separate us from Krishna or to join us with Krishna.
1: Bhagavantun pondeetunte yogam meeku telapadaniki vachanu ani cheppadu.
0: He said that I have come to teach you as to how to go near the Lord and how
1: mee yogamu maaku akkaraledu maaku ee prapanchamu bhogamu maaku akkaraledu Krishna yokka samyogam maaku kavali anna.
0: They said, we are not interested in your yoga. We are not interested in the luxuries of the world and the comforts of the world. We are interested in having constant company of the sweet Krishna.
1: Nirantaramu Krishna yokka murali nadamu maa yokka chevulu yendu nindi untunnadi.
0: Continuously and eternally we have been listening the music of Krishna in our
1: inkoka shabdam maa yokka karnadvandram dwara cheradaniki avakasam ledu.
0: There is no room for any other sound to enter into our ears.
1: మా కన్నుని నిండా ఆ సుందరమైనటువంటి కృష్ణ విగ్రహము నిండి ఉంటున్నది, తేజరిల్లుతూ ఉంటుండాలి, ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: Our eyes are full of the sweet splendorous form of Krishna.
1: కనుక ఈ కన్నులు మరొక వస్తువును చూడలేవు.
0: These eyes are not prepared to have a look at any second object.
1: నిరంతరము ఆ మృదు మధురమైనటువంటి యొక్క ఆ కృష్ణనామం మా నాలుకపైన నాట్యమాడుతూ ఉంటుండాలి.
0: Eternally the name of Krishna is doing its own dance on our tongue.
1: కనుక ఇంకొక పదం ఈ నాలుగు ఉచ్చరించలేదు.
0: అవర్ టంగ్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు అట్టర్ ఎ వర్డ్ అదర్ దాన్ కృష్ణాస్ నేమ్.
1: మధురాతి మధురమైనటువంటి ఆ యొక్క కృష్ణ ప్రేమ మా యొక్క మనసులో నిండి ఉంటుండాలి.
0: అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ద స్వీట్ లవ్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: కనుక హృదయమంతా కూడా కృష్ణుని యొక్క మధుర నామం లోపల, మధుర ప్రేమ లోపల, మధుర కీర్తన లోపల, మధుర శ్రవణం లోపల మునిగి ఉంటున్నటువంటి ఈ గోపికలకు మరొక వేదం మాకు అక్కర్లేదని, మరొక యోగం అక్కర్లేదని.
0: Gopikas whose hearts are full of the sweet love, sweet form, sweet words, sweet music of Krishna are not prepared to listen to any other thing. We don't want any other yoga, they declared to Uddhava.
1: Ee matalu vinnanta matramne Uddhavuniki chaala aanandam kaligindi.
0: Uddhava was thrilled when he heard these words.
1: ఈ భగవత్ తత్వం అనేటువంటిది విద్యల వల్ల కాని, యోగముల వల్ల కాని, పాండిత్యం వల్ల కాని, తెలివితేటల వల్ల కాని లభించేటువంటిది కాదని తనలో తాను యోచించుకున్నాడు.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ అండ్ ద స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ కెనాట్ బి ఒబ్టైన్డ్ బై ఎనీ పర్సన్ బై మియర్ స్టడీస్, బై మియర్ క్లవర్నెస్ అండ్ సచ్ అదర్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ థింగ్స్.
1: ఇది కేవలము ఒక భగవత్ ప్రేమతోనే మాత్రమే ఇది పొందుటకు సాధ్యమవుతుందని తాను నిశ్చయించుకున్నాడు.
0: He came to the conclusion that it is possible to obtain this only through sweet love for Lord.
1: ఈ భావము తనలో తాను గుర్తించుకుని గోపిక యొక్క భక్తి ప్రపత్రుడు ఎంతనో వర్ణించుకున్నాడు.
0: He recognized this in himself and he was so much appreciative of the Gopikas and their devotion to Krishna.
1: మరొక ప్రశ్న వేశాడు ఈ ఉద్ధవుడు.
0: Still he put one more question to them, to the Gopikas.
1: మీరు బృందావనం సంచరిస్తున్నారు, పుష్పములను ప్రశ్నిస్తున్నారు, మొక్కలను విచారిస్తున్నారు, పొదలంతా వెతుకుతున్నారు, ఏ రీతిగా మీరు ఈ కృష్ణ యొక్క సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని మీరు ఆశిస్తున్నారని ప్రశ్నించాడు.
0: He questioned them, well, you have been wandering in Vrindavan. You are going to trees, plants, creepers, flowers, and in search of Krishna, questioning about Krishna, etc. What type of relationship do you want to have with Krishna?
1: Vishwame Bhagavat yokka swaroopam.
0: The world is the very form of God.
1: కొండలు, అడవులు, వృక్షములు అన్ని కూడా భగవంతుని యొక్క ఆకారములే.
0: ది మౌంటైన్స్, ది ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్
1: ఏకో బహుశ్యామని భగవంతుని యొక్క సంకల్పం చేతని సర్వస్వము కూడా ఆవిర్భవించింది.
0: ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది విల్ ఆఫ్ గాడ్, ది సెడ్.
1: అటువంటి ప్రతి వస్తువునందును, ప్రతి అణువునందును నా పరమాత్మను మేము పొందాలి అనేటువంటి యొక్క ఆశను వారు వెలుబుచ్చారు గోపికలు.
0: గోపికాస్ డిక్లేర్ టు ఉద్ధవ that our desire is to find Krishna in every atom, in every object, and experience this.
1: అలాంటి సత్వం లోపల భగవంతుని అనుభవించేటువంటి దీంట్లో ఏకత్వాన్ని పొందాలని వారు ఆశించారు.
0: They continuously aspire to have unity with the divinity.
1: వృక్షంబువై తాను పొలుపొందుచుండిన వల్లికమై మేము అందుకొందుకున్నారు.
0: If Krishna were to become a tree, we would love to become creepers round Krishna.
1: Pushpambu ai taanu polupunduchundina tummedane meemu tiruguchundumunnaru.
0: If Krishna were to become a flower, we would love to become bees.
1: Meru parvatamai taanu prakatinchuchundina chalayeru meemu andulo pravahinchuchundumunnaru.
0: If Krishna were to be a mountain, meru mountain, we would like to be streams flowing on that meru mountain.
1: Ananta aakashame taanaina meemu chinna chukka roopai vidanlo cheluchundumunnaru.
0: If we take the form of the sky, we would like to shine as small little stars in the sky.
1: Samudrame taanaina parchukoni paaradam meemu cheliyorumai annaru.
0: If he were to become ocean, we would like to become streams and rivers and merge in him.
1: Edo oka vidhamuga krishnunto meemu cheri povali.
0: In some form or the other, we would always love to be associated with
1: Krishna. To cheri undatame maa yokka amrutattvamu, Krishna to cheri undatame maa mukti tattvamu.
0: All that we aspire for in terms of immortality and everything, liberation is
1: meem edabaatunu ye maatramu ye naadu kudanu ye chalam kudanu meem aashinchamu.
0: To have continuous company, we cannot bear separation even for a minute.
1: Kaaranam atani yokka pratibimbalame meem.
0: The reason is we are only the reflection of Krishna.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదములు తత్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేటువంటి మహావాక్యములుగా నిరూపిస్తూ వచ్చినాయి.
0: ఆల్ ది ఫోర్ మహావాక్యాస్ డిక్లర్డ్ ఇన్ వేద, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి,
1: ఈ మహావాక్యములన్నీ కూడాను తానే ఇది, ఇదియే తాను అనేటువంటి ఒక ఏకత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఆల్ దీస్ ఫోర్ మహావాక్యాస్ ఓన్లీ ప్రూవ్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీ, దట్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: అర్థం చేసుకోలేనిటువంటి యొక్క మానవత్వము, ఈనాడు భిన్నత్వాన్ని అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని విస్మరించి జీవిత తత్వంలో అనేక రకములైనటువంటి కష్టములకు గురి అవుతున్నారు.
0: హ్యూమన్ బీయింగ్స్ టుడే are not able to understand this kind of relationship that exists between God and the devotee, and therefore they are suffering the separation and also coming to this particular miserable state.
1: Mrugamulandu pasipachadulu yendu kudanu daivattu aneetundi gocharistu untundali.
0: In the animals as well as in birds you find divinity.
1: Prati anuvulandu kudanu, prati krimikeetukadulu yendu kudanu daivattam untundali.
0: In every atom, in every small little worm, you have divinity.
1: Chimayandu brahmanandu kudanu untunadani Tyagaraja kudanu varninchadu.
0: Tyagaraja also has described that God exists, be it in a small ant or in a mountain.
1: Kani itti pavitramainatundi ekatvanni manam anubhavinchatam ledu.
0: But we are not experiencing this kind of sacred experience.
1: Matalato matrame varninchutunnam kani kriyacharanalo shunyam aipothunnam.
0: we are describing only in words, but in practice we are becoming a big zero.
1: అందువల్లనే మన జీవితం అనేటువంటి అనేక విధమైనటువంటి సమస్యలతో కూడి ఉంటున్నది.
0: దట్ ఈస్ వై అవర్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: విశ్వాసము గాఢమైనటువంటిదిగా లేదు.
0: ఫెయిత్ ఈస్ నాట్ ఫోర్మ్.
1: అవసరం వచ్చినప్పుడు మాత్రమే దైవత్వం మనకు కావాలి.
0: ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎ నీడ్ వి థింక్ ఆఫ్ గాడ్.
1: అవసరం తీరిన తర్వాత దైవత్వం మనకు అక్కరలేదు.
0: ది మోమెంట్ దట్ అవర్ నీడ్ ఈస్ ఓవర్ వి ఫర్గెట్ గాడ్.
1: ఇది కేవలం ఆకలైన సమయంలో అన్నంను భుజించటం అన్నట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఫుడ్ వెన్ యు ఆర్ హంగ్రీ.
1: ఈ ఆకలి తిన్నంత మాత్రమే తీరేటువంటిది కాదు.
0: ది టైప్ ఆఫ్ హంగర్ దట్
1: యు హావ్ తీరేటువంటిది
0: థ్రూఅవుట్ ద లైఫ్ యు షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ హంగర్.
1: కనుక ఇదే విధంగానే పునరపి జననం పునరపి మరణం, ఈ విధంగా జనన మరణాల మధ్య లోపలే మన జీవితమును అంకితం గావించుకున్న జనన మరణములకు అతీతమైనటువంటి యొక్క అమృతత్వాన్ని మనం పొందేది ఎప్పుడు?
0: That is why we are having this kind of birth, death and again rebirth. And if we go on following this particular path, when can we see the birthlessness?
1: కనుక మనం ఈనాడు గుర్తించవలసినటువంటి విషయము దైవత్వమునకును జీవితత్వమునకును ఏకత్వం అనేటువంటిది ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Today we'll have to recognize the truth that there is unity between the divinity and also the devotee.
1: ఈ సత్యాన్ని మనం విశ్వసించక ఈ సత్యాన్ని ఆచరించక ఇన్ని విధములైనటువంటి సాధనలు చలిపినప్పటికీ మనము పొందవలసిన గమ్యాన్ని పొందలేము.
0: Without having firm faith in this and without practicing this particular thing, we can never achieve the goal.
1: సర్వస్వము మన యందే ఉంటుండి కూడాను ఏదో పరదేశమునందు వెతకడానికి ప్రయత్నించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల లక్షణం.
0: It becomes an act of ignorance on our part if we go on searching divinity outside, although it is existing within us.
1: ఇంటి ఎందు జ్యోతి వెలుగుతుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుణనే అరుగనేలా?
0: When you are having light and fire in your own house, why go in search of fire to the neighboring
1: house? ఆ పరంజ్యోతి, ఆ అఖండ జ్యోతి, ఆ అద్వైత జ్యోతి మన ఎందే ఉంటుండగా ఏదో అల్పమైనటువంటి జ్యోతుల కోసం మనం ఆశ్రయించి అరుణులు చాచి మన జీవితమును అంకితం గావిస్తున్నాం. ఇది పెద్ద అజ్ఞానం.
0: ద గ్రేట్ లైట్, స్పిరిచువల్ లైట్, the advaitic light, although it is within us, we are still searching for it outside and elsewhere. This is ignorance.
1: Kanukade daivattam anetundi mana hrudaya sthayilo untunnadi.
0: Divinity is in our own heart.
1: Itti daivattamu oka krishna tattvamu annaru.
0: Krishna tattva is one such divinity.
1: కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, వసుధనాయ నమః అనేటువంటి ఈ నామములన్నింటి యందు కూడాను కృష్ణనామం పరిపూర్ణ అవతార తత్వము అని కూడా ఇందులో నిర్ణయం చేస్తూ వచ్చింది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ వేరియస్ నేమ్స్ కేశవాయ నమః, మసూదనాయ నమః, మాధవాయ నమః అండ్ ఆల్ దాట్, యూ కమ్ టు ది లాస్ట్ వన్ దట్ ఇస్ కృష్ణతత్వ
1: విచిష్టుడు పరిపూర్ణ స్వరూపుడు పరిపూర్ణ అవతారము అన్నింది.
0: ఇట్ ఈస్ ఫుల్ అవతార్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ లెస్ ఇన్ ఇట్ సెల్ఫ్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: అవతారములు అన్నీ ఒక్కటే అయినప్పటికీ ఈ కృష్ణావతారం మాత్రం పరిపూర్ణ అవతారం అంటే దీనిలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
0: ఆల్ ది అవతారాస్ ఇన్ ఎ వే ఆర్ ఫుల్ అవతారాస్, బట్ వాట్ ఈస్ ది రీజన్ యాస్ టు వై కృష్ణావతార అలోన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాస్ ఫుల్ అవతార్?
1: ఇది పూర్ణావతారం అని, అర్ధావతారం అని, కాలావతారం అని అవతారాలు ఈ భేదం లేవు.
0: ఇన్ అవతార్ యు కాంట్ గెట్ ఎ ఫుల్ అవతార్, హాఫ్ అవతార్ అండ్ ఎ క్వార్టర్ అవతార్.
1: ఆ కాలానుగుణ్యంగా ఆ దేశ పాత్రను అనుసరించి ఆ పరిస్థితుల స్థితిగతులను కూడా పురస్కరించుకుని అవతారం యొక్క తత్వము కొన్నింటిని మాత్రమే ప్రచురిస్తూ వస్తుంది, ప్రకటిస్తూ వస్తుంది.
0: డిపెండింగ్ అపాన్ ద టైమ్, ద కంట్రీ, ద ప్లేస్ అండ్ ద సిచ్యుయేషన్, ది అవతార్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ టు దట్ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చితే అని అన్ని పూర్ణత్వమే.
0: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ దేర్ ఇస్ ఓన్లీ ఫుల్నెస్. దట్ ఈస్ ఫుల్, దిస్ ఇస్ ఫుల్.
1: మనము కేవలము క్వాంటిటీని చూచి మనం ఈ చిన్నది పెద్దది అని భావిస్తున్నాము.
0: వి గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ అండ్ సెపరేట్నెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్వాంటిటీ విచ్ వి సీ.
1: ఇక్కడ క్వాలిటీ దీని యొక్క పూర్ణత్వం మనం విచారించాలి.
0: దిస్ ఫుల్నెస్ ఆర్ పూర్ణత్వ ఈస్ బీయింగ్ రెఫర్డ్ టు ది క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
1: అదే విధంగానే దైవత్వం అనేటువంటిది అన్ని అవతారములందు కూడాను పూర్ణత్వంగానే ఉంటుంటాడు.
0: డివినిటీ ఈజ్ found in its fullness in all the avatars.
1: Aithe konni konni sandarbhamulandu roopa naamamulu puraskarinchukoni deeniki aneka vidhamunti arthamulu kalpistu vacharu maha panditulu.
0: The great pandits have been attributing and giving different meanings to different names of the avatar.
1: ఇక్కడ కృష్ణః అని ఒక పదం ఉంది. కృష్ణః,
0: there is a word కృష్ణః.
1: కా ష న,
0: కా ష న are the letters.
1: ఇది కృష్ణ,
0: this is కృష్ణ.
1: కానీ ఇందులో మరికొద్ది పేర్లు కూడా ఉంటుండాలి.
0: There are a few other names also associated with this.
1: కా ర ష న హ, ఇది ఐదు అక్షరములు.
0: The same కృష్ణ can be described in five letters. కా ర ష న అ.
1: ఈ ఐదు అక్షరముల లోపల కూడా అనంతమైనటువంటి ఒక దివ్యత్వం కూడి ఉంటుండాలి.
0: ఇన్ దీస్ ఫైవ్ లెటర్స్ ఇమ్మెన్స్ డివినిటీ ఈస్ అవైలబుల్.
1: కా అనేటువంటిది దీని యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
0: ఫస్ట్ లెటర్స్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ద ఇన్నర్
1: అనగా కమల కాంతుడు.
0: కా రెఫర్స్ టు కమల కాంత.
1: ఈ కమల కాంతుడు కాకుండా కమలేశ్వరుడు.
0: హీఈస్ ఆల్సో కమలేశ్వర.
1: కమలగర్భుడు.
0: హీఈస్ ఆల్సో కమలగర్భ.
1: అనగా సూర్యోదయమైన తక్షణమే కమలములు విచ్చుతూ ఉంటాయి.
0: As soon as there is sunrise,
1: దీనివల్ల కమల బాంధవుడు అని కూడా ఉంటుండాలి.
0: The lotus blossoms, that is why he has also been described as kamala bandhava.
1: అనగా దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవించిన తక్షణమే హృదయం వికసిస్తుంది, హృదయ కమలం వికసిస్తుంది.
0: The moment divinity manifests in us, our hearts blossom.
1: కనుకనే కకారం అనేటువంటిది వికసింపజేసేటువంటి యొక్క సూర్యతత్వంగా తీసుకున్నారు.
0: Therefore, it is described as that capacity which can enable
1: రన్నింప చేసేటువంటి రామతత్వంగా తీసుకున్నారు.
0: అండ్ దిస్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ సన్. రా ఇస్ టేకన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రామ విచ్ కెన్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
1: ష అనేటువంటిది షద్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి యొక్క ఈశ్వరు విష్ణుత్వంగా భావిస్తూ వచ్చారు.
0: షా హాస్ బీన్ అసోసియేటెడ్ విత్ విష్ణుత్వ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ది సిక్స్ ఆస్పెక్ట్స్
1: అనేటువంటిది ఒక విధమైనటువంటి నరసింహావతారంగా భావిస్తూ వచ్చారు.
0: ద లెటర్ న స్టాండ్స్ ఫర్ నరసింహావతార.
1: అనగా నరసింహ, నరుడు మృగము రెండింటి యొక్క ఏకత్వంగా భావిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఎన్ అసోసియేషన్ ఆఫ్ నర అండ్ కాంబినేషన్ ఆఫ్ నర మ్యాన్ అండ్ అనిమల్.
1: ఆ అనేటువంటిది అక్షర స్వరూపుడైనటువంటి వాడు.
0: ఆ స్టాండ్స్ ఫర్ అక్షర స్వరూప,
1: నిరంతరము క్షయము లేనటువంటి వాడు.
0: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ ద డిక్లైన్ ఈస్.
1: కనుక ఇలాంటి అక్షర అర్థములను మాత్రమే పురస్కరించుకుని దైవత్వం అనేటువంటిది ఈ పరిపూర్ణత్వంతో కూడినటువంటిది కృష్ణత్వ కృష్ణావతారం అని భావిస్తూ వచ్చారు.
0: పీపుల్ హావ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండర్స్టూడ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫైవ్ లెటర్స్ ది కృష్ణత్వ ఈజ్ ఫుల్ డివినిటీ అండ్ ఇమెన్స్ డివినిటీ.
1: మరికొంతమంది ఈ కృష్ణ అనేటువంటిది ఆనంద తత్వంగా తీసుకుంటూ వచ్చారు.
0: సమ్ అదర్ పీపుల్ took this krishnatva as
1: satchit ananda swarupudu krishnudu annaru.
0: The principle of delight, and he has been described as satchit ananda swarupa.
1: Krishna anaga nallati vaadu ani artham.
0: Krishna also means a dark one.
1: Ajnanamunu pariharam gaavinchetvanti satchit ananda swarupude krishnudu ani.
0: It also means that he is one who can destroy ignorance by his splendorous
1: kanuka
0: qualities.
1: Perlaku enni arthamulaina manam cheyavachu.
0: Therefore, names can be given different meanings.
1: పేరు పెట్టినవే కానీ పుట్టినవి కాదు.
0: Name has been given. Name is born on its own.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా కూడాను సర్వకాలముని యందు కూడాను ఏకత్వంతో ఉండినటువంటి పూర్ణత్వమే.
0: Divinity therefore is fullness which existed all the while and right from the beginning till
1: కేవలం మానవులు వారి వారి తెలివితేటలను భక్తి ప్రపత్తులను ఆశ్రయించేసుకుని తద్వారా భగవంతుని వర్ణిస్తూ వచ్చారు.
0: However, men began describing God in the light of their own cleverness and their own capacity.
1: ఈ విధమైన వర్ణనలు గావించినప్పటికీ అది వారి యొక్క అభిరుచులు మాత్రమే కాని దైవం యొక్క నిజతత్వములు కాదు.
0: But whatever description has been given by man is only reflection of their own taste and temperaments.
1: సముద్రములో అనంతమైనటువంటి జలం ఉంటుండాలి.
0: Ocean has immense water.
1: ఎవరెవరు ఎంతెంత పాత్రను తీసుకుని పోతారో ఆ పాత్రకు మాత్రమే ఆ నీరుని తీసుకుని రాగలరు.
0: But what quantity of water can be brought by a person depends upon the vessel.
1: అదేవిధంగా భక్తులు పండితులు దాసులు ఇలాంటి వారు వారి వారి భావోద్రేకముల చేత ఆ భగవంతుని యొక్క పవిత్రమైనటువంటి యొక్క గమ్యములను కొన్ని విధమైన మర్మములను దివ్యమైనటువంటి రమ్యములను భావించుకుంటూ వచ్చారు.
0: ఇన్ ద సేమ్ వే డివోటీస్ అండ్ ఆల్సో పండిట్స్ బిగాన్ డిస్క్రైబింగ్ గాడ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ కెపాసిటీస్ దేర్ ఓన్ టెంపర్మెంట్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ దేర్ ఓన్ పవర్స్ టు కాంప్రహెండ్.
1: ఆకాశంలో ఎన్నో పక్షులు ఎగురుతూ ఉంటాయి.
0: దేర్ కెన్ బి ఏ నంబర్ ఆఫ్ బర్డ్స్
1: వాటి వాటి రెక్కల బలమును పురస్కరించుకుని ఆయా స్థాయికి పోయి ఎగురుతూ ఉంటాయి, తిరిగి మరీ క్రిందికి వచ్చి పడుతుంటాయి.
0: విచ్ ఎ బర్డ్ కెన్ ఫ్లై డిపెండ్స్ అపాన్ ది పవర్ ఆఫ్ దేర్ ఓన్ వింగ్స్ అండ్ దేర్ ఓన్ కెపాసిటీ టు ఫ్లై.
1: కనుక
0: ఈ
1: పాండిత్యము చేతను విద్యా చేతను దైవత్వాన్ని అనేక రకములుగా కూడా వారు వర్ణిస్తూ రావచ్చు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది స్కాలర్షిప్ విచ్ దే హ్యావ్ అండ్ ది ఎడ్యుకేషన్ విచ్ దే హ్యావ్ దే మే గో ఆన్ డిస్క్రైబింగ్ డివినిటీ ఇన్ డిఫరెంట్
1: వేస్. కేవలం వారి భావరాలే కాని భగవంతుని యొక్క తత్వములు నిజంగా కాదు.
0: ఆల్ దీస్ డిస్క్రిప్షన్స్ ఆర్ ఓన్లీ దేర్ ఓన్ ఫీలింగ్స్ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: భగవంతుని వదించడం ఎవరి తరము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ గాడ్.
1: మరి అదే పండితులే చెప్తున్నారు, యథోవాచి నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసును కాని వాక్కును కాని సాధ్యము కానటువంటి తత్వం నీది అని వారే తిరిగి వర్ణిస్తుంటారు.
0: దీస్ వెరీ పీపుల్ డిస్క్రైబ్ గాడ్ హూ కెన్ బి కాంప్రహెండెడ్ బై మైండ్ ఆర్ హూ కెన్ బి డిస్క్రైబ్ బై వర్డ్.
1: కనుక దైవత్వాన్ని మనము ప్రత్యేకమైన దివ్యత్వంగా భావించుకోనకుండా, మానవత్వం కూడా దైవత్వంతో వేరుగా మనము విశ్వసించక, దైవత్వం మా ఏకత్వంతో కూడినటువంటి బింబ ప్రతిబింబంలో సత్యాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, we have the fact that divinity and deity are only one and the same. One is the object, the other is the reflection. We should not bring about an artificial distinction between God and man.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: There is a small example here.
1: ఒక గింజ ఉంటుంటాది.
0: There is a seeds.
1: ఆ గింజలు రెండు బద్దలుగా ఉంటుంటాయి.
0: ఇట్ హ్యాస్ టూ పార్ట్స్.
1: రెండు బద్దలు చేరినప్పుడే ఇది మొక్కగా తయారవుతుంది.
0: వెన్ దీస్ టూ పార్ట్స్ ఆర్ ఇంటాక్ట్
1: ఇందులో ఏ బద్ద విడివిడిగా అయినప్పటికీ ఇది మొక్కగా రాదు.
0: ఇట్ కెన్ స్ప్రౌట్ ఓన్లీ వెన్ దే ఆర్ టుగెదర్. ఇఫ్ దే ఆర్ సెపరేటెడ్ ఇట్ ఇస్ నాట్.
1: అందుకోసం జీవాత్మ పరమాత్మ అనేటువంటి రెండు బద్దములు చేరినప్పుడే సృష్టి అనేటువంటి వృక్షము ఏర్పడుతూ ఉంటుండాలి.
0: The tree of creation can sprout and function only when divinity and also the man come together.
1: Kanaka bhaktudu leka bhagavantudu ledu.
0: There is no God without devotee.
1: Bhagavantudu leka bhaktudu ledu.
0: There is no devotee without God.
1: Bhagavantudu ye vidhanga bhaktulnu srushtistunnado bhaktulu kuda nu bhagavantunna vidhanga srushtinchali.
0: Just as God is creating devotees according to his own likes, devotees also can create God according to their own liking.
1: దానిని ధ్యానము అని పేరు పెట్టుకుంటూ వచ్చారు.
0: This has been described as meditation.
1: అనగా తనయందు ఆ భగవంతుని యొక్క రూపనామమును చిత్రించుకుంటూ, తనలో తాను భావించుకుంటూ, అనేక విధములుగా ఆ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి తగిన కృషి చేయటం.
0: Meditation therefore refers to the type of whatever he wants to describe and picture God in himself. In that particular form he go on picturing and creating God in his own mind.
1: Kanuka daivatvame kevalam srushtikarta ani cheppudoku veelu kaadu. Daivatvanni kuda srushtimpa cheseetundi oka manavatvam pavitramainatundi.
0: Therefore it may not be correct to say God only is the creator and God creates. Even a devotee can create God within himself.
1: Anduvaranane jantunam narajanma dullabham annaru.
0: That is why such a great place is given for
1: manav janmam chala durlabhamainatundi annaru.
0: Human birth is difficult to obtain.
1: Ee padanni ekkado oka kukka vinindatta paapam.
0: It appears one dog heard this particular statement.
1: Eviti jantunam narajanma dullabhamani, mem kuda jantulame, maakante manavudu enta goppavaadu, etta goppavaadu.
0: The dog began questioning. It appears man is the greatest among the animals. We are also animals. Why should man be described as a greater animal? No, certainly not.
1: Neene goppavaram annaru.
0: We are greater than man. The dogs
1: karanam emanaga pattad annam kosamani vaari kompalu kaachukuntu vaari chuttu tirukuntu vaadu kottina tittina gaani pichina takshame tokallaadinchukuntu ventapothunnam. Ee krutagnita manavulukunda.
0: Because we have a sense of gratitude for the sake of a fistful of food that is given to us, we are so loyal, we follow the master, we serve the master and we are grateful to the master.
1: Bhagavantudu tindi tintunnaru.
0: God's food is being
1: bhagavantudu ichina jalamunu traagutunnaru.
0: People are drinking waters given and supplied.
1: Bhagavantudu ichina gaalini pilustunnaru.
0: We are breathing the air supplied by God.
1: Bhagavantuni yokka prasadame.
0: Everything is ది గిఫ్ట్ గివెన్ బై
1: దానిని అనుభవిస్తూ భగవంతుని మర్చిపోతున్నారు క్రూరులై.
0: మెన్ ఆర్ ఫర్గెటింగ్ గాడ్ అండ్ బికమింగ్ క్రూయల్.
1: ఉపకారం చేసినటువంటి భగవంతునికి అపకారము చల్లపెడుతున్నారు.
0: మ్యాన్ హస్ బీన్ రిటర్నింగ్ ఇంగ్రాటిట్యూడ్ టు గాడ్.
1: మాకైనా కృతజ్ఞత ఉంది, మీరు కృతజ్ఞులుగా తయారవుతున్నారు కాబట్టి మాకంటే మీరు ఎట్లా గొప్పవారు.
0: వీ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్ అండ్ గ్రాటిట్యూడ్ బట్ యు ఆర్ అన్గ్రేట్ఫుల్ అండ్ యూ హ్యావ్ ఇంగ్రాటిట్యూడ్. హౌ కెన్ యూ బి డిస్క్రైబ్డ్ యాజ్ గ్రేటర్ దాన్ వీ.
1: మా యజమానుడు మన అనేక విధములు హింసించినప్పటికీ ఆ కృతజ్ఞత చేత నా పేరు పెట్టించినమే నేను తోకల్లాడించుకుంటూ అతనికి వినయ విధేయతను నేను అందిస్తున్నాను.
0: Even when the master ill treats us, gives us some trouble, etc., the moment he calls us by the name that has been given to us, we just go very lovingly to him.
1: కానీ మానవుడు మా పేరు విన్నంత మాత్రమే చీ చీ చీ అని దూరం కొడుతున్నారు.
0: But what is man doing? The moment he thinks of, he comes across the word dog, he condemns it with all meanness.
1: కనుక మానవుని చీ చీ చీ అని దూరం చేయాలి, అంతే కానీ మమ్మల్ని చేయడానికి వీల్లేదు.
0: It would be appropriate to condemn the man.
1: We should not utter lies.
0: We don't utter lies.
1: అన్యాయం చెల్లటం లేదు.
0: We do not do any injury.
1: ప్రవేశించడం లేదు.
0: We do not take the wrong.
1: మా దురాశ అంతకంటే లేదు.
0: We do not have greed.
1: ఇలాంటి త్యాగమైనటువంటి మా జీవితానికి మమ్మల్ని చులకనగా భావించుకోవటము, ఇది మానవత్వానికి ఒక తీరని లోటు అన్నారు.
0: If man considers dogs in a mean way, it is a reflection upon their own poor intelligence, because our lives are full of sacrifice, unlike the lives which are selfish of human beings.
1: Chadugulu chadivi evi prayojanam?
0: What is the use of having a lot of
1: enni padavulu yeri evi prayojanam?
0: What is the use of
1: enni telipetadu undi evi prayojanam?
0: What is the use of having so much of
1: kritagnyata meeku lekunda pothundadi?
0: You do not have the gratitude which we have towards our master.
1: Kanuka జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటిది ఎందుకు? జంతువునాం సునక జన్మ దుర్లభం అను.
0: వై షుడ్ ఇట్ బి జస్ట్ సెట్ దట్ ఈస్ డిఫికల్ట్ టు ఒబ్టెయిన్ ది బర్త్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? ఇట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్ టు సే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఒబ్టెయిన్ ది బర్త్ ఆఫ్ ఎ డాగ్.
1: కనుక ఈనాడు కుక్కల కంటే హీనమైపోతున్నారు మానవత్వం.
0: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ మ్యాన్ ఈస్
1: స్వార్థం స్వార్థం స్వార్థం ఆడంబరం.
0: మ్యాన్ ఈస్ గెటింగ్ డిగ్రేడెడ్ ఇంటు వర్స్ దాన్ ఈవెన్ డాగ్స్. A selfishness to the core.
1: ఇలాంటి వారు భక్తులు భక్తులు అంటే ఎట్లా భక్తులు అవుతాం?
0: If you go on calling yourselves as devotees, can you really be devotees?
1: నీ స్వార్థము సప్రయోజన నిమిత్తమై నీవు ఆచరిస్తున్నావు కానీ దైవానుగ్రహం కోసమని దైవానందం నిమిత్తమై నీవు ఆచరించటం లేదు.
0: All the actions you perform are performed on account of selfishness and self-interest, not to serve the God and not to earn His grace.
1: నీవు దైవం యొక్క అంశమును అనేటువంటి ఒక తత్వాన్ని గాఢంగా విశ్వసించినప్పుడు ఈ స్వార్థము సప్రయోజనము త్యజిస్తావు.
0: ద మోమెంట్ యు రియలైజ్ దట్ యు ఆర్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, యుల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ డిజైర్స్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: దేహం ఒక రథము,
0: బాడీ ఈజ్ ఓన్లీ ఎ చారియట్.
1: ఆత్మ రథికుడు,
0: ఆత్మ ఈజ్ ద చారిటీ.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: We should experience unity between the charioteer occupying the chariot and running the
1: chariot. Manavulu yandu aneka rakamulaiti bhedamulu undavachunu.
0: There could be a number of differences between man and man.
1: Inta srishti lopula kudanu ee yokka manavullo iddaraina kudanu samananga kanipinchetunte vaaru leru.
0: In this vast creation you can't come across two people who are
1: equivalent. Yendu bhedamulu kanipistune untuntai.
0: There could be some kind of difference or the other between two persons.
1: అమడ బిడ్డలైనా కూడా ఎందుకు భేదములు కనిపిస్తుంటాయి.
0: ఈవెన్ ఇఫ్ దే ఆర్ ట్విన్స్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఆర్ ది అదర్ బిట్వీన్.
1: ఈ భేదములు అభివృద్ధి పరిచేటువంటి వారు లోకములో కొల్లల కలర్.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హూ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని చూపించేటువంటి వాడు ఒక్కడ చాలు మనకు.
0: ఇట్ వుడ్ బి సఫిషియంట్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ వన్ హూ షోస్ ఇన్ అండర్లైన్ యూనిటీ అండ్ ఆల్ ద హ్యూమన్.
1: ఆహార నిద్ర భయ మైదనాలు ఎందు సర్వులు సమానమే.
0: In terms of food, sleep and such other mundane things,
1: janana maranamulu endu sarvulu samaname, kotisudu gaani kooti peda gaani.
0: Be he the richest person or the poorest person, they are the same.
1: Itti samattamainatte aatmatattvamundu nijamainatte ratitattvam manamu abhivruddhi parchukovali.
0: In terms of atma, we should develop equality.
1: Andari endu unnatundi atma okkate.
0: Atma residing in every heart is one and the same.
1: Aneka patra lopala చంద్రుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంటుండాలి, కానీ అది ప్రతిబింబమే. ఈ ప్రతిబింబం ఎక్కడ పోయి చేరుతుండాలి? బింబంలోనే చేరుతుండాలి. అదే విధంగానే ఈ యొక్క దేహములన్నీ కూడా కొన్ని పాత్రల వంటివి.
0: మూన్ లైట్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది
2: vessels. In the same way, God has been reflected in the human bodies which are vessels.
1: ఈ పాత్రల యొక్క ప్రమాణములు ప్రత్యేకంగా ఉండవచ్చును.
2: There is a distinction and separateness for these bodies.
1: కానీ అన్నిటి ఎందుకు ప్రతిబింబించేటువంటి ఆత్మ ఒక్కటే.
2: But the reflection which you get in each one of these bodies is the same, and that is of divinity.
1: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to develop that kind of feeling and that term.
1: దాన్ని మనం అభివృద్ధి పరచుకోకుండా,
2: if we don't develop that kind of feeling,
1: నీ యొక్క అహంకారం చేత నీ పదవులు, నీ విద్యలు, నీ అధికారం ఇవే నీ యోచించవలసింది.
2: Is it your position, your own education, your own power which you have to indulge in?
1: ఇవన్నీ కూడా నువ్వు తుమ్మునంతలో తొలిపోవు, తొమ్మిది తరణ తోలు బొమ్మ అన్నారు. ఈ తోలు బొమ్మ యొక్క తత్వాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
2: These are all such impermanent things which are associated with the impermanent body.
1: ఇవి కదిలిపోయే మేఘం వంటివి.
2: These are all passing clouds.
1: కరిగిపోయే ఐస్ వంటిది.
2: This is something like ice which melts away.
1: ఇలాంటి యొక్క జీవితత్వాన్ని నీవు సత్యంగా భావించుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నావు.
2: Why do you base all your faith and actions on this impermanent body which goes away and forget divinity which is permanent? This body is not going to be with you forever.
1: ఎప్పటికీ, ఏ నాటికైనా కూడా మరువనటువంటిది, విడవనటువంటిది, కదలనటువంటిది, తిరగనటువంటిది ఒక్కటే, అదే ఆత్మతత్వం.
2: It is the principle of Atma which will never desert you, which will always be with you, be it today or any other day, be it now or a day.
1: అలాంటి సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకుని,
2: we have to base all our actions
1: అనిత్యము అసత్యమైనటువంటి జగత్ వ్యవహారములందు మిథ్యముగా భావించుకొని,
2: we have to consider the worldly activities and the worldly life.
1: జీవితీ యాత్రను సాగించుకోవాలి.
2: We have to carry on our life.
1: ఈ జగత్తు అనేటువంటిది శాశ్వతం కాదు.
2: World is not permanent.
1: పుట్టక పూర్వం మనకి ఈ జగత్తు లేదు.
2: బిఫోర్ వి వర్ బోర్న్ ది వరల్డ్,
1: మరణించిన తర్వాత ఈ జగత్తు లేదు.
2: వన్స్ వి డై ది వరల్డ్ డజంట్ ఎగ్జిస్ట్.
1: ఈ జన్మ మరణములకు మధ్యలో వచ్చి చేరినటువంటిది ఈ జగత్తు.
2: ఇన్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ యు కమ్ అక్రాస్ దిస్ పర్టిక్యులర్ వరల్డ్.
1: ఇంతే కాదు,
2: నాట్ మెయిన్లీ దిస్,
1: పగటి పూట చూసేటువంటి ఈ జగత్తు రాత్రిలో మనకు కనిపించదు.
2: ద వరల్డ్ విచ్ యు సీ అండ్ విట్నెస్ డ్యూరింగ్ ద డే ఇస్ నాట్ సీన్ ఇన్ ద నైట్.
1: ఈ స్వప్నంలో లేనటువంటి జగత్తు కనిపించదు.
2: ద వరల్డ్ విచ్ యు సీ ఇన్ డ్రీమ్ ఇస్ నాట్ ఫౌండ్ వెన్ యు ఆర్ అవేక్.
1: కనుక ఇవి రెండింటి ఎందుకు నువ్వు మిథ్యమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తిస్తున్నాము.
2: ద టైప్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ మిథ్యా ఈజ్ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్ ఆఫ్ డ్రీమ్ అండ్ వేకింగ్.
1: ఇలాంటి వచ్చి పోయేటువంటి ఒక జగత్తు నిమిత్తమై మనం అనేక విధములుగా భ్రమలను పెంచుకొని,
2: ద వరల్డ్ విచ్ అపియర్స్ అండ్ డిసపియర్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, వై షుడ్ వి డెవలప్ సచ్ కైండ్ ఆఫ్ delusion and illusions on this world.
1: మన స్వస్వరూపమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
2: వీ ఆర్ ఫర్గెటింగ్ అవర్ ట్రూ నేచర్ విచ్ ఇస్ ఆత్మతత్వ ఇట్సెల్ఫ్.
1: కనుక మనం స్వస్వరూప సందర్శనాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ ఎ ఫర్గెట్ టు
1: పగలు కనిపించదు.
2: ద వరల్డ్ విచ్ యు సీ ఇన్ డ్రీమ్ ఇస్ నాట్ ఫౌండ్ వెన్ యు ఆర్ అవేక్.
1: కనుక ఇవి రెండింటి ఎందుకు నువ్వు మిథ్యమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తిస్తున్నాము.
2: ద టైప్ ఆఫ్

0: our true nature, which is Atma Tattva itself.
1: కనుక మనం స్వస్వరూప సందర్శనాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి.
0: We have to make efforts to come in face to face with our own real nature.
1: ఈ జగత్తు నందు శాశ్వతమైనటువంటి ఆనందం మనకు లభించదు.
0: In this world, you can never get permanent bliss.
1: దీని పేరే అనిత్యం అసుఖం లోకం.
0: The very name of this world is the permanent world and temporary world. Happiness is impermanent.
1: సత్యమైనటువంటి ఈ యొక్క జగత్తు నందు నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించడం కోరటం అనేటువంటిది పెద్ద అజ్ఞానం.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ టు ఎక్స్పెక్ట్ టు ఎంజాయ్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇంపర్మనెంట్.
1: మన చదువులందు,
0: ఇన్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్,
1: మన తెలివితేటలయందు,
0: ఇన్ ఆల్ అవర్
1: మన ఆచరణయందు,
0: ఇన్ అవర్
1: మన అనుష్ఠానములందు,
0: ఇన్ వాట్ ఎవర్
1: మన ఆలోచనలయందు,
0: ఇన్ ఆల్ అవర్ థాట్స్,
1: మన అనుభూతి యందు,
0: ఇన్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్,
1: ఆత్మతత్వం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
0: ఆత్మతత్వం ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ కామన్.
1: దాన్ని మాత్రం మనం ఆనందంగా ఆశ్రయించినప్పుడే ఈ సర్వస్వాన్ని కూడా మనము లోబర్చుకున్న వారం అవుతాం.
0: ఇఫ్ యూ కెన్ టేక్ షెల్టర్ అండర్ ఆత్మతత్వ ఇన్ ద రియల్ వే, వీ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఆల్.
1: అప్పుడే మన యొక్క ఇంద్రియములు కూడా మనం నిగ్రహించుకున్న వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ సెన్సెస్.
1: 6 సంవత్సరముల పిల్లవాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాజ్ ఎ 6-year-old child.
1: దైవత్వం అనేటువంటి తనలో ప్రకటించడం చేత, ప్రభవించడం చేత, ప్రకాశించడం చేత తండ్రికి కూడా బుద్ధులు నేర్పేటువంటి యొక్క పుత్రుడిగా తయారయ్యాడు.
0: హీ బికేమ్ ఎ సన్ హూ వాజ్ ఏబుల్ టు టీచ్ ప్రాపర్ లెసన్స్ ఈవెన్ టు ద ఫాదర్ బికాస్ డివినిటీ మేనిఫెస్టెడ్ ఇన్ హిమ్.
1: బోధించడానికి వయసు ప్రమాణం కాదు, ప్రధానం కాదు.
0: ఫర్ టీచింగ్ అండ్ ఫర్ giving correct knowledge, age is not kulamu
1: godramu manaku aadharam kaadu,
0: caste and community are not important,
1: dhanamu pedda idi manaku avasaram ledhu,
0: money wealth and position are also not important.
1: Anduvalani valmiki evvani vamsham andali vaadu.
0: That is why it has been asked, to which particular clan or community does valmiki belong?
1: Nandundu ye palli endu putte,
0: where was nanda born?
1: Dara kuchelundu dharamu kaligi unde.
0: What amount of wealth did poor
1: Gujarati ye vidya kaligi unde?
0: What education did elephant have?
1: Masudu Dravidu enta vayasu kaligi unde?
0: What age did Dhruva have?
1: Shabari enta shakti kaligi unde?
0: What power and capacity did
1: Vidurunike enta vidramati unde?
0: What caste which Vidura had?
1: Timmanike enta telivi unde?
0: What intelligence did Hanuman have?
1: Idantha kodanu దైవ ప్రార్థన వలనే, దైవ ప్రేమ చేతనే దీని విలువను సంపాదించుకున్నారు.
0: ఆల్ దీస్ పవర్స్ అండ్ కెపాసిటీస్ ఆర్ ఒబ్టైన్ బై ఆల్ దీస్ పర్సన్స్ హూ హావ్ బీన్ మెన్షన్ ఓన్లీ బై ప్రేయర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్.
1: కేవలం కోతి, చంచలత్వానికి పుట్టిన ఇల్లు పెట్టిన పేరు.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ మంకీ, ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ ఫికల్నెస్.
1: కానీ రాములపై ఉన్నటువంటి విశ్వాసమే సర్వబలమును చేకూర్చుకోగలిగింది.
0: It is the faith which that monkey had in Rama which gave such extraordinary powers and capacities for it.
1: Hanumantudu gunavantudu balavantudu ilanti vaadainappudikini tana yokka balam paina, tana gunam paina, tana yokka dini paina tana aashrayinchaka Ramunu paina maatrame tana yokka sarvasvanni daraboosukunnadu.
0: Hanumanta was a person with full of capacities, power, cleverness, intelligence, but still he did not base all his life
1: మహాగుణవంతుడు.
0: హీ టుక్ షెల్టర్ అండర్ రామ.
1: చాలా బలవంతుడు.
0: హీ వాస్ ఎ వెరీ వర్చువస్ పర్సన్,
1: మహాశాంతవంతుడు,
0: స్ట్రాంగ్ పర్సన్, ఎ పీస్.
1: కనుకనే అతనికి టైటిల్స్ ఇంతా ఉన్నాయి, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అని.
0: దట్ ఇస్ వై ఆల్ దీస్ టైటిల్స్ హావ్ బీన్ గివెన్ టు హనుమాన్ యాజ్ ద వన్ హూ హ్యాడ్.
1: అలాంటి వాడు లంకలో ప్రవేశించినప్పుడు రాక్షసులంతా ప్రశ్నిస్తారు, ఇంత చిన్న కోతి ఇంత పెద్ద బలముతో ఇన్ని విధములకో కూడా నువ్వు రాక్షసులు జయిస్తున్నది, నీవెవరయ్యా అని ప్రశ్నించారు.
0: వెన్ సచ్ ఎ హైలీ అకాంప్లిష్డ్ హనుమాన్ ఎంటర్ లంక, రాక్షస హాస్ డెమన్స్ హూ వర్స్ షాక్ రాక్.
1: తన యొక్క బలాన్ని, తన యొక్క గుణాన్ని, తన యొక్క శాంతిని ఏమాత్రమూ ప్రకటించుకోలేదు.
0: హూ ఆర్ యూ ది ఆస్క్? హీ నెవర్ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ హిజ్ ఓన్ కెపాసిటీస్, ప్రవెస్, పవర్స్, అకాంప్లిష్మెంట్స్ ఎట్సెట్రా.
1: ఒక్కటి మాత్రమే చెప్పాడు, ఈ దాసోహం కోసలేంద్రస్య. ఆ రామచంద్రుడు యొక్క దాసుడు అన్నాడు.
0: హీ డిస్క్రైబ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ శ్రీరామ.
1: ఇప్పుడు మన వారు ఎవరైనా నీవెవరయ్యా అంటే, ఓ సోన్సో సోన్సో పెద్ద ఏబీసీడీ నుంచి కూడా నువ్వు జడ్ వరకు డిగ్రీలు చెప్పుకుంటూ వస్తుంటాం.
0: ఇఫ్ ఎనీవన్ వర్ టు ఆస్క్ అస్ వెల్ హూ ఆర్ యూ, వీ get intoxicated in describing
1: all the qualities of X, Y, X, X, ఇంకా ఎన్నెన్నో చెప్పుకుంటా.

0: అవన్నీ చెప్పుకుంటే గాని వీడికి బలం రాదు.
1: ఎక్స్ మినిస్టర్ అండ్ ఎక్స్ అండ్ ఎక్స్ అండ్ ఎక్స్
0: మన బలాలు ఇవి దుర్బలాలు.
1: డూ సచ్ డిస్క్రిప్షన్స్ రియలీ స్పీక్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్? ఇట్ ఇస్ ఓన్లీ అవర్ వీక్నెస్, నాట్
0: దమ్మిడికి పనికిరానటువంటివి.
1: ఆల్ ద థింగ్స్ విచ్ యూ హ్యాడ్ ఇన్ ద పాస్ట్,
0: పదవులు పోయిన తర్వాత బజార్లో పెట్టి అమ్మినా కొనిగెట్టుకుంటే వారు లేరు.
1: వన్స్ యూ లూజ్ యువర్ పవర్ అండ్ పొజిషన్ యు ఆర్ ట్రీటెడ్ వర్స్ దాన్ ఏ యూజ్లెస్ థింగ్.
0: నీ నిజమైన బలము, నీ నిజమైన పదవి ఆత్మస్వరూపుడు. శృణ్వంత విశ్వే అమృతస్య పుత్ర, నేను అమృతపుత్రుణ్ణి, దైవం యొక్క అంశాన్ని అని చెప్పుకోవటమే నిజమైన గౌరవం.
1: యువర్ ట్రూ పవర్ లైఫ్ ఇన్ యువర్ డిక్లరింగ్ దట్ యు ఆర్ ద ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, యువర్ ద సన్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి యొక్క ధైర్యాన్ని, సాహసాన్ని, నిజతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్ అండ్ యూ షుడ్ డెవలప్ దిస్ కరేజ్ టు డిక్లేర్ అవర్ సెల్ఫ్ యాస్.
0: ఈ విధమైనటువంటి యొక్క భక్తులు, మన కార్యాన్నిమిత్తమై ఆచరించే భక్తులు ఏనాటికి మనకి పనికిరావు.
1: And the other types of devotees who do not recognize this particular thing can never be useful.
0: Mana pani jarina bhagavantuni namaskaram chestunnam ippudu.
1: Devotees today are such that
0: mana pani vifalamayipoyina inga photo undisi lopale pettestam.
1: If we succeed in our efforts and in fulfilling our wishes, we worship the God.
0: Otherwise we would be vanchana nimittamai bhagavantuni samyoga viyogamto anubhavistava.
1: Can you be so mean as to establish relationship with God for the sake of fulfillment of such mean desire?
0: Brahmandamantata prabalutundari neeku aalayamuna marchana laviyaguna.
1: Is it possible to fix a small limited place?
0: Koti suryula kaanti meedi kaligini neeku pramana dweepamune varu pattagalaru.
1: God who is occupying the entire universe, how can he be put
0: in the adhikaradulakaina andane vaadavu neerupukanavaru evartaramu?
1: Who can describe your formless form?
0: Sarvajeevulu yendu sancharinchini neeku sariyane peyidu sadhyamaguna.
1: Is it possible to give a name to you who is found in every human being?
0: Brahmandamantata bodjalo nunnatti neeku bachya bhojyamune varu pattagalaru.
1: The one in whose stomach the entire cosmos resides, how can you
0: ఎవరు వస్తు తెలియచున్నది నంది సాయిబాబయ్యనొచ్చు ఇతరమైనది ఎవరేమి ఎరుగరయ్యా.
1: పీపుల్ రియలీ డు నాట్ నో హూ సాయిబాబా ఈస్. సాయిబాబా
0: కేవలము ఒక రూపనామమునే మనం ఆధారం చేసుకుంటూ కూర్చున్నామే కాని ఆ దివ్యమైనటువంటి ప్రేమతత్వాన్ని కాని ఆ సత్చిత్ ఆనందం యొక్క రహస్యాన్ని కాని మనం గుర్తించుటకు ప్రయత్నించటం లేదు.
1: We are merely basing all our understanding on the basis of the name and the form. We are not able to understand the inherent divinity which is in the
0: Kulka Krishna tattvanni kudanu kamsu aariti gane bhavistu vachadu.
1: Kamsa also was taking Krishna tattva in that physical form.
0: Idu chinna pillavadu.
1: He was thinking Krishna was a small boy.
0: Edo konni rakamaina entity oka shaktulu kaligi aayanni vidhamaina entity oka konni mesmerism anaga konni maayalu kalputunnadu.
1: He was thinking that Krishna was having only some kind of small powers and he is using
0: the divine shakti kaane kaadu ani cheppi vaadinchadu.
1: He argued that it is not the power of divinity at all.
0: Inga Shishupala Dantavakraduniki cheppanakkaraledu.
1: It is not possible to describe how foolish Shishupala and Dantavakra were.
0: Dharmaraju varu paadapuru pooja chesi adiniki aneka vidhamulaga okarunu rajyamunu paripalinchadaniki Krishnaarjuna konutuku prayatinchaga Shishupaludu cheptunnadu.
1: When Dharmaraja was offering worship of the feet of Lord Krishna, Shishupala began describing Krishna.
0: Nanambujeyo av javarandra chilalu kajechinanduka pujaniku.
1: Should Krishna be worshipped for stealing the sarees of those ladies when they were taking bath?
0: Golla bhoomondato jallalaadannaku harinchinanduka ardhamijuta.
1: Is it offering argya to you because you are just spending playful time with Gopika?
0: Chalunika kattipetta panchangam inka.
1: You close all this kind of
0: bhagavaduna moku Sri Krishna sannitimpa.
1: Don't go on describing and praising Krishna.
0: Nuru jilkalu chetunannadu ilanti Krishnundi pogattukottama.
1: Can you just go on praising such a Krishna? He asked.
0: Kaduku ilanti durmargam kudanu ee naadu aneka vidhanga abhrudhi avutuntadi.
1: Even today this kind of arrogance and ignorance is spreading.
0: Kevalamu dehasattvanni,
1: only the physical aspect of
0: లౌకిక సంబంధమైనటువంటి జగత్ తత్వాన్ని వారు యోచిస్తూ ఉంటారు.
1: ఓన్లీ దిస్ ఫిజికల్ అండ్ ది వరల్డ్ రిలేషన్షిప్ దే బిల్డ్.
0: అంతర్శక్తిని, ఆత్మతత్వాన్ని,
1: ఇన్న
0: ఆనంద స్వరూపాన్ని వారు గుర్తించడానికి తగిన శక్తివంతులు కాలేకపోతున్నారు.
1: ద ఇన్నర్ పవర్ and the power of Atma and the power of delight and bliss which this particular body embodies, they have not been able to recognize.
0: Yuga yugamulu nundi kodunu konasagutu vachadi.
1: This is the story of yuga yuga after yuga.
0: Prati avataram nandukonu ilanti dandamulu rendu kodunu chakkala vale rekkala vale bayaldeetu vastunnayi.
1: In every avatar this kind of things went on side by side.
0: కనుక కృష్ణ జన్మాష్టమి అనగా కేవలం ఒక విధమైనటువంటి జ్ఞాపకార్థమై మనం ఆచరించుకోవటమే గాని కృష్ణునికి జన్మమే లేదు.
1: వెన్ వీఆర్ సెలబ్రేటింగ్ కృష్ణ జన్మాష్టమి, ఇట్ ఈస్ ఓన్లీ టు రిమైండ్ అవర్ సెల్స్ ఆఫ్ వాట్ కృష్ణ ప్రిన్సిపల్ వాస్. ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ డస్ నాట్ హ్యావ్ ఎనీ బర్త్ అట్ ఆల్.
0: ధర్మ సంస్థాపన నిమిత్తమే అవతరిస్తున్నాడని మనం భావిస్తుంటారు.
1: వీ థింక్ దట్ కృష్ణ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ.
0: దుష్టులను శిక్షించడము, శిష్యులను రక్షించడము అని.
1: To punish the wicked and to protect the virtuous.
0: Idi kevalamu kontha mandi vishwasam maatrame idi.
1: This is only in a way faith of a few people.
0: Dharma sansthapana anetundi kuda kaadu.
1: It is not even dharma sansthapana.
0: Dharma ante ye dharma?
1: What is the meaning of real dharma? What type of dharma do you are?
0: Prakrutamainpudi dharma samrakshana kosam vastunnada?
1: Is it the dharma which is incidental to this world?
0: Attaiti tetayugamlo dharma rakshinchinappudu aparigamlo tirigi dharma enduku chinichipovali?
1: If that is the type of dharma which you are referring to, if dharma was already established in treta yuga,
0: aparigamlo tirigi dharma rakshinchinappudu kaligamlo enduku dharma nashinchipovali?
1: How did it decline during Dwapara Yuga? How did it decline again in Kali Yuga?
0: లౌకిక సంబంధమైనటువంటి ధర్మంలోకి సంబంధించినటువంటిది కాదు.
1: The dharma which people are understanding in a worldly sense is not the dharma.
0: ఇది ఊర్ధ్వ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: There is another dharma called ఊర్ధ్వ ధర్మ.
0: అదే హృదయ ధర్మం.
1: That is the dharma of the heart.
0: అట్టి హృదయ ధర్మాన్ని మానవుడు దినదినమున క్షీణించిపోతుండాలి.
1: This kind of hrudaya dharma is declining in man day after day.
0: Anaga ee reethiga cheenichipothundadi mana drishtini bahirdrishtiga avinchukotam chetane.
1: How is this particular dharma declining in the heart of man? By externalizing our vision, this dharma is declining.
0: Ee vishayamu endu maatrame praveshinchetunte yokka manasattvanni manam abhivruddhi pachukuntunnam.
1: We are developing a type of mental attitude and attachment toward the external world.
0: అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఎంతకాలం
0: మనం అభివృద్ధి పరచుకుందామో పశ్చతీతి పశువు అని.
1: సో
0: బయట దృష్టి కలిగినటువంటి వాడు పశువు తప్ప మనిషి కాదు అన్నాడు.
1: సో లాంగ్ యాజ్ వీ డెవలప్ ది ఎక్స్టర్నల్ విజన్ అండ్ ది అవుట్వర్డ్ విజన్ వీ కెన్ బి కంపేర్డ్ ఓన్లీ టు యానిమల్.
0: ఎవడు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకున్నా వాడే మానవుడు.
1: Only that person who can develop the introverted vision,
0: yavarante varninchinappudiki tanalo unnatundi manchi chedalu tanaku maatrame gocharam avutayi.
1: Only that particular person can be called as a true human being. He only would be able to recognize
0: tanaku taanu tana yokka pravartana tana yokka nija tattvamu taanu trupti padeyatundi yokka tattvame nija dharmam.
1: The true dharma is to satisfy oneself that
0: adi self satisfaction,
1: that he is following the right path, that is self satisfaction.
0: నేను మంచిగా ఉన్నాను అనేటువంటిది నీవు నోటితో చెప్పవచ్చును, కానీ నీవెంత మంచిగా ఉన్నావు నీకు మాత్రమే తెలుసు.
1: వెదర్ యు ఆర్ ఫాలోయింగ్ ద రైట్ పాత్ ఆర్ నాట్ యూ అలోన్ నో. యూ మే అట్ట
0: ఏమిటి దేహం ఒక సెల్ఫ్ కాదు.
1: వాట్ డస్ దిస్ సెల్ఫ్ రెఫర్ టు? డస్ ఇట్ రెఫర్ టు ద బాడీ?
0: అదే ఆత్మ.
1: సెల్ఫ్ రెఫర్స్ దేర్ టు ఆత్మ.
0: దేహము నేనేటువంటి యొక్క సెల్ఫ్ పోవాలి.
1: One should give up the feeling that he is the body.
0: Atmane nenu anekunte oka selfish raavali.
1: He should develop that self feeling.
0: Kalukane selflessness self is real self annaru.
1: That is why it is said selflessness self alone is real self.
0: Manamu ee deha bhrantito kaakunda atma bhrantito manam jeevinchalani prayatninchali.
1: We have to constantly live with the feeling of atma, not with the feeling of body.
0: మనము కేవలం ఇచ్చా ఇచ్చలపైన ఆధారపడి దైవత్వాన్ని మనము సంయోగ వియోగములతో అనుభవిస్తూ వస్తున్నాము.
1: బికాజ్ వీ బేస్ ఆల్ అవర్ లైఫ్ ఆన్ ద లైక్స్ అండ్ డిస్లైక్స్ వీ గెట్ అసోసియేషన్ అండ్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్.
0: పచ్చిగడ్డి చేతితో చూపితే పశువైనా పరిగెత్తి వస్తుంది.
1: ఇఫ్ యూ వర్ టు ఆఫర్ గ్రీన్ గ్రాస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎనిమల్ ఇట్ విల్ రన్ టు యూ.
0: తుంటకర్ర చేతిలో తీసుకుంటే పశువైనా పరిగెత్తిపోతుంది.
1: యూ టేక్ ఎ స్టిక్ ఈవెన్ ఎన్ ఎనిమల్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ.
0: ఇస్తానంటే రావటము, కొడతానంటే పరిగెత్తటము, ఇది పశు లక్షణాలు.
1: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ అన్ ఎనిమల్ టు బి అట్రాక్టెడ్ బై సమ్ కైండ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ దట్ వెన్ ఇట్ ఇస్ గివెన్.
0: ఇచ్చినా కొట్టినా తిట్టినా అన్నింటికి నువ్వు సహించుకుని ఉండేటువంటి నిజమైనటువంటి సహన ధర్మం.
1: ద రియల్ సహన ధర్మ ఈస్ వన్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ వెన్ ఇట్ ఈస్ గివెన్ when it is desired,
0: ade sahana bhavatu sahano bhavantu.
1: When it is denied and when even one is beaten, one should not run away.
0: Sahasratisha purushaha sahasracha sahasrapad.
1: One should accept God under all circumstances. That alone is sahana bhavatu.
0: Anni kannulu, anni chetulu atanivi.
1: Thousands of ears, thousands of eyes, thousands of feet, all these
0: anni talane ainappudu annappudu inki em naadi aneetundi ekkada undi.
1: When everything belongs to him, where is the question?
0: అదే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అన్ని కన్నులు అతనివి, ఏది చూచినా అతనే.
1: దిస్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ఈవెన్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఐస్. అండ్
0: ఎవరో నిన్ను హాస్యం చేశారనుకో,
1: సపోజ్ సమ్వన్ రిడిక్యూల్స్ యు,
0: ఏదో ఒక రెండో వ్యక్తి నన్ను హాస్యం చేసిందని నువ్వు భావించుకోకూడదు.
1: You should not think that someone is making fun of you.
0: Na endunnatundi yekku ye daivattamo ade daivattame nannu haasyam chesindi anuko.
1: You should feel that divinity which is inherent in you is ridiculing you through some other person.
0: Andulo indulo unnatundi okkate tannu taanu chesukunnadu.
1: There is a common divinity which is existing in you as well as in the other person who is ridiculing.
0: Ninnevaraina vimirsinchinar anuko.
1: Suppose someone criticizes you.
0: Evarini vimirsinchukunnadu? Tanam taanu vimirsinchukunnadu.
1: It is actually criticizing oneself.
0: Unnadi okkate.
1: There is only one thing which is existing.
0: Rendu levu kada.
1: There are no two entities at all.
0: Kanuka ilanti oka atma bhavanni manu dinadinaniki penchukuntu povali.
1: Day after day and gradually we will have to develop this particular feeling of atma bhava in us.
0: ఇలాంటి భావాన్ని పెంచుకున్నప్పుడు మనకు రాగద్వేషాలకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఇన్ us, then there is no question of liking and disliking and hatred.
0: మన మనసులో ఉండేటువంటి ఒక్క ఓక ఒక్కటే అన్నాడు వేమన.
1: వేమన హాస్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ us.
0: కానీ మానవుడు పిచ్చి పెట్టి తిరుగుతున్నాడు తన యొక్క దీనిని తాను తెలుసుకోవటం కోసమని.
1: ఆల్సో హాస్ సెడ్ నాట్ రియలైజింగ్ ది వన్ విచ్ ఇస్ ఇన్సైడ్ హిమ్, మ్యాన్ ఈస్ ట్రైన్ టు సర్చ్ ఫర్ ది
0: తాను విసర్జించి తాన్నే తిరిగి ప్రత్యేకంగా ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఇది పిచ్చి పెట్టడం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ మ్యాడ్నెస్ టు సర్చ్ ఫార్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ సెల్ఫ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్?
0: తన చేతి ఎందున్నటువంటి కంటిని తాను మరచి, కడియన్నే మరచి, నా కడియం ఎక్కడో ఎక్కడో అని చెప్పి వెతుక్కోవటం, ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
1: ఇట్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ వన్స్ ఇగ్నోరెన్స్. ఈ వన్ కోసం సర్చింగ్ ది బ్రేస్లెట్ which he is wearing on his arm.
0: నీవు దేనిని వెతుకుతున్నావు?
1: Whatever you are searching for.
0: దేనిని ఆశిస్తున్నావు?
1: Whatever you are trying to aspire.
0: ఆ వస్తువు నీవే.
1: That is yourself.
0: నిన్ను నీవు మర్చిపోతున్నావు.
1: You are forgetting about yourself.
0: కారణం?
1: What is the reason?
0: అజ్ఞానం అనేటువంటి అంధకారమే.
1: It is the darkness of ignorance.
0: ఈ అజ్ఞానం లోపల నీవు ఒక గది లోపల చేరిపోతుంటే అంధకారం లోపల ఏమీ నీకు కనిపించదు.
1: You are like someone who has just gone into a room where there is total darkness, you're not being able to.
0: ఒక రూమ్ లో నీవు ప్రవేశించి అనేక వస్తువులు నీవు చూస్తున్నప్పుడు ఒక్కటి మాత్రం నీకు కనిపించదు.
1: If you enter into a room and look for all the other things, you can see all the things excepting one thing.
0: అన్ని చూస్తున్నావు.
1: You are looking at all the things.
0: అన్ని చూస్తున్న సమయంలో నిన్ను నీవు చూడవు.
1: While looking at all the things, you don't look at yourself.
0: కనుక ఈ జగత్ అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించి అన్నింటినీ వెతుకుతున్నాం, దాని వల్ల నిన్ను నీవు వెతుక్కోకుండా పోతున్నాం.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ద వరల్డ్ అండ్ ట్రైయింగ్ టు సర్చ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
0: తనను తాను వెతుక్కోలేని వాడే అజ్ఞాని.
1: ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ హూ డస్ నాట్ సర్చ్.
0: తనను తాను తెలుసుకుంటే సర్వమును తెలిసిన వాడైపోతాడు.
1: If one knows oneself well, he knows everything else.
0: అదే చిన్న పిల్లవాడైనటువంటి ఒక ప్రహ్లాదు తండ్రికి బోధించినటువంటిది.
1: This is what Prahlada taught to his father.
0: నాన్న, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
1: Oh dear father, you are the one who has conquered all the worlds.
0: ఇంద్రియాలోకము చిత్తమును గెలువనేరు.
1: But you have not been able to conquer the world of senses and also
0: indriyani niu sadinchukolekunda enta mandi rajulu sadisthi vachina prayojanam emiti.
1: You have not been able to control your senses. What is the use of conquering the worlds outside you?
0: Kanaka ninnu niu sadinchukunnatunte vaade rajyannanta sadinchukunna vaadu, deshanni sadinchukunna vaadu, vishwanni sadinchukunna vaadu avutavu.
1: If you can master yourself and conquer yourself, యూ హావ్ కాంక్వర్డ్ ద వరల్డ్, కాంక్వర్డ్ ద ఎంటైర్ యూనివర్స్.
0: కనుక ఇట్టి నిజ తత్వాన్ని బోధించేటువంటిదే కృష్ణుని యొక్క తత్వం.
1: కృష్ణ తత్వ ఈజ్ దట్ తత్వ విచ్ టీచర్స్ ది రియాలిటీ విచ్.
0: సర్వము ఏకత్వంగా ఉంటున్నటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఈజ్
0: ఏకోవశీ సర్వభూతాంతరాత్మ.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యూనిటీ ఓన్లీ. అండ్ యూ కెన్ సీ
0: నేను మీలోనే ఉంటున్నాను.
1: ఐ హావ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ.
0: అదే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమస్త.
1: That is what is said when
0: నీ దేహాన్ని ఆశ్రయించి నీలోనే నేను వైశ్వాన రూపంలో ఉంటుంది అన్నింటినీ జరుపుతున్నానన్నాడు.
1: ఐ హావ్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర ఇన్ యూ అండ్ ఐఎమ్ హెల్పింగ్ యూ టు కండక్ట్ ఆల్ ద థింగ్స్ ఇన్ యువర్ లైఫ్.
0: ఇలాంటి సత్యాన్ని మనం నిజంగా విశ్వసిస్తే దేవుడు బయట ఉన్నాడనే భావం మనలో ఎందుకు వస్తుంది?
1: ఇఫ్ యూ రియలీ బిలీవ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్, హౌ కెన్ వీ గెట్ ది ఫీలింగ్?
0: చదువుతున్నాము, కంఠస్థము చేస్తున్నాము,
1: వీఆర్ చాంటింగ్ శ్లోకాస్, వీఆర్
0: మెమరైజింగ్ పెట్టలేకపోతున్నాము,
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ దిస్ శ్లోకాస్.
0: ఆచరణలో పెట్టుకున్నప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ రీడింగ్ వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్?
0: ఇంట్లో అన్ని వంటలు చేసి పెట్టుకున్నాము.
1: You have prepared all types of food and
0: delicious.
1: But you are fasting.
0: వంటలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of preparing?
0: వంటలు చేసినందుకు భుజించాలి.
1: For preparing different types of delicious food you should
0: use. శ్లోకాలు నేర్చుకున్నందుకు నీవు ఆచరించాలి.
1: For reading and memorizing శ్లోకాలు you should practice.
0: ఆచరించిన శ్లోకాలు పక్కకు పెట్టాలి.
1: After practicing you can put them aside.
0: ఆచరించని శ్లోకాలు.
1: Slokas which you are not practicing you should put them aside.
0: Acharinchana shlokalu kevalam sokanike karanam.
1: These stanzas which you are not practicing can get you only grief.
0: Manam kevalamu padamulnu maatrame uchcharistunnamu, padarthanni maatram gurtinchatam ledhu.
1: We are only uttering words but we are not recognizing the real truth.
0: Kanaka mottamota padamu padamulo unnatundi aksharamu aksharamlo unnatundi arthamulu manam gurtinchali.
1: We have to know the world. We have to understand the letters and we have to understand what lies behind these letters.
0: అప్పుడే నీవు అక్షర స్వరూపుడు అవుతావు.
1: Then only you can become అక్షర స్వరూప.
0: అక్షరాన్ని లోపల మింగటము, క్షరాన్ని మాత్రం అనుభవించటము.
1: You swallow the letters but you don't practice the truth which that letter stands
0: for. ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలు మనం పెంచుకుంటూ పోతున్నాము.
1: This kind of ostentatious showy life we are
0: living. ఈ ఆడంబరం ఉండినంత వరకు కూడా ఆత్మతత్వం అతనికి చాలా దూరంగా ఉంటుంటాడు.
1: So long as you are full of show, the ఆత్మతత్వం can never come nearer to you, close to you.
0: ఇలాంటి వారు ఏనాటికైనా కోటి జన్మలు ఎత్తినప్పటికీ దీన్ని గుర్తించుకోలేరు.
1: Even if a million lives and births are taken by such people, they can never realize.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అభివృద్ధి పరచుకొని గుర్తించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We have to develop faith in the unity of these two aspects and live the life accordingly.
0: Appude manam nijamainatundi krishna tattvanni mana hrudayam nandu aavirbhavinchu chesukunna varam avtam.
1: Only then would we have manifested the principle of krishna in our own hearts.
2: Govinda krishna jai, gopala krishna jai.

Thank you.

0: With what qualities did God come forward to save Dhruva in those days? With what qualities did God come forward to save Prahlada in those days? With what qualities did God come forward and look after Kuchela in those days? And with the same qualities as God, Sri Satya Sai, the king of Puttaparthi, has come forward today to look after all the devotees in this world.
1: అన్న జీవితము అల్ప జీవితము, ఆత్మ జీవితము అనంత జీవితము.
0: పవిత్రాత్మ స్వరూప, ది లైఫ్ విచ్ డిపెండ్స్ సింప్లీ ఆన్ ఈటింగ్ ఈజ్ అ బ్యాడ్ లైఫ్. ది లైఫ్ దట్ డిపెండ్స్ అపాన్ ఆత్మ, అపాన్ ద నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ అ గుడ్ లైఫ్.
1: మనం ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితం కాదు, దివి జీవితం.
0: What we should aspire for is not this kind of life, but what we should aspire for is a divine life.
1: మనం పెంచుకోవాల్సినటువంటిది ఆయు ప్రమాణం కాదు, గుణం యొక్క అభివృద్ధి.
0: What we should try and promote and progress is not the length of our life, but what we should try and promote is the good qualities in the limited life that we have.
1: సర్వం దుఃఖం దుఃఖం, సర్వం క్షణికం క్షణికం, సర్వం సలక్షణం సలక్షణం, సర్వం శూన్యం శూన్యం. ఈ నాలుగు వాక్యములను మనము నిత్యము మనం చేస్తూ వచ్చిన మన యొక్క జీవితం ఉన్నటువంటిది కేవలం పరోపకారాత్మకం శరీరం అనేటువంటి సత్యానికి గుర్తించడానికి వీలవుతుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్. Everything has got some attributes in it. Everything is nothing, zero, is nothing and zero. If we remember these four statements, then our life can become purposeful.
1: Hands in the society, head in the forest. మనం నిజంగా తపసాగరించుటకు మన సమాజ సేవను మొట్టమొదటి యొక్క చేతులతో సమాజ సేవను ఆచరించడానికి కొనుక్కోవాలి.
0: We must in the very first instance try and serve the society around us with our hands. That will constitute the true tapas.
1: Paritranaya sadhunam vinachaya cha dushtam dharma sansthapanarthaya sambhavani yuge yuge ani ananyachindiyanto vam yajanam paripasate yesham nityadhiptanam yogachemam vahamyam ani tattvani. Ilanti yokka bhagavadgita yokka saranshamu manam chanachanamunaku అనుభూతిలో మనము అనుభవిస్తూ వచ్చిన నిజంగా మనము ఆత్మాభించడమే కావచ్చు, కానీ అన్య మార్గములు మనం అవలంబించము. అన్న జీవులు కాము, ఆత్మజీవులుగా మనం ప్రకటించవచ్చు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది స్పిరిట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇన్ భగవద్గీత, టు సేవ్ ది గుడ్ పీపుల్, టు సెట్ రైట్ ఆన్ ది రైట్ పాత్ ది బ్యాడ్ పీపుల్, ఐ కమ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ఆర్డర్ ద గుడ్ పీపుల్ మే బి సేవ్డ్ అండ్ బ్యాడ్ పీపుల్ మే బి కరెక్టెడ్ అండ్ పుట్ ఆన్ ది రైట్ పాత్, దెన్ వీ విల్ అండర్స్టాండ్ దట్ వీ షుడ్ నాట్ బికమ్ జస్ట్ పర్సన్స్ మియర్లీ టు లివ్ ఫర్ ఈటింగ్, బట్ వీ షుడ్ లివ్ ఎ సేక్రెడ్ అండ్ ఆత్మిక్ లైఫ్.
1: మానవుని యొక్క దివ్యమైనటువంటి శక్తి వెలుపల ప్రపంచం ముందు మన కారణాలు మన కుటుంబ కోసం ఏందే కనిపిస్తుంది.
0: Man's divine strength cannot be found in the exterior, external world. Man's divine strength should be found only within himself, in his good qualities.
1: దేవుడు కాని పాపం కాని పరదేశం నుంచి వచ్చేటువంటిది కాదు. దేవుడు అనగ వేరు, దేశమందు లేదు. దేవుడు అనగ తనదు దేశం అండి. పాపం అనగ వేరు, పరదేశము లేదు. తాను చేయు పనులు కలిగి
0: God of sin is not something which is external to you. God cannot be found outside. God is within you. The sin that you commit is not being committed from someone outside you. It is being committed by you.
1: కాలమే సర్వస్వము, కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్య నిమిత్తమే కాయము ఏర్పడింది. కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్యంగా ఏర్పడినటువంటి కాలమును సమాజ సేవ అంకితం గావించినప్పుడే మన జన్మ సార్థకం కాగలదు.
0: Time is sacred. In order that you may not waste time and in order that you may use time in a sacred manner, this human body has been gifted to us by God. In order that you may use this body in the service of human beings, fellow human beings, God has given us this body.
1: మానవుడు కేవలం నిరంతరం కొడును దైనం పైన ఉన్నటువంటి నీటి పొట్టు వలె ఏకాగ్రగా జీవించుటకు వీలు కాదు. సమాజమును వదిలి క్షణమైన కొడును జీవించుటకు సాధ్యం కాదు.
0: For man, it is never possible for him to live like a drop of water on the surface of oil, distinct and separate from the society of which he is part and parcel. He must live as a part of the society in which he is.
1: సమాజములో జన్మించి సమాజములో పెరిగి సమాజమును అనుభవించి సమాజమునకు ఆత్మను గావించుకున్నటువంటి జీవితము కేవలం ఒక విధమైనటువంటి దుర్బలమైన జీవితము నిరర్థకమైన జీవితం అని చెప్పవచ్చు.
0: Being born in a society, being grown in the society and experiencing all the aspects of the society, yet if he ignores and if he wants to live in isolation from the society, then that life is purposeless and useless.
1: కానీ దురదృష్టవశాత్తు అనేక మంది కాలం వ్యర్థము గావించుకుంటూ కేవలం సోమరత్వాన్ని పెంచుకుంటూ సోహం తత్వాన్ని స్మరించక కాలము వ్యర్థము గావిస్తున్నారు. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అని మనం కాలంలో వ్యర్థం గావిస్తున్నా మన జీవితం అంతా వ్యర్థం అయిపోతుంది.
0: అన్ఫార్చునేట్లీ మెనీ పీపుల్ వేస్ట్ టైం. Many people promote laziness for themselves. They are of no use at all and they waste time. They do not realize that time waste is life waste. If they waste time, they are wasting their life.
1: ప్రతి మానవుడు కూడాను ప్రత్యక్షముగాను లేక పరోక్షముగాను తాను నిరంతరము కూడా దుఃఖముతో కూలిపోతుంటుంటారు.
0: Every individual, either directly or indirectly, is always sinking with sorrow and pain.
1: చిన్న విషయము కాని పెద్ద విషయం కాని స్వవిషయం కాని పరవిషయం కాని ఏ విషయమునందైనా కూడాను మానవుడు నిరంతరం కూడా చింతతోనే ఉంటుంటాడు.
0: Whether it is a small thing or a big thing, whether it refers to himself or whether it refers to someone else, man is always suffering and man is always thinking of these troubles in his mind.
1: జీవితమంతా కూడాను దుఃఖమయంగానే ఉంటుంటాడు.
0: His whole life is full of sorrow.
1: పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, ఇంత చింత, ఇంక ఏది చింత కాని.
0: To be born is a trouble, to live is a trouble, to grow is a trouble, to die is a trouble, to be early in one's life is a trouble, to have age is trouble, to do any work is trouble. What is it that is not troubling you at all in this world?
1: కనుక ఇట్టి దుఃఖాన్ని ఇట్టి విచారమును మనం చక్కగా గుర్తించినప్పుడు మన జీవిత కాలమును ఎక్కడ గావించకుండా ఒక క్షణకాలమైనప్పుడు పరోపకారార్థమై వినియోగించుకునేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి.
0: When we understand this aspect of time, then we see that we are passing through sorrow and pain every moment, then we will find out that we should not spend our life in such waste. We should try and use whatever time we have at our disposal for being helpful to other human beings.
1: Kanuka deeni puraskarinchukoni ee buddhudu sarvam dukkham dukkham ani ucharichadu.
0: It is in this context that Buddha said, sarvam dukkham, everything is sorrowful and painful.
1: Sarvam chanikam chanikam.
0: He also said, everything is transient and temporary.
1: Ye padartham manaku sukhanni andisthundo, aa padarthame anityamainappudu, aa padarthamunu anubhavinchetundi vyakti koodanu anityamainappudu, adi satyamaina sukham ekkani cheppochu.
0: When we find whatever gives us pleasure, whatever gives us what we call happiness, is transient and temporary and is not going to remain permanent, how can we conclude that the pleasure and happiness which we get from an impermanent thing has any permanence about it at all?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందేటువంటి మరొక పదార్థములకు ఎట్టు సుఖం అందించగలదని విచారించినప్పుడు ఇందులో ఏమాత్రం కూడా బోధపడ్డం వీలు కాదు.
0: We cannot understand how something which undergoes a change, which is not a permanent thing, then it gives some kind of temporary pleasure and happiness to another thing which also undergoes a change. How can we have any meaning for that kind of pleasure or happiness?
1: Kanuka anityamaina padarthamu anityamaina kundi yokka shaktiki marak shaktiki satyamaina kundi yokka aanandanni andinchadavantanu kevalam kalla.
0: That one impermanent thing gives pleasure or real bliss to another impermanent thing is something which is an untruth.
1: Sarvam alaksham alaksham.
0: Everything is one which has no quality, which has no permanence about it.
1: Ini emi ini yeriga manam pochadaku veel avutundi pochadaku veel kaadu ini ide.
0: What is this? How can we describe it? How can we compare it with something else? It is not possible. This is this.
1: ఇది ఇంకొక ఒక పుష్పము అనేటువంటి రీతిగా మనం చెప్పటప్పుడు వీలు కాదు. ఇప్పుడు పుష్పముగా ఉండొచ్చును కానీ కొన్ని నిమిషములకు వాడిపోవచ్చును, మరికొన్ని గంటలకంతా రాలిపోవచ్చును, మరికొన్ని దినములకంతా కూడా
2: చలించిపోవచ్చు, అనగా భిన్నమై శూన్యమైపోవచ్చు.
0: We cannot even describe it by comparing it with some other flower or by naming it with the name of another flower, because it may now look like a flower. A little later it will fade away and it will cease to be a flower and it will drop out and will not be a flower.
2: కనుక మానవుడు అంటే ఎవరు? మానవుడు మానవుడే. మానవుడు అనగా కేవలం మానవత్వాన్ని వహించడమని ఒక దృష్టిలో మనం మానవత్వాన్ని భూస్తున్నాం. మానవుడు అనగా నా అజ్ఞానము, నా లేకుండా నా వర్తించడం, అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి తత్వమునికే మానవత్వం పేరు వచ్చింది. ఇది దైవత్వం ప్రత్యేకంగా మనము కేవలం ఒక ఆర్జించడం కానీ లేక సాధించడం కానీ వీలు కాదు. మన మానవత్వంలోనే దైవత్వం ఏముంటున్నది. కాబట్టి దైవం ప్రత్యేకంగా లేదు, మన మానవత్వంలోని మ్యాన్కైండ్ అనేటువంటి దాన్ని ప్రత్యేకించి మనము వినియోగ పెట్టినప్పుడు ఇందులోనే దైవత్వం ఉంటుంది. యూనిటీ అనేటువంటిది అన్ని జీవులు ఎందుకు ఈశ్వర సర్వభూతాన అన్నట్టుగా సర్వులు ఎందుకు అటువంటి పవిత్రమైనటువంటి దివ్యశక్తి ఉందనే ఉన్నది.
0: హౌ కెన్ వి డిస్క్రైబ్ మ్యాన్? వీ కెనాట్ సే దట్ మ్యాన్ ఈజ్ సంథింగ్ ఎల్స్. మ్యాన్ ఈజ్ మ్యాన్. మ్యాన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. వీ థింక్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హాస్ ది అపియరెన్స్, హూ హాస్ ది ఫామ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్. This is not right. Manava. Manava means that one who has no ignorance, one who has divine knowledge in him is Manava. That will be the description of man. If we describe man as one who has divine knowledge and who has no ignorance, we will come to the conclusion that divinity is in man. Divinity does not exist distinctly and separately. Divinity is part and parcel of man who should be without ignorance and divine knowledge.
2: Premaswarupulara. సృష్టి మహా విచిత్రమైనటువంటిది. ఈ సృష్టి యందు అనేక కోట్ల జీవరాశులు ఉండినప్పటికీ ఒకని యొక్క ముఖము మరొకరికి ఏమాత్రం కూడా ఉండటం లేదు. ఇన్ని రకములైనటువంటి స్వరూపాన్ని సృష్టించడం లోపల ఎంత విచిత్రమైనటువంటి స్థితిలో ముక్కుతో యోచించుకోవటం చేత సత్యం మనకు ఓకరిస్తుంది.
0: క్రియేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. క్రియేషన్ ఇస్ సంథింగ్ విచ్ హస్ నో పారలల్. For instance, when so many people are created, one face does not resemble another. So many faces are all unlike each other. That there are so many faces, no two of which are like each other, is an extraordinary situation and is a peculiar characteristic of creation.
2: Amto into bhedamaina untundal kani rendu mukhamulu samanamainatundi mukhamulu manam ye naatikku manam vetti sadhinchalemu.
0: We can never find two faces which are identical in all respects. There is always some small difference or other between one face and another.
2: Kaluka ivi chana chanamunappudu maarpu chenduku avi adigane untunnayi kaani avi maroka padarthamu korikaga undatam ledu.
0: What we should understand here is, although these things in creation are changing from one moment to another moment, yet no single thing in creation, while it changes, will become similar and identical to anything else.
2: Sarvam shunyam shunyam.
0: Sarvam shunyam. Everything is vanishing. Everything is nothing.
2: Ippudu manamu inni velaadi janamulanu chustunnamu. Kaani ivi enta varaku manam chudagalamu? కొంతకాలం మాత్రమే చూడగలము. తదుపరి మన దేహమునే మనం చూడలేకుండా పోతున్నాము. ఇవన్నీ ఇప్పుడు క్షణంలో నిలిచి వలె నిలిచి తదుపరి ఒక విధమైనటువంటి శూన్యంతగా మనకు గోచరిస్తూ ఉంటున్నాయి.
0: We now look at so many faces, thousands of faces. How long are we going to look at these thousands of faces? Only for a temporary time. Thereafter, a time will arrive when we are not able to look at our own face. Within short time, all these faces, like lightning, will disappear into nothing.
2: బాహ్యమునందు ఉన్నటువంటి మన దేహము ఈనాడు మనమే చూడలేకుండా పోతున్నాము. కనుక ఆ బాహ్యం యొక్క స్వరూపము ఇప్పుడు మనకు శూన్యంగా ఉంటున్నారు.
0: We have a certain form when we are young and when we are in childhood. But as we grow, that form changes and we are not able to look back and see the form which we had in our childhood.
2: ఇప్పుడు యవనంలో ఉన్నటువంటి ఈ దేహమును వార్ధక్యంలో మనకు ఏమాత్రం కనిపించడం లేకుండా పోతుండాలి.
0: The body which we have in the youth, that is going to change as we grow older. In our old age, we will not have the same form and same body as we have in our youth.
2: ఎంత శ్రమ పడినప్పటికీ నీవు తిరిగి మన యొక్క ఈ యొక్క యవన దేహాన్ని మనం వార్ధక్యంలో చూడలేము.
0: Whatever struggle you may go through, whatever attempt you may make, you can never in your old age look back and see the young body which you have passed through.
2: కనుక బాల్యంలో యవనము, యవనంలో వార్ధక్యం కూడా ఇమిడి ఉన్నటువంటి ఈ జీవితంలో ఏది సత్యమని మనం నిర్ణయించగలము?
0: సో ఇన్ ది హోల్ లైఫ్, వైల్ దేర్ ఇస్ childhood, while there is adulthood, while there is youth and old age. What exactly is the truth of our life? How can we determine which form really corresponds to our life? What has gone by is not possible to come back again. What there is at present cannot be seen by us and recognized by us in future.
2: కనుక మనం భవిష్యత్తులో ఉండేటువంటి యొక్క దానిని మనం జాగ్రత్త లోపల ఏమాత్రం కూడా అనుభవించడానికి వీలు కాదు.
0: Therefore, what we are going to have in future, we can never experience right at the present moment.
2: కనుక past, past, forget the past. జరిగిపోయినటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
0: So, we should regard the past as the past. Forget the past. We must give up what has gone in the past.
2: జరిగిపోయినది మనకు వాపసు రాదు. ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ మనం తిరిగి తెచ్చుకోలేము.
0: Whatever you may do, whatever attempts you may make, what has gone by, what is past, cannot be brought back again as present.
2: రాబు అనగా భవిష్యత్తును మనం ఏమాత్రం కూడా గుర్తించి స్థిరంగా మనం అనుభవించడము సంసిద్ధులం కాము. అది స్థిరం లేదు.
0: What is going to come to us in future is something which we cannot understand and which we cannot experience. There is no permanent knowledge in us about what is going to come to us in future.
2: ఉన్న కాలమును పవిత్రముగా ఉంచుకునేటువంటి ప్రయత్నానికి కూడుకోవాలి.
0: So, in that context, the present, whatever time we are living in, we must make an attempt to make it a sacred time.
2: ప్రకృతి యొక్క నడకలకు పారమార్థికము యొక్క భావములకు భిన్న భేదములు కలవు.
0: There are differences, marked differences between what happens in the natural conditions and the spiritual aspects around us.
2: పారమార్థికములకు ప్రకృతికి ఉన్నటువంటి భిన్న భేదములను మొత్తతూరి మనం విచారించినప్పుడు మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: If we make an attempt and try to understand, we can see the differences between nature, the environment, what exists around us, and these aspects of spiritual atmosphere.
2: బాలుడు యోగుడు కావటము, యోగుడు వాటకుడు కావటము, ఇది లోక సహజం.
0: It is a natural thing that a boy grows older, becomes a youth. The youth grows older and becomes an old man.
2: లోక సంబంధమైన విద్యలన్నీ కూడాను బాలుడికి మొట్టమొదట బోధించి, తదుపరి ఉన్నత క్లాస్ అయినటువంటి యొక్క యువకులకు బోధించి, తదుపరి వార్ధక్యమైనటువంటి యొక్క జీవితం లోపల వారి ద్వారా ప్రపంచం యొక్క అధికార స్థానాన్ని మనం అందుకుంటున్నాం.
0: We know that we give what is needed in this world, what you may call worldly education, to young people. Young people acquire that. Then they grow older. And when they grow older, as a result of their education, they occupy positions of responsibility and learn for themselves.
2: కానీ పారమార్థిక విద్య అట్టిది కాదు.
0: But spiritual education is not of that kind.
2: సాయి మొట్టమొదటి పెద్దలను పట్టారు.
0: Sai at first got hold of the older people.
2: వారికి నేర్పవలసినటువంటి విద్యలన్నీ ఇప్పుడు నేర్పించారు.
0: He did teach them whatever they have to be taught.
2: అక్కడి నుంచి యువకుల దగ్గరికి దిగాడు, కాలేజీలు స్థాపించారు.
0: Then he descended from these older people to the younger people, to the youth, and he established colleges and gave them education.
2: యువకుల నుంచి బాల వికాస్ బాలుల కింద చేరాడు.
0: From the young people he has descended down to still younger children, the Balavikas children.
2: లోకవిద్యలు బాలులు యవన్లు వార్ధక్యమైనటువంటి స్థితి లోపల దానిని అనుభవించడము జరుగుతుంది. పారమార్థిక విద్య లోపల వార్ధక్యము యవనము బాల్యం ఈ మూడింటి ఎందుకు ఇట్లా దిగుతూ ఉంటుండాలి. దీనిని పురస్కరించుకుని పురాణంలో కూడా ఉన్నటువంటి అంతరార్థాన్ని ఎడమ వైపు నుంచి వారు రాస్తుంటారు.
0: While in regard to worldly education, we go from a child, a boy, to the youth and then to the old age. In regard to spiritual education, it is the reverse. We start with the old people, then we come to the young people, and then we come to children. It is in this context which is known in Quran that people who follow Quran write from the left to the right.
2: హిందువులు ఈ విధంగా రాస్తే మామూలు ఈ విధంగా రాస్తూ వస్తున్నారు.
0: While Hindus write from left to right, Mohammedans write from right to left.
2: హిందువులు ఈ విధంగా ముఖంలో కడిగితే మామూలు ఈ విధంగా కడుగుతున్నారు.
0: While the Hindus wash their face from upwards downwards, the Mohammedans wash their face from downwards to upwards.
2: ఇందులో ఏమాత్రమో తప్పు లేదు. ఏ వేదము ఎట్టి అంతరార్థమును బోధించినదో అట్టి అంతరార్థమునే ఖురాన్ కూడా బోధించింది. ఖురాను వేదములు బోధించినటువంటి దానిని బైబుల్ కూడా నువ్వు బోధించింది. ఈ ఖురాన్ బైబుల్ వేదం అనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా నువ్వు భేదం లేదు. ఆచరణ మాత్రమే భేదములు అనుభవిస్తూ కేవలం మాది గొప్ప అని వ్యక్తిగతమైనటువంటి అహంకారములకు అజ్ఞానములకు గురి అయి మానవుడు అల్లకల్లోలములకు గురి చేస్తున్నారు తప్ప నిజంగా దైవత్వంలో ఉన్నటువంటిది ఒక్కటే. దీని ఓన్లీ వన్ గాడ్ అని చెప్పాను. ఈజ్ ఓన్లీ ప్రెసెంట్. దీని ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దీని ఓన్లీ వన్ కా part of humanity. There is only one religion, religion of love. ఈ యొక్క సత్యాన్ని మనం సర్వ మతముల యొక్క సారంగా మనం తీసుకుని మన జీవితాన్ని ప్రవేశపెట్టి తద్వారా జగత్ కళ్యాణములకు సమాజ సేవలకు కంకణం కట్టాలని కూడా సాయి యొక్క ఆశయము.
0: There is nothing wrong in one group of people doing the other way while another group of people doing the reverse way. What has been taught in Veda is also taught in Quran. What has been taught in Veda and in Quran is also taught in the Bible. What the essential contents of the Veda, the Quran and the Bible are one and the same. We have to realize as a result of the common content of these things that there is only one God. That God is the omnipresent God. There is only one language and that language is the language of the heart. There is only one caste, that is the caste of humanity. There is only one religion, and that is the religion of love.
2: ఈ పవిత్రమైనటువంటి దైవత్వము కేవలం జాతి మత కుల భేదములకు ఏమాత్రం కూడా పట్టుబడినటువంటిది.
0: Such sacred divinity is something which by distinction between caste or religion or individuals one can get it. It is not possible to realize this sacred divinity by making differences between castes and groups of people.
2: ఇది సర్వుల హక్కు, సర్వులు కూడా నువ్వు భగవంతుని బిడ్డలే.
0: This is the right of everyone and all people God. That God is the omnipresent God. There is only one language and that language is the language of the heart. There is only one caste, that is the caste of humanity. There is only one religion.

0: భగవంతుని బిడ్డలి.
1: This is the right of everyone and all people, all individuals are children of God.
0: కనుక అట్టి మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమే సాయి సంస్థల యొక్క ముఖ్యాశయము.
1: It is the primary ambition, primary duty of all the Sai organizations to promote such brotherhood of humanity, brotherhood of mankind and fatherhood of God.
0: నియముగా ఈనాడు అన్ని దేశముల వారు ఈ భారతదేశంలో కలిసిమెలిసి అందరు కూడా ఒక సాయి ఫెడరేషన్ సిస్టర్ అనేటువంటి యొక్క తత్వంలో అనుభవిస్తున్నారంటే నిజంగా ఇది కేవలము దేశముల యొక్క భేదమా, హృదయముల యొక్క భేదమా, లేక ప్రేమ యొక్క భేదమా అని విచారించినప్పుడు మన హృదయములు ప్రేమ యొక్క భేదములే తప్ప దేశములలో ఏమాత్రమూ భేదం లేదు.
1: Today, really, if we see so many people from so many different countries sitting together and addressing themselves as brothers and sisters of the Sai family, then we have to ask ourselves, where do the differences come from? Do the differences come from different countries? Do the differences come from different ideas? Or do they come from different hearts? No, they do not come from different countries or different ideas or different hearts. They simply come from differences which the individual creates for himself.
0: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్కటి ఉంటే ప్రపంచాన్ని మనం బంధించవచ్చు.
1: If one enjoys selfless love, it is possible for that individual who has selfless love to have the entire world in his hand.
0: అట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనము వెడమార్గం పట్టించి లౌకికమైనటువంటి మోహ అనురాగముల చేత దీన్ని బంధింపజేసి మనకు మనమే కేవలము ఒక విధమైనటువంటి బంధంలో చిక్కుకుంటున్నాం.
1: బట్ బై టర్నింగ్ సచ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటూ లవ్ విచ్ ఇస్ ఇండివిజువల్ ఇంటూ లవ్ విచ్ బికమ్స్ అటాచ్డ్ విత్ అటాచ్మెంట్ అండ్ బికమ్స్ లస్ట్, that is the kind of thing which we are doing out of the selfless love, and we bind ourselves by turning selfless love into love with attachment.
0: Love and not lust is the essence of happy life.
1: It is love that takes you to happy life. It is not the lust that gives you happy life.
0: My colleague Vijay Ketan, love lives by giving and forgiving, self lives by getting and forgetting annaru. Nijamga manam marchipotani kani mana jeevithanni gurtinchukolekapotani kani swarthame deeniki venibhutanga untundali.
1: Our college student has told us that love lives by giving and forgiving, self lives by getting and forgetting.
0: ప్రతి మానవుడు కూడాను సుఖములు దుఃఖములు కాని జనన మరణములు కాని ఉన్నామని భావించుకోవటం కేవలం ఒక పొరపాటు లేక బలహీనత.
1: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఎనీ ఇండివిజువల్ టు థింక్ దట్ హీ హాస్ డిస్టింక్ట్లీ సారో అండ్ ప్లెజర్, దట్ హీ హాస్ డెత్ అండ్ బర్త్, టు డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ థింగ్స్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ క్వైట్ రాంగ్.
0: కేవలం శరీరములకు మాత్రమే బర్త్డేలని డెత్లేలని మనం భావిస్తున్నాము ఆచరిస్తున్నాము.
1: It is only for the body, in regard to the body, that we talk of a birth and a death, and we celebrate a birthday or a day of death.
0: కానీ శరీరము నీవు కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: But you have to recognize and understand the truth that the body is not you, is not identical with you.
0: శరీరాన్ని నీవు ఆధారంగా చేసుకుని శరీరం నీవు అనుభవించుకునేటువంటి నిమిత్తమై నీవు ఈ యొక్క జగత్తునందు ఒక ఆకారము ఉపాధి ధరించావు.
1: Body is only a support for you. Body is only a container for you. And you have taken this body as a container for yourself, so that in this world, you may use the body as a container for purposes of living.
0: Divyatma Swarupulara, శరీరము కలిగినటువంటి సంబంధ బాంధవ్యములు క్షణభంగురమైనటువంటివి, శాశ్వతమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ మాత్రమే.
1: Divyatma Swarupas, the kind of relationships that come between one body and another, they are very temporary and they are changing. True and permanent relationships are only between the Atma, one and another Atma.
0: Adi prema. A prema na puraskarinchukoni love is called living love.
1: That love is called prema. And that is why in that context we say love is God, live in love.
0: Ee vidhamainatundi satyanni manam puraskarinchukoni mana jeevithanni ankitam cheyadaniki leka aacharinchadaniki samaja sevanu pondadaniki kodanu konni rakamulain prayatnam chesinappudu kramakramina aatmatattvam anekundi manaku prochinchika tappadu.
1: When one makes attempt to understand these things and one makes an attempt to use these sacred sayings in his connection with the fellow human beings and in the society, gradually in that sadhana you will certainly see the divine truth.
0: Aneka mandiki teliyinatundi vishayam kaadu kotta vaaru raavadam cheta marok paryayam kuda nodi ni cheppaku tappadu. ఇది నా చెయ్యి అంటున్నాం, ఇది నా తల అంటున్నాం, నా కాలు అంటున్నాం, నా కడుపు అంటున్నాం, నా మనసు అంటున్నాం, నా బుద్ధి అంటున్నాం, నా చిత్తం అంటున్నాం. కానీ ఇది నా చెయ్యి, నా కాలు, నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అంటే నేను ఎవరు అనేటువంటి దాన్ని ఎవరైనా

0: Sunara, Vichar Sunara. This is not a new thing, but I like to restate it because there are many new people here. We say, this is my hand. We say, this is my head. We say, this is my leg. But only we are saying that this head belongs to me, the leg belongs to me. Is anyone making an enquiry? Who I am? Who am I? Who owns this head, the leg and the hand?
1: ఇది నా కచ్చి కనుక కచ్చి వేరుగా ఉంది, నేను వేరుగా ఉంది. అదే విధంగా ఇది నా దేహం అంటే దేహం వేరు, నేను వేరుగా ఉండాలి కదా.
0: When we say, this is my kerchief, it is obvious that the kerchief is separate, distinct, and I am distinct. The two are quite different things. So also, when I say, this is my body, it means the body is different and I am different. I and the body cannot be identical when I say, this is my body.
1: కనుక మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ, దేహము యొక్క తత్వములు ఎందు అన్నింటి ఎందు కూడా నేను అనేటువంటి యొక్క తత్వం ప్రత్యేకించి ఉంటుండాలి. ఆ ప్రత్యేకించినటువంటి నేనే నేను.
0: So, in the description of the mind, of the body, and of your heart, and everything, when you say, this is mine, I is common in all of them. It is that I, which is common in all of them, but not identical with any of them. That is the I.
1: I ఎక్కడ ఉంది అంటే ఒక ప్రత్యేకించినటువంటి ఒక స్థానంలో కాదు, సర్వత్రా ఉంటుంది అది I.
0: Where is this I? This I does not exist in some located place, specific place. This I is present everywhere.
1: ఇప్పుడు PFI ఎవరు ఉంటే అతను I అంటున్నాడు, భగవంతం ఎవరు ఉంటే అతను I అంటున్నాడు, చల్లా సుబ్బరాయుడు ఎవరంటే I అంటున్నాడు. చల్లా సుబ్బరాయుడు, PFI, భగవంతుడు ప్రత్యేకించినటువంటి రూపనామంలో ఉండేటప్పటికీ నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకు ముగ్గురు నుండి కూడా ఐ ఐ అనేటువంటి సమానంగానే వచ్చింది. కనుక ఐ చెదరివే.
0: If you ask a question, who is TFI? Mr. TFI replies, I. If you ask a question, who is Bhagavantam? Bhagavantam will say, I. If I ask a question, who is Challa Subbarayudu? Challa Subbarayudu will say, I. Here, although the form of TFI, of Bhagavantam, of Challa Subbarayudu is different, what is common to all these distinctly, apparently different forms is I. I is present everywhere.
1: కేవలం రూపనామములు మనం కేవలము ఒక లక్ష్యంలో ఉంచుకుని దీనికి ఆధారమైనటువంటి ఐ అనేటువంటి యొక్క దీనిని మనం పురస్కరించుకుని వెతకడానికి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ఏర్పడినవి.
0: ది స్పిరిచువల్ అటెంప్ట్ అండ్ ది స్పిరిచువల్ పాత్ ఈజ్ ఇంటెండెడ్ టు మేక్ యూ రికగ్నైజ్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ ఓన్లీ ఎన్ అవుట్ వర్క్ ఎక్స్టర్నల్ కంటెంట్ ఫర్ యూ టు సెర్చ్ ఫర్ ది ఐ విచ్ ఇస్ కామన్ టు ఆల్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. నేమ్ అండ్ ఫార్మ్ వేరీ ఫ్రమ్ వన్ ఐ టు అనదర్ ఐ.
1: ఆ నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటిది నీతి నియమములతో కూడినటువంటి గుణములతో ఉన్నటువంటిది.
0: దట్ ట్రూ ఐ విచ్ ఇస్ కామన్ టు డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ డిసిప్లిన్ విత్ గుడ్ కంట్రోల్ అండ్ మోరల్ ఐడియాస్.
1: నీతి నియములే లేకపోతే మానవత్వం ఏమాత్రము ఇక్కడ గుర్తించడానికి వీలు కాదు.
0: Without morality and discipline, it is not possible for us to recognize the true human nature.
1: కాని ఈనాడు దురదృష్టవశాత్తు నేను అనేటువంటి అహంకారాన్ని పెంచుకునే నిమిత్తమే నీతి నియమాలను మంచి కలిపి వేస్తున్నారు.
0: But unfortunately today, in order that you may promote the ego which is associated with this I, people are sacrificing morality, sacrificing discipline.
1: మన ప్రాచీన మహర్షుల యొక్క మార్గాన్ని అవలంబించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నీతి నియమం అనేది మన ప్రధానమైనటువంటి నేత్రములుగా ఉంటున్నాయి.
0: If we want to follow the path that has been laid down by our ancestors, by our rishis, then it becomes necessary for us to have these two controls, the control of morality and the control of discipline.
1: ఈ నీతి నియమములనేటువంటి దాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటి కేవలము ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితంగా, తేజోవంతమైనటువంటి జీవితంగా జరుగుతానికి వీలుగా ఉంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి అటాచ్ సఫిషియంట్ ఇంపార్టెన్స్ టు మొరాలిటీ అండ్ టు డిసిప్లిన్ దట్ అవర్ లైఫ్ కెన్ గ్రో అండ్ దట్ అవర్ లైఫ్ కెన్ ప్రాస్పర్ అండ్ మూవ్ అబౌట్ యాజ్ అన్ ఐడియల్ లైఫ్.
1: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. నా ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క తమస్సును దూరం చేసి ప్రజ్ఞాన శుద్ధాన విజ్ఞానం అనేటువంటి యొక్క తేజస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చారు.
0: It is in this context that our Upanishad said, Tamasoma Jyotirgamaya, lead me from darkness unto light, give me wisdom and light, and I am in darkness and ignorance.

0: ఈ రకంలో అయినటువంటి విచారణ మనం చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ధనం ఉన్నటువంటి వానికి ఆ సిద్ధం లేదు, సిద్ధం ఉన్నటువంటి వానికి ఆ ధనం లేదు. ఏదో ఒక లోపం మానవత్వంలో కల్పించినప్పుడే వాడు పవిత్రమైన దివ్యత్వాన్ని వెతకడానికి తగిన ప్రయత్నం చేస్తారు.
1: For one who has wealth and who has affluence, and he may have good qualities, yet he will be feeling sorry that he has no children. For one who has had education and who is well educated and well versed in all shastras, yet he will be suffering, feeling sorry that he has no appointment, he has no job. For a man who is poor and for a man who has no health, he will have plenty of children. What is the moral of this? Something or other is always lacking. Man is always feeling sorry while he has many things, yet he feels that he hasn't got something or other.
0: Nasukar labhite sukham. Sukham nunchi manaku sukham labhinchadaneetundi satyanni ప్రపంచానికి కాగే నిమిత్తమై కష్టమనేటువంటి మనకు సుఖం అందించేటువంటి ప్రధానమైనటువంటి యొక్క మిత్రుడిగా భావించాలనేటువంటి యొక్క అంతరార్థాన్ని కూడా ఈ కష్టములు ఈ నష్టములు మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: హ్యాపీనెస్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, దట్ హ్యాపీనెస్ విల్ కమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ పెయిన్ అండ్ స్ట్రగుల్ ఈస్ ద ట్రూత్ విచ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ పీపుల్ షుడ్ లెర్న్ బై ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ బై స్ట్రగ్లింగ్ అండ్ బై గోయింగ్ టు పెయిన్ దట్ వన్ కెన్ అటైన్ హ్యాపీనెస్ ఈస్ ద ట్రూత్ విచ్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్.
0: మనిషికి అనేక చెడ్డలు అడ్డుపడుతూ ఉంటాయి.
1: For good, there are always many obstacles.
0: మంచి వద్దానికి కటింగ్స్ లేకపోతే దానికి విలువ రాదు.
1: A good diamond will not shine unless it is cut.
0: విలువైనటువంటి బంగారము కాల్చి నిప్పులో వేసి చిత్తులో వేసి కొట్టి సాగవెరికినప్పుడే అది పవిత్రమైన ఒక నగలుగా తయారవుతుంటుంది.
1: Gold does not become a jewel unless you put the gold in fire and you give it the necessary beating. It is not going to become a jewel.
0: కనుక మనం మంచి కార్యంలో ప్రవేశించినప్పుడు అనేక రకమైనటువంటి నష్టములు కష్టములు నిందలు నిట్టూరములు మనకు అడ్డు తగలవచ్చును. కానీ దీన్ని లక్ష్యం చేయకుండా మన యొక్క లక్ష్యాన్ని వదలపెట్టకుండా సుఖములకు పొంగక దుఃఖములకు కృంగక మన యొక్క లక్ష్యాన్ని మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం పట్టడమే దీనికి దీక్ష అని దీన్నే తపస్సుని కూడా చెప్పాలి.
1: When we want to do a good thing and when we want to achieve something good, yes, many obstacles will come, many difficulties will come, many troubles will come, but one should not be elated with some temporary success. One should not sink when he finds obstacles and difficulties. Without sinking when there are obstacles, without being elated when there is a transient success, one should firmly stick to his objective and reach his destination without swerving from the good path which he has undertaken.
0: అడిగిన ఫలములు అందించేటువంటి యొక్క కల్పము వృక్షంగా మారింది, కోరిన కోరికలను తీర్చేటువంటి యొక్క కామాదము ధేనుగా మారింది, రత్నములు అందించేటువంటి రత్నాకరుడు ఉప్పు నీరుగా వెళ్ళాడు.
1: That tree which gives the fruits which you desire, that has become a kalpavraksha. That cow which gives you all that you want has become a kamadhenu. That ocean which gives you the salt, that has become the ratnakara.
0: కనుక మంచిలో చెడ్డ చెడ్డలో మంచి ఉంటుండాలి. కేవలం చెడ్డ కేవలం మంచి జగత్తులో మనం నిర్ణయించడానికి వీలు కాదు.
1: What we learn from this is that there is good in bad, that there is bad in good. In this world, it is not possible to see extremely isolated good only or isolated bad only.
0: ఇందులో మంచి చెడ్డ అనేటువంటి దాన్ని వేరు చేయడం ఎవరి తరం కూడా కాదు.
1: Here, it is not possible for anyone to separate the good from the bad.
0: కష్ట సుఖములు రెండు కలిసి ఉండు, దీని విడది ఎవరి వశము కాదు. కష్టం సుఖము అనేటువంటి దాన్ని మన వెతకడానికి ప్రయత్నం చేయటంలో సాధ్యం కాదు. సుఖము ప్రత్యేకము కనెందు చూడబోము, కష్టము ఫలించనేది సుఖం బట్ అందరూ అన్నారు.
1: Pain and pleasure always come together. It is not possible for anyone to separate them from each other. There is nothing in this world which is an isolated pleasure only. Only when pain is suffered and is sacrificed, that becomes pleasure.
0: Divyatma Swarupulara, ఈనాడు స్వామి యొక్క గోల్డెన్ జూబ్లీ అనుకోని, ఈనాడు జన్మదినోత్సవం అనుకోని, మీరు ఆనందంగా ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి సత్సంగంలో మీరు కూడి ఆడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ స్వామి యొక్క జన్మదినోత్సవం చేసుకోవడం స్వామికి ఏమాత్రం ఇష్టం లేదు. స్వామి జన్మదినం ఏనాడు ఏనాడు దివ్యత్వం అనేటువంటి మీ హృదయంలో విడిసింపజేసి ప్రకటింపజేస్తారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకోవాలి. స్వామి స్వామి స్వామి స్వామిని స్వామి నిమిత్తమే మీరు ప్రాపలాడుతూ స్వామి ఆశయాన్ని మీరు ఆచరణలో పెట్టకపోయినప్పుడు స్వామి జన్మదినం చేసుకోని కూడా ప్రయోజనం లేదు. కనుక మీరు ఆచరణలో పెట్టి ఈ ఆచరణ రూపమైన సహోదరులు ఏనాడు మీరు జరుపుతారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకుని ఆనందించాలని నేను ఆశిస్తున్నాను.
1: Divyatma Sarupas, you are celebrating this occasion by calling it the Golden Jubilee. You are celebrating the occasion by calling it the birthday of Swami. Maybe you are in this divine company. You are sitting in the divine company of so many people and you are enjoying this divine company and celebration. But Swami does not like the celebration of his birthday. Swami does not approve of the celebration of his birthday. What is his birthday? His birthday will be one when divinity is firmly established in your heart and when you put such divinity into practice, and then only that will give satisfaction to Swami. That will be Swami's birthday and not mere celebration of a day like this.
0: దేవుణ్ణి పూజించడము జీవుణ్ణి బాధించడము భక్తి కార్యాలయం.
1: టు పెర్ఫార్మ్ పూజ టు ది గాడ్ అండ్ టు గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ హార్మ్ టు ఇండివిజువల్ జీవస్, దట్ కెన్ నాట్ బి భక్తి ఆర్ డివోషన్.
0: జీవుణ్ణి ప్రేమించినటువంటి వాడే దేవుణ్ణి ఇప్పుడు నువ్వు ప్రేమించడానికి వీలవుతుంది, కానీ దేవుణ్ణి పాత్రం ప్రేమించి జీవుణ్ణి ప్రేమించినప్పుడు అది నిజమైనటువంటి ప్రేమ కాదు, అది సరైనటువంటి ప్రేమ అని చెప్పడానికి ఏం లేదు.
1: వన్ హూ కెన్ లవ్ హిస్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అలోన్ కెన్ లవ్ గాడ్. It is not possible, it is impossible for anyone merely to love God and hate his fellow beings.
0: దేవుణ్ణి ప్రేమించగోరినటువంటి వారు మొట్టమొదటి జీవుని ప్రేమించడం నేర్చుకోవాలి.
1: One who wants to love God and develop faith in God should first learn to love his fellow human beings.
0: సాధ మానవులైనటువంటి జీవుణ్ణి ప్రేమించడానికి చేతగానటువంటి మానవుడు అనంతమైనటువంటి యొక్క దేవుణ్ణి ప్రేమించడం చేతను ఎట్టవుతుంది.
1: That individual who cannot show love to a fellow human being who is just like him, how can he show any love to God who is infinity?
0: కనుక మొట్టమొదట జీవులను ప్రేమించడము ప్రప్రథములో నేర్చుకుని దాని నిమిత్తమే సమాజ సేవలో కంకణం కట్టి మన సేవలను మనం కలపడానికి కొనుక్కోవటము, సేవకుడై నాయకుడు కావడానికి తగిన ప్రయత్నం చేయటము ఆధ్యాత్మిక మార్గంలో అత్యవసరమైనటువంటిది.
1: The first thing which we have to learn is to show prema and love to the jivas, to the human beings, and then thereby show love to the entire society, which is only a conglomeration of human beings. By that method, one can follow the principles of God. That is how one can show love to God.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనంతమైనటువంటి దేశములకంతా కూడా ఆధ్యాత్మిక స్థానములను అనుభవింపజేసినటువంటి యొక్క అధ్యాపకులుగా ఉండేటువంటి ఈ భారతదేశం.
1: Of all the countries, our country, Bharat, is one which at one time held the leadership in the spiritual area and has made all other countries follow the lead given by our country.
0: కాని ఉపాధ్యాయ స్థానం అలంకరించినటువంటి భారతదేశం నందు ఈనాడు పరదేశంలో అనుకరించేటువంటి యొక్క ప్రయత్నం చూడుకున్నామంటే నిజంగా ఇది చాలా అవమానకరమైన విషయం.
1: బట్ అవర్ కంట్రీ విచ్ అట్ వన్ టైమ్ స్టూడ్ యాజ్ ఎ లీడర్, stood as a teacher in spiritual matters for all other countries, if today we are undertaking to follow other countries, this is something which is very deplorable.
0: మానసిక శాంతి అనేటువంటిది ధనకనక వస్తువాహనాదులు ఏంది లేదు.
1: Man's peace does not rest in his wealth, does not rest in his affluence, and does not rest in his material possessions.
0: ధనకనక వస్తువాహనం ఏంది శాంతి ఉండినట్లయితే ఈ ఇన్ని దేశముల నుంచి ఇప్పుడు మన భారతదేశానికి శాంతి శాంతి శాంతి అని శాంతిని పొందే నిమిత్తమై ఇంతమంది ఎందుకు ఈ విధంగా ప్రాపలాడుతూ వస్తున్నారు.
1: If peace could be obtained from wealth, affluence and prosperity, why is it so many people from wealthy countries, from affluent countries are coming to this country asking for peace of mind?
0: భయంకరమైనటువంటి దుర్గుణములు హృదయంలో దాచుకొని శాంతి శాంతి అని పైన మాత్రం ఉచ్చరించినంత మాత్రం మనకు ఏమాత్రము శాంతి లభించదు. అత్తమును అనుభవము ఉంచుక అరచును చూందరు శాంతి శాంతి అని చంద్రదేరగ కలిగి కూడా చంద్రదారులు శాంతి సుఖములు.
2: Keeping frightfully bad qualities suppressed in one's own heart, how is it possible for you to enjoy peace at all? It is not possible. You hold an atom bomb in your hand, show it out and call for peace. You cannot hold an atom bomb in your hand and say, I want peace, I want peace.
0: కనుక శాంతి అనేటువంటిది వెలుపల ప్రపంచంలో మనకు చిక్కడానికి వీల్లేదు. మన హృదయంలోనే ఉన్నది శాంతి. అటువంటి అంతర్దృష్టి మనం అభివృద్ధి గావించుకొని మన హృదయంలో ఉన్నటువంటి శాంతిని మనం వెలుగుచ్చి దాంతో ఆనందించడానికి ప్రయత్నం చేయటం ఈ ఆధ్యాత్మిక మార్గం యొక్క అంతరార్థం.
2: Peace is something which you cannot purchase outside. Peace is something which has to be promoted within your heart. It has to be grown in your heart. You cannot acquire it from outside.
0: మనం ఈనాడు ఎన్నో శాంతి శాంతి అనుకున్నటువంటి శాంతి
3: స్థిరమైనటువంటి శాంతి కాదు, సత్యమైన శాంతి కాదు, తాత్కాలికమైనటువంటి శాంతి.
4: నిజమైన శాంతి మనలో ఉన్నది కానీ మనం వెళ్ళలేదు.
2: Today, what we regard as peace is not true peace, is not peace which will be permanent. What you are regarding as peace is very temporary and transient.

0: birds and animals, without any trace of this knowledge or education, they follow the whole discipline. Whereas the man with all his intelligence, he doesn't follow this minimum discipline as observed by those birds and animals.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Kramasichana anetvantidi. ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం.
0: డిసిప్లిన్ ఇస్ ద వెరీ లైఫ్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది.
0: ఫర్ మ్యాన్కైండ్ దిస్ డిసిప్లిన్ ఇస్ ద బ్యాక్ బోన్.
1: క్రమశిక్షణే లేకుండా మానవ జాతియే నిర్మూలమవుతుంది.
0: Without discipline, the human society will ruin.
1: క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము.
0: Discipline means following a particular regulation.
1: ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలుచుటకు వీలు కాదు.
0: Without this rule and regulation, humanity cannot sustain.
1: ఈ నియమం కూడాను ఒక పరిమితమై ఉంటుండాలి.
0: That should be under certain limits again.
1: నశ్రేయో నియమం వినా. ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే శ్రేయస్సు.
0: The presence of discipline is the one that ensures progress. The absence of it will lead to the opposite.
1: ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు.
0: Discipline cannot be obtained by going through the text.
1: లేక అధ్యాపకులు చేత వినేటువంటిది కాదు.
0: It's not the one that could be listened to from your teachers.
1: ఇది నిత్య జీవితములో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యములో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి.
0: You have to cultivate this discipline in your daily life by discharging the responsibility, duty.
1: ఇది అన్ని వేళలయందు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము.
0: Discipline is essential at all points of time, from dawn to dusk.
1: ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతీయకు, ప్రతి రాజకీయమునకు ఇది చాలా అవసరం.
0: The discipline is very much essential for every group, for every society, in all areas like politics.
1: ఈ క్రమశిక్షణే లేకుండినా అది సమాజమే కాదు.
0: Without discipline, you cannot call it a society.
1: ఈ క్రమశిక్షణే లేకుండినా అది ఒక రాజకీయమే కాదు.
0: It's no politics at all, bereft of discipline.
1: క్రమశిక్షణే లేకుండినా అది ఒక సంఘమే కాదు.
0: It cannot be society in the absence of discipline.
1: క్రమశిక్షణే లేకుండినా అది ఒక జాతియే కాదు.
0: It's no nation if it doesn't follow discipline.
1: వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజమునకు మధ్య, సమాజమునకు సమాజమునకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది.
0: ఇట్స్ ఓన్లీ ది డిసిప్లిన్ దట్ యూనిఫైస్ త్రూ దిస్ డిసిప్లిన్ మ్యాన్ టు మ్యాన్ సొసైటీ అండ్ అనదర్ సొసైటీ.
1: కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం.
0: దేర్ఫోర్ డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఇన్ అవర్ లైఫ్.
1: ఆటల యందు, పాటల యందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి.
0: We have to observe discipline in our sports and games, music and in our speech as well.
1: భజన చేస్తున్నారు.
0: We do భజన.
1: కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి.
0: During భజన, as we join the chorus, we should maintain same tempo.
1: ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు.
0: On the other hand, if we sing in our own way, you don't feel like listening.
1: కనుకని పాటలయందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ.
0: Therefore, in chorus, you should observe discipline.
1: ఇంకా ఆటలయందు,
0: then sports.
1: ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు.
0: As you participate in sports and games, the captain will lay certain regulations.
1: కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి.
0: Everyone should follow the rules laid by the captain.
1: ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతుంటారు.
0: Sometimes they play in these games forgetting themselves. They are lost in play.
1: కానీ మీకు ఆ ఆనందములో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజయ లుపుతాడు. అప్పటికప్పుడు అందరు నిలిచిపోవాలి.
0: In enjoyment, you may not notice certain mistakes as you play, but the captain will certainly know the mistakes committed and he will blow the whistle to caution you.
1: ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి.
0: The moment the whistle is given, one should come to a standstill.
1: ఈ విజిల్ కూడాను కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షను ఉల్లంఘించినటువంటి వాడే.
0: Even one does not pay heed to the whistle, it amounts to disobedience.
1: కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు పాటలు ఎందు మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షను లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది.
0: As the discipline is not observed in music and sports and speech, the life has become the one of fear.
1: కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
0: Therefore, for human life, discipline is essential.
1: కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారమును చేపుచ్చుకుంటారు.
0: Some occupy positions.
1: ఒక వ్యాపారమునందు కాని,
0: either in business,
1: లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కాని,
0: ఆర్ ఇన్ అగ్రికల్చర్,
1: ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కాని,
0: ఆర్ ఎనీ ప్రొఫెషన్,
1: అన్నింటికి ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరము.
0: డిసిప్లిన్ ఎవ్రీ ఫీల్డ్ ఇస్ వెరీ నెసెసరీ.
1: నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు.
0: బికాస్ యూఆర్ ఇన్ పొజిషన్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ ద పెన్ దట్ యూ హోల్డ్ ఆన్ హ్యాండ్.
1: ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
0: As the tongue has no bone, you cannot talk as you like.
1: కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి.
0: Therefore, the words that we speak and the writing that we make.
1: మానవుడు ఏ మాట మాట్లాడవలనన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి.
0: As we speak, we should first understand, is it proper or not, and then speak.
1: ఈ వ్రాతకోతలు ఎందుకు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు.
0: Even in writings, you cannot write as you
1: ye vrata ye bhavishyattulo ye vidhamainatundi muppunu teppistundo kanukane motta motta yochinchukoni ee vratanu manam prayogichali.
0: You are writing today, what harm it would put to in future, you should view that point now.
1: అధికారమును ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి.
0: యూ కెన్ కీప్ అప్ యువర్ పొజిషన్ బై అబ్జర్వింగ్ డిసిప్లిన్.
1: క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు, మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది.
0: When you follow discipline, you don't need any other protection. Your discipline will protect you.
1: నడకే ఎందుకని, కూర్చోటం ఎందుకని, నవ్వటం ఎందుకని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి.
0: While walking and sitting and smiling, there needs discipline.
1: ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు.
0: Some walk.
1: 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు.
0: Though it is 40 feet road, well, yet they don't find enough of room to walk because they walk exactly.
1: కానీ ట్రాఫిక్ ఏమీ లేకుండా అభ్యంతరం లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి.
0: But you should walk along the footpath only.
1: ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడుపు కలిగినటువంటి వారం అవుతాం.
0: If you don't walk on the footpath, if you walk in your own way, you'll be putting others to danger.
1: ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి.
0: You should see that you would not harm anybody in any way.
1: కనుకనే help ever, hurt never అన్నారు.
0: So Bhagavan says, help ever, hurt never.
1: కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి.
0: You should observe discipline so as to render help to others.
1: కనుకనే ఇది ప్రారంభం నుంచినే start early, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండే ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: The discipline is most essential right at this tender age.
1: కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను,
0: నాట్ ఓన్లీ యంగ్
1: అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: Men in authority, the teachers and citizens also should follow.
1: పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి?
0: How should we respect elders?
1: ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి?
0: In what way should we sit in front of people?
1: ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
0: In these small matters, we should observe discipline clearly.
1: చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు.
0: Many children sit.
1: ఒక విధమైనటువంటి యారో మాదిరి కూర్చుంటారు.
0: They sit in the form of an arrow.
1: అనగా ఈ విధంగా కూర్చోకూడదు.
0: They should not sit like that.
1: చక్కగా కూర్చోవాలి.
0: You should sit straight.
1: ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రైట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది.
0: Because when you sit straight through the spinal column, the thoughts will reach
1: the intellect. అతి స్వల్ప కాలంలో మనం ఏకాగ్రతను పొందవచ్చు.
0: It's quite easy to attain concentration.
1: ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి.
0: You have the spinal
1: column. స్పైనల్ కాలంలో 33 రింగ్స్ ఉంటుండాయి. 33 రింగులు.
0: There are 33 rings in the spinal column.
1: ఇందులో 9 to 12.
0: Between 9 to 12.
1: ఈ రెండింటి మధ్యలో సుషుమ్నా నాడి అని.
0: Between 9 to 12 is present the Sushumna Nadi.
1: అక్కడ సక్రమైన రీతిగా ఇది పోయినట్టే కుండలిని శక్తి ఈ యొక్క సహస్రాల పద్మమునకు స్ట్రైట్ గా పోయి చేరిపోతుంది.
0: When you sit straight, the Kundalini will ascend and reach Sahasrara straight away.
1: ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి?
0: What is this Kundalini power?
1: అనగా చాలా మంది మూలాధారమైనటువంటి స్థానంలో కుండలిని శక్తి అనేటువంటి సర్పము ఉంటుందని క్రమక్రమేణ అది పైకి వెళుతూ సహస్రార పద్మను చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిగిన వాళ్ళు ఈ విధమైన మాటలతో ఉచ్చరిస్తుంటారు.
0: Those that follow the yogic practice, they say that this kundalini, which is located in the primal base, the mooladhara, will proceed in the upward direction and reach sahasrara.
1: ఈ కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది.
0: It remains there at the basis, at the bottom, mooladhara.
1: యోగాభ్యాస సమయమునందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇట్ రిమైన్ స్టేబుల్.
1: ఈ ప్రాణాయామం చాలా మంది చేస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఫాలో దిస్.
1: ఈ ప్రాణాయామ సమయమునందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు.
0: డ్యూరింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వీ లైక్ టు విత్హోల్డ్ ద
1: అనగా ఈ గాలి నిలిచిపోవటం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవటం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది.
0: When you control breath, the kundalini has to move upward because there is no air supply over there.
1: ఇది ఒక సర్పము కాదు.
0: It's not serpent.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఒక విండ్ గాలి.
0: It is not serpent, it is a sort of wind.
1: అది కేవలం ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ తిరుగుతూ వస్తుంది.
0: It moves, it ascends, passing through these 33 rings.
1: కనుక మనం ఈ కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రైట్ గా పెట్టుకోవాలి.
0: In order to see that the kundalini will ascend upward, you should sit straight.
1: అందుకోసమే యోగాభ్యాసం చేసేటుంటారు స్ట్రైట్ గా కూర్చుంటారు.
0: Therefore, those take to yogic practice will sit straight.
1: అది చాలా మంచిది.
0: It's very good.
1: మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది.
0: It also gives you memory.
1: జ్ఞాపశక్తిని కూడా ఇస్తుంది.
0: You'll have memory.
1: ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది.
0: It's quite easy to attain concentration.
1: కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే.
0: Therefore, sitting also needs discipline.
1: ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే
0: in order to have this discipline properly,
1: దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి.
0: There are certain observances of purity.
1: మొట్టమొదట
0: first,
1: మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
0: We should keep our body pure and clean.
1: ఏమిటి ఈ పరిశుద్ధము?
0: What is this cleanliness?
1: నీటితో సోపుతో ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని పరిశుద్ధం చేసుకోవటం.
0: యూ కెనాట్ క్లీన్ మియర్లీ విత్ వాటర్ అండ్ సోప్.
1: దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ కీప్ ద బాడీ ప్యూర్ యూ షుడ్ టేక్ అండర్
1: సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధం అవుతుంది.
0: త్రూ గుడ్ యాక్టివిటీ ఓన్లీ ది బాడీ ఇస్ ప్యూరిఫైడ్.
1: కర్మ కర్మస్య వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ గుడ్ యాక్టివిటీ ద ప్యూరిటీ ఆఫ్ మైండ్.
1: మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి.
0: యూ కెన్ ప్యూరిఫై యువర్ మైండ్ త్రూ థాట్స్.
1: ఈ రెండింటినీ మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది.
0: వెన్ వన్స్ వీ ప్యూరిఫై దీస్ టూ ది ఇంటెలెక్ట్ రిమైన్స్ ప్యూర్ ఆల్ త్రూ.
1: కనుక ఇక్కడ దేహంలో ఉండేటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ దట్ ఇన్ రెస్పెక్ట్ టు ది బాడీ?
1: అహం అహం అహం నేను నేను అనేటువంటిది.
0: ద బాడీ క్లెయిమ్స్ ఐ ఐ.
1: ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఐ?
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది.
0: దిస్ ఐ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
1: ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది.
0: అండ్ ఇస్ ద మైండ్ ఒరిజినేటెడ్ దేర్ ఆఫ్టర్.
1: మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ ద స్పీచ్ ఒరిజినేటెడ్
1: కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుక నీ అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
0: Therefore, this I is the son of the spirit, Atma.
1: ఇంకా అహంకు పుట్టినటువంటిది మైండ్ కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: Therefore, mind is the son of aham and hence it is the grandson of the spirit, Atma.
1: మైండ్ నుంచి పుట్టినటువంటిది వాక్కు.
0: And speech is born to this mind.
1: వాక్కు ఆత్మకు great grandson.
0: Therefore, the speech faculty is the great grandson of the spirit.
1: Great grandson for Atma.
0: Therefore, the speech is the great grandson of Atma, the spirit.
1: Atma. ఇంక మైండ్ అనేటువంటిది గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
1: ఇంకా అహం అనేటువంటి సన్.
0: అహం ఇస్ ద సన్.
1: కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, సన్ వీరంతకును ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే.
0: Therefore, the great grandson, the grandson and the son belong to the family of the spirit.
1: ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని.
0: And therefore the spirit, the I, the mind and speech belong to the same family.
1: ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి.
0: Therefore the spirit is pure and the mind has got to be pure there.
1: మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉంది.
0: When the mind is pure, naturally the body has got to be pure.
1: కనుక ఈ మైండ్ కు, అహం కు, వాక్ కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి.
0: And therefore between these three, the I and aham, they go in the mind. కనుక ఆత్మ
1: సంబంధమైనటువంటి ఈ కుటుంబమునంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి.
0: Therefore in this family of the spirit,
1: ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాం.
0: At times we go back the promise we made.
1: ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు.
0: There is no other sin greater than this breaking promise.
1: బలి చక్రవర్తి చెప్పాడు.
0: Emperor Bali said.
1: పలికి బొంకుట కంటే పాపము, పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపం లేదు.
0: Having said, having given the promise, if you go back, there cannot be greater sin than this.
1: కనుకనే వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి.
0: Therefore we should keep our words sacred.
1: షిరిడీలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను షిరిడీకి వచ్చేటువంటి వారు.
0: Many used to visit Shirdi.
1: అక్కడ తార్కాడ్ అనేటువంటి ఒక సిరిస్దార్ ఉండేటువంటి వాడు.
0: There is one సిరిస్దార్.
1: అతనికి భార్య, కుమారుడు, 16 సంవత్సరాలు కుమారుడు.
0: And he has a wife and 16-year-old son.
1: భార్య కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసం.
0: Son and the wife, they have full faith in Baba.
1: కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తార్కాడ్.
0: Therefore he never objected his wife or son any time.
1: ఒక దినము మేము షిరిడీకి వెళ్ళాలి అన్నారు భార్య కుమారుడు.
0: The son and wife wanted to go to Shirdi one day.
1: తప్పక వెళ్ళి రాండి అన్నారు.
0: He said certainly go.
1: ఇతను కేవలము బ్రహ్మ సమాజము.
0: He belongs to Brahma Samaj.
1: ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు.
0: As the believer of Brahma Samaj, he doesn't want to visit any pilgrim center.
1: కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు.
0: In spite of fervent prayer by his wife, he never visited Shirdi.
1: అది కూడాను ఒక వీక్నెస్.
0: That is also a sort of weakness.
1: ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వాట్ ఇఫ్ వాట్ సమాజ్ ఇట్ ఈస్, వన్ షుడ్ నో గాడ్ ఈస్ వన్.
1: కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని ప్రబలిస్తుంటారు.
0: సమ్ గో బై ది కాస్ట్ అండ్ గ్రీడ్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండినటువంటి యొక్క తార్కాడు నేను రాను, మీరు వెళ్ళండి అన్నారు.
0: తార్కాడ్ ద ఫాలో ఆఫ్ బ్రహ్మ సమాజ్ సెడ్ ఐ డోంట్ కమ్.
1: 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు నాన్న నేను వెళ్ళను అన్నాడు.
0: The 16-year-old son said, Father, I don't go.
1: ఎందుకోసం వెళ్ళకూడదు?
0: Why not? Why don't you go?
1: నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారి ముందు సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను.
0: I observe all the discipline during worshipping Lord.
1: నేను నైవేద్యం కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను.
0: ఐ ఆల్సో ఆఫర్ క్యాండీ.
1: ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదం అని నేను స్వీకరిస్తున్నాను.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ అక్సెప్టెడ్ బై భగవాన్ ఐ రిసీవ్ ఇట్.
1: కనుక ఈ పద్ధతిని నేను వదలటం నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
1: కనుక నేను షిరిడీకి వెళ్ళను అన్నాడు.
0: సో ఐ డోంట్ గో టు షిరిడి.
1: కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి.
0: ఫాదర్ హాస్ లవ్ టువర్డ్స్ హిస్ సన్.
1: అప్పుడు చెప్పాడు, కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను నీ వెళ్ళు అన్నాడు.
0: ఫాదర్ సెడ్, సన్, ఐల్ సర్టన్లీ డూ యువర్ జాబ్, బెటర్ యు గో.
1: నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు.
0: అండ్ ది సన్ ఆస్క్డ్, విల్ యు డూ ఇట్, విల్ యు డూ ఇట్ ఆర్ నాట్?
1: బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా?
0: Will you worship Baba as I do?
1: బాబాకు నైవేద్యం పెడతావా?
0: Would you offer?
1: ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తావా?
0: Will you receive the offer?
1: మాటి, నేను పోతాను షిరిడీకి, లేకపోతే నేను పోను అన్నాడు.
0: Give the promise, then I'll go to Shirdi, not otherwise.
1: ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనసు కరిగింది.
0: Watching the determination of the son, the heart of the father melted. ఇంత క్రమశిక్షణను
1: పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు.
0: The father appreciated the determination, the discipline of his son, felt sad because he didn't have these two.
1: కుమారునికి మాట ఇచ్చాడు, నేను చేస్తాను.
0: He promised his son.
1: ఇచ్చాడు, కుమారుడు తల్లి వెళ్ళినారు.
0: The son and the wife.
1: కుమారునికి మాట ఇచ్చిన ప్రకారము రెండు దినములు మూడు దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ.
0: The father worshipped as per the promise given to his son for
1: 2 to 3 days. కండ చక్కెర అక్కడ పెట్టటమును,
0: he was also offering candy every day.
1: తిరిగి భోంచేసే ముందుగా కండ చక్కెరను తాను భుజించటము,
0: before he dined,
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: The procedure is followed for a couple of days.
1: మూడవ దినము గురువారం వచ్చింది.
0: The third day, Thursday.
1: కానీ ఆ కోర్ట్ లోపల చాలా అవసరమైన పని పడింది.
0: He has got an important work there in the court.
1: తిరిగి స్నానం చేశాడు.
0: He had his bath.
1: పూజ చేశాడు.
0: He worshipped.
1: ఇంత టిఫిన్ తిన్నాడు.
0: He had tiffin.
1: తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్ కు వెళ్ళాడు.
0: He has put on his dress and went to his office.
1: తిరిగి భోజనానికి వచ్చాడు.
0: He returned for lunch.
1: భోజనానికి కూర్చున్న తర్వాత,
0: as he sat there,
1: వంటవాడిని అడిగాడు.
0: He asked the cook.
1: Hey, ఆ ప్రసాదం తీసుకుంరా, పెట్టు అన్నాడు.
0: He asked the cook, bring the prasad here.
1: వంటవాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు నాడు అన్నారు.
0: Cook said, sir, in a bit of hurry, you didn't make any offering this morning during worship.
1: చాలా బాధపడ్డాడు.
0: He felt very sad.
1: కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని.
0: That he could not keep up this
1: promise. బాబాకు నైవేద్యం పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినాననే బాధ.
0: He didn't feel sad for not making any offering to Baba, but he felt so sad for breaking the promise given to his son.
1: రెండవ దినము షిరిడి లోపల తాకాడ్ వైఫ్ కుమారుడు నమస్కారం చేయడానికి వచ్చారు.
0: On the following day, the Thargad's son and wife came to do namaskar to Baba.
1: నేను నిన్నంతా నేను బాగ్రాకు పోయి వచ్చాను.
0: He said, I went to Banga yesterday.
1: కానీ అక్కడ నాకెవరూ భోజనం పెట్టలేదు.
0: Nobody served me their food.
1: నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు.
0: The candy that you offer every day is not
1: even offered. చాలా ఆకలిగా వచ్చాను తిరిగి.
0: I returned very hungry.
1: ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా.
0: Baba asked that young boy, would you give me anything now to eat?
1: తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది.
0: Boy was shocked.
1: విడిది ఇంటికి వెళ్ళాడు.
0: He went home.
1: తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు.
0: He sat on the lap of the mother, went on crying.
1: తండ్రి నాకు మాట ఇచ్చాడు.
0: Father made me the promise.
1: కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు.
0: But he didn't make an offer.
1: కనుకనే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి.
0: So Baba returned disappointed at
1: home. అమ్మా నేను ఇంక ఇక్కడనే ఉండను.
0: Mother, I won't stay here.
1: నా క్రమశిక్షణ నేను తప్పను.
0: I will certainly follow my
1: discipline. నేను తిరిగి వెళ్తాను బాగ్రా.
0: He said, I will return home Bangra.
1: అనేటప్పటికి బాబా చెప్పి పంపించాడు.
0: బాబా సెడ్ అండ్ ఆస్క్డ్ టు గో.
1: ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు.
0: హి సెండ్ ద మెసేజ్ త్రూ జోగ్.
1: బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్.
0: దేర్ యూస్ టు బి వన్ జోగ్ బట్ నాట్ జోక్.
1: పిల్లవాడికి చెప్పి పంపించాడు, నీ ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు.
0: హి సెండ్ ద మెసేజ్, యూ డోంట్ నీడ్ టు గో నౌ.
1: నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు.
0: Your father has gone back the promise, but not you.
1: కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది.
0: You will certainly see my grace.
1: బాబు నీకు ఎంతకాలం ఇష్టమో అంతకాలం ఉండు అన్నాడు.
0: You stay here so long you wish to stay.
1: కానీ అంతకాలం కూడా నువ్వు కొంచెం నిరాశగాని అసంతృప్తిగాని ఆ షిరిడిలో జీవిస్తూ వచ్చాడు.
0: But he spent all the time in Shirdi, totally depressed and frustrated.
1: 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు.
0: After 10 days he returned.
1: పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని excuse me అన్నాడు.
0: The moment son came, the father said to his son, excuse me.
1: నీవు చిన్నవాడు, నేను పెద్దవాడు.
0: You are young, I am.
1: కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను.
0: But I seek your pardon.
1: అంటే అప్పుడు పిల్లవాడు చెప్పాడు.
0: Then the boy said,
1: క్షమాపణ నాకు కాదు బాబాకు చెప్పు అన్నాడు.
0: You should seek the pardon from Baba, not from me.
1: ఏ సమాజంలో ఉండినప్పటికీ,
0: యూ మే బి ఇన్ సమాజ్,
1: ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ
0: యూ మే ఫాలో ఎనీ కల్చర్,
1: మాట మాత్రం ఒక్కటే,
0: ఓన్లీ వన్ థింగ్ యూ షుడ్ సే,
1: ఇది బ్రహ్మ సమాజం కావచ్చును,
0: ఇట్ మే బ్రహ్మ సమాజ్,
1: కానీ నాది ఆర్య సమాజం కావచ్చును,
0: ఇట్ మే బి ఆర్య సమాజ్,
1: నాది దైవ సమాజం కావచ్చు,
0: ఆర్ దైవ డివైన్ సొసైటీ,
1: కానీ ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే,
0: వాట్ ఎవర్ సమాజ్ మే బి బట్ ఓన్ ప్రామిస్,
1: సత్యం ఒక్కటే,
0: ట్రూత్ ఈజ్ వన్,
1: సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము,
0: యూ షుడ్ ఫాలో ట్రూత్, ఈజ్ ఎసెన్షియల్,
1: నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు,
0: యూ ఆర్గ్యూ దేర్ ఇన్ ద కోర్ట్,
1: నీలో సత్యమే లేకపోతే ఎన్ని జీవులు ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి,
0: ఇఫ్ యూ డోంట్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ మెనీ ఫ్యామిలీస్,
1: కనుక తండ్రి నీవు లా చదివావు,
0: యూ స్టడీడ్ లా,
1: మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు,
0: మను టాట్ ధర్మ ఇన్ వెరీ వేస్,
1: కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధము అన్నాడు,
0: వెన్ యూ డోంట్ ఫాలో ట్రూత్ ఆల్ యువర్ లా వుడ్ బి లాలెస్,
1: అనే ఆ పిల్లవాడు చెప్పాడు,
0: సో ద బాయ్ సెడ్
1: తండ్రి నీవు లాయర్ కా లాయర్ కావద్దు అన్నాడు,
0: ద బాయ్ సెడ్ ఫాదర్ యూ షుడ్ బి ఎ లాయర్ బట్ నాట్ ఎ లాయర్,
1: ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది,
0: దేర్ఫోర్ వెన్ యూ ఫాలో డిసిప్లిన్ క్లియర్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివినిటీ,
1: కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి,
0: దేర్ఫోర్ వీ షుడ్ ప్యూరిఫై అవర్ బాడీ,
1: అది మొట్టమొదటి డిసిప్లైన్,
0: సో దాట్ ఇస్ ద ఫస్ట్ డిసిప్లైన్,
1: తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండనంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి,
0: దేర్ఫోర్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఇన్ ఫాలోయింగ్ డైలీ రొటీన్ వీ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్.

0: పీటిగయోచన చేయు మానవా, నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక.
1: Right from the time you get up from bed until you retire, without any limitations you struggle hard to carry out your living.
0: పొట్టకు కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి.
1: Even for to earn your daily living there should be
0: discipline. ఎంత వరకు అది పట్టుతుందో అంత వరకు మనం తీసుకోవాలి.
1: You can eat to the extent that the stomach will accommodate.
0: అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరుతుంది.
1: If you eat in excess it leads to indigestion.
0: కానీ ఒక్కొక్కతూరి మనము దానిని పాటించడం లేదు.
1: Sometimes we don't observe discipline.
0: ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించడం లేదు.
1: We don't follow the command of the stomach.
0: మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము.
1: We pray and start

0: ఏం చెప్తున్నా? అహం వైశ్వానరో భూత్వ, దీనికి రిప్లై వస్తా ఉంది, బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను.
1: When you start eating with this prayer, Brahmarpanam, where is Brahma? You get the reply from your side. Therefore, you eat to the extent needed.
0: Ekkuva baaga ruchiga undi gani ekkuva teeskuntam manam.
1: Because it's tasteful, you eat more.
0: Appudu stomach vishwa vaishwanarudu jagrata padtadu. Be careful, inka pampaddu lopala, pampaddu lopala, pampaddu lopala ani cheptadu.
1: Vaishwanara will caution you, don't eat any more, don't eat any more.
0: Kaani deeni matalu ye matram vinadu.
1: But he won't pay heed to the instruction.
0: Ee chakkani garalu ee chakkani payasamu tirigi chikkutundani tirigi lopala vestune untadu.
1: But he goes on loading with all the rice pudding, the payasam.
0: Kaani kadapatiki తాను అలసిపోతాడు.
1: బట్ హీ విల్ బి టైర్డ్ బై ఈటింగ్,
0: ఆయాసంతో కొంత బాధపడతాడు.
1: బట్ హీ విల్ బ్రెత్లెస్ ఫర్ సమ్ టైమ్.
0: కనుకనే మన ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉంటుండాలి.
1: ఈవెన్ టేకింగ్ ఫుడ్ హీ షుడ్ బి అండర్ సర్టన్ డిసిప్లిన్.
0: ఈ ఆహారం నందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ డోంట్ ఫాలో డిసిప్లిన్ యూ విల్ ఫాల్ సిక్.
0: అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం.
1: It is only this sickness that will put you into so many other diseases.
0: Sarva vyadhulu kudunu kendrame moola karanamu.
1: It is the center which is the cause for all diseases.
0: Stomachlo ye vidhamainatundi oka chedupu jarigina shariramlo anni rakamainatundi rogamlo bayaldertundi.
1: When the stomach is upset, it will give way for any complaint.
0: Kanukane moodu bhagamulu dinni aaharam pettuvani oka bhagam khaliga vadde pettali.
1: So one part in the stomach should be kept empty.
0: ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అది ఒక క్రమశిక్షణగా ఉంటుంటాడు.
1: When it is so, it is under discipline.
0: నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి.
1: ఎవ్రీ డే వీ షుడ్ అబ్జర్వ్ దిస్ డిసిప్లిన్.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేసి అవన్నీ క్రమశిక్షణ అనుసరించే పోవాలి.
1: ఆల్ దట్ వీ డూ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ది ఈవినింగ్ వీ షుడ్
0: ఫాలో. పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి.
1: Sitting, standing, walking, everything should be under discipline.
0: అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాలి.
1: Then the life will be disciplined.
0: ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము.
1: And it is the yoga of karma.
0: కర్మని ఈ కర్మయోగమే సుర్మకు కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది.
1: This karma yoga will give you all the skill in the field of action.
0: మానవుడు కర్మాధికారి.
1: So man has got authority on his action.
0: మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు, కర్మణ్యేవ అధికారస్య అని.
1: Our president also quotes this shloka.
0: మన కర్మాధికారులుగా మనం ఉండాలి.
1: You should exercise.
0: ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి?
1: What sort of action?
0: పరిమితమైనటువంటి కర్మగా ఉంటుండాలి.
1: Should be under certain limits.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. ఊట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి.
1: We should follow God's command in toto exactly.
0: అప్పుడే మనము ఒక విద్యావంతులుగా మారవచ్చు.
1: Then only we can call ourselves educated. What do you mean by
0: విజ్ఞానము?
1: This wisdom, this కర్మ యోగ will give you all the skill in the field of action.
0: మానవుడు కర్మాధికారి.
1: So man has got authority on his action.
0: మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు, కర్మణ్యేవ

0: ఇస్ విజ్డమ్.
1: కాబట్టి ఆ జ్ఞానం పొందేటువంటి యొక్క మార్గము ఇదియే.
0: టు ఇన్ ఆర్డర్ టు అటైన్ విజ్డమ్, దిస్ ఇస్ ద పాత్.
1: పుస్తకముల్ పఠించితిని
0: I have gone through the
1: పూర్తిగా చూచితి.

0: With folded hands, if you don't pray God, all the education, scholarship, that's all useless.
1: కనుకనే మనము హస్తయుగము మోర్చాలి.
0: సో షుడ్ ఫోల్డ్ అవర్ హ్యాండ్.
1: ఇది ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం.
0: This is the first step in spiritual path.
1: ఏమిటి ఈ హస్తయుగం మోర్చడం?
0: What is this folding of the hand?
1: నమస్కారము.
0: We say నమస్కారం.
1: ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of నమస్కారం?
1: ఐదు కర్మేంద్రియములు. ఐదు జ్ఞానేంద్రియములు.
0: Five senses of
1: sense.
0: We unify all the 10 senses here.
1: Unity
0: in
1: diversity.
0: Unity in diversity. That's namaskara.
1: కనుకని unity in diversity. అన్నిటిని ఏకంగా చేయటమే నమస్కారం.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ సింబలైజ్డ్.
1: ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
0: దిస్ యూనిటీ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ నమస్కార ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి.
0: దిస్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ ఇన్ నమస్కారం.
1: నా మమ నేను కాదు.
0: నా మమ ఐఎమ్ నాట్.
1: నమస్కారం అంటే నేను కాదు.
0: నమస్కారం.
1: అహంకారం నిర్మూలమే.
0: ఈగోలెస్నెస్ కిల్లింగ్ వన్స్ ఓన్ ఈగో.
1: మమ అంటే అంతా నాదే.
0: మమ మీన్స్ ఎవ్రీథింగ్ మైన్.
1: నమమ అంటే ఏది నాది కాదు.
0: నమమ నథింగ్ బిలాంగ్స్ టు మీ.
1: కనుక అంతా నీదే స్వామి.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ
1: అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
0: దట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ టోటల్ సరెండర్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం.
1: కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకు ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి.
0: Therefore, right from the time you get up from the bed until you go back, you should follow discipline.
1: కానీ ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు.
0: But in the present day, no one knows what discipline is.
1: ఇంతే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమో పూర్తి తెలియదు.
0: They have no knowledge of sense control either.
1: ఈ senses control చేయాలి.
0: One has to.
1: కన్నులు చూస్తున్నాయి ఎక్కడో.
0: Eyes see somewhere.
1: కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి.
0: But you should teach your eyes.
1: ఓ నేత్రమా.
0: ఓ ఐ.
1: నీవు దేనిని చూస్తున్నావు?
0: What is that you see?
1: నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు.
0: You should not have bad looks.
1: See no evil, see what is good.
0: See no evil, see what is good.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what
1: is
0: good.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక నీవు మంచిని చేయి.
0: So do good.
1: మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు.
0: Therefore see good, do good and be good.
1: కనుకనే మనం మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి.
0: యూ కెన్ బి గుడ్ బై ఫాలోయింగ్ డిసిప్లిన్.
1: ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికీ నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి.
0: Others may talk to you again and again, but you should have control over your talk.
1: Vidyarthulara,
0: students,
1: ee naadu
0: today
1: mrugamulu pachulu kodanu konni kramashikshanu paatisthunnayi.
0: Today animals and birds follow discipline.
1: Kaani inta chaduvulu chadivi inta medhasakti undi inta telivitetalu undi kodanu మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ డిసిప్లిన్.
1: చక్కగా మీరు బాగా వాచ్ చేయండి.
0: యూ వాచ్ వెరీ క్లియర్.
1: మీ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులు అంతా ఉంటాయి.
0: దేర్ ఆర్ సమ్ మంకీస్ ఆన్ ది వే యాజ్ యూ మూవ్ ఫ్రమ్ యువర్ హాస్టల్.
1: దినమునకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి.
0: మంకీస్ అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ వన్ అవర్.

0: 1 hour.
1: Monkeys observe 1 hour period of silence every
0: silent,
1: day.
0: Silent, maunam.
1: Observe silence.
0: Pakshulu kuda ante.
1: Birds also so.
0: Okka ganta anta kudano adi maunani vahistundi.
1: 1 hour they observe silence, birds.
0: కాని
1: బట్
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: ఒక నిమిషం కూడా విశ్రాంతి తీసుకోడు పాపం.
1: నాట్ ఈవెన్ ఎ మినిట్ హీ టేక్స్ రెస్ట్.
0: ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటది నోరు.
1: హీ గోస్ ఆన్ టాకింగ్, హీ గోస్ ఆన్ టాకింగ్.
0: సైలెన్స్ అనేటువంటిదే లేదు.
1: నో సైలెన్స్ వాట్స్ ఎవర్.
0: ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు.
1: ఇఫ్ ఎనీ వన్ అబ్జర్వ్ సైలెన్స్ వీ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: అతను సైలెన్స్ ని ఫాలో చేస్తున్నాడు, మనము ఫాలో చేస్తాం అని ఎంత ఉత్సాహంగా ముందుకు రావాలి.
1: We should come forward with all the enthusiasm watching that man
0: Kalukani,
1: who observes silence.
0: Yavaru, nishabdam Brahma.
1: Who is Brahma?
0: Silence is the God.
1: Silence is God.
0: Adi, nishabdamlo nishabdame Brahma.
1: There is sound in silence, that is Brahman.
0: Chusara, amta goppatanam untundadi ee yokka matala yokka adupu lopala.
1: Therefore, when you control your talk, there's mighty things that
0: talk,
1: you can achieve.
0: Talk, not talk.
1: In talk, there's mighty things that you can achieve.
0: Kanuka talk ni control chestunnatunte anta manaku control ayipothundi.
1: So when you have a control over your talk, you can
0: Yendu
1: control.
0: Endukosam deeniki inta power icharu?
1: Why such power is gifted there?
0: Kannulaku chuche power maatrame untundadi, rendo power ledu.
1: Eyes have got the power to see, not the
0: second. Chevulaku vine power maatrame untundadi, inkoka power ledu.
1: Ears can only hear, no other.
0: Mukku vasana chuche power undi kani rendo power ledu.
1: Nose can only smell, nothing else.
0: Kani tongue-ku double promotion, rendu powers unnai.
1: But the tongue has got two powers, double powers.
0: Okati test chestundi.
1: One it tastes.
0: Inkoti matala maatladutundi.
1: Second it can talk.
0: Kabatti rendu shaktulu undi kanuka mottamoti deenini shaktiga undinatundi dani mottamoti control cheyali, adupulo pettali.
1: As the tongue is so powerful, it must be put under control.
0: Kani ekku powerful ga untundi kanuka deenini mottamoti control cheyali.
1: As the tongue is more powerful, it should be kept under check.
0: Chaala mandiki telisina pillaliki teliyakunda undachunu. కార్ లోపల 4 టైర్స్ ఉంటాయి.
1: కార్ హ్యాస్ 4 టైర్స్.
0: ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది.
1: ద ఫ్రంట్ టైర్స్ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ ఎయిర్.
0: వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది.
1: ద టైర్స్ బిహైండ్ విల్ హ్యావ్ లెస్ ఆఫ్ ఎయిర్.
0: అంటే ఒకరికి తెలియనటువంటి వాడు 4 టైర్స్ కు ఈక్వల్ గా పంప్ కొట్టేస్తారు.
1: ఎ పర్సన్ హూ డజంట్ నో విల్ పంప్ ఎయిర్ ఈక్వలీ అమంగ్ ఆల్ ది 4 టైర్స్.
0: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: ఎక్కువగా ఉన్న దాన్ని తగ్గించాలి.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఎక్సెస్ యు షుడ్
0: కొంచెం తక్కువగా ఉన్న దాన్ని ఎక్కించాలి.
1: ఇఫ్ ఇట్ ఇస్ లెస్ యు షుడ్ ఇంక్రీజ్.
0: ఇదియే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు. కమలక్పూర్
1: రామకృష్ణ పరమహంస స్టేడ్ దేర్ ఇన్ కమలక్పూర్ అట్ దట్ టైం.
0: కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు.
1: హీ హాస్ గాట్ ఎన్ ఆశ్రమ్ ఓవర్ దేర్.
0: అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు.
1: హీ హాస్ గాట్ సర్టన్ చేంజెస్ ఇన్ హిస్ డైటరీ.
0: అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడా మత్స్యం అనగా చేపలు తింటుంటారు.
1: బీయింగ్ ది స్టేట్ ఆఫ్ బెంగాల్ ఈవెన్ బ్రాహ్మిన్స్ రిలీజ్ ఫిష్.
0: వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు.
1: దే ఆర్ కాల్డ్ మత్స్య బ్రాహ్మణ ఫిష్ బ్రాహ్మిన్స్.
0: వాళ్ళు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి కలుచుకుంటాయి చేపలు. అట్టే చేతిలో పట్టుకుంటారు, చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు.
1: వెన్ దే గో టు గ్యాంజెస్ ఫర్ బాత్ దే విల్ నేచురల్లీ కమ్ అక్రాస్ ద ఫిష్. దే విల్ క్యాచ్ ఇట్ అండ్ బ్రింగ్ దెమ్ హోమ్.
0: కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ కమలక్పూర్ హీ హస్ టు క్రాస్ దిస్ గ్యాంజెస్ బై బోట్.
0: చిన్నవారినందరినీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీతీయంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు.
1: గ్యాదరింగ్ ఆల్ యంగ్స్టర్స్ రామకృష్ణ పరమహంస యూస్ టు టీచ్ వెరీ నైస్ స్పిరిచువల్ థింగ్.
0: కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము.
1: As a result of this Kali age, people make fun of good company.
0: Emra chinna vayasu lopadi ippude neekendukura inta bhakti, inka ujjogam chesi retired ayin tarvata aa tarvata nuvu edo Ramakrishna ga unda anko.
1: People say this, why do you have this devotion at this
0: ippudu
1: tender age?
0: Ippudu nunchi neekendiki bhakti?
1: Why devotion from this age?
0: Yuvakulu kodanu tallidandrulu kodanu దూషిస్తుంటారు, విమర్శిస్తుంటారు.
1: ఈవెన్ పేరెంట్స్ ఆల్సో క్రిటిసైజ్ డిస్కరేజ్ చిల్డ్రన్.
0: ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు.
1: యూత్ గ్యాదర్డ్ రౌండ్ రామకృష్ణ.
0: ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ.
1: రామకృష్ణ హస్ సెట్ ఎ టైం టేబుల్.
0: పలాన దినం నీవు, పలాన దినం నీవు, పలాన దినం నీవు అనగా ఏమి, సిటీకి పోవటము చేపలు తీసుకుని రావాలి.
1: హస్ సెట్ ఎ టైం టేబుల్. ఎవ్రీ వన్ షుడ్ గో వన్ వన్ ఎవ్రీ డే అండ్ బ్రింగ్ ఫిష్ ఫ్రమ్ ద సిటీ.
0: ఒకనాడు బ్రహ్మానందము
1: One day,
0: వెళ్ళాడు బోట్ లో.
1: ఇట్ వాస్ ది టర్న్ ఆఫ్ బ్రహ్మానంద. హి వెంట్ ఆన్ హిస్ బోట్.
0: ఈ బ్రహ్మానంద వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాలను చూచారు ఈ పడవ వాళ్ళు.
1: ద బోట్మెన్ సా దిస్ ఆకర్ రోబ్డ్ బ్రహ్మానంద.
0: ఇంకా మొదలు పెట్టారు దూషణ.
1: దే స్టార్టెడ్ క్రిటిసిజం.
0: ఆ పిచ్చివాడికి ఒక పని లేదు, ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు, అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకుని ఈ విధంగా చెడగొడుతున్నాడు. అతను దొంగ అట్టవాడి ఇట్టవాడి రామకృష్ణ ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు.
1: ద బోట్మెన్ వెంట్ ఆన్ అక్యూజింగ్ రామకృష్ణ, హియర్ ఇస్ అ మ్యాడ్ క్యాబ్, హియర్ ఆర్ మ్యాడ్ క్యాబ్, ద చిల్డ్రన్ హియర్,
0: రామకృష్ణ పిచ్చివాడిగా చూసేటువంటి వారు.
1: అండ్ దే యూస్ టు లుక్ ఎట్ హిమ్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్.
0: కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు.
1: బ్రహ్మానంద కుడ్ నాట్ హియర్ ఆల్ దిస్.
0: కానీ ఏం చేయగలడు, మెత్తనివాడు, నోరు మూసుకున్నాడు, వెళ్ళాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి పడవలేక రావాలంటే మరి భయం.
1: He's a very soft man. He could not give reply. He came home with the fear.
0: తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం.
1: As he returned, he was fear stricken because anything may happen on the way.
0: తిరిగి వచ్చాడు.
1: He returned.
0: బ్రహ్మానంద రామన్నాడు.
1: పరమహంస కాల్డ్ బ్రహ్మానంద, కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు ఏడ్చుకుంటూ.
1: He was just wiping out his tears.
0: ఎందుకోసం ఏడుస్తున్నావు?
1: Then why do you cry?
0: స్వామి,
1: స్వామి,
0: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు.
1: People are using very harsh words which they are not
0: supposed to. చాలా కఠినమైనటువంటి వాక్కులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు.
1: They are criticizing you in strong
0: words. మిమ్మల్ని విమర్శించినా పర్వాలేదు.
1: Doesn't matter, even if they criticize.
0: మిమ్మల్ని విమర్శిస్తున్నారు, నేను వినలేను, చాలా దుఃఖంగా ఉంది అన్నాడు.
1: I am very sad because they were criticizing you.
0: కోపం వచ్చింది రామకృష్ణకు.
1: రామకృష్ణ was angry.
0: చీచీ, గురుదూషణ వినేటువంటి ఒక శిష్యుడు నీ ఒక శిష్యుడా, నీవు ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అన్నాడు.
1: Ramakrishna said, Brahmananda, you are a disciple. Can you hear all the accusation charges made against your teacher? Get out. You have no place here.
0: Yettanu vintu vachavu.
1: How could you listen?
0: Guru dushanam vinatam neeku paapam kada?
1: Is it not a sin to listen?
0: Dushanam cheyadam varike paapamu, vinatam neeku paapame annadu.
1: They committed a sin in accusing me and you committed a sin in listening to that.
0: Kaani em cheyagaladu?
1: What is that you could?
0: Tirigi yerchadu kuchunnadu.
1: He cried for the
0: second day. Narendra chance vachindi.
1: Second day was the chance of Naren.
0: ఇది వివేకానంద.
1: వివేకానంద
0: ఇతను పోతూ పోయాడు.
1: ఈవెంట్
0: ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు.
1: దే స్టార్టెడ్ అక్యూజింగ్ ఇన్ సేమ్ స్టైల్.
0: అందరూ పోర్ట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చారు.
1: ఆల్ బోట్మెన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
0: పడవ ఎక్కాడు.
1: హి గాట్ ఇంటు ద బోట్.
0: టికెట్ తీసుకున్నాడు.
1: హి పర్చేస్ టికెట్.
0: హే నోర్ ముయ్.
1: అరే షట్ అప్, హి సెడ్.
0: ఎవరు తిట్టున్నారు వారు, నోరు ముయ్ అన్నాడు.
1: ద వన్ హూ ఇస్ అక్యూజ్డ్ షట్ అప్ ఫస్ట్.
0: కానీ వాడు ఇంకా తిట్టు వచ్చాడు.
1: షల్ హి వెంట్ ఆన్.
0: బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాడు.
1: హి స్లాప్డ్ హిమ్ ఆన్ బోత్
0: చీక్స్. ఒక నెత్తుకున్నాడు, ఈ గంగల వేసేస్తాను.
1: హి లిఫ్టెడ్ వన్ ఫెలో రెడీ టు డ్రౌన్ హిమ్ ఇన్ గ్యాంజెస్.
0: భయపడిపోయారు.
1: దే వర్ ఆల్ ఫియర్ స్ట్రికెన్.
0: ఎవ్వరూ ఇంకా తిరిగి నోరెత్తలేదు.
1: నోబడీ ఓపెన్ దేర్ మౌత్.
0: తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తుండగానే అందరికీ భయం.
1: హి వెంట్ దేర్, బ్రాట్ ద ఫిష్ అండ్ వాస్ రిటర్న్డ్.
0: ఎవ్వరూ మాట్లాడలేదు.
1: నోబడీ ఓపెన్ దేర్ మౌత్.
0: వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు.
1: రామకృష్ణ సెడ్, నరేన్ కమ్ హియర్.
0: ఏం జరిగింది?
1: వాట్ హ్యాపెన్?
0: నిన్న బ్రహ్మానందం జరిగింది జరిగింది అన్నాడు.
1: సేమ్ థింగ్, వాట్ హ్యాపెన్ యెస్టర్డే టు బ్రహ్మానందం?
0: ఏం చేశావన్నాను.
1: వాట్ డిడ్ యు డు?
0: నేను ఊరుకుంటానా? నా గురువును దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక నెత్తి గంగల వేయడానికి ప్రయత్నించానన్నాడు.
1: డూ ఐ కీప్ క్వైట్ వెన్ ది క్రిటిసైజ్ మై టీచర్? డూ ఐ కీప్ క్వైట్? ఐ వాస్ రెడీ టు
0: రామకృష్ణ
1: వన్ ఫెలో పుష్ హిమ్ ఇంటు ది గ్యాంజెస్.
0: చీ చీ చీ చీ చీ, వేసింది ఏది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకింత మాత్రం కోపం నీ నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి?
1: He said, what a shame it is. As a celibate, you should be peaceful.
0: అప్పుడు చెప్పాడు నరేంద్రుడు.
1: Then Narendra said,
0: ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే.
1: He is also a member of Brahma Samaj.
0: స్వామి,
1: స్వామి,
0: నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు.
1: He said, Swami, you told something to Brahmananda yesterday and you are telling opposite to me. What is true here?
0: Mare pichivada.
1: Oh, madcap.
0: Tire lopala gaal ekkuga unnadani teeseyala, takkuga unnadani kottale.
1: When there is excess of air in a tire, you have to remove it. When there is less of air, you have to
0: gaal takkuga untundali kanuka nen baagu udanu.
1: The tire of Brahmananda, there is less of air, therefore
0: temper chala short temper, dinu tagginchali.
1: నరేన్ ఈ షార్ట్ టెంపర్డ్, దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి కట్.
0: కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధనలు జరపాలి.
1: సో బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ టీచింగ్ షుడ్ బి గివెన్.
0: కనుకనే ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటి కాదు.
1: టీచింగ్స్ ఆర్ నాట్ యూనిఫామ్ టు ఎవ్రీబడీ.
0: ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఎంత ఉంటుందో అంతవరకు ఇది నిండుతుంటాడు.
1: టీచింగ్ షుడ్ బి గివెన్ ఇన్ అకార్డెన్స్ టు ద కెపాసిటీ అండ్ ద కంటైనర్.
0: గంగా నదిలో కావలసినంత జలం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్.
0: ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకొని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది.
1: యాజ్ ఇస్ ది కంటైనర్ సో ఇస్ ద మెజర్ ఆఫ్ వాటర్ దట్
0: యు ఫెచ్. అందరికి సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు.
1: యు కెనాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్.
0: కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను,
1: సో ది స్పిరిచువల్ ఫార్మ్,
0: ఈ విధమైనటువంటి వారి వారి శక్తానుసారంగా క్రమశిక్షణ అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు.
1: వెన్ దే ఫాలో డిసిప్లిన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్, గాడ్ విల్ గివ్ దెమ్ ది కెపాసిటీ, ది అబిలిటీ.
0: కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ అవర్ కెపాసిటీస్ వి షుడ్ ఫాలో.
0: క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
1: Without discipline you can never attain divinity.
0: ఒక దినం ఒక రీతిగా ఉంటుంటే అది ఏ మాత్రం కూడా సరైనది కాదు.
1: If we are in one way on one day in a different way on another day. ఉదాహరణ, a small example.
0: మీకు తెల్లవారుజామున లేక సాయంకాలం 6 గంటలకు మీరు భజన చేస్తున్నారు.
1: You do bhajan at 6 o'clock in the morning.
0: లేక ధ్యానంలో చేస్తున్నారు.
1: Or you meditate.
0: ఈ విధంగా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది.
1: Sometimes you need to travel.
0: ఆ ప్రయాణం లోపల మీరు బస్సులో ఉంటారు 6 గంటలకు.
1: That time at 6 o'clock you may be in a bus.
0: ఇక్కడ కొంతమంది స్థలమును కాలమును కర్తవ్యాన్ని ఏమాత్రము మార్చకూడదు అంటారు.
1: సమ్ సే దట్ వన్ షుడ్ నాట్ చేంజ్ ద ప్లేస్ టైమ్ అండ్ ద డ్యూటీ.
0: కానీ డ్యూటీని మాత్రం పెట్టుకోవాలి మనం.
1: బట్ యూ షుడ్ కీప్ డ్యూటీ.
0: స్థలము మారినప్పటికీ
1: ప్లేస్ మే చేంజ్.
0: కాలము బస్సులో అయినా ఇక్కడైనా 6 గంటలే.
1: ద టైమ్ మే బి మే చేంజ్.
0: 6 గంటల టైంలో నీ బస్సులో ఉన్నావా, నీవు 6 గంటల లోపల ఎక్కడ నీవు భజన చేస్తున్నావు దాన్ని నీవు చింతిస్తురా, నీ మైండ్ ఈ స్థలానికి వస్తుంది.
1: You may be there in the bus at 6 o'clock in the evening. If you think of God,
0: you will be here. Place
1: will come to you. You need not come to the
0: place.
1: So you should certainly follow the
0: discipline. ఈ కర్తవ్యము కాలము అన్ని నీ దగ్గరికే పరిగెత్తి వస్తాయి.
1: ఇఫ్ యూ ఫాలో ద టైమ్ అండ్ ద డిసిప్లిన్ ద ప్లేస్ విల్ ఫాలో యూ.
0: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాలాక్యం కరిష్యతి అన్నారు. అనగా ఏమిటి, కాలము కాయాన్ని మృంగుతా ఉంది.
1: It is the time that swallows this body, life.
0: Kani kaludu kaalanni kuda mingeetvanti vaadu.
1: And the kala also swallows the time.
0: కనుకనే కాలుడు అంటే ఎవరు?
1: హూ ఇస్ కాలుడు?
0: అతనే దైవము.
1: కాలుడు ఇస్ గాడ్.
0: కాలుడు అంటే యముడు అనుకుంటారు. కాదు కాదు,
1: కాలుడు ఇస్ నాట్ యమ.
0: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలద ప్రమణాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమితాయ నమః. అంత కాలమే అతనే కాలుడు.
1: ఎవ్రీథింగ్ ఇస్ టైమ్, టైమ్ ఇస్ గాడ్.
0: కనుక మంచి, ఇంకా కొంతమంది పిల్లలకు కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి.
1: సమ్ స్టూడెంట్స్ హావ్ సమ్ డౌట్స్.
0: సూర్యునికి కుమారుడు పుట్టాడు.
1: Son has a son.
0: యముడు సూర్యుని కుమారుడు ఉంటారు.
1: యమా ఇస్ ది సన్ ఆఫ్ సన్.
0: ఈ పిల్లలందరికీ ఒక విధమైన హాస్యం అవుతుంది.
1: Naturally, students will be
0: amused. సూర్యుడికి సూర్యునికి ఒక భార్య, అతనికి ఒక బిడ్డ, అతనికి ఒక కొడుకు, అతనికి ఒక సంసారం, ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ ఏదో కథలు అని దాన్ని నెట్టివేస్తారు.
1: స్టూడెంట్స్ విల్ నేచురలీ డిస్మిస్ ఇట్ బికాస్ వాట్ ఇస్ ది సన్ హాస్ ఎ వైఫ్ అండ్ ఎ ఫ్యామిలీ.
0: కాదు కాదు, ఇది ట్రూత్, ఇది సత్యం.
1: ఇట్ ఈస్ ట్రూత్. ఎస్.
0: ఎత్తనగా
1: హౌ,
0: కాలుడనగా ఎవరు?
1: హూ ఇస్ కాలుడు?
0: కాలము,
1: టైం.
0: ఈ కాలం అనేటువంటిది ఎవరి వల్ల పుడుతుండాలి, ఎవరి వల్ల వస్తుండాలి? సూర్యోదయం వల్ల, సూర్యాస్తం వల్ల కాలం పుడుతుండాలి.
1: The time is there because of sunrise and sunset.
0: కనుకనే సన్రైజ్ అండ్ సన్సెట్ వల్ల పుట్టినటువంటి కాబట్టి ఈ యొక్క కాలము సూర్యుని కుమారుడు అన్నారు.
1: As the time is born because of sunrise and sunset, the time is the son of sun.
0: చూడండి, తెల్లవారు సూర్యుడు పుట్టినప్పుడు 6 గంటలు అన్నాము.
1: When one the sunrise we say
0: సూర్యాస్తమం ఇప్పుడు 6 గంటలు అయింది. ఈ 6కు 12 గంటలు జరిగిపోయింది.
1: So sunrise and sunset.
0: ఈ 12 గంటల కాలం ఎవరి వల్ల జరిగింది?
1: 12 hours. Who is responsible?
0: ఎవరి వల్ల పుట్టింది?
1: It's born out of whom?
0: సూర్యుని వల్లనే పుట్టింది.
1: It's because of sun.
0: కాబట్టి సూర్యుని వల్ల పుట్టినటువంటిది కాబట్టి కాలము కాలుడు అనేటువంటి వాడు సూర్యుని కుమారుడు అన్నారు.
1: Because the time is born to the sun, we say naturally we say that he belongs to the sun.
0: కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క అంతరార్థాన్ని గురించి మనం విచారిస్తేప్పుడు అంతా సత్యమే, సత్యమే.
1: When we think from the spiritual point of view, everything is truth.
0: కనుకని సత్యస్య సత్యం.
1: It is truth of truths.
0: ఏ విధమైనటువంటి అంతృప్తి అక్కడ రావడానికి వీలుండదు.
1: There is no scope for any kind of doubt whatsoever.
0: మన పురాణములు యందు, ఇతిహాసములు యందు అనేక విధమైనటువంటి ఇలాంటి శబ్దాలంతా వస్తుంటాయి.
1: In our epics and sacred texts, you
0: ఇవన్నింటిని కూడా మనం ప్రాకృతమైనటువంటి దీనికి మనం పోల్చుకొని దీన్ని మనం విశ్వసించము.
1: Because we take it in the worldly way, we don't believe them.
0: చాలా పొరపాటు.
1: It's a mistake.
0: ఈ ఓపిక పట్టుకొని దాన్ని చక్కగా ఇన్క్వైరీ చేయి.
1: Be patient and inquire clearly.
0: అప్పుడే నీకు సరైనటువంటి హృదయం చిక్కుతుంది.
1: Then you will have the proper answer.
0: ఇప్పుడు విష్ణు ఉన్నాడు, లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, వీరందరికి ఏదో కమలములు అని పెట్టి ఆ కమలముల నుంచి వారు ఉద్భవించినట్టుగా పెడుతున్నారు.
1: We have the Vishnu and Lakshmi, we say that they are born out of the lotus flower.
0: అదియే హృదయము, హృదయ కమలము.
1: The lotus flower is the human heart.
0: అనగా హృదయం నుంచి పుట్టేటువంటివే సర్వము.
1: So everything is born out of the heart.
0: Good and bad అన్ని కూడాను మన నుంచి ఆవిర్భవించేటువంటివే.
1: Good and bad arise out of you.
0: కనుకనే దీనిని యత్ భావం తద్ భవతి అన్నారు.
1: As is the feeling, so is the experience.
0: కనుక
1: so
0: మనము ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక ఇది కేవలం అసత్యం అని నెట్టివేయకూడదు.
1: బికాజ్ వీ డోంట్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ కెనాట్ డిస్మిస్
0: ఇట్ టోటలీ. డౌట్స్ అంతా నిర్మూలనం చేసుకో.
1: గెట్ ఆల్ యువర్ డౌట్స్ క్లారిఫైడ్.
0: నిశ్చింతగా ఉంటుంది.
1: అండ్ బి పీస్ఫుల్.
0: అంతేగాని డౌట్స్ తో మాత్రము నీ మనసును పాడు చేసుకోవద్దు.
1: బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఆల్ దిస్ డౌట్స్.
0: డౌట్స్ కు మన పురాణములు ఎందుకు ఏమాత్రం అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
0: ఎవరు రాసిన ఈ పురాణములు?
1: హూ కంపోజ్ దెమ్?
0: ఈ ఎల్లయ్య మల్లయ్య రాసినటువంటివి కాదు.
1: దే ఆర్ నాట్ కంపోజ్డ్ బై ఎల్లయ్య మల్లయ్య.
0: విద్యావంతులు మహర్షులైనటువంటి ఒక వాల్మీకి వ్యాసులు రాసినటువంటివి.
1: The Puranas are composed by great sages like Valmiki and Vyasa.
0: Goppa vidyavantulu.
1: They are highly educated.
0: Anta vidyavantulu marokaru leru.
1: Such noble people you don't
0: find. Atti vidyavantule kavulu kavadaniki adhikaram untuntaru.
1: Such highly educated knowledge of people are the poets.
0: Andaru kavulu kadu.
1: All are not poets.
0: Kanukani Puranamulu rasinatunti vadu Valmiki.
1: Valmiki composed this Purana.
0: ఈ అష్టాదశ పురాణం రాసిన వాడు వ్యాస మహర్షి.
1: వ్యాస హాస్ రిటన్ ఆల్ ది 18 ఎపిక్స్.
0: మహర్షులు మహర్షులు మహర్షులు.
1: దే సేజెస్ గ్రేట్ సేజెస్.
0: కనుకనే వారు ఒక్క అసత్యం కూడా అందులో ప్రవేశించడానికి వీలుండదు.
1: దేర్ నో స్కోప్ ఫర్ ఎనీ అన్ట్రూత్ దే.
0: మన భావాలను పురస్కరించుకుని అది అసత్యమని మనం చెప్పొచ్చును, కానీ అసత్యాలు ఏనాటికి కావు.
1: డిపెండింగ్ ఆన్ అవర్ ఫీలింగ్స్ వీ మే సే దే ఆర్ లైస్ బట్ దేర్ కెనాట్ బి ఎనీ లైస్ ఓవర్ దేర్.
0: నీవు చూచినా చూడకపోయినా గానీ రాసిండేటువంటివన్నీ సత్యాలే.
1: Whether you see or not, what all that is written is true.
0: అవన్నీ గొప్ప ఆదర్శాలే.
1: They are all great ideals.
0: అంతే గాని తప్పు మార్గం ఏమి రాయలేదు.
1: They will never take you to the wrong
0: path. ఏమి చెడపలేదు.
1: They never spoil.
0: ఎవరిని ఏమి పెడమార్గం పట్టించలేదు.
1: Nobody is directed in the wrong way.
0: కర్తనే సత్య మార్గాన్ని నిరూపిస్తూ వస్తున్నాయి.
1: It proves the truth, path of truth.
0: ఆదర్శ గ్రంథాలు అన్ని కూడాను.
1: They are all ideals.
0: ఈ ఆదర్శ గ్రంథాలకు ఆదర్శ జీవితం కూడా కావాలి.
1: We need ideal life to follow the ideal text.
0: Ideal life కావాలనుకుంటే మాటలు తగ్గించాలి.
1: In order to lead an ideal life,
0: దైవాజ్ఞలు శిరసా వహించాలి.
1: We should follow God's command.
0: డిసిప్లిన్ మనం పాటించాలి.
1: We should observe discipline.
0: ఎలాంటి పరిస్థితి ఎందేనప్పుడు మన డిసిప్లిన్ వదలకూడదు.
1: Under any circumstances, we should never give up discipline.
0: చూచారా తర్కాడే సన్ 16 సంవత్సరం యొక్క పిల్లవాడు తన డిసిప్లిన్ తన క్రమశిక్షణను వదిలితే ఏమవుతుందనే ఉద్దేశంతో తండ్రి దగ్గర కూడా మాట తీసుకున్నాడు.
1: You see, the son of Tarkad, though age is 16, he took promise from his father.
0: కట్టగడబడి ఆ యొక్క సత్సంకల్పం చేతనే తండ్రి చేతనే క్షమాపణ కొడును కోరుకుంది.
1: Ultimately, it led to a situation that the father had to seek pardon.
0: తండ్రి కొడుకు దేహములో వయసులో వ్యత్యాసం ఉండవచ్చును.
1: There is difference in age between son and father.
0: కానీ ఆత్మ ఇద్దరి యందు ఒక్కటే.
1: But the same Atma, the spirit is present in
0: both. సత్యము ఒక్కటే.
1: Truth is one.
0: ఇది పెద్దవారు సత్యం, ఇది చిన్నవారు సత్యం అని లేదు.
1: There is nothing like the truth of youngsters and truth of elders.
0: శుద్ధ సత్యము అనేటువంటిది లేదు.
1: It cannot be Brahmin truth and the truth of Shudra.
0: అందరికి సత్యం సత్యం ఒక్కటే.
1: The truth is one to all.
0: Truth is one, not two.
1: Truth is one, not two.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ట్రూత్ ఇస్ వన్, నాట్ టూ, నాట్ జ్యువల్.
0: ఏకం ఏవ,
1: ఇట్స్ ఓన్లీ వన్.
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్, ఓన్లీ వన్.
0: అలాంటి సత్యాన్ని చాటించి పలికినటువంటిది.
1: We should observe the truth and
0: ఇలాంటి సంస్కృతి అంతా కూడా భారతదేశం నందు అనేకంగా కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ టీచర్స్ ఇన్
0: సంస్కారం సంస్కృతులు ఇంకా ఎన్నెన్ని విధమైనటువంటి ఒక మార్గంలోనూ ప్రవేశించి యావత్ ప్రపంచమునకే ఈ భారతీయ సంస్కృతిని అందిస్తూ వస్తుండాలి.
1: The culture of Bharat advocates ideologies of this kind and propagated to the entire world.
0: Culture lo etti doshamu ledu.
1: There is no mistake in our culture.
0: Alanti pavitramainatunti divyamainatunti navyamainatunti bhavyamainatunti ee bharatiya yokka sanskrutini manam viduvaraadu maruvaraadu.
1: We should never forget, we should never give up such a unique, novel, ever fresh, ever green culture of Bharat.
0: Buddhi poyinattuga pokoddu.
1: We should not act according to our mind.
0: Danni patti deni venku teppinchali.
1: You should have control over
0: culture. Culture ni follow cheyamani cheppina daniki sarainatundi oka shasanam cheyali.
1: And you should command your mind to follow the culture clearly.
0: Ee manasu ishtam vachinattu povachunu.
1: The mind may go in a wayward way.
0: Kaani nee vadalakoddu.
1: But don't never give
0: mind
1: it up.
0: Mind is your servant.
1: Mind is your servant.
0: You are not the mind servant.
1: You are not the servant of the mind.
0: కాబట్టి మైండ్ నీ సర్వెంట్.
1: మైండ్ ఇస్ యువర్ సర్వెంట్.
0: కాబట్టి నీ సర్వెంట్ గా నీవు ఉపయోగించుకోవాలి.
1: దేర్ఫోర్ మేక్ యూస్ ద మైండ్ యాజ్ యువర్ సర్వెంట్. బానిస
0: కాకూడదు.
1: బట్ యు షుడ్ నాట్ బి ది సర్వెంట్ ఆఫ్
0: ది మైండ్. కానీ బానిస కావాలి ఎవరికి? బాధ కావాలి దైవానికి బానిస.
1: యు షుడ్ బి ఓన్లీ సర్వెంట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
1: రామదాస్ ఆల్సో సెడ్.

0: Ramana said, I should be servant to the servants. I should serve your servants.
1: Dasulaku sevane cheya valara.
0: I should serve your servants.
1: ప్రొద్దున సాయంకాలం కూడాను నేను నీ దాసుడనే.
0: ఐఎమ్ యువర్ సర్వెంట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
1: నీ దాసుడనే కాదు, నీ దాసులకు కూడా నువ్వు దాసుడనే.
0: ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ సర్వెంట్, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్.
1: ఒక చక్కని ఉపదేశం ఉన్నది ఈ యొక్క భాగవతంలో.
0: దేర్స్ వెరీ గుడ్ టీచింగ్ దేర్ ఇన్ భాగవతం.
1: కుచేలుడు తీసుకెళ్లాడు ఇంత పిటికడ రుకులు.
0: Kuchela has taken the beaten rice fish.
1: కాని ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటకలను కృష్ణుడే తన చేతులారా విప్పాడు.
0: కృష్ణ ఓపెన్ ద బండిల్.
1: కాని ఆ యొక్క కుచేలుడు చాలా సిగ్గుపడుతున్నాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్,
1: నా బట్టలు కూడా ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి.
0: మై క్లోత్స్ ఆర్ డర్టీ.
1: ఇలాంటి దరిద్రహీనుడను.
0: ఐఎమ్ ఎ పాపర్, ఎ బెగర్.
1: కలాంటి ఇలాంటి మహారాజు భగవత్ చక్రవర్తి, నీవు నా బట్టలను ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉంది, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ కృష్ణ ఈజ్ ఎన్ ఎంపరర్ అండ్ గాడ్ హౌ కెన్ హీ టచ్ హిస్ డర్టీ క్లోత్స్.
1: ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్వాలింగ్ ద బీటెన్ రైస్ కొంచెం మిగిలింది
1: ఆ బట్టలో.
0: సమ్ రిమైన్ స్టిల్.
1: రుక్మిణి పరిగెత్తి వచ్చింది, కృష్ణుడు చేపట్టుకుని.
0: రుక్మిణి కేమ్ ఆల్ ది వే అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ కృష్ణ.
1: కుచేలుడు మరొక భావం పడ్డాడు.
0: కుచేల హ్యాడ్ అనదర్ థాట్.
1: ఈ యొక్క డర్టీ దీంట్లో టవల్లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన అడ్డు చేస్తున్నదని భావించుకున్నాడు.
0: కుచేల థాట్ దట్ రుక్మిణి ఈజ్ అబ్జెక్టింగ్ కృష్ణ యాజ్ హీ వాంటెడ్ టు ఈట్ ద థర్డ్ ఫిస్ట్ ఫుల్ బికాజ్ ఇట్స్ కంటైన్డ్ ఇన్ ఎ డర్టీ క్లాత్.
1: హృదయం కృష్ణుని తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణి తెలుసు.
0: బట్ ద హార్ట్ ఆఫ్ రుక్మిణి ఇస్ వెల్ నోన్ టు కృష్ణ అండ్ సో ఆల్సో ద హార్ట్ ఆఫ్ కృష్ణ వెల్ నోన్ టు రుక్మిణి.
1: ఈ యొక్క కుచేలునికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు.
0: In order to make Kuchela understand, ask Rukmini, why did you catch hold of my hand?
1: నేను కుచేలుని దాసుడను.
0: I am the servant of Kuchela.
1: కనుక కుచేలుని తెచ్చినటువంటి ప్రసాదం నేను కొంతవరకు స్వీకరించాను.
0: So I must accept the prasada brought for me.
1: అప్పుడు రుక్మిణి చెప్పింది.
0: Then Rukmini said,
1: కృష్ణ, మీరు కుచేలుని దాసుడు.
0: You are the servant of Kuchela.
1: మీ దాసురాలు నేను.
0: I am your servant.
1: కాబట్టి దాసురాలకు కూడా ఒక భాగం ఉంది కదా.
0: So as your servant I too have some due share.
1: కాబట్టి మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పింది.
0: So I must have my own share. She started.
1: భగవత్ విషయాలు ఎంత విశాలమైనటువంటివిగా ఉంటాయి.
0: All the spiritual topics are so broad minded.
1: థాట్స్, భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటువంటివిగా ఉంటాయి.
0: The divine will and divine thoughts are so majestic.
1: కానీ మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు.
0: We don't understand them. And take them for granted in easy way.
1: Kanuka,
0: so
1: Bhagavantudu ento goppa visala hrudayudu.
0: God is broad minded.
1: Kevalam narrow mind kaadu.
0: Never narrow minded.
1: Aa hrudayam marokariki lene ledu.
0: No one has got such kind of heart.
1: Aa hrudayam okka Bhagavantuniki tappa marokariki raadu.
0: Is only God can possess, no one else.
1: ఎన్ని విధములు మీరు కంపేర్ చేసినా కానీ గాడ్ కి తప్ప మరొకరికి రాదు. అది
0: ఓన్లీ గాడ్ కెన్ అటైన్, గాడ్ కెన్ హ్యావ్.
1: అప్పుడు తెలుసుకున్నాడు కుచేలుడు.
0: దెన్ కుచేల అండర్స్టూడ్.
1: ఇంటికి పోయి చూచాడు.
0: హి రిటర్న్ హోమ్ అండ్ సో
1: గొప్ప భవనాలంతా అందించాడు.
0: హి సో మ్యాన్షన్స్ అరౌండ్.
1: తన పిల్లలు, తన అర్ధాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు.
0: హి సో ద చిల్డ్రన్, ద వైఫ్ ఇన్ ఫ్లూయెన్స్.
1: పరిగెత్తి వచ్చింది, భార్య పాదాలు పట్టుకుంది.
0: ద వైఫ్ కేమ్ అండ్ ఫెల్ట్ హిస్ ఫీట్.
1: నాథ,
0: హస్బెండ్,
1: భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు.
0: గాడ్ ఈస్ బ్రాడ్ మైండెడ్. వాట్ ఎ వాస్ట్ హార్ట్ హాస్ హి.
1: అతని యొక్క ఘనత మరి ఒక్కరికి లేదు.
0: నో వన్ హాస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ మెజెస్టీ.
1: నేను చూచావా, అతను నీతో మాట్లాడ్డా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: షీ వెంట్ ఆన్ పుట్టింగ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. డిడ్ యూ మీట్ హిమ్, డిడ్ యూ టాక్ టు హిమ్, డిడ్ యూ సే ఎనీథింగ్ టు హిమ్, వాట్ డిడ్ హి సే.
1: దేవి,
0: దట్ వైఫ్,

0: the gate, immediately sent a message.
1: ನಾನು ಚೂಚಿನಂತನೆ ದಿಕ್ಕುನ ಗದ್ದದಿಗೆ ನಗುಮೋಮು ತೋಡ ನಾನು ಅಂಡಜೇರ್ಚೆ.
0: The moment he saw me, with all the smiles he hugged me.
1: ಮೊರರಿಂಚಿ ಮೋಮು ವಾಚಿನಟ್ಟು ಯಗಾದಿಗಾ ಚೂಚಿ ಕೌಗಿಟನ್ ಬಿಗಿಸುಕೊನಿಯೇ.
0: He started staring at me top to bottom as if he has seen me for a long time and embraced me.
1: ye mandu atani dina parata.
0: What can I say about his compassion?
1: Peda kucheyanuni atukulu pitikedutini bahula bhagyambuno sangu varu kalara.
0: Is there anyone in this world who would give you all the affluence and wealth by partaking fistful amount of wheat and rice?
1: Tanu ತಾನೇ ಪ್ರೇಮಯವನು.
0: ಹೀಸ್ ಲವ್, ಲವ್ ಇಸ್ ಕೃಷ್ಣ.
1: ತಾನೇ ಪ್ರೇಮ, ಪ್ರೇಮೇ ತಾನು.
0: ಹೀಸ್ ಲವ್, ಲವ್ ಇಸ್ ಕೃಷ್ಣ.
1: ಇಂಕೊಕ್ಕಟ್ಟು ಏ ಮಾತ್ರವೂ ವರ್ಣಿಸಡಾನಿಕೆ ವೀಲು ಕಾದನ್ನ.
0: ನೋ ಒನ್ ಕ್ಯಾನ್ ಎಕ್ಸ್ಟೋಲ್ ಇನ್ಫೋ.
1: ಚೂಚಾವ ಅಂತ ವಿಶಾಲಮೈನಟುವಂತಿ ಯಾಕ ಭಾವಮು ಎಕ್ಸ್ಪ್ಯಾನ್ಷನ್ ಲವ್ ಭಗವಂತುಂಡಿ.
0: ಗಾಡ್ಸ್ ಲವ್ ಇಸ್ ಒನ್ ಆಫ್ ಎಕ್ಸ್ಪ್ಯಾನ್ಷನ್.
1: ಕಾನಿ ಭಕ್ತುಲ್ದಂತ ಕಂಟ್ರಾಕ್ಷನ್ ಲವ್.
0: ಬಟ್ ದಟ್ ಆಫ್ ಎ ಡಿವೋಟ್ ಇಸ್ ಕಂಟ್ರಾಕ್ಷನ್.
1: ಮೈಂಡ್
0: ನ್ಯಾರೋ ಮೈಂಡೆಡ್.
1: ಒಂದು ಚಿನ್ನ ಉದಾಹರಣೆ,
0: ಸ್ಮಾಲ್ ಎಕ್ಸಾಂಪಲ್.
1: ರೂಮ್ ಲೋಪಲ
0: ದೇರ್ ಇನ್ ದ ರೂಮ್
1: ಮನ ಹಾಸ್ಟೆಲ್ ವಾರ್ಡನ್,
0: ಹಾಸ್ಟೆಲ್ ವಾರ್ಡನ್,
1: ಸ್ಟೂಡೆಂಟ್ ವೀಳಂದ್ರೂ ಅಕ್ಕಡ ವಚ್ಚಾರು.
0: ಸ್ಟೂಡೆಂಟ್ ದೇ ವರ್ ಆಲ್ ದೇರ್ ಇನ್ ದ ರೂಮ್.
1: ನಿನ್ನಟ ದಿನಮು
0: ಯೆಸ್ಟರ್ಡೇ
1: ಈ ಹಾಸ್ಟೆಲ್ ಲೋ ಉಂಡಿನಟುವಂತಿ ಟೀಚರ್ಸ್ ಅಂದರೂ ಸೇರಿ ಈ ಕುರ್ಚಿನ ಚೇಯಿಂಚಾರು.
0: ಆಲ್ ಟೀಚರ್ಸ್ ಸ್ಟೇಯಿಂಗ್ ದೇರ್ ಇನ್ ದ ಹಾಸ್ಟೆಲ್ ಗಾಟ್ ದಿಸ್ ಚೇರ್ ಸ್ಪೆಷಲಿ ಮೇಡ್.
1: ಅದು 70th ಬರ್ತ್ಡೇಕೇ ಚೇಯಿಂಚಾಲನ್ನು ಪ್ರಯತ್ನಿಸಾರು.
0: ದೇ ವಾಂಟೆಡ್ ಟು ಬಿ ರೆಡಿ ಫಾರ್ 70th ಬರ್ತ್ಡೇ.
1: ಕಾನಿ ಪ್ರಯತ್ನ ಚೇಸಾರು ಕಾನಿ ವಿಫಲಮೈಪೋಯಿಂದಿ.
0: ಬಟ್ ದೇ ವರ್ ನಾಟ್ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಇನ್ ಗೆಟಿಂಗ್ ಇಟ್ ರೆಡಿ.
1: ನಿನ್ನಟ ದಿನ ವಚ್ಚಿಂದಿ.
0: ಇಟ್ ಕೇಮ್ ಯೆಸ್ಟರ್ಡೇ.
1: ವಚ್ಚಾರು ಪಾದಾಲು ಪಟ್ಟುಕೊಂಡಾರು, ಇದು ಸ್ವಾಮಿ ಸ್ವೀಕರಿಸಾಲಿ ಅನ್ನಾರು.
0: ದೇ ಆಲ್ ಫೆಲ್ ಅಟ್ ದಿ ಫೀಟ್ ಆಫ್ ಸ್ವಾಮಿ. ದೇ ಸೆಡ್ ಸ್ವಾಮಿ
1: ಬಾಬು ನೀನು ಎಪ್ಪುಡು ಇಚ್ಚೇದೇ ಕಾನಿ ನಾ ಯೊಕ್ಕ ಪದ್ಧತಿ ತೀಸ್ಕುನೇದು ಕಾದು ಅನ್ನಾಡು.
0: ಭಗವಾನ್ ಸೆಡ್ ಐ ಆಲ್ವೇಸ್ ಗಿವ್ ಬಟ್ ಐ ವಿಲ್ ನೆವರ್ ರಿಸೀವ್.
1: ಐತೇ ಈ ಕುರ್ಚಿಗೆ ಎಂತ ಇಂದಿ ಡಬ್ಬು.
0: ಬಟ್ ಭಗವಾನ್ ಆಸ್ ವಾಟ್ ಈಸ್ ದಿ ಕಾಸ್ಟ್ ಆಫ್ ದಿಸ್ ಚೇರ್.
1: ಚಪ್ಪಲೇದು.
0: ದೇ ನೆವರ್ ಸೆಡ್.
1: ನೇನ್ ಚೆಪ್ಪಾನು ಇಂತ ಇಂದಿ ದೀನಿ.
0: ಭಗವಾನ್ ಸೆಡ್
1: ಇವ ಇಂತ ಡಬ್ಬು ನೀನು ಇಸ್ತಾನು, ಕುರ್ಚಿನ ನೇನು ತೀಸ್ಕುಂಟಾನು ಅನ್ನಾನು.
0: ಭಗವಾನ್ ಸೆಡ್ ಐ ವಿಲ್ ಗಿವ್ ಯು ದ ಮನಿ ಅಂಡ್ ಆಕ್ಸೆಪ್ಟ್ ದಿ ಚೇರ್.
1: ಚಾಲಾ ಬಾಧಪಡ್ಡಾರು, ಏರ್ಚಾರು.
0: ದೇ ಕ್ರೈಡ್.
1: ಇಲ್ಲಾಂಟಿದ್ದ ಜರಗಡಾನಿಕೆ ವೀಲ್ಲೇದು. ಸ್ವಾಮಿ ಮಾ ಪ್ರಾರ್ಥನೆ ಅಂಗೀಕರಿಸಿ ಸ್ವೀಕರಿಸಾಲಿ ಅಂತ ಚೆಪ್ಪಿನ ಗಟ್ಟಿಗೆ ಚೆಪ್ಪಾರು.
0: ಸ್ವಾಮಿ ವಿ ಕಾಂಟ್ ಕೀಪ್ ಬಟ್ ಯು ಮಸ್ಟ್ ಡೆಫಿನೆಟ್ಲಿ ಆಕ್ಸೆಪ್ಟ್ ವಾಟ್ ವಿ ಬ್ರಿಂಗ್ ಹಿಯರ್.
1: ಕಾನಿ ಆ ಯೊಕ್ಕ ಫೀಲಿಂಗ್ ಮಂಚಿ ಪವಿತ್ರಮೈನ ಹೃದಯಂತೋ ಪವಿತ್ರಮೈನ ಭಾವಂತೋ ಅನೇಕ ರಕಂಗಾ ದೀನಿ ಶ್ರಮ ಪಡಿ ಚೇಯಿಂಚಾರು. ದಾನಿಕೋಸ ನೇನು ಅಂಗೀಕರಿಸಿ ನಿನ್ನ ಪೆಟ್ಟುಕೊನ್ನಾನು.
0: ವಿತ್ ಆಲ್ ದಿ ಸೇಕ್ರೆಡ್ ಫೀಲಿಂಗ್ಸ್ ಅಂಡ್ ಸೇಕ್ರೆಡ್ ಥಾಟ್ಸ್ ದೇ ಬ್ರಾಟ್ ಹಿಯರ್ ಅಂಡ್ ದೇರ್ ಫೋರ್ ಭಗವಾನ್ ಆಕ್ಸೆಪ್ಟೆಡ್.
1: ಪಿಲ್ಲಲು ಮಂಚಿವಾರೇ.
0: ಬಾಯ್ಸ್ ಆರ್ ಗುಡ್, ನೋ ಡೌಟ್.
1: ಪಿಲ್ಲಲು ಚಾಲಾ ಭಕ್ತಿ ಪರುಲೇ.
0: ದೇ ಆರ್ ಹೈಲಿ ಡಿವೋಟೆಡ್.
1: ಸ್ವಾಮ್ ಅಂತೆ ಕೊಂಡಂತ ಪ್ರೇಮ.
0: ದೇ ಹ್ಯಾವ್ ಗಾಟ್
1: ಕಾನಿ ಮಧ್ಯ ಮಧ್ಯ ಕೊಂತ ಇದು ಅವುತುಂಟುಂಟದಿ ವಾಟರ್ ಬಬಲ್ಸ್ ಅಂತ ವಸ್ತುಂಟಾಯಿ.
0: ಇನ್ ಬಿಟ್ವೀನ್
1: ಏರ್ ಪಾಕೆಟ್ಸ್,
0: ಸಮ್ಟೈಮ್ಸ್ ಏರ್ ಪಾಕೆಟ್ಸ್ ಅಪಿಯರ್.
1: ಅವೇ ಕೊನ್ನಿ ವಚ್ಚಿ ಆ ಮನಸ್ಸನ್ನು ಪಾಡು ಚೇಸ್ತುಂಟ.
0: ದಟ್ ಸ್ಪಾಯಿಲ್ ದ ಮೈಂಡ್ ಎಟ್ ಟೈಮ್ಸ್.
1: ಈ ಪೊದ್ದು ಚೆಪ್ಪಾನು.
0: ದಿಸ್ ಮಾರ್ನಿಂಗ್ ಭಗವಾನ್ ಸೇಡ್,
1: ವಾರ್ಡನ್
0: ವಾರ್ಡನ್
1: నా దగ్గర బియ్యం ఉంటున్నాయి.
0: బియ్యం
1: బియ్యం రైస్.
0: ఐ హావ్ గాట్ రైస్ విత్ మీ.
1: ఆ హాస్టల్ కు ఒక 200, ఈ హాస్టల్ కు 200 బ్యాగ్స్ మీరు తీసుకుని పోండి అన్న.
0: యూ టేక్ 200 బ్యాగ్స్ ఫర్ దట్ హాస్టల్ అండ్ 200 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఫర్ దిస్ హాస్టల్.
1: 200 బ్యాగ్స్ బసుమతి బియ్యము.
0: బాసుమతి రైస్.
1: బాసుమతి రైస్
0: వెరీ కాస్ట్లీ.
1: ఇవంతా కూడా మూడు హాస్టల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, హైయర్ సెకండరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఒకటి ఉంది. ఈ మూడు టికెట్లను 200 బ్యాగ్స్ మీకు తీసుకుని పోండి రేపటి దినం అన్నాను.
0: భగవాన్ బ్లెస్ దీస్ త్రీ హాస్టల్స్ 200 బ్యాగ్స్ బాస్మతి రైస్ ఈచ్ ప్రైమరీ స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్ అండ్ దట్ ది ఇన్స్టిట్యూట్.
1: వాడన్ చెప్పాడు, స్వామి పిల్లల డబ్బంతా ఉంటుండాది, దానికి ఇప్పుడు బయట తట్టి చూస్తే 1,000, 1,100 ఇట్లంతా ఉంటుంది, డబ్బు ఇస్తాము అన్నారు.
0: ద వార్డన్ సెడ్ పీపుల్ చార్జ్ అవుట్ సైడ్, విల్ సర్టన్లీ పే.
1: అరే పిచ్చివాడా, ఇంతకాలం అయిపోయి నన్ను ఇదేనా తెలుసుకోవటం.
0: హి సెడ్ ఓ మ్యాడ్ ఫెలో, ఇస్ దిస్ యు నో అబౌట్ మీ హావింగ్ స్టేడ్ సో లాంగ్.
1: 200 బ్యాగ్స్ నేను తీసుకుని పోమని ఎంత ప్రేమతో నేను పెద్ద హృదయంతో నేను ఇస్తుంటే చిన్న హృదయంతో మీరు డబ్బు అని చెప్పి పాటిస్తున్నారా, ఇది ఎంత తప్పు అన్నాను.
0: విత్ ఎ వెరీ బ్రాడ్ మైండ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ వెన్ ఐ సే టేక్ ది 200 బ్యాగ్స్, you say you want to pay the money. What a mistake it is.
1: Endukanaga
0: why
1: pillale na property,
0: students are bhagwan's property.
1: Kabatti na pillal kosam nenu istunnanu biyam.
0: Bhagwan is giving for his children.
1: Inga na pillal daggara nenu dabbu teeskotama,
0: will he take money from his children?
1: తండ్రి వెళ్తాడు మార్కెట్ కి వెళ్లి పండుగ వస్తుందంటే పిల్లలకు రెండు చొక్కాలు కుట్టిస్తాడు.
0: ఫాదర్ గోస్ టు ద మార్కెట్ ఆన్ ఎ ఫెస్టివల్ డే, విల్ బై టూ న్యూ పేర్స్ ఆఫ్ క్లోత్స్.
1: అరే నీకు చొక్కా కుట్టించాను, దీనికి 50 రూపాయలు నాకు ఇచ్చి అని తండ్రి ఏమైనా అడుగుతాడా?
0: Father tells son, I am here, new pair, pay money.
1: ప్రకృతి తండ్రి ఈ విధమైన అడిగినప్పుడు విశ్వంకు సంబంధమైనటువంటి యొక్క ఇంత విశాలమైన హృదయమైనటువంటి స్వామి మీ దగ్గర డబ్బు అడుగుతాడా? స్వామి ఇంత పెద్ద హృదయం, కానీ మీరు కూడా ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి యొక్క అహంకు ఎంత విశాలంగా ఉండాలో మీరు కూడా అంత విశాలం కావించుకోవాలి.
0: యు కెన్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఐ అహం, మీ హృదయాన్ని యు షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: మీరు నావాలనుకున్నప్పుడు నేను మీ వారు అని భావించుకోండి.
0: వెన్ వన్స్ వి సే స్వామి, వి
1: బిలీవ్ మా స్వామి మా స్వామి మా స్వామి అని మీరు అనేటువంటి హక్కు మీకు ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సే మా స్వామి మా స్వామి.
1: రైట్కి తగినటువంటి యొక్క శక్తిని మీరు సంపాదించుకోండి.
0: హ్యావ్ దట్ రైట్, ఎర్న్ ఇట్,
1: అదే నాకు చాలు.
0: దాట్ ఈస్ ఎనఫ్ ఫర్ భగవాన్.
1: కానీ ఆ శక్తిని కూడా సంపాదించుకోకుండా కేవలం రావటము చదువుకోవటం పోవటము ఇంత మాత్రమే ఉంటుంటే ఇది ఈ చదువులంతా ఏమి ప్రయోజనం?
0: అదర్వైజ్ ఇఫ్ యూ కమ్ హియర్ స్టడీ అండ్ గో, వాట్ ఫార్ ఇస్ దాట్?
1: ఈ చదువు అంతా నిరర్థకమైనటువంటి చదువు.
0: ఆల్ దిస్ స్టడీ ఇస్ యూస్లెస్.
1: ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది.
0: ఇట్స్ నాట్ దట్ యూ షుడ్
1: లెర్న్. హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
0: యూ షుడ్ ఎక్స్పాండ్.
1: స్వామి ఆజ్ఞ ఏమి చెప్పినా సరే తూచా నడుచుకోవాలి.
0: వాట్ ఎవర్ స్వామి సేస్ యూ షుడ్ ఫాలో.
1: అప్పుడే మీకు ఆ ఆనందం మీకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అటైన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: అంతవరకు మీ పూర్ణానందం మీరు అనుభవించలేరు.
0: యూ కెన్ నాట్ హ్యావ్ టోటల్ బ్లిస్.
1: ఏనాడు స్వామి యొక్క దీనిని మీరు పాటిస్తారో ఆనాడే ఈ అమృతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు.
0: దట్ డే వెన్ యూ ఫాలో స్వామిస్ కమాండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది నెక్టరైన్
1: బ్లిస్ ఆఫ్ భగవాన్. నేను రెడీగానే ఉంటున్నాను కానీ మీరు రెడీ లేరు.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ బట్ వీఆర్ నాట్.
1: అయితే ఒక్కటి మీరు చూడండి.
0: బట్ యూ టేక్ వన్ పాయింట్.
1: ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అంతా కూడాను
0: సో మెనీ ఫోటోగ్రాఫ్
1: ఫోటో తీవాలనుకున్నప్పుడు అన్ని రెడీ చేసుకుంటారు. మనం ఎటు ఇటు కదులుతూ ఉంటాం.
0: యూ గో ఆన్ మూవింగ్.
1: కానీ ఫోటోగ్రాఫర్ చెప్తారు సార్ రెడీ అంటాడు.
0: బట్ ద ఫోటోగ్రాఫర్ విల్ టెల్ యూ సార్ బీ రెడీ.
1: ఆ రెడీ అన్నప్పుడు మనం స్టడీగా ఉంటే మన ఫోటో వచ్చి
0: పడిపోతుంది.
1: లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ రెడీ అంటారు, అందువల్ల మనం రెడీగా ఉంటుండాలి.
0: Therefore in this world photographers will
1: ఎప్పుడు అతను రెడీ అన్నప్పుడు మనం రెడీగా ఉండాలి.
0: You will be ready when he asks you to be ready.
1: అతను చెప్పకుండా మనం ఎటు తిరిగినప్పటికీ పర్వాలేదు.
0: Till then you can move, shake your body.
1: కానీ భగవంతుడు అనేటువంటి ఫోటోగ్రాఫర్ ఎప్పుడు రెడీ అంటాడో తెలియదు.
0: But the divine photographer God, when he will ask you to be ready, you
1: will know. ఎప్పటికీ మీరు రెడీగా ఉండాలి.
0: So we should be ever ready.
1: ఎప్పుడు తీస్తాడో ఏమిటో.
0: When he clicks the camera, we don't know.
1: అప్పుడే ఆ హృదయంలో పోయి మీ యొక్క చిత్రం చిత్రించుకొని పోతుంది.
0: Then the whole picture will be imprinted on your heart.
1: కనుక భగవంతుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్.
0: So God is an excellent photographer.
1: కానీ రెడీ అని మాత్రం చెప్పడదు.
0: బట్ యూ నెవర్ ఆస్క్ యు టు బి రెడీ.
1: ఎప్పుడు తీస్తాడో ఆ పిక్చర్.
0: వెన్ యూ విల్ టేక్ యువర్ పిక్చర్.
1: కనుక మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది.
0: బట్ యూ షుడ్ బి ఎవర్ రెడీ.
1: దేనికైనా రెడీగా ఉంటుండాలి.
0: వి షుడ్ బి ఎవర్ రెడీ.
1: బి ఆల్వేస్ రెడీ.
0: బి ఆల్వేస్ రెడీ.
1: అది మీ యొక్క సరైనటువంటి యొక్క తత్వం.
0: దాట్ ఈస్ యువర్ రియల్ క్వాలిటీ.
1: అప్పుడే మీ పిక్చర్ ఈ హృదయంలో పోయి చేరిపోతుంది.
0: దెన్ దిస్ పిక్చర్ విల్ బి ఇంప్రింటెడ్ ఆన్ యువర్ హార్ట్.

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. పూర్ణుడైరణమందు పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. భోగ సౌభాగ్యము ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. గగనమందు

0: One can acquire all forms of knowledge and win over all scholars in an assembly of scholars. One can fight with all the valor and courage and conquer all the enemies in the battlefield. Having been born a prince, one can rule the kingdom thereafter. One can count the number of stars across the sky. One can mention the names of all of the living species. One can master the 8 forms of knowledge. One can even land on the moon, but controlling all the body and the senses. Withdrawing the mind, controlling the mind, turning inward, remain in blissful steady state, it is impossible.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: ఈనాటి ప్రపంచమునందు శాంతి నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ ఎవ్రీ పర్సన్ ఇస్ వర్కింగ్ హార్డ్ ఫాలోయింగ్ స్పిరిచువల్ పాత్ టు ఎర్న్ పీస్.
1: శాంతి సాధన చేత లభ్యమయ్యేటువంటిది కాదు.
0: Peace cannot be attained by following spiritual pursuits.
1: చదువు సంధ్యల చేత ప్రాప్తించేటువంటిది కాదు.
0: Nor can you acquire by formal learning and study.
1: అధికార పదవుల చేత అందుకునేటువంటిది కాదు.
0: Peace cannot be attained by occupying exalted positions.
1: కానీ ఒక దైవానుగ్రహం చేతనే ఈ శాంతిని పొందడానికి వీలవుతుంది.
0: You can be the recipient of peace only by God's grace alone.
1: ఈనాటి మానవుడు శాంతిని పొందాలని ఆశిస్తున్నప్పటికీ దీనికి అడ్డు మార్గములు ఎన్నియో దీనికి అడ్డు తగులుతున్నవి.
0: Though today man is very eager to attain peace, there are so many obstacles on his way.
1: మీరందరూ రైల్వే ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ బోర్డు ఎందు మీరు చూచి ఉంటారు.
0: As you all travel by train, you must be noticing a board there.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి.
0: The desires have become infinite, limitless today to the modern man.
1: ఈ మితిమీరిపోయినటువంటి కోరికల వల్ల మానవుడు గతి తప్పి మతి తప్పి స్థితి తప్పి అశాంతిని అనుభవిస్తున్నాడు.
0: Because of this excess of desire, man has lost his position. Man is far off from the destiny and has turned mad.
1: కనుక మొట్టమొదట మానవుడు సీలింగ్ ఆన్ డిజైర్స్.
0: So man should exercise sealing on desires first.
1: కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది.
0: When we exercise sealing our control on our desires, we can attain peace to certain extent.
1: కనుక మానవుడు తమ కోరికలను అదుపులో ఉంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై కొన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నములు చేయాలి.
0: Therefore, man should exercise a sort of check on his desires and make every effort to be the recipient of God's grace.
1: ee naati prapanchamunandu dushana bhushana tiraskara puraskaramulu mitimidi poyinavi.
0: In the modern world we find the praise and the blame, the humiliation and exaltation, insult and shame.
1: Kani ee dushana bhushana kosamai manavudu amitanga kurigipothunnadu.
0: Man is depressed and frustrated because of the praise and the blame.
1: ఈ విధమైనటువంటి దూషణ భూషణ నిమిత్తమై కృంగి పొంగటం అనేటువంటిది చాలా బలహీనత.
0: టు బి ఇలేటెడ్ బై ప్రైజ్ నాట్ ఫ్రస్ట్రేటెడ్ బై బ్లేమ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
1: కేవలము విద్యుత్ ద్వారా ఇది అరికట్టుకోవటం సాధ్యం కాదు.
0: యు కెనాట్ కంట్రోల్ దిస్ బై మియర్లీ ఎక్వైరింగ్ నాలెడ్జ్.
1: అష్టాదశ పురాణములు రాసినటువంటి వ్యాసుడు కూడాను అశాంతికి గురి అయ్యాడు.
0: వ్యాస ద కంపోజర్ of 18 epics also was restless at one time.
1: Vedamalanu tarjuma chesi విభజించినటువంటి వ్యాసుడే ఈ అశాంతికి గురి అయ్యాడు.
0: ఇట్ వాజ్ వ్యాస ద కంపోజర్ ఆఫ్ 4 వేదస్ క్లాసిఫైడ్ దెమ్ హ్యాడ్ టు బి రెస్ట్లెస్ అట్ వన్ స్టేజ్.
1: కడపటికి ఈ అశాంతిని, ఈ దూషణ భూషణ తిరస్కారముల యొక్క అనుగ్రహాన్ని కొంతవరకు అరికట్టుకునే విధానము తెలుపమని నారదుని ప్రశ్నించాడు.
0: వ్యాస ఆస్క్డ్ నారద హౌ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ అప్ డ్రాబ్యాక్స్ అండ్ అప్సెట్స్, హౌ టు కంట్రోల్, హౌ టు గివ్ అప్ దట్ రెస్ట్లెస్నెస్ స్టేట్ ఆఫ్ మైండ్.
1: నారదుడు చెప్పాడు.
0: నారద రిప్లైడ్ వ్యాస
1: దూషణకు కుంగిపోకూడదు.
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ డిప్రెస్డ్ బై బ్లేమ్.
1: భూషణకు పొంగిపోకూడదు.
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ బై
1: భూషణ భూషణ నిరస్కారములకు అతీతుడై ఉండాలి.
0: యూ షుడ్ బి బియాండ్ ప్రైజ్ అండ్ బ్లేమ్.
1: అది ఏ విధంగా సాధ్యమవుతుంది మానవులకు?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ కైండ్?
1: దూషించేటువంటి వ్యక్తి, దూషింపబడేటువంటి వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్. హూ ఇస్ ద వన్ హూ క్రిటిసైజెస్? హూ ఇస్ ద పర్సన్ హూ ఇస్ క్రిటిసైజ్డ్? వాట్ ఇస్ దేర్ స్టేట్ ఆఫ్ మైండ్?
1: దేనిని దూషిస్తున్నాడు మానవుడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ క్రిటిసైజెస్?
1: దేహాన్ని దూషిస్తున్నాడా?
0: ఈజ్ హీ క్రిటిసైజింగ్ ద బాడీ?
1: మంచిది,
0: గుడ్.
1: మన దేహాన్ని మనమే దూషించుకుంటూ ఉన్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు అక్యూజ్ అవర్ ఓన్ బాడీ.
1: మన మూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటి ఈ దేహము కేవలము పాంచభౌతికమైన దేహము అని విమర్శించుకుంటున్నాము.
0: వీ క్రిటిసైజ్ అవర్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫౌల్ ఫీకల్ యూరిన్ డర్టీ మ్యాటర్.
1: ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి మన దేహాన్ని దూషించటము మనకు సహాయపడినట్టు అవుతుంది.
0: Under these circumstances, if another person criticizes your body, it amounts to a help.
1: Poni, leka atman dushistunnada?
0: Is accusing the atma?
1: Dushinchetunte vyakti yandu, dushimbapadetunte vyakti yandu unnatvantidi oke atma.
0: The one who criticizes, the other one criticized, same atma principle is present in both of them.
1: Kanukai aatmareetiga manam vicharam chesinappudu tanantane dooshinchukuntunnadu.
0: So when we inquire in this direction of atmic principle, it amounts to criticizing one's own self.
1: Kanuka dooshana kaani bhushana kaani tiraskaram kaani puraskaram kaani kevalamu dehamuniki sambandhinchinatundi kaani naaku sambandhinchindi kaadu aneetundi satyanni gurtinchi vartinchali.
0: So one has to conduct himself in full realization of the basic fact that the praise and the blame, the acceptance and the denial relate to the body but not to the true self.
1: Nannu dushistunnadu aneetundi abhimanam penchukunnappudu aa dooshanni niku cheerutundi.
0: When once we react, respond to the criticism, naturally it
1: goes down to your head. Nannu kaadu aneetundi deento tiraskarinchinappudu neeku ee maatramo baadha kalagadu.
0: When you deny and reject the criticism, it will never come to you.
1: Neevu నీకు ఒక స్నేహితుడు రిజిస్టర్ కబురు వ్రాశాడు.
0: యువర్ ఫ్రెండ్ హ్యాస్ రిటర్న్ టు యూ ఏ రిజిస్టర్ లెటర్.
1: కానీ ఆ రిజిస్టర్ కబురు లోపల చాలా నిందిస్తూ రాశాడు.
0: దిస్ రిజిస్టర్ లెటర్ ఈస్ ఫుల్ ఆఫ్ చార్జెస్, అక్యుజేషన్స్.
1: ఆ నిందిస్తూ రాసినటువంటి ఒక కబర్ను మనము అక్నాలెజ్మెంట్ పైన సైన్ చేసినప్పుడే ఆ కబరు మనకు ఇస్తాడు పోస్ట్ మ్యాన్.
0: అన్లెస్ యూ సైన్ ది అక్నాలెజ్మెంట్ రిసీట్, the postman will not give you that registered letter.
1: Kani neevu acknowledgement pen sign cheyinappudu aa letter redirect rasina vaadike poi cherutundi.
0: If you don't sign on the acknowledgement receipt, the registered letter will go back to the sender.
1: Karaka dushana aneetvantidi oka letter.
0: Therefore this accusation is a letter.
1: Idiniki నాకు దూషణ చేస్తున్నాడు, నన్ను దూషణ చేస్తున్నాడు అనేటువంటి దీనిపైన అక్నాలజీమెంట్ పైన సైన్ చేస్తే, అనగా నాకు చేస్తున్నాడు అనేటువంటి అభిమానం పొందితే అది నీకు చెందుతుంది.
0: ఇఫ్ యూ రెస్పాండ్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ ఇట్, ఇట్ అమౌంట్స్ టు సైనింగ్ ది అక్నాలజ్మెంట్ రిసీప్ట్.
1: దానిని లెక్క చేయకుండా వదిలిపెడితే రీడైరెక్ట్ అతనికే పోయి చేరిపోతుంది.
0: ఇఫ్ యూ ఆర్ అన్మైండ్ఫుల్ అండ్ నెగ్లెక్టెడ్, ఇట్ విల్ గో బ్యాక్ టు దట్ పర్సన్.
1: కనుక ఈనాటి యుగమునందు ఈ పరిస్థితులు ఎందు ఈ దూషణ భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రమో మనం లెక్క చేయకూడదు.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వీ షుడ్ గో బియాండ్ ప్రైజ్ అండ్ బ్లేమ్. వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దాట్.
1: కేవలము వారి యొక్క భావం పురస్కరించుకుని, వారి యొక్క ద్వేషమును పురస్కరించుకుని, వారి అహంకార మమకారము పురస్కరించుకుని దూషణ భూషణకు దిగుతున్నారు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ వన్స్ ఓన్ ఫీలింగ్స్, హేట్రెడ్, ఈగో అండ్ ద సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్.
1: దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అని.
0: దిస్ ఇస్ ఆల్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వారి ఎందున్నటువంటి యొక్క ద్వేషమే మనకు రియాక్షన్ గా దూషణం జరుగుతూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ది ఇమ్మనెంట్ హేట్రెడ్ విద్ ఇన్ దట్ కమ్స్ అవుట్ బై వే ఆఫ్ క్రిటిసిజం.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: కృష్ణ దుర్యోధన్ పిలిచి
0: కాల్ దుర్యోధన క్లోజ్ బాయ్
1: దుర్యోధన కొంచెం సహాయం చేయాలి అన్నాడు.
0: ఈ సెట్ దుర్యోధన యు షుడ్ హెల్ప్ మీ.
1: కృష్ణ నీకు నేను సహాయం చేయటమా?
0: కృష్ణ యూ నీడ్ మై హెల్ప్.
1: నాకెంతో గర్వంగా ఉంటుండాలి.
0: ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్
1: ఫ్యాక్ట్. చేస్తానన్నాడు.
0: ఐ విల్ సర్టన్లీ హెల్ప్ యూ.
1: అయితే నీవు రాజ్యంలో సంచరించి ఈ రాజ్యము లోపల ఎవరైనా మంచివారున్నారేమో ఒకరిని పట్టుకుని రామన్నాడు.
0: ఇట్స్ ఓకే నౌ యు గో అరౌండ్ ద హోల్ కింగ్డమ్ ఫైండ్ అవుట్ ఎ గుడ్ మ్యాన్ ఇఫ్ ఎనీ.
1: వచ్చాడు, సంచారం సలిపాడు, వచ్చాడు.
0: హి వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద కింగ్డమ్ అండ్ రిటర్న్డ్.
1: కృష్ణ ఎక్కడ చూసినా మంచివారు నాకు లభించలేదు.
0: ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎ గుడ్ మ్యాన్ ఎనీవేర్ ఆల్ ఓవర్.
1: ఎంతయో శ్రమపడి విచారణ సలిపాను.
0: ఐ స్ట్రెయిన్డ్ మేడ్ ఆల్ ఎవ్రీ ఎఫర్ట్.
1: కానీ మంచివాడు నాకు చిక్కలేదు.
0: ఐ కుడెంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ సింగిల్ గుడ్ మ్యాన్.
1: అంతో ఇంతో మంచి ఉంటే ఈ దుర్యోధన ఎందే ఉండవచ్చును
0: ఇఫ్ దేర్
1: అని తనం తాను వర్ణించుకున్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ గుడ్నెస్ లెఫ్ట్ ఓవర్ టు సమ్ ఆర్ మోర్ ఐఎమ్ ది ఓన్లీ గుడ్ మ్యాన్ హీ స్టార్టెడ్ ప్రైజింగ్ హిమ్సెల్ఫ్.
1: సరే సంతోషించాడు. ఇది దుర్యోధన్ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: దిస్ ఈస్ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఆఫ్ దుర్యోధన.
1: ధర్మజుని పిలిచాడు.
0: దెన్ కృష్ణ కాల్ ధర్మజ.
1: ధర్మజ ఒక సహాయం చేయాలి అన్నాడు.
0: యూ షుడ్ హెల్ప్ మీ హీ సెట్.
1: స్వామి నీకేమిటి, నేను సహాయం చేయటం ఏమిటి?
0: వాట్ ఈస్ ద టైమ్ టు హెల్ప్ యూ?
1: సర్వ జగత్తుకును రక్షించేటువంటి ప్రభువు నీవై ఉండగా నీకు నేను సహాయం ఏమిటి చేయటం?
0: యు ఆర్ ది సస్టైనర్ అండ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. హౌ ఐ మై టు హెల్ప్ యూ?
1: కానీ నా కోరిక నువ్వు నెరవేర్చమని చెప్పాడు.
0: కృష్ణ సెట్ యూ మస్ట్ సర్టన్లీ హెల్ప్ మీ అండ్ ఫుల్ఫిల్ మై డిజైర్.
1: తప్పక చేయగలను స్వామి.
0: అండ్ ధర్మజ సెట్ యెస్ స్వామి ఐ విల్ సర్టన్లీ అటెండ్ టు
1: ది రాజ్యములో.
0: ఇన్ దిస్ కింగ్డమ్
1: ఎవరైనా చెడ్డవాడున్నాడేమో వెతుక్కుని రామన్నాడు.
0: యూ గో అరౌండ్ ద హోల్ కింగ్డమ్ ఫైండ్ అవుట్ ఎనీ బ్యాడ్ మ్యాన్.
1: ధర్మజుడు రాజ్యమంతా తిరిగాడు.
0: ధర్మజ వెంట రౌండ్
1: తిరిగి వచ్చి కృష్ణ ఎక్కడే గాని దుర్మార్గం నాకు కనిపించలేదు.
0: ధర్మజ వెంట రౌండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. కృష్ణ ఐ వెంట రౌండ్ బట్ ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎ వికెడ్ మ్యాన్.
1: దోషం ఉంటుంటే ఈ ధర్మజుని ఎందు ఏమైనా ఉండవచ్చునేమో కానీ ఎవ్వరు దోషులు కారు అన్నాడు.
0: సార్ కృష్ణ if there is any mistake in any
1: కోరిక నువ్వు నెరవేర్చమని చెప్పాడు.
0: కృష్ణ సెడ్ యూ మస్ట్ సర్టన్లీ హెల్ప్ మీ అండ్ ఫుల్ఫిల్ మై డిజైర్.
1: తప్పక చేయగలను స్వామి.
0: అండ్ ధర్మజ సెడ్ యెస్ స్వామి ఐ విల్ సర్టన్లీ అటెండ్ టు ది.

0: ఈ ధర్మజనేంద్రియం ఏమైనా ఉండవచ్చునేమో కాని ఎవ్వరు దోషులు కారు అన్నాడు.
1: సార్ కృష్ణ, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్టేక్ ఇన్ ఎనీబడి ఇట్ ఈస్ విత్ మీ నాట్ విత్ ఎనీబడి ఎల్స్.
0: ఇవి రెండు కూడా దుర్యోధన యొక్క ప్రభావము, ధర్మజుని యొక్క విన్నపము ఈ విధమైనటువంటి యొక్క రియాక్షన్ గా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ హౌ వి ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ వర్కింగ్ అమంగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ ధర్మజ.
0: ఉత్తమమైనటువంటి దృష్టి,
1: ద విజన్ ఆఫ్ ధర్మజ ఇస్ నోబుల్.
0: దుర్యోధన దృష్టి చాలా వికారమైన దృష్టి.
1: ది అవుట్లుక్స్ ఆఫ్ దుర్యోధన్ ఆర్ వీకెడ్ అండ్ బ్యాడ్.
0: వారి వారి రియాక్షన్, వారి యొక్క రీసౌండ్ వారి వారి రిఫ్లెక్షన్ వారి నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక ధర్మజుడు చెడ్డవాడు కాదు.
1: ధర్మజ ఇస్ నో బ్యాడ్ మ్యాన్.
0: కేవలం దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఇస్ ద క్రియేషన్.
0: కనుక క్రియేషన్ అనేటువంటిది సృష్టి అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: సో క్రియేషన్ డెఫినెట్లీ ఇస్ నాట్ అ పార్ట్.
0: మన దృష్టిని పురస్కరించుకునే సృష్టి రూపొందుతూ ఉంటుంది.
1: The whole creation shapes itself basing on our vision.
0: Yelanti rangu addalu dharinchinatunte variki srishti alanti ranguga kanipistundi.
1: As is the color of the glasses we wear, so is the color of the world that we see.
0: Kanukane evarevaru drushti evarevaru paapamu evarevaru manchi evarevaru chedda vaa drushtini aadharam cheskune untuntadi.
1: Therefore our sin, our merit, our good actions are based on our own vision.
0: Kanuka motta mota మన యొక్క దృష్టిని చక్క చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు కరెక్ట్ అవర్ విజన్ ఫస్ట్.
0: దీనిని పురస్కరించుకునే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధా సెడ్ గుడ్ లుక్స్ ద ఫస్ట్.
0: మన దృష్టిని మొట్టమొదటి చక్క చేసుకున్నప్పుడే సృష్టిని అంతా చక్కబరిచినటువంటి వారమవుతాం.
1: కరెక్ట్ యువర్ విజన్ ద సైట్ ఎవ్రీథింగ్ వుడ్ ఫాలో వెల్.
0: మన దృష్టిలో దోషం నుంచుకుని
1: విత్ ఆల్ ద మిస్టేక్స్ ఇన్ అవర్ సైట్
0: కేవలం సృష్టి అంతా చక్కబడాలంటే ఏ రీతిగా చక్కబడగలదు?
1: హౌ డు యూ కరెక్ట్ ద హోల్ క్రియేషన్? హౌ డు ఎక్స్పెక్ట్?
0: కేవలం చెప్పవచ్చు, కోటి చెయ్యరు ఒక్కటి.
1: వీ కెన్ సే మిలియన్ థింగ్స్ బట్ వీ డోంట్.
0: గొప్ప గొప్ప పండితులు కూడాను మేధావులు కూడాను చెప్పగలరే కానీ చెయ్యలేరు.
1: ఇంటెలెక్చువల్స్ గ్రేట్ స్కాలర్స్ దే సే ఎక్స్పౌండ్ బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: ఒక గొప్ప పండితుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ స్కాలర్.
0: ఆ పండితునింటికి నిత్యము ఒక గొల్ల బామ నీ పాలు తెచ్చి ఇచ్చేటువంటిది.
1: ఎవ్రీ డే ఎ మిల్క్ మేడ్ యూస్ టు ఫెచ్ మిల్క్ టు ది స్కాలర్స్ రెసిడెన్స్.
0: ఒక దినం 7 గంటలకు, ఒక దినం 6 గంటలకు, ఒక దినం 8 గంటలకు, ఈ విధంగా కొన్ని వేరు వేరు కాలంలో తెచ్చి అందించేటువంటిది.
1: ద మిల్క్ వెండర్ యూస్ టు పాస్ ఆన్ ద మిల్క్ అట్ 6 o'clock, 8 o'clock, 10 o'clock ఇన్ ద మార్నింగ్.
0: కానీ ఆ పండితుడికి కోపం వచ్చింది.
1: ద స్కాలర్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ హర్.
0: అమ్మా, నాకు పూజకు సరైనటువంటి కాలము నిర్ణయించుకున్నాను.
1: ఐ హావ్ ఎ స్పెసిఫిక్ టైమ్ టు ఆఫర్ వర్షిప్ టు గాడ్.
0: ఆ సరైన కాలమునకే నీవు పాలు అందించినప్పుడు నేను అభిషేకాది పూజలు సమర్పించి దాంతో నేను ఆనందించగలను.
1: ద స్కాలర్ సెడ్ టు ద మిల్క్ వెండర్, ఇఫ్ యూ జస్ట్ బ్రింగ్ మిల్క్ ఇన్ టైమ్,
0: నీ వివిధ కాలంలో అందిస్తున్నావు కనుక నా పూజకు ఆటంకం జరుగుతుండాలి అన్నాడు.
1: సిన్స్ యూ డోంట్ bring milk on time, I am put to a problem. At different times you bring.
0: ఆ గొల్ల పడు చెప్పింది, స్వామి నేను వచ్చేటువంటి మార్గంలో ఒక పెద్ద నది ఉంది అడ్డు.
1: The milk vendor said, Swami, as I reach this place, I find a river on the way.
0: పడవ నుంచి నేను రావాలి.
1: I have to come travel by boat.
0: ఎవరైనా శ్రీమంతులు ఇంకేమైనా ధనవంతులుగా ఉండేటువంటి వారికి మొట్టమొదట ఆ పడవలో సీట్ ఇస్తారు.
1: In fact, the seat is provided there in the boat to a rich man or an affluent person.
0: Rendo paryayame maa boti variki istuntaru.
1: We people can take second chance, go there in the second trip.
0: Kanuka nenu padavulo vacheetundi prayanam kanuka sakalaniki nenu raalekapothunnanu annindi.
1: So as I have to travel by boat, I am not able to reach in time.
0: Aa panditunu kopam vachindi.
1: The scholar was furious.
0: Pichigala chinna nadini daataniki padavunu nee aasrayinchala.
1: The pandit said, oh mad cap, to cross the river do you need a boat?
0: Om namo narayanaya ani anukuntu osti nadiye neeku daarinistundi annadu.
1: The scholar said, chant the name of God, oh namo narayanaya, the river would part and give you the way.
0: Ee ashtachana namam cheta neevu nadini kudanu sulabhanga daati raagalavu.
1: By uttering the 8-lettered name of God,
0: sakalamlo raagalavu, naa poojana sakalamlo salpugogalavu,
1: you can reach in time and I can offer worship regularly.
0: Appudu agolla padchu, swami ఈ శుభమైన మార్గము, ఈ యుక్తి మార్గము నాకు తెలియదు పూర్వము.
1: ద మిల్క్ మేడ్ సెడ్ సాఫ్ట్లీ, స్వామి ఐ డిడ్ నో దిస్ ప్రొసీజర్.
0: పండితుని మాటను పూర్తి నమ్మింది ఆ గొల్లపడుచు.
1: దిస్ మిల్క్ మేడ్

0: full faith in the words of the scholar.
1: రేపటి నుండి దీనిని ఆధారం చేసుకుని నేను సకాలంలో పాలు తెస్తాను స్వామి అని ప్రమాణం చేసింది.
0: The milkmaid promised, "Oh Swami, I'll follow this principle of uttering God's name from tomorrow morning."
1: ఇది పోయేటప్పుడే ఈ నామం యొక్క మహత్యాన్ని రిహార్సల్ అనగా పరీక్షించుకుంటూ పోయింది.
0: The milkmaid had just made a kind of rehearsal to test the validity of God's name.
1: ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ నడుచుకుంటూ అవతల వడ్డుకు చేరిపోయింది.
0: While saying God's name, "Oh Namo Narayana," eight-lettered one, she just started crossing this river.
1: ఆనాటి నుండి,
0: since then,
1: సకాలమునకు ఆ గొల్లపడుచు పాలు తెచ్చిచ్చేటువంటిది.
0: Milkmaid to bring, could bring the milk in time.
1: ఈ సకాలం తెస్తున్నటువంటి దాన్ని చూచాడు, ఆశ్చర్యపడిపోయాడు ఈ పండితుడు.
0: The scholar was very much surprised because the milkmaid developed the sense of punctuality and bringing milk on time.
1: ఇప్పుడు ఏ విధంగా వస్తున్నావు సకాలానికి అని అడిగాడు.
0: And the scholar asked, "How is it that you are coming here in time?"
1: మీ ఉపదేశ మంత్రాన్ని ఆధారం చేసుకుని నేను సకాలంలో నడిచి వస్తున్నాను, నది కూడాను నాకు దారి ఇస్తుండాది అన్నది.
0: The milkmaid said, "Swami, I just followed your teaching. I am uttering God's name. The river also parted and gave me the way."
1: కానీ తాను చెప్పిన నామం పైన తనకే నమ్మకం లేదు.
0: The pandit has no faith in his own words.
1: ఆ పండితులకు అనుమానం కలిగింది.
0: And the pandit doubted his own teaching.
1: తక్షణమే ఆ వెంట వచ్చాడు.
0: He followed this
1: milkmaid. నేను కూడా ఈనాడు వస్తాను వెంట, ఎట్లా దాటుతావో చూస్తామన్నాడు.
0: The pandit said, "All right, I'll follow you today and see how you are going to cross the river."
1: ఆ దగ్గరికి వచ్చింది.
0: They came close to the river.
1: తలపైన బుట్ట పెట్టుకుంది.
0: Milkmaid kept the pot.
1: కన్నులు మూసుకుంది.
0: Close her eyes.
1: ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ దారి విడిచి అవతల ఒడ్డు చేరిపోయింది.
0: The milkmaid kept the pot on her head. Close her eyes, uttering God's name, she started crossing the river.
1: అనుమానము లేదు ఆమెకు.
0: She passed across doubtlessly. She reached doubtlessly.
1: కానీ ఈ పండితుడు నది దగ్గరికి వచ్చేటప్పటికి,
0: when the pandit was close to the river,
1: ఇందులో నేను పడిపోతాను ఏమో అని పంచి పైకెత్తుకుని,
0: he started doubting that he might fall or drown in the river, so lifted the panchi
1: doubting.
0: And while saying God's name,
1: పడిపోయాడు, కొట్టుకుని పోయాడు.
0: He jumped and drowned and sunk there.
1: చూచారా?
0: See this.
1: కనుక విశ్వాసంతో నమ్మినటువంటి వారిని ఏ విధమైనటువంటి మార్గంలో అయినా కూడా గురువు చెప్పిన దాన్ని అనుసరిస్తూ ఉంటుంటే తప్పక వారు గట్టెక్కగలరు.
0: If anyone follows the teaching of one's own preceptor in all good faith, they will certainly reach the destination.
1: కానీ చెప్పిన గురువుకి దానిపైన విశ్వాసం లేనప్పుడు తాను మునిగిపోతాడు.
0: When the guru, the teacher himself, has no faith in what he says, he is sure to be sunk.
1: ఈనాటి వాతావరణము ఈ పరిస్థితిలోనే ఉంటుంది.
0: This is the atmosphere today.
1: చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: People say thousand many things, crore, but they don't do even one.
1: చెప్పుట సులభము, చేయుట కష్టము.
0: Easy to say, difficult to do.
1: దాతకైనా వాని తాతకైనా.
0: To Brahma and even to his grandfather also difficult to do.
1: ఎవరికైనా సరియే.
0: Let him be anyone.
1: చెప్పినది చేసినప్పుడే దాన్ని సార్థకం కాగలదు.
0: Let him be anyone. If one acts in accordance to what they say, they are going to be successful.
1: ఈనాటి ప్రభావము, ఆధునిక ప్రభావము అత్యంత విలువైనటువంటిది.
0: The effects of the modern age is highly valuable.
1: కాని విద్యార్థులకు అందుకని, విద్యార్థులకు ఎందుకని విశ్వాసము అధికంగానే ఉంటున్నది.
0: The students and the teachers as well, they have faith more and more.
1: కాని మధ్య మధ్య కొన్ని సంశయాత్మలైపోయి మునిగిపోతున్నారు.
0: But in between they get themselves drowned in doubts.
1: కనుకని సంశయాత్మ వినశ్యతే.
0: Therefore those that doubt are sure to
1: perish. సంశయమునకు అవకాశం ఇవ్వకుండా,
0: without giving any scope for doubt,
1: ఒక విధమైనటువంటి మాటపైనటువంటి నమ్మకాన్ని పటుత్వంగా పిలుచుకుని,
0: స్ట్రెంగ్తెనింగ్ అవర్ ఓన్ ఫెయిత్ ఇన్ ద
1: దాన్ని ఆధారం చేసుకుని జీవించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
0: When we rely on the teaching of the guru and lead our life, we can be successful.
1: తాను వేసిన డ్రామాలో కూడాను,
0: in the drama he enacted,
1: బ్లైండ్ మ్యాన్ వెళ్లి జీసస్ దగ్గర నాకు కన్నులు ఇమ్మని కోరాడు.
0: There the drama he enacted, there is a scene where the blind boy prays to Lord Jesus Christ.
1: Jesus కూడా అదే ప్రశ్నించాడు.
0: Jesus also
1: నేను ఇవ్వగలననేటువంటి విశ్వాసం నీకు ఉన్నదా?
0: Jesus says, "Do you have full faith that I will be able to give you sight?"
1: నేను నీ దృష్టిని ఇవ్వగలననేటువంటి ఒక నమ్మకం నీకు ఉన్నదా?
0: Do you have faith that I will restore your sight?
1: ఆ నమ్మకం ఉంటే నేను ఇస్తాను.
0: You have that faith, I will grant you.
1: ఆ నమ్మకం నీకు లేకపోతే నేను ఇవ్వను అన్నాడు.
0: If you have no faith, I am not going to grant you.
1: నమ్మకం ఉంది అన్నాడు.
0: And the blind boy says,
1: "I have."
0: ఇమ్మీడియట్లీ
1: తీసుకుంటానన్నాడు. ఈనాడు నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి జగతి అందు ఇప్పుడు.
0: టుడే ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆర్ టోటలీ బ్లైండ్.
1: నమ్మకమైనటువంటి కన్నులే లేనటువంటి గుడ్డి వారిగా ఉన్నారు.
0: అండ్ వీఆర్ టోటలీ బ్లైండ్ హావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: నమ్మకం లేనప్పుడు ఎంత విశ్వాసం ఉండి ఏం ప్రయోజనం?
0: వితౌట్ దిస్ ఫెయిత్ వాట్ ఫార్ ఇస్ ది అదర్ థింగ్స్.
1: నమ్మకము విశ్వాసము రెండు ఒక్కటే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫెయిత్ అండ్ ద బిలీఫ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: భగవంతుని పైన విశ్వాసం ఉంది,
0: వీ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: కానీ మాట పైన నమ్మకం లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ బిలీఫ్ ఇన్ హిస్ టీచింగ్.
1: కనుకునే వారికి ఆ కుటుంబానికి ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను వారి కుటుంబంలోని సమస్యలన్నీ కూడాను చిన్న క్షణాలతో తీరిపోతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ దర్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్స్ టీచింగ్స్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ డే బై డే.
1: భగవంతుడు లోకములో మానవాకారం ధరించి జగత్ సంరక్షణ నిమిత్తమై ధర్మ సంస్థాపన నిమిత్తమై అవతరిస్తుంటాడని.
0: God comes down in human form for the emancipation of the humanity and to uphold the principle of dharma.
1: Dharma anetvantidi cheeninchetvantidi kaadu.
0: Dharma can never diminish.
1: Cheeninchetvantite dharmam kaadu.
0: The one that declines cannot be dharma.
1: Aithe paritranaaya sadhunam sadhunu rakshinche kosamani.
0: And the incarnation made a promise that he would protect, uphold the pious people.
1: Kaani సాధువు అనగా సాధు వేషమును ధరించినటువంటి వారు కాదు.
0: సాధు ద పయస్ మ్యాన్ ఈజ్ నాట్ ద వన్ హూ హాస్ గాట్ స్పెషల్
1: రూపం. సాధుత్వము అనేటువంటి గుణం ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ దిస్ పయస్ క్వాలిటీ.
1: కేవలము కాషాయ వస్త్రము కట్టిన మాత్రాన కరతలామల కంబు కాదు భక్తి.
0: By merely take putting on the ochre robes, you cannot have devotion just for that reason.
1: గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యము మీ ఇంట పొరుగుపడదు.
0: By holding Bhagavad Gita on hand and shouting, you can never get merit in lifetime.
1: చెప్పు మాటలకును చేసేది చేతలకు సంయమున్నది వాడు సాధువగును.
0: And he is the pious one who establishes unity between word and action.
1: కనుకనే మానవునికు సంకల్పము మాట పని మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సాధుత్వం.
0: Therefore the piousness lies in achieving the unity between the thought, word and deed.
1: అది ఏ నిజమైన ధర్మం.
0: That is true dharma.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: ఈ మ్యాన్కైండ్ అనేటువంటిది ఏమిటి?
0: What is this mankind?
1: Thoughts, words, action.
0: The thoughts, words and actions should go together.
1: ఇది education and human value అన్నారు.
0: This is what is called education E-H-V in human value, EHV.
1: కానీ నా ఉద్దేశం EHV కాదు, 3HV.
0: భగవాన్ opines this way, it's not EHV, it is 3HV.
1: Heart.
0: The first H,
1: head.
0: First H, heart, second H, head.
1: Hand.
0: The head, heart and hand, 3H.
1: కనుకనే ఇదే నిజమైనటువంటి మ్యాన్కైండ్.
0: దిస్ ఇస్ ద ట్రూ మ్యాన్కైండ్.
1: ఈ త్రిపుటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
0: దిస్ ఇస్ ది యూనిటీ ఇన్ ట్రినిటీ ఆఫ్ ట్రూ హ్యూమానిటీ.
1: కనుక ఇటువంటి మానవత్వం అనేటువంటి దానికి ఎట్టి అభ్యంతరములు వచ్చినప్పటికీ క్షణంలో దాన్ని తప్పించుకోగలరు.
0: ఫార్ దిస్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ ఆల్ ఆబ్స్టకల్స్ వుడ్ బి డ్రాప్డ్ విత్ దిస్ బ్యాక్ గ్రౌండ్.
1: మనసునందు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే,
0: ఇఫ్ దర్ ఎనీ డౌట్స్ ఇన్ అవర్ మైండ్,
1: ఎంత శక్తి అయినా కూడా వాడిని రక్షించలేదు.
0: In spite of his mighty power, nothing would ever come to his rescue.
1: Positive manchi powerful gaane untundadi.
0: Positive is highly powerful.
1: Kaani negative sarliga lenappudu,
0: when the negative is proper,
1: ee positive undi prayojanam ledu.
0: What is the use of all this positive mighty?
1: Kaaka negative manchiga untundi,
0: when the negative is good,
1: positive lekapothe negative kudanu pani cheyaledu.
0: Without positive, even negative would not work.
1: కనుక రెండింటి ఎందు కూడాను దివ్యమైనటువంటి యొక్క ఏకత్వము అందులో ప్రసరించాలి.
0: There is divine unity of under current that flows continuously in between the two, negative and positive.
1: The body negative.
0: The body is negative.
1: ఆత్మ positive.
0: ఆత్మ is positive.
1: కనుక నే దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
0: Therefore body is the temple of God.
1: ఈ టెంపుల్ బాగుండాలి.
0: The temple should be good.
1: లోపల దైవము సరైన స్థితిలో ఉంటుంది.
0: The deity also should be in proper position at all
1: times. కానీ కొన్ని టెంపుల్ పడిపోయి ఉంటాది. ఆ టెంపుల్ కి ఎవరు కూడా వెళ్ళరు.
0: Sometimes if the temple is dilapidated, nobody would go there.
1: కానీ కొన్నింటి యందు దైవం సుందరంగా ఉంటాడు.
0: In some places you find most beautiful idols there.
1: కానీ టెంపుల్ సరైన స్థితిలో ఉండదు.
0: బట్ ద టెంపుల్ ఇస్ మోస్ట్లీ డైలాపిటెడ్.
1: టెంపుల్ మంచి బ్యూటిఫుల్ గా మంచి రిచ్ గా కట్టింటారు.
0: ద టెంపుల్ మైట్ హావ్ బీన్ బిల్ట్ సో బ్యూటిఫుల్. లోపల
1: చూస్తే స్టాచ్యూ ఉండదు.
0: బట్ దేర్ ఇస్ నో స్టాచ్యూ ఇన్ సైడ్.
1: ఈ విధంగా మన నెగిటివ్ పాజిటివ్ రెండింటికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ పాజిటివ్ అండ్ ద నెగటివ్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: అప్పుడే మనకు శాశ్వత శాంతి మనకు లభ్యమవుతుంది.
0: దెన్ వీ కెన్ అక్వైర్ అటైన్ దట్ ఎటర్నల్ పీస్.
1: శాంతి అనేటువంటిది
0: పీస్
1: కంటికి కనిపించేటువంటి వస్తువులు ఎందుకు కాని
0: ఇస్ నాట్ సీన్
1: వ్యక్తులతో కాని విషయంతో కాని మనకు ఆత్మశాంతి లభ్యం కాదు.
0: యు కెనాట్ హ్యావ్ ఆత్మిక్ పీస్ త్రూ ఆబ్జెక్ట్స్ ఆర్ ద ఆర్టికల్స్.
1: ఇది ఏ వస్తువులకు ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కెన్
1: ఏ వ్యక్తులకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: నో పర్సన్ హ్యాస్ అథారిటీ.
1: ఏ కర్మలకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: నో యాక్షన్ విల్ మేక్ యూ పీస్ఫుల్.
1: కానీ ఇచ్చేటువంటి అధికారము ఒక హృదయానికి మాత్రమే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ హృదయ దట్ హ్యాస్ గాట్ ద రైట్ టు గివ్ యూ పీస్.
1: కంపాషన్, ఆ కరుణ అనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ దిస్ కంపాషన్ మోర్ అండ్ మోర్.
1: కానీ ఆ కంపాషన్ కి ఎక్కడ ఉంది స్థానము?
0: బట్ వేర్ ఇస్ ది ప్లేస్ ఫర్ దిస్ కంపాషన్?
1: హృదయమందే ఉంది కానీ బయట తట్టు లేదు.
0: దేర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ కంపాషన్ ఆర్ హృదయ, నాట్ అవుట్ సైడ్.
1: అక్కడే నిజమైనటువంటి శాంతి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ట్రూ పీస్ విద్ ఇన్.
1: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
0: పీస్ ఇస్ విద్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
1: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
0: Outside there is God. When you go on searching outside, in spite of a long period spent, you can never get peace.
1: Divyattvam sarvatra undinappatikini.
0: So the divinity is all pervasive.
1: Kani konni chotla maatrame adi prakashanga untuntadi.
0: But at certain places it shines brilliantly.
1: Chudu idantha wire vesaru.
0: You find the wiring all over
1: here. Ee wire lopala current undi.
0: There is current flowing.
1: Chindi.
0: This is proved by Veda, the standard text.
1: Oka chinna udaharanam.
0: A small example.
1: Naa mundu neevu nilchuko.
0: You stand in front of me.
1: నా ముందు నీవు నిల్చుకున్నప్పుడు,
0: when you stand there in
1: నా
0: front of me,
1: స్వరూపము నీ కన్నుల్లో కనిపిస్తుండాలి.
0: My form is seen in your eyeball.
1: కానీ నీ యొక్క స్వరూపము నా కన్నుల్లో కనిపిస్తుండాలి.
0: Your form is seen in my eyeball.
1: నీ స్వరూపం ఎక్కడ ఉంది?
0: Where is your form?
1: నాలో ఉంది.
0: Your form is in me.
1: నా స్వరూపం ఎక్కడ ఉంది? నీలో ఉంది.
0: Where is my form? It is in you.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఎక్కడైనా రెండు ఒక్కటే.
0: The one who knows this unit of these two doesn't matter wherever he is.
1: కనుక దైవం సర్వత్రా ఉంటుండాలి.
0: God is everywhere.
1: నీ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది.
0: If you just concentrate your looks, naturally you will catch his looks in turn.
1: అట్టు లేకుండా,
0: otherwise,
1: నీ దృష్టి మాత్రం దైవం పైన లేకుండా దైవం దృష్టి నా పైన రావాలంటే ఎలా వస్తుంది?
0: You don't look at God, how do you expect God to look at you?
1: కనుక నీ దైవం దృష్టి నీ పైన పడాలంటే నీ దృష్టి కూడా దైవం పైన పడాలి.
0: If you want God to look at you, you should look at him.
1: దీనికి తగినటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేయాలి.
0: We should make every effort in this direction.
1: ఈ విధమైనటువంటి ఒక సాధన చేతని ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధమైనటువంటి ఒక అనుభూతులు పొందుకుంటూ వచ్చింది.
0: Because of this ancient procedure adopted earlier, Bharatiyas had many umpty number of experiences.
1: Kevalamu manavatvamlo undinatundi divyatvanni manam ye vidhanganu pratyaksham chesukolemu.
0: We cannot have the direct manifestation of the latent divinity in man.
1: Personal anaga practical anatundi dantlo kaakunda konni vidhamainatundi yokka anubhutilo manam anubhavinchali.
0: You can experience it, that's all, not by way of comprehension.
1: కనుక మన అనుభూతిలో మనం అనుభవించాలంటే దానిపైన పరిపూర్ణ విశ్వాసం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ టోటల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: దైవం. చేత కానటువంటిది ఒక్కటి కూడా లేదు ఈ జగత్తులో.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ మ్యాన్ ఏమైనా కెనాట్ డూ. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్.
1: కానీ ఆ చేయించుకునేటువంటి శక్తిని కూడా నీవు సంపాదించుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ డిజర్వ్ దాట్.
1: ఆ సంపాదనకు తగినటువంటి ఒక బుద్ధి కూడా మనలో అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ అవర్ ఇంటెలెక్ట్ సో యాజ్ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
1: కానీ శాంతి ఎక్కడ దక్కుతుంది?
0: దెన్ వేర్ డు యు గెట్ పీస్?
1: దుష్ట బుద్ధులు తేత దుష్టుడై తిరుగును.
0: బికాస్ ఆఫ్ వికెట్ థాట్స్ యు టర్న్ ఏ వికెట్ మ్యాన్.
1: సత్యభావము చేత సజ్జనుండు.
0: బికాస్ ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్ you become a pious man.
1: Sarva sankalpa rahitude shanti pondu.
0: The man who transcends the thought flow will attain peace.
1: Unna mata telipuchunna mata.
0: This is the truth that Bhagwan tells us.
1: Endukati
0: why
1: dugula lopala unchukoni దుష్టభావముల చేత, దుష్ట సంకల్పముల చేత దైవత్వం అనేటువంటి చిక్కారంటే ఎలా చిక్కుతుంది?
0: విత్ ఆల్ ద వికెడ్ థాట్స్, మెనోవరింగ్, మానిపులేషన్, హౌ డు ఎక్స్పెక్ట్ టు ఇట్?
1: దుష్ట సంకల్పం, దుష్ట సంకల్పములే ప్రత్యక్షమవుతుంటాయి.
0: ద మ్యాన్ విత్ వికెడ్ థాట్స్ విల్ ఫైండ్ దమ్ ఇన్ ఫ్రంట్.
1: అదే తన యొక్క రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: దట్స్ వాట్ ఇస్ సెడ్, రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్.
1: అనగా ఏమిటి? రియాలిటీ తన యందు ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ రియాలిటీ ఇస్ విదిన్ హిమ్.
1: తన యందు ఉన్నటువంటి మంచిది ఏగినైపోతే రియాక్షన్ మంచిదిగానే ఉంటుంటాది.
0: ఇఫ్ గుడ్ ఈస్ విదిన్ యూ, ది రియాక్షన్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: కానీ తన యందు ఉన్నటువంటి ఒక చెడ్డగా ఉంటున్నప్పుడే చెడ్డ రియాక్షన్ మనకు వస్తుంది.
0: ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్ విదిన్, ద రియాక్షన్ ఇస్ బౌండ్ టు బి బ్యాడ్.
1: కనుక యాక్షన్ రియాక్షన్ రెండింటిని మార్చి,
0: వీ ఫర్గెట్ యాక్షన్ అండ్ రియాక్షన్,
1: ప్రశాంతమైనటువంటి దీని కింద ఉండు,
0: యూ రిమైన్
1: పవిత్రమైనటువంటి రూపాన్ని పొందగలగదు.
0: బియాండ్ యాక్షన్ అండ్ రియాక్షన్, ఇఫ్ యూ రిమైన్ ఇన్ ఎ పీస్ఫుల్ స్టేట్, యూ అటైన్ ద స్టేట్ ఆఫ్ శాంక్టిటీ.
1: కనుక
0: సో
1: మానవులకు శాంతి కావాలనుకుంటే శాంతి ఒక మార్కెట్ లో లభ్యమైనటువంటిది కాదు.
0: ఇఫ్ యూ వాంట్ పీస్ యూ కెనాట్ బై ఇట్ ఇన్ ద మార్కెట్.
1: కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు.
0: నార్ కెన్ ఇట్ బి సప్లైడ్ బై కంపెనీ.
1: ఇచ్చేటువంటిది కాదు.
0: నార్ ఫ్రెండ్ కెన్ గిఫ్ట్ యూ.
1: తన ఎందే ఉంటున్నది.
0: పీస్
1: తన ఎందు ఉన్నటువంటి దాన్ని తాను సాక్షాత్కరించుకోవాలి.
0: Peace is within, latent, and it should become
1: anaga,
0: patent.
1: మన సంకల్పాన్ని క్రమక్రమేణ తగ్గించుకుంటూ ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు పుట్ ఎ చెక్ ఆన్ అవర్ థాట్ ఫ్లో.
1: మనలో అనేక విధమైన ఆశలు పెరిగినప్పుడు,
0: వెన్ డిజైర్స్ ఆర్ మోర్ అండ్ మోర్,
1: ఆత్మశక్తి క్రమక్రమేణ చన్నగిలుతుంది.
0: ది ఆత్మిక్ పవర్ డిమినిషెస్.
1: ఎట్లనగా? ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈనాడు మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
0: టుడే
1: తెల్లవారు లేస్తేనే కాఫీ టీ కావాలి.
0: యు హావ్ మెనీ డిజైర్స్ beginning with the coffee in the morning.
1: మరి కొంచెం ఇదైన తర్వాత ఒక సిగరెట్ బీడీను కావాలి.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ యూ నీడ్ టు స్మోక్ ఎ సిగర్ ఆర్ ఎ బీడీ.
1: ఇంకా కొంత అయిపోయేటప్పటికి ఏ పేకాటనో నువ్వు ప్రయత్నం చేస్తావు.
0: దేర్ ఆఫ్టర్ యూ వాంట్ ప్లే కార్డ్స్.
1: లేకపోతే ఏ టీవీలో వేసుకుని కూర్చుంటావు.
0: ఆర్ యూ వాంట్ వాచ్
1: అనేటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: నీవు ఇన్ని అభ్యాసములు ఉన్నటువంటి వాడవు, కొన్ని అభ్యాసములు నీ తగ్గించుకో.
0: The one with all these bad habits at least should control few of them.
1: Inaade meer prayatnam cheyandi, tea, coffee, smoking, drinking ilanti vanta konni tagginchukoni chudandi.
0: Right from today, stop taking tea, coffee and smoking. Just try and observe.
1: Ee dinamallo chudandi, mee yokka buddhi kusalata chaala perigipothundi.
0: In 2 days time you will be more intelligent.
1: కానీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు,
0: నాట్ మెయిన్లీ ఇంటెలిజెన్స్,
1: ఆనందం కూడా ఆవిర్భవిస్తుంది.
0: అండ్ యూ విల్ ఆల్సో ఫైండ్ బ్లిస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ.
1: ఈ మితిమీరినటువంటి కోరికల చేత, వాంఛల చేత,
0: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్స్,
1: మన మతి గతి తప్పుతుండదు.
0: అండ్ వీ బికమ్ మ్యాడ్.
1: మతి గతి తప్పటం వల్ల స్థితి మర్చిపోతున్నాము.
0: బికాస్ ఆఫ్ మతి,
1: నేను మానవుడు అనేటువంటి స్థితిని మర్చిపోతున్నాము.
0: అండ్ వీ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఎ హ్యూమన్.
1: మానవత్వం అనేటువంటి స్థితి మర్చిపోయినప్పుడు మన జ్ఞానం అనేటువంటి సంపత్తిని కూడా మనం కోల్పోతున్నాం.
0: వెన్ వన్స్ వీ ఫర్గెట్ ది ఫ్యాక్ట్ దట్ వీఆర్ బేసికలీ హ్యూమన్ బీయింగ్స్, వీ ఆల్సో లూజ్ ద విజ్డమ్.
1: భగవంతుడు ప్రతి మానవులకు మతి, స్థితి, గతి, సంపత్తి నాలుగింటిని ఇచ్చాడు.
0: గాడ్ హెస్ గివెన్ ఆల్ దిస్ ఫోర్. మతి ద మైండ్, స్థితి ద పొజిషన్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద వెల్త్.
1: కానీ
0: బట్
1: దానిని కోల్పోవటం చేతనే మన యొక్క పరిస్థితి ఈ విధంగా మారిపోతుండాలి.
0: We have lost all the four, therefore this is the present plight.
1: మిగిలినటువంటి ఒక వాంఛను మాత్రం పెంచుకుంటున్నాము.
0: We go on increasing our desire.
1: ఈ వాంఛలు అన్ని కూడాను కేవలము ఒక అనిమల్ వాంఛలు.
0: And all these
1: మృగవాంఛలు.
0: All these are bestial animal desires.
1: మృగవాంఛలను ఏ మాత్రమే మనం ప్రవేశపెట్టకూడదు.
0: We should not entertain bestial desires.
1: మానవతా విలువలను మనం పెంచుకుంటూ రావాలి.
0: We have to develop human values.
1: అది సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
0: The human values are satya, dharma, shanti, prema.
1: Human value potam chetune animal value perigipothunnayi.
0: As human values are lost, animal values are on the rise.
1: Ee animal vanyan penchukoni
0: with all the animal desires behind,
1: kevalam sukhasanthulu manaku labhinchalante ee vidhanga labhistayi.
0: How do you expect to be peaceful and happy?
1: Dushta bhavanni manam penchukuntunnamu.
0: We develop only bad thoughts.
1: Dushta sthitini manam penchukuntunnamu.
0: And we have all wicked thoughts.
1: దుష్ట పనులు చేస్తున్నాము.
0: అండ్ వి ఇండల్జ్ ఇన్ వికెడ్ యాక్టివిటీస్.
1: మనకు శాంతి ఎట్లా లభ్యమవుతుంది?
0: హౌ డు యు అటైన్ పీస్?
1: కనుకనే
0: సో
1: వ్యాసుల వారు కూడాను,
0: వ్యాస,
1: ఈ శాంతికి మార్గం ఏమిటని బోధించమని నారదుని ప్రశ్నించినప్పుడు,
0: వ్యాస, వెన్ క్వశ్చన్ ద పాత్ టు పీస్,
1: వ్యాస,
0: వ్యాస,
1: నీవు ఎన్నో పురాణములు రాశావు.
0: నారద సేస్ టు వ్యాస, ఓ వ్యాస, యువర్ కంపోజ్ మెనీ ఎపిక్స్.
1: పురాణముల యొక్క పరిస్థితి లోపల నీ పురాతనమైనటువంటి దైవత్వం నీకు సాక్షాత్కరించదు.
0: వైల్ కంపోజింగ్ ఆల్ దీస్ సేక్రెడ్ ఎపిక్స్, ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ ఏబుల్ టు నో ద ట్రూ సెల్ఫ్.
1: నీవు స్మరిస్తూ, భజిస్తూ, లిఖితిస్తూ నీవు భాగవతాన్ని రాయమన్నాడు.
0: While thinking, while chanting, while glorifying God, compose Bhagavata.
1: ఈ భాగవతం లోపల మానవునికి ఆవిర్భవించినటువంటిది, ఈ ప్రవేశించినటువంటివి అన్ని కూడాను పవిత్రమైనటువంటి మార్గాన్ని పొందుతుంటాయి.
0: As one goes through Bhagavata, the sacred text, you will have all sanctity, the sacredness.
1: Secret test antaru. Test. Secret test.
0: This is a kind of secret test.
1: Kaani idi secret kaadu.
0: It's not secret anyway.
1: Chaala pavitramainatundi.
0: It is highly
1: secret. Bhagavatamu. Aidu aksharamu.
0: Here we find five letters. Bhagavatamu.
1: Ee aidu aksharamule mana panchapranamulu.
0: These five letters are five life
1: breaths. Ivi mana panchabhootamulu.
0: These are five elements.
1: Ivi mana panchakoshamulu.
0: These are five life sheets.
1: Ivi panchaswarupamulu.
0: And they are the very embodiments of five forms.
1: Sthanamulu.
0: And their positions too.
1: Yemiti sthanamu.
0: What are they?
1: Bha.
0: Bha.
1: Bhakti.
0: Bha. Bhakti devotion.
1: Ga. జ్ఞానము.
0: గా జ్ఞానము. విజ్డమ్.
1: వా వైరాగ్యము.
0: వా వైరాగ్యము. రినన్సియేషన్.
1: తా తత్వము.
0: తా తత్వము. నేచర్. డివినిటీ.
1: ముక్తి.
0: మూ ముక్తి. లిబరేషన్.
1: ఈ ఐదు అక్షరముల లోపలే మనకు ముక్తి మార్గము ప్రబోధించాడు.
0: దీస్ ఫైవ్ లెటర్స్ టీచర్స్ ద పాత్ టువర్డ్స్ లిబరేషన్.
1: మొట్టమొదటిది భక్తి.
0: ఫర్ లిబరేషన్ ద ఫస్ట్ డివోషన్ ఇస్ నీడెడ్.
1: ఈ భక్తి వల్ల మనకేం లభ్యమవుతుంది?
0: What is it you get out of devotion?
1: ఈ భక్తి వల్ల మనకు ఒక శక్తి కలుగుతుంది.
0: భక్తి డివోషన్ గివ్స్ అస్ శక్తి, ది ఎనర్జీ.
1: ఈ శక్తి వల్ల ఒక రక్తి పుడుతుంది.
0: శక్తి ఎనర్జీ గివ్స్ అస్ రక్తి.
1: ఈ రక్తి పెరిగే కొద్దీ విరక్తి పెరుగుతుంది.
0: As we have this రక్తి, విరక్తి డిటాచ్మెంట్ విల్ బి మోర్
1: పుడుతుంది.
0: And ultimately you get vairagya and renunciation.
1: మొట్టమొదటి భక్తి అనేటువంటి బీజం నాటాలి.
0: So we have to sow the seeds of devotion.
1: భక్తి అనేటువంటి బీజం నాటేటప్పటికి
0: As we sow the seeds of devotion,
1: జ్ఞానం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: Naturally wisdom develops within us.
1: ఈ జ్ఞానం ఏమిస్తుంది మనకు?
0: What does it confer?
1: జ్ఞానాదేవతు కైవల్యం.
0: It gives us liberation.
1: ఈ జ్ఞానం అనేటువంటిది రెండో అక్షరము.
0: The wisdom is second letter.
1: వకారం వైరాగ్యం రావాలి.
0: వా వైరాగ్య
1: రెండు మనకు రాగంలోనే ఉంటుంటే వైరాగ్యం ఎప్పుడు మనకు లభ్యమవుతుంది?
0: When we spend life long in attachment, how do you develop detachment?
1: కనుక నేను దీనిని వేదం కూడాను నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఈ వైరాగ్యం మనలో ఆవిర్భవించాలి.
0: సో వేద వాంట్స్ us to develop detachment, renunciation.
1: భక్తితో జ్ఞానము, జ్ఞానంతో వైరాగ్యము.
0: సో అవుట్ ఆఫ్ డివోషన్ వీ డెవలప్ విజ్డమ్. విజ్డమ్
1: వైరాగ్యం ద్వారా ఏం
0: కలుగుతుంది?
1: తత్వం అసి, అది నేనే అనేటువంటి నమ్మకం వస్తుంది.
0: డిటాచ్మెంట్ విల్ ఇన్స్టిల్ ఫెయిత్ ఇన్ యూ దట్ దౌ ఆర్ట్ గాడ్.
1: ఈ తత్వజ్ఞానం కుదిరిన తర్వాత ముక్తి సహజంగా మనకు లభ్యమవుతుంది.
0: ఆఫ్టర్ ద రియలైజేషన్ ఆఫ్ దిస్ డివినిటీ యూ విల్ అటైన్ లిబరేషన్.
1: కాబట్టి బాగా వాతాము అనేటువంటిది ముక్తిని పొందింపజేసేటువంటి యొక్క మూలతత్వములు.
0: దేర్ ఫోర్ దీస్ ఫైవ్ లెటర్స్ బాగా వాతాము షోస్ ది పాత్ టువర్డ్స్ లిబరేషన్.
1: దీంట్లో ప్రహ్లాదం చరిత్ర అత్యవసరమైనటువంటిది.
0: ద స్టోరీ ఆఫ్ ప్రహ్లాద ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ప్రహ్లాదం కూడాను అనేక విధమైనటువంటి బాధలకు గురి అయ్యాడు.
0: ప్రహ్లాద వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ సెవెరల్ వేస్.
1: భక్తికి చాలా ఆటంకములు జరుగుతూ ఉంటాయి.
0: In the path of devotion there are many obstacles.
1: Kanukane the pleasure is an interval between two pains.
0: So pleasure is an interval between two pains.
1: Ee bhakti anetundi manlo abhirudhi kavalanukunte aneka vidhamainatundi ikkata jarugutu untayi.
0: To grow in the path of devotion you face problems on the way.
1: Yavaro ee prahladuniki badala pettaledu kanna tandriye badala pettu vachadu.
0: No one else has put prahlada to suffering. The very father has put him to suffering.
1: Karanam emiti?
0: Why?
1: తనకు ఇష్టం లేనటువంటి దేశీ అయినటువంటి యొక్క హరిని నా కుమారుడు చింతిస్తున్నాడు.
0: బికాస్ హిస్ సన్ ప్రహ్లాద ఈ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ హిస్ ఎనిమీ హరి గాడ్.
1: భగవంతుని పైన ద్వేషం పుట్టము మహాపాపము.
0: ఇట్స్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు హేట్ గాడ్.
1: కనుక భగవంతుని ద్వేషించాడు కనుకనే హిరణ్యకశిపుడుకి అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్లు కలిగాయి.
0: బికాస్ హిరణ్యకశిపు ద ఫాదర్ హ్యాస్ అత్తర్ హేటెడ్ ఫర్ గాడ్ హీ హ్యాడ్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: రావణాసుడు కూడాను భగవంతుడైన రామును ద్వేషిస్తూ వచ్చాడు.
0: రావణ ఆల్సో హేటెడ్ రామ ద డివైన్.
1: రామును ద్వేషించి సీత కావాలని ఆశించాడు.
0: హీ హేటెడ్ రామ గాడ్ బట్ హీ వాంటెడ్ సీత.
1: ఎవరి సొత్తు? రాముని సొత్తు.
0: హూస్ ప్రాపర్టీ సీత? షీఈ్ ద ప్రాపర్టీ ఆఫ్
1: రాముని. దూరం చేసి రాముని సొత్తు అయిన సీత కావాలంటే ఎలా లభ్యమవుతుంది?
0: వితౌట్ రామ హౌ డు యూ గెట్ సీత?
1: కనుక నీ భగవంతుని ద్వేషించి ఏమీ ఎవరు సాధించలేదు.
0: బై హేటింగ్ గాడ్ యూ కెనాట్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: భగవంతుని ప్రేమించి సర్వులు సాధించినటువంటి యొక్క ఫలితములు ఎన్నో ఉన్నాయి.
0: దర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ అకంప్లిష్డ్ బై లవింగ్ గాడ్.
1: ప్రహ్లాదుడు భగవంతుని ప్రేమించాడు.
0: ప్రహ్లాద లవ్ గాడ్.
1: కొండలపై నుంచి నెట్టించినప్పటికీ, పాములతో కరిపించినప్పటికీ, ఎనుగు చే త్రొక్కించినప్పటికీ తనకి ఏ మాత్రం బాధ కలగలేదు.
0: దో ప్రహ్లాద వాస్ థ్రోన్ అవుట్ టు ది మౌంటైన్ టాప్స్ బిటెన్ బై స్నేక్స్ trampled under the feet of elephant, he didn't suffer.
1: కానీ తన కుమారుడైనటువంటి ప్రహ్లాదునకు లౌకికమైనటువంటి కామక్రోధ మద మాత్సల్యమైనటువంటి గుణములు నేర్పించమని చెప్పని చండా అమార్కునికి బోధించాడు.
0: But Father Hiranyakashipu sent two teachers, Chanda Amarka, to teach all fundamental weaknesses of mankind like lust, greed, anger, avarice and so on.
1: ఈ భక్తికి విరుద్ధమైనటువంటి మార్గములు బోధించమని చెప్పాడు.
0: And in fact he wanted the teachers to teach that which is opposed to devotion.
1: కానీ టీచర్స్ ఎంత బోధించినప్పటికీ హృదయంలో చేరలేదు.
0: In spite of teaching, this has not gone into the heart of Prahlada.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఆ హృదయంలో భగవద్భావం నిండి ఉంటుండాలి. దైత్య కుమారుడు,
0: యువర్ సన్ ప్రహ్లాద,
1: ఓ పన్నగ సాయి,
0: వెంట ఆన్ సేయింగ్ ఓ లార్డ్,
1: ఓ ధనుజ భంజన, ఓ మహాపచన్న శరణ్య.
0: The Yuvarsan Prahlada went on praising God who reclines on Adisesha, the one who would come to the rescue of the forlorn.
1: Ta kannula neeru teedu.
0: He praised God.
1: Bayakanta sametudu kaadu.
0: He didn't shed a tear in crying.
1: O Bhuvana.
0: He was not fear stricken, O King.
1: Yevati aschayam.
0: What's mystery it is?
1: ఏ విధంగా హింసించినప్పటికి ఏ మాత్రము తన బాధపడ్డు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ సఫరింగ్ వాస్ పుట్ టు
1: కన్నులు నీరు తేడు
0: ఫ్రైడ్ ఆఫ్ ఇట్ హీ డిడ్
1: భయప్రాంతులు లేవు.
0: He doesn't shed a tear. He has no sense of fear.
1: హరినామం తప్ప మరొక నామమే లేదు.
0: His heart is full of God's name, nothing else.
1: ఈశ్వర నామాన్ని స్మరిస్తుండేటువంటి వారికి
0: those that chant God's glory
1: సర్వైశ్వర్యములు కూడా లభ్యమవుతుంటాయి.
0: We'll have all kinds of wealth in this world.
1: కనుక మన జ్ఞానము ఒక వెల్తే
0: wisdom is wealth.
1: మనకు సౌఖ్యము ఒక వెళ్తే
0: హ్యాపీనెస్ ఇస్ వెల్త్,
1: హెల్త్ కూడా హెల్త్,
0: హెల్త్ ఇస్ వెల్త్.
1: అన్ని కూడా సంపదలే.
0: సో ఆల్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్
1: సంపద, ఆరోగ్య సంపద,
0: హెల్త్ ఇస్ వెల్త్,
1: ఆనంద సంపద,
0: బ్లెస్ ఇస్ వెల్త్,
1: శాంతి సంపద,
0: పీస్ ఇస్ వెల్త్,
1: సంపదల కిందనే చేరుతుంటాయి.
0: దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
1: కనుక మనకు ఏ విధమైనటువంటి శాంతి కావాలనుకున్నప్పటికీ దైవము సంసిద్ధంగా ఉంటుంటాడు.
0: వాట్ ఎవర్ పీస్ వీ వాంట్ గాడ్ ఈస్ రెడీ టు గ్రాంట్.
1: కనుక మనము విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: విశ్వాసం లేనిటువంటి మానవత్వములు ఏ మాత్రం కూడా ఫలింపదు.
0: వితౌట్ ఫెయిత్ వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్
1: దిస్. పరిపూర్ణ విశ్వాసంతో మనము దాన్ని నమ్మాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ టోటల్ ఫెయిత్.
1: ఆ విధమైనటువంటిదిగా ఉండినప్పుడే దైవం ఏ విధమైనటువంటి దాన్నైనా అందిస్తుంటాడు.
0: వెన్ యూ హావ్ దట్ స్ట్రాంగ్ టోటల్ ఫెయిత్, గాడ్ విల్ గివ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: నేను క్రియేట్ చేసి ఇచ్చినటువంటి మందు అని పేరు చెప్పాను.
0: ఇట్ ఈస్ భగవాన్స్ క్రియేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిసిన్.
1: ఎందుకంటే వారికి ఆ మందు పైన నమ్మకం ఉంటుండాలి.
0: బికాస్ దే హావ్ ఫెయిత్ ఇన్ మెడిసిన్.
1: అందువల్లనే హాస్పిటల్స్ అంతా ఎందుకు కట్టాలి?
0: వై హాస్పిటల్స్ నీడ్ టు బి
1: బిల్ట్? ఇంకా జబ్బులంతా నయం చేయవచ్చును కదా, హాస్పిటల్స్ ఎందుకు కట్టాలి?
0: భగవాన్ కెన్ క్యూర్ ఆల్ ద డిసీజెస్, వై కన్సిడర్ హాస్పిటల్?
1: డాక్టర్స్ పైన నమ్మకం ఉంటుంది.
0: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
1: డాక్టర్. కొంతమందికి ఔషధం పైన నమ్మకం ఉంటుంది.
0: సమ్ హావ్ ఫెయిత్ ఇన్ మెడిసిన్.
1: ఏది నర్స్ అనేటువంటిదో, డాక్టర్ అనేటువంటిదో, ఊరికి డిస్టిల్ వాటర్ తెచ్చిపెట్టినా వేసినా కూడా ఆ మందు బాగా అయిపోయింది అంటారు.
0: నర్స్ ఆర్ డాక్టర్ ఈవెన్ ఇఫ్ ఇంజెక్ట్స్ డిస్టిల్ వాటర్ వీ సే వీఆర్ ఫైన్.
1: కానీ మందు పైన ఉన్నటువంటి నమ్మకమే దానికి మూల కారణము.
0: The cause is our faith in medicine. So modern man has become totally blind, having lost the two eyes of faith. And the cure is based on the faith of
1: whatever.
0: It is the faith that gives bliss.
1: కనుకనే వారి గృహం నందు కాని ఇలాంటి గృహములు ఎన్నో వేల గృహములు ఉంటున్నాయి.
0: Thousands and thousands of such homes are there.
1: భగవంతుడు వచ్చేదంతా కూడాను, అవతారము ధరించేదంతా కూడాను, శారీరకంగా మానవులు సమీపం చేసుకుని సమీపత్వం ద్వారా ప్రేమతత్వాన్ని పంచే కోసమని.
0: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్ ఇన్కార్నేషన్ ఇన్ ఫిజికల్ ఫామ్ సో హెస్ టు కన్ఫర్ ప్రాక్సిమిటీ టు డివోటీస్.
1: కేవలం సంభాషణల చేత కొంత చింతన పోగొట్టుకోవచ్చు.
0: గాడ్ కన్వర్సెస్ విత్ అస్ సచ్ దట్ అవర్ ప్రాబ్లమ్స్ వుడ్ బి సాల్వ్డ్.
1: కేవలం సమీపత్వం చేత కూడాను వారి సంతోషాన్ని అందించవచ్చు.
0: ద ప్రాక్సిమిటీ గివ్స్ అస్ హ్యాపీనెస్.
1: మానవత్వం మానవత్వంతోనే వచ్చినప్పుడే మానవత్వానికి ఆనందం చేకూరుతుంది.
0: ఏ హ్యూమన్ కెన్ కన్ఫర్ బి క్లోజ్ విత్ అనదర్ హ్యూమన్ సో టు బి హ్యాపీ.
1: కనుకనే అవతారములంతా కూడాను మానవాతారం ధరిస్తూ వచ్చాయి.
0: సో ఆల్ ఇన్కార్నేషన్స్ హ్యావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్.
1: మానుష రూపేణ
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
1: ఆ మానవాకారంతో వచ్చినప్పుడే మానవులకు అత్యంత సమీపంగా ఉండడానికి వీలవుతుంది.
0: బికాస్ గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ he could come close to humanity.
1: ee aakaram tappa maroka aakaram vaari samipaani chechukodu.
0: Is only human form that brings God close to humanity. No other
1: samipattu anetundi saayujyanni andistundi.
0: Its proximity samipa that gives saayujya marja.
1: Sambhashana anetundi chintana teestundi.
0: Conversation sambhashana solves problems.
1: Kevalamu దర్శించటము పాపనాశనం కలుగుతుంది.
0: దర్శన, ద వెరీ విజన్ ఆఫ్ ద లార్డ్ విల్ అటోన్ అవర్ సిన్స్.
1: అనేక పాపం చేసి ఉంటాం.
0: వి మే హావ్ కమిటెడ్ మెనీ సిన్స్ నోయింగ్ ఆర్ నాట్. మానవుడు
1: ఎప్పుడు కూడాను మూడు రకమైన స్థితిని మనం పొందాలి.
0: మ్యాన్ షుడ్ రిటైన్ త్రీ లెవెల్స్, త్రీ పొజిషన్స్.
1: దైవ ప్రీతి,
0: వన్ లవ్ ఫర్ గాడ్.
1: దైవ ప్రీతి ఉంటే నిజంగా నీకు పాప భీతి కలుగుతుంది.
0: వెన్ వన్స్ యూ హావ్ లవ్ ఫర్ గాడ్ యూ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతి లేకపోతే పాప భీతి మనకు లభ్యం కాదు.
0: వెన్ యూ నో లవ్ ఫర్ గాడ్ యూ నెవర్ ఫియర్ సిన్.
1: పాప భీతి కలిగినప్పుడు సంఘంలో నీతిని పొందుతాం.
0: వెన్ దర్ ఇస్ ఫియర్ ఆఫ్ సిన్ దర్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: కనుకని
0: సో
1: దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటి యొక్క జీవితమే మానవ జీవితం.
0: సో హ్యూమన్ లైఫ్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ కార్డినల్ ప్రిన్సిపల్స్, లవ్ ఫర్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ విధమైనటువంటి రీతిగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితము, కుటుంబ జీవితము, సమాజ జీవితము, మూడు జీవితములు కూడా సార్థకమవుతుంది.
0: వెన్ వన్స్ వేర్ లైక్ దిస్ at the individual level, at the family level, at the level of the society, everything would be perfect.
1: Because individual, family, idantha kuda society pai aadharapadi untundadi.
0: The individual and the family depend on society.
1: Society baagundinappudi mana kutumbam baagundadi.
0: When society is good, your family will be good.
1: Kutumbam baagundappudi individual baagundadi.
0: When the family is good, individual will be happy.
1: Kanuka ee pavithramaina Bharat desham nandu,
0: in the sacred land of Bharat,
1: prachina kalam nundi,
0: since ancient times,
1: oka vidhamainatvanti pavithramainatvanti namakanni abhivruddhi parichukuntu,
0: a sacred faith is developed,
1: mana samskrutini poshinchukuntu,
0: our culture is fostered,
1: anadi kalam nundi aneka mandi maharishulu, mahaniyulu, swamulu anta abhivruddhi avutu vacharu.
0: Ancient sages, seers, parents and sadhus have been growing in their number.
1: ee vidhamain yokk deeni kalagatam chetane Bharat deshamku enni chikkulu vachinappatikini,
0: because of this background, in spite of many problems, difficulties,
1: yugamulu jariginappatikini,
0: though ages
1: jagamulu kadillappatikini,
0: though things changed,
1: mana samskruti ye matram kuda nu marpu kaledu.
0: The culture of Bharat has not been changed.
1: Idi sushashtamainatundi.
0: The culture of Bharat is permanent.
1: Idi chaala unnatamainatundi.
0: It's noblest.
1: Idi chaala pavithramainatundi.
0: Most sacred.
1: Idi kevalam aadarshavantamainatundi.
0: It's most ideal.
1: Atyadbhutamainatundi.
0: It's mysterious.
1: Amrutamayamainatundi.
0: Wonderful.
1: Amaratvam pondinatundi.
0: It's immortal.
1: Idi samskrutanni manam ee naadu manam vadalukuntunnam.
0: Such culture we are losing today.
1: Kevalam paschatya nagarikam manam baansalaipoyi,
0: we become slaves to western culture.
1: తన సొంత సంస్కృతిని మాత్రం పూర్తి కోల్పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: వీఆర్ వర్కింగ్ టు లూజ్ అవర్ ఓన్ కల్చర్.
1: అందరూ కూడా భారతీయ సంస్కృతిని విశ్వసించి దానికోసం అనేక రకమైనటువంటి పాటలు పడుతున్నారు.
0: వెస్టర్నర్స్ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్, దే ఫాలో అండ్ అడాప్ట్ ఇన్ దేర్ లైఫ్.
1: లేకపోతే ఇంతమంది ఇక్కడికి రావగలరా?
0: How do you expect so many foreigners here?
1: Enni sukamulu, enni saukhyamulu, enni aanandamulu, enni comforts undetunte vaallu.
0: Foreigners have got so many comforts and conveniences.
1: కానీ సర్వమును త్యాగం చేసి
0: దే హావ్ సాక్రిఫైస్ ఎవరి
1: ఈ కష్టములకు, ఈ నష్టములకు, ఈ దుఃఖములకు, ఈ విచారం అన్నిటికీ వాడు ఎదుర్కొని,
0: దే ఆర్ రెడీ టు రెసిస్ట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అండ్ ది డిఫికల్టీస్ ఇన్కన్వీనియన్సెస్
1: అని అడిగితే చాలు, అంత ఆనందాన్ని పొందుతున్నారు.
0: వెన్ వన్ స్వామి ఆస్క్స్ వేర్ డు యు కమ్ ఫ్రమ్, దే ఆర్ ఎక్స్టాటిక్.
1: ఒక్కతూరి మాట్లాడితే చాలు, ఉప్పొంగిపోతున్నారు.
0: వెన్ వన్ స్వామి టాక్స్ టు దెమ్, దే జంప్ ఇన్ జాయ్.
1: ఈ ఆనందము ఎక్కడి నుంచి రాగలదు?
0: వేర్ ఫ్రమ్ దే గెట్ దిస్ జాయ్?
1: కేవలం వారి విశ్వాసంతోనే ఇది అభివృద్ధి అవుతుంది.
0: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ డెవలప్స్ దిస్ జాయ్.
1: వారి విశ్వాసంతోనే వారి కోరికలన్నీ కూడా సఫలీకృతం అవుతుంది.
0: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ గెట్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్.
1: ఈ విధమైనటువంటి ఒక విశ్వాసాన్ని భారతీయులు కూడా పెంచుకోవాలి.
0: భారతీయస్ ఆల్సో షుడ్
1: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైంది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ దట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ మోస్ట్ సీక్రెట్.
1: కల్చర్ అంటే ఏదో హాస్యంగా ఈనాటి మానవులు దాన్ని అలక్ష్యం చేస్తున్నారు.
0: మెన్ టుడే నెగ్లెక్ట్ కల్చర్, మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: ఏమిటి ఈ కల్చర్?
0: వాట్ ఈస్ దిస్ కల్చర్?
1: ఏమిటి ఈ కాస్ట్?
0: వాట్ ఈస్ దిస్ కాస్ట్?
1: కాస్ట్ అంటే కల్చర్ అంటే వాళ్ళకి ఏమో ఈనాటి కూడాను ఎంత గొప్ప మేధావులైనప్పటికీ వాళ్ళకి తెలియటం లేదు.
0: హైలీ ఇంటెలిజెంట్ పీపుల్, దే డోంట్ నో వాట్ కాస్ట్ అండ్ కల్చర్ ఆర్.
1: Cost of humanity
0: is the cost of humanity.
1: Religion of love,
0: religion of love.
1: Language of the heart,
0: language of the heart.
1: ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: They are not making any endeavor to know this truth.
1: ఏంటి మన cost? Cost of humanity.
0: What is our cost? It's cost of
1: humanity. నీవు నేను అందరూ కూడా ఒకటే.
0: You and I are one.
1: Culture and love.
0: Culture means love.
1: ప్రతి మానవుని ఎందుకు నాస్తిక, ఆస్తిక, యాస్తిక, నాస్తిక, అందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి?
0: Atheist or atheist or atheistic, theist or theistic, atheist, there is love in him.
1: ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కాలరాడు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కేవలం మానవులకే కాదు, పశుపక్షి మృగాదులకు కూడా ప్రేమ ఉంటుండాలి.
0: నాట్ ఓన్లీ మ్యాన్, ది ఇన్సెక్ట్, ది బీస్ట్ అండ్ ది అనిమల్స్ హావ్ లవ్.
1: ఒక గోవు బిడ్డ పుట్టిన తక్షణమే,
0: ద కౌ వెన్ వన్స్ ఇట్ గెట్స్ బట్ ద కౌ,
1: ఆ మాయతో కప్పబడినటువంటి ఒక దేని తాను నాకి నాకి పరిశుద్ధం చేస్తుంది.
0: When once the cow gives birth to a calf, it licks its body to clean it.
1: కానీ అది క్లీన్ చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
0: The moment the calf is cleaned, it starts getting up.
1: అంతవరకు అది లేదు.
0: Till then it
1: అనగా పరిశుద్ధము అనేటువంటిది చాలా అవసరము.
0: It means cleanliness is important.
1: కనుకనే క్లీన్లీనెస్ అనేటువంటిది గాడ్లీనెస్.
0: So cleanliness is godliness.
1: ఆ క్లీన్ అనగా పరిశుద్ధం మనలో అభివృద్ధి కావాలి.
0: The purity, cleanliness should develop.
1: కనుకనే ప్యూరిటీ అనేటువంటిది ఎట్లా మనకు అభివృద్ధి అవుతుంది?
0: ప్యూరిటీ హౌ డు యూ డెవలప్?
1: యూనిటీ చేరినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
0: యూ డెవలప్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ యూనిటీ.
1: యూనిటీ వల్ల ప్యూరిటీ లభ్యమవుతుంది.
0: అవుట్ ఆఫ్ యూనిటీ డెవలప్ ప్యూరిటీ.
1: యూనిటీ వల్ల డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
0: ది ప్యూరిటీ లీడ్స్ యూ టు అటైన్
1: డివినిటీ. యూనిటీ లేదు,
0: దేర్ నో యూనిటీ టుడే.
1: ప్యూరిటీ లేదు,
0: దేర్ నో ప్యూరిటీ.
1: డివినిటీ లేదు,
0: దేర్ నో డివినిటీ.
1: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండు కూడా పెంచుకుంటూ వస్తున్నారు.
0: టుడే వీ ఫైండ్ ఓన్లీ టూ, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
1: ఈ ఎనిమిటీ ఎక్కడ వచ్చిందో ఇంకా మానవత్వం అక్కడ పోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎనిమిటీ, దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
1: మానవత్వమే లేదు,
0: దేర్ ఇస్ నో హ్యూమన్ వాల్యూ.
1: కేవలం పశుత్వం కంటే రాక్షసత్వం పెరిగిపోతుండదు.
0: ఎనిమల్ నేచర్ అండ్ ద డెమోనిక్ టెంపర్మెంట్ ఆర్ ఇంక్రీజింగ్.
1: ఈ రాక్షసత్వం పెరిగిపోవటం చేతనే మానవత్వం క్షీణించిపోతుండదు.
0: బికాస్ ఆఫ్ డెమోనిక్ క్వాలిటీ ఆన్ ద రైజ్.
1: చర్యలంతా కూడాను దానవ చర్యలు.
0: దో వన్ ఈజ్ ఎ హ్యూమన్ ఇన్ ఫార్మ్, ఆల్ హిస్ డీడ్స్ ఆర్ డెమోనిక్.
1: కనుక మనం ఈ దానవ చర్యలను దూరం చేయాలి.
0: సో వీ హావ్ టు గివ్ అప్ ది డెమోనిక్ క్వాలిటీ.
1: మానవత్వం నుంచి దైవత్వానికి మనం ప్రవేశించాలి.
0: ఫ్రమ్ హ్యూమన్ లెవెల్ వీ షుడ్ గో టు ది డివైన్ స్టేట్.
1: సత్య మార్గం అవుతుంది.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: కనుక దీనిని పురస్కరించుకుని వేదము సత్యం వద ధర్మం చెర.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: ఏమి శ్రమించవలసినవి కాదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
1: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభం.
0: To say what had happened is so easy.
1: సత్యం చెప్పడం చాలా సులభం.
0: To tell truth is easiest.
1: అసత్యం చెప్పాలంటే చాలా యోచన చేయాలి.
0: To tell false or lie, you should think over.
1: చాలా కష్టపడాలి.
0: You have to struggle hard.
1: ఎంతో కష్టపడి చెప్పినప్పటికీ అది మరీ అసత్యంగానే రూపొందుతుంది.
0: In spite of hard struggling, but it ultimately lands up in untruth.
1: ఈ విధాల శ్రమతో కూడినటువంటి అసత్యానికి మనం ఎందుకు పాల్పడాలి?
0: Why should we struggle hard to utter a blatant
1: lie? సత్యాన్ని చెప్పు.
0: Easily tell truth.
1: ఒకవేళ కలిగితే కష్టం కలగవచ్చును.
0: Well, it may put you in difficulty.
1: కానీ నీకు సుఖమే ఏర్పడుతుంది.
0: But you will be happy ultimately.
1: కనుక సత్య మార్గంలో ప్రవేశించు.
0: So proceed along the path of truth.
1: ఆ సత్యమును ఆధారం చేసుకున్నటువంటిది ధర్మము.
0: And dharma depends on satya, the truth.
1: సత్యం అనే పునాది పైన నిలిచినటువంటిది ఈ ధర్మం అనే గోడ.
0: Dharma, the wall, stands on the foundation of satya, the truth.
1: లేకపోతే వాలే ఉండదు.
0: Without satya, the foundation, the wall of dharma cannot sustain.
1: శాంతి యొక్క దత్తం మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore we can develop shanti out of the
1: శాంతి సులభంగా మనకు లభ్యమవుతుంది.
0: And peace is so easy to attain.
1: ఈ అన్నింటి ఎందుకును ప్రేమ తత్వం పెంచుకోవాలి.
0: We have to develop the principle of love in all of them.
1: ప్రేమ ప్రేమ ప్రేమ.
0: The love and love
1: in love. Love is God, live in love.
0: Love is God, live in love.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 20th discourse on Gita Bhagavan delivered on 25th August 1984. In this discourse, Bhagavan shows us where true happiness and peace lie. He also stresses upon the importance of controlling the senses, which is crucial to spiritual success. Sai Bhagavan Uvacha.
1: రాజు చెప్పాడు, ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు. ఫాదర్ ఆల్సో హెల్ప్ గస్ సెడ్ దట్ అలాంగ్ విత్ ద ఫైవ్ సెన్సెస్ మైండ్ ఈస్ ద సిక్స్త్ వన్. ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటారు. ఇట్ మే బి ది సిక్స్త్ వన్ బట్ ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్. ఈ మనస్సే లేకుండా ఏ ఇంద్రియము కాని, అనగా కర్మేంద్రియం కాని జ్ఞానేంద్రియం కాని తమ తమ పనులు తాము చేయలేవు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దిస్ సెన్స్ ఆర్గన్ బీదే ది మోటార్ ఆర్గన్ ఆర్ ది సెన్సరీ ఆర్గన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
1: అన్ని ఇంద్రియములు ఎందుకు మనస్సు ఒక ప్రావాహిక సత్యమై ఉంటుండాలి?
2: ఫర్ ఆల్ దీస్ సెన్సర్ మైండ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఏ ప్రావాహిక ట్రూత్,
1: అంతర్జ్ఞానమై ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇన్నర్ లైఫ్.
1: మీరు ఇక్కడ ఉంటున్నారు,
2: యూఆర్ హియర్,
1: మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్,
1: మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్.
1: కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం అని చింతిస్తూ ఉండినప్పుడు మీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేదు.
2: బట్ ఇఫ్ యువర్ మైండ్ వర్ టు గో టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్, ఆల్దో యు ఆర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ విచ్ స్వామి ఇస్ టెల్లింగ్.
1: ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి చర్చిస్తావు, స్వామి ఏం చెప్పాడు నా మనసు ఇక్కడ లేకపోయింది అంటావు.
2: యు వుడ్ క్వశ్చన్ ది నేబర్ వాట్ ఈజ్ స్వామి సే మై మైండ్ వాజ్ నాట్ హియర్.
1: కారణమేమి? మనసు లేకపోవడం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీవు వినలేకుండా పోతున్నావు.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ నాట్ హియరింగ్ ఇట్? ఆల్దో యువర్ ఇయర్స్ ఆర్ హియర్ అండ్ యువర్ మైండ్ వాజ్ అవే, యువర్ నాట్ ఏబుల్ టు హియర్ వాట్ స్వామి సెడ్.
1: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు.
2: ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ హియర్ ఈవెన్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ హియర్ యూ వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హూ యువర్ నేబర్ ఈజ్.
1: కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనటం లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం.
2: The inner significance of describing mind as the master of sense organ is this.
1: Manasu stambhinchinadante indriyamulu ee pani kuda cheyali.
2: If mind is in the position of stillness, the sense organs will not
1: be sarveendriyamulu kuda manasuku adhinamai untunnayi.
2: All the sense organs are subservient to mind.
1: Aithe ee manasuku oka rendu roopamlo untundi.
2: Mind has two forms.
1: Okati malina manasu, rendavadi shuddha manasu.
2: One is the mind which is impure, the other one is a pure mind.
1: Manasu indriyamulaku lobadinappudu idi malina manasu avutundi.
2: When mind is subservient to the sense organ, it is impure.
1: Idi buddhiki adhinamainappudu idi shuddha manasu avutundi.
2: When it is subservient to intelligence, it will be a pure mind.
1: Idi okati sahajamainatuvanti oka swabhavam deeni telupu.
2: Nature of this particular kerchief is whiteness. It is very natural to it.
1: దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ యూజ్ ఆఫ్ దిస్ కర్చీఫ్ ఇట్ అక్వైర్స్ డస్ట్.
1: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటాం.
2: దెన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాస్ ఏ డస్టీ క్లోత్.
1: దీనిని దోబీకి వేసినప్పుడు దీని మలినమును తీసివేస్తాడు.
2: దెన్ యూ గివ్ ఇట్ టు వాష్మన్ హీ క్లీన్స్ ఇట్.
1: అప్పుడు దీనిని పరిశుద్ధమైన వస్త్రంగా మనము భావిస్తున్నాము.
2: దెన్ యూ బి కన్సిడరింగ్ దాట్ యాస్ ఏ క్లీన్ క్లోత్.
1: మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే.
2: The dirty cloth and clean cloth, they are the same.
1: మలినము చేరటం చేత ఇది మారించమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాం.
2: ద సేమ్ క్లాత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అక్వైరింగ్ దట్ యు కాల్ ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డర్టీ క్లాత్.
1: దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన వస్త్రం అంటారు.
2: వన్ ఆఫ్ ది సేమ్ క్లాత్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాజ్ అ ప్యూర్ అండ్ క్లీన్ క్లాత్.
1: ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకునేటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతున్నాడు.
2: When the mind absorbs the impurities of the sense organs, it is described as an impure mind.
1: ఈ చాకలి వాడు ఈ మైండ్ను తీసుకెళ్ళి వచ్చాడు.
2: The washerman has cleaned the dirt off the
1: కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం.
2: We describe that washerman has given made it white.
1: చాకలి దీనిని తెలుపు చేయలేదు, ఇది మరణం చేశాడు కానీ తెలుపు దీని స్వభావం.
2: He has not made it white. Whiteness is natural feature of this world's culture. He has only removed it dirt.
1: ఇక్కడ చిత్తమన్నను మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి.
2: విల్ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్ చిత్తము అండ్ మనం.
1: ఇంద్రియములతో సంపర్కము లేక మాలిన్యమును చేర్చుకోలేక ఉండేటువంటిది చిత్తం.
2: ఇఫ్ ద మైండ్ ఈజ్ నాట్ అబ్సర్వింగ్ ది డర్ట్ అండ్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్
1: అనంగ అనేక సంకల్ప వికల్పముతో కూడినటువంటి యొక్క సంపర్కంతో చేరినటువంటి ఇదే ఈ మనం.
2: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ థాట్స్.
1: సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు.
2: మైండ్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ దట్ థింకింగ్ ప్రాసెస్
1: మనన ఇది మనహ అన్నారు.
2: వన్ విచ్ థింగ్స్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మైండ్.
1: కనుక మనసు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
2: ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుక ఈ మనస్తత్వమును మానవత్వం పైన మరణించినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియ యొక్క బాధను కొంతవరకు తప్పించుకున్న వారు ఆస్తాం.
2: ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టు గాడ్ యూ బి ఏబుల్ టు ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ సారో.
1: కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి.
2: దేర్ఫోర్ వీల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు టర్న్ అవర్ మైండ్ అవే ఫ్రమ్ ద సెన్స్ ఆర్గన్.
1: దీనిని ధ్యానం అని చెప్తూ వచ్చారు, దీనిని యోగం అని కూడా చెప్తూ వచ్చారు.
2: దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం, మెడిటేషన్, యోగా అండ్ యూనియన్.
1: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
2: మైండ్ నీడ్స్ అమౌంట్ ఆఫ్ పీస్.
1: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరం.
2: జస్ట్ యాజ్ బాడీ నీడ్స్ రెస్ట్ మైండ్ నీడ్స్ పీస్.
1: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది?
2: హౌ డస్ ది మైండ్ గెట్ పీస్?
1: సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది.
2: ఓన్లీ విన్ కంట్రోల్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది థాట్స్ యూ బి ఏబుల్ టు గెట్ పీస్.
1: ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి?
2: What is the method of controlling the thoughts?
1: నిరంతరము కూడాను ఏదో ఒక విషయం చెప్తూ వచ్చారు.
2: This has been described as ధ్యానం, మెడిటేషన్, యోగా అండ్ యూనియన్.
1: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క

0: సంకల్పం అరికట్టుట మార్గమే ఉంది.
1: వాట్ ఇస్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ద థాట్స్?
0: నిరంతరము కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనసు ప్రవేశిస్తూ ఉంటుంది.
1: ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ ద మైండ్ విల్ ఆల్వేస్ బి గోయింగ్ ఇన్ టు సర్టన్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ థింకింగ్ ఆఫ్ ఇట్.
0: కనుక అటు పోతున్నటువంటి మనస్సును పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియముల నిగ్రహం చేత దీనిని తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు.
1: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్ యూ హ్యావ్ టు యూజ్ ద మైండ్ ప్రాపర్లీ.
0: దీనికి అభ్యాస యోగములు అని చెప్తూ వచ్చారు.
1: దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగం.
0: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి?
1: ఫర్ ద వన్ హూ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్, వాట్ ఇస్ ది స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్?
0: వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావాల్సిన విద్య ఈత.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ హ్యావ్ ఇస్ స్విమ్మింగ్, నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్.
0: ఈ యొక్క ఈతని తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదము తప్పించుకోనలేడు.
1: ఇఫ్ హీస్ గోయింగ్ ఆన్ ఎ రివర్, ఇఫ్ హి డస్ నాట్ నో స్విమ్మింగ్, హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హీ మే బి అదర్వైజ్, హీ ఆల్వేస్ రన్నింగ్ ది రిస్క్ ఆఫ్
0: అనేక పర్యాలను. దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చారు.
1: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి జస్ట్ టోల్డ్ ఎ స్టోరీ టు ఇలస్ట్రేట్ దిస్.
0: కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను ఒకటి హెచ్చరిస్తాను.
1: అండ్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ న్యూ బాయ్స్, ద సేమ్ స్టోరీ విల్ బి రిపీటెడ్ అగైన్.
0: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్తు నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి పడవ నెక్కాడు.
1: ఏ పర్టికులర్ గ్రేట్ స్కాలర్ వాంటెడ్ టు క్రాస్ ద రివర్ టు అటెండ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్.
0: ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది.
1: ద బ్రీజ్ అండ్ ది రివర్ వర్ ఫ్లోయింగ్ ఆన్ ది ఆపోజిట్ డైరెక్షన్ అండ్ దేర్ఫోర్ దేర్ వాస్ ఎ లిటిల్ స్లోనెస్ ఇన్ ది ట్రావెల్.
0: ఈ పండితులకంతా కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదిలించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు.
1: దీస్ పండిట్స్ ఆర్ యూజ్డ్ టు ది హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ బికాస్ దే హ్యావ్ దే గో ఆన్ రిపీటింగ్ ది శ్లోకం అండ్ దే హావ్ రీడ్ ది స్క్రిప్చర్.
0: వేదమును వల్లించి వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు.
1: Repeating and chanting Vedas inside the mind sometimes, it is almost a habit with them.
0: Kadava nadipetuvanti vaadu kevalam ee vidhamaina maatalu lekunda nischabdanga tana lakshyanni taanu pettukoni padava nadukutunnadu.
1: The boatman was ferrying the boat in the river.
0: He was maatadataniki maroka vyakti ledu.
1: This pandit who was traveling in that, he did not have anyone else to speak with.
0: Appudu ee padavanto maatadadu. Emataya nee kevalam chadu vidhu telusna annadu.
1: Then he began conversation with the boatman.
0: నాకు ఏమి తెలుసు స్వామి వారు అన్నాడు.
1: ఆర్ యూ డూ యూ నో రీడింగ్ అండ్ రైటింగ్? హీ సెడ్ ఐ డు నాట్ నో.
0: మరే పిచ్చివాడా, ఈ కాలం లోపల చదువు తెలియకుండా పోతే ప్రయోజనం ఏమిటి? పల్లె పల్లెలోన ప్రభుత్వం అనేటువంటిది ఒక చదువు పాఠశాలను నిర్మిస్తుంటుంది, కనుక నీవు కొన్ని అక్షర జ్ఞానమైనా తెలుసుకుంటుందల్లా అన్నాడు.
1: యూ సీమ్ టు బి క్వైట్ ఎ స్ట్రేంజ్ పర్సన్. In these days, in every village, government is establishing schools. At least you should know a little of reading and writing.
0: ఇది పొద్దుపోగొట్టుకోవటం కోసమని ఆ పడవాన్తో మాట్లాడుతూ వస్తున్నాడు.
1: Just to spend time and to while away time, this pandit began speaking to the boatman.
0: మరి నీకు సంగీతం ఏమైనా కూడా తెలుసునా అన్నాడు.
1: Then he put the next question. Do you know music?
0: నాకు అది కూడా తెలియదు స్వామి అన్నాడు.
1: He confessed, Swami, I do not know even that.
0: మరి పిచ్చివాడా, కావలసింత వీధి వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ అంతా పెట్టి పాడుతూ ఉంటుంటారు, నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే ట్రాన్స్క్రిప్ట్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు.
1: అదేమిటో
0: నాకు తెలియదు స్వామి అన్నాడు. చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థం, వాడి జీవితం అంతా కూడా తారు భాగం గంగపాలైపోయింది అన్నాడు. అరే ఏమైనా ఈ దగ్గర ఏమైనా న్యూస్ పేపర్ ఏమైనా ఉందా అన్నాడు. నాకు చదివే రాదు ఆ పేపర్ తో నాకేం పని స్వామి అన్నాడు.
1: ఐ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎ న్యూస్ పేపర్ స్వామి?
0: చదువు లేకపోయినా కానీ ఈనాటి వ్యక్తి ఒక న్యూస్ పేపర్ సంఖ్యలో పెట్టుకుని తిరగాలి, అది కలిగి

0: యొక్క ప్రభావం. ఆ విధమైనటువంటి యొక్క అభ్యాసం నీకపోతే లేకపోతే నీ యొక్క జీవితం అర్ధ భాగం గంగపాలు అన్నాడు.
1: ఇట్ ఈస్ ఫ్యాషన్ టు హ్యావ్ ద న్యూస్ పేపర్ విత్ యూ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ నో ఎడ్యుకేషన్. దిస్ ఇస్ వాట్ ఈస్ జస్ట్ బీయింగ్ డన్ ఎవ్రీవేర్ ఎల్స్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది న్యూస్ పేపర్ యూ హావ్ వేస్టెడ్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్.
0: మరి కొంత దూరం పోయిన తర్వాత అరే బాబు నీ దగ్గర గంట ఉందా ఎంత గంట అయింది అన్నాడు.
1: ఆఫ్టర్ గోయింగ్ ఎ లిటిల్ వైల్ దెన్ హీ ఆస్క్డ్ డు యు హావ్ వాచ్, కెన్ యూ టెల్ మీ ది టైమ్.
0: నాకు చదివే రాకపోతే గంట గంటకు నేనేం చేస్తున్నాను బాబు, నా దగ్గర గడియారం లేదు అన్నాడు.
1: వెన్ ఐ డు నాట్ నో ఎడ్యుకేషన్
0: ప్లాస్టిక్ గడియారమైన ఒక చేతికి కట్టుకోవాలా, అది ఈ నాటి యొక్క ఫ్యాషన్ అన్నాడు.
1: ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద టైమ్, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఎ ప్లాస్టిక్ వాచ్. దిస్ ఇస్ అనదర్ ఫ్యాషన్ ఆఫ్ ద డే.
0: అది లేకపోతే నీకు మూడు భాగాలు గంగపాలు అన్నాడు.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ వాచ్ ఆల్సో త్రీ ఫోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ టోటల్.
0: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది.
1: మీ లైఫ్ దేర్ ఇస్ ఎ బిగ్ గేమ్.
0: పడవ అటు ఇటు తిరుగుతూ ఉండాలి.
1: Both began swinging both sides.
0: Chudigali prarambhamaindi.
1: There was a cyclone.
0: Ee yokka ganga ninduga paratundali.
1: The river was in full flood.
0: Veeni yokka hattu tappipoyindi.
1: The boatman lost control.
0: Hattu tappipotam cheta swami meeku emaina ee teegi emaina vachuna annadu.
1: As he lost control over the boat, he asked the question, swami, do you know swimming?
0: అయితే మీ జీవితం పూర్తి గంగపాలు అన్నాడు.
1: హీ సెడ్ ఐ డు నాట్ నో ఎనీ రిప్లై, దేర్ ఇస్ ఎ టోటల్ వేస్ట్ యువర్ లైఫ్.
0: ఇలా నీటిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఈత ముఖ్యం కానీ ఈ జాగ్రఫీ, ఈ ఫిలాసఫీ, ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఈ యొక్క విద్యలు ఏమాత్రం పనికి రావాలి.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఓషన్, వన్ షుడ్ నో స్విమ్మింగ్. నాలెడ్జ్ ఆఫ్ జియోగ్రఫీ, ఫిలాసఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కామర్స్, దే ఆర్ నాట్ యూస్ఫుల్.
0: నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం.
1: ఇన్ ద డైలీ లైఫ్ ద వన్ హూ ఈస్ ట్రావెలింగ్ మే మేకింగ్ ఎ జర్నీ ఇన్ ద ఓషన్ ఆఫ్
0: ఆత్మ జ్ఞానం అత్యవసరం.
1: వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
0: అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం.
1: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఈ విధమైనటువంటి శక్తియే లేక ఉండినా మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు.
1: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ దిస్ లైఫ్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ ఎనీ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
0: కేవలం ధన కనుక వస్తువు అనాథుల పైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
1: సో లాంగ్ యాజ్ హి బేసెస్ హిస్ లైఫ్ ఆన్ వెల్త్, ప్రాపర్టీ అండ్ సచ్ అదర్ వరల్డ్లీ థింగ్స్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్ రియల్ ప్లెజర్ అండ్ జాయ్.
0: మానవుడు సాధించవలసినటువంటి రెండు,
1: there are two things which every person has to accomplish.
0: One is bahirmukhamainatundi yokka swatantram.
1: One is the external freedom.
0: Antarmukhamainatundi swatantram.
1: The second one is internal freedom.
0: Aithe bahirmukhamainatundi swatantramunaku swatantramu antaru.
1: The one which is external is described as the word swatantram, independent.
0: Lokala indriyanigramunaku swatantramu antaru.
1: The inner control of the senses and freedom అవి ఇంటర్ టైమ్.
0: స్వతంత్రము స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
1: స్వతంత్రము ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్రము ఈజ్ అదర్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవ్రీ వన్ షుడ్ అకాంప్లిష్ బోత్.
0: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతుల యొక్క పాలన లేక పరయంతులు వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించదు.
1: ఎక్స్టర్నల్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ సో లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ సమ్ అదర్ కింగ్, you will not be able to get the real job.
0: ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం మనం.
1: దిస్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియాస్ అండ్ సెల్ఫ్ ఆర్గన్.
0: ఈ ఇంద్రియముల స్వాధీనంలో ఉండినంత కాలం కూడా మనకు స్వతంత్రము మనం పొందలేము.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెల్ఫ్ ఆర్గన్, యూ డు నాట్ రియలీ ఎంజాయ్ ద రియల్ ఫ్రీడమ్.
0: ఈ బహిర్ముఖమైనటువంటి జీవితమునకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరం.
1: ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ ఆల్సో ది కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: అంతర్ సంబంధమైన యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రం అత్యవసరం.
1: ఫార్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ బికమింగ్ ఎ మాస్టర్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్, యుడ్ హ్యావ్,
0: అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం,
1: యుడ్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
0: అప్పుడే అంతర్ సర్వవ్యాప్త నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కానీ అంతర్ముఖమందు కానీ ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు.
1: ఓన్లీ దెన్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ రియల్ జాయ్ ఎయిదర్ ఎక్స్టర్నలీ ఆర్ ఇంటర్నలీ అండ్ బి ఏబుల్ టు సీ ద లార్డ్ ఆల్ ఓవర్.
0: కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to identify what is the most important thing for humanity.
0: మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపులాడుతున్నాం.
1: We will be hankering after different types of joys and pleasures.
0: సుఖము సుఖము సుఖమని ఉచ్చరిస్తున్నాము.
1: We go on uttering the word సుఖము సుఖము, which means happiness, happiness.
0: ఈ సుఖము అనేటువంటిది దేంట్లో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వెతకటం లేదు, విచారించటం లేదు.
1: We are not making any effort to find out and search where does this real happiness lie.
0: కనుక అర్జున, నీవు కేవలము నీ యొక్క నిత్య జీవితంలో ఏదో శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు.
1: అర్జున, యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు వాంట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది.
0: ఈ శాంతి కేవలం విషయేంద్రియములతో నీకు లభించదు.
1: ఇన్ ది డైలీ లైఫ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఇన్ ది ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
0: ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు.
1: ఓన్లీ వెన్ యూ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్ దట్ టైమ్ యు విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
0: ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
1: Whoever he be, for every man, be he a theist or an atheist, there is need for having sense control.
0: Indriya utrekamulu cheta manavattam lopala aneka vidhamainatuvanti nishchikshulu bayala jerutunnayi.
1: By exciting the sense organs, all types of weaknesses one will be put to.
0: Yenadu manavattamlo deham balaheenam avutundo appudu etti karyamulu kuda nu taanu cheyaleinatuvanti dushtitilo untadu.
1: The moment the physical body is weaker, he would not be able to undertake any useful work.
0: అర్జును యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం.
1: వీ కెన్ టేక్ వన్ ఇన్స్టెన్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అర్జున.
0: కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధములైనటువంటి దీంట్లో తాను సాహసాన్ని ప్రదర్శించాడు.
1: సో లాంగ్ యాజ్ హీ హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ, హీ వాజ్ ద మైటీ హీరో, హీ వాజ్ ఏబుల్ టు అకాంప్లిష్ వెరీ హీరోయిక్ థింగ్స్.
0: కానీ కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన శక్తి అంతా కూడాను నిర్వీర్యమై.
1: వన్స్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్ హీ లాస్ట్ ఆల్ ది వాలర్ అండ్ ఆల్ ది స్ట్రెంగ్త్. అర్జున లాస్ట్
0: గోపికల నుండి తిరిగి అస్తినాపురం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు.
1: వెన్ అర్జున వాస్ బెంగింగ్ గోపికాస్ టు హస్తినాపుర ఇన్ ది ఫారెస్ట్ ది రాబర్స్ దే అటాక్డ్ హిమ్.
0: వారితో పోరాడి ఈ స్త్రీలను విడిపించుటకై అనేక విధములుగా ప్రయత్నం చేశాడు.
1: అర్జున ట్రైడ్ హిస్ బెస్ట్ టు ఫైట్ విత్ దెమ్ అండ్ ఫ్రీ ది గోపికా ఫ్రమ్.
0: కానీ తనకు చేత కాలేదు.
1: హీ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్.
0: మహాభారత యుద్ధం లోపల మహావీరులతో యుద్ధములు పోరాడినటువంటి యుద్ధములో పోరాడి విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు కేవలం అడవి కొల్లలతో పోరాడటానికి చేత కాకపోయింది.
1: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ సచ్ గ్రేట్ హీరోస్, బట్ ది సేమ్ పర్సన్ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ సచ్ అ స్మాల్ థింగ్ యాజ్ ఫైటింగ్ ది రాబర్స్ ఇన్ ది ఫారెస్ట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఇంతకాలము ఏదో నాబలము నాబలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి.
1: Till that time, Arjuna was feeling that it was his own valor and his own strength and he was enjoying.
0: ఆ బలము తన బలము కాదు.
1: But all the
0: దైవ బలము.
1: But that strength was not his. It was a strength given by the divine.
0: దైవ బలము ఉండినంత వరకు కూడాను తన బలముతో పాటు దైవ బలమును కూర్చి స్వబలంగా తాను పోరాడతాడు.
1: సో లాంగ్ ఎనీ పర్సన్ హ్యాస్ ద డివైన్ పవర్ అండ్ డివైన్ స్ట్రెంగ్త్ బై యూజింగ్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్ ఆల్సో హీ థింక్స్ దట్ ఆల్ దట్ ఈస్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్.
0: దైవ బలమును కోల్పోయిన తర్వాత అబలను కూడా రక్షించుకోలేనటువంటి యొక్క దుస్థితిలో మారిపోయాడు అర్జునుడు.
1: వన్స్ అర్జున లాస్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు జస్ట్ డూ ఎనీ స్మాల్ లిటిల్ థింగ్.
0: కనుక దైవం అంతర్భూతమై ఆత్మస్వరూపమై అనేక విధములుగా ప్రోత్సాహం ఉత్సాహములు కల్పించడం చేతనే మానవుడు అన్ని కార్యములు ఎందుకు పాల్గొంటున్నాడు.
1: మ్యాన్ హస్ బీన్ ఏబుల్ టు అండర్టేక్ మెనీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ బికాస్ డివినిటీ ఈజ్ ఇన్హెరెంట్. డివినిటీ ఆఫ్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ హస్ బీన్ ప్రొవైడింగ్ ఆల్ ది సస్టెనెన్స్ అండ్ ఆల్ ద పవర్.
0: నిజముగా ఆ దైవశక్తియే లేకుండా మానవుడు ఏమాత్రం కూడాను కించిత్ కార్యము కూడా సాధించలేడు.
1: వితౌట్ ద డివైన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ అ స్మాల్ లిటిల్ టాస్క్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: మనము ఒక మంచి కాగితం తీసి చక్కగా కవర్ చేసి అంటించి పెట్టాము.
1: వీ హావ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ కవర్ అవుట్ ఆఫ్ ఎ పేపర్.
0: దీనిని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా గుండ్రంగా రంగుల రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టావు.
1: యు హావ్ రిటన్ ద అడ్రస్ ఆఫ్ స్వామి టు రైట్ ఎ లెటర్ టు స్వామి ఇన్ ఎ బ్యూటిఫుల్ వే విత్ బ్యూటిఫుల్ లెటర్ అండ్ కలర్.
0: ఈ యొక్క కవర్ పైన కూడాను అనేక నకిలీలుగా చక్కగా అందమైనటువంటి బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేశావు.
1: దిస్ కవర్ వాజ్ డెకొరేటెడ్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్స్.
0: అందులో రాసినటువంటి జాబ్ను కవర్ లో పెట్టావు.
1: యు హావ్ ఇన్సర్టెడ్ ద లెటర్ ఇన్సైడ్ ద కవర్.
0: అంటించినావు, పోస్ట్ వేశావు.
1: యు హావ్ పేస్టెడ్ ఇట్ అండ్ పోస్టెడ్.
0: కానీ అది చేరలేదు స్వామికి.
1: బట్ ఇట్ డిడ్ నాట్ రీచ్ స్వామి.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: ఈ యొక్క అలంకారములు, ఈ యొక్క అక్షరముల యొక్క అందములు దీనికి ప్రధానం కాదు. స్టాంప్ లేదు దానిపైన.
1: The reason is that it did not have stamp. All your decorations and beautiful handwriting is not going to make that particular letter reach Swami.
0: కేవలం హాస్టల్లో రాసినటువంటి జాబ్ కూడాను ప్రశాంతి నిలయానికి చేరలేకపోతున్నారు.
1: Even a letter which is dropped in the hostel, it has not reached ప్రశాంతి నిలయం.
0: అదే స్టాంప్ పేగిన ఉంటుంటే ప్రశాంతి నిలయం కాదు, 1000 మైళ్ళ దూరమైన కూడా వెళ్లిపోతుంది ప్రయాణం చేస్తుంది.
1: If only it has the stamp, it is prepared to travel even 1000 miles.
0: ఈ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నకిలీలు, ఈ కవర్లు, ఈ యొక్క అందమైనటువంటి అక్షరములు, ఈ యొక్క అలంకారము వారు చూడరు.
1: ద పోస్టల్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు సీ ద టైప్ ఆఫ్ కవర్, ఆల్ ది బ్యూటీ అండ్ ఆల్ ది డెకరేషన్, ఆల్ ద నీట్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఆల్ దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు పే అటెన్షన్ టు.
0: కేవలం స్టాంప్ ఉందా లేదా చూస్తారు.
1: హీ లుక్స్ ఇన్ టు ఓన్లీ వన్ థింగ్, వెదర్ దిస్ పర్టికులర్ కవర్ బేర్ ద స్టాంప్ ఆర్ నాట్.
0: అదే విధముగానే దైవత్వం లోపల మన యొక్క పాండిత్యం కాని, మన యొక్క శాస్త్రము కాని, మన యొక్క శక్తి సామర్థ్యములు కాని, మన ప్రావీణత కాని, లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కాని దైవం మాత్రము నీ నిర్మలమైనటువంటి చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు.
1: ఇన్ ద సేమ్ వే గాడ్ ఓన్లీ రికగ్నైజెస్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. హీ డజంట్ కేర్ ఫర్ ఆల్ ద స్కాలర్షిప్, ఆల్ ద అకాంప్లిష్మెంట్, ఆల్ ద పొజిషన్, ఆల్ ద వెల్త్. ఇట్ ఇస్ ఓన్లీ వరల్డ్ విచ్ వి రికగ్నైజ్ దిస్, బట్ నాట్ ద లార్డ్, నాట్ గాడ్.
0: కనుక మనము ఏ యొక్క సబ్జెక్ట్ లోపల ఎంత పీహెచ్డీలు తీసుకున్నాము, ఏ సబ్జెక్ట్ లోపల ఎంతటి ప్రవీణులైనాము అని మన కొరకు మనం వేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూస్ ఇన్ అవర్ ఓన్లీ జస్ట్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిగ్రీస్, ఏ నంబర్ ఆఫ్ పీహెచ్డీస్ అండ్ హై స్కాలర్షిప్ ఇన్ ద సబ్జెక్ట్.
0: మనం ఈ విద్యా విధానం లోపల మనం నిత్య జీవితంలో ఉంచేటువంటివి ఏవి?
1: ఇన్ దిస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ యూఆర్ హ్యావింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వి ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ డే?
0: నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గమును అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట జంట ఉంటాయి.
1: ఓన్లీ సచ్ థింగ్ విచ్ యూ ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆనెస్టీ, దే విల్ బి కమింగ్ విత్ అస్ ఆల్వేస్.
0: ఆగొంగ వాణి ఆకలి తీరున పంచపక్షముల పాకము విను.
1: ఇఫ్ ఓన్లీ యూ జస్ట్ షో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్, విల్ ఎ హంగ్రీ మ్యాన్ గెట్ సాటిస్ఫైడ్?
0: నిరుపేద వాణి పేదరికంపు పోవున విత్త ప్రభావము విన్నయంత?
1: ది మూమెంట్ ఎ పూర్ మ్యాన్ హియర్ అబౌట్ ద వెల్త్, విల్ హిస్ పావర్టీ బి రిమూవ్డ్?
0: రోగ పీడితుల వాణి ఔషధ మహిమకు విన్నయంత రోగం నివారణ కాగలదా?
1: వుడ్ ది డిసీజ్ ఆఫ్ ఏ పర్సన్ ఎన్ అన్హెల్తీ పర్సన్ వుడ్ ఇట్ గో ది మూమెంట్ హియర్స్ అబౌట్ ది మెడిసిన్?
0: కనుక మనము భగవద్గీత యొక్క ప్రభావం విన్నంత మాత్రమున లేక మరి యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు.
1: బై మియర్లీ లిసనింగ్ టు ద గ్రేట్నెస్ అండ్ ద గ్రేట్ ట్రూత్స్ ఆఫ్ భగవద్గీత అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్
0: ఇన్నటువంటి విషయములను. మీరు గుర్తించినటువంటి యొక్క మార్గమును ఒకటైనా మీరు ఆచరణలో పెట్టినప్పుడే దీనికి సార్థకం అవుతుంది.
1: ద టీచింగ్స్ విచ్ ఆర్ హర్డ్ అండ్ ది థింగ్స్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై us, at least one or two things when we practice would be able to derive.
0: అన్నింటికి నీ మూల కారణము ఇంద్రియ నిగ్రహం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ థింగ్ ఇన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: అర్జున, నీ ఇంద్రియములే నీ స్వాధీనములో లేకపోయినప్పుడు ఇంకా నీవు ఈ జగత్తులో దేనిని నీవు సాధించగలవు?
1: అర్జున, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఓన్ సెన్స్ ఆర్గన్స్, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ వరల్డ్?
0: ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, అనేక పర్యాలు నేను చెప్తాను. లోకములన్నీ గడియలోన జయించిన వాడం, ఇంద్రియాలోకం చిత్తమును గెలవనీయరం. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా జయించావు, కాని ఈ రాజ్యాన్ని నువ్వు సాధించటలేదు.
1: ప్రహ్లాద టోల్డ్ హిస్ ఫాదర్ దిస్ సోమే జస్ట్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఓ కింగ్, ఓ ఎంపరర్, యు హావ్ బీన్ ఏబుల్ టు కాంకర్ సో మెనీ వరల్డ్స్ బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ సెల్ఫ్.
0: మానసిక సామ్రాజ్యమును సాధించలేనటువంటి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలదు?
1: ఇఫ్ ఎ పర్సన్ హస్ నాట్ కాంకర్ హిస్ ఓన్ మైండ్ హౌ డు బి ఏబుల్ టు టేస్ట్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ?
0: కనుక ఇందులో మనము మొట్టమొదటి గుర్తించవలసింది ఏమిటంటే అందరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి విచారణ ద్వారా గుర్తించాలి.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విచ్ విల్ హావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఈస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ఎవ్రీ
0: మైండ్. సూర్యుడు సమస్త లోకములకు ఒక్కొక్కడైందా? ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడే.
1: The sun is only one for all the people. He will not be different suns for different worlds as such. There is only one sun.
0: కొన్ని మట్టి కుండలు ఉంటాయి.
1: There are some earthen pots.
0: కొన్ని పిత్తాడి కుండలు ఉంటాయి.
1: There are some metal vessels. Brass vessels.
0: కొన్ని వెండి కుండలు ఉంటాయి.
1: There are some silver vessels.
0: ఇంకా రాగి కుండలు ఉంటాయి.
1: There are some copper vessels.
0: అన్నింటి యందు నీరు పోసి పెట్టాము.
1: They have filled all these vessels with
0: water. కుండలు ఉంటున్నాయి ఇక్కడ.
1: There are thousands of vessels here.
0: కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన.
1: But there is only one sun who is shining above.
0: అన్ని కుండలు ఎందు కూడాను అన్ని సూర్యుడిగా కనిపిస్తున్నాడు.
1: You are finding as if there are so many suns is reflected in
0: only one. అన్ని సూర్యులు ఉంటున్నారా?
1: But are you having so many suns?
0: కుండలు వేరు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తుంది.
1: As the vessels are different, the reflections are many, therefore you are thinking that there are so many suns.
0: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే.
1: The reflected sun is only one.
0: కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వెండి కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును. రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును. మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు.
1: The value of the vessels may be different. The silver vessel may be very costly and expensive. And the copper may be much less. And the earthen may be still much less.
0: కనుకనే పండితుని మొదలు పామరుడి వరకు, కూటిపేట మొదలు కోటీశ్వరుడి వరకు ఈ గుండెల వ్యత్యాసం ఉంటుండొచ్చును. కానీ అన్నింటి ఎందుకు ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యతత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: The same way, right from a scholar to an ignorant man, right from a very wealthy man to a very poor man, the bodies may be different, but the reflected Atman, the resident of these bodies, it is one and
0: the same. The
1: vessels which may be compared to our bodies, they may be different. The clothes that we wear, the jewelry that we wear may be very expensive.
0: నిరుపేద వారికి ఇంటి వస్త్రములు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు.
1: ఎ పూర్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు హ్యావ్ సచ్ కాస్ట్లీ.
0: కానీ ఇవన్నీ కుండలే.
1: బట్ దిస్ ఆర్ ఆల్
0: ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే.
1: ది డివినిటీ ఇన్ దట్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ వన్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం ఇదే నీకు సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
1: వన్స్ యు రికగ్నైజ్ దిస్ ట్రూత్, వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజీలీ.
0: ఎవరు ఎవరిపైన స్వారి చేయటం,
1: హూ హ్యాస్ టు రూల్ హూమ్,
0: ఎవరు ఎవరిపైన అధికారం సాధించటం,
1: హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్ అండ్ అథారిటీ,
0: తప్పని ప్రతి వ్యక్తి ఎందుకు ఉంటే ఉంటుంటాయి.
1: డిఫెక్ట్స్ అండ్ ఫాల్ట్స్ లైక్
0: మన కర్తవ్యాన్ని మాత్రం మనం
1: విల్ హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ అండ్ రికగ్నైజింగ్ ది డ్యూటీ.
0: తప్పు చేసినటువంటి వారికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడం నీ యొక్క కర్తవ్యం.
1: If a person has committed any mistake, it might be your duty to show it and to criticize that particular thing only from the point of correcting it.
0: అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు.
1: Ignorance is very thick and it is covering.
0: ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
1: It is impossible to whatever efforts you make to reduce the thick ignorance as it is.
0: తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంటాయి.
1: ఇన్ ది ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock, ఇఫ్ యూ ఆర్ కెన్ జస్ట్ సీ యువర్ సెల్ఫ్, యూ మే బి 5 feet, యువర్ షాడో మే బి 50 feet.
0: కానీ 50 అడుగులు ఉంటున్నటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి?
1: హౌ టు రెడ్యూస్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ షాడో విచ్ ఇస్ 50 feet?
0: నీడతో కొట్లాడటానికి సాధ్యమవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఫైట్ విత్ ఇట్?
0: లేదు, నీడను తిక్కితే ఏమైనా వింటుందా?
1: Suppose they criticize and admonish it, would it listen
0: to you?
1: Whatever you do, the length of the shadow will not come down.
0: సూర్యుడు పెరుగుతూ వస్తే ఈడ తగ్గుతూ
1: వస్తుంది. As the sun goes on rising, the length of the shadow goes on diminishing automatically.
0: ఇది ఈ సూర్యుడు పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఈ శిరస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నీడ కూడా మీకు అంతర్ధానమై ఈ పాదం కింద పడిపోదు.
1: Once the sun goes on rising, rising, rising, once it occupies the position of the head, the shadow comes down your feet automatically.
0: కనుక నీవు 5 అడుగులు ఉండినా గానీ నీ అజ్ఞానం 50 అడుగులు ఉంటుండాలి.
1: You may be 5 feet, but your ignorance is 50 feet long.
0: కనుక నీ బుద్ధి క్రిందం అనేటువంటి విచారణ శక్తి అనేటువంటి సూర్యుడు పెరగాలి.
1: Therefore, you have to develop the question of inquiry so that the wisdom will grow.
0: ఇది జ్ఞాన సూర్యుడు పెరిగే కొద్ది ఈ అజ్ఞానం అనేటువంటి నీడ తరుగుతూ
1: వస్తుంది. So long as and so far, this wisdom sun goes on rising, ignorance goes on diminishing.
0: అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది.
1: Then only your ignorance will be totally destroyed.
0: ఈ ఒక మార్గం.
1: This one method.
0: రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉంటుండాలి.
1: The second method is that your shadow is 50 feet.
0: ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపు నీ ముఖం చెప్పి పరిగెత్తుంటే అది నీకంటే ముందుగానే పరిగెత్తిపోతుంటాలి.
1: If you want to just conquer this shadow and you turn towards the shadow and keep running,
0: కనుక ఈ నీడని ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికీ దీనిని నీవు వెనుక వెయ్యలేదు.
1: You would not be able to just put it behind you by running that way.
0: అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనుకైపోదు.
1: Instead of turning your face towards the shadow, suppose you turn your face towards the sun, your shadow will be behind you.
0: మీ రెండు ఉండేటువంటి అజ్ఞానంలో నిరంతరము నీవు చింతించేదానికంటే జ్ఞానభాస్కర్ని చింతించు, ఈ అజ్ఞానం నీవు చెప్పకనే వెనుక వైపు.
1: Therefore, instead of thinking ignorance which is behind you always, it is better to think of the sun of wisdom so that automatically you will
0: be able to turn your face. దైవం పైన మరల్చాలి.
1: Therefore, one method is turn your vision towards God.
0: బుద్ధితో జ్ఞానమునైనా అభివృద్ధి పరచుకోవాలి.
1: With intelligence, increase your wisdom.
0: ఈ రెండు లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే ఉంది.
1: If you have neither of these two, your ignorance.
0: కనుకనే అర్జున, నీ జ్ఞానం నీవు అభివృద్ధి పరచుకో.
1: Therefore, Arjuna, you increase your wisdom.
0: నీ అజ్ఞానం నశిస్తుంది.
1: Your ignorance will get
0: destroyed. అజ్ఞానం నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది.
1: The moment ignorance is destroyed, this duality will vanish.
0: ద్వంద్వత్వమే మటమాయైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు.
1: Once duality goes, your attachment and hatred will disappear.
0: రాగద్వేషము లేనప్పుడు దేహభ్రాంతి పోతుంది.
1: If your attachment and hatred, if they disappear, then your body
0: has ప్రాంతే పోయినప్పుడు దుఃఖమే ఉండదు.
1: If there is no body consciousness, there will be no sorrow.
0: కనుక దేహాభిమానం పోవాలంటే నీకు మొట్టమొదటి రాగద్వేషములు పోవాలి.
1: If you want to overcome the body consciousness, your attachment
0: ee ragadvesham povalante ee dvandatvanni dhamsam cheyali.
1: If you attachment and hatred should go, the duality should be destroyed.
0: Ee dvandatvanni dhamsam cheyalante ajnanam nirmoolam kavali.
1: To destroy duality, ignorance must
0: be ajnanam nirmoolam kavalante jnanaanni pinchukovali.
1: If you want to reduce ignorance, you have to
0: kanuka ee jnanadevuta kaivalyam annadu.
1: Therefore it is said, only through wisdom will be able to reach the ultimate.
0: కనుక ఎట్టి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి?
1: What type of wisdom should we develop?
0: లౌకిక జ్ఞానమా ఆధ్యాత్మిక జ్ఞానమా?
1: Is it secular and worldly or is it
0: మన ఎందు మనకు ఎంతంత ఆస్తిత్వం అనేటువంటి దీని పైన నమ్మకం ఉంటుందో అప్పుడే దైవత్వం పైన కూడా అంత ఆస్తిత్వం పైన నమ్మకం వస్తుంది.
1: Only when we are having self confidence in us, we will have confidence in the Lord.
0: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
1: Only that person who does not believe in himself will not believe in God.
0: తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు.
1: A person who has faith in himself will have faith in God.
0: కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
1: To believe in oneself, there is need for this inquiry.
0: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెప్తున్నాను.
1: For making things very clear to the children, Swami is repeating a better thing again.
0: తెల్లవారి వనడు రాత్రి పరుండునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని అంటున్నాం.
1: Right from the moment a person gets up in the morning till he goes to bed in the night, one goes on telling myself and mine.
0: నేను నేను అని అంటున్నాడు కానీ నేను ఎవరు అనేటువంటి దాన్ని విచారం చేస్తున్నాడు.
1: One goes on using this word I, but does he know who that I is?
0: ఇది నా దేహం.
1: This is my body.
0: ఇది నా బుద్ధి.
1: This is my intelligence.
0: ఇది నా చిత్తము.
1: This is my system.
0: నా ఇంద్రియము.
1: These are my senses.
0: నా అంతఃకరణ.
1: This is my antakarana.
0: అంటున్నావు. బట్ రామయ్య మీరెవరు అనేది దాన్ని వేసుకోవటం లేదు.
1: యూఆర్ రిపీటింగ్ దోస్ థింగ్స్ బట్ యూఆర్ నాట్ ఆస్కింగ్ ది క్వశ్చన్ హూ ఆర్ యూ హూ ఆర్ మై.
0: ఇలాంటి వాడు ఎన్ని విద్యలు చదివితే గాని ఏమి ప్రయోజనం?
1: సచ్ ఎ పర్సన్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ హి అక్వైర్స్ వాట్ ఇస్ ది యూజ్?
0: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
1: వాట్ ఎవర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ అకాంప్లిష్ వాట్ ఇస్ ది యూజ్?
0: దాని మసట కాస తప్పింది ఎవరికరము?
1: హూ కెన్ రిమూవ్ ది వాట్ ఇస్ రిటన్ ఆన్ హిస్ ఫోర్హెడ్?
0: మన పుత్రులు తన తన చేరేనేని
1: బ్యాడ్ థాట్స్ ఇఫ్ దే వర్ టు ఎంటర్ ఇన్ టు వన్ హెడ్.
0: బెండ్ బారు బుద్ధులు బెండ్ బట్టబారు.
1: ఆల్ హిస్ థింకింగ్ విల్ బికమ్ డల్ అండ్ డల్.
0: కనుకనే ఇది నా వస్త్రం అంటే వస్త్రం వేరు నేను వేరు.
1: యూ సే దట్ దిస్ ఇస్ మై కర్చీఫ్, కర్చీఫ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఐఎమ్ డిఫరెంట్.
0: అదే విధంగానే నా దేహం అంటే దేహం వేరు నీవు వేరు. అక్కడ విచారం చేయి నీవెవరు.
1: యూ సే దట్ దిస్ ఇస్ మై బాడీ, యువర్ బాడీ ఇస్ డిఫరెంట్, యూఆర్ డిఫరెంట్.
0: నా దేహం అంటున్నావు కానీ నేనే దేహం అనటం లేదే.
1: యు ఆర్ టెలింగ్ దట్ దిస్ ఇస్ యువర్ బాడీ, యు ఆర్ నాట్ టెలింగ్ దట్ యువర్ బాడీ.
0: కనుక నీవెవరు అనేటువంటి విచారణ చేస్తే ఇది అన్నింటికీ కూడా ఒక యజమాని స్థానంలో ఉంటున్నారు.
1: ఇఫ్ ఓన్లీ ఎన్క్వైర్ హూ యు రియలీ ఆర్, యూ దట్ యూ రియలీ ఆర్ ఆక్యుపైంగ్ ది
0: యజమాని ఉండినప్పుడే నా భూమి నా ఇల్లు నా కారు నా ఇది అని అనుకుంటున్నాం. యజమానుడు లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడ ఉంది?
1: ఓన్లీ వెన్ దేర్ ఇస్ మాస్టర్ దేర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ టెలింగ్ దిస్ ఇస్ మై బాడీ, దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై ప్రాపర్టీ ఎట్సెట్రా. దేర్ ఇస్ నో మాస్టర్ హూ ఓన్స్ ఇట్. వాట్ ఇస్ ది యూజ్?
0: అతను మారేవాడు కాదు.
1: మాస్టర్ ఇస్ నాట్ అండర్గోయింగ్ ఎనీథింగ్.
0: అతను కదిలేవాడు కాదు.
1: హీ డజంట్ చేంజ్.
0: అతను వదిలేవాడు కాదు.
1: హీ వుడ్ నాట్ లీవ్ యూ.
0: కనుకని అతి దివ్యంతమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ సచ్ డివినిటీ త్రూ ఎన్క్వైరీ.
0: కనుకన ప్రతి మానవుడికి కూడాను మూడు భాగములు విచారణ, ఒక భాగం సాధన.
1: ఫర్ ఎవ్రీ పర్సన్ త్రీ ఫోర్త్ ఈ ఎన్క్వైరీ అండ్ వన్ ఫోర్త్ ఈ సాధన.
0: ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకం అవుతుంది.
1: ఓన్లీ త్రూ దీస్ ఫోర్
0: కనుక కాయాన్ని వ్యర్థము చేయక, కాయాన్ని నిరంతరము గావించుకొనక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది.
1: ఓన్లీ బై యూజింగ్ ద టైం ప్రాపర్లీ, బై శాంక్టిఫైయింగ్ వన్ యాక్షన్, బై శాంక్టిఫైయింగ్ వన్స్ బాడీ, వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
0: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతని.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ ది సారోస్ ఇస్ ద వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇవి బలముగా అనుంచుకొని తగిన కార్యంలో ప్రవేశింపు చేసి దీనిని పెడమార్గం పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనం దీనిని నిగ్రహించుకోవాలి.
1: కీప్ ది సెన్సెస్ స్ట్రాంగ్ బట్ మేక్ దెమ్ ఎంటర్ ఇన్ టు ద రైట్ పాత్ అండ్ హ్యావ్ ఎ కంప్లీట్.
0: భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు కానీ ఇంద్రియ నిర్మూలం అంటే
1: ఇన్ భగవద్గీత ఇట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ నాట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సెన్సెస్.
0: కర్మ త్యాగం అని చెప్పలేదు, కర్మ పరత్యాగం అన్నాడు.
1: హియర్ ఇట్ ఇస్ నాట్ సెట్ రినౌన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ రినౌన్సియేషన్ ఆఫ్ ఫ్రూట్.
0: కనుక భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు, కర్మ చేసే తీరాలి.
1: దేర్ఫోర్ వీ కెనాట్ జస్ట్ రినౌన్స్ అవర్ యాక్షన్, వీ హావ్ టు పర్ఫార్మ్ అవర్ యాక్షన్.
0: ఏ ఫలితం లేకపోయా నేనేం చేస్తున్నాను? మమే మాత్రాస్తి కర్తవ్యం దిశలోకేషించడం, మానవాప్త మాయాప్తవ్యం వచ్చి ఏ వచ్చి కర్మని. నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను, నీవెందుకు చేయకూడదు?
1: Although there is no need for performing any particular work by the Lord, He is doing it. Why should not you
0: do? Therefore, we will
1: have to do
0: all the activities. We have to use
1: all the senses.
0: I see. Matra ani cheppinattuga, ye parimitilono, ye koratalono, inni praveshapettukovali.
1: But by using the senses, within limits, for the purpose meant, we will have to use it.
0: దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పాడు.
1: యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ద రాంగ్ యూస్ అండ్ యూస్ ద సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే. దిస్ ఇస్ వాట్ ఇస్ సేయింగ్.
0: ఇదే భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
1: దిస్ ఈస్ ద ప్రైమరీ మెసేజ్ ఆఫ్ భగవద్గీత.
2: దాట్ వాస్ ద 20th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ భగవద్గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 25th August 1984, Bhagavan showed us where true happiness and peace lie. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: పలంబుగొనుని నింబమును గొనునే చూత ఫలంబు నాటి. అన్ని రూపులు అన్ని మతములు నిన్నే చూపులు, అన్ని మూర్తులు నీదు రూపులే, అందరెందున నీవే యుందువు.
1: ఆఫ్టర్ కమిటింగ్ ఏ బ్యాడ్ యాక్ట్ కెన్ యూ హోప్ టు అక్వైర్ సమ్ గుడ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దట్? After doing something good, you need not be afraid that you will get bad results out of that. If you put the seed of a lemon, how can you get fruits other than what you have put in? You will always get such fruits as you would have laid the seed for. All shapes, all forms, all religions relate to Him. All idols and all figures which we worship represent Him. In everyone He is present.
0: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, అనంత జగత్తునందు అఖిల కోటి జీవరాశుల యందు అన్ని మార్గముల యందు కూడాను మానవుడు అగ్రగణ్యుడనేటువంటి యొక్క విషయమును ఆత్మజ్ఞుల యొక్క నుడి.
1: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, that in this infinite world there are many manifold jivas, and in all the paths and amongst all of them that man reigns supreme is a statement made by everyone and is understood by all of us.
0: Dharmo hitesham adhiko visheshaha, jnanam hitesham adhiko visheshaha. మానవులకు మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఆహార నిద్ర భయ మైదునాదులు యందు సామాన్యమైనటువంటి యొక్క వృత్తులైనప్పటికీ, మానవులకి మిగిలినటువంటి జీవరాశులకు ధర్మము జ్ఞానము ప్రత్యేకమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఇముచ్చబడినటువంటిది.
1: వైల్ ఆర్డినరీ థింగ్స్ ఆర్ కామన్ టు మ్యాన్ and all other beings in the creation, man is distinguished by two special features. They are, one is dharma, the other is jnana or wisdom.
0: Aithe ee dharmamu jnanamu ee manavuni yendu lekundina manavulu kudanu migilinatundi prana kotilo cherinatundi varigane gurtinchadaniki veelavutundi.
1: If these two qualities, dharma and jnana, are not present in a man, that particular man will also have to be put along with all other beings.
0: ఈ ధర్మం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We should recognize in the very first instance what this word dharma means.
0: ధారణ ధర్మ ఇత్యాసము అన్నారు, అనగా ధరించినటువంటిదేని ప్రాణకోటులకు ఒక విధమైనటువంటి నిబంధనను నియమించి తద్వారా వారిని కాపాడేటువంటిదని కూడాను ధర్మమునకు ఒక వ్యాఖ్యానము.
1: What you wear is dharma. It means the kind of protection which you can give to all the many living beings, that would be called dharma. It is a comment on dharma.
0: ఇంకా మానవుని అనేక రకములైనటువంటి కొన్ని నియమ నిష్టలను తనకు బోధించి తన యొక్క కర్తవ్యాన్ని కూడాను గుర్తింపజేసేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను తనకు అందింపజేసేటువంటిది కూడాను ధర్మం అని పేరు.
1: ఆల్సో ఇన్ మెనీ వేస్ మ్యాన్ ఈజ్ టాట్ ది వేరియస్ రిస్ట్రిక్షన్స్ అండ్ ది రూల్స్ అండర్ విచ్ హీ హాస్ టు ఫంక్షన్. దట్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్ అండ్ రూల్ విచ్ పుట్స్ మ్యాన్ అలాంగ్ హిస్ ప్రాపర్ పాత్ కెన్ ఆల్సో బి కాల్డ్ ధర్మ.
0: ధర్మో ద్వారా యతే ప్రజాహ అన్నారు, అనగా ప్రజలకు ఈ ధర్మమును ఏ విధమైనటువంటి యొక్క మార్గమునందు అవలంబించాలని కొన్ని రకములైనటువంటి పద్ధతులను నియమములను వారికి అనుగ్రహించి తద్వారా వారి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును కూడాను ప్రబోధింపజేసేటువంటి నిమిత్తం ఏర్పడినటువంటిదే ధర్మమని కూడాను మరొకటి.
1: వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ మీనింగ్ ఫర్ ధర్మ ఈజ్ what lays down the restrictions and the rules which people in general have to follow in order that they may have an appreciation of the divine Atma in them. This is also another comment on the meaning of dharma.
0: Inka kevalamu rakshinchadamu manavulanu taginatvanti yokka margamunu nadipinchadamu vaari yokka bhavishyattuku taginatvanti paddhatulanu andinchadame kaakunda inka ధర్మాను కొంతవరకును క్షీణింపచేసేటువంటి వారిని కూడాను ధర్మము క్షీణించడానికి కూడాను కొంతవరకును క్షీణింపచేయటానికి కూడాను పూనుకుంటుంది. ధర్మ ఏవ హతోహంతి అన్నారు. ధర్మమును హతమార్చడానికి ఎవరు పూనుకుంటారో వారిని హతమార్చేటువంటిదే ధర్మమని కూడాను ధర్మో రక్షతి రక్షిత అన్నారు. తిరిగి ధర్మమును ఎవరు రక్షిస్తున్నారో అట్టివారిని రక్షించడమే ధర్మము యొక్క కర్తవ్యమని కూడాను ఈ ధర్మము యొక్క విశిష్టతను తెలుపవలసి వచ్చింది.
1: ఇన్ అడిషన్ టు ది ఫీచర్స్ విచ్ హావ్ బీన్ మెన్షన్డ్ సచ్ యాజ్ ప్రొటెక్టింగ్ హ్యూమన్ బీయింగ్స్, సచ్ యాజ్ పుట్టింగ్ దెమ్ అలాంగ్ ది రైట్ పాత్, సచ్ యాజ్ ఇంట్రడ్యూసింగ్ సర్టన్ కరెక్టివ్స్ విత్ రిగార్డ్ టు దర్ ఫ్యూచర్ లైఫ్, దేర్ ఇస్ ఆల్సో అనదర్ సిగ్నిఫికెంట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ధర్మ. ధర్మ will hurt such people who take upon themselves to cause decline in dharma. Similarly, dharma will help such people who will take upon themselves the protection of dharma.
0: Yedo dharma tado vijayani manaku ekkada dharmam undo akkada vijayam aneetundidi tappaka siddhistundi aneetundidi kudanu ee dharmam yokka pavitrata.
1: It is also another sacred quality of dharma that wherever there is dharma there will be victory as well.
0: Kanuka itti pavitramainatundi dharma shabdamunaku అనేక మంది పెద్దలు అనేక రకములైనటువంటి అర్థములను వ్యక్తీకరింపచేసి తద్వారా మన భారతదేశమును ధర్మసూత్రం అనేటువంటి యొక్క త్రాటుతోనే కట్టబడినటువంటిదిగా కూడాను యావత్ ప్రపంచమునకు కూడాను ప్రచార ప్రబోధములు సరిపినటువంటి విశిష్టమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వము ఈ ధర్మము.
1: దిస్ సేక్రెడ్ టర్మ్ ధర్మ, it has been explained and commented upon in many different ways as just now expressed by elders in this country. Not only that, this country has been tied round and has been bound up by the rope of dharma. Therefore it acquires a distinctive feature and shows as an example to other countries of the world what dharma is.
0: అఖండమైనటువంటి అర్థములతో కూడినటువంటి పవిత్ర ధర్మమునకు ఈనాడు ఆధునిక యుగమునందు ఈ ధర్మమునే ఒక డ్యూటీ అనేటువంటి యొక్క పేరుతో ఉపయోగపరుస్తూ వస్తున్నారు.
1: దిస్ వర్డ్ ధర్మ విచ్ ఇస్ రియల్లీ బౌండ్ అప్ విత్ అన్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ నేమ్స్ అండ్ విచ్ ఇస్ ఇన్ డీడ్ సేక్రెడ్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ టుడే ఇన్ ది మోడర్న్ ఏజ్ ధర్మ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ బై వన్ వర్డ్ డ్యూటీ.
0: డ్యూటీ అనగా ఒక వ్యక్తికి ఒక కాలమునకు ఒక దేశమునకు ఒక పరిస్థితికి ఒక కారణమునకు కూడాను బంధింపబడినటువంటిదే ఈ డ్యూటీ యొక్క అర్థము.
1: డ్యూటీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ సమ్ వన్ ఇండివిజువల్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ ఎ పర్టికులర్ టైమ్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ ఎ కంట్రీ, ఇట్ మే ఈవెన్ బి కనెక్టెడ్ విత్ ఎన్ ఎన్వైరన్మెంట్. దిస్ ఈజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వర్డ్ డ్యూటీ.
0: కానీ ధర్మము త్రికాల త్రిలోక త్రిగుణముల యందు కూడాను మార్పు చెందినటువంటి యొక్క దివ్యత్వమును అందింపచేసేటువంటిదే ఈ అంతరాత్మ యొక్క స్వభావం. అంతరాత్మ యొక్క స్వస్వరూపాన్ని అంతరాత్మ యొక్క స్వభావమును తాను ప్రకటింపచేయనటువంటిదే ధర్మం అనడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
1: On the other hand, dharma is something which is connected with all the three times, past, present and future, with all the three worlds and with all the three attributes. This is something which will make evident the significance of the inner Atma and it expresses the divine nature of the Atma.
0: Antakaranamunaku, inka manasika vruttulaku, sthula dehamunaku, ఏ విధమైనటువంటి యొక్క భేదములను కూడాను తాను పెట్టుకొనక మూడింటిని సమన్వయపరిచేటువంటి యొక్క తత్వము ధర్మం యొక్క శక్తి తత్వం.
1: it is not to distinguish between the nature of your inner voice, between the nature of your mind, between the nature of your apparent external gross body, but dharma has the capacity to synthesize all these three and regard them as one without distinguishing between one or the other.
0: ఈ ధర్మము యొక్క పుట్టుక స్థానము మనకు హృదయమే. ఇట్టి హృదయ స్థానము నుంచి వెలువడినటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క భావములతో ఆచరింపచేసేటువంటి యొక్క క్రియకే ధర్మం అని కూడా నువ్వు చెప్పవచ్చు.
1: ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ దిస్ ధర్మ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ అవర్ హార్ట్. వాట్ ఎమినేట్స్ యాజ్ ప్యూర్ ఐడియాస్ ఫ్రమ్ దిస్ సీక్రెట్ ప్లేస్ ఆఫ్ హార్ట్ వెన్ కన్వర్టెడ్ ఇన్ టు ది షేప్ ఆఫ్ వర్క్ దాట్ విల్ బి కాల్డ్ ధర్మ.
0: దీనిని హృదయ స్థానమునే యుగ స్థానమని కూడా నువ్వు చెప్పడానికి వీలు ఉంటుంటుంది. హృదయ స్థానమునే యుగ స్థానమని కూడాను.
1: ది ప్లేస్ ఆఫ్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది ప్లేస్ ఆఫ్ ది యుగ.
0: హృదయములు మార్పే యుగ మార్పులని కూడా నువ్వు చెప్పవచ్చు.
1: ది చేంజెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది చేంజెస్ ఇన్ ఎ యుగ.
0: కనుక మన హృదయములు నిత్య సత్యమైనటువంటివి గాను నిర్మలమైనటువంటివి గాను స్వార్థరహితమైనటువంటివి గాను ఉండినప్పుడే ఈ ధర్మం అనేటువంటి దానికి తగినటువంటి యొక్క కడను మనం అందించడానికి వీలవుతుంది.
1: సో ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ అవర్ హార్ట్ యాజ్ ఎ ప్యూర్ అండ్ ట్రూత్ఫుల్ వన్, ఇట్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ క్లీన్ అండ్ వెన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ ఎ సెల్ఫ్ లెస్ హార్ట్ వీ విల్ బి ఏబుల్ టు గివ్ ది ప్రాపర్ మీనింగ్ టు దిస్ వర్డ్ ధర్మ.
0: మీకు సులభంగా అర్థమయ్యే రీతిగా చెప్పాలనుకున్నప్పుడు ఎవరు మనమలను బాధించటం చేత మన హృదయము కొంత కలత చెందుతుందో అలాంటి బాధలను మనం ఇతరులకు అందించకుండా చూసుకోవటమే ఒక విధమైనటువంటి ధర్మం అని కూడా చెప్పవచ్చు.
1: ఇఫ్ యూ హ్యావ్ టు బి టోల్డ్ ఇన్ అన్ ఈజీ మేనర్ దట్ యూ మే అండర్స్టాండ్ ఇట్, వన్ క్యాన్ డిస్క్రైబ్ ధర్మ బై సేయింగ్ దట్ హూఎవర్ ఎల్స్ డస్ థింగ్స్ విచ్ విల్ ట్రబుల్ యువర్ హార్ట్, you in return should not do such things which will trouble their hearts. That is kind of dharma.
0: Evaru yedi chesite idi manchidani manam aanandistamo atti aanandamunu itharulaku manam cheyataniki punukovali.
1: Whatever anyone else does, if that causes happiness to you, then you in your turn should make up your mind to do such things as will cause happiness to others.
0: Kani ఇతరులు చేయటం అనేటువంటిది తప్పని మనము చెప్పటము, అట్టి తప్పును మనమే చేయడానికి పూనుకున్నప్పుడు ఇదే అధర్మం అని చెప్పవచ్చు.
1: బట్ టు సే దట్ వాట్ అదర్స్ హావ్ డన్ ఇస్ రాంగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ అండర్టేక్ టు డూ ది వెరీ సేమ్ థింగ్స్ విచ్ వీ హావ్ ఫౌండ్ ఫాల్ట్ ఇన్ అదర్స్, దిస్ వుడ్ బి కాల్డ్ అధర్మ.
0: ఇతరులు మనకు ఏది చేస్తే మనము బాధపడతామని చెప్పని గుర్తిస్తామో అట్టి బాధనే మనం ఇతరులకు పెట్టడం చేత అదే అధర్మం అని చెప్పవచ్చు.
1: When we recognize what others do, certain things will cause us difficulties. And if we, in our turn, do exactly the same things and cause difficulties for others, that would be adharma.
0: Aite, ee rendintiki madhyalo manam inkoka vishayanni kuda nu vicharinchaka tappadu.
1: Between these two, we also have to find out and inquire about one other issue.
0: Okkokka samayamunu puraskarinchukoni, okkokka karyamunu puraskarinchukoni, ఒక్కొక్క వయసును పురస్కరించుకుని, ఒక్కొక్క స్థానమును పురస్కరించుకుని, ఒక్కొక్కరికి ఒక్కొక్క తప్పును కూడాను వారికి కఠినమైనటువంటి పదములతో చెప్పవలసినటువంటి ఇది సమయం ఏర్పడుతుంటుంది.
1: సమ్ టైమ్స్ అండ్ అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అట్ సమ్ ఏజ్ అండ్ ఇన్ సమ్ ప్లేస్ డిపెండింగ్ అపాన్ దీస్ థింగ్స్ sometimes a wrong that is committed by some individual, he has to be told in very harsh words that that is a mistake.
0: Okkokka thori vaaru baadha padtare aneetuvanti vishayam telisi kudanu kathinamainaatuvanti padamulu kudanu upayoginchavalasi vastuntadi.
1: Sometimes even if we know that that individual will feel hurt, we will have to use harsh words to explain to him.
0: Aithe itti kathina padamulu kaani ఇట్టి వారు హింసపడతారనేటువంటి విషయం తెలిసి కూడా ఉపయోగపెట్టడం లోపల ఒక మేలుగానే ఉంటున్నది. అనగా వారి మంచిని కోరి వారి తప్పును నిరూపించేటువంటి నిమిత్తమై, వారి యొక్క భవిష్యత్తుకు ఉత్తమమైనటువంటి జీవితమును అందించేటువంటి నిమిత్తమై అటువంటి సమయం నందు అలాంటి పదములు కూడా ఉపయోగించవలసి వస్తుంది. అది అధర్మం అని చెప్పడానికి వీలు కాదు.
1: Sometimes, even if we have to use harsh words, in spite of the fact that we know that the individual will feel hurt,
2: if that is in the interests of his future, if that is going to do good to him, and if it is going to show him his own faults, that cannot be called adharma.
0: కత్తితో పొడిచినటువంటి వారి యొక్క వ్యక్తిత్వము మహాక్రూరత్వం అని చెప్పడానికి వీలు కాదు. అయితే ఒక్కొక్క సమయం లోపల డాక్టర్ కూడా కత్తితో తన పొట్టను కోసి పొడిచి అనేక రకములుగా చేస్తుంటాడు. ఇది ఒక క్రూరత్వమా లేక వాని యొక్క ఉపకార తత్వమా అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
2: సింప్లీ బికాస్ వన్ యూజెస్ ఎ స్వోర్డ్ అండ్ కట్స్ విత్ దట్ నైఫ్, వన్ కెనాట్ కన్క్లూడ్ దట్ దట్ ఇండివిజువల్ ఈజ్ ఎ క్రూయల్ పర్సన్. For example, sometimes a doctor uses a knife and cuts with that knife. Will we call it cruelty or will we call it an act of helping?
0: Kanuka ini desakala patrana karanamunu kudanu puraskarinchukoni okkokka padamunu kani okkokka vishayamunu kani kontha kathinamainatundi dintlo upayogaparchavalasuntadi. Kanuka manasunandu manchini talanchi vaari yokka uttamainatundi bhavishyattunu aashinchi చెప్పేటువంటివి చేసేటువంటి యొక్క కర్మల ఎందు కూడాను కొన్ని రకములుగా కఠినమైనటువంటి శిక్షను విధించటం చేత అది ధర్మం కిందనే తేలుతుంది కాని అధర్మమును చెప్పడానికి వీలు కాదు.
2: దేర్ఫోర్ డిపెండింగ్ అపాన్ ది టైమ్, అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ అపాన్ ది ఇండివిజువల్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ ఎ హార్ష్ వర్డ్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ హార్మ్ఫుల్, ప్రొవైడెడ్ యువర్ మైండ్ ఈస్ గుడ్, provided you have in your mind the future safety of the person concerned, even if you do a harsh thing or say a harsh word, that cannot be called adharma, that may have to be called dharma.
0: Asatyamulo praveshimpa chesinappudu adi oka vidhamainatundi dharma viruddhame kavachchu kani adi premato chesetundi oka vishayam nandu adi adharma manaku e matram kodano sambandhinchinatundiga undadu. Love in love, law in love ani మన యొక్క ధర్మం అంతా కూడాను లవ్ తో చూసుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటుంటాడు, ఆ పిల్లవాడు ఏదో చేయరానేటువంటి పని చేసినప్పుడు తల్లి రెండు కొట్టి అతన్ని చక్కని మార్గానికి తిప్పుతుంది. అయితే కొట్టినంత మాత్రం ఆ పిల్లవాడి పైన ప్రేమ లేదని కాదు ఇందులో అర్థం.
2: ఇఫ్ యు డూ సంథింగ్ విచ్ హాజ్ ఎ రిలేషన్ టు అన్ట్రూత్, దెన్ ఇట్ కుడ్ బి కాల్డ్ అధర్మ. But whatever actions you do, if they are connected with prema, you cannot call them adharma. Law is love. The entire system of law is laid down on the basis of love. For instance, if a boy commits some mistake and if the mother beats the boy, would you call it adharma? Would you call it cruelty?
0: Adhe vidhamugane dharmamu, loka dharmamu, సామాజిక ధర్మము, వ్యక్తి ధర్మము, హృదయ ధర్మము, సనాతన ధర్మము అని అనేక రకములైనటువంటి పేర్లతో ఇది లోకమునందు ప్రకటిస్తూ కొంత ప్రచారం జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
2: In this context, dharma has acquired many different aspects. There is dharma relating to the world. There is dharma relating to the society. There is dharma relating to an individual. There is dharma relating to one's own heart. There is sanatana dharma. These are varieties of dharma which have come about in the present time.
0: ఈ సర్వ ధర్మముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే సనాతన ధర్మం.
2: The combined form of all these dharmas, the essence of all these dharmas is sanatana dharma.
0: దానిని పురస్కరించుకొనియే అన్ని మతములు నిన్నే చూపును, అన్ని మూర్తులు నీదు రూపులే అని చెప్పడానికి కొంతవరకు పూనుకున్నాను.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ కెన్ సే దట్ ఆల్ రిలిజన్స్ ఆర్ యువర్ ఓన్, ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్ ఓన్.
0: ఏ ధర్మమైనా కాని తల్లిదండ్రులను ధిక్కరించమని, గురువులకు పంగనామములు పెట్టమని, అసత్యములు ఆడమని, ఒక కఠినమైనటువంటి దీంట్లో ఒక ప్రాణములు తివ్వమని ఏ ధర్మం కూడాను మనకు బోధించటం లేదు.
2: Whatever dharma it may be, it never teaches you to show disrespect to your mother and father. It never teaches you to be disrespectful to your guru. It never tells you to speak untruth. It will never tell you to take a life with cruelty.
0: Kanuka ఏ విధమైనటువంటి యొక్క అన్ని మతములు ఎందుకును సమత్వమైనటువంటి విషయములు ఏవి చెప్పినవో ఆ చెప్పిన వాటిని మనం ఈనాడు విసర్జించి చెప్పనటువంటి వాటిపైన విస్మరించి కొంతవరకును ఆ చెప్పనటువంటి దానికే మనం చేయడానికి పూనుకోవటం లోపలనే ఈనాడు అధర్మం యొక్క అభివృద్ధి ఎంతవరకు పెరిగినటువంటి చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంది.
2: all religions have had something common and something good. What we have been doing is to neglect what has been said by all religions as a common factor. On the other hand, truth. It never tells you to speak untruth. It will never tell you to take a life with cruelty.
0: Kanuka, ye vidhamainatvanti yokka anni matam

0: all religions as a common factor. On the other hand, what has not been said by these religions is attracting our attention. And we have been following what has not been stated as dharma by any one of the religions. That is the reason why we have today taken to the path of adharma.
1: ఎవరి మతములను వారు విశ్వసించి ఎవరి మతముల యొక్క వాక్యములను వారు చక్కగా ఆచరణయందు ఉంచినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క ఉడుదుడుక్కలకు కానీ లేక భేదాభిప్రాయములకు కానీ కొన్ని రకములైనటువంటి యొక్క అసందర్భమైనటువంటి యొక్క ప్రలాపములకు కానీ అవకాశం అనేటువంటి దానికి ఉండడానికి వీలుండదు.
0: ఇఫ్ ఈచ్ వన్ డెవలప్స్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ రిలిజన్, if each one puts into practice whatever has been said in his own religion, then there will be no room for the kind of thing which we see these days, for the differences of opinion which are flourishing these days, and for also the uncultured way in which we have been talking occasionally.
1: మతం పైన విశ్వాసం కలదని చెప్పుతూ ఆ మతమును విశ్వసించినటువంటి వారిలో నేను ఒక వ్యక్తినని చెప్పుకొనుచు తిరిగి ఆ మతం యొక్క ప్రబోధలకు విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరిస్తున్నామంటే నిజంగా ఆ మతం పైన మనకి ఎంత విశ్వాసం ఉంటుందో స్పష్టమవుతుంది.
0: వైల్ సేయింగ్ దట్ యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ రిలిజన్, వైల్ సేయింగ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ హూ హావ్ డెవలప్డ్ ఫెయిత్ ఇన్ దట్ రిలిజన్, ఇఫ్ యు యాక్ట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఇన్ ఎ కాంట్రరీ మేనర్, డూ థింగ్స్ విచ్ ఆర్ అగేన్స్ట్ వాట్ హాస్ బీన్ టోల్డ్ ఇన్ దట్ రిలిజన్, వన్ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఫెయిత్ వి రియలీ హ్యావ్ ఇన్ అవర్ రిలిజన్.
1: నిజముగా ఆ మతం పైన విశ్వాసమే ఉంటే, నిజముగా ఆ మతం యొక్క సత్య సూక్తులంతా కూడా విశ్వసించి ఉంటే, దీనికి విరుద్ధమైనటువంటి మార్గంలో నడచడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
0: ఇఫ్ యూ హ్యావ్ ట్రూ ఫెయిత్ ఇన్ ది రిలిజియన్ విచ్ యూ ప్రొఫెస్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ది సేయింగ్స్ ఆఫ్ దట్ రిలిజియన్ ట్రూలీ, దెన్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ యువర్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ కాంట్రరీ టు ది కంటెంట్స్ ఆఫ్ దట్ రిలిజియన్.
1: ఈనాడు మన విశ్వాసములు అన్నీ కూడాను కేవలము ఒక బురకా వలె కనిపించుతున్నది. విశ్వాసం అనేటువంటి బురకా వేసుకోవటము తిరిగి ఆ యొక్క స్వరూపంలో తిరిగి అంతరాత్మ లోపల విరుద్ధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించుకోవటము ఇది అదే అధర్మం అని చెప్పడానికి కూడా ఒక ఆధారంగా ఉంటుండాలి.
0: టుడే ఆల్ ది ఫెయిత్ వి ప్రొఫెస్ సీమ్స్ లైక్ ఎన్ ఎక్స్టర్నల్ క్లోక్ విచ్ వీఆర్ పుటింగ్ ఆన్. On the other hand, the inside, the inner personality is something quite different from the external cloak which you are wearing. This in itself is the greatest adharma.
1: Mana yokka bhakti shraddhalu prapattulu yokka lakshanamulu kuda ee naadu atti pradarshanamga kanipistundayi kaani nidarshanamainatundi sthitilo manaku kanipinchatam ledu.
0: All our devotion, all our faith and all these things are only appearing today as a sort of appearances and exhibitionism. They are not truly in you.
1: ye kshetramulaku vellinappudu ye pavitramainatvanti teerthamulaku vellinappudu ye peddala yokka darshana sparshanamulu sambhashanamulu aacharincheetvanti samayamulando manamu bhakti shraddhalu chakkaga prakatistu pradarshistu untuntamu tirige aa sthanam vadaltima mana bhakti shraddhalu aa sthanam tone antarthanam aipothundayi.
0: If we go to any place of pilgrimage, or if we go to a place of worship, or when we go to some elders and talk to them in their presence, then we show a great deal of devotion and faith. The moment we leave that place of pilgrimage, or we come away from such elders, all our devotion and faith are left behind us in that very place.
1: దీనిని పురస్కరించుకునే భగవద్ గీత కూడాను సతతం యోగినః అన్నారు. అనగా నిరంతరము నీవు యోగి కావాలి, నిరంతరము నీవు భక్తుడిగా ఉంటుండాలి, నిరంతరము నీవు జ్ఞానిగా ఉంటుండాలి, అంతేకాని ఒక సమయంలో ఒకటి మరొక సమయంలో మరొకటిగా మారడానికి వీలు కాదన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది భగవద్గీత హెస్ సెడ్ సతతం యోగినః. దిస్ మీన్స్ యూ మస్ట్ బి ఎ యోగి ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్, యూ మస్ట్ బి ఎ డివోటీ ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్. ఇట్ వోంట్ డూ ఇఫ్ సమ్ టైమ్స్ యు ఆర్ ఎ యోగి, అట్ అదర్ టైమ్స్ యూ గివ్ ఇట్ అప్. You show devotion at some times and you give it up at other times.
1: Mana shantamulu mana sahanamulu mana yokka sadgunamulu kudanu kevalamu pooja room nundu maatrame leka jana samayam nundu maatrame vaatiki taginatvanti viluvini istunnamu. Janamu tadupari pooja room daati vachina takshaname daniki manam srutti cheppi tirigi viruddhamainatvanti gunamulu manam abhruddhi parichukuntunnam.
0: Our peace, our forbearance and our good qualities, we are giving some prominence for them only when we are in our puja or when we are in our meditation. The moment we come out of our puja or out of our meditation, we simply give up all these good qualities and our forbearance and act in a manner quite different from them.
1: ఈ విధమైనటువంటి సద్గుణములు

0: కాని శాంత స్వభావములు కాని ఒక కాలములకు మాత్రమే ఒక నియమింపబడినటువంటివి కానేరదు, లేక ఒక హద్దులో మాత్రమే ఉంచదగినటువంటివి కానేరదు. జీవిత పర్యంత్రము కూడాను వాటిని ఆచరణ యందు ఉంచేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం, ఇది పవిత్రమైనటువంటి మార్గమని చెప్పడానికి ఎట్టి సందేహము లేదు.
1: సచ్ గుడ్ క్వాలిటీస్, సచ్ పీస్ఫుల్ బిహేవియర్, దీస్ థింగ్స్ ఆర్ నాట్ బౌండ్ డౌన్ అండ్ లిమిటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ టైమ్. They should be of a limitless nature and they should be observed in your entire life and without any particular condition or limit. This must be put into practice. That will be sacred practice.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: Small example for this.
0: ఒక వ్యక్తి రాత్రి సమయం లోపల ఏదో తనకు అవసరమైనటువంటిది ఏర్పడి 10 మైళ్ళు ఒక దట్టమైనటువంటి అరణ్యము లోపల ప్రయాణం సలపడానికి పూనుకున్నాడు.
1: One individual, on account of some necessity, one night, he had started off on a journey of 10 miles through a forest.
0: కానీ అతని చేతి యందు ఒక టార్చ్ ని తీసుకున్నాడు.
1: He took a torch light in his hand.
0: ఆ టార్చ్ లైట్ వేసి చూచినప్పుడు ఏదో ఒక 10 గజములు మాత్రమే దాని వెలుతురు ప్రసరించింది.
1: When he put on the torch light, he is able to see only 10 yards lighted up.
0: లేక ఒక అరికెన్ ల్యాంటర్న్ తీసుకున్నాడు. ఆ అరికెన్ ల్యాంటర్న్ యొక్క వెలుతురు ఏదో ఒక 4 గజములు 5 గజములు మాత్రమే దాని యొక్క వెలుతురు ప్రసరించింది.
1: On the other hand, if he has an Arican lantern in his hand, the light of that lantern will be able to shine only for about 4 or 5 yards.
0: సరే, ఆ అరణ్యం లోపల చేరినాడు. అప్పుడు ఆ యొక్క అరికెన్ ల్యాంటర్న్ ముట్టించాడు. ముట్టించి చూచేటప్పటికి దాని వెలుతురు ఏదో ఒక 5-6 గజములు చుట్టూ మాత్రమే ఉంటున్నది.
1: He entered the forest, he lighted this lantern and he found that the light of this lantern was shining only for about 4 or 5 yards.
0: ee samayam lopala edo inkoka vyakti oka sanyasi aa margam lopalne bayal deri vastunnadu.
1: At this time another person, a sanyasi, was also coming the same way.
0: అప్పుడు నాయన నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు ఇంత విచారపడుతున్నావు అని ప్రశ్నించాడు ఆ సన్యాసి.
1: సన్యాసి ఆస్క్డ్ దిస్ మ్యాన్, వేర్ ఆర్ యూ గోయింగ్, వై ఆర్ యూ ఫీలింగ్ సో సారీ, వాట్ ఈస్ ది మ్యాటర్.
0: స్వామి, నేను 10 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి, కానీ నా యొక్క దీనిలో లైట్ యొక్క వెలుతురు 4-5 గజములు మాత్రమే ఉంటుండాలి, నేను ఎట్ల ఈ 10 మైళ్ళు ప్రయాణం చేయగలను, అదే నాకు చాలా విచారంగా ఉంటుండాలి అన్నాడు.
1: This man said, Swami, I have to travel 10 miles. On the other hand, the light I have in my hand is showing only 4 or 5 yards. How can I travel such a long distance? This is what is troubling me.
0: Ore pichivada, aa yokka velturu 4-5 gajamulu maatrame dooram prasarinchinappudiki nee paravaledu, neeto paatu aa light ni kuda nu prayanam salipinchu, enta dooram nee vellagalavo aa light kuda nu neeto anta dooram raagaladu annadu.
1: He said, you ignorant man, you have to travel long distance, but take the light with you and make the light also travel the same distance as you are traveling, then the light will come all the way with you.
0: Ade vidhamugane manamu oka uttamainatundi bhavamulanu, oka pavitramainatundi yokka sadgunamulanu, oka divyamainatundi yokka shantamunu mana ventane pettukoni mana jeevita prayanam salipinappudu మనం ఎక్కడికి వెళ్లినప్పటికీ ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క నిర్మలత్వము, ఆ యొక్క సద్గుణముల యొక్క ప్రభావం కూడాను మన వెంటనే వస్తుంటుంటాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఇఫ్ వీ హ్యావ్ ఏ సేక్రెడ్ ఐడియా ఆర్ ఏ గుడ్ క్వాలిటీ ఆర్ ది డివైన్ క్వాలిటీ ఆఫ్ పీస్ ఇన్ అస్ అండ్ కీప్ దెమ్ విత్ అస్ వేర్ ఎవర్ వీ గో, వేర్ ఎవర్ వీ మే ట్రావెల్, ఆల్ దీస్ గుడ్ క్వాలిటీస్ విల్ ఆల్సో బి ట్రావెలింగ్ విత్ అస్.
0: పరమాత్ముడు సర్వవ్యాపకుడు. అలాంటి సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమాత్మ తత్వానికి ఒక్క పూజ రూము లేక ఒక్క ధ్యానము గది అని మాత్రమే ఉంచుకుని దాని చుట్టూ ఉన్నంతసేపు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం ప్రవేశపెట్టుకుని తదుపరి పరమాత్ముడు లేడనేటువంటి యొక్క అనుమానంతోనే మనం ఇతరత్రా కూడా దుర్గుణములతో సంచరిస్తూ ఉంటున్నాం.
1: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్. On the other hand, if we think that he is only present in the puja room or in the meditation place and we exhibit these good qualities and peace of mind only in the puja room, when we come out we think God is not there, we have a doubt and we give up all these good qualities.
0: Kanuka paramaatmane sarvavyapaka tattvanni neevu samshayinchinappudu inka nee yokka bhakti siddhalu enta maatram abhivruddhi kaagalavu.
1: If you have a doubt about the omnipresence of God, if you make a doubt in regard to that matter, what is the strength of your own faith and of your good qualities?
0: Poni sarvavyapakatvanni neevu samshayinchinappudu దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన అని, ఈ దేహమే తన యొక్క దేవాలయంగా నీవు భావించుకుని, హృదయమే తన యొక్క పీఠముగా నీవు విశ్వసించుకుని, ఆ జీవుడే దేవునిగా నీవు భావించుకున్నప్పుడు ఈ జీవుడు కూడా నువ్వు దేహంతో పాటు సర్వత్రా సంచరిస్తున్నాడు కదా. కనుక దేహం ఎక్కడో జీవుడు అక్కడ, కనుక జీవుడు ఎక్కడో దేవుడు అక్కడ, కనుక దేవుడు ఎక్కడో అదే మన యొక్క మెడిటేషన్ రూమ్. కనుక సర్వత్రా మన మెడిటేషన్ రూమే, సర్వత్రా మన యొక్క పూజ రూమే. కనుక సర్వత్రా మనము సద్భావములను అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి సాధన.
1: యు మే డౌట్ ది ఓమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యు మే థింక్ దట్ గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, బట్ ఇఫ్ యు రియలైజ్ దట్ యువర్ ఓన్ బాడీ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, యువర్ ఓన్ హార్ట్ ఈస్ ది సీట్ ఆఫ్ గాడ్, అండ్ ది జీవా ఇన్ యూ ఈస్ సింప్లీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్, దెన్ యూ విల్ రియలైజ్ దట్ ది మెడిటేషన్ రూమ్ ఆర్ యువర్ పూజా రూమ్ ఈస్ యువర్ బాడీ ఇట్ సెల్ఫ్, అండ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ వేర్ ఎవర్ యూ గో విదిన్ యూ ది టెంపుల్ ఆఫ్ యువర్ బాడీ.
0: కనుక సర్వ కర్మలు ఎందుకూడను, సర్వ ప్రదేశములు ఎందుకూడను, సర్వ వ్యక్తులు ఎందుకూడను, పవిత్రమైనటువంటి భావమును, పవిత్రమైనటువంటి యొక్క చింతనను మనము చేయటము అది సరి అయినటువంటి యొక్క మార్గము.
1: Therefore, in all the deeds which you perform, in all the places where you go, in all the individuals whom you meet, it is your duty to see the divine and act yourself accordingly.
0: అయితే అట్టి పవిత్రమైనటువంటి విశ్వాసం మనకు కలగాలనుకున్నప్పుడు మనము అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క ప్రబోధనలు, పెద్దలైనటువంటి వారి యొక్క మార్గమును అనుసరించి మనము పవిత్రమైనటువంటి యొక్క భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములు, బైబిల్ ఖురాను భగవద్గీత ఇత్యాది సద్గ్రంథములను కొంతవరకునైనా మనం పఠించి తద్వారా మన యొక్క సత్యాన్ని కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చెల్పాలి.
1: You must develop, in order that you may have these qualities, sacred faith and follow the experienced people, what they tell you. Also see the paths indicated by the elders. You should read and get to your mind texts like Bhagavata, Bharata, Bible, Quran, Bhagavad Gita and so on. This is the way by which you can strengthen your faith.
0: Itti satsanganiki manamu taginanta kalamunu andinchali.
1: We must devote sufficient time for such good company.
0: Manakunnatundi kalamu lopala mukkalu bhagamu manamu vrutha gadaputunnamu migilinatundi kalu bhagamu mana swarthamunakai upayoga pettunnamu kani parartham chinta marchipothunnam.
1: The time that is available to us, 3/4 of it is being wasted by us. The other 1/4 we are spending in terms of selfishness. But we are not spending any time at all with regard to matters which are spiritual.
0: Kanuka manamu paropakarartamainatundi yokka karmala endaina kudanu manamu ee kayamunu imichi tadwara paramaatma sevaniga vishwasinchi manamu saarthakam pondeetundi prayatnaniki kudanu yuvakulu samsiddhuluga untundali.
1: Therefore, we must at least devote this body and use this body in performing duties and actions which will be helpful to others. This is what young people should do and how they should spend their time.
0: ఈ వయసు లోపల మనం ఇతరులకు సేవ చేసేటువంటి దీని లోపల మనం సిద్ధంగా ఉండాలి, కానీ ఇతరులతో మనం చేయించుకోవడానికి సిద్ధంగా ఉండకూడదు. అది సోమరత్వము, ఇతరులకు సేవ చేయటము సోహం తత్వం.
1: In this age, we should be ready to do service to others. We should not allow ourselves to be served by others. To be served by others is idleness. To serve others is the aspect of soham.
0: Kanuka manu yuvakulainatundi meeru mee somaratvanni kontha varaku nu pakkaku netti bhagavat vishwasamni mee hrudayamunandu abhivruddhi parichukoni sarva jeevulu endukodanu sarveshwaratvam aneetundi yokka divyatvanni meeru kontha varaku nu vishwasinchi మీ యొక్క సేవను సార్థకమరించుకోవటానికి, పవిత్రమైనటువంటి చరిత్రంలో అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయండి.
1: యంగ్ పీపుల్ షుడ్ పుష్ అసైడ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐడిల్నెస్. దే షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ యూ షుడ్ రిగార్డ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ యాజ్ ఈక్వల్ అండ్ యూ మస్ట్ డూ సర్వీస్ అండ్ సేక్రెట్ సర్వీస్.
0: దీనికి మన చరిత్ర లోపల అనేక రకములైనటువంటి అంతరార్థాలు కూడా ఉండటం కద్దు.
1: దర్ ఈస్ an inner meaning in all our stories and in all our itihasas.
0: Diniki konni rakamulainatundi prayatnalu kodanu manam cheyali.
1: We must also make some effort in this direction.
0: Oka chinna udaharanam,
1: is one small example.
0: Eeshwarudu anaga kevalamu manamu jata jutadari ai trishula dhari ai trinetra dhari ai kontavarakunu గజ చర్మమును కట్టుకుని తదుపరి విభూతిని పూసుకొని అని అనేక రకములైనటువంటి స్వరూపములతో ఉండటము అనేటువంటిది మనకు ఈ లోకరీతిగా ఒక విధమైనటువంటి అనుభూతి.
1: ఇఫ్ వీ థింక్ ఆఫ్ ఈశ్వర ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్రెసెంట్ డే వరల్డ్ వీ అట్ వన్స్ పిక్చర్ సమ్ వన్ హూ హాస్ టైడ్ అప్ హిస్ హెయిర్ హూ హాస్ గాట్ ఎ త్రిశూల ఇన్ హిస్ హ్యాండ్ హూ హాస్ గాట్ త్రీ ఐస్ అండ్ హూ హాస్ గాట్ ఎ లెపర్డ్ స్కిన్ ఆన్ హిమ్ అండ్ సో ఆన్ దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ గెట్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
0: దీనిని మనం చక్కగా వర్ణించాలనుకున్నప్పుడు మౌళిగులకెడు చంద్ర మర్కండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ గరమును నాగ కంకణముతోడ నడుమును చుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలది భస్మముతోడ కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమొట్టుతో తాంబూల రాగాధరమ్ముతోడ తటహేమమై వద్ద తాటంకములతోడ వీక్షాస్త్ర వద్దయా వృచ్చితోడ నల్ల గొలవల దురుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయలు మేరితోడ శైలి రాజేంద్రతనుడు ప్రత్యక్షమాయన్నన్నాడు. అనగా ఈశ్వరుని యొక్క తత్వానికి మనం ఇన్ని రకములైనటువంటి యొక్క వర్ణనలు మన భారతదేశం నందు భక్తిపూర్వకమైనటువంటి ప్రపత్తి మార్గం నందు అనుభవిస్తూ ఉండటం కూడాను కద్దు.
1: ది సేమ్ పిక్చర్ విచ్ వీ హ్యావ్ ఆఫ్ ఈశ్వర కెన్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ పోయమ్ ఇన్ ఎ డివోషనల్ మేనర్ బై గివింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ హీఈస్ వేరింగ్ ఆఫ్ వాట్ హీఈస్ హ్యావింగ్ రౌండ్ హిమ్ ఆఫ్ ది కలర్ విచ్ హీ ఎగ్జిబిట్స్ ఆఫ్ హిస్ మ్యాటెడ్ హెయిర్ అండ్ సో ఆన్ దిస్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ పోయెటిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సేమ్ పిక్చర్ ఆఫ్ ఈశ్వర.
0: అయితే ఈశ్వరత్వం అనగా సకలైశ్వర్యములు కలగాలనేటువంటిదే ఈశ్వరత్వానికి సరి అయినటువంటి అర్థం.
1: The real meaning for Ishvara is one who has got all kinds of prosperity and wealth.
0: Aithe itti Ishwarathvamlo shreshthamainatundi vaadu Maheshwarudu ani.
1: In this aspect of Ishvara, the one who is at the highest is Maheshwara.
0: Atti Maheshwarini yokka sankalpamu chetane ఈ సృష్టి స్థితి లయములనేటువంటివి కూడాను కలుగుతున్నవనేటువంటిది కూడాను మన యొక్క సంస్కృతి యొక్క అర్థం.
1: It is by the very thought, by the sankalpa of such Maheshwara, we believe that all this creation, this maintenance and this destruction is going on.
0: Itti Maheshwarini yokka vayu bhagamune oka Vishnuvani, dakshina bhagamune Shivudani, ee rendintikini madhya bhagamune Rudrudani kudanu cheppatam kaddu.
1: It is also customary for us to describe Maheshwara as one part of him as Vishnu, another part as Shiva and the central part as Rudra.
0: Aithe Shivudanaga manaku sukhamunu kaliginchetuvanti vaadu mangalamunu andinchetuvanti vaadu kanukane ataniki Shivudani kudanu oka peru.
1: The name Shiva signifies that he is one who gives us prosperity, who gives us happiness. That is why he gets the name Shiva.
0: Manaku aneka rakamulainatundi yokka margadarshakuduga nilichi sakalaishwaryamulu kodanu manaku andinchi ihamunaku paramunaku margamulu nirupinchi gnanaishwaryamu ధనాశ్చర్యము గుణాశ్చర్యము బలైశ్వర్యము ఇవన్నీ కూడా ఐశ్వర్యములకే సంబంధించినటువంటివి కనుక సకలైశ్వర్యములు కూడాను మనకు అందించేటువంటి వాడు కనుకనే అతనిని శంకరుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ వన్ హూ గివ్స్ అస్ ఆల్ ది హూ షోస్ అస్ ఆల్ ది ఐడియల్ పాత్స్ హూ గివ్స్ అస్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్ లైక్ మనీ wealth relating to wisdom, wealth relating to attributes and qualities, all kinds of wealth he who gives to us, he has also been described as Shiva or Shankara.
0: Sem karudu kara anaga emti neeku sem anaga sukhamunu andincheetuvanti vaadu anaga chidanandamunu andincheetuvanti vaadu sachidanandamunu andincheetuvanti vaadu.
1: Shankara, that is, Kara is one who does, who hands in. Sham is prosperity. All kinds of ananda, chidananda or sachidananda is caused by Shankara.
0: Sadhuvula yokka hrudaya sthayi ayinatundi vaadu kanukane atani yokka hrudayamulandu taanu shayaninchu vaadu kanukane Shivudani kudanu mari cheptu vacharu.
1: There is also a meaning for Shiva because he is one who resides in the hearts of sadhus and therefore he is called Shiva.
0: Itti pavitramainatundi arthamulnu puraskarinchukone ninnati dinamu pragnalu moodu ga cheppanu jeeva pragna, ishvara pragna, atma pragna ani.
1: It is in the context of these sacred meanings. And having these sacred meanings in my mind, yesterday I told you that there are three kinds of prajna. The jiva prajna, the ishvara prajna and the atma prajna.
0: Jiva prajna tanantanu bandhinchunani, ishvara prajna paralanu bandhinchunani, atma prajna bandha vimochana jarputundani telipanu.
1: It was mentioned to you yesterday that jiva prajna binds himself, binds oneself, whereas ishvara prajna can bind others. But the atma prajna does not bind anyone, it liberates and frees you.
0: అయితే కొంతమందికి ఈశ్వర ప్రజ్ఞ అనేటువంటిది ఇతరులను ఎట్లా బంధించును అనేటువంటి ఒక సందేహము బయలుదేరింది.
1: సమ్ పీపుల్ హ్యావ్ గాట్ ఎ డౌట్ ఇన్ దర్ మైండ్ హౌ ఈశ్వర ప్రజ్ఞ కెన్ బైండ్ ఈవెన్ అదర్స్.
0: అనగా ఐశ్వర్యముల చేత పరులను బంధించడానికి తగినటువంటి ప్రయత్నము సల్పవచ్చు.
1: దట్ మీన్స్ బై యూజింగ్ వెల్త్ వన్ క్యాన్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బైండ్ అదర్స్.
0: అనగా ఎట్టిది ఐశ్వర్యమనగా ధనముతో బంధించవచ్చు, బలముతో బంధించవచ్చు, జనముతో బంధించవచ్చు, బుద్ధితో బంధించవచ్చు, గుణముతో బంధించవచ్చు, ప్రేమతో బంధించవచ్చు, ఇవన్నీ కూడా ఐశ్వర్యముల కిందనే లెక్క.
1: వాట్ కైండ్ ఆఫ్ వెల్త్? వెల్త్ హెస్ గాట్ ఎ వెరీ వైడ్ మీనింగ్. వీ కెన్ బైండ్ అదర్స్ విత్ వెల్త్ వెన్ ఇట్ టేక్స్ ది షేప్ ఆఫ్ మనీ. వీ కెన్ బైండ్ అదర్స్ విత్ వెల్త్ వెన్ ఇట్ టేక్స్ ది షేప్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆర్ పవర్. We can also bind others when it takes the shape of intelligence. We can bind others with love. With all these are different forms of aishwarya or wealth.
0: Inti kadu jnanamu cheta kudanu bandhinchavachu andukosamane bhaktudu bhakta paradhinudu annadu. Bhakti cheta bhagavantunni bandhinchatam cheta bhaktuniki swadhinudu aipoyadu bhagavantudu.
1: Not only this, we can bind others by jnana or by wisdom. That is why God is called Bhakta Paradhina. The devotee can bind God to himself by his devotion.
0: Kanuka manam aishwaryamuto ishwarattamuto bandhipabadatam anetvanti oka vidhamainatvanti sada asattu lopala undetvanti oka tattvaniki idi samanvayam aipothuntadi.
1: Therefore this idea that aishwarya or the nature of ishvara in so many different forms can be used to bind one, this is something which is in the nature of neither truth nor untruth. This is between truth and untruth.
0: Yavaru jnanamunu pondi jnayata jnaya swaroopamunu dharinchinappudu aa padamu yokka aanandamu lopala taanu tanmayattudai untuntadu. Atti vaanini tadevattvam anetuvanti reeti kinda cheptu vacharu.
1: The one who has acquired the ultimate wisdom and becomes identical with the object of his wisdom, then he becomes very happy and he is referred to as tadevatvam.
0: Tat evatvam anaga itanu oka vidhamainatvanti yokka aanandamu lopala undi jnanamunu poorthi pondi taanu jneya swaroopuniga untunnadu.
1: This means that this person is in great bliss and he has reached the ultimate wisdom, and in that bliss he is like he is one with the object of his wisdom, the jneya swaroopa.
0: Aite jnata jneyamunu chustu aanandamu lopala konta varaku kudanu tat aneetvanti danni vicharana salaputu untadu. Itivanti vaanne tomeva tat annaru.
1: But this jnata, the person who is having the wisdom, while looking at the object of his wisdom, in his great bliss, he sometimes finds great happiness. This is referred to as tvam eva tattvam.
0: Tat eva tattvam, tat eva tattvam, tvam eva tattvam. అనేటువంటి రెండింటి ఎందు కూడాను ఉన్నటువంటి వ్యత్యాసమును మనం విచారణ చేసినప్పుడు ఒక స్థానం గురువుది, రెండవ స్థానం శిష్యుంది.
1: In these two statements, tat eva tvam, tvam eva tvam, when you look at
0: tvam eva tat,
1: tvam eva tat, when you look at these two things, you will find that one place belongs to the guru and the other place belongs to the disciple.
0: Anaga tattvanam tatta sthanamunu kurchoni tvammunu sariga bodhinchetvanti vaadu oka guruvu.
1: This means that one who sits in the place designated as tat and who explains the significance of tvam, he is the guru.
0: స్వం స్థానమునందు తాను కూర్చొని తత్ స్థానమును విచారించేటువంటి వాడు శిష్యుడు.
1: ది వన్ హూ సిట్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ త్వం అండ్ మేక్స్ ఎన్ ఎంక్వైరీ అబౌట్ ది నేచర్ ఆఫ్ తత్, హీ ఈస్ ది డిసైపుల్ ఆర్ ది స్టూడెంట్.
0: కనుక గురువు అనేటువంటి వాడు సత్ అనేటువంటి యొక్క స్థానము లోపల నిలిచినటువంటి వాడు.
1: గురు స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ తత్.
0: సత్
1: సత్
0: అనగా ఆ సత్తుకు సమీపంలోనే నివసించేటువంటి వాడు శిష్యుడు.
1: ది డిసైపుల్ ఆర్ ది స్టూడెంట్ ఆల్సో లివ్స్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది సత్.
0: కనుక సమీపమునందే సంచరించేటువంటి శిష్యునికి సత్ భావములే రావాలి. ఆ సత్భావములను అభివృద్ధి పరచుకున్నప్పుడు తిరిగి గురువు తాను ఇద్దరు కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితి కింద వచ్చి తద్వారా నివృత్తి లోపల కూడా లీనమవటానికి అవకాశం ఉంటుంటాడు.
1: ది స్టూడెంట్ హూ ఈస్ లివింగ్ ఇన్ ది క్లోజ్ ప్రాక్సిమిటీ ఆఫ్ సత్ హీ హ్యాస్ ది ఆపర్చునిటీ ఆఫ్ హిమ్సెల్ఫ్ గెటింగ్ సద్భావ ది గుడ్ ఐడియా అబౌట్ సత్.
0: దేనికి సమీపంలో మనం ఉంటామో దాని యొక్క స్వభావము మనకు అలవడాలి, అప్పుడే దానికి సమీపంలో ఉన్నందుకు సరి అయినటువంటి అర్థం.
1: When you are in proximity of something, then you must get yourself the nature of that something. Then only you will be described as being in its proximity. Once you get that opportunity, the student then becomes one with the guru and he has an opportunity of getting into the nivrutti state.
0: ఇంకా రెండో విషయంగా మీకు చక్కగా అర్థం చెప్పాలనుకున్నప్పుడు మన భారతదేశంలో కొంత భగవతి యొక్క ఆరాధన సలుపుతూ ఉపవాసములు సలపటము ఉపాసనలు చేయటము ఇలాంటివంతా కూడా జరుగుతూ ఉండటం కూడా సహజం.
1: ఇఫ్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఈజీలీ అండ్ మోర్ క్లియర్లీ వన్ హ్యాస్ టు స్టేట్ దట్ ఇట్ ఈస్ ది ప్రాక్టీస్ ఇన్ అవర్ కంట్రీ దట్ వైల్ వర్షిపింగ్ గాడ్ వీ అండర్టేక్ ఫాస్ట్స్ సమ్ టైమ్స్.
0: ఇది ఉపాసన అనేటువంటి దానికి ఉపవాసము అనేటువంటి దానికి మనం చక్కగా అర్థం తీసుకోవాలి. వాసం అనగా నివసించటము, ఉప అనగా సమీపము. సమీపములో నివసించటము ఉపవాసము, ఉప ఆసన సమీపములో కూర్చోటము ఉపాసనం.
1: టు గెట్ అట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది టూ వర్డ్స్ ఉపవాసన అండ్ ఉపాసన. ఉపవాసన ఈజ్ టు లివ్ క్లోజ్ బై, ఉపాసన ఈజ్ టు సిట్ క్లోజ్ బై.
0: అయితే ఈ దగ్గర కూర్చోవటం చేత మనకు కలిగేటువంటి వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What is it? What is the benefit that we will get by sitting in close proximity?
0: Manam udukuga undinappudu ekku veediga undinappudu manam air condition le veskotamo leka challadanamainatundi yokka pradeshamnaku velletamo jarugutu untadi.
1: When we feel very warm, we either put on the air conditioner or we go to a place which is cool.
0: అయితే ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చోవటం వల్ల మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే మనను బాధించుతున్నటువంటి వేడి దూరమయ్యి ఆ యొక్క మనకు సుఖమినిచ్చేటువంటి యొక్క చల్లదనమును మనం అందుకోగలుగుతున్నాం.
1: వాట్ ఈస్ ది బెనిఫిట్ దట్ వీ గెట్ బై సిట్టింగ్ నియర్ ఎన్ ఎయిర్ కండిషనర్? ది బెనిఫిట్ ఈస్ వాట్ ది హీట్ దట్ ఈస్ ట్రబులింగ్ అస్ గోస్ అవే ఫ్రమ్ అస్ అండ్ ది కూల్నెస్ దట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ ది ఎయిర్ కండిషనర్ కమ్స్ టు అస్ అండ్ గివ్స్ అస్ సమ్ కంఫర్ట్.
0: ఇంకా చలికాలం లోపల మనం నిప్పులు వేసుకుని దానికి చుట్టూ కూర్చోటమో లేక హీటర్ను పెట్టుకోవటమో జరుగుతుంటాది. దానికి దగ్గర కూర్చోవటం వల్ల ఏమైపోయింది, మనలో బాధిస్తున్నటువంటి చలి దూరం అయిపోయింది, మనకు ఆయనిచ్చేటువంటి యొక్క వేడి మనల్ని సంతోషపడుతున్నది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ ఎ కోల్డ్ సీజన్ వీ సిట్ రౌండ్ ఎ ఫైర్ ఆర్ వీ హ్యావ్ ఎ హీటర్ నియర్ అస్, హౌ డు వీ గెట్ ది బెనిఫిట్? The benefit is the cold that is troubling us goes away from us and the heat that will give comfort will come to us.
0: Aithe ee naadu manamu upasanalu upavasamlu deni nimittamai chestunnam ante bhagavat nimittamai manam upavasam chestunnam anaga bhagavantuniki samipamulo kurchotamu bhagavantuni yokka deeniniki samipaniki povatamu jarugutu untuntadi.
1: So today, why are we undertaking upasana or upavasana? This is because we want to go close to God or we want to go and live near to God.
0: Aithe bhagavantuniki samipamulo kurchotam valla bhagavantuniki samipamulo povatam cheta manakochinatundi phalitam emtante bhagavantuni yokka sachidanandam manakostundi manlo unna durgunamulu manaku dooram aipothundi.
1: What is the benefit of going close to God or of being near him? The benefit is that the Sachidananda, which is with God, will come to us. And all the bad qualities which are troubling us and which are in us will go away from us.
0: కనుక భగవంతునికి సమీపంలో పోయేటువంటి యొక్క ప్రయత్నం లోపల దీనిని మనం ఉపవాసమని కాని ఉపాసనని కాని మనం కొంతవరకు ఉపయోగించుకోవటంలో ఒక అర్థం ఉంది. కానీ అట్టు కాకుండా ఈనాడు భగవంతుని కోసం ఉపవాసం చేస్తున్నామనేది, ఉపాసన ఉపాసన ఉపాసన అనేది ఒక అర్ధ డజన్ చపాతీలు, డజన్ ప్లాంటన్స్, చేర్ మిల్క్ తాగేది ఉపవాసం ఉపవాసం అనేది. ఇది ఉపవాసం కింద సంబంధమా?
1: సో there is some meaning in our understanding upasana or upavasana, in our attempt to go closer to God and to be near Him, in close proximity to Him. But by talking about upasana and upavasana, if we want to fast and on that day of fast we eat 1 dozen chapatis, 1 dozen bananas and 1 fair of milk, is there any meaning in this upavasana?
0: Kanuka manamu pavitramainatti bharatiya sanskruti yandu అందించినటువంటి ఆదర్శములకు సరైనటువంటి అర్థములు మనం తీసుకొనక మన యొక్క ప్రార్థనలు కాని మన యొక్క సాధనలు కాని కొంతవరకు మనం వ్యర్థపరచుకుని నిరాశకు గురి అయిపోతుంటున్నాము.
1: Therefore, in the sacred culture of our country, the ideas that have been handed over to us are not being understood correctly by us. We are taking wrong meanings for these ideas that have been handed over to us, and to some extent we are being disappointed at the results of our sadhanas or our practices.
0: Prema swaroopulaina vidyarthulara, itti yadarthamainatundi vishayanni meeru artham chesukone nimittamai ee okka nela ఈ యొక్క సమ్మర్ క్లాస్ లో మీరు చేరారు. ఈ క్లాసు లోపల మీరు పవిత్రమైనటువంటి విషయాన్ని మీరు చక్కగా హృదయంతో చేర్చుకుని ఇంకా మున్ముందు దీనిని సక్రమమైనటువంటి మార్గంలో అవలంబించి దానిని ప్రవేశపెట్టి తద్వారా మీ యొక్క మిత్రులైనటువంటి వారికి ఇంకా భవిష్యత్తునకు మన భారతదేశమునకు తగినటువంటి యొక్క మార్గమును మీరు చేపడతారని, దానికి తీర్చిదిద్దుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Pavitratma Swarupas, students, you have come here for this summer class and you are staying here for a month with a specific view to understand the truth about these things. You must take the truth about these things into your heart and put it along the right path. Not only that, when you go back, thereby you must give these sacred ideas to your friends. You must enable the future of your country to be glorious. And I hope and I am blessing you that you will be able to do this, and I will bring this discourse to a close.
0: Madhura.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

0: పూర్తిగతూచితి సర్వశాస్త్రము నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేళ నీ హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొలువలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయు ధాత్రి నిరర్థకములు గదా మానవ. ఈ ధాత్రి నిరర్థకములు గదా మానవ.
1: I have studied enough. I have gone through all sacred texts. That I have enough of knowledge. But then why should you pride yourself? If you do not know how to join both of your hands and offer your prayers to God, all that you have acquired in nature in this world is useless. That what, O man, must recognize now.
0: ప్రకృతియందు ఈ ప్రకృతియందు

0: కాని ఈ విద్యయందు ఉన్న పదము ఏమని తెలుపుదు ఈ సభయందు. భరతావని ధర్మ భాగ్యంబు కాపాడ, బాధ్యతంతయు మీదే భక్తులారా, బాధ్యతంతయు మీదే భక్తులారా. ఆయా జీవనమున ఆరెను ఆనందం కాని తెలియలేక గర్వపడి తల్లి భాషను మాట్లాడ తగవు పుట్టే. తల్లి భాషను కూడాను తాను మాట్లాడలేకపోతున్నాడు.
1: One is not able to speak in one's own mother tongue. All the forms of knowledge acquired in this nature, they have lost their value. What is the use of the education that we are acquiring today? And what is to be said of the results of modern education? And in fact, it is the duty of all Bharatiyas to uphold the pristine glory and the cultural heritage of this country. The innate nature, which is bliss, is forgotten, and people are spending all the time in pride and ego.
0: Sangha maryada poshimpa samayamundi kani andulo praveshimpalekapoye.
1: They know all social courtesies, decencies and respect, but they don't observe them.
0: Intakannanu veeraddi erugaparatu.
1: What else is to be communicated to you?
0: Prema swarupulala.
1: Embodiments of love.
0: Eenadu lokamu adi twartamuga jarigipothunnadi.
1: In fact, we are living in a very fast world today.
0: Kaalam teliyinattu edi kodunu inta speed ga teliyatam ledu.
1: The time runs very fast, and no other thing would be as fast as time.
0: Chustu undagane chalamulu gadiyalu daati pothunnavi.
1: As we just see, you find moments, the days passing on and on.
0: Kaani ishara prasadamu ee vidhamga ledu. 60 chalamulu aithe kaani okka nimishamu.
1: 60 seconds constitute a minute.
0: 60 నిమిషాలైతే ఒక గంట.
1: 60 మినిట్స్ మేక్ ఎన్ అవర్.
0: కానీ ఒక అవర్ కావాలంటే 60 మినిట్స్ కావాలి.
1: ఫర్ ఎన్ అవర్ టు పాస్ యూ నీడ్ 60 మినిట్స్.
0: ఇట్టి కాలము ఈనాడు క్షణంలో క్షణంలో క్షణంలో గంటలు మారిపోతున్నవి.
1: సచ్ ఎ థింగ్ హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ టుడే? We are living in a fast world. It is moving very, very fast.
0: వీటి కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: మానవుని యొక్క మనస్సు తత్వమే.
1: It is nature of the mind which is responsible for this fast moving world.
0: మనసు క్షణములకును మారుతున్నది.
1: Mind goes on changing moment to moment.
0: మన ఏ మనుష్యానాం కారణం బంధమోచేహోని. మనసు చాలా బంధమునకు మోచమునకు మూల కారణమైనది.
1: It is the mind that is responsible for both the bondage and liberation.
0: Mind ante emti?
1: What is mind?
0: Bundle of desires a mind.
1: Mind is a bundle of desires.
0: Ee desires nu manam kontha varaku nu arigattukovali.
1: We have control our desires to a certain extent.
0: Manavudu ee naadu annintini arigattunnadu kaani tanantanu ఏమాత్రము అదుపులో పెట్టుకోలేదు.
1: బట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్.
0: ఈ విధంగా అన్నింటినీ అదుపులో పెట్టి తాను మాత్రము అదుపు తప్పి తిరుగుతుంటే ఇది ఏ విధంగా గుణమవుతుంది?
1: వెన్ మ్యాన్ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అరౌండ్, వెన్ హీ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ ఇట్ దట్ వుడ్ ఫైనలీ హ్యాపెన్?
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మొట్టమొదట మనస్సును భగవంతునికి అర్పితం చేయాలి.
1: In the first place, we should offer our mind to God.
0: భగవంతు ఇచ్చేది మైండ్.
1: మైండ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఆ గాడ్ ఇచ్చేటువంటి మైండ్ ను గాడ్ కి అర్పితం చేయాలి.
1: మైండ్ బీయింగ్ గాడ్స్ గిఫ్ట్ హ్యాస్ గాట్ టు బి గివెన్ బ్యాక్ టు హిమ్.
0: ఈ విధమైనటువంటి యొక్క క్రమ పద్ధతిని మనం అనుసరించినప్పుడే సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: వెన్ వన్స్ వి ఫాలో దిస్ రెగ్యులర్ ప్రొసీజర్ విల్ అటైన్ ద సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: తల్లి గర్భము నుండి జన్మించున్నప్పుడు కంఠమానలవేమి కానరావు.
1: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ when one moves out of the womb of the mother, he does not notice any kind of chain around his neck.
0: తల్లి గర్భము నుండి జన్మించున్నప్పుడు పచ్చల పేళ్లను పసకలేదు.
1: At the time of birth, he does not notice any chain of precious stones.
0: తల్లి గర్భము నుండి జన్మించున్నప్పుడు బంగారు మాట్లాడు మెడకు లేదు.
1: There is no gold chain round his neck at the time of his birth.
0: కానీ ఒక మాల కంఠమందు.
1: But he has got one chain round his neck.
0: ఏమిటి ఆ చైన్?
1: What is the chain?
0: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి.
1: It is the results of the actions of the earlier births.
0: మంచి అయ్యను చెడుగైనా తృచ్చకుండా.
1: Without breaking any, either good or bad, or the past.
0: దేవుడిచ్చను నీవి ఉంట శిరమునందు.
1: God has given you this chain round your neck.
0: భగవంతుడు ఇచ్చినటువంటి చైన్ ఇది.
1: This chain is God's gift.
0: ఈ భగవంతుడు ఇచ్చినటువంటి చైన్ భద్రంగా మనం కాపాడుకోవాలి.
1: And this chain has got to be safeguarded.
0: మమై వంశో జీవలోకే జీవభూత సనాతనః.
1: The human being is the very reflection of God. The individual and the divine are ancient and eternal.
0: Samajamanta kudanu reaction.
1: The whole society represents reaction.
0: Kalga reflection, reaction, resound.
1: So they represent reflection, reaction and resound.
0: Ee moodu kudanu bhagavantuni varaprasadamule.
1: All these three are God's gifts.
0: Ichinatundi varaprasadamunu manam baddanga సేఫ్టీగా మనం పెట్టుకోవాలి.
1: ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ టు కీప్ ఆల్ దీస్ గాడ్ గిఫ్ట్ ఇన్ సేఫ్ కస్టడీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మీకు ఏమి చెప్పాలో తోచడం లేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ రియలీ ఫోకస్డ్ ఎనీ పర్టికులర్ థీమ్ టు స్పీక్ టు యూ.
0: మానవులకు మూడు గుణములు ఉన్నవి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఒకటి రజో గుణము.
1: వన్ ఇస్ రజస్ ది ఎమోషన్.
0: రెండవది తమో గుణము.
1: The next one is tamas or inertia.
0: మూడవది సాత్వికము.
1: The third one is sattvic, the piousness.
0: సాత్వికాన్ని మనము భద్రంగా పెట్టుకోవాలి.
1: We have to preserve the sattvic pious quality.
0: దుష్ట చింతన చేసే దుర్మార్గులకు దుష్ట చింతనలే కనిపించుతుంది.
1: A wicked man will always entertain wicked thoughts.
0: మంచి భావాలు తెచ్చే మనుషులకు మంచి దుష్టమే కనిపించుతుంది.
1: Man with good mind, good thoughts will certainly come across good scenario around.
0: Yet sankalpamulu leni manavundu purnudai richudai satyamuganundu.
1: The man beyond the thought, the thoughtless state is totality, a transcendental state is spiritual.
0: Dharamulu atuitu cheratam chetane vastamaindi.
1: This cloth is in this particular form because the yarn closely interwoven.
0: ఇది కేవలము ఈ జ్ఞానం అనేటువంటి త్రాడు ఇక్కడ నుంచి వచ్చింది.
1: This thread, where from has it come?
0: జన్మాంతర ప్రథమ అనేటువంటి ప్రతి నుంచి వచ్చినటువంటిది.
1: The thread is the result of the past lives.
0: కానీ ఆ ప్రతి నుంచి మనం దారం తీసి
1: then once we get the thread out of the cotton
0: దాన్ని నేసి
1: and once we interweave
0: ఓ వస్త్రంగా తయారైంది
1: can be made into a cloth.
0: అప్పుడే ఈ వస్త్రం ధరిస్తున్నాము.
1: Then only is fit to be worn.
0: కనుక ధరించేటువంటి వస్త్రం కూడాను భగవంతుని వరప్రసాదమే.
1: Therefore, the cloth that we make use of it today is God's gift.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఒక వస్త్రం మాత్రమే.
1: So everyone should consider that he is merely a cloth.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: ఒక పరమహంస ప్రయాణమైపోతున్నాడు.
1: A Paramahansa, noble one, was on his journey.
0: ఆ మార్గం లోపల
1: on the way,
0: ఆ పరమహంస భార్య ఉభయభారతి,
1: the wife of that noble soul, ఉభయభారతి,
0: ఆమె తన చెలికత్తెలతో స్నానములకు గంగాలకు వెళుతున్నది.
1: She was proceeding to a nearby place along with her associates for a bath.
0: ఇసుకపైన పరుండైనటువంటి ఒక మహనీయుని చూచింది.
1: And she noticed a noble soul lying on the river bed.
0: Sand.
1: On the sand.
0: అప్పుడు ఆ sand లోపల ఒక చిన్న మట్టి కుండ తెర కింద ఎట్టుకుని నిద్రిస్తున్నాడు.
1: There she noticed the noble person lying over there with a pot as a pillow under his head.
0: అప్పుడు ఆ ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, నేను ఇతను మహాత్యాగి అనుకున్నాను.
1: Then ఉభయ భారతి started thinking this way. I thought, man sacrificed.
0: కానీ ఆ పాట పైన ప్రేమ పెట్టుకున్నాడు.
1: But he has attachment towards his pot.
0: కనుక ఇతనే వైరాగ్యుడు కాదు.
1: So he is not anyway a renunciant.
0: అని గట్టిగా అతను వినేటట్టుగా గట్టిగా చెప్పింది.
1: And so she said emphatically.
0: మరి తాను స్నానం చేసి వచ్చేసప్పటికి
1: while returning after bath,
0: ఆ పాటను బయట పారవేశాడు.
1: And this person threw away the pot.
0: అయ్యో, ఇతను ఒకే అభిమానం ఉన్నదని అనుకున్నాను. కాదు కాదే, రెండు అభిమానాలున్నాయి.
1: Then she started thinking this way. I thought that he is attached to the pot. He has another attachment also.
0: నేను ఇతను బంధితుడు అని అనుకున్నాను. తదుపరి ఇతను తీసిపెట్టాడు. కానీ బంధితుడు కాదు, ఇతను కేవలము డిజైర్ కలవాడు.
1: While on my way, I thought that he is attached to the pot, a man of attachment. Now I realize that he has got a desire also.
0: నేను వచ్చేటప్పటికి ఆ పాటను తీసి పారవేశాడు.
1: Noticing me returning from the bath, he threw away the pot.
0: ఇది నా మాట విని తనకు వచ్చినటువంటి వైరాగ్యం ఇది.
1: This is the detachment he developed after listening to my words.
0: మనకు వైరాగ్యము ఎట్టి చిన్న పదార్థం ఏదైనా కూడా మనకు రావచ్చు.
1: In fact, when we develop detachment, even any small event,
0: అప్పుడు అతను వచ్చి పాదాలపైన పడి ఆమెను స్మరణ చేశాడు.
1: Then he came to her, fell at her feet and started pleading with her.
0: అమ్మా, మీరే నాకు ఈనాడు కన్నులు తెరిపించారు.
1: Mother, you opened my eyes today.
0: ఈ పాటపైన ఉన్నటువంటి ఒక ప్రేమ నాకు చాలా భ్రమించింది.
1: In fact, I am deluded by the attachment I had towards this pot.
0: కనుక అప్పటి నుంచి అతను భజగోవిందం చెప్పాడు.
1: Since that day he started chanting, singing భజగోవిందం.
0: భజగోవిందం, భజగోవిందం, గోవిందం భజ

0: govindam tajago govindam ఈ ఉభయ భారతి మండల మిశ్రుని భార్య.
1: ఉభయ భారతి వైఫ్ ఆఫ్ మండల మిశ్ర.
0: ఈమె చాలా గొప్ప జ్ఞాని.
1: షీ ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఫార్ ఎక్సలెన్స్.
0: కానీ జ్ఞాని అయినప్పటికీ తన కర్తవ్య కర్మ నిర్వర్తిస్తూ వస్తుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ షీ డిశ్చార్జ్ హర్ డ్యూటీ.
0: మండల మిశ్ర శంకరాచార్యతో పందెం వేసుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ready to argue with Shankaracharya.
0: Shankaracharya, nanu nivu jayinchagalava annadu.
1: Shankaracharya, can you win over me in this argumentation?
0: Nayana, vijayamulanta kudanu kevalam kala marpule.
1: The win and the loss depend upon the change of time.
0: Kanuka appudu aa vidhanga undinadi kalam.
1: And it was time at that moment.
0: Ee naadu ee vidhanga maaripoyindi.
1: And today it is different, it has changed.
0: దీన్ని జయించటం ఏమిటి, సాధించటం ఏమిటి?
1: What is that you are going to win? What is that you are going to achieve?
0: అప్పుడు కొన్ని విషయాల్లో ఇద్దరికి వాదోపవాదం జరిగింది.
1: In fact, certain spiritual discussion took between them in the form of arguments.
0: నాయన, ఈ ప్రపంచమంతా కూడా కేవలము ఒక భ్రమతో కూడినటువంటిది.
1: The whole world is full of delusion.
0: ఈ ప్రపంచమంతా కూడాను అన్ని రూపముల చేతను ఆకర్షింపబడేటువంటిది.
1: దిస్ వరల్డ్ ఇస్ డ్రాన్ ఇస్ అట్రాక్టెడ్ బై మిరియడ్ ఫార్మ్స్.
0: అవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ బార్న్ ఫ్రమ్ అస్.
0: ఇవి బయట కనిపించినటువంటివి కావు.
1: ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆర్ నాట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది అవుట్ వరల్డ్.
0: ప్రతి ఒక్కటి కూడాను నీవే నీవే కల్పించుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: నీ దేహమునే నీవు ప్రేమిస్తున్నావు.
1: You are carried away with body attachment.
0: నీ దేహంని నీవు విసర్జిస్తున్నావు.
1: And you are dropping your own body.
0: కానీ భర్జించినది ఏది?
1: What is that is given up?
0: బాడీని.
1: It is the body that.
0: వరించినది ఏది? బాడీని.
1: It is not the body that you put on till now.
0: కాబట్టి వరించటం కానీ.
1: Is drawn, is attracted by myriad forms.
0: అవన్నీ కూడా మనలో నుంచి వచ్చినటువంటివి.
1: All these forms are born from us.
0: ఇవి బయట కనిపించినటువంటివి కావు.
1: The external form.

0: వరించినది ఏది? బాడీని. కాబట్టి వరించడం కానీ వర్జించడం కానీ ఈ దేహం యొక్క భ్రాంతుడే. కనుక నీవు ఈ దేహభ్రాంతిని అభివృద్ధి పరచుకుంటున్నావు. కేవలము దైవాభిమానంగా నీవు తీసుకో. ఈ దేహము దైవం యొక్క దేహమే.
1: దిస్ బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: దేహము పంచభౌతికము.
1: అండ్ బాడీ ఇస్ గాట్ సెన్సెస్.
0: దేహము కూడా కదా ఎప్పుడు.
1: యు మస్ట్ బౌండ్ టు బి అటాచ్డ్ టు గాడ్.
0: దేహి నిరామయుండు.
1: దేహి ఇస్ ఎటర్నల్.
0: దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు.
1: హస్ నాట్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. బౌండేజ్ ఆర్ లిబరేషన్.
0: అట్టి దేహిని దేవదేవునిగా భావించు.
1: Consider that indweller verily has God himself.
0: ఈ విధంగా బోధించి
1: దట్ వాస్ ది టీచింగ్.
0: ఆ యొక్క మండల మిశ్రుని సాధించాడు.
1: దట్స్ హౌ ద మండల మిశ్ర వాస్ వన్ ఓ.
0: అప్పుడు మండల మిశ్రుడు కూడాను తన భార్య అయిన ఉభయ భార్యతో చేరి సన్యాసం తీసుకున్నాడు.
1: అండ్ మండల మిశ్ర అలాంగ్ విత్ హిస్ వైఫ్ యాక్సెప్టెడ్ ది స్టేట్ ఆఫ్ రెనన్సియేషన్.
0: మనం భావించినవన్నీ కూడా కేవలము మూర్ఖమైన భావము.
1: ఆల్ ఫీలింగ్స్ దట్ వి హావ్ రైట్ నౌ ఆర్ ఫూలిష్.
0: ఇవి కేవలము సత్యమైనవి కాదు.
1: దే ఆర్ నాట్ ట్రూ అట్ ఆల్. దే డోంట్ స్టాండ్.
0: నిత్యమైనవి కావు.
1: దే ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఈ దేహం ఉండినంత వరకు ఆ దేహము ప్రేమిస్తుంది.
1: సో లాంగ్ దిస్ బాడీ ఈస్ హియర్ దట్ బాడీ స్టార్ట్స్ లవింగ్ దిస్ బాడీ.
0: నీ బాడీ ఉండినంత వరకు ఈ భర్త ప్రేమిస్తాడు.
1: సో లాంగ్ దట్ వైఫ్ ఈస్ ఇన్ ఫిజికల్ ఫ్రేమ్ హస్బెండ్ లవ్స్ హర్.
0: ఇవి రెండు కూడాను కేవలం బాడీలతో కూడినటువంటివి.
1: అండ్ బోత్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ బాడీస్ ఓన్లీ.
0: ఇవి రెండు ఒకతూరి రాలేదు, ఒకతూరి పోవు.
1: బోత్ ది బాడీస్ హావ్ నాట్ టేకెన్ బర్త్ అట్ ద సేమ్ టైం నార్ వుడ్ దే లీవ్ అట్ ద సేమ్ టైం.

0: ಇಹ ಸಂಸ್ಕಾರಿ ಬಹು ದುಃಖಾರಿ. ಕೃಪಯಾ ಪಾರಿ ಪಾಹಿ ಮುರಾರಿ. ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೆ. ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ. ಈನಾಡು ಮಾನವತ್ವಮು ಕೇವಲಮು ಚಾಲಾ ಮಂಚಿ ಪುಷ್ಟಿಗಾ ಸಂತುಷ್ಟಿಗಾ ಉಂಡವಚ್ಚು.
1: ದಿ ಹ್ಯೂಮನ್ ಲೈಫ್ as we find it today may be full of satisfaction, it may be strong enough,
0: kani repati demo evidhanga martundo cheppaleru.
1: Tomorrow what is going to happen none can predict.
0: Tana manase tana swadhinamlo lenapudu
1: when his own mind is not under his own control,
0: ee kevalam oka car yokka steering vattidi.
1: It is like the steering of the car,
0: ikkada nilipite akkada nilustundi.
1: It comes to a standstill wherever you stop it.
0: Aa steering chair pattukoni dinni accelerate otte enta duramaina parigettundi.
1: With steering on hand and press the accelerator it will proceed ahead with speed.
0: Kanuka prati manavudu kudanu tanu bhraminchi korukuntunnadu.
1: Therefore because of this delusion man goes on desiring, wanting more and more.
0: Prema swarupulara
1: embodiments of love.
0: ఈ పది దినముల నుంచి
1: ఆల్ దిస్ పాస్ట్ డేస్
0: ఇక్కడ చేరినటువంటి యొక్క వృత్తికులు
1: ఆల్ రిట్రీట్స్ దట్ హావ్ అసెంబ్లెడ్ హియర్
0: ఒక్కొక్కరి యొక్క స్వభావం కూడా ఎంతెంత గొప్ప స్వభావంలో ఉన్నాయి.
1: ఈచ్ వన్ ఈజ్ గ్రేట్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ ఓన్ గ్రేట్నెస్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: వాళ్ళలో ఎన్ని విధములైన భావములు ఉండినప్పటికీ
1: దే మే బి హావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఐడియాస్
0: కానీ భగవద్ విషయంలో వాళ్ళ హృదయము ఎప్పటికీ మారలేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ they have no change at all.
0: And the chinna chinna pillalu kuda unnaru,
1: they are youngsters among these retreats.
0: Youth chaala avasaramainatundi.
1: Youth is very essential for this country.
0: Youth chuste naaku ento aanandam.

0: భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ ది యూత్.
1: వాళ్ళు ఏది కావాల్సిందన్నా నేను దాన్ని ఇస్తాను.
0: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు గివ్ వాట్ ఎవర్ ద యూత్ ఆస్క్ ఫర్.
1: ఐ విల్ గివ్.
0: భగవాన్ సేస్ ఐ విల్ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్.
1: కనుక రేపటి దినము పూర్ణాహుతి అయిన తర్వాత
0: ఆఫ్టర్ దిస్ పూర్ణాహుతి ఫంక్షన్
1: మీతో మాట్లాడి
0: భగవాన్ విల్ టాక్ టు యూ.
1: మీ యొక్క ఇష్టమును గుర్తించి
0: భగవాన్ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్.
1: మీ యొక్క ఆనందమును ఇస్తాను.
0: అండ్ భగవాన్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్.
1: ఎందరికో వైరాగ్యం.
0: In fact, there are many people with this vairagya, renunciation.
1: కాని కొన్ని బంధను వదలలేక నిర్బంధంతో కూడుకున్నారు.
0: Because they have certain attachments, they are in bondage to a certain extent.
1: రేపటి దినము ఈ అటాచ్మెంట్ కూడాను చాలా సులభంగా కూడాను తొలగించేటట్టుగా మార్గం చెప్తాను.
0: భగవాన్ విల్ షో అస్ ద వే టు గివ్ అప్ దిస్ అటాచ్మెంట్ ఇన్ ఎ వెరీ ఈజీ వే మెథడ్.
1: మీ యూత్లకు హెడ్ ఆఫ్ ప్రీస్ట్ పెద్ద ప్రీస్ట్ ఉన్నాడు.
0: దిస్ యూత్ ఈజ్ లెడ్ బై ది హెడ్ ప్రీస్ట్.
1: ఆయన ప్రతి ఒక్కటి చాలా అనుభవించి ఆనందించి దాన్ని భుజించి జీర్ణించుకుని మీకు దారిని చూపుతున్నాడు.
0: ది హెడ్ ప్రీస్ట్ హాస్ స్టడీడ్ ఎవ్రీథింగ్, హి హాస్ డైజెస్టెడ్ ఇట్ అండ్ హాస్ ఫుల్లీ అండర్స్టూడ్ ఇట్ అండ్ హి హాస్ బీన్ షేర్డ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ యు హియర్.
1: కనుక అలాంటి ప్రీస్ట్ని మీరు పెట్టుకుని
0: హెడ్ ఆఫ్ దిస్ టైప్ హ్యావ్ హిమ్
1: ఎలాంటి మార్గమునైనా కూడా మీరు సులభంగా దాటవచ్చు.
0: అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు ఫాలో ఎనీ పాత్.
1: మానవునకు భగవంతుని చేరేటువంటి స్వభావము చాలా సులభమైనటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ ఈజీ టు వాక్ అలాంగ్ ద పాత్ దట్ వుడ్ టేక్ యూ టు గాడ్.
1: కనుక భగవంతుడు మీ వాడే.
0: గాడ్ బిలాంగ్స్ టు యూ.
1: మీరు భగవంతుని వారే.
0: యూ బిలాంగ్ టు గాడ్.
1: కనుక తండ్రికి బిడ్డకు ఎటు సంబంధం ఉన్నదో అటునే మీకు నాకు ఉన్నటువంటి సంబంధం.
0: యాజ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, సో ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ భగవాన్.
1: కనుక మీరు ఆనందంగా ధైర్యంగా సంతోషంగా కాలమును గడపండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు స్పెండ్ ది టైమ్ జాయ్ఫుల్లీ, హ్యాపీలీ, బ్లిస్ఫుల్లీ.
1: రేపటి దినం మిమ్మల్ని పంపుతున్నానని నాకు కూడా చాలా కష్టంగా ఉంటుండదు.
0: భగవాన్ ఈజ్ నాట్ హ్యాపీ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
1: నేను కూడా మీ వెంటనే వస్తాను.
0: భగవాన్ ఈజ్ విత్ యూ. ఫాలో యూ.
1: మనము ఒకరిని ఒకరు వీడి ఉండలేము.
0: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ ఈచ్ అదర్. వీ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: వీటి సంబంధ బాంధవ్యమును మనము నిత్యము సత్యమైనటువంటి భావించి నిలబెట్టుకునే ప్రయత్నించాలి.
0: వీ షుడ్ కీప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ దట్ అవర్ అసోసియేషన్ ఈజ్ ఇంటిమేట్ అండ్ ఇన్సెపరబుల్, సేఫ్ గార్డెడ్, ప్రొటెక్టెడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: కనుక రేపటి దినం తెల్లవారే వచ్చి మీకు తగినటువంటి ఒక చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తాను.
0: భగవాన్ వి టెల్ యూ ఆల్ ఐడియల్స్ టుమారో.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 18th of August 2006 in Prashanti Nilayam during the Atirudra Mahayagnam. Baba mentioned that the entire creation is a gift of God and therefore we must nurture and preserve it with care and love. Thank you and Sai Ram.

0: దగ్ధం దగ్ధం పునరపి పునః. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గృష్టం గృష్టం పునరపి పునః. చందనపు చెక్కను ఎన్ని పర్యాములు రుద్దినప్పటికీ దీనిలో సుగంధమే మనకు ప్రాప్తిస్తుంది.
1: సాండల్ వుడ్ యు మే గ్రైండ్ ఇట్ రిపీటెడ్లీ బట్ యు గెట్ ఫ్రాగ్రెన్స్ అరోమా.

0: చెరకును ఎంత మనము నమిలినప్పటికీ అందులో మాధుర్యమే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు మే క్రష్ ద షుగర్ కేన్, యు గెట్ ఓన్లీ స్వీట్నెస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః, బంగారును ఎన్ని పర్యాయములు అగ్నిలో వేసి కాల్చినప్పటికీ ఇందులో మనకు పరిశుద్ధమే ఏర్పడుతుంది కానీ మాలిన్యం చేరదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ బర్నింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ కీపింగ్ గోల్డెన్ ఫైర్, యు గెట్ ఓన్లీ ప్యూరిటీ, ది షైనింగ్ బ్రిలియన్స్.
0: సువర్ణం సృష్టివర్ధనం, ఈ సువర్ణమునందు పరిశుద్ధమైనటువంటి యొక్క అపరంజీయే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు ఫైండ్ దట్ బ్రిలియన్స్ ఎవర్ షైనింగ్ దేర్ ఇన్ ద గోల్డ్.
0: అదే విధంగానే సజ్జనుడైనటువంటి మానవుని యేసు ఎన్ని బాధలు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ తాను పరమశాంతిగా ఆనందంగా గొప్ప మనస్సుతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: Likewise, a good noble soul, in spite of being subjected to difficulties, problems, so many worries and anxieties, he maintains the state of peace and bliss.
0: కనుకని మానవత్వమనగా ఏమి, కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కాకూడదు.
1: Humanity, the humanness comprises not to subject to one's own self the difficulties and the worries.
0: దీనికి నీ ఆత్మకు ఎట్టి సంబంధము ఉండదు.
1: దిస్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: సూర్య ప్రకాశము ప్రపంచమంతయకుడును వెలుతురును వెదురుతున్నప్పటికీ ఆ వెలుగునందు అనేక మంది అనేక రకములైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటారు.
1: ద సన్లైట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ విచ్ హెల్ప్స్ అస్ టు డూ సో మెనీ ఆఫ్ అవర్ డైలీ రుటీన్ యాక్టివిటీ.
0: కానీ ఎవరు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ సూర్యునకు మానవులు ఆచరించేటువంటి కష్టసుఖములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
1: ఆల్ అవర్ యాక్షన్స్, ఆల్ అవర్ సఫరింగ్స్ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇంటెన్సిటీ ఆఫ్ సన్లైట్.
0: అదే విధముగానే ఆత్మ చైతన్యమును ఎన్ని విధములుగా శారీర మానసిక ఇంద్రియములతో మనం బాధలు పొందినప్పటికీ,
1: లైక్వైజ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ is not bothered in spite of our physical and mental worries.
0: ఇది ఇంద్రియ మనోబుద్ధులకు మాత్రమే సంబంధించింది కానీ
1: they are related to the senses
0: and intellect. ఏ మాత్రం కూడా సంబంధం ఉండదు.
1: They are no way related to the awareness, the brilliance of Atma.
0: అట్టి పవిత్రమైన మానవుని నిమిత్తమై పరమాత్ముడు అన్వేషణ జరుపుతున్నాడు.
1: For that sanctity, to attain the sacredness, man is in eternal quest.
0: కానీ లోకములోని సమస్త శాస్త్రములు సమస్త ఉపనిషత్తులు సమస్త వేదములు కూడాను కేవలము భక్తులు భగవంతుని అన్వేషణ చేస్తున్నారు అని మాత్రమే ఉచ్చరిస్తున్నాయి.
1: ఆల్ సీక్రెట్ టెస్ట్ లైక్ ది ఎపిక్స్ ది ఉపనిషత్తు వేదస్ దే సే దట్ ఎ డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: కానీ భక్తుడు భగవంతుని వెతకనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివోటీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్.
0: సర్వత్రా ఉన్నది భగవంతుడు ఒక్కడే.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అట్టి భగవంతుని వెతికేది ఎందుకు?
1: Why do you need to search for him?
0: కానీ భగవంతుడే నిత్యమైన నిత్యమైన సత్యమైన ఏకాత్మ స్వరూపుడైనటువంటి భక్తుని వెతుకుతున్నాడు.
1: In fact, it is God who is in search of a devotee, a true devotee, a truthful devotee, the devotee with the feeling of unity or oneness.
0: వేడితో కూడిన గుండునందు ఎన్ని విధములైనటువంటి లోహాంతర్ బహిర్ బయట లోపల కూడా వేడి ఉండినప్పటికీ
1: an iron mass which is hot inside and around,
0: దానిని మనం ముట్టినప్పుడు గుండు కాలింది అంటాం మనం.
1: When once you touch that iron mass which is hot, you feel the heat of it.
0: నిన్ను కాల్చినది గుండు కాదు.
1: And in fact, it is not the iron that is not
0: గుండులో అంతర్బహిత్తంగా వ్యాపించినటువంటి యొక్క అగ్ని యొక్క చేతిని కాల్చింది.
1: It is the fire that is responsible for the heat and not the iron.
0: అదే విధముగానే ఈ ప్రపంచం ఒక గ్లోబు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ గ్లోబ్.
0: ఇదంతా ఒక పెద్ద గుండు వంటిది.
1: ఇట్స్ ఎన్ ఐరన్ బాల్.
0: ఇందులో లోపల వెలుపల కూడాను దైవశక్తియే ఆవిర్భవించినది.
1: దేర్ ఇస్ డివైన్ ఎనర్జీ విదిన్ అండ్ అరౌండ్.
0: దైవశక్తియే ఆవరించినది.
1: ఇట్ ఇస్ ద డివైన్ ఎనర్జీ పవర్
0: దట్ ఇస్ గుర్తించుకోలేక
1: దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ ప్రపంచంలో అనేక దుఃఖములు బాధలు కష్టములు సంభవిస్తున్నాయని మనం వాపోతుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ వెరీ మచ్ వెరీడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ ద డిఫికల్టీస్ అండ్ ద ట్రబుల్స్ దట్ వీ ఫేస్.
0: ఈ జగత్తు మనల్ని ఏమాత్రం కూడా బాధించటం లేదు.
1: ద వరల్డ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్.
0: ఏమాత్రము ఆనందమును అందించటం లేదు.
1: ఇట్ డజంట్ మేక్ యూ బ్లిస్ఫుల్ ఐదా.
0: ఇది కేవలం ఇనుప గుండు వంటిదే.
1: ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐరన్ బాల్.
0: కానీ ఇందు నుంచి వచ్చేటువంటి కష్టసుఖములైనటువంటి ప్రతిబింబములు
1: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ మిజరీస్ అండ్ డిఫికల్టీస్
0: ఇది ఆత్మ చైతన్యం యొక్క ప్రభావములే.
1: దేర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది అవేర్నెస్ బ్రిలియన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్
0: కనుకనే ఏమి జరిగినప్పటికీ ఆత్మ యొక్క ప్రతిబింబమే ఆత్మ యొక్క ప్రకాశమే ఆత్మ యొక్క ప్రభావమే ఆత్మ యొక్క ప్రసాదమే అని మనం భావించాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ వాట్ ఎవర్ దట్ మైట్ హ్యాపన్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఇట్ ఇస్ ఓన్లీ ద బ్రిలియన్స్ ఇట్ ఇస్ ఓన్లీ ది రియాక్షన్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈనాటి లోకము అనేక విధములైనటువంటి మానవత్వంతో కూడినది.
1: ది హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యుమానిటీ.
0: లోపల ఒకటి బయట మరొకటి.
1: What is present within is different from outside.
0: ఇలాంటి కుటిన చిత్రులు భగవంతుడు అన్వేషించలేదు.
1: Such wicked people can never find God.
0: ఏడుపు వస్తే నవ్వుతాడు, నవ్వు వస్తే ఏడుస్తాడు.
1: In fact, when he is miserable, he smiles. In times of moment, smiles.
0: ఇలాంటి కపట వేషధారులను భగవంతుడు అన్వేషించడం లేదు.
1: Such a hypocrite can never be in search of God.
0: ఇది కేవలం ఆకారం మానవాకారమే కాని
1: He is just a human in form.
0: Buddhi, vanara buddhi.
1: But the intellect is monkey type.
0: Kanukane ilanti buddhulu lekunda manavudu manavudiga jeevinchalani bhagavantudu aashistuntadu.
1: God wants us, the human being, to lead the life of a true human being.
0: Itivanti pavitramainatundi parishuddhamainatundi yokka manobuddhulu manavudi endu unnavi.
1: There is present the sacredness, the purity in the intellect and the mind of man.
0: మానవుని యందు సహజంగా ఉండినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనము ప్రకటించాలి కాని కల్పితమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి యొక్క గుణములను మనం ప్రకటించరాదు.
1: One has to manifest, express the natural feelings, not artificial.
0: కాని ఈనాటి మానవుడు నైతికంగా దిగజారిపోతున్నాడు.
1: Man has declined morally.
0: భౌతికంగా పతనమైపోయాడు.
1: యస్ ఫాలన్ ఫిజికలీ.
0: కనుకనే ఈ ప్రపంచం అనేటువంటిది
1: దేర్ ఫార్ దిస్ వరల్డ్
0: కల్పనతో కూడినటువంటి కొయ్యగా తయారవుతున్నది.
1: ఇట్ హాస్ బికమ్ ఎ డెడ్ వుడ్ ఆఫ్ యాక్షన్.
0: ధనము పోతే సంపాదించుకునవచ్చును.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి.
0: ఆరోగ్యం పోతే తిరిగి మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
1: ఇఫ్ హెల్త్ ఇస్ గాన్ యూ కెన్ రికవర్.
0: కానీ కాలం పోతే మాత్రం మనము ఏమాత్రం కూడా సాధించలేము.
1: ఇఫ్ లైఫ్ ఇస్ గాన్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే మానవుడు ఆయు ప్రమాణమును అభివృద్ధి గావించుకుని
1: మ్యాన్ హ్యాస్ టు ఇంక్రీజ్ హిస్ లైఫ్ స్పాన్.
0: దాని సద్వినియోగం గావించుకునేటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ ట్రెడ్ దట్ పాత్ విచ్ విల్ హెల్ప్ హిమ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద లైఫ్.
0: ధనము ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది.
1: మనీ ఇస్ యూస్డ్ ఇట్ ఇస్ ఎగ్జాస్టెడ్ ఇఫ్ ఇట్ ఇస్ యూటిలైజ్డ్.
0: కానీ ఆయువు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా కూడా అది క్షీణించిపోతుంటాడు.
1: లైఫ్ స్పాన్ వెదర్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఆర్ మిస్ యూజ్ ఇట్
0: ప్రతి మానవుని యొక్క శిరస్సు పైన కూడా కఠినమైనటువంటి యొక్క కాలము కరవాలం తిప్పుతూనే ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఆన్ ద హెడ్ ఆఫ్ మ్యాన్ ద స్వోర్డ్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: We have got to be extremely careful.
0: ఈ కఠినమైన కరవాలములకు మనం గురి కాకుండా చూసుకోవాలి.
1: We have to see that we will not be cut off by the sword of time lying on the head.
0: కాలం పోతే మనకు రాదు.
1: A time passed cannot be regained.
0: ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చును.
1: Health can be regained.
0: ధనం పోతే మనం పోషించుకోవచ్చును.
1: Money can be had.
0: కానీ ఆయువు క్షీణించిన మనం తిరిగి అభివృద్ధి గావించుకోలేము.
1: When once life is gone, you cannot get it back.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై
1: In order to make the time sacred,
0: అనేక సత్కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి.
1: We have to undertake many good actions.
0: ఇలాంటి సత్కర్మల ద్వారానే మానవుని యొక్క సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: Through these good actions, we entertain good feelings.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు మానవుని యందు అభివృద్ధి గావించుకోవాలి.
1: Man has to foster, improve the sacred divine sentiments and
0: సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క వెలుతురు అది మేఘములుగా మారి తిరిగి సూర్యుడినే కప్పివేస్తుండాలి.
1: ద లైట్ ఆఫ్ ద సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్లౌడ్ దట్ కవర్స్ ద వెరీ సన్ ఇన్ సెల్ఫ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: మనసు మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి
1: the one that comes out of the human heart
0: మనో మాలిన్యం అనేటువంటి క్లౌడ్స్
1: the clouds of mental pollution
0: తిరిగి హృదయాన్ని కప్పివేస్తుంది
1: will cover the very heart itself
0: కనుక దేని నుండి ఆవిర్భవించినదో అదియే తిరిగి ఆ యొక్క స్వతసిద్ధమైన వస్తువును కప్పివేస్తుంది
1: That which is born out of the origin will cover the very place of the origin.
0: Kalpane brahma vit brahmaiva bhavati ani brahma tattvam nunti vachinatundi brahma gane untadi kani maraku vastu kaadu.
1: Therefore the one that comes out of the divine has got to be divine basically and essentially.
0: Ee srishtiki mooladharam emiti?
1: What is the foundation for creation?
0: Idi bhagavantuni yokka prabhavame.
1: It is God's will.
0: Bhagavantuni yokka sankalpame.
1: It is God's will.
0: కనుకని ఆ సంకల్పం నుంచి వచ్చినటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను భగవత్ భావమునే కలిగి ఉండాలి
1: మ్యాన్ హావింగ్ కమ్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్ షుడ్ హ్యావ్ ద డివైన్ థాట్స్ ఓన్లీ
0: సృష్టికి ఆధారము భగవత్ యొక్క ప్రమాణమే
1: ద బేసిస్ ద ఫౌండేషన్ ఫర్ ద క్రియేషన్ ఈజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ విల్ దట్స్ వాట్ వి కాల్ నేచర్
0: ఈ ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి ప్రతి మానవుని కూడాను
1: Man in this nature
0: సృష్టి స్వభావములే మనకు ఆవిర్భవించాలి
1: should have the natural
0: సృష్టికి విరుద్ధమైనటువంటి భావములు రాకూడదు
1: should never act against nature
0: కామము క్రోధము లోభము మోహము మనము మాత్సర్యము ఇవన్నీ కూడాను మనం ఆహార విహారం నుంచి ఆవిర్భవించినటువంటివి
1: all the lust anger and avarice are the products of our habits and
0: కానీ ఇవన్నీ కూడాను ప్రకృతి నైజములు కావు
1: they are not natural qualities
0: కనుక నేను అని నీవు ఉచ్చరిస్తున్నావు ఈ పదాన్ని
1: You make use of this word I.
0: నీవు నేను అనుకున్నప్పుడు ఆ నేనే భగవంతుని యొక్క మూలాధారమైన మంత్రము
1: ద వెరీ వర్డ్ దట్ యు సే ఐ ఈజ్ ది మంత్ర
0: నేను అనేటువంటి మంత్రం పుట్టిన తర్వాతనే మిగిలినటువంటి మంత్రములన్నీ కూడా ఆవిర్భవిస్తున్నాయి
1: ద ఫస్ట్ ప్రైమార్డియల్ సౌండ్ ఈజ్ ఐ ద రెస్ట్ ఫాలోడ్ లేటర్
0: అది అహం బ్రహ్మాస్మి నేను అనేటువంటిదే బ్రహ్మ
1: దిస్ ఐ ఈజ్ బ్రహ్మ
0: బ్రహ్మకు మొట్టమొదటి పేరు నేను
1: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ బ్రహ్మన్
0: రెండవది ఆత్మ
1: ద సెకండ్
0: మూడవది ఉనికి
1: థర్డ్ ఎగ్జిస్టెన్స్
0: నాలుగవది బ్రహ్మ
1: ఫోర్ బ్రహ్మ
0: ఐదవది భగవంతుడు
1: ద ఫిఫ్త్ గాడ్
0: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క పరిణామ పదములే
1: దీస్ ఆర్ ఆల్ ద సినోనిమ్స్ ఆఫ్ ద డివైన్
0: ఇలాంటి పదములతో మనము సరైనటువంటి అర్థాన్ని గుర్తించి
1: వీ హావ్ టు నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్
0: ఈ నేను అనేటువంటి పదం ఎక్కడ నుంచి వచ్చింది
1: Where from this I-ness has
0: come?
1: It is the very form of
0: the self.
1: It is the very form of God.
0: We are
1: misusing this sacred word I.
0: ఈ నేను అనే పదమును ఎన్ని విధమైనటువంటి దుర్మార్గంలోనూ ప్రవేశపెడుతున్నాము
1: వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ఎ వికెట్ పాత్ ఇన్ ఎ వికెట్ వే
0: ఈ విధమైనటువంటి పదములను మనము సరైనటువంటి మార్గంలో దీన్ని సద్వినియోగం కావించాలి
1: వీ హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఇన్ ఎ సీక్రెట్ వే
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: నిత్య జీవితంలో మనం ఏ విధంగా సత్యమైన జీవితాన్ని గడపాలో దాన్ని మనం గుర్తించుకోవాలి
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ద కైండ్ ఆఫ్ ట్రూత్ఫుల్ లైఫ్ వీఆర్ సపోజ్ టు లీడ్
0: ఇలాంటిది మనం గావించుకోకుండా కేవలం జపము ధ్యానము యోగము ఇలాంటి కర్మలు ఆచరించినంత మాత్రం చాలదు
1: Without recognizing the path of truth, the mere penance and meditation won't do.
0: ఈ సాధనంతో పాటు
1: along with the practice
0: మానసిక భావమును కూడాను దానికి సమకూర్చుకోవాలి
1: the mental feelings also should join.
0: కరకనే మానవత్వమునందు లోపల మనం ఆవిర్భవించవలసినటువంటి సద్గుణములు సద్భావములు సత్ప్రవర్తనలు సదాలోచనలు
1: What should find a place within happen to be the good feelings, good thoughts, good sentiments, good impulses.
0: They
1: are natural divine traits.
0: అలాంటి ప్రకృతి యందు మనం జన్మించి ప్రకృతి భావమును వదలి కృత్రిమమైన భావమును మనం అనుసరిస్తూ ఉన్నాం.
1: Having born in this nature, we are entertaining artificial thoughts and artificial behavior.
0: కృత్రిమమైన జీవితాన్ని మనం గడపకూడదు.
1: We should never spend, lead artificial life.
0: హృదయంలో ఉన్నటువంటిదే మాటలో ఉన్నటువంటిదే చేతుల్లో రావాలి.
1: What is within must be expressed and must be acted.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి అర్థం కూడాను అంతర్బహిష్ తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
1: It is said God dwells within and outside.
0: అది ఏ మానవత్వము
1: దట్ ఈస్ హ్యూమన్నెస్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్
0: ఏమిటి ఈ మ్యాన్
1: హూ ఇస్ దిస్ మ్యాన్
0: ఎవరు ఈ మనిషి
1: హూ ఇస్ హీ
0: హృదయంలో ఏమి సంకల్పించాడో
1: వాట్ హీ థింక్స్ విత్ ఇన్
0: దానినే మాటలో చెప్పాలి
1: హీ షుడ్ స్పెల్ ఇట్ అవుట్
0: మాటలో ఏమి ఉచ్చరించాడో
1: వాట్ ఈస్ సెడ్
0: అది ఏ క్రియలో ఆచరించాలి
1: మస్ట్ బి యాక్టెడ్ అపాన్
0: అలాంటి వాడే నిజమైన మానవుడు
1: ఈజ్ ద ట్రూ హ్యూమన్ బీయింగ్
0: అట్టి నిజమానవుని నిమిత్తమై అన్వేషణ జరుపుతున్నాడు భగవంతుడు
1: గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్
0: కానీ కేవలము వేషధారి అయినటువంటి మానవుని అన్వేషించడం లేదు.
1: In fact, man is not in search of God.
0: మానవునికి తన యొక్క దేవుని తన గుర్తించుకునే నిమిత్తమే పవిత్రమైనటువంటి బుద్ధిని అనుగ్రహించాడు.
1: To know the innate nature, the self, God has gifted mankind the sacred intellect.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటిది, శుద్ధమైనటువంటిది.
1: Intellect is pure, unsullied and pristine.
0: ఆ బుద్ధి అనేటువంటి అద్దములకు వెలుపల వైపున ప్రేమ అనేటువంటి రసాయనం పూచాడు.
1: Intellect is the mirror which has got the chemical of love on the reverse side.
0: అద్దములకు వెలుగు వైపున ఈ విధమైనటువంటి యొక్క రసాయనమే లేకపోతే మన ప్రతిబింబం కనిపించదు.
1: If the mirror has no chemical applied on the reverse side, you cannot see your reflection.
0: అదే విధంగానే మనకు బుద్ధికి వెలుగుల ప్రేమ అనేటువంటి యొక్క రసాయనం కల్పించాడు.
1: On this mirror of intellect, the chemical of love is applied.
0: అద్దములుగా మనం చూసుకోవటం చేతనే దీనికి అద్దములకు వెనుక ఉన్నటువంటి కనిపిస్తున్నాయి, కానీ అద్దములకు ముందున్నవి కనిపించడం లేదు.
1: As this intellect, the mirror, has no chemical of love, we find only what are present outside.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: You have to know your form.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలంటే అద్దములకు వెనుకల రసాయనం ఉండాలి.
1: In order to see yourself, that chemical of love needs to be applied on the reverse side of the
0: mirror. ప్రేమ రహితమైనటువంటి అద్దమును ముందు పెట్టుకుని మనం మన ముఖాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తున్నాము.
1: దేర్ ఇస్ నో కెమికల్ ఆఫ్ లవ్ నౌ ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్, సో దేర్ ఫోర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ.
0: మన ముఖం మనకు కనిపించడం లేదు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్.
0: కారణం ఏమిటి?
1: వై
0: వెనుకల ఈ ప్రేమ రసాయనం లేకపోవటం చేతనే.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక మనము మన ముఖాన్ని మనం చూడాలంటే ప్రేమరసంతో కూడినటువంటి ఒక అద్దమును మనం ముందు పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ యువర్ ఫేస్, there needs the chemical of love applied on the reverse of the mirror.
0: అట్టి ప్రతిబింబాన్ని నిరూపించే నిమిత్తమై మనకు బుద్ధి అనే అద్దమును ప్రసాదించాడు.
1: In order to demonstrate and prove the existence, God has given this mirror.
0: కానీ ఈనాటి మానవుడు తన అద్దము చేత, తన బుద్ధి చేత తన స్వరూపాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man having been endowed with this mirror of intellect, he is not yet able to
0: అద్దాన్ని చూసుకుని ఇతర ముఖం ముందు పెట్టున్నాడు.
1: He points out, he shows his mirror towards others.
0: వాడి ముఖం కనిపిస్తుంది, కానీ నీ ముఖం ఎక్కడ కనిపిస్తుంది?
1: You find the faces of people outside, not your own face.
0: అదే విధంగా ఈనాటి బుద్ధి ప్రతి ఒక్కరిని ప్రపంచమును విచారించడానికి ప్రవేశపెట్టుండాలి.
1: We make use of the intellect gifted to us to make inquiry of the world.
0: ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీ ఊరేమిటి అని వారిని ప్రశ్నిస్తుంటారు. కానీ
1: whomsoever we meet, we go on questioning, who are you, where do you come from, what are you?
0: ప్రపంచమును ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ తనను తాను ప్రశ్నించడానికి ప్రయత్నించడం.
1: We investigate and question the nature, world, but we don't find
0: కనుక మొట్టమొదట who are you అనేటువంటి స్టాప్ చేసి who am I దీన్ని మొదలు పెట్టాలి.
1: We should put a total full stop to this question, who are you? But on the other hand, we should put to ourselves, who am I?
0: ఈ బుద్ధి నిన్ను చూడటానికి అందించే కానీ పరమను చూపడానికి కాదు.
1: Intellect is given to know thyself, not outside.
0: కనుక ఈ ప్రపంచ విజయము ప్రాప్తించటం చేత, అభివృద్ధి కావడం చేత తన సత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: As the world has progressed and advanced, man has forgotten his
0: చిన్న పిల్లవాడి మొదలుకొని పెద్ద మనిషి వరకు కూడా ప్రపంచ విచారణ లోపలే ప్రవేశిస్తున్నాడు.
1: Right from tiny thoughts to elderly person, they go on inquiring.
0: తాను నివసించేటువంటి భూగర్భంలోనే కాకుండా కూడా ఆకాశంలో ప్రవేశిస్తున్నాడు.
1: Not only this world, earth, but
0: నక్షత్ర మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to go to the planets.
0: సూర్య మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to travel the space.
0: కానీ అన్ని ప్రవేశిస్తున్నాడు, కానీ తనలో తాను ప్రవేశించడం లేదు.
1: He gets into all spheres of the space, but he doesn't get into himself.
0: లక్షల మైళ్ళ అంతరిక్షయానం ప్రయాణం చేస్తున్నాడు, కానీ
1: హి ట్రావెల్స్ లాక్స్ ఆఫ్ మైల్స్ ఇన్ టు ద స్పేస్.
0: హాఫ్ ఇంచి హృదయాంతరాలానికి ప్రవేశించడం లేదు.
1: హి ఇస్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు హిస్ ఓన్ హార్ట్.
0: కనుకనే మానవుని యొక్క వికారమంతా కూడాను వికృతి స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: దాట్ ఈస్ ద పర్వర్షన్ విచ్ లెడ్ టు ఆల్ దిస్ పర్వర్షన్.
0: స్వార్థము స్వప్రయోజనము.
1: హి ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కానీ తన స్వస్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ ఓన్ ట్రూ
0: సెల్ఫ్. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: స్వస్వరూపాన్ని దర్శించడమే ఆధ్యాత్మిక ప్రథమ లక్ష్యం.
1: ద ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఈస్ టు నో వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
0: కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాదు,
1: నాట్ ఓన్లీ స్పిరిచువల్,
0: లౌకికము భౌతికము ధార్మికము అన్నింటి ఎందుకు వ్యవహారికం నందు కూడా తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ నేచర్ in physical world, in the moral world, in the ethical sense, in every aspect of life.
0: ఇతరుల యొక్క దోషాన్ని చూడటానికి మాత్రమే నీవు పురికొల్పుతున్నావు, కానీ నీ దోషాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యూ వాంట్ టు నో ది మిస్టేక్స్ అండ్ ద ఫాల్ట్స్ ఇన్ అదర్స్, బట్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్.
0: నీ దోషమును నీవు ఏనాడు వెతుకుతావో ఆనాడే నీవు బాగుపడతావు.
1: దట్ డే విన్ యూ రెక్టిఫై కరెక్ట్ యువర్ ఓన్ మిస్టేక్, దెన్ యూ విల్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
0: అట్టివాడే ఆదర్శ పురుషుడిగా రూపొందుతాడు.
1: హీ బికమ్స్ అన్ ఐడియల్ మ్యాన్.
0: అట్టివాడే ఏమైనటువంటి మానవుడిగా రూపొందుతాడు.
1: హీఈస్ అ ట్రూ హ్యూమన్.
0: మానవుడు అని పేరు పెట్టుకుని
1: ఈజ్ జస్ట్ హ్యూమన్ బై నేమ్.
0: మానవ బుద్ధులతో మనం ప్రవర్తిస్తుంటే
1: మంచి
0: జగత్తులో ఎవరు పిలుస్తారు మానవుడని?
1: హూ విల్ కాల్ యూ ఎ హ్యూమన్ బీయింగ్?
0: ఏదో ఎదురుగా మర్యాద కోసమని ఓ అంది నమస్కారం అండి అంటారు.
1: ఆల్ కర్టసీ మానర్స్ మే డిమాండ్ టు సే హలో హౌ
0: ఆర్ యూ. వెనుకల అతన్ని అనేక రకములుగా విమర్శించారు.
1: బ్యాక్ దే విల్ స్పీక్ ఆల్ నేమ్స్.
0: కనుక మనం ఆ విధంగా పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి లైక్ దాట్.
0: మన కాన్షియన్స్ మనం తృప్తిగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ యాక్ట్ సాటిస్ఫాక్టరీ.
0: మన పవిత్రతకు మనం పవిత్రంగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: మన దివ్యత్వాన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ లైఫ్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక ఈనాడు మనం ప్రపంచంలో జరిగేటువంటి దాన్ని మనం అన్వేషణ చేయకుండా
1: we don't need to search for anything in this world.
0: Kanantanu anivesham cheyataliki tagina krishi cheyali.
1: One has to make every attempt to know one's own self.
0: Evarandi evarandi meeru evarandi meeru ane prashninchukunte
1: instead of questioning who are you, who are you,
0: nenu evaru nenu evaru nenu evaru, who am I, who am I, deenni maatrame prashninchali.
1: We should put a question to ourselves, who am I, who am I.
0: Ninnadi dinamu
1: yesterday
0: panchakosamulu yokka tattvam gurinchi meeru gurtincharu.
1: Bhagavan explained the nature of five
0: shi. Panchakosamulu yandu deham aneetvantidi భౌతికమైనటువంటిది.
1: ద ఫైవ్ షీస్ ఎన్కంపాసింగ్ ద బాడీ ఆర్ ఫిజికల్.
0: ఇది కేవలం స్థూలమైనటువంటిది.
1: ఇట్ ఈస్ గ్రాస్ వన్.
0: ఈ దేహం ద్వారా అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టు కలుగుతున్నాయి.
1: దిస్ బాడీ విల్ హ్యావ్ సో మెనీ ట్రబుల్.
0: దేహాభిమానం పెంచుకున్న కొలది
1: యాజ్ యూ డెవలప్ బాడీ
0: ఆత్మాభిమానం తరిగిపోతుంది.
1: ది అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ డిటీరియరేట్.
0: ఆత్మ లేని దేహం ఏమాత్రము నివసించదు.
1: బాడీ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద స్పిరిట్.
0: కనుకనే
1: సో
0: మనము ఈ దేహం విషయంలో మనము అనేక రకమైన జాగ్రత్తలు వహించాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బాడీ యు హావ్ గాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.
0: ఈ దేహాభిమానం దినదినానికి తగ్గించుకుంటూ రావాలి.
1: యు హావ్ కట్ షార్ట్ రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఈ పెంచుకున్న కొలది కూడాను మన ఆశలు దురాశలు పెరిగిపోతున్నాయి.
1: ఇఫ్ యువర్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్ యు విల్ బి మోర్ ఓవర్ ఆంబిషన్.
0: అయితే సూక్ష్మదేహమైనటువంటి యొక్క ప్రాణము మనస్సు విజ్ఞానము
1: ద సటిల్ ఫామ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈస్ దిస్ వైటల్ ఫోర్స్ the mind and
0: tejasudu annaru.
1: This is called tejasu brilliant.
0: Ee tejasu anetundi etto vachindi peru.
1: This tejasu brilliant, how do you get this name?
0: Tejovantam anetundi yokka
1: that which is radiant
0: antarbhavamulu cheta
1: through the inner feeling
0: antakaranamulu cheta
1: through inner action
0: కలిసినది కలుపునే దీనికి తేజస్సుడు అని పేరు పెట్టారు.
1: As it is related to inner senses, it is called the brilliant, the
0: కలుపునే ఇన్నర్ భావం అనగా దైవత్వం యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్ ది డివినిటీ.
0: ప్రపంచక సంబంధమైనటువంటి విషయవాసనలు ఎన్ని ఆచరించినప్పటికి
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫిజికల్ మండే
0: అప్పటికప్పటికి మాత్రమే ఆనందాన్ని చేకూరుస్తుంది కానీ
1: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ విచ్ ఇస్
0: సత్యమైన నిత్యమైనటువంటి ఆనందానికి మనకు ఏమాత్రము అందించదు.
1: ఇట్ విల్ నెవర్ గ్రాంట్ యూ ది ఎటర్నల్ పర్మనెంట్ బ్లెస్.
0: అయితే దానితో పాటు
1: అంతర్భావాన్ని
0: కూడా మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: హావ్ టు డెవలప్ ది ఇన్నర్ ఫీలింగ్.
0: ఈ అంతర్భావమే లేకుండా
1: without inner feeling
0: bahirmukhamainatundi anta kevalam paschatiti pasuvu baita drishti kaliginatundi pasuve.
1: It is an animal that has got outlooks.
0: Kanaka manam pasuvulaipothunnam.
1: We have become animal.
0: Baita drishtine manam aakarshisthunnamu.
1: We are drawn by external.
0: Baita cheryalne manam aakarshisthunnamu.
1: We are drawn by the external.
0: Idi kaadu nijamaina manavattamu.
1: This is not human quality.
0: Adi a proper study of mankind is man.
1: That's the proper study of mankind is man.
0: Ee antarbhavana nee kontha varaku nu parishuddham gaavinchukovali.
1: Make your inner feelings pure.
0: Nirmal nischala nisvarthamainatundi oka buddhini manam pevinchukovali.
1: Develop that intellect which is pure and selfless.
0: Appude andarni kudanu manam preminchagalamu.
1: Then you will be able to love all.
0: అందరినీ మనం విశ్వసించగలము.
1: Then you have faith in everyone.
0: కానీ ఈనాటి మానవుడు తనంతాను విశ్వసించటం లేదు.
1: Man today has no faith in himself.
0: అందరినీ విశ్వసించినట్టుగా నటిస్తున్నాడు.
1: He pretends as if he believes.
0: అది ఏ మొట్టమొదటి మానవుని యొక్క దోషము.
1: That is the first mistake in mankind.
0: మొట్టమొదటి తనంతాను విశ్వసించాలి.
1: First have faith in you.
0: అది ఆత్మవిశ్వాసము.
1: That is the self confidence.
0: పునాది అనేటువంటి ఉండినప్పుడే
1: when self confidence foundation is there,
0: ఆత్మవిశ్వాసం అనేటువంటి దానిపైన ఆత్మానందం అనేటువంటి మనం అనుభవించవచ్చు.
1: There lies the bliss of the spirit.
0: Self confidence అనేటువంటి విశ్వాసము
1: పునాది. Self confidence is the
0: self satisfaction wall.
1: Self satisfaction the wall.
0: Self sacrifice roof.
1: The self satisfaction
0: self realization life.
1: Self realization is life.
0: కాబట్టి అన్నింటి ఎందుకు నువ్వు ఈ సెల్ఫ్ నేను అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టెప్స్ సెల్ఫ్ ది ఐ నెట్
0: ఆ నేను అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటి కాదు.
1: దిస్ ఐ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద బాడీ.
0: ఇది కేవలం దైవమునకు మొట్టమొదట పేరు.
1: ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇది ఏ ప్రధానమైనటువంటి భగవంతుని యొక్క నామము.
1: ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: దీనిని పురస్కరించుకుని వేదము అహం బ్రహ్మాస్మి అని.
1: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ అహం
0: నేను అనేటువంటి బ్రహ్మనే.
1: I am Brahman.
0: ఉనికి అనేటువంటి బ్రహ్మనే.
1: ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్రహ్మ.
0: ఆత్మ అనేది బ్రహ్మనే.
1: ఆత్మ ఇస్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనేటువంటిది బ్రహ్మనే.
1: బ్రహ్మ
0: అనగా ఏమి? బృహత్తత్వమైనటువంటిది బ్రహ్మం.
1: బ్రహ్మ ఇస్ వాస్ట్నెస్, ఎక్స్పాన్సివ్.
0: ఎక్కడ చూసినా వ్యాపించినటువంటిది.
1: దట్ విచ్ ఎక్స్పాండ్స్ ఆల్ ఓవర్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మన ప్రేమ అనేటువంటి రసాయనము ఒకవైపున అద్దమును పూసుకున్నప్పుడే,
1: వెన్ వన్స్ వి అప్లై ద కెమికల్ ఆఫ్ లవ్ ఆన్ ది రివర్ సైడ్ ఆఫ్
0: ది మిర్రర్, అద్దము లోపల మన ప్రతిబింబాన్ని మనం సులభంగా దర్శించవచ్చు.
1: దట్ మిర్రర్ యు విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాడు
1: టుడే
0: అద్దం అనే బుద్ధిని మాత్రమే పెట్టుకున్నాం, కానీ
1: వి హావ్ గాట్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటర్నల్
0: ప్రేమ రసాయనం అనేటువంటిది వెనుక పూయటం లేదు.
1: వి హావ్ నాట్ స్మియర్డ్ అప్లైడ్ ద కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక వెనుక భాగమైనటువంటి ఒక వస్తువులు కనిపిస్తున్నాయి, కానీ నీకు నీవు కనిపించటం లేదు.
1: దేర్ ఫోర్ యాజ్ ఇట్ హాస్ నో కెమికల్ టు దిస్ మిర్రర్, వి సీ ఔటర్ ఆబ్జెక్ట్స్, నాట్ యువర్ ఓన్.
0: కనుక ఇతరుల యొక్క దోషాన్ని నీవు చూస్తున్నావే, కానీ
1: యు విల్ బి ఏబుల్ టు సీ ది మిస్టేక్.
0: నీ దోషాన్ని నీవు కనిపెట్టు.
1: Discover, find out your own mistake.
0: ఇతరుల యొక్క మంచిని చూసి ప్రయోజనం లేదు.
1: There's no use in finding good.
0: నీ మంచిని నీవు అభివృద్ధి గావించుకో.
1: Foster your goodness.
0: నీ పవిత్రతను నీవు అభివృద్ధి గావించుకో.
1: Develop your sacredness.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: Don't hate anybody.
0: ఎందుకంటే సర్వత పాడిపాదం, తర్వతోచి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: All hands are his, all eyes are his, all feet are his, all ears are his.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: అన్ని భూతములు యందు ఉన్నటువంటిది దైవత్వమే.
1: It is divinity present in this organic
0: world. ఆ ఈశ్వరత్వాన్ని మనం తప్పులు పెట్టడానికి ప్రయత్నిస్తే మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: We have to know our own faults first.
0: ప్రేమ స్వరూపులారు,
1: embodiments of love.
0: ఈనాటి పరిస్థితి లోపల మనం గుర్తించవలసినటువంటిది విశాలమైనటువంటి ఒక తత్వం కావాలి.
1: In the present circumstances we have got to be broad minded first.
0: సంకుచితమైన భావములు.
1: We should not have narrow mindedness.
0: వ్యక్తిగతమైనటువంటి భావములు.
1: Not individual feelings.
0: కొంతవరకు అణగదొక్కాలి.
1: We have to put them under check.
0: స్వార్థ స్వప్రయోజనములను పక్కన పెట్టాలి.
1: We have to brush aside selfishness and
0: self. విశాలమైనటువంటి ఒక భావంతో మనం దృష్టిని పెంచుకోవాలి.
1: We should have broad feelings.
0: ఒక ఇంచు కూడా లేదు కన్ను.
1: The size of the eye is not
0: ఇంత చిన్న కన్ను ఇంత విశాలమైనటువంటి నక్షత్రాలను చూస్తుంది.
1: Such a small eye would be able to see the vast
0: universe. ఎంతో దూరంగా వస్తువును కనిపెట్టుండాలి.
1: Is able to see distant objects.
0: కానీ నిజంగా మన ఎందున్నటువంటి ఒక అంతర్దృష్టి అనేటువంటి దాన్ని కనిపెట్టుకున్నప్పుడు ఎంతైనా మనం కావించవచ్చు.
1: ఇఫ్ యూ హావ్ ఇన్నర్ విజన్ యూ కెన్ అచీవ్ ఎ లాట్.
0: మనకు విశాలమైన దృష్టి కావాలి.
1: వీ షుడ్ హావ్
0: బ్రాడ్ మైండ్
1: ఇస్ ఎసెన్షియల్ టుడే.
0: కానీ చాలా మంది విదేశీయులంతా కూడా బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
1: మెనీ ఫారినర్స్ సే వన్ షుడ్ బి బ్రాడ్ హార్ట్.
0: బ్రాడ్ హార్ట్ అయిపోతే హార్ట్ ఎన్లార్జ్ అయినట్టు అవుతుంది.
1: బ్రాడ్ హార్ట్ మీన్స్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్.
0: దీన్ని డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు, కానీ భగవంతుడు దీనికి టచ్ చేయడు.
1: బ్రాడ్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ నీడ్స్ ఆపరేషన్ బై డాక్టర్.
0: విశాలమైనటువంటి హృదయం కావాలి.
1: బ్రాడ్ మైండెడ్నెస్ ఈస్ వెరీ నెసెసరీ.
0: ఆ విశాలమైన హృదయం నందు విశాలమైన భావములే ఆవిర్భవిస్తాయి.
1: ద బ్రాడ్ మైండెడ్నెస్ విల్ లీడ్ టు బ్రాడ్ ఫీలింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ ప్రపంచంలో విశాలమైనటువంటి ఒక ప్రపంచంలో జీవించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
0: ఈ విశాలమైనటువంటి ఒక సముద్రంలో మీరు జీవిస్తున్నారు.
1: యు ఆర్ లివింగ్ హియర్ ఇన్ దిస్ బ్రాడ్ వరల్డ్.
0: కనుక మీరు కూడా విశాలమైన భావంలోనే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో పుష్టించినటువంటి ఈ మానవునికి సంకుచితమైన భావములు ఏమాత్రము ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ నారో ఫీలింగ్స్, నారో మైండెడ్నెస్.
0: దోషములు పెంచటమే.
1: యూ గో ఆన్ సర్చింగ్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఒకవేళ వారు ఎందుకు దోషములు ఉండవచ్చు,
1: మిస్టేక్స్,
0: కానీ నీవు చూడవలసింది దోషములు కాదు.
1: యూ డోంట్ నీడ్ టు సీ దట్.
0: వారు ఎందున్నటువంటి ఉత్తమమైన భావం నీవు. మీరందరూ విశ్వ కుటుంబీకులుగా తయారవుతారు.
1: యూ బికమ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
0: ఒక కుటుంబమే.
1: హోల్ యూనివర్స్
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man, fatherhood of God.
0: అప్పుడు అందరూ కూడా సోదరులుగా ఉంటుంటారు.
1: Then all will lead the life of
0: ఇలాంటి సోదరత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop.
0: అందరూ భగవంతుని యొక్క అంశం
1: లేమో
0: జీవలోకే జీవభూత సనాతన.
1: The entire universe is the living creatures are the sparks of the divine.
0: అయితే ఇంత సృష్టిని సృష్టించినప్పటికీ,
1: having been created this creation,
0: దీనికి సూత్రధారి ఒకటి ఉండాలి.
1: There's one director.
0: ఆ సూత్రధారే దైవత్వము.
1: Very director.
0: ఆ దైవత్వం కంటికి కనిపించదు.
1: You don't see God.
0: చెవులకు వినిపించదు.
1: You can't hear.
0: మనసుకు అనిపించదు.
1: You cannot think.
0: కనుకు కురిపించదు.
1: And you cannot understand. But
0: దివ్యత్వం ఏంటంటే మానస తత్వానికి అర్థం చేస్తుంది.
1: The divinity can be comprehended, understood by the mind.
0: దీనికి అండర్స్టాండ్ చాలా అవసరము.
1: అండర్స్టాండింగ్ ఇస్ వెరీ నెసెసరీ.
0: అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ అండర్స్టాండింగ్, దేర్ విల్ బి అడ్జస్ట్మెంట్ ఆటోమేటికలీ.
0: కనుక మీరు అందరినీ కూడా దైవం యొక్క ప్రతిబింబాలే అని మీరు అండర్స్టాండ్ చేసుకోండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ వెల్ దట్ యు ఆర్
0: ఎవరిపైన కూడా మనకు ద్వేషం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఆవిర్భవించదు.
1: దెన్ దేర్ విల్ బి నో ప్లేస్ ఫర్ ఈగో ఆర్ జెలసీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మీరు అభివృద్ధి పరచుకోవాల్సింది ప్రేమ తత్వం.
1: వాట్ యూ హావ్ టు ఫస్ట్
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: అది ఏ నీ యొక్క జీవితము.
1: దట్స్ యువర్ లైఫ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్.
0: దైవం ఎక్కడున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: If anyone says, where is God? Say that he is
0: ఉన్నాడు, ప్రేమ రూపంలో ఉన్నాడు.
1: In what form? In the form of love.
0: కలుగుని ఆ ప్రేమ స్వరూపాన్ని మనం గుర్తింపజేయాలి.
1: We must make others to know this principle.
0: ప్రేమ రూపాన్ని మనం ప్రదర్శించడానికి ప్రయత్నించాలి.
1: We have to manifest this love.
0: ఈ ప్రేమ రూపాన్ని ప్రకటించడానికి కూడా పూనుకోవాలి.
1: We have to express this form of love.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అని పేరుతో చెప్తే మాత్రమే చాలదు.
1: It's not enough if you just utter this word love.
0: ఆచరణలో దాన్ని నిరూపించాలి.
1: We have to translate into action.
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క గౌరవము మర్యాద మానవత్వం అనేటువంటి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: Then you will win all the esteem and reputation and deserve to be called a human being. Students,
0: మీరు యువకులు,
1: your youngster,
0: మీ యువకులు యందు ఎంత శక్తియో ఇమిడి ఉంటున్నది.
1: You have got so much of energy.
0: ఈ భూమి యందు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి కూడా మీ యందు ఉంటున్నది.
1: The kind of potentiality energy present in this planet of earth,
0: మీ అట్రాక్షన్ పవర్ కూడా మీ యందు ఉంటున్నది.
1: That attraction power,
0: శక్తి మీ యందు ఉంటున్నది.
1: విద్యుత్
0: శక్తి మీ యందు ఉంటున్నది.
1: Electricity in you.
0: అన్ని శక్తులు మీ ఎందు ఉంటుంది కూడా. ఏమి శక్తిహీనులోనే మీరు బ్రతుకుతున్నారు, ఎంత బలహీనత.
1: యూ హ్యావ్ ఆల్ పొటెన్షియల్స్ ఎబిలిటీస్ బట్ యూ బిహేవ్ లైక్.
0: దేశంలో ఎక్కడ కష్టం జరిగినా కానీ మీరు పరిగెత్తాలి, అక్కడ దాంతో పాల్గొనాలి.
1: దేర్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ,
0: వాడెవరో నేనెవడో అనేటువంటి భేదభావాలకు చావు చోటు ఇవ్వకూడదు.
1: యూ నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిఫరెన్స్.
0: తన పర అనేటువంటి భేదం తగ్గించి,
1: నథింగ్ లైక్ ఐ మైన్ అండ్ థైన్,
0: అంతా నాదే.
1: Have the feeling that all belong to me.
0: ఏకాత్మ భావంతో మీరు ప్రవేశించి,
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్,
0: సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
1: సర్వ్ ద సొసైటీ.
0: సమాజం అనేటువంటిది ప్రకృతికి ప్రధానమైనటువంటి అంగము.
1: అండ్ ది సొసైటీ ఇస్ ద మెయిన్ లింబ్ ఆఫ్
0: నేచర్. ఇది ఒక చెయ్యి,
1: దిస్ హ్యాండ్.
0: ఇది ఒక చెయ్యి,
1: దిస్ అనదర్.
0: ఇది నా ముక్కు,
1: దిస్ నోస్.
0: ఇది నా కన్నులు,
1: దిస్ ఐ.
0: ఇది నా కడుపు,
1: దిస్ స్టమక్.
0: ఇది నా కాళ్ళు,
1: ఫీట్.
0: ఇవన్నీ చేరి ఏమైపోయింది?
1: వాట్ విల్
0: దేహానికి అంగములుగా ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది సేమ్ బాడీ.
0: కానీ ఈ దేహం ఎవరికి అంగము?
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద లింబ్ ఆఫ్
0: సొసైటీకి అంగము.
1: ఆఫ్ ద సొసైటీ.
0: సొసైటీకి ఏది అంగము?
1: వాట్ ఈస్ ది
0: మానవత్వం అంగము.
1: దిస్ హ్యూమన్ బీయింగ్ ఇస్
0: మానవత్వం దేనికి అంగము?
1: అండ్ దిస్ హ్యూమానిటీ
0: ప్రకృతికి అంగము.
1: నేచర్
0: ప్రకృతి దేనికి అంగము?
1: నేచర్ ఇస్ ద లింబ్.
0: పరమాత్మకి అంగము.
1: గాడ్ హింసెల్ఫ్.
0: కాబట్టి ప్రకృతి పరమాత్మ అంగము.
1: దేర్ఫోర్ ద నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఇట్టి ప్రకృతిని మనం పరమాత్మ అంగంగా భావించి, ప్రేమించి, విశ్వసించి దాని సేవలో మనం పాల్గొనాలి.
1: వీ హావ్ టు బిలీవ్ దట్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్. వీ హావ్ టు లవ్ అండ్ సర్వ్.
0: అప్పుడే ప్రధానమైనటువంటి మానవ జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ఈ అంగములంతా కూడా దేహానికి సంబంధించింది.
1: దీస్ లింబ్స్ బిలాంగ్ టు ద బాడీ.
0: దేహము దేహమునికి సంబంధించింది కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ఇన్
0: సొసైటీకి సంబంధించినటువంటిది.
1: ద బాడీ బిలాంగ్
0: ఈ దేహాన్ని సొసైటీలో ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ టు సర్వ్ సొసైటీ.
0: ఈ అన్ని రంగములతోనూ కూడా కూడి పని చేయాలి మనం.
1: వీ హావ్ టు వర్క్ విత్ ఆల్ ద హార్ట్ అండ్ సోల్.
0: ఏ వ్యక్తులకు ఏది సహాయమో, ఏది ఉపకారమో, ఏది మంచిదో దీన్ని గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు నో రికగ్నైజ్ ద హెల్ప్ దట్ ఇస్ రిక్వైర్డ్.
0: అదే నిజమైనటువంటి సమాజ సేవ.
1: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
0: ఈనాడు అనేక మంది సమాజ సేవాని
1: మినిసే సోషల్ సర్వీస్
0: గ్రామంలో ప్రవేశించి,
1: దే గో టు విలేజ్
0: కూర్చటము,
1: దే గో స్వీప్,
0: ఏదో పరిశుద్ధం గావించుకోవటము, ఏదో దేవాలయం కింద పెయింట్ వేయటము,
1: వైట్ వాష్ ది
0: టెంపుల్, ఇంతటితోనే మనం తృప్తి పడుతున్నాము.
1: వి ఆర్ సాటిస్ఫైడ్ అట్ దట్ స్టేజ్.
0: అది సేవనే కాదు.
1: ఇట్ ఇస్ నో సర్వీస్ అట్ ఆల్.
0: అది మన కర్తవ్యము.
1: ఇట్ ఇస్ అవర్ డ్యూటీ.
0: మనం చేయవలసినటువంటి ఒక పని.
1: వి ఆర్ సపోజ్ టు డు.
0: కానీ నిజమైన సేవ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ట్రూ సర్వీస్?
0: ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అశాంతులు కారణం ఏమిటి?
1: What is the reason for restlessness in that village?
0: ఆ ప్రజల యొక్క అనానుకూలములు ఏమిటి?
1: What are the inconvenience they have?
0: వారికి ఏది అవసరము?
1: What is their need?
0: ఆ అవసరమైనటువంటి దాంతో మనం శక్తి కొలది పాల్గొని దాని అవసరాన్ని తీర్చాలి.
1: We have to provide what all they need, their requirements,
0: satisfy them. రాబోయేదంతా కూడాను కేవలం వేసవి కాలము.
1: Coming season is summer.
0: ప్రతి పల్లెలో కూడాను తాగడానికి నీరు ఉండదు.
1: Every village has no water supply.
0: జలము ప్రధానమైనటువంటి ప్రాణము.
1: Water is life.
0: అలాంటి పరిస్థితిలో మనం పోయి సాధ్యమైనంత వరకు ఒక బోర్ వేలు వేసో, లేక ఇంకే నది నుంచి నీరు తీసుకోవచ్చో ఆ ప్రజలకు అందించడానికి ప్రయత్నించాలి.
1: సప్లై డ్రింకింగ్ వాటర్ బై డిగింగ్ ద బోర్ వెల్స్ ఎట్ డిఫరెంట్ సెంటర్స్.
0: ఆ విధంగా ప్రజలకు ఉపయోగమైనటువంటిది అవసరమైనటువంటి యొక్క కార్యంలో ప్రవేశించినప్పుడే నిజమైన సేవగా భావించవచ్చు.
1: వెన్ యూ సర్వ్ and satisfy their needs, you can call it service in the true sense.
0: ఇప్పుడు సేవగా నీవు భావించకూడదు.
1: Don't consider
0: ఎవరికో నేను సేవ చేస్తున్నాను అనుకుంటే నీకు అహంకారం పెరగవచ్చును.
1: If you think you are serving others, you may be egoistic.
0: కాదు కాదు, నా వారికి నేను చేస్తున్నాను.
1: I am serving my people.
0: నేను అందరూ కూడా ఒక మానవ స్వరూపాలే.
1: We are all human beings.
0: Cast of humanity.
1: Caste of humanity.
0: మాదంతా ఒకే కులమే.
1: We all belong to one.
0: మాదంతా ఒకే మతమే.
1: We belong to one.
0: మాదంతా ఒకే భాషనే.
1: One language.
0: అనేటువంటి భావంతో దాంతో ప్రవేశించాలి.
1: With these feelings, we should step to action. action.
0: అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది.
1: That becomes true service.
0: ఈ విధంగా ప్రజా సేవల లోపల మనం పాల్గొని మనం చదివిన చదువులు కాని నేర్చిన విద్యలు కాని ఈ సమాజంలో ప్రవేశపెట్టి సార్థకం గావించుకోవాలి.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ఆల్ ద లెర్నింగ్ మస్ట్ బి యూజ్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ రెండరింగ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ.
0: చదివే చదువులంతా కూడా కేవలం విదేశాలకు పోయి ధర్మం ఆర్జించడం కోసం కాదు.
1: యువర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ టు గో అబ్రాడ్.
0: అదే మన భారతీయుల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత.
1: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ వీక్నెస్ అమంగ్ ఇండియన్.
0: ఒక ఇంజనీరు ఒక డాక్టర్ పాస్ అయినాడంటే పోయి మొట్టమొట పాస్పోర్ట్ కు ప్రయత్నం చేస్తాడు.
1: వన్ బికమ్స్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ హీ అప్లైస్ ఫర్ పాస్పోర్ట్.
0: నీ దేశంలో నీ గ్రామంలో ఉన్నటువంటి వారి రోగులు నువ్వు చూడు.
1: కన్సిడర్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ పీపుల్ ఇన్ యువర్ ఓన్ విలేజ్ ఇన్ యువర్
0: నీ గ్రామాన్ని నీవు సంరక్షించుకోలేనటువంటి వాడు విదేశాలకు వెళ్ళి ఏం సంరక్షించుకుంటావు?
1: వెన్ యూ కెనాట్ వర్క్ ఫర్ యువర్ ఓన్ విలేజ్ వాట్ ఈస్ దట్ యువర్ గోయింగ్?
0: కేవలం ధనం కోసం పోతున్నారే కానీ గుణం కోసం కాదు.
1: యు ఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ మనీ నాట్ ఫర్ వర్క్.
0: మన గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: యూ హావ్ టు డెవలప్ అవర్ వర్క్.
0: రాముడు కూడా చెప్పాడు, జనని జన్మభూమస్య స్వర్గాధిపతి కరియసి.
1: రామా,
0: నా తల్లి నాకు జన్మమిచ్చినటువంటి భూమి నాకు ప్రధానమైనటువంటి స్వర్గం కంటే గొప్పది అన్నాడు.
1: రామా సెడ్ దిస్ మదర్ ల్యాండ్ ఇస్ మచ్ మోర్ దాన్ ది వెరీ హెవెన్ పారడైజ్.
0: రామా రామా రామా రామా అని రామనామాన్ని స్మరిస్తున్నారు.
1: వి గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్.
0: కానీ రాముడు చేసినటువంటి కార్యాలు ఏమి చేస్తున్నారు మీరు?
1: బట్ వాట్ ఈస్ రామాస్ యాక్టివిటీ విచ్ యూ హావ్ టేకెన్ ఎన్ ఐడియల్ పాత్.
0: అతనికి కేవలం రాజ్యాన్ని కూడా త్యజించి
1: సాక్రిఫైస్ కింగ్
0: తండ్రి ఆజ్ఞను అనుసరించి
1: ఫాలోడ్ ఫాదర్స్ కమాండ్.
0: 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు.
1: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్.
0: అది ఏమైనా ముఖ్యము?
1: దట్స్ ఇంపార్టెంట్.
0: మన దేహము,
1: అవర్ బాడీ,
0: మన బుద్ధి,
1: అవర్ ఇంటెలెక్ట్,
0: మన మనసు,
1: మైండ్,
0: మన చిత్తము, మన అంతఃకరణ, అన్ని కూడా తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే.
1: దే ఆర్ ఆల్ గిఫ్ట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్.
0: నీ హెడ్ నీ దుడ్డు నీ యొక్క బ్లడ్ నీ యొక్క ఫుడ్ అంతా కూడా తల్లిదండ్రుల గిఫ్ట్.
1: ఆల్ యువర్ హెడ్ ది బ్లడ్ అండ్ దుడ్డు ఎవ్రీథింగ్ గాడ్స్ పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుక మొట్టమొదట మీరు చదివినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి గ్రాట్యుడ్ అందించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ గ్రాట్యుడ్ టు యువర్ పేరెంట్స్.
0: అది నిజమైనటువంటి దైవ సేవ.
1: దట్ ఈస్ సర్వీస్ టు గాడ్.
0: అప్పుడే నీ యొక్క హృదయం కూడా చల్లబడుతుంది.
1: దెన్ యూ హ్యావ్ ఆల్ ద కంఫర్ట్.
0: శాంతిని చేకూరుస్తుంది.
1: యూ విల్ బి పీస్ఫుల్.
0: శాంతి శాంతి శాంతి ఎక్కడ చిక్కుతుంది శాంతి?
1: హూ ఇస్ ఏ పీస్ పీస్ వెర్ యు
0: హస్తమున అనుబాణము ఉంచుక
1: హోల్డింగ్ ఆటమ్ బాంబ్
0: అరుచుకుంటారు శాంతి శాంతిని.
1: వి గో ఆన్ షౌటింగ్ పీస్ పీస్.
0: చంద్రు చేయడం కలిగి కూడా చందచాలలు శాంతి సుఖములు.
1: దో వి రీచ్ మూన్ వి ఆర్ నాట్ పీస్ఫుల్.
0: చేతిలో బాంబు పెట్టుకుని శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది శాంతి?
1: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ యూ సింప్లీ సేస్ పీస్ పీస్.
0: హృదయంలో శాంతి నిలుచుకో.
1: హావ్
0: చేతిలో బాంబును పారవేయి.
1: అండ్ గివ్ అప్ త్రో అవే ఆల్ ద బాంబ్.
0: అప్పుడే నీకు శాంతి ప్రతిబింబిస్తుంది.
1: దెన్ ద పీస్ వుడ్ మ్యాన్.
0: శాంతి అనేటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: పీస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ప్రతి ఒక్కటి కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటి ప్రతిబింబాలే.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ విద్ ఇన్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మీరు ఎంతో గుణవంతుడు, ఎంతో విద్యావంతుడు, ఎంతో తెలివితేటలు కలవారు,
1: హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ ఇందులో స్వార్థమైనటువంటి ప్రవేశించడం చేత అంతా కూడా భస్మం అయిపోతుంది.
1: బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ ఎవ్రీథింగ్ ఇస్ బర్న్ డౌన్.
0: కడవల పాల లోపల కూడా అణు మాత్రం విషం కలిపితే ఆ కడవల పాలను అవి
1: అపవిత్రమైపోతుంది.
0: కనుకనే మనం ఒక క్రోధము ద్వేషము అనేటువంటి లోపల ఉంచుకోకుండా
1: డూ నాట్ ఎంటర్టైన్ ది యాంగర్.
0: ప్రేమ చేత మనం సమాజ సేవలో పాల్గొనాలి.
1: విత్ లవ్ పార్టిసిపేట్.
0: ఏ చిన్న పని చేసినప్పటికీ అదే గొప్పగా భావించవచ్చు.
1: యూ మే అండర్టేక్ టైనీ టాస్క్ బట్ ఇట్ బికమ్స్ మైటీ.
0: నేను గొప్ప సేవ చేయలేకపోతే అని నిరాశ గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ దట్ యు విల్ నాట్ బి ఏబుల్ టు డూ.
0: పల్లె పల్లె కూడా మీరు ప్రవేశించండి.
1: విజిట్ ఎవ్రీ విలేజ్.
0: ఆ పల్లెలో ఏది అనుకూల అననుకూలంగా ఉందో, ఏది ప్రజలకు నిక్కట్టుగా ఉందో దాన్ని గుర్తించి వర్తించండి.
1: అండర్స్టాండ్ ఐడెంటిఫై దేర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్.
0: ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోతే,
1: if we don't have money,
0: వారు సేవ చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతే,
1: if we don't have capacity,
0: అందరూ మీరే కూడండి,
1: join together,
0: ఒకరికొకరు విద్యార్థులందరూ ఏకం కాండి,
1: let all students stand,
0: ఈ ఐకమత్యం చేత సాధించలేనటువంటి పనులు ఒక్కటి జగత్తులో
1: nothing you cannot.
0: ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కష్టములు దుఃఖములు విచారములు భయములు.
1: టుడే ఇన్ భారత్ యూ ఫైండ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ ఫియర్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మనం స్వాతంత్రాన్ని సాధించాము.
1: వీ హావ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్.
0: ఐకమత్యాన్ని మాత్రం భిన్నం చేసుకున్నాం.
1: బట్ వీ హావ్ లాస్ట్ యూనిటీ.
0: ఐకమత్యం లేకపోవడం చేతనే ఇన్ని దుఃఖములకు మూల కారణమైపోయింది.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ వీఆర్
0: ఒక ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే వాళ్ళలో వాళ్ళకు జగడాలు.
1: అమంగ్ ఫోర్ బ్రదర్స్ ఇన్ ఎ ఫ్యామిలీ దే హావ్ ఇన్ ఫైటింగ్.
0: మొట్టమొదట ఐకమత్యాన్ని మనం సాధించండి.
1: ఫస్ట్
0: ఐకమత్యమే జీవిత లక్ష్యము.
1: యూనిటీ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: కార్యాచరణే దీనికి మూల కారణము.
1: యాక్షన్ ఇస్ ద మెయిన్ గోల్.
0: ఈ ఐకమత్యాన్ని మనం కార్యరూపంలో ధరించాలి.
1: లెట్ దిస్ యూనిటీ బి ట్రాన్స్లేట్ టు యాక్టివిటీ.
0: అప్పుడే మనం చదివిన చదువుకు సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ ది అంబిషన్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: చేశాం. ఎంబీఏ పాస్ చేశాం,
2: ఐ పాస్ ఎంబీఏ,
0: ఎంఎఫ్ఎం పాస్ చేశాం, ఎంటెక్ పాస్ చేశాం, గొప్ప ఇంజనీరింగ్ పాస్ చేశాం, వెళుతున్నాం బయటికి.
2: ఐ పాస్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంబీఏ బట్ ఐ గో అబ్రాడ్.
0: నీవు ఎత్తవలసినటువంటి బిచ్చం నీ దేశంలో నీవెత్తు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ హియర్
0: పరదేశం బిచ్చగాడు కాకూడదు నీవు.
2: డోంట్ బి ఎ బెగర్ అవుట్ సైడ్.
0: నీ విదేశాలకు బెగ్గరిగా అవటం చేతనే నీవు స్వదేశంలో కూడా నువ్వు హీనమైపోతున్నావు.
2: బికాస్ యువర్ బెగర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ యువర్ బికమ్ బెగర్ ఇన్ దిస్ కంట్రీ.
0: నీ దేశంలో నీవు బెగ్ చేసి ఆ దేశం యొక్క క్షేమాన్ని గుర్తించు.
2: బెటర్ యు బెగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ థింక్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: తల్లి ఎంత కురీపి అయినప్పటికీ,
2: మదర్ మేబీ
0: ఆమెనే తల్లి తల్లి అని పిలుస్తాను కానీ,
2: మదర్ మేబీ అగ్లీ
0: ఇంకో ఆమె అందంగా చందంగా ఆనందంగా శక్తి సేవతులతో కూడినది ఆమెను మనం తల్లి అని పిలుస్తామా?
2: ఫర్ ద సింపుల్ రీజన్ ద అదర్ వుమన్ ఇస్ సో బ్యూటిఫుల్ యూ డోంట్ కాల్ హర్
0: నో
2: నో.
0: కానే కాదు,
2: ఇంపాసిబుల్.
0: కురీపి అయినా నీ తల్లి నీకు తల్లి.
2: మదర్ మేబీ అగ్లీ బట్
0: ఆమె ప్రేమనిచ్చి పెంచి పెద్ద చేసింది.
2: ఇన్ఫాక్ట్ షీ హస్ given birth to you and fostered you, has taken care of you.
0: మొట్టమొదటి నీ దేశం నీకు బీదది అనుకుంటున్నావు.
2: యు కన్సిడర్ యువర్ కంట్రీ పూర్.
0: ఇదే మన పిల్లల్లో ఉండేటువంటి ఒక చిన్న బలహీనత.
2: దిస్ ఇస్ వీక్నెస్.
0: భారతదేశం బీదది కానే కాదు.
2: భారత్ ఈజ్ నెవర్ పూర్.
0: ఎన్నో భారతే తన్న భారత అని వేదమునందు కూడా బోధించింది.
2: వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
0: భారతదేశంలో లేనటువంటివి ఏ దేశంలో కూడా మనకు కానరావు.
2: దట్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: సర్వ శక్తిలో భారతదేశం నుండి ఉంటుంది.
2: ఆల్ అబిలిటీస్ ఆర్ హియర్.
0: త్యాగ భూమి, యోగ భూమి, కర్మ భూమి,
2: అఫెక్షన్.
0: ఇలాంటి భూమిని ఈనాడు మనము భోగ భూమిగా మార్చడానికి ప్రయత్నించాము.
2: అండ్ వి మేడ్ దిస్ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్ ఎ ల్యాండ్ ఆఫ్ పెనెన్స్ ఇంటు ఎ ల్యాండ్ ఆఫ్ ల్యాండ్.
0: మనకి భోగమే వద్దు.
2: Not the pleasure.
0: ఈ భోగమే మనకు రోగాలను అందిస్తుంది.
2: ఇట్ ఇస్ భోగా ప్లెజర్ దట్ గివ్స్ యు రోగా.
0: త్యాగం చోటనే మనం సర్వం కూడా ఆత్మపతం చేయాలి.
2: త్రూ సాక్రిఫైస్ అండ్ త్యాగం
0: నడుమొంచి పని చేయాలి. నడుమొంచి పని చేయాలి.
2: దెన్ యువర్ బాడీ
0: చేతికి తగిన పని పెట్టాలి.
2: గివ్ వర్క్ టు ద బాడీ.
0: చేతి నిండుకు పని.
2: Have work sufficiently.
0: మనసు నిండుకు మంచి భావములు పెట్టుకున్నప్పుడు,
2: when you have good thoughts in the mind,
0: ఇంతకంటే గొప్ప మనిషి మరెక్కడ ఉన్నారు?
2: You will be the noblest and greatest.
0: ఇతనే నిజమైన మనిషి.
2: He is a true human being.
0: కాబట్టి మనం నిజమైన మనిషి కోసం భగవంతుడు వెతుకుతున్నాడు.
2: God is in search of a true human.
0: కేవలము భగవంతుని కోసం మనుషులు వెతకటం లేదు.
2: Man is not in search of
0: భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: God is everywhere.
0: కనుకనే భగవంతుని వెతకవలసిన అవసరమే లేదు.
2: దేర్ ఇస్ నో నీడ్ టు.
0: దైవాన్వేషణ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
2: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: మంచి మనిషి కోసం సర్చించండి.
2: యు బీ ఎ గుడ్ మ్యాన్, బీ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ గుడ్ మ్యాన్.
0: మనం మంచి మనుషులు కావాలి కానీ,
2: వీ షుడ్ బి గుడ్ మ్యాన్.
0: గొప్ప మనుషులు మనం కానక్కర్లేదు.
2: నాట్ ఎ గ్రేట్ మ్యాన్.
0: గొప్ప మనుషుల వల్ల లోకానికి ఏమి జరుగుతుందా ఇప్పుడు?
2: గ్రేట్ మ్యాన్ వాట్ ఈస్ ఇట్ దే ఆర్ డూయింగ్.
0: విద్యార్థులారా, మీరు వేరుగా భావించకండి.
2: స్టూడెంట్స్ డోంట్ కన్సిడర్ ద
0: ఉన్న సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి.
2: అండర్స్టాండ్ ద లైన్.
0: ఈనాడు దేశంలో గొప్ప కష్టములు నష్టములు దుఃఖములకు మూల కారణం ఎవరు?
2: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్ ద ట్రబుల్ ఇన్ దిస్ కంట్రీ?
0: విద్యావంతులే దీనికి మూల కారణం.
2: ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్.
0: ఎందుకంటే ఈ దేశానికి సరైనటువంటి ఉపకారం చేయకుండా ఆ విద్యను తమయందుకు ఉంచుకుని స్వార్థం కోసం ఉపయోగపెడుతున్నారు.
2: బికాస్ ఆల్ ద ఎడ్యుకేషన్ ఆల్ ద లెర్నింగ్ దే రిసీవ్డ్ ఇన్ దిస్ కంట్రీ దే మేక్ యూజ్ ఆఫ్ ఫర్ సెల్ఫిష్.
0: మన భారతదేశంలో ఎంతమంది గొప్ప మేధావులు ఉన్నారు? ఇంతమంది మేధావులు ఉండి కూడా దేశం ఎందుకు ఈ పరిస్థితిలో తెచ్చారు?
2: దో దేర్ ఆర్ మెనీ ఇంటలెక్చువల్స్ ఇన్ దిస్ కంట్రీ, వై వీ ఆర్ లైక్ దిస్?
0: వారు సరైనటువంటి దీనికి దేశానికి తగినటువంటి ఉపకారం బుద్ధి వారి లేకపోవడం.
2: Serving this country in the true sense.
0: వారు పవిత్రమైన భావంతో చూసుకుంటే దేశం ఎంతైనా బాగుపడుతుంది.
2: If you have sacred feelings, the country will progress.
0: కనుక విద్యార్థులు అనేటువంటి వారు, విద్యావంతులు అనే వారి వల్ల దేశంలో చాలా అపకారం జరుగుతుందని.
2: అండ్ కంట్రీ పుట్ టు సఫరింగ్ అండ్ హార్మ్ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: మీరందరూ ఏకమై ప్రజాక్షేమం దృష్టి ఎందుకున్నప్పుడు ఎంతైనా బాగుపడుతుంది.
2: ఇఫ్ యు ఆల్ స్టాండ్ యునైటెడ్ కీప్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
0: వాళ్ళ తెలివితేటలు వాళ్ళ మేధాశక్తి అంతా విదేశంలో ఉపయోగపెడుతున్నారు.
2: యూ మేక్ యూజ్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫార్మర్
0: ల్యాండ్. మన దేశం లోపల 10,000 రూపాయలు జీతం తీసుకుని ప్రజావులు ఉండి కూడా దేశం ఎందుకు ఈ పరిస్థితిలో తెచ్చారు?
2: దో దేర్ ఆర్ మెనీ ఇంటలెక్చువల్స్ ఇన్ దిస్ కంట్రీ, వై వీ ఆర్ లైక్ దిస్?
0: వారు సరైనటువంటి దీనికి దేశానికి తగినటువంటి ఉపకారం బుద్ధి వారిలో లేకపోవడం.
2: దే ఆర్ నాట్ సర్వింగ్ దిస్ కంట్రీ ఇన్ ది ట్రూ

0: ఇంటెలిజెన్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫార్మర్
1: మన దేశం లోపల 10,000 రూపాయలు జీతం తీసుకుని
0: యూ రిసీవ్ 10,000 రూపీస్ సాలరీ
1: 10 రూపాయల పని కూడా చేయటం లేదు.
0: యూఆర్ నాట్ వర్కింగ్ దట్ మచ్ ఎనఫ్ ఫర్ 10 రూపీస్.
1: ఈ దేశానికి ఎంత నష్టం చేస్తున్నారు.
0: అండ్ ఇస్ ఇట్ నాట్ వర్త్ టు ది కంట్రీ.
1: నీవు పని చేస్తున్నావు.
0: యూ డూ
1: ఈ నెలకంతా చేరి 10,000 రూపాయలు పని చేస్తున్నావా?
0: ఆర్ యూ వర్కింగ్ ఇన్ అకార్డింగ్స్ టు ద సాలరీ?
1: 10,000 కాదు 10 రూపాయల పని కూడా చేయటం.
0: నాట్ ఈవెన్ వర్త్ 10 రూపీస్ ఆఫ్ వర్క్ యూ డూ.
1: కానీ విదేశానికి పోతే
0: ఎందుకు అబ్రాడ్?
1: అక్కడ కావలసినంత పని చేస్తుంటారు.
0: యూ వర్క్ ఎ లాట్.
1: ఇంకా టైం దిక్తి ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తుంటారు.
0: యూ ఎక్స్ట్రా వర్క్ ఆల్సో
1: నైట్ వర్క్ కూడా చేస్తుంటారు.
0: వర్క్ ఇన్ ద నైట్.
1: ఇంత శ్రద్ధ విదేశాల్లో ఉండేటప్పుడు స్వదేశం పైన ఎందుకు ఉండకూడదు?
0: దెన్ యూ ఆర్ సో సిన్సియర్ దేర్ వై నాట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ?
1: కనుకనే మనం స్వదేశం పైన మన ప్రేమ తత్వాన్ని, మన దివ్యతత్వాన్ని, విశాల భావాన్ని మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ సిన్సిరిటీ కమిట్మెంట్ టు వర్క్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: ఇది నిజమైనటువంటి ఒక భక్తి.
0: దిస్ ఇస్ ట్రూ డివోషన్.
1: భక్తి భక్తి అంటే పటం పెట్టి పూజ చేయటం కాదు.
0: వర్షిప్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు ద పిక్చర్.
1: అవన్నీ కేవలం సత్కర్మలుగా భావించవచ్చు.
0: దే ఆర్ ఓన్లీ గుడ్ యాక్షన్స్.
1: కానీ సద్భావాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ గుడ్ ఫీలింగ్.
1: సద్భావమే లేకున్నప్పుడు సత్కర్మ చేసి ప్రయోజనమే.
0: వితౌట్ గుడ్ ఫీలింగ్స్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ గుడ్ యాక్షన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ శివరాత్రి యొక్క తరువాత సంపత్తు,
0: దట్ ఎసెన్స్ ఆఫ్ శివరాత్రి మెసేజ్.
1: ఈ శివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ఎసెన్స్,
0: ది సాంక్టిటీ ఆఫ్ శివరాత్రి.
1: శివ మంగళం.
0: శివ ఆస్పిషియస్నెస్
1: అనగా పవిత్రమైనటువంటి యొక్క భావంతో మన జీవితాన్ని గడపాలి.
0: లెట్ అస్ లీడ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సేక్రెడ్ ఐడియా.
1: రాత్రి అంతా భజన చేశారు.
0: యూ డిడ్ భజన్.
1: చాలా ఆనందంగా ఉంటుంది అది. కేవలం శ్రవణానందమే కానీ హృదయానందం కాదు.
0: యూ బీ సో హ్యాపీ టు లిసన్ బట్ నాట్ విత్ యువర్ హార్ట్.
1: శ్రవణానందంతో పాటు హృదయానందం కూడా చేరాలి.
0: అలాంగ్ విత్ ద జాయ్ ఆఫ్ లిసనింగ్
1: రెండు చేరినప్పుడే
0: హార్ట్ ఆల్సో
1: నెగిటివ్ పాజిటివ్ గా ఉండినట్టు ఉంటుంది.
0: లైక్ నెగటివ్
1: బయట మాత్రం మనము పాజిటివ్ పనులంతా చేస్తూ
0: లెట్ అస్ డూ పాజిటివ్ యాక్షన్.
1: లోపల నెగిటివ్ థాట్స్ ఉంచుకున్నప్పుడు ఏం ప్రయోజనం?
0: ఇఫ్ యూ హావ్ నెగటివ్ థాట్స్ విత్ ఇన్ వాట్ ఫార్ వాట్ ఇస్ ది యూజ్?
1: ఆ నెగటివ్ థాట్స్ ముందు ప్రక్కకు నెట్టివి
0: బ్రష్ అసైడ్ ద నెగటివ్ థాట్.
1: పాజిటివ్ థాట్స్ పెట్టుకో.
0: డెవలప్ పాజిటివ్ థాట్స్.
1: అప్పుడే ప్రపంచము బాగుపడుతుంది.
0: దెన్ ది వరల్డ్ విల్ ఇంప్రూవ్.
1: సమాజము బాగుపడుతుంది.
0: సొసైటీ విల్ ప్రోగ్రెస్.
1: మీ గృహము బాగుపడుతుంది.
0: యువర్ ఫ్యామిలీ
1: విల్ గ్రామము బాగుపడుతుంది.
0: అండ్ ఆల్సో యూ
1: నీవు బాగుపడతావు.
0: ఎవ్రీ విలేజ్ అండ్ యూ ఆల్సో విల్ ఇంప్రూవ్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుక వ్యక్తి నుంచి సమాజం వరకు, సమాజం నుంచి దేశం వరకు మనం వ్యాప్తి వ్యాపించాలి. ఈ సమాజ సేవ.
0: వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఇండివిజువల్ టు సొసైటీ,
1: మీ సేవ అనే వారి సేవ అనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: యూ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ టు రెండర్.
1: ఏ సంస్థల సేవ అయినా సరే నీవు పాల్గొను.
0: పార్టిసిపేట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ గివెన్ టు యూ.
1: నీవు సేవను లక్ష్యంలో ఉంచుకో.
0: కీప్ సర్వీస్ ఎస్ ద మోటో.
1: త్యాగం లక్ష్యంలో ఉంచుకో.
0: సాక్రిఫైస్.
1: పవిత్రమైన భావాన్ని పెంచుకో.
0: డెవలప్ సాక్రిఫైస్.
1: దివ్యమైన తావత్ నీవు ఉంచుకో.
0: అండ్ కన్సిడర్ యువర్ ఓన్.
1: అప్పుడే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
0: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్.
1: అడిగినందుకు.
0: Having been educated.
1: చాలా మంది విద్యావంతులు.
0: Many educated.
1: బయట పోయి.
0: They go abroad.
1: చాలా కాలం వ్యర్థం చేస్తున్నారు.
0: They waste so much of time.
1: దానికి తగినటువంటి ఉద్యోగం చిక్కేంత వరకు అవస్థలు పడుతున్నారు.
0: Even here.
1: ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవ్వలేదని ప్రభుత్వం పైన మనం అనేక నిందలు వేస్తున్నాము.
0: We blame government of this country for not providing jobs.
1: ప్రభుత్వం కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు?
0: How many can be provided jobs?
1: ఈ విధంగా ఇస్తూ ఉంటుంటే ఏ విధంగా జరగగలగదు?
0: అండ్ జాబ్స్ ఆర్ గివెన్ టు ఎవ్రీబడీ. హౌ కెన్
1: గవర్నమెంట్ అంతా జీతం ఎక్కువ చేయాలని కాచుకుంటున్నారు.
0: వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద పే రైజ్.
1: కానీ అధికారులకు ఏమాత్రమో చేతిలో కాసులు లేవు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ నో మనీ.
1: వచ్చే ఇన్కమ్ లేదు.
0: దేర్ నో ఇన్కమ్.
1: ట్యాక్స్ వేస్తే మా ప్రజలంతా పీడిస్తున్నారు ఈ ప్రభుత్వం అని ప్రభుత్వాన్ని నిందిస్తారు.
0: వెన్ దేర్ ఇస్ హెవీ టాక్సేషన్ పీపుల్ గో ఆన్ కంప్లైనింగ్.
1: ట్యాక్స్ వేయకపోతే ప్రభుత్వం ఏ రీతిగా ప్రజలను రక్షిస్తుంది?
0: వితౌట్ టాక్సేషన్ హౌ డు యూ రన్ ద గవర్నమెంట్?
1: కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తించుకోవాలి.
0: అండర్స్టాండ్ దిస్ పాయింట్.
1: మన విద్యా సంస్థలో లేదు కానీ
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
1: చాలా మంది కొంతమంది విద్యార్థులు బయట విద్యాదేశంలో
0: సమ్ స్టూడెంట్స్ గో అవుట్ సైడ్.
1: మాకు జీతాలు అభివృద్ధి పరిచారు. ఫీజులు మాకు పెంచారు.
0: సాలరీస్ హావ్ గాన్.
1: ఎగ్జామినేషన్ ఫీజు పెంచారు.
0: ట్యూషన్
1: ఫీజు పెంచారు.
0: మెడికల్
1: కాబట్టి దీన్ని తగ్గించాలి అని వీళ్ళు ఆరుస్తుంటారు.
0: దేర్ఫోర్ ద డిమాండ్ ద ఫీజ్ షుడ్ బి అండర్ చెక్ రెడ్యూస్డ్.
1: టీచర్స్ చూస్తామంటే
0: టీచర్స్
1: మాకు జీతాలు సెంట్రల్ స్కేల్ నుంచి మాకు రావాలి.
0: వీ షుడ్ గెట్
1: దాని లెవెల్ లోనే మాకు ఇవ్వాలి.
0: వీ షుడ్ బి పేయింగ్ సెంట్రల్ స్కేల్
1: అంటుంటారు.
0: దట్ ద డిమాండ్.
1: ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
0: గవర్నమెంట్ హౌ డు ఎక్స్పెక్ట్ టు పే యూ?
1: ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజలకు అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్ ఇస్ పేయిడ్ టు దెమ్.
1: కనుకనే మీరు ప్రజలపైన ట్యాక్స్ వేయకపోతే మీ జీతాలు కానీ పిల్లల యొక్క చదువులు కానీ జరగడానికి వీలు కాదు.
0: వితౌట్ దీస్ ట్యాక్సెస్ యూ కెనాట్ కలెక్ట్ మనీ. అంటే
1: విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: బ్రాడ్ ఫీల్.
1: మరి ప్రభుత్వం పైన మనం ఒత్తిడి చేస్తున్నాము.
0: వీ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్.
1: సరైన భావం కాదు మనకు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ఐడియా.
1: ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
0: వేర్ ఫ్రమ్?
1: ప్రజల నుంచే వసూలు చేయాలి.
0: ఇట్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్.
1: కాబట్టి మనం ప్రభుత్వాన్ని నిందించడం చాలా తప్పు అనేటువంటి నిత్యమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఆ సత్యాన్ని గుర్తిస్తాడు.
0: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నెవర్ బ్లేమ్ ద గవర్నమెంట్.
1: కేవలం సంకుచితమైన భావన కలిగినటువంటి వారే ప్రభుత్వాన్ని దూషిస్తుంటారు.
0: ఓన్లీ నారో మైండెడ్ మీన్ పీపుల్ బ్లేమ్ ద గవర్నమెంట్.
1: ఎవరిని దూషించారు?

0: డోంట్
1: పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్నా.
0: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది సిన్ ఈస్ టు క్రిటిసైజ్ అదర్స్.
1: ఎవరిని కూడా మనం నిందించకూడదు.
0: నెవర్ క్రిటిసైజ్.
1: నీవు ఒకరిని నిందిస్తే పది మంది నిన్ను నిందిస్తారు.
0: ఇఫ్ యూ పాయింట్ అవుట్ ఎనీబడీ 10 పీపుల్ విల్ పాయింట్ అవుట్ యు. యొక్క
1: లక్షణము
0: ఇస్ దట్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
1: ఎందుకు ఒకరు నిందించాలి, పది మందితో నిందింపబడాలి?
0: వై డు యు అక్యూజ్ అండ్ బీ అక్యూజ్డ్?
1: మంచిదే కాదు ఇది.
0: ఇస్ నాట్ గుడ్.
1: అన్నింటికీ మనం మౌనం వహిస్తాం.
0: లెట్ us observe silent.
1: ఏ జవాబు కూడా మనం ఇవ్వనక్కర్లేదు.
0: డోంట్ రిప్లై.
1: మనం చేయవలసిన మంచి కార్యాలు మనం చేద్దాం.
0: వి షుడ్ డు గుడ్ యాక్షన్స్.
1: మంచి హృదయాన్ని పెంచుకుందాం.
0: వి షుడ్ హావ్ గుడ్ మైండ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: మీ యొక్క హృదయాన్ని కడిగి
0: పరిశుద్ధ పరిచి
1: పవిత్ర భావంతో నింపి
0: ఫిల్ ఇట్ విత్ సెక్రెట్
1: దివ్యమైన మార్గంలో ప్రవేశించి
0: ఎంటర్ ఇంటూ డివైన్
1: సత్కారములు మీరు ఆచరించాలి.
0: అండ్ డు గుడ్ యాక్షన్స్.
1: కనుకనే చేతులతో పని చేయాలి.
0: వర్క్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
1: హృదయంలో భగవత్ నామాన్ని ఉంచుకోండి.
0: ప్రిజర్వ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
1: రామ్ ఆత్మే కామ్.
0: హావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వర్క్ ఆన్ హ్యాండ్.
1: నీవు భక్తిగా ఉంటే నీవు మనసులో ఉంచుకో.
0: ఇఫ్ యూఆర్ డివోటెడ్ కీప్ ఇట్.
1: కానీ చేతులతో మాత్రం సమాజంలో పనిచేయి.
0: బట్ బోత్ యువర్ హ్యాండ్స్ మస్ట్ బి పుట్ టు సర్వీస్.
1: దీనికంతా దైవమే సహాయం చేస్తాడు.
0: అండ్ గాడ్ విల్ హెల్ప్ యూ.
1: పూలు సూది దారం ఉంది.
0: You have got the flowers and the string and the needle.
1: పుష్పమాల తాలగున.
0: Can it be a garland?
1: లేదు.
0: No.
1: ఒక కుట్టేవాడు ఉండాలి.
0: There should be a maker of the garland.
1: అది మాస్టర్.
0: He is the master.
1: ఆ మాస్టర్ ఒకడు ఉండాలి.
0: We need a master.
1: ప్రణతి నూనె వత్తిగలదు.
0: You got the container, the wick and the oil.
1: దీపపు వెలుగు కలుగున.
0: Somebody should light the lamp.
1: దీపాన్ని ముట్టించేవాడు ఒకడు ఉండాలి కదా.
0: Somebody should light the lamp.
1: విద్య గలదు, బుద్ధి గలదు.
0: You have got the knowledge.
1: కానీ తాను విద్యావంతుడు అవుతాడా?
0: Can you be educated?
1: కాదు. నేర్పే మాస్టర్ ఒకడు ఉండాలి.
0: You need a master to teach you.
1: సొమ్ములు రత్నాలు కలవు.
0: You got the jewels and ornaments.
1: కానీ సొన్నాలు తానగున.
0: బట్ ద గోల్డ్ కెనాట్ బి ఆర్నమెంట్.
1: చేసేటువంటి యొక్క గోల్డ్ స్మిత్ ఒకటి ఉండాలి.
0: గోల్డ్ స్మిత్ ఇస్ రిక్వైర్డ్ టు మేక్ జ్యువెల్.
1: అదే విధంగానే నీ దేహం ఉంది, మనసుంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది. దీన్ని అన్నింటినీ చేర్చి పనిలో ప్రవేశపెట్టడానికి ఒక యజమాడు కావాలి.
0: యూ హావ్ గాట్ ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్సెస్. యూ నీడ్ ఎ మాస్టర్ టు కోఆర్డినేట్ అండ్ ఇంటిగ్రేట్.
1: మాస్టర్ ఏ ఆత్మ.
0: దట్ వెరీ మాస్టర్.
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియస్.
1: బాడీ ని ఫాలో చేయొద్దు.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: మైండ్ ని ఫాలో చేయొద్దు.
0: డోంట్ ఫాలో ది
1: మైండ్. మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: ఫాలో ది కాన్షియస్.
0: ఫాలో ది కాన్షియస్.
1: దానిని మీరు ఫాలో చేయండి.
0: ఫాలో యువర్ కాన్షియస్.
1: ఇది మంచిది, మంచిది అని నీవు చూసినప్పుడు దాన్ని ఫాలో చేయి. ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
0: వెన్ వన్స్ యూ ఫీల్ దిస్ ఇస్ గుడ్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ విట్నెస్.
1: ఆ విధమైన యొక్క మార్గంలో ప్రవేశపెట్టే దేశం ఎంతో బాగుపడుతుంది.
0: వెన్ యూ ప్రొసీడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతి,
0: ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్,
1: అనేక దేశములతో సంబంధం గావించుకుని,
0: హ్యావింగ్ రిలేషన్స్ విత్ డిఫరెంట్
1: అనేక సంబంధములతో దాన్ని బోధించి, మన సంస్కృతిని వారికి అందించి,
0: ఇట్ థాట్ టు మెనీ కంట్రీ,
1: అన్ని దేశములకు చిరస్థీ కీర్తిని సాధించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గాట్ ద పర్మనెంట్ నేమ్.
1: కానీ ఈనాటి మన భారతీయులే మన భారతదేశం యొక్క సంస్కృతిని మార్పు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ద నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్
1: మార్పు చేయడం పోని కిల్ చేస్తున్నారు, చంపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మన భారతీయ సంస్కృతికి మించినటువంటి సంస్కృతి ఏ దేశం నందు లేదు.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
1: అజ్ఞానంతో నేను చెప్పడం కాదు.
0: నాట్ దట్ ఇట్ ఇస్
1: ఏ దేశమునికైనా పోని సంస్కృతి లేనే లేదు.
0: Of course, there every country.
1: We not one country, ek maruk sanskruti.
0: Today we have one way of life, another tomorrow.
1: Yappatiki okkate.
0: The culture of Bharat remains one.
1: నిత్యమై సత్యమై నిర్మలమై నిస్వార్థమైనటువంటిది భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat is eternal, pure and selfless.
1: అది ఏ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటిది.
0: It develops, blossoms human quality.
1: మానవుడు అనేటువంటి తత్వాన్ని మనం చక్కగా నిలబెట్టుకోవాలి.
0: We have to uphold the humanity.
1: మానవతా విలువను మనం పెంచుకోవాలి.
0: We have to develop human value.
1: కేవలం ఆస్తిపాస్తులు పెంచుకోవటం కాదు.
0: Not merely amassing wealth and property.
1: పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెంచుకోవటం కాదు.
0: Not constructing factories.
1: ఎన్ని ఫ్యాక్టరీస్ పెంచినప్పటికీ మన వాతావరణం పాడైపోతుండాలి.
0: Industrialization leads to pollution.
1: కానీ మన లోపల ఉన్నటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop the inner feeling.
1: దాంతో ఎంతవరకు శక్తియో అంతవరకు మనం పోషించుకోవాలి.
0: And you can work to the extent possible.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు అనేక విద్యను నేర్చి అనేక విద్యమైన పవిత్రత పొంది మీరు దీనిని డిగ్రీస్ తీసుకుని పోతున్నారు.
0: You get all the knowledge, get all the expertise and skills and
1: మొట్టమొదట మీరు ప్రశాంతమైన వదిన తర్వాత మీ గ్రామంకి వెళ్లి తల్లిదండ్రుల ఆజ్ఞ వహించి వారితో తగిన సహాయం తీసుకుని పల్లెల్లో ప్రవేశించండి.
0: ఆఫ్టర్ లీవింగ్ దిస్ ప్లేస్ ప్రశాంతి నిలయం, గో టు విలేజెస్.
1: ఎక్కడ పోయినప్పటికీ నాకు సర్వీస్ అనేటువంటిది ఎక్కడ అనేటువంటి గవర్నమెంట్ సర్వీస్ కోసం పాటు పడకండి.
0: యు ఫైండ్ అవుట్ వేర్ యువర్ సర్వీస్ ప్రజా
1: సర్వీస్ ప్రజల యొక్క సేవలు మనకు కావాలి.
0: సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ టు ద కమ్యూనిటీ.
1: ప్రజలకు సేవ చేస్తే ప్రజలు మనల్ని రక్షిస్తారు.
0: ఇఫ్ యూ సర్వ్ పీపుల్, పీపుల్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: అదే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
0: నోర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మ.
1: ఇలాంటి పవిత్రమైన శక్తులు మన ఎందు ఉండి కూడాను శక్తిహీనులుగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: వీ బిహేవ్ యాజ్ ఇఫ్ వి ఆర్ వీక్.
1: కేవలం గుణహీనులుగా ప్రవర్తిస్తున్నాము.
0: వీ బిహేవ్ యాజ్ ఇఫ్ వి హావ్ నో క్యారెక్టర్.
1: చలిమి కలిమి బలమును పోషించుకుంటున్నాము.
0: వీ జస్ట్ స్ట్రెంగ్థెన్ అవర్ ఓన్ ఫ్రెండ్షిప్ అండ్ ఫిజికల్ బాడీ.
1: గుణమును పోషించుకోవటం లేదు.
0: వీ ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ చలిమి.
1: హలో హలో అంటే హలోలో చెబుతారు.
0: ఫ్రెండ్షిప్ మెంట్ హలో హలో.
1: బలము బాగా భుజిస్తే బలం ఎక్కుతుంది.
0: బై ఈటింగ్ యూ విల్ హ్యావ్ ఫిజికల్ స్ట్రెంగ్.
1: కానీ మీరు సంపాదిస్తే వస్తుంది డబ్బు. డబ్బు
0: అండ్ యూ కెన్ అమాస్ ఎర్న్ మనీ.
1: వీటి కోసం మన జీవితము
0: ఈ దాట్
1: ఈనాడు వస్తుంది రేపు పోతుంది. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
1: ధనం కమ్స్ అండ్ గోస్.
0: అండ్ ఇట్ కమ్స్ అండ్ గోస్.
1: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: దానిని మనము పెంచుకోవాలి.
0: దట్ వి హావ్ టు గ్రో.
1: పెద్దలను చూస్తే గౌరవించాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ పీపుల్.
1: అధికారం చూస్తే తగినట్టు గౌరవాన్ని చేయాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ పీపుల్.
1: మీ తల్లిదండ్రులను చూస్తే ప్రేమించాలి.
0: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్.
1: మీ టీచర్ చూస్తే విశ్వసించాలి.
0: అండ్ యు గాట్ ఫెయిత్ ఇన్.
1: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకోవాలి.
0: యు హావ్ టు డెవలప్ గ్రో మోర్ అండ్ మోర్ సీక్రెట్ ఫీలింగ్స్ లైక్ దట్.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని పోషించుకునే వారు అవుతారు.
0: దెన్ ఓన్లీ కెన్ ఫాస్ట్.
1: మానవతా గుణములు మీలో వికసించినటువంటి అవుతాయి.
0: అండ్ దెన్ హ్యూమన్ వాల్యూస్ విల్ బ్లాసమ్.
1: కనుక మీరు ఈనాడు వికసింపజేయవలసినటువంటిది, ప్రకటింప చేయవలసినటువంటిది, అభివృద్ధి పంచుకోవాల్సినటువంటిది మానవతా విలువలే.
0: వాట్ హ్యాస్ టు బి మేనిఫెస్టెడ్ వాట్ హ్యాస్ టు బి బ్లాసమ్డ్ వాట్ హ్యాస్ టు బి డెవలప్డ్ అండ్ ప్రోగ్రెస్ అవర్ హ్యూమన్ వాల్యూస్.
1: కనుకనే మానవతా విలువలు లేకుండా పోతే ఎంత చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
0: బిరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
1: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
0: వాట్ ఈస్ యూస్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్?
1: కనుక నున్న దాని చేతృప్తి ఘనత ఉందా?
0: విన్ యూ డోంట్ హ్యావ్ కంటెంట్మెంట్.
1: అది ఏ నిజమైన చదువు?
0: ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెంట్
1: చదివి చాలా వివేకి అయి మగిడి తన్నరి కూడా మందమతి.
0: యూ మే బి హైలీ ఎడ్యుకేటెడ్ బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హై నాలెడ్జ్ ఇన్ ది స్కిల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ది మీన్నెస్ ఇస్ నాట్ గివెన్.
1: చదువు చదువు తత్వవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ది నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ విల్ మేక్ యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్ నాట్ ఎక్వైర్ టోటల్ నాలెడ్జ్.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువు వలయు. మన జనులకు అపకారం చేస్తే వాళ్ళు జీవితం అంతా కూడా మనం ఆదర్శంగా తీసుకుంటారు.
0: అండ్ ఇఫ్ యూ హెల్ప్ అదర్స్ అదర్స్ విల్ టేక్
1: యువర్ ఆదర్శం. చావు లేదు.
0: ఐడియల్
1: ఆదర్శం క్షీణం లేదు.
0: ఐడియల్ విల్ నెవర్
1: డిక్రీజ్. ఆదర్శం ఎప్పటికీ తరిగిపోదు.
0: ఇట్ నెవర్ డిక్రీజ్.
1: దినదినములకు పెరిగిపోతుంటాయి.
0: ఇంక్రీజెస్ డే బై డే.
1: ఆదర్శాన్ని మనం పొందాలి.
0: వీ షుడ్ బి సచ్ ఐడియల్.
1: అలాంటి ఆదర్శానికి ఇది చక్కని వయసు.
0: దిస్ ఇస్
1: ఇది గోల్డెన్ ఏజ్.
0: This is the right time, golden age.
1: పవిత్రమైన ఏజ్ ని మనం పాడు చేసుకోకూడదు.
0: We should never spoil this ideal golden age.
1: అపవిత్రము గావించుకోకూడదు.
0: Never make it unsacred.
1: సార్థకం చేసుకోవాలి.
0: Work for its fulfillment.
1: అప్పుడే మన చదువుకు తగినట్టు విలువ వస్తుంది.
0: Then the education will have its value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమను పెంచుకోండి.
0: Develop love.
1: ఏది చేసినా ప్రేమగా చేయండి.
0: వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ లవ్.
1: ఆ ప్రేమ లేనటువంటి యొక్క పనులు ఏవి చేసినప్పటికీ అపవిత్రమే అయిపోతాయి.
0: వాట్ ఎవర్ యూ డూ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇట్ బికమ్స్ అన్సేక్రెడ్.
1: ప్రేమ ముదిత మనసే.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈ జగత్తు నందు సమస్త పదార్థములు కూడాను సత్, చిత్, ఆనందం, రూపనామం ఈ ఐదింటితో కూడి ఉన్నది.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఎవ్రీ మెటీరియల్ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్, బ్లిస్, నేమ్ అండ్ ఫామ్.
0: సత్, చిత్, ఆనందము ఇది జీవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ద త్రీ చీఫ్ క్వాలిటీస్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ జీవ.
0: రూపనామములు కల్పితములు, అసత్యములు.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ అన్ట్రూ, దే ఆర్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: రూపనామములను ఆధారం చేసుకుని ప్రకృతి యొక్క అనిత్యమైన సత్వములను ఆచరణయందుంచుకొని మానవుడు తన నిజస్వరూపాన్ని విస్మరించి జీవిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ బికాజ్ హీ గోస్ బై ద నేమ్ అండ్ ద ఫామ్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: భగవంతునకు ఎట్టి గుణములు, ఎట్టి భావములు లేవు.
1: God has no attributes. He is beyond all feelings and sentiments.
0: అట్టి భగవంతునికి గుణములు కల్పించి మానవత్వమును పోషించుకునే నిమిత్తమై తన దివ్యత్వాన్ని మరచి జీవించటం ఇది విచిత్రమైన జీవితము.
1: It is rather mysterious that we just impose attributes to God and we carry on our life sojourn forgetting the latent divinity.
0: భగవంతుని యందు ఎంతటి ప్రేమ, ఎంతటి సత్యము, ఎంతటి దయాశీలత కూడి ఉన్నదో అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసిన అవసరం.
1: It's most essential for every individual to know the infinite love, truth, the vast compassion of God.
0: మానవుడు కేవలము దైవత్వంతో కూడినటువంటి వాడు అయినప్పటికీ దైవాన్ని విస్మరించి ప్రవర్తించటం చేత వాడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: Man, although he is essentially divine, he has forgotten his true nature and conducting himself like a demon, danava.
0: భగవంతునకు సమస్త శక్తి అయినటువంటి యొక్క దీక్ష నాభి అని ఉంచుకోవటం చేత ఆ నాభి యొక్క తత్వము ఉత్కృష్టమై సౌజన్యమై సౌశీల్యమైనటువంటిగా రూపొందుతూ వచ్చింది.
1: The power, the cosmic power, lies in the navel of the divinity and is responsible for the sustenance and the maintenance of the entire cosmos.
0: కనుకనే భగవంతునకు ఉత్తేజమైనటువంటి ఒక తత్వము ఉండటం చేత అతనికి సౌందర్యవంతుడు అని కూడా పేరు వచ్చింది.
1: As God has got this vibrant, effulgent nature, he is the very personification of bliss.
0: హిరణ్యగర్భము అనేటువంటి ఒక తత్వము లోపల మానవత్వములో ఉత్కృష్టమైనటువంటి ఒక జీవితము.
1: Being Hiranyagarbha, the life of the divine is noblest and highest.
0: సువర్ణమయమైనటువంటి ఒక నాభియందు దివ్యత్వమైనటువంటి భావములు ఆవిర్భవించటం చేత అతనికి సువర్ణ గర్భుడు అని కూడా ఒక పేరు.
1: God has this name Suvarnagarbha because in the golden navel there arises, the divine feelings.
0: Samasta srishti kudanu tane karta ayinappudu unna aa kartatvamunu gurtinchukoni manuvu ani kuda peru vachindi.
1: The name Manuvu is also given because he happens to be the creator of the entire creation.
0: Kanuka భగవంతుని తత్వమును అర్థం చేసుకోవాలన్నా ఒక్కొక్క నామము ఒక్కొక్క భావము ఏ యొక్క క్రియల చేత ఏ భావం చేత ఆవిర్భవించినవి అనేటువంటిది గుర్తించాలి.
1: Therefore, we have to understand clearly the inner meaning and the significance of every name of God, the feeling and the depth of the meaning through the manifestation by deeds that are divine.
0: ప్రతి మానవుని ఎందు కూడాను పవిత్రమైనటువంటి యొక్క దీక్షలు దక్షిణలు ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ దిస్ దీక్ష డిటర్మినేషన్ అండ్ దక్షత ద అబిలిటీ.
0: అట్టి దీక్షను పొందినటువంటి మానవుడే నిజమైన మానవుడని భావించవచ్చు.
1: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ if you have got that diksha determination.
0: Nabhi garbhamanandu manavattvam anetvantidi utkrishtamaina tejastho prakashinchatam cheta itaniki tejomayudu ani kudunu peru.
1: He is also called tejomaya, the one of brilliance, radiance, because there shines the humanness in the navel.
0: Samasta srishti kudunu karana bhutulu kavatam cheta అతనికి ప్రజాపతి అని కూడా మరొక పేరు.
1: He has another name, Prajapati, being the primordial cause behind this entire creation.
0: భగవంతుని యొక్క పేర్లు ఎన్నో ఉన్నవి కానీ అర్థరహితమైనటువంటి పేర్లు ఒక్కటి కూడాను కనిపించదు.
1: God has so many names of this kind, there's not even one without a meaning.
0: దీనిని పురస్కరించుకొని ప్రతి మానవునకు దైవనామంలే పెట్టుకుంటూ వచ్చారు మన ప్రాచీనులు.
1: దట్స్ ద రీజన్ వై అవర్ ఏన్షియన్స్ హ్యావ్ నేమ్డ్ అస్ ఆఫ్టర్ గాడ్.
0: కనుక దైవత్వమును గుర్తించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నారు. ఇది అత్యవసరమైనటువంటివి కాదు.
1: వీఆర్ మేకింగ్ అటెంప్ట్ టు నో గాడ్, వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ.
0: తన యందే సర్వత్వము ఉండినప్పుడు తానింకా విచారించడం ఎందుకు?
1: When God is in you, why do you search for him? Why do you worry?
0: కనుక దైవాన్ని వెతుకనక్కర్లేదు.
1: You don't need to search for God.
0: దైవము ప్రేమస్వరూపుడు.
1: God is the embodiment of love.
0: సత్యమే అతని యొక్క స్వరూపము స్వభావము.
1: Truth is his nature and form.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని దానికి మించినటువంటిది మరొక ధర్మం లేదు.
1: There's no other code beyond this truth.
0: కానీ ఈనాటి మానవుడు సత్యమును గుర్తించుకొనలేక అసత్యమునే అభివృద్ధి గావించుకొని అదే సత్యమని భావిస్తూ జీవిస్తూ ఉన్నాడు.
1: But man today has forgotten satya, the truth, and he considers untruth asatya as truth.
0: తన అభిష్టం నెరవేర్చుకునే నిమిత్తమై మానవుడు అసత్యమునే సత్యముగా గుర్తించి దానినే పోషిస్తుకుంటూ వస్తున్నాడు.
1: టు గెట్ హిస్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్ హీ కన్సిడర్స్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్ అండ్ లీడ్స్ హిస్ లైఫ్.
0: కనుక మానవుడు తన స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ నేచర్.
0: తన యొక్క నేచరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: ద నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ సత్యం ట్రూత్ జ్ఞానం విజ్డమ్ అనంతం ఇన్ఫినిటీ.
0: కనుక మానవుని యొక్క నిజమైనటువంటి గుణములు సత్య జ్ఞానం అనంతం.
1: సో ది అట్రిబ్యూట్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ దీస్ త్రీ, సత్య ట్రూత్ జ్ఞాన విజ్డమ్ అనంతం ఇన్ఫినిటీ.
0: ఇట్టి జ్ఞానస్వరూపుడైనటువంటి మానవులకు కొంతవరకును సరైన కన్నులు తెరిపించే నిమిత్తమై దైవము అనేక రకములైనటువంటి యొక్క శాస్త్రములు ఇతిహాసములు పురాణములు వెల్లడించి వచ్చాడు.
1: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ ఆల్ ద మైథాలజీ the sacred texts to open our eyes, because in reality we are divine with wisdom.
0: Prapanchamalo prati manavuni endu kudanu satyam unnadi, dharmam unnadi, prema unnadi.
1: In fact, in this world every man has in him the truth, the righteousness and love.
0: Ee satchit aanandam aneetundi kudanu bhagavantuni yokka pratibimbamule.
1: The three attributes, existence, awareness and bliss,
0: are the reflections of God.
1: These are the chief qualities, attributes of the individual.
0: Sat anaga shashvatamainatundi.
1: Sat means that which is permanent.
0: Adi marpu chendunadi kaadu.
1: It will never change any time.
0: Ee naati kudunu adi marpu chendadu.
1: It will never undergo transformation any time.
0: Chit anaga idi kevalam chaitanya roopamto koodinatundi.
1: Chit is awareness.
0: భగవంతుని యొక్క తత్వము ఆత్మ అని పిలిచారు.
1: గాడ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఆత్మ.
0: ఆత్మ అనగా బ్రహ్మము అని ఒక అర్థము.
1: ఆత్మ హ్యాస్ అనదర్ మీనింగ్, బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మని ప్రతి మానవుని ఎందుకూడను చైతన్యమును ధరించి ఉన్నది.
1: దిస్ బ్రహ్మన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ యాజ్ అవేర్నెస్.
0: కనుక ప్రతి మానవుని ఎందు ఉండినటువంటి ఒక చైతన్యము దైవస్వరూపమే.
1: అవేర్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్, అలర్ట్నెస్ ఈజ్ essentially divine in everyone.
0: Atti chaitanyamunu ee naadu manavudu gurtinchukovadaniki prayatninchadam ledu.
1: Man is not able to cognize this latent awareness.
0: Atti chaitanya tattvanni gurtinchinatundi manavude nijamaina manavudu.
1: You are a true human if you know this alertness, awareness.
0: Kanuka satchit aanandam aneetundi kaani సత్యజ్ఞానం అనంతమనేటువంటిది కానీ ఇవి కేవలము పదములు వేరువేరు కానీ అర్థములంతా ఒకటే.
1: Therefore, sat, the truth, chit, awareness, ananda, bliss, and the satya, truth, jnana, wisdom, ananta, infinite, though they are different in nomenclature, they mean the same.
0: కనుక ప్రపంచములు మనము అనేక రకమైనటువంటి యొక్క వాదనలు వింటున్నాము.
1: In this world we often listen to arguments.
0: Nastika vadamani, dvaita vadamani, advaita vadamani, visishta advaita vadamani vintunnam.
1: We listen to arguments, atheism, non-dualism, dualism and qualified non-dualism.
0: Ee annintikante mukhyamainatundi ee anninti yokka saramu Kesava namame.
1: The essence of all this is this name of God, Keshava.
0: Ka anaga Brahma ane artham.
1: Ka stands for Brahma.
0: Shava anaga Shivudani artham.
1: Shava meaning Shiva.
0: Kanuka Keshava anaga vakaram aneetundi Vishnu namam chendinatundi.
1: Va stands for Vishnu.
0: Ee Keshava aneetundi srishti sthiti layamulaku moonintikini karanamainatundi.
1: Keshava name therefore represents creation, sustenance and annihilation.
0: Kanuka prati manavudu kudanu tana tattvamunu tanu gurtinchukovalante Keshava namanni tana yandu gurtinchukovatani prayatninchali.
1: Therefore, if you want to know your true identity, you should repeat this name, Keshava.
0: Puramu ananta kalamu nundi aneka vidhamainatundi parishodhanalu parishilanalu chesi దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తించి జగత్తులకు చాటుతూ వచ్చారు.
1: సిన్స్ లాంగ్ దెర్ హ్యావ్ బీన్ రిపీటెడ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎంక్వైరీస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విదిన్ అండ్ టు షేర్ విత్ ఫెలో మ్యాన్.
0: వేదాహవేదం పురుషం మహాంతమందం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు. వేదాహవేదం పురుషం, ఇది వేదాతీతమైనటువంటి యొక్క తత్వము దైవత్వము.
1: డివినిటీ ఇస్ బేసికల్లీ వేదాంతిక్, దట్ ఆఫ్ ది వేదిక్ నేచర్.
0: మహాంతం ఆదిత్యవర్ణం, సూర్యుని యొక్క కలర్.
1: హీ హ్యాస్ ది కలర్ ఆఫ్ ది సన్.
0: తమస పరస్తాత్, తమస్ అనేటువంటి హృదయం నుండి ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: హీ షైన్స్ దేర్ ఇన్ తమస్, ద హార్ట్, దట్ ఈస్ డార్క్నెస్.
0: కనుక అందరు కూడాను అట్టి పవిత్రమైనటువంటి స్వరూపాన్ని దర్శించండి అని ప్రపంచానికి చాటుతూ వచ్చారు.
1: ఏన్షియంట్ రిషీస్ షేర్ దిస్ గుడ్ న్యూస్ of having visualized the divinity who lies beyond this darkness as effulgence.
0: Kani aanati nundi daivattam anetundi vishwasamu manavuni yandu aavirbhavistu vachindi.
1: That gave rise to theistic tendency in mankind.
0: Itti vishwasamunu kramakramena kuda kaalamu jarige kolladi maarpu chendutu vachindi.
1: The faith changed gradually day by day.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్?
0: మానవుని యందు నమ్మకం అనేటువంటిది కోల్పోవటం చేతనే, ఈ అపనమ్మకం చేతనే అనకింతమైనటువంటి అనర్థాలు ప్రారంభమవుతూ వచ్చాయి.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్ అండ్ హీ గోస్ బై డిస్బిలీఫ్ అండ్ ఫేసెస్ అబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: అల్లా యంచు మహమ్మదీయులు,
1: మహమ్మడన్స్ కాల్ హిమ్ అల్లా.
0: జెహోవా యంచు సత్క్రైస్తవులు,
1: good Christians call him Jehovah.
0: Pullabjachudanantum Christ Vishnu Vaishnavulu,
1: and Vaishnavites call him as Pullabjach.
0: Shambho yantu seivulu sada,
1: Shaivites call him Shambho.
0: Pralabhamuna koluva andariki aishwaryamunu dayanu premanu andinchi kaapadeetundi devudu okkade ani bhavinchudi.
1: We may give him any number of names, extol him as Allah, Jehovah, Vishnu and Shiva, but yet the same God confers plenty, prosperity, compassion. God is one.
0: పేర్లు అనేకంగా ఉంటున్నాయి.
1: హీ హ్యాస్ మెనీ నేమ్స్.
0: ఒక్కొక్కరు దానిని గురించి ఒక మతంగా స్థాపించుకుంటూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్.
0: ఈ మతములు వేరు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డిఫరెంట్.
0: మతములన్నీ వేరు, మార్గం ఒక్కటే.
1: దౌ రిలీజియన్స్ డిఫర్, ద పాత్ ఈస్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటే.
1: ద యాన్ ఇస్ వన్, దో క్లాత్ సీమ్స్ టు బి డిఫరెంట్.
0: శృంగారములు వేరు, బంగారం ఒకటే.
1: జ్యూవెల్స్ ఆర్ డిఫరెంట్ బట్ గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ద కలర్ ఆఫ్ ద కౌస్ ఇస్ డిఫరెంట్.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
1: దౌ దర్ మెనీ ఇండివిజువల్స్ బట్ ది ఇండివిజువల్.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: దేర్ మే బి మెనీ బీయింగ్స్ బట్ ద బర్త్ ఈస్ సేమ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించుకుంటే సత్యము స్మరణకు వస్తుంది.
1: Therefore, if everyone investigates and inquires to know his true nature, he can experience truth.
0: Jesus ఒక విధమైనటువంటి యొక్క మహనీయుడిగా జన్మిస్తూ వచ్చాడు.
1: Was born as a very great noble soul.
0: ఇతను కేవలము దైవత్వం అని కాని లేక మరొక తత్వం అని కాని చెప్పుటకు వీలు లేదు.
1: It is not possible to decide that he is divine or in any other way.
0: I am son of God annadu.
1: He declared that he is the son of God.
0: Daivamu na tandri.
1: God is my father.
0: Nenu daivam yokka kumarunnanu.
1: I am the son of God.
0: Ani cheptu vachadu kani nene daivamu ani cheppaledu.
1: He went on declaring so, but he never stated that he is God.
0: Adi kuda nu taanu cheppinatundi kaadu.
1: Even that he has not said so.
0: Adanu janminchina samayamlo,
1: at the time of his birth,
0: Arabic kings unta vachi,
1: the Arabian kings came there.
0: Kramakramena aa yokka star yokka prakashamnu chusi,
1: watching the light of the star,
0: ఇది ఎక్కడికి వెళుతున్నదని స్టార్ ను అనుసరిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ఫాలోయింగ్ ద స్టార్, వాచింగ్ ఇట్స్ లైట్.
0: అది ఒక కౌ షెడ్ దగ్గరికి వెళ్ళింది.
1: అండ్ ద లైట్ లెడ్ దెమ్ టు ఎ కౌ షెడ్
0: అప్పుడు ఆ జ్యోతి యొక్క ప్రకాశము పోయిన చోటునకు ఈ అరేబియన్ కింగ్స్ చేరినారు.
1: ద కింగ్స్ వర్ లెడ్ బై ద లైట్ ఆఫ్ ద స్టార్ టు ద కౌ షెడ్
0: వాళ్ళు ముగ్గురు చేరినారు.
1: త్రీ అరేబియన్ కింగ్స్ గ్యాదర్డ్.
0: చూచాడు ఆ బిడ్డ చిన్న తట్టలో పండు పెట్టడం లేదా ప్రకాశంగా ప్రజ్వలిస్తూ ఉన్నాడు.
1: దే సా ద షైనింగ్ బేబ్ బోర్న్ ఇన్ ఎ మాంజర్.
0: అప్పుడు దాన్ని చూచి ఒక అరేబియన్ కింగ్ చెప్పాడు, ఈ పిల్లవాడు దైవాన్ని ప్రేమిస్తాడు భవిష్యత్తులో అన్నాడు.
1: వన్ అరేబియన్ కింగ్ కామెంటెడ్ దట్ దిస్ చైల్డ్ విల్ లవ్ గాడ్.
0: రెండవ కింగ్ చెప్పాడు, కాదు కాదు, భగవంతుడే ఈ పిల్లవాడిని ప్రేమిస్తాడు అన్నాడు.
1: ద సెకండ్ అరేబియన్ కింగ్ సెడ్ నో నో, గాడ్ విల్ లవ్ దిస్ చైల్డ్.
0: ఇంకా మూడవ రాజు చెప్పాడు, కాదు కాదు, ఇతనే అందరినీ ప్రేమిస్తాడు.
1: ద థర్డ్ కింగ్ సెడ్ నో నో నో, this child will love all.
0: కనుకనే ఆనాడు బైబిల్లో రాసినటువంటి ప్రథములు ఈ విధంగా ఉంటున్నాయి.
1: That was the writings, compositions in
0: the
1: Holy Bible.
0: The one you think you are.
1: The one.
0: The one others think you are.
1: The one.
0: The one you really are.
1: The one you really are.
0: ఈ మూడింటి యొక్క భావములకు సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకొని ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
1: That has been the basic inner meaning behind the compositions of the Holy Bible.
0: ఈ పిల్లవాడు మేరీ దగ్గర పెరుగుతూ ఉండగా,
1: as the child started growing under the care of
0: తండ్రి, ఈ కార్పెంటర్ వర్క్ పనిచేస్తూ ఉండినాడు.
1: Father happened to be the carpenter.
0: ఒకానొక దినము,
1: one day,
0: తిరునాళ్ళు జరుగుతూ వచ్చింది.
1: There was a festival carnival in the nearby place.
0: అక్కడ జనాలంతా అధికంగా చేరారు.
1: Crowd gathered there.
0: ఆ పిల్లలతో చేరి తాను కూడా ఎక్కడో బయలుదేరి వెళ్ళాడు.
1: And Jesus also followed the group.
0: తల్లి తండ్రులు ఆ బిడ్డ నిమిత్తమై అన్ని వైపులు కూడా వెతుకుతూ పోయారు.
1: Parents searched for this lost child.
0: కానీ ఎక్కడా కనిపించలేదు.
1: They couldn't find him anywhere.
0: మందిరం లోపల పురోహితుడు భగవద్గీతాన్ని చదువుతుండగా ఆ ప్రదేశంలో పోయి కూర్చున్నాడు.
1: He sat there in a temple where the priest was worshipping the idol.
0: ఎక్కడ చూసినా కనిపించినటువంటి బిడ్డను చూసి మేరీ చాలా బాధపడుతూ వచ్చింది.
1: Mary the mother felt so sad because she could not find the lost child.
0: కన్న తల్లికి బిడ్డలు కనిపించకుండా పోయినప్పుడు ఈ బాధలు సహజంగా వస్తుంటాయి.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మదర్ టు ఫీల్ సో సాడ్ వెన్ సెపరేటెడ్ ఫ్రమ్ చైల్డ్.
0: కానీ దేవాలయంకు వెళ్లి ఇక్కడ భగవంతునైనా ప్రార్థిస్తామని చెప్పని ఆ యొక్క మంటంలోకి వెళ్లారు.
1: బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ టు ద టెంపుల్ టు ప్రే టు గాడ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద లాస్ట్ చైల్డ్.
0: అక్కడి తలుపు దగ్గరికి పోయేటప్పటికి ఆ పిల్లవాడు వస్తూ ఉన్నాడు వెనుకు.
1: By the time they were close to the door, they saw the child coming out of the temple.
0: ఆ తల్లి పట్టలేనంత ఆనందంతో ఆ బిడ్డను ఎత్తుకొని,
1: mother was ecstatic and picked up the child.
0: ఇంతకాలం నువ్వు ఎక్కడ పోతివి, మాకు కనిపించలేదు, ఎక్కడ ఉంటివి అని అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
1: Started putting so many questions, my dear child, where were you all these days?
0: అమ్మా,
1: where have you stayed?
0: ఎందుకు ఈ పిచ్చి, నేను దైవం దగ్గరనే ఉన్నాను.
1: He replied, mother, why are you mad?
0: తెల్లవారి నుంచి కూడాను దైవ స్మరణ చేస్తున్నటువంటి ఒక ప్రీస్టు నాకు చక్కని బోధలు చేస్తూ వచ్చాడు.
1: Right from dawn to dusk, I had the fortune of receiving the teaching from the priest.
0: కనుక ప్రారంభం నుంచి కూడాను ఆ బిడ్డకు ఈ దైవ చింత తనలో ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: The constant contemplation of God happens to be the main occupation of the child from the beginning.
0: ఈ విధంగా పెరుగుతూ రాగా,
1: as he was growing,
0: కొంతకాలమునకు తండ్రి మరణించాడు. కాని తల్లి చెప్పింది, నాయన తండ్రి లేడు కనుక నీవు ఆ పనిని అప్పచెప్పుకుని ఆ యొక్క కార్పెంటర్ పని చేసి మన పొట్టను పుట్టుకుందాం.
1: As you have no father, the mother said, better you also be a carpenter and eke out your living.
0: కాని పిల్లవాడికి ఆ పని ఇష్టపడలేదు.
1: But this boy doesn't want to be a carpenter.
0: కాని తల్లి ఆ బిడ్డ ఇష్టంకు విరుద్ధంగా పోవటం తనకి ఇష్టం లేదు.
1: The mother doesn't want to go against the wish of the son.
0: ఒక దినము ఆ పిల్లవాడు తల్లికి చెప్పకుండా బయలుదేరి ఒక పర్వతానికి వెళ్ళాడు.
1: One day the boy left home without informing the mother.
0: పోయినటువంటి బిడ్డ ఎక్కడ కూడా కనిపించలేదు.
1: This boy was not noticed anywhere in the vicinity.
0: ఈ తల్లి బాధ పడి కట్ట కడుపుకి ఆమె కూడా కృశించిపోయింది.
1: The mother felt so sad.
0: ఆ పర్వతంలో కూర్చొని తాను భగవత్ చింతన చేస్తూ వచ్చాడు.
1: The boy sat on the mountain, went on contemplating on God.
0: క్రమక్రమేణా క్రిందికి దిగుతూ వచ్చాడు.
1: And then he started climbing, getting down from the mountain.
0: అక్కడ ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటుండాలి.
1: There was a river which was flowing continuously.
0: అక్కడ కొంతమంది జాలర్లంతా కూడాను కూర్చొని ఉంటున్నారు.
1: There were few fishermen around.
0: అక్కడికి వచ్చేసేసి చూచాడు.
1: There he came and saw.
0: వారందరూ చాలా విచారంగా ఉన్నారు.
1: He noticed fishermen who were very much worried.
0: ఎందుకు మీరు ఇంత విచారంగా ఉన్నారు అని ప్రశ్నించాడు ఈ పిల్లవాడు.
1: This boy questioned fishermen, why are you worried?
0: నాయన, మేము ఎంత కాలం నుండి ఈ చేపల వ్యాపారం చేత మేము జీవిస్తూ ఉన్నాం.
1: They said, we have been carrying on our life by fishing here.
0: కాని ఈనాడు ఎక్కడ చూసినా ఒక్కటైనా మాకు చిక్కలేదు.
1: Today we could not catch hold of single fish.
0: పిచ్చివారలారా, జలమున్న చోట చేపలు ఉండకుండా ఉంటుందా?
1: Don't you understand that there are bound to be fishes where there is water?
0: రండి నా వెంట, ఈ పడవను ఎక్కుదాం, వెళ్దాం పండి అన్నారు.
1: He said, follow me, get onto the boat and come along with me.
0: వారిని అందరినీ తన వెంట తీసుకుని మధ్య సముద్రంలోకి వెళ్లేటప్పటికీ ఎక్కడ వల వేయమన్నాడు.
1: And he wanted him, other fishermen to follow him and wanted him to spread the net.
0: చిక్కినాయి.
1: And they could have lots and lots of fishes.
0: అప్పుడు ఆ పిల్లవాడిపైన చాలా నమ్మకం వచ్చింది.
1: Then the fisherman developed faith in this boy.
0: కనుక మొట్టమొదటి ప్రతి మానవునికి నమ్మకం చాలా ప్రధానమైనటువంటిది.
1: So for every human being to begin with,
0: where
1: faith
0: there is
1: essential.
0: Confidence, there is love.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is peace.
1: Where there is love, there is peace.
0: Where there is peace, there is truth.
1: Where there is peace, there is truth.
0: Where there is truth, there is bliss.
1: Where there is truth, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: కనుకనే జీసస్ ఒక విధమైనటువంటి నమ్మకాన్ని వారికి అందించాడు.
1: Therefore, Jesus was instrumental in imbuing the spirit of faith.
0: అందులో ప్రధానమైనటువంటి యువకుడు పీటర్.
1: Among them, important one is Peter.
0: ఆ పీటర్కు ఈ పిల్లవాడిపైన అమితమైనటువంటి ప్రేమ నమ్మకము ఆవిర్భవించింది.
1: Peter developed a sort of love towards this boy.
0: దినము ఆ పిల్లవాడిని తీసుకుని పోవటము, అవసరంత సహాయం తీసుకుని రావటము.
1: Every day he was accompanied by Peter and returned home late.
0: సాయంకాలం ఒక చెట్టు కిందకి వచ్చేటప్పటికి
1: in the evening when they sit under
0: varikanta ee aadhyatmika pracharam chalputu vachetunte vaadu Jesus.
1: Jesus spent his time in sharing all the divine knowledge.
0: Peter tandri maraninchadu.
1: The father died.
0: Appudu talli chaala baadha padutu undinadi.
1: The mother was feeling very sad.
0: Appudu aa pillavaanto poi, death is the dress of life, why cry?
1: And she said, death is the dress of life, why do you cry?
0: ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు?
1: వై డూ యూ క్రై?
0: డెత్ అనేటువంటిది మన వస్త్రంలో మార్చుకున్నట్టే.
1: డెత్ ఈజ్ సంథింగ్ లైక్ చేంజింగ్ అవర్ డ్రెస్.
0: కనుక మీరేమాత్రమో చింతించనక్కర్లేదు.
1: సో డోంట్ గెట్ వరీడ్ ఆన్ దట్.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ బాడీ దట్ ఈస్ మండేన్ కమ్స్ అండ్ గోస్.
0: దేహం అశాశ్వతము.
1: Body is temporary.
0: దేహము పుట్టక చావకెప్పుడు.
1: The body is bound to fall and die.
0: కనుక ఈ దేహాన్ని గురించి మీరు విచారించకండి.
1: So don't consider this body so important.
0: దేహము పాంచభౌతికము.
1: Body is just physical.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It is bound to die.
0: దేహి నిరామయుండు.
1: The indweller is immortal.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The indweller has no beginning nor an end, bondage or liberation.
0: కనుక ఆ దేహియే దేవదేవుడు.
1: దట్ ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఆ దేహమునందున్నటువంటి దేహియే నిజమైన దేవుడు.
1: ద ఇన్ డ్వెలర్ ఇన్ ద బాడీ ఇస్ అవర్ ట్రూ గాడ్.
0: ఈ విధంగా ఉపశాంతి కల్పించి అనేక మందికి ధైర్య సాహసాలు అందించి తాను ఈ కాపును ఒక ఫిషర్ మ్యాన్ తో కాలం గడుపుతూ వచ్చాడు.
1: By teaching so, he gave all fishermen the courage and the strength to continue to live.
0: ఇలాంటి పరిస్థితి లోపల ఫిషర్ మ్యాన్ ఆనందంగా ఉంటున్నారు.
1: The fishermen were joyful in those
0: days. Vicharamu variki gurtuku raledu.
1: They had no anxieties whatsoever.
0: Alanti samay lopala Matthew ani oka tax officer akkadiki variki varini tax adige kosam vacharu.
1: At that time Matthew, a tax officer, happened to visit them.
0: Nityamu aa oka fisherman kanta bodhinchukuneetundi oka sadbodhananta kudanu Matthew kuda vintu vacharu.
1: Matthew also happened to listen to the teachings of Jesus.
0: తన యొక్క పుస్తకంలో రాసుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోటింగ్ డౌన్ ఆల్ ది సీక్రెట్ టీచింగ్స్.
0: ఈ విధంగా చేస్తూ రావటం చేత తాను కూడాను జీసస్ కు ఒక డిసైపుల్ గా మారాడు.
1: As he heard his teaching and rapt attention, he too could become a disciple.
0: ఈ విధంగా క్రమక్రమేణ పెరుగుతూ రాగా పాంచభౌతికమైనటువంటి కష్టములు తప్పినవి కాదు ఎవరికైనా.
1: Nobody can escape from worldly problems.
0: కొన్ని బాధలు, దుఃఖములు, విచారములు సంభవిస్తూ ఉంటాయి.
1: The sufferings and the difficulties and obstacles come in our way.
0: ఈ జగత్తునందు అవి లేకుండా మనం మానవుడు జీవించలేడు.
1: Man cannot live without these problems on the way.
0: కష్టములు, సుఖములు మానవునికి పుట్టినిల్లు.
1: The pain and the pleasure go hand in hand in human life.
0: పుట్టినటువంటి మానవునికి గిట్టక తప్పదు.
1: Man who is born is bound to die.
0: సుఖమునకు దుఃఖం కూడా తప్పదు.
1: The happiness will be followed by
0: సుఖదుఃఖే సమయకృత్వా లాభోలా విజయాజయే.
1: The pain and pleasure The profit and loss go together.
0: కనుక ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుక ఇది లేకుండా మాత్రము మానవుడు ఉండలేడు.
1: మ్యాన్ కెనాట్ లీడ్ హిస్ లైఫ్ వితౌట్ దిస్ డ్యుయాలిటీ.
0: కనుక మానవ జీవితం అనేటువంటిది ఓ సత్యాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు బి ఇన్ క్వెస్ట్ ఆఫ్టర్ ట్రూత్.
0: కేవలం తినటము, తాగటం, తిరగటం, జీవించడం దీనికోసం వచ్చినటువంటిది కాదు.
1: లైఫ్ ఇస్ నాట్ గివెన్ నాట్ మియర్లీ ఫర్ ఈటింగ్.
0: ఈ మధ్యలో జరిగేటువంటి యొక్క పంచభౌతికమైనటువంటి తత్వం లేదు.
1: దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ యాక్షన్స్ దట్ హ్యాపన్ ఇన్ బిట్వీన్.
0: కానీ వచ్చిన మానవుడు తన సత్యాన్ని తాను గుర్తించాలి.
1: మ్యాన్ హావింగ్ బీన్ బోర్న్ షుడ్ నో హిస్ ట్రూత్.
0: తన యొక్క స్వరూపాన్ని తాను అర్థం చేసుకోవాలి.
1: హీ షుడ్ నో హిస్ ట్రూ నేచర్.
0: కేవలం మానవుడు పుట్టడం, పెరగటం, తినటం, తాగటం, మరణించడం ఇంతతో మాత్రమే మానవ జీవితం అంత్యం కాదు.
1: ద హ్యూమన్ లైఫ్ షుడ్ నాట్ కంక్లూడ్ by mere birth, growth and development thereafter, ultimately ending in death.
0: ee vidhamainatundi oka sadbodhanalu jarupthu vachadu Jesus.
1: Jesus went on sharing the sacred teachings.
0: ekkade gaani lokamulo evarikaina gaani goppa manchi peru vastundadantunte danni ochukolenatundi varu aneka mandi untaru.
1: In this world, when a person wins the esteem, reputation, good name, there will be envious people.
0: Asuya bhavamu aneka mandiki aavirbhavistuntai.
1: There will be many people full of jealousy and envy.
0: Inte kaadu,
1: not only this,
0: konni rakamainatvanti deshamulu kuda nu prarambhamavutuntai.
1: Not only this, they develop hatred also.
0: లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ ఈ విధమైనటువంటి దుర్గుణములు ప్రవేశించి అతన్ని హతమారుస్తూ ఉంటాయి.
1: ద బ్యాడ్ క్వాలిటీస్ గెట్ ఇన్ టు ద హ్యూమన్ లైఫ్ అల్టిమేట్లీ లీడింగ్ టు వన్స్ ఓన్ రూయిన్.
0: అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది చాలా దుర్గుణములు.
1: జెలసీ, ఈగో, పాంప్ అండ్ షో ఆర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కనుక ఇలాంటి దుర్గుణములు ఉన్నటువంటి వాడిని ఎవరు కూడా క్షమించరు.
1: Nobody will forgive you if you have these bad qualities.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: We should not hate anybody.
0: ఎవరిని చూచి పరిహసించకూడదు.
1: We should not make fun of anybody.
0: కనుక నీ ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక సమభావమును నేర్చుకున్నప్పుడే మానవుడు మానవత్వాన్ని పొందినవాడవుతాడు.
1: When once man acquires this equal mindedness, equanimous nature,
0: ఈనాటి మానవుడు ఉన్నాడు కానీ మానవత్వం అనే గుణములు పూర్తి శూన్యమైపోయినాయి.
1: టుడే వీ ఫైండ్ మ్యాన్ వితౌట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: మానవతా గుణములు నశించిపోవడం చేతనే మానవుడు పడరాని బాధలకు గురి అవుతున్నాడు.
1: యాజ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ టోటలీ గాన్, మ్యాన్ ఈస్ పాసింగ్ త్రూ.
0: అగ్ని అనగా దాంట్లో దహనశక్తి ఉండినప్పుడే దానికి అగ్ని అని పేరు.
1: వీ కాల్ ఇట్ ఫైర్ ఇఫ్ ఓన్లీ ఇట్ బర్న్స్.
0: అదే విధంగా మానవుడు అనుకున్నప్పుడు, మానవతా గుణములు ఉండినప్పుడే వాడు మానవుడు.
1: సిమిలర్లీ యూ కెన్ కాల్ ఎ హ్యూమన్ ఇఫ్ హస్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవతా గుణములు కోల్పోయిన తర్వాత వాడు మానవుడు కాదు.
1: బెరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్
0: మసి బొగ్గు వంటి వాడు.
1: వితౌట్ హ్యూమన్ వాల్యూస్ హీఈస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, హీఈస్ జస్ట్ కోల్.
0: ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి చదువరి అయినా, ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి గుణవంతుడైనా, మొట్టమొదట మానవతా గుణములను పెంచుకోవాలి.
1: ఇవి మైటీ మ్యాన్, ఏ స్ట్రాంగ్ మ్యాన్, అండ్ ఇంటెలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్, బట్ వితౌట్ హ్యూమన్ వాల్యూస్
0: కనుకనే ఈనాటి మానవతా గుణములు చాలా అవసరమైనటువంటివి.
1: సో హ్యూమన్ వాల్యూస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ టుడే.
0: మానవతా గుణములు కంప్లీట్ గా పూర్తి నశించిపోయినాయి.
1: టుడే హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్.
0: మానవుడుగా జీవిస్తున్నాడే కానీ మానవతా గుణములు కించిత్తైనా కనిపించడం.
1: ఇట్ జస్ట్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ హ్యూమన్ వాల్యూ.
0: ఎంత చదువులైతే ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఈస్ ఆల్ దిస్?
0: ఎంత ధనవంతుడైతే ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఈస్ దిస్ వెల్త్?
0: కానీ ఈ గుణములే లేకపోతే వాడు పూర్తి తుచ్చుడైపోతాడు.
1: వితౌట్ హ్యూమన్ వాల్యూస్ యు ఆర్ సింప్లీ మీన్.
0: కనుక మొట్టమొదట మనము ఈ దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి.
1: Therefore, we have to distance ourselves from these bad qualities.
0: నేను ఎప్పుడు దీన్నే చెప్తుంటాను.
1: This what Bhagavan tells us repeated, the thought and the deed.
0: ప్రధానం కాదు, గుణములు చాలా ప్రధానము.
1: Bhagavan does not consider the work valid.
0: ఎక్కడైనా
1: quality is important.
0: అడవులు ఎందున్నా, ఆకాశములో ఉన్నా, పల్లెలున్న, పట్టణం ఎక్కడ ఉన్నప్పటికీ గుణములు చాలా అవసరించుకోవాలి.
1: యూ మే బి ఆన్ ఎర్త్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ అప్ ద మౌంటైన్ డౌన్ డీప్ ఇన్ ద వ్యాలీ ఆర్ ఇన్ ద డీప్ సీ యూ షుడ్ హ్యావ్ వాల్యూస్.
0: అసూయాభావము చాలా చెడ్డది.
1: జెలసీ ఇస్ వెరీ బ్యాడ్.
0: ఆ అసూయ ఉన్నటువంటి వారికి ఏనాటికి నీ జీవితం జీవితంగా జరగదు.
1: జెలస్ పర్సన్ వుడ్ నెవర్ బి
0: సక్సెస్ఫుల్. లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
1: జెలసీ లీడ్స్ టు లివింగ్ డెత్.
0: దానికి తగినట్టుగా ఇక్కడ మాటలు, అక్కడ అక్కడ మాటలు, ఈ తంటాలు చెప్పుకోవటం.
1: ఫర్దర్ యాడింగ్ టు దిస్ వీ ఫైండ్ క్యారీయింగ్.
0: ఇతరులపై నీకు ఎందుకు ఈ మాటలు?
1: Why do you carry tales?
0: ఇతరుల గురించి నీవెందుకు దూషించటము?
1: Why do you criticize others?
0: నీలో ఉన్నటువంటి దుర్గుణాలను నీవు దూషించుకో.
1: Just accuse all the bad qualities within you.
0: దుర్భావములను నీవు దూసి పారవే.
1: Brush aside all the bad feelings in you.
0: కాని బరులయందు లేనటువంటి దుర్గుణాన్ని నీవు పుట్టించి ఎందుకు నీవు ప్రచారం చేస్తావు?
1: But you attribute bad qualities to others and teaching
0: of
1: love.
0: ఈనాటి ప్రేమ తత్వాన్ని,
1: today this principle of love,
0: satyamargani
1: and the path of truth,
0: dharma satyanni
1: and also righteousness,
0: abhirudhi parchukovali.
1: We have got to develop them.
0: Adiye meeru cheyavalsinatundi pani.
1: That's what we are supposed to do.
0: Kanuka satyamainatundi margamlo satyamargamunu praveshapettali.
1: So we should follow the path of truth in a righteous way.
0: కనుకనే భగవంతునకు అన్ని రకములైనటువంటి పేర్లంతా కూడా నియమిస్తుంటూ వచ్చారు.
1: God has so many names and
0: attributes. సత్యధర్మ పరాయణ నమః.
1: And he really maintains
0: satya swarupaya namaha.
1: Is the personification of truth.
0: Ee vidhanga pettukotamlo enta artham untundayi?
1: What an amount of meaning it convey.
0: Prema swarupaya namaha.
1: Is embodiment of love.
0: Premane manavuni yokka pradhanamaina pattam.
1: And love is the main principle of human life.
0: Alanti premane ainatvanti yokka deeni prayojanam emiti?
1: Without life what for? Without love what for?
0: Veeru leinappudu vaari paina, vaaru leinappudu veeri paina tantalu cheppukuntu kurchovatam.
1: People go on carrying
0: nayaku udesham chaduvulu perugutu raavatam valla durgunalu kuda perugutu vachayi.
1: Bhagavan feels that there's more and more of education today.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతుడు.
1: With all the education specialization, man does not know his true identity.
0: ఎంత చదువు చదివి ఏ రీతి ఉన్నను హీనుని కూడా మారలేడు.
1: With all the high education, a mean man would never give up his mean mind.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Education after all helps you to argue with each other but not earn.
0: ఇలాంటి చదువు చదువు చదివి చావంగనేటికి
1: acquiring this knowledge, why should we die?
0: చావులేని చదువు చదువువాలి.
1: We should study to be immortal.
0: కనుకనే ఈ దుర్గుణములతో కూడినటువంటి చదువు ఉండి ప్రయోజనం లేదు.
1: This education with bad qualities is useless.
0: కనుక మనం చదువులు కాదు ముఖ్యము, గుణములు చాలా అవసరము.
1: It's not the education that matters, it's only the quality.
0: ఈ దుర్గుణములతో కూడినటువంటి వాడిని స్నేహం చేయటం వల్ల వీరు కూడా దుర్గుణాలు చాలా.
1: Joining the bad company, you also become bad.
0: జయ జయ దుర్జన సంసర్గం.
1: Run away from the bad company.
0: భజ సాధు సమాగమం.
1: Join the good company.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: Do good deeds day and night.
0: ఇది ముఖ్యమైనటువంటి మానవునికి.
1: These are the important qualities for mankind.
0: చెడ్డవారితో మనం స్నేహం చేయటం చేత మనం కూడా చెడ్డవారైపోతాం.
1: If you join the bad company, you turn bad.
0: మహాభారతం లోపల గొప్పవాడు కర్ణుడు.
1: In Mahabharat, Karna is a mighty man.
0: కర్ణుడు సర్వ విద్యలు సంపూర్ణంగా నేర్చుకున్నటువంటి వాడు.
1: He is an expert in archery.
0: అతను మహాగురువు యొక్క చేపట్టినటువంటి వాడు.
1: And in fact he is not an ordinary one.
0: అర్జునుడి కంటే గొప్ప విద్య కలిగినటువంటి వాడు.
1: He is greater, more knowledgeable than Arjuna.
0: కానీ ఇంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ,
1: being an intellectual,
0: కర్ణుని యొక్క పేరు ఎందుకు చెడిపోయింది?
1: Why did he get a bad name? Karna.
0: దుర్యోధన దుశ్శాసనాదుల సంపర్కం చేత తన పేరు పాడైపోయింది.
1: Because Karna joined the bad company of Duryodhana and Dushyasana.
0: కనుకనే అంత గొప్పవాడై ప్రయోజనం ఏమిటి?
1: సో దో హీ సో గ్రేట్,
0: కర్ణుడంతటి వాడు కడపటికి ఏమయ్యే?
1: వాట్ హ్యాపెన్ టు కర్ణ, సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఎట్ ద ఎండ్.
0: కనుకనే మనము ఎన్ని విధములు చదివినప్పటికీ బుద్ధి సరిలేకపోతే అన్ని వ్యర్థమైపోతుంది.
1: వెన్ అవర్ మైండ్ ఈజ్ నాట్ ప్రాపర్ ఎవ్రీథింగ్ వుడ్ బి
0: దుష్టంగా దూరంగా మనం పోవాలి.
1: వీ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క తత్వము.
1: దెన్ యుల్ హ్యావ్ యువర్ ట్రూ నేచర్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అందరూ కూడాను గుణములు మొట్టమొదటి పెంచుకోండి.
1: ఆల్ ఆఫ్ యూ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
0: ధనమును సంపాదించి ప్రయోజనం లేదు.
1: ఆఫ్టర్ ఆల్ ఎర్నింగ్ మనీ,
0: మదమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ మోర్ ఆఫ్ మనీ, దేర్ విల్ బి మోర్ ఆఫ్ ఈగో అండ్ అవరెస్.
0: మదముడిన ధనముడుగును, ధనముడిన మదముడుగును.
1: వెన్ వన్స్ మనీ ఇస్ గాన్, యూ కెనాట్ బి ఈగోయిస్ట్ ద ఎండ్.
0: కనుకనే మనము ఎన్ని విధములు చదివినప్పటికీ బుద్ధి సరిలేకపోతే అన్ని వ్యర్థమైపోతుంది.
1: When our mind is not proper, everything would be
0: దూరంగా మనం పోవాలి.

0: Then once money is gone, you cannot be egoistic. Thereafter, with the loss of money, you will not have any bad quality. Amassing wealth is not that important. In fact, the qualities, values are important. Talk in a limited way. Too much talk leads to all these bad qualities. You may be in any organization. If there is no cognizable transformation within you, it's all useless. We talk too much. But though we talk sweetly, the heart is bitter.
1: Poison.
0: It's poison. Poison.
1: కనుకనే మొట్టమొదట మనం మనసు లోపల తీయదనాన్ని పెంచుకోవాలి.
0: సో వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నెక్టర్ విద్ హిమ్.
1: అది ఏ నిజమైనటువంటి హృదయము.
0: దట్ ఈస్ ట్రూ హార్ట్.
1: హృత్ ప్లస్ దయా హృదయము.
0: హృత్ ప్లస్ దయా.
1: దయా హృదయుడు కావాలి.
0: వన్ షుడ్ బి కంపాషనేట్.
1: ప్రేమ హృదయుడు కావాలి.
0: వన్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: అప్పుడే నిజమైనటువంటి మానవుడు.
0: దెన్ యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
1: ఈ విధంగా జీసస్ ప్రేమ హృదయుడైపోయి అనేక మందిని బీదలను సాధలను సాకుతూ సంరక్షిస్తూ వారికి తగినటువంటి తోడునీడిగా ఉండటం చేత అనేక మంది విరోధులు బయలుదేరారు.
0: యాజ్ జీసస్ బీయింగ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, He started helping the poor, needy and the forlorn. Therefore, that led to many of the foes.
1: ఎవరైనా సరే మంచి వారికి సహాయం చేయండి.
0: Let him be anyone. Help ఎన్ని
1: కష్టములు వచ్చినా కూడా పర్వాలేదు.
0: Doesn't matter even if you
1: have ఎన్ని బాధలు సంభవించినా పర్వాలేదు.
0: You may have difficulties on the way.
1: పరులను మాత్రం దూషించకూడదు.
0: But never criticize anybody.
1: అందరి యందు ఉండేటువంటి ఒకే ఆత్మనే.
0: The same Atma dwells in all.
1: నీ ఆత్మనే నీవు దూషించేటువంటి వారి యందు కూడాను అదే ఆత్మనే ఉంటుండాలి.
0: The Atma present in you is present in the other man whom you hate.
1: ఇతన్ని దూషిస్తున్నావని నీవు భావిస్తావు కానీ కాదు కాదు, నిన్ను నీవే దూషించుకున్నట్టు.
0: You think you are criticizing someone else? No, you are criticizing yourself. If you don't like, remain silent. Don't accuse.
1: కనుక ఇలాంటి మంచి గుణములు పెంచుకుంటూ రండి.
0: సో వీ షుడ్ డూ గుడ్ డీడ్స్ అండ్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
1: చెడ్డ గుణములు పెంచుకుంటూ మంచి పనులు ఎన్ని చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: విత్ ది బ్యాడ్ క్వాలిటీస్ నో అమౌంట్ ఆఫ్ గుడ్ వర్క్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
1: మంచి మాటలైనా పలకండి.
0: అట్లీస్ట్ స్పీక్ గుడ్
1: వర్క్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: కనుక నీవు మంచి మాటలు మాట్లాడు.
0: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అంతేకాని ఇతరులపైన దోషములు లేనిపోని కల్పించి మాట్లాడుకోవటం ఇది రాక్షస కృత్యము.
0: Don't find fault with others and spread this, share this with everybody.
1: ఎవరికైనా బాధలు జరిగితే నీవు బాధపడను.
0: If there is any suffering that come to your notice,
1: పాపం ఈ నాడు వారికి బాధ జరిగింది, రేపొద్దు మాకు జరుగుతుందేమో.
0: Today they are suffering, tomorrow I may suffer.
1: కనుక ఎవరికైనా బాధలు తప్పదు.
0: One is bound to suffer someday or other.
1: కనుక అందరి క్షేమాన్ని మనం కోరండి.
0: We should pray for the welfare of everybody.
1: లోక సమస్త సుఖినో భవంతు.
0: That's the reason why we pray, let the whole world be happy and peaceful.
1: కనుక మనం అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
0: We have to work for the prosperity of everybody.
1: అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
0: We should also know the welfare of everybody.
1: మన హృదయం హిరణ్య గర్భంగా మారాలి.
0: Our heart should be golden, హిరణ్య గర్భ.
1: అప్పుడే మంచి మంచి భావము మంచి జీవితము కలుగుతుంది.
0: With the golden heart there will be golden ideas and a successful life.
1: కనుకనే మంచివాడనటానికి కారణం ఇదియే.
0: This is, should be the trend of a good
1: నీవు
0: man.
1: గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కా.
0: You don't need to be a great man. Be a good man at least.
1: అందరూ నిన్ను ప్రేమించేటట్టుగానే ప్రయత్నించాలి.
0: బిహేవ్ యువర్ సెల్ఫ్ హ్యాస్ టు బి లవ్డ్ బై ఎవ్రీబడి.
1: కనుక నీ భగవంతుని అంతా కూడా హిరణ్య గర్భాయ నమః అన్నారు. అందరూ భగవంతుని ప్రేమిస్తారు.
0: God has got this Hiranya Garbha because all love him.
1: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు.
0: God is always blissful.
1: ఎవర్ని ద్వేషించడు.
0: He never hates anybody.
1: ఎవర్ని పరిహసించడు.
0: He never makes fun of anybody.
1: ఏది చేసినా వారి మంచి కోసమే చేస్తుంటాడు.
0: Whatever God does, it is for your good.
1: కనుకని ఏది చేసినప్పటికీ ఇది నా మంచికి, నా మంచికి అని.
0: All actions of God are for your own good.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: సత్య మార్గాన్ని పెంచుకోండి.
0: అండ్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: నీతిని నిలుపుకోండి.
0: అండ్ వీ హావ్ టు అప్హోల్డ్ మొరాలిటీ.
1: నీతి లేని జాతి నిర్భయము.
0: అండ్ వితౌట్ మొరాలిటీ ద నేషనాలిటీ ఇస్ యూస్లెస్.
1: కాబట్టి నేషనాలిటీ ఉండినంత మాత్రమే కాదు, మొరాలిటీ కూడా ఉండాలి.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ నేషనాలిటీ.
1: చాలా మంది నేషనాలిటీ నేషనాలిటీ దేశభక్తి కావాలని కోరుతుంటారు.
0: పీపుల్స్ stress on nationality and patriotism.
1: Nationality undi prayojanam enti?
0: What for is that nationality?
1: Nijamainatuvanti oka prema tattvam undali.
0: So love and morality are more important.
1: Morality lekapothe nationality undi prayojanam ledu.
0: Without morality, mere nationality is useless.

0: మొరాలిటీ చాలా ఇంపార్టెంట్.
1: సో ఫర్ ఆల్ మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుక మనం మొరాలిటీని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ ది మోరల్ కాండక్ట్.
0: మోరల్ కాండక్ట్ పెట్టుకునేటప్పుడే మనిషిగా మారుతాడు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ మోరల్ కాండక్ట్ విల్ బి ట్రూ హ్యూమన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు అన్ని పలుకులు నిజమైనటువంటివి.
1: వాట్ ఆల్ యూ సెడ్ ఇస్ క్వైట్ ట్రూ.
0: పలుకులకు సంతోషించడు భగవంతుడు.
1: God will not be happy by your words.
0: పలుకులను ప్రాక్టికల్ లో పెట్టండి.
1: ఆల్ అవర్ వర్డ్స్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టూ యాక్షన్.
0: న్యూ ప్లాట్ఫామ్ స్పీచెస్ లో గొప్ప హీరోగా ఉండవచ్చు.
1: యు మే బి హీరో ఆన్ ఏ ప్లాట్ఫామ్,
0: కానీ ప్రాక్టికల్ సైన్స్ లో జీరోగా ఉండవచ్చు.
1: ఇన్ ప్రాక్టికల్ లైఫ్ యూ మే బి అ జీరో.
0: ప్రాక్టికల్ సైన్స్ లో హీరో కావాలి.
1: యూ షుడ్ బి హీరో ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: అది నాకు చాలా ఇష్టము.
1: దాట్ వాట్ భగవాన్
0: ఎక్స్పెక్ట్స్. ప్రాక్టికల్ లోపల నిత్య జీవితం లోపల నీవు హీరోగా.
1: ఎనీ డిఫికల్టీ యూ మే హ్యావ్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్, బి ఏ హీరో.
0: కనుకని దైవత్వం అనేటువంటిది పెద్దలంతా ఎన్నో అనుభవించినారు.
1: డివినిటీ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎల్డర్స్.
0: మహమ్మద్ కానీ,
1: ప్రాఫెట్ మహమ్మద్
0: కానీ, జిడ్జన కానీ,
1: జీసస్,
0: ఈ వీరంతా కూడా ఎంతనో గొప్పవారంతా.
1: ఆల్ ఆర్ వెరీ గ్రేట్ పీపుల్.
0: వారెంత గ్రేట్నెస్ ఎట్ల వచ్చింది?
1: Where does the secret of greatness lie?
0: మంచి పనులు చేయటం చేతనే గ్రేట్నెస్ వచ్చింది.
1: Their goodness brought them the greatness.
0: ఈ గ్రేట్నెస్ లో దాంట్లో గుడ్నెస్ కూడా చేర్చాలి.
1: దేర్ ది గ్రేట్నెస్ షుడ్ హ్యావ్ ఇన్ కాంబినేషన్ ద గుడ్నెస్ టూ.
0: కనుక గ్రేట్నెస్ కంటే గుడ్నెస్ చాలా మంచిది.
1: గుడ్నెస్ ఈస్ గ్రేటర్ దాన్ గ్రేట్నెస్.
0: ఎంతమందో భారతదేశంలో మహనీయులంతా ఉన్నారు.
1: ఇన్ భారత్ దే ఆర్ మెనీ నోబుల్ సోల్స్.
0: ఎందరో మహానుభావులు, అందరికీ వందనం అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు సెడ్ మై సాల్యుటేషన్స్ టు ఆల్ గ్రేట్ నోబుల్ సోల్స్.
0: కనుక ఆయన అంతటి గొప్పవాడైనప్పుడు కూడా ఆ రకమైనటువంటి వినయ విధేయతను నిరూపించాడు.
1: దో సెయింట్ త్యాగరాజు ఇస్ సో గ్రేట్ హి హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
0: కనుక భగవంతుని ఎంతవరకు వర్ణిస్తూ వచ్చాడు?
1: హౌ హ్యాస్ హి, టు వాట్ ఎక్స్టెంట్ హ్యాస్ హి ఎక్స్టోల్డ్ గాడ్?
0: వాచామ గోచరుండని.
1: You are beyond comprehension.
0: నీ చరిత్రమును కూడా బ్రహ్మాదులకులైన తరమా.
1: That even Brahma cannot describe you.
0: వాచామ గోచరుండని.
1: You are beyond expression.
0: నీవు పలుకులకు చేత నీ వర్ణించడానికి వీలు కాదు.
1: It's not possible to describe.
0: నీ గుణమును వర్ణించడానికి సాధ్యం కాదు.
1: It's not possible to comprehend.
0: దేవకీ వసుదేవులను రక్షించినావు.
1: You have protected Devaki.
0: మేలు మేలు పాండవులను కాచినావు.
1: And you have protected
0: Pandava. విజయుని ఆర్తి తీర్చినావు.
1: And you also
0: కురుపేరు స్కబ్జావ విక్రమలను పోగొట్టినావు.
1: You also came to the rescue of
0: 16,000 రమావణులను పోచినావు.
1: And you also came to the rescue of 16,000.
0: ద్రౌపదే కృష్ణ కృష్ణ అంటే సభలో పోయి నీవు రక్షించినావు.
1: And you have manifested in the open court in response to the prayer of Draupadi.
0: అలాంటి వాణివి నిన్ను వర్ణించడానికి ఏమవుతుంది?
1: Is it possible for me to
0: explain? ఎవరి భావం ఎట్టిదో వారి ఫలితం అట్టిది.
1: As is the feeling, so is the manifestation.
0: నీ భావం హృదయం నుంచి వచ్చినప్పుడు నీ ఫలితం కూడా హృదయాన్ని అందుకుంటుంది.
1: If the feeling is wholehearted, you'll have the result also properly.
0: కేవలం మాటలు మాత్రం పలికి హృదయం లోపల మాత్రం మంట పెట్టుకుంటే ప్రయోజనం ఏంటది?
1: If it is only mere vocal, verbal expression with emptiness in the heart, it is useless.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది శాంత భావం పెట్టుకోవాలి.
1: వాట్ వీ హావ్ టు అక్వైర్ టుడే ఇస్ పీస్.
0: లోకములో ఎక్కడ చూసినా శాంతియే లేదు.
1: దేర్ ఇస్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎవరు పోయి అడిగినప్పటికీ ఐ వాంట్ పీస్ పీస్ పీస్ పీస్.
1: If ask anybody, they say, I want peace, everyone.
0: ఎక్కడుంది పీస్?
1: వేర్ ఇస్ పీస్?
0: ఎంత పీసెస్? ఏ పీసెస్? ఏ పీసెస్? నో పీస్.
1: You find only pieces, pieces, no peace anywhere.
0: నీ హృదయాన్ని పీసెస్ చేసుకుంటున్నావు.
1: In fact, you split up your heart into pieces.
0: పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: And how do you expect peace from outside?
0: కనుకనే నువ్వు భగవంతుని ప్రేమించు.
1: Love God first.
0: ఈ భగవంతుని విశ్వసించు.
1: Have faith in God.
0: భగవంతునికి అర్పితం చేసుకో.
1: Surrender to God.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు భగవత్ కార్యాలుగా భావించు.
1: Dedicate your life to God.
0: మనం చేసే ప్రతి కర్మలు కూడా నువ్వు ఉపకారమైన కర్మలుగా ఉండాలి.
1: Let all our actions be helpful to others.
0: Helpful. Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: కనుక ఎవరిని మనం బాధించకూడదు.
1: Never hurt anybody.
0: సాధ్యమైనంత వరకు వారికి ఉపకారమే చేస్తూ పోదాం.
1: To the extent possible, help.
0: వారిని ప్రేమిస్తూ పోదాం.
1: Love them.
0: ఎవరికైనా ఏ కష్టములు వస్తాయో,
1: anybody may have any difficulty.
0: వారికి ఆ కష్టములు వచ్చినా నాకు రాలేదే, నేను బాగున్నాను అనుకుంటావు.
1: You may feel that the other man is having difficulties and that you are not, you are free.
0: ఏ నిమిషమో, ఎప్పుడు,
1: any moment, any day.
0: కనుక నీవు ఎప్పుడు కూడా నువ్వు మాగుండాలంటే ఇతరుల యొక్క మంచిని నీవు కోరు.
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఫైన్, విష్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అందరి యొక్క క్షేమాన్ని నీవు ఆశించురా.
1: and wish for the welfare of everybody.
0: ఇదే నిజమైనటువంటి ఒక సాధన.
1: This is the true spiritual path.
0: ఇది స్పిరిచువల్ అనుకుంటే పూజలు చేయటం భజన చేయటం ఇవి కాదు ముఖ్యమైనటువంటి.
1: స్పిరిచువాలిటీ డస్ నాట్ మీన్ మెకానికల్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ భజన్ రెసిటేషన్.
0: గుణములను పెంచుకోవాలి.
1: ద స్పిరిచువల్ క్వాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్.
0: మనం 10 మందికి మంచివారిగా అనిపించుకోవాలి.
1: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ది ఫెలో మెన్.
0: జీసస్ చాలా గొప్ప పేరునంత చేశాడు.
1: జీసస్ వన్ ది ఎస్టీమ్ ఎవ్రీబడి.
0: తన దేహం అర్పితం చేశాడు.
1: అల్టిమేట్లీ హీ సాక్రిఫైస్ హిస్ బాడీ.
0: కనుకనే అలాంటి త్యాగానికి మనం పూనుకోవాలి.
1: వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే లేకపోతే భోగమే భోగమే అనుకుంటే జీవితం అంతా కూడా రోగంగా మారుతుంది.
1: వితౌట్ సాక్రిఫైస్ త్యాగ ఇఫ్ యు గో బై భోగ ద ప్రాస్పెరిటీ
0: యోగము. త్యాగమే నిజమైన యోగము.
1: దేర్ఫోర్ త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగ.
0: ఈ భోగమే నిజమైన రోగము.
1: భోగ ప్రాస్పెరిటీ రోగ డిసీజ్.
0: కనుక మనం ఈ రోగానికి బరి కాకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి డిసీజ్.
0: యోగానికి మనం గురి కావాలి.
1: బీ ప్రిపేర్డ్ ఫర్ యోగ స్పిరిచువల్ పాత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అందరు కూడా నేర్చుకోవాల్సినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ప్రేమతత్వమే.
1: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ నో ఈస్ దిస్ స్పిరిట్ ఆఫ్
0: ప్రేమ. ప్రేమ ప్రేమ
1: లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమ ఉండినటువంటి వారికి ఎవరు ద్వేషించరు.
1: If you have got this quality of love, nobody will hate you.
0: Nu prema chopta nu bazar lo po ye adavukena po ekkadi mrugalu kuda ninnu badinchavu.
1: With love you will go around the streets or even you go to the forest.
0: Maharishulandaru kuda nu
1: the wild animals will not attack you.
0: Kalani galuptu vacharu.
1: Sages and saints spend their time in forest.
0: Aa kaladavu lopala pululu simhalu enninno kalchi anni vidala పోట్లాడుకునేటువంటివి.
1: ఇన్ థిక్ ఫారెస్ట్ యూ ఫైండ్ ద వైల్డ్ యానిమల్స్ ఫైటింగ్.
0: అలాంటి క్రూర మృగముల మధ్యలో కూడా మానవులు శాంతంగా జీవిస్తూ వచ్చాడు.
1: సేజ్ లెడ్ ఎ పీస్ఫుల్ లైఫ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అతని దగ్గర ఒక అస్త్రం అంత ఉండాలి.
1: బికాస్ ద సెయింట్స్ హావ్ గాట్ ఎ వెపన్.
0: ప్రేమాస్త్రం తన దగ్గర పెట్టుకోవటం చేతనే ఆ క్రూర మృగములు కూడా అతన్ని రక్షిస్తూ వచ్చాయి.
1: విత్ ది వెపన్ ఆఫ్ లవ్ Even wild animals started protecting the lives of sages and saints.
0: మనం ప్రేమ చోట మనం ఉంటున్నప్పుడు ఎవరైనా కూడా మనల్ని ప్రేమిస్తారు.
1: With love, you will be loved in turn.
0: మనం ఆ అస్త్రాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We should have this weapon.
0: ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు ఇవి కాదు మనకు.
1: Not the atom bomb, nitrogen bomb and hydrogen bomb.
0: అవి కాదు మనకు రక్షించేది.
1: They will never protect you.
0: ప్రేమాస్త్రమే మనకు ప్రధానమైనటువంటిది.
1: The weapon of love is most important.
0: అది మనం సంపాదించుకుంటే ఎవరు కూడా ఏ విధంగానూ మనల్ని బాధించరు.
1: With the weapon of love, you will never be hurt by anybody.
0: నాకు ప్రేమ ప్రేమ ప్రేమ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అస్త్రము.
1: భగవాన్ హస్ గాట్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ weapon of love with him.
0: ఈ ప్రేమ ఉంచుకోవటం చేతనే ఇంత మంది ప్రజలంతా కూడా వస్తుంటారు.
1: బికాస్ ఆఫ్ భగవాన్స్ లవ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్.
0: ఎవరికైనా నేను ఇన్విటేషన్ ఇచ్చానా?
1: ఇస్ ఎనీ ఇన్విటేషన్ సెంట్ టు యు?
0: నేను ఆహ్వానం చేశానా?
1: ఆర్ యు ఇన్వైటెడ్ హియర్?
0: ఏది ఆహ్వానం లేదు.
1: నో ఇన్విటేషన్.
0: ఇన్విటేషన్ లేదు.
1: నో ఇన్విటేషన్.
0: ఆ ప్రేమనే వాళ్ళందరినీ ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇస్ ఓన్లీ భగవాన్స్ లవ్ దట్ హాస్ డ్రాన్ యు హియర్.
0: నా హృదయమే పెద్ద మ్యాగ్నెట్.
1: Bhagavan's heart is a big magnet.
0: ఆ మ్యాగ్నెట్ వల్లనే అన్ని ఇనుపతుంట్లంతా వచ్చి చేరిపోతున్నాయి.
1: ది హార్ట్ ఆఫ్ భగవాన్ ద మ్యాగ్నెట్ హెస్ డ్రాన్ ది ఐరన్ ఫైలింగ్.
0: కఠినమైన హృదయాలైన కూడా అవి ఇనుపతుంట్లు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐరన్ ఫైలింగ్స్ ఆర్ సో హార్ష్. అవి కూడా
0: పరిశుద్ధంగా ఉంటుంటే అతి త్వరగా ఆకర్షిస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్ యుల్ బి అట్రాక్టెడ్ వెరీ సూన్.
0: కానీ కొంతమంది అనుకుంటారు.
1: బట్ సమ్ ఫీల్ సో.
0: అయ్యో స్వామి మ్యాగ్నెట్ అనుకుంటున్నారే.
1: Swami is magnet.
0: మమ్మల్ని ఎందుకు ఆకర్షించడం లేదు?
1: How is that Bhagavan doesn't attract me?
0: మిమ్మల్ని ఆకర్షిస్తాడు.
1: You will be attracted.
0: అయితే ఆ ఇనుము కొంచెం తుప్పు పట్టి తుండు పట్టి చాలా చిరుము పట్టిపోయింది.
1: But if this iron filings are dusted and rusted, they cannot be drawn.
0: దాన్ని క్లీన్ చేసే.
1: So iron must be cleansed.
0: తప్పక ఇది ఆకర్షిస్తుంది.
1: Bound to be drawn.
0: దాన్ని క్లీన్ చేయకుండా ఆకర్షించలేదు ఆకర్షించలేదు ఎట్లా ఆకర్షిస్తుంది?
1: Without cleaning the dust and the rust, the iron cannot be expected to be drawn or attracted. So clean this dust and the rust with love.
0: With love, with love.
1: With love and with love.
0: కనుకొని ఆ ప్రేమ చేత మీ హృదయాన్ని పవిత్రం చేసుకోండి.
1: Make your heart sacred with love.
0: ఇది విదేశీయులు కానీ ఈ దేశీయులు కానీ స్వదేశీయులు కానీ అందరూ నేర్చుకోవాల్సింది ఒక్కటే.
1: Everybody, foreigners or the natives, all of you should learn only
0: prema,
1: one thing.
0: Prema, prema.
1: Love and love and love
0: alone. Selfless love.
1: Selfless love.
0: Ah, selfless love ఉన్నప్పుడే నీవందరినీ ప్రపంచాన్ని నువ్వు ఆకర్షింపజేస్తావు.
1: When you have selfless love, you'll be able to attract the whole world.
0: Love is selfless, sir.
1: Love is selfless.
0: Self is loveless, sir.
1: Self is lovelessness.
0: Self ఉంటుంటే loveless అయిపోతుంది.
1: When there is self, there will no love.
0: కనుకనే మీరు ప్రేమతో మీరు జీవించాలి.
1: So lead your life with love.
0: ప్రేమ ముదిత మనసే కహో.

ಭಾವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾಮ ಏಕ ರಾಮ ಪರಮ ಶಾಂತ.

0: പിന്നൈ തൊലയിൽ ക്ഷേത്രദർശനം കൂടെ ചെല്ലനു ഹംപിൻ ക്ഷേത്രദർശനം കൂടെ ചെല്ലനു ഹംപിൻ മായ തൊലകനീ ഗൃഹമുനു വീടക ചെറിയൻ പ്രേമസ്വരൂപുലാര
1: embodiments of love.
0: నేను ఉరవకొండలో ఉండగా
1: when bhagwan was there in uravakonda
0: corporation commissioner అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: The corporation commissioner at that time stayed in ballari.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి అమ్మా మీరిద్దరూ వెళ్ళండి వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు 5 అడుగులు ఆనాడు మరింత పొట్టి.
1: ద ప్రజెంట్ హైట్ భగవాన్ యు నో ఇన్ దోస్ డేస్ హీ వాస్ స్టిల్ షార్ట్.
0: చిన్న నిక్కర వేసుకుని
1: వేరింగ్ ఎ స్మాల్ నిక్కర్
0: చొక్కా తుడుక్కొని
1: అండ్ ఎ షర్ట్
0: అప్పుడు 12 సంవత్సరం.
1: హీ వాస్ ఏజ్
0: 12. నేను బయట వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్.
0: చూసిన తక్షణమే ఆ కమిషనరు కమిషనర్ భార్య ఇరువురు కూడాను స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూలుకు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: He was studying 4th class.
0: సరే వారు వచ్చారు. ఈ శరీరంకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: Both of them met the brother శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: They wanted his brother to take Satyam along with them. Though it requires him to go to apply for leave to his office.
0: Sari ayana anni erpaatu chesukunnadu corporation commissioner inta pedda officer ee vidhanga adukuntunte nenu e vidhanga nenu oddan cheppadaniki veelu kadani ayana kuda angikarinchi tatchame principal daggariki velli ee vidhanga satyanni ballari teeskunraamani commissioner garu korutunnaru tappaku selavu ivvali annaru.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey
0: such a big officer. Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: Appudu ayana cheppadu Satyanni Ballari ke kaadu ekkadikaina teeskelandi.
1: The headmaster Kameshwar Rao said, టేక్ సత్యం నాట్ మియర్లీ టు బెల్లారి,
0: నన్ను అడగనక్కర్లేదు,
1: టేక్ హిమ్ ఎనీవేర్, యూ డోంట్ నీడ్ మై పర్మిషన్
0: అని అడిగి,
1: సో సే
0: బళ్ళారికి తీసుకుని అతని కారు ఇచ్చి కారులో పంపించాడు.
1: హియర్ సెండ్ ద కార్ అండ్ భగవాన్ వాస్ టేకెన్ ఇన్ దట్ కార్ టు బళ్ళారి.
0: ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు.
1: భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాస్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ద చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది శాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: దేర్ హీ సా స్వామి దేర్.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: హీ వెంట్ ఇన్ సైడ్, దేర్ హీ సా స్వామి అగైన్.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: స్టిల్ హీ వాజ్ హ్యావింగ్ డౌట్స్.
0: భార్యను బయట పోమన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిస్ వైఫ్ టు గో అవుట్ సైడ్.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: యూ స్టే విత్ సత్యం దేర్ అవుట్ సైడ్ ద టెంపుల్.
0: సత్యాన్ని కదలనివ్వకుండా చూసుకో.
1: సీ దట్ సత్యం ఓంట్ మూవ్, హీ విల్ బి దేర్ ఓన్లీ.
0: నేను లోపల వెళ్తానని వెళ్ళాడు.
1: అండ్ హి సెడ్,
0: అక్కడ కూడాను నవ్వుతూ నేను ఉండినాను.
1: అండ్ హీ హాస్ గాన్ ఇన్ సైడ్, దేర్ హీ ఫౌండ్ స్మైలింగ్ భగవాన్ దేర్.
0: ఈ రెండు కూడా మాతోనే వచ్చినటువంటి ఒక కమిషనర్ రాజు కూడాను చూస్తూ వచ్చాడు.
1: ఆల్ దిస్ వాజ్ నోటీస్డ్ బై ద కమిషనర్ హూ అకంపనీడ్ దెమ్.
0: బయటకు వచ్చిన తర్వాత
1: ఆఫ్టర్ కమింగ్ అవుట్
0: శేషమరాజు చేతులు పట్టుకుని,
1: హీ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషమరాజు.
0: రాజు, మీరు చాలా పొరపడుతున్నారు.
1: హీ సెడ్, రాజు, యూఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యూఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్, హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరే కొండకు బయలుదేరాం.
1: దే రిటర్న్డ్, దే హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఉరవకొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్నకటి జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పారు.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: 4 షర్ట్స్, 4 నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్డ్ ఫర్ హిమ్ 4 pairs shirts అండ్ నిక్కర్స్.
0: 4 కాదు, 1 కూడా నేను పుచ్చుకోనున్నా.
1: హీ సెట్ నాట్ 4, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ 1.
0: చాలా, ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు అప్పుడు.
1: As they didn't want to force Swami further, the wife said another plan. Children had pin, collar pin in those days, a decorative piece.
0: Collar pin vesukunte chaala goppa vaadu ani pilicheetundi vaaru.
1: A collar pin is a matter of prestige in those days.
0: Aina chaala veeganga vellaadu. Collar pin, bangar collar pin teesukochaadu, naa collar ku vesaadu.
1: He went fast, got that golden collar pin and got
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు. నీవు కాళ్ళ పిండి వేసుకో.
1: శేషమరాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హీ సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచ్చు బాబా, కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: రిటర్నింగ్ ఫ్రమ్ హంపి వేరింగ్ ద కాలర్ వై బాబా వాజ్
0: కలిగెను నాడు.
1: దిస్ పిన్ డ్రాప్డ్ ఆన్ ఇట్స్ వే విచ్ ఇస్ నాట్ సీన్.
0: ప్రాపంచ సంబంధం పిన్ అయి తొలగే.
1: ద హోల్ వరల్డ్లీ ఫీలింగ్ ఇస్ డ్రాప్డ్ లైక్ ద పిన్.
0: ఈ ప్రాపంచ సంబంధం అంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: ద హోల్ వరల్డ్లీ ఫీలింగ్ ఇస్ లైక్ ఎ పిన్ ఆఫ్టర్ ఆల్.
0: అది తొలగిపోయింది.
1: ఇట్ లాస్ట్, ఇట్ వానిష్డ్.
0: భక్తుల బాధలను ఒప్పించి నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: ఐ మస్ట్ గో టు గివ్ రిలీఫ్ టు మై డివోటీస్ హూ ఆర్ హ్యావింగ్ అంటీన్ సఫరింగ్.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: హి డ్రాప్డ్ థ్రోన్ అవే ద బుక్స్.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: దేర్ వాజ్ కమిషనర్ హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ టు దేర్ గార్డెన్.
0: ఆయన చాలా భక్తుడు.
1: హీఈస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: అయ్యో రాజొచ్చాడని భార్యకు చెప్పి ఏమేమో తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడి.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డి నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషమరాజు వచ్చాడు.
1: శేషమరాజు కేమ్.
0: సత్య ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషమరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్స్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నాను.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడు నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపరమెంట్ టు సే నో టు ఎనీబడి.
0: ఆ జవాబులు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్ అంతా కూడాను అతనికి చాలా కప్పి పెట్టుకుంటున్నది.
1: విత్ ఎ స్మైలింగ్ ఫేస్ అరౌండ్ ద భగవాన్ వాజ్ సీన్ ద బ్రిలియన్స్ అండ్ ద రేడియన్స్ విచ్ హస్ మిస్టిఫైడ్ ద బ్రదర్.
0: తక్షణం ఇంటికి వచ్చాడు.
1: ఇమీడియట్లీ రిటర్న్ హోమ్.
0: పుట్టపర్తికి టెలిగ్రామ్ ఇచ్చి పంపించాడు.
1: హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు పుట్టపర్తి.
0: ఆనాడు పుట్టపర్తికి టెలిగ్రామ్ రావాలంటే ఒక వారం పట్టేది.
1: ఫర్ ద టెలిగ్రామ్ టు రీచ్ టు పుట్టపర్తి ఇన్ దోస్ డేస్ ఇట్ టుక్ వన్ ఫుల్ వీక్.
0: ఒక స్కూల్ పిల్లవాడితో చెప్పి మనిషితోనే పంపించాడు.
1: The message was sent through a messenger, a school boy.
0: ఇద్దరు తక్షణమే రావాల్సింది అన్నాడు.
1: That both of them should report immediately.
0: ఎవరు?
1: Who are they?
0: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. మీరు ఇద్దరు బయలుదేరి రావాలి అన్నారు.
1: ఈశ్వరమ్మ అండ్ పెద్ద వెంకమరాజు should report immediately.
0: వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు.
1: Both of them came there.
0: రెండవ దినం చూసేటప్పటికే శేషమరాజు ఇంట్లో ఉన్నారు.
1: The second day at the residence of శేషమరాజు.
0: వారిద్దరిని తీసుకుని ఈ అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులు'స్ హౌస్.
0: నాయన, అన్నగారింటికి పోదాంరా.
1: హి సెడ్ లెట్ us గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను, ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను అన్నాను.
1: I'll come to Puttaparthi, I'll follow you. Make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: రెండవ దినము.
1: Second day.
0: School prayer.
1: It was school prayer time.
0: School prayer time లో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయర్ మా హృదయాల లోపల చేరిపోతుంటుంది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాస్
0: నేను ప్రేయర్ చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బస చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ to leave for Puttaparthi at that day.
0: School pillalu andarum mem vastam ani kurchunnaru.
1: All school children decided to follow him.
0: Andaru yedchukuntu kurchunnaru.
1: All children were crying bitterly.
0: Evaru prarthanaku poledu.
1: Nobody attended prayer session.
0: Appadiki oka pillavaani swamiki chaala daggarlo kurchune atvanti pillavaadu benchilo.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu na paatalu nerchukunnadu ganaka atanu steps ekki stage paina paata paadataniki prarambhinchadu.
1: That Ramesh, close associate, having learnt the song of prayer, he climbed up the steps and ready to sing.
0: Aa prayer ku prarambhinchinappudike gattiga yedchadu.
1: As he started singing, he cried loudly.
0: Andaru yedcharu.
1: All cried.
0: Endukante akkada Raju ledu.
1: Because they missed Raju there.
0: Ee prayer maaku akkarledu.
1: We don't want this prayer.
0: Andaru raavalani.
1: They all wanted it.
0: Kani ee palliki evaru vastaru?
1: But then who will come for?
0: Chaala kashtam avutundi.
1: It will be very difficult.
0: Varandariki nachcha cheppamani Kameshwara ok nene gatti cheppanu.
1: Bhagwan told me very directly to Kameshwara to convince all the children.
0: Akkadi nunchi vellinaru.
1: Bhagwan left.
0: Ramesh, Paresh.
1: Ramesh and Paresh.
0: వారిద్దరు కూడా ఉన్నాయి డస్క్ లోపల. నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: టీఎస్ఎల్సీ అని.
1: టీఎస్ఎల్సీ ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: It will be regular classroom. Bhagwan would give answers.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: Both the boys classmates were feeling sad.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: The register number of one student.
0: ఇంకోటి 95 వచ్చింది.
1: The register number another 90.
0: ఇంకోటి 5 నంబర్ వచ్చింది.
1: Another 5.
0: ఒకరు ఒక చోట కూర్చుంటున్నారు.
1: All of them sat at different places.
0: మా గతి ఏమవుతుందో అనే చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమి రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ షీ రోట్ ది హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ యూ ఆల్సో స్క్రిబుల్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: in those days
0: examination ayin tarchaname rendav dinam results cheppetvantidi.
1: In those days the results were announced on the following day of the examination.
0: Ee Delhi no Hyderabad ekkada ponakkaledavi.
1: The scripts are not sent to long distances like Delhi and Hyderabad.
0: Vachindi results vachindi.
1: Results were announced.
0: Maa muggarame first vachesnai.
1: All the 3 stood first in the examination.
0: Ikkada andariki oka pedda కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఇదేమి చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీడ్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: ఎట్లవుతుంది? వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఊరవ కొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది 3 వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఊరవ కొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరాలు.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఊరవ కొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఊరవ కొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్ డైడ్.
0: రాజు నేను స్కూల్కి రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడు అంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట ఆన్ రిపీటింగ్ రాజు.
0: ఆసుపత్రిలో చేర్చినారు ఎక్కడే కనిపించి నయం కాలేదు.
1: హీ వాస్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్ను వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: అండ్ దే టుక్ భగవాన్ టు ద మెంటల్ హాస్పిటల్ ఇన్ బళ్ళారి.
0: అక్కడే పోతాను, రాజు రాజు రాజు రాజు అని అర్చనాడు, ఏడ్చినాడు, బాధల పైన పడ్డాడు, ప్రాణం ఏడ్చాడు.
1: సీయింగ్ స్వామి హీ షౌటెడ్ రాజు రాజు రాజు, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి అండ్ డైడ్ దేర్.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: దట్స్ హౌ దే హవ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a
0: అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టపర్తికి వచ్చిన తర్వాత
1: when Swami came here,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ gave one acre of land near that Satyamma temple.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: A small house was constructed.
0: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను రెండు కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు.
1: At that time, these two classmates came to Bhagavan in the form of two little small dogs, puppies.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలునేటువంటి ఆమె.
1: There was the sister of మైసూర్ మహారాజా.
0: ఆమె రెండు చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: These two puppies, two small dogs, are named Jack and Jill.
0: జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజన్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ అ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె,
1: such lady,
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్.
0: పాత మందిరం అనగా ఇప్పుడు కళ్యాణ మంటపం కట్టారే, అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్ కళ్యాణ మండపం, ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్,
0: స్వామికి నమస్కారం చేసింది.
1: షీ నమస్కారం,
0: వెళ్ళిపోవాలని ఉంటుంది.
1: అండ్ షీ డిసైడ్, షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్, యూ స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణము.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్ చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్, ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ట్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారు లేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్, ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: This jack was lying under the tire of the car.
0: కడుపు పైన పోయింది టైర్.
1: The tire rolled on the stomach of the car.
0: ఈ బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: The backbone was broken then.
0: అక్కడ నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండాలి పాపం.
1: This jack the dog was shouting, crying, dragging its body all along to Puttaparthi.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాలపైన పడింది, ప్రాణమిచ్చారు.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ను ఎనకల పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: Today you find there in Vrindavan the tomb of this jack.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: It was not the center.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: Swami said it should be built by the side.
0: దీనికి రెండో సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: The second samadhi is also required, tomb.
0: సరే కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఆ జిల్లి కూడా ప్రాణం పెట్టింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: the position of the boy,
0: ఆ కాలర్ పిన్ జారి పోటము,
1: the dropping of the collar,
0: స్కూలుకు లేకుండా పోకుండా నిలిచిపోటము,
1: that he didn't attend school,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: the coming of the parents,
0: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
1: and Swami being brought here,
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: Basing on all these reasons and grounds, Swami left Uravakonda.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూర్ అండ్ మైసూర్.
0: కాఫీ పొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీ పొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి, కమ్ టు మైసూర్, ఐ గివ్ ప్యాలెస్. స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్.
0: స్వామి ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు,
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే,
0: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
0: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చాను మాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this puttaparthi.
0: Anduvalne puttaparthine nenu ikkada peddadiga bhavanam matti vache bhaktulandarki anukoolalu parichi taginatundi sevalu chestu vachanu.
1: It is for that reason all these things are built, all these constructions are made for the comforts and the conveniences of the visiting devotees.
0: Appude ee oka chinna kottam undatam manchidi kadani,
1: that a small residence is not good,
0: okati chinna bhavanam kattalani,
1: that a small building is to be made,
0: aa palliki daggaraga undakoodani,
1: that it's not good to be near the village.
0: Maharaja Bena Mama,
1: the uncle of Maharaja
0: Sakamma,
1: Sakamma,
0: veellandaru ee pradeshaniki vachi kolta vesukoni ikkada 10 ekaralu ivvala annaru.
1: They have decided to acquire 10 acre land here.
0: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్, బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ అ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెట్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్.
0: మెడ్రాస్ ఆర్యన్ రావు అని, ఆర్యన్ రావు,
1: ఆర్యన్ రావు,
0: నీలాద్రి రావు అని,
1: నీలాద్రి రావు,
0: పిఠాపుర మహారాజా అల్లుడు,
1: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపుర మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు,
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దేవర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల తొరతరగా అయిపోయింది బిల్డింగ్ లు.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: With all great difficulties and sincerity, somehow they could complete
0: construction. Swami ikkada raakoodani vallu maata.
1: They have decided that Swami should not be here until construction is over.
0: Prati okkati kuda nu nenu bhaktulaki ichinatuvanti maata prakarame nenu nadchukuntu vachanu.
1: Bhagavan fulfilled all the promises given to
0: devotees. Yedi naaku ishtam ledu.
1: Bhagavan doesn't like any, in fact.
0: Yedi naaku aasalu levu.
1: He has no desire.
0: Yedi naaku koraka levu.
1: He has no desires.
0: Kaalu మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంచ కూడా నేను పట్టుకోలేదు.
1: ఫ్రమ్ టాప్ టు టో హీ హాస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమ పడి రాత్రి పౌరు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: Every Sunday father used to visit this place to pay wages to labor.
0: Bengaluru lone edo inta vanta cheskunedi car lo pettukunedi tisukoni vachetunte vaadu.
1: And some food they cook there in Bangalore is brought all along.
0: Swami yokka sambandhamu ee naatiki 55 end ayindipoyindi vaadu na daggara undam.
1: And they have been here 55 years of long long association.
0: ఇక్కడికి రావటం, ప్రశాంత నిలయం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: హాస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.